శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో 1998 జూలై 9వ తేదీ పవిత్ర గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు

ప్రేమ స్వరూపులారా, మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధన సలుపుతున్నాడు. నతపాంసి నతీర్థానాం, తపస్సు చేయటం ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు. నా శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కానీ పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.

0: మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు, తోటి మానవుల యొక్క సేవను చేయాలి. సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము. ధనమును కోల్పోయినా తిరిగి సంపాదించుకునవచ్చు, మిత్రులను కోల్పోయినా తిరిగి మిత్రులను సంపాదించుకునవచ్చు, పత్నిని కోల్పోయినా తిరిగి రెండవ వివాహం ఆడి పత్నిని కూడాను సంపాదించుకునవచ్చు. కానీ దేహమును కోల్పోయినా తిరిగి ఆ దేహాన్ని మనం సంపాదించుకునలేము. కనుక దేహము చాలా పవిత్రమైనటువంటిది. ఈ పవిత్రమైన దేహమును మనం దేని నిమిత్తమై కాపాడుకోవాలి? శరీరమాధ్యం కలుధర్మ సాధకం. ధర్మాచరణ నిమిత్తమై, సేవాచరణ నిమిత్తమై ఈ దేహమును మనం కాపాడుకోవాలి. మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, సచ్చీలమైనటువంటిది. ఇట్టి మానవత్వాన్ని మనము ధరించి కూడాను, దీని మానవత్వం యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకోలేకపోయినా మానవత్వం వచ్చి ప్రయోజనం ఏమిటి? అయితే ఈ మానవుడు మననశీలి, ఇతనికి ఆలోచనే సహజము, అన్వేషణ ఇది అత్యద్భుతము. మానవుని యొక్క అన్వేషణ ద్వారానే అంతర్భావమైనటువంటి యొక్క తరంగముల నుండి అనేక శాస్త్రములు, ఉపనిషత్తులు, చిత్ర శిల్పి నృత్యాది కళలంతా కూడాను ఏర్పడుతున్నాయి. కానీ మానవుడు తన బుద్ధి యొక్క ప్రవర్తనను గుర్తించుకునలేక, సత్యమును సరైన మార్గంలో అన్వేషణ సలపలేక, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క మార్గంలో సత్యాన్వేషణ సలుపుతున్నారు. ఒకరు ఒక వృక్షమును చూస్తారు, అతను కనిపించేటువంటి శాఖలను మాత్రమే చూస్తున్నాడు, కానీ కనిపించినటువంటి వేర్లను చూడటం లేదు. కానీ మరొకరు వేర్లను మాత్రమే చూతురు, కానీ శాఖలను మాత్రం చూడలేరు. ఇది సత్యాన్వేషణకు సహజమైనటువంటి ఒక తత్వం కాదు. సత్యాన్వేషణ అనగా శాఖలను, వేర్లను, ఆ యొక్క చెట్టు యొక్క సంపూర్ణమైనటువంటి స్థితిని గుర్తించినటువంటిమే సత్యాన్వేషణ. శాఖలను చూచువాడు సైంటిస్ట్, కానీ వేర్లను చూచువాడు వేదాంతి. వేదాంతి కానీ లేక సైంటిస్ట్ కానీ ఎవరైనా సరే శాఖలను, వేర్లను, దాని కొమ్మలను, రెమ్మలను అన్నింటినీ కూడాను గుర్తించటమే సరి అయినటువంటి సత్యాన్వేషణ. దీనికి ఒక చిన్న ఆదర్శము. దేవతలు, రాక్షసులు ఇరువురు చేరి సముద్రమును మగనం చేశారు, కాని అందులో ఆలాహలము ఆవిర్భవించింది. అంతటితో వారు నిరాశకు చోటివ్వక, నిస్పృహకు ఏమాత్రం కూడా గురికాక తిరిగి మథనం చేస్తూ వచ్చారు. అప్పుడు లక్ష్మి, అనేక విధమైనటువంటి యొక్క శోభలు, ఐరావతము ఇత్యాది పవిత్రమైనటువంటి సంపదలంతా కూడా వారికి లభ్యమైనాయి. దేనివలన లభ్యమైంది? కలిగినటువంటి అభ్యంతరములకు ఏమాత్రం కూడాను తాము జంకక, కూకక, తమ సాధనను సక్రమంగా సరిపటం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చారు. ఈనాటి మానవుడు మానవుని హృదయాన్ని సత్యాన్వేషణ చల్పాలి. మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము, మానవుని యొక్క హృదయమే పారసముద్రము. ఈ సముద్రంలో జ్ఞానమనేటువంటి కవమును వేచి మననము సలపగా కొంత నిరాశ, నిస్పృహ మనకు ఆవిర్భవిస్తుంది. దీనిని లెక్క చేయక తిరిగి మననము సాధిస్తూ వచ్చినప్పుడు ధర్మము, న్యాయము, సత్యము, పవిత్రమైనటువంటి గుణములు మనకు ప్రాప్తిస్తుంటాయి. సహనము, సానుభూతి, కరుణాదయ కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంటాయి. కనుక మానవుడు దయచేతను, ధర్మము చేతను, ప్రేమ చేతను, న్యాయము చేతను, సహనము చేతను, సానుభూతి చేతను జీవించడానికి తగినటువంటి కృషి చేయాలి. అన్వేషణలో జరిగేటువంటి యొక్క సత్యప్రాప్తికి ఏమాత్రం కూడా మనము చోటు ఇవ్వటం లేదు. బాహ్యమైన, లౌకికమైన, ప్రాకృతమైన, పవిత్రం కానటువంటి యొక్క అస్థిరమైనటువంటి యొక్క వస్తువులకై మనము సత్యాన్వేషణ సలుపుతున్నాము. నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రాప్తికి ప్రతి మానవుడు కూడాను తన యొక్క జీవిత కళను అర్పితం గావించాలి. సమస్త కళలు కూడాను, లలిత కళలు అన్ని కూడాను సత్యాన్వేషణలో ఆవిర్భవించినటువంటివి. కనుక ఈ సత్యాన్వేషణలో దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోయినప్పటికీ దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క కొన్ని చిహ్నములు మనకు ఆవిర్భవిస్తాయి. ఏ విధంగా? ఆ వృక్షం కొమ్మపైన ఉన్నటువంటి ఒక నక్షత్రమే ధ్రువ నక్షత్రము అని మనం చెప్తాం. కానీ చెట్టు కొమ్మకు ధ్రువ నక్షత్రానికి ఏమాత్రము సంబంధం లేదు. కానీ ఆ చెట్టు కొమ్మ నక్షత్రం యొక్క ఉనికిని మనకు బోధిస్తూ ఉంటాడు. అదే విధముగానే మనం చేసేటువంటి సర్వకర్మలు, మనం పలికేటువంటి ప్రతి పలుకు, నడిచేటువంటి ప్రతి నడక, చూచేటువంటి ప్రతి చూపు, ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని భాగములే. ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఉనికికి ప్రత్యక్ష ప్రమాణములే. సముద్రాన్ని చూస్తాం, మనకెంతో ఆనందం కూడాను అలంతో ప్రారంభమవుతుంది. ఎతైన పర్వతాలను చూస్తాము, మనకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. దట్టమైన అరణ్యాన్ని మనం చూస్తాము, ఆ అరణ్యం యొక్క పచ్చదనాన్ని చూచి మన హృదయం ఉప్పొంగుతుంది. ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని ఉనికి యొక్క పర్వతములే. ఇది భగవంతుని చూపకపోయినప్పటికీ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును ఈ విధమైనటువంటి దృశ్యముల చేత మనకు గుర్తింపు చేస్తుండాలి. ఒక విత్తనం నుంచి గొప్ప వృక్షం ప్రారంభమవుతుంది, ఒక గుడ్డు నుంచి పిట్ట పుడుతుంది, ఒక ప్రాణం నుంచి మరొక ప్రాణం వస్తుంది, ఒక పుష్పం నుంచి మంచి సుగంధం వస్తుంది, పాల నుంచి వెన్న ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని యొక్క సారములే. ఈ ప్రపంచమంతా కూడాను మూడు విధములైనటువంటి కర్మల చేత నడుస్తూ ఉండాలి. ఇది మన నిత్య జీవితంలో మనం ప్రత్యక్షంగా చూసేటువంటి దృశ్యములే. ఒకటి సృష్టి యొక్క నిర్మాణము, రెండవది సృష్టి యొక్క పోషణ, మూడవది సృష్టి యొక్క నిర్మూలము. ఈ సృష్టి స్థితి లయములు కూడు కూడాను మనకు ప్రత్యక్ష ప్రమాణములే. నిత్య జీవితంలో నిత్యము మనము చూసేటువంటి దృశ్యములే. ఇవన్నీ కూడాను కేవలము సత్యస్వరూపుని యొక్క ప్రమాణ ఉనికి. ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయకుండా దైవం ఎక్కడా, దైవం ఎక్కడా అని దైవాన్ని కొన్ని విధమైనటువంటి విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దైవాన్ని విమర్శించటము చాలా సులభమే, కానీ దైవాన్ని అన్వేషించటము చాలా కష్టము. ఎట్లా? భగవంతుడు సత్యములో సత్యంగా ఉంటున్నాడు, అసత్యములో సత్యంగా ఉంటున్నాడు, చెడ్డలో చెడ్డగా ఉంటున్నాడు, మంచిలో మంచిగా ఉంటున్నాడు, పుణ్యములో పుణ్యముగా ఉన్నాడు, పాపములో పాపముగా ఉన్నాడు. దీనిని పురస్కరించుకుని గీతా ప్రమాణము రసో వై సహ అన్నాడు. అనగా నేను రసస్వరూపుడై ఉన్నాను అనగా పానకములోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు. పంచదార లేని పానకం ఉండదు కదా. అదే విధముగానే భగవంతుడు ప్రతి విషయమునందు కూడాను భగవంతుడు అంతర్భూతమై ఉంటున్నాడు. పాలలో కేవలం వెన్నవలే ఉంటున్నాడు, పుష్పములో వాసన వలె ఉంటున్నాడు, సర్వత్రా మనిషిలో మనిషి భావములు కలిగి ఉంటున్నాడు. ఇది ఏ రసో వయసహ. కనుక పానకములోని పంచదార వంటి వాడు భగవంతుడు. ప్రపంచమంతా రసస్వరూపమే, ఇందులో ప్రతి బిందువునందు కూడాను భగవంతుడు పంచదారగా ఉంటున్నాడు. చూచితే తెలిసేటువంటిది కాదు, అనుభవించినప్పుడే దాని యొక్క రుచి మనకు అర్థమవుతుంది. ఈ సృష్టి స్థితిలయములు మూడు కూడాను తన యొక్క కర్మల ద్వారానే జరుగుతూ ఉంటున్నాయి. ఈ మూడు శక్తులకు అధికారి అయినటువంటి వాడు భగవంతుడు అని వేదములు బోధిస్తూ వచ్చాయి. కేవలం వేదములే కాదు, ఉపనిషత్తులు, ఖురాను, బైబుల్, గ్రంథసాహు ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఉనికిని ఈ విధమైనటువంటి యొక్క గుర్తుల చేత చూపింపగలుగుతున్నారు. ఈ మూడు లేనటువంటిది ఎక్కడ కూడాను గోచరం కాదు. ఎవరైనా కూడా దీనికి అంగీకరించక తప్పదు. ఏ వేదాంతి కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ ఇంజనీరు కానీ, ఎవరైనా ఏ కాలం వారైనా కానీ, ఏ దేశం వారైనా కానీ సృష్టి స్థితి లయములను అంగీకరించక తప్పదు. ఆంగ్ల భాష యందు గాడ్ అన్నారు. జీఓడి గాడ్. జీ అనగా ఏమని మనం భావిస్తున్నాం? సృష్టికి అర్థంగా తీరుస్తుంది అది జీ. ఈ సృష్టి యొక్క అర్థాన్ని మనం జీఓడిలో మనం గుర్తించవచ్చును. జీ అనగా జనరేషన్, ఓ అనగా ఆర్గనైజేషన్, డి అనగా డిస్ట్రిక్షన్. ఈ డి మూడింటి యొక్క అర్థమే సృష్టి స్థితి లయములుగా గోచరిస్తూ వచ్చినాయి. ఇట్టి సత్యాన్ని ప్రతి ఒక్క పదమునందు కూడా మనము విచారణ చేసి సత్యాన్వేషణ తలిపినప్పుడు గుర్తించడానికి వీలవుతుంది. జనరేషన్ తన యొక్క సంకల్పమే, ఆర్గనైజేషన్ అతని యొక్క సంకల్పమే, ఆర్గనైజేషన్ కాదు ఆర్గనైజేషన్, డిస్ట్రిక్షన్ ఇది కూడాను తన యొక్క నిర్ణయమే. ఈ సృష్టి స్థితిలయమైన మూడును లేకుండా జగత్తు ఉండుటకు వీలు కాదు. మూడు కర్మల చేతనే ఈ జగత్తు జరుగుతూ ఉంటున్నది. ఇలాంటి తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి? మానవుని యొక్క సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి. హృదయాన్ని మధురంగా మనం ఉంచుకున్నప్పుడు మన పలుకులు, మన చేష్టలు, మన కర్మలు సర్వం కూడాను మధురంగానే ఉంటాయి. మన హృదయాన్ని సాత్వికమైనటువంటి ఒక కర్మలుగా భావించుకొని సార్థకమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించినప్పుడు మన యొక్క కర్మలన్నీ కూడా సార్థకమైన కర్మలుగా రూపొందుతాయి. మన మంచి చెడ్డలు రెండు కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఫలితం లేదు. చెడ్డలు ఎక్కడి నుంచినో రావటం లేదు, మంచి ఎక్కడి నుంచినో రావటం లేదు. కష్ట సుఖములు రెండు కలిసి ఉండు. దీని విడదీయ ఎవ్వని వశము కాదు. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము, కష్టము ఫలించనేని సుఖం పటందురు. అంత ఒక్కటే. ఏకం సత్తి ప్రాభూదావదంతి, ఉన్నది ఒక్కటే. అట్టి ఏకసత్యాన్ని మనం గుర్తించడానికి మన యొక్క మానవత్వము చాలా సులభమైన మార్గం బోధిస్తూ ఉండాలి. జంతువులాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్భం? మదాత్మ సర్వభూతాత్మ, ఇదే దీనికి సరైనటువంటి ఆదర్శము. నా ఆత్మనే సర్వలేనటువంటి కూడాను ఆ ఆత్మగానే ఉంటుండాలి. ఇంతే కాదు, మానవుని యొక్క శరీరము ఐదు కోశములతో ఉంటుండాలి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. ఈ ఐదు కోశములు ఎందుకు ఉండినటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది ఒక్క మానవునికి తప్ప మరొక ప్రాణికి తెలియటానికి వీల్లేదు. కనుక ఇట్టి విజ్ఞానంతో ప్రజ్ఞానంతో కూడినటువంటి యొక్క మానవత్వాన్ని మనం అల్పత్వమని ఏ విధంగా భావించవచ్చు? మానవత్వాన్ని చాలా అల్పంగా భావించుకొని దాన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా చాలా వ్యర్థం భావించుకుంటున్నాం. సకల సద్గుణ సంపన్నుడైనటువంటి మానవుడు, సకల సద్గుణంతో కూడినటువంటి మానవుడు, సకల సదాచారంతో కూడినటువంటి మానవుడు, సత్శీలంతో కూడినటువంటి మానవుడు, ఇతను ఏ విధంగా అల్పుడిగా భావించడానికి వీలవుతుంది? ఏ మానవుని యొక్క బలహీనత, తన తత్వాన్ని తాను గుర్తించుకోలేక కేవలం తన యొక్క బలహీనత, దేహ బలహీనతను మాత్రమే గుర్తించుకుని కోశమును మాత్రమే ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడు. కనుక అన్నమయ కోశము కాదు మనకు ప్రధానమైనటువంటిది. అన్నమయ కోశమును ఆధారం చేసుకున్నంత కాలం కూడాను మనకు అశాంతియే కాని శాంతి మనకు లభ్యం కాదు. 64 విద్యలు అరుదారుగా ఏర్చినట్టి ఆ నారదుడే శాంతి అనేటువంటిది లభించకుండా అనేక అవస్థలకు గురి అవుతూ వచ్చాడు. కట్టకడప్పటికి సనత్ కుమారుల దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తున్నాడు, స్వామి నా అజ్ఞానం దూరం చేసి నాకు శాంతిని ప్రసాదించేటువంటి విద్యను బోధించమన్నాడు. నారద, నీకు తెలియని విద్యలు లేవు. సమస్త శాస్త్రములు, సర్వోపనిషత్తులు, సర్వ వేదములు, సర్వ గమ్యములైనటువంటి యొక్క మార్గములు నీకు తెలుసును. ఈ విద్యల వల్ల మీకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు. ఇవంత ప్రాకృతమైనటువంటి విద్యలు, ఇవన్నీ భౌతికమైనటువంటి విద్యలు. ఇది కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైన విద్యలు. అనిత్యమైన విద్యలు పోయేంత వరకు కూడాను నీకు శాంతిని నీకు లభించదు అన్నాడు. దీనినే సైంటిస్ట్ కూడా చెప్తూ వచ్చారు. ఏమిటి, ఏనాడు ఎక్కడ ఎప్పుడు ఈ సైన్స్ అంత్యమవుతుందో అక్కడ ఈ ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది. సైన్స్ ఎండ్, ఇది ముఖ్యమైనటువంటిది. సైన్స్ అంటే ఏమిటి? ఈ ప్రాకృతమైనటువంటి చర్యలన్నీ కూడా సైన్స్ కు సంబంధించినటువంటివి. అనగా ఈ భౌతికమైనటువంటి దేహములకు అవసరమైనటువంటివి, భౌతికమైన దేహమును కాపాడుకునవలసిందే. కానీ ఇదే సత్యము నిత్యమని భావించి దానికి సర్వమును అర్పితం కావించకూడదు. సమస్త కర్మల చేతను సాధించగలిగేటువంటిది ఈ దేహమే. చేతనే దైవాన్ని కూడా సాధించవచ్చును. ఈ దేహము నేను కాదు, దేహము దైవాన్ని సాధించబడేటువంటి ఒక పనిముట్టుగా భావించాలి. ఇది నా దేహము, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము, ఇది నా ఇంద్రియము, నా అంతఃకరణ. నీవెవరు? ఈ క్వశ్చన్ ఎవరు వేసుకోవటం లేదు. ఈ కర్చీఫ్ నాదంటే కర్చీఫ్ వేరు, నేను వేరు. అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు, నీవు వేరు. ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి వెనుకంజి వేస్తూ చూసేటువంటి దృశ్యములు మాత్రమే సత్యంగా భావించుకుని విశ్వసిస్తున్నాము. ఈ దేహము సత్యాన్ని నిరూపించేటువంటి యొక్క పనిముట్టు. అయితే ఈ దేహమునందు దివ్యత్వమైనటువంటి ఒక పరమాత్మ తత్వము ఇమిడి ఉంటున్నది. ఇవన్నీ పదార్థములే, ఇవన్నీ నెగిటివ్ సే, నీవు పాజిటివ్. కనుక ఇవంతా కూడా నువ్వు పాజిటివ్ గా నీవు భావించుకొని నువ్వు అనుభవించాలి. నెగిటివ్ ను మనసులోకే రానివ్వకుండా చూసుకోవాలి. ఈ నెగిటివ్స్ అంతా కూడా నెగిటివ్స్ ని అందిస్తుంది. ఈనాటి ప్రపంచం యొక్క అశాంతికి మూల కారణము నెగిటివ్స్ పైన ఆధారపడటమే. ఇదంతా మ్యాటర్, నీవు మాస్టర్. కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్. నీవు మాస్టర్ గా తయారు కావాలి, అది నిజమైనటువంటి విద్య. అంతేకాని బుకిష్ నాలెడ్జ్ విద్య కాదు. ప్రాకృతమైన అనిత్యమైనటువంటి జీవితానికి ఒక ఆదర్శాన్ని నిరూపిస్తుంది. కనుక మనం సాధించవలసినవి ఎన్నో ఉంటున్నాయి. అన్నింటి కూడా ప్రేమ త్యాగమే చాలా ప్రధానమైనటువంటిది. ఒకనొక కాలం లోపల విక్టోరియా రాణి రాజ్యం నేలుతూ వచ్చింది. ఆమె దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఉండేటువంటి వాడు విలియం అని పేరు. అతను గొప్ప తెలివితేటలు గలవాడు, గొప్ప విద్యావంతుడు, కానీ గొప్ప రాజకీయవేత్త. అలాంటి వాడు ప్రేమ చేతను, త్యాగం చేతను దైవత్వాన్ని నిరూపించి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడు. ఎవరితో మాట్లాడినప్పటికీ ప్రీతితో మాట్లాడటం, ఎవరికి ఏ పని చెప్పినప్పటికీ ప్రీతితో చెప్పటం. అశాంతి అనేటువంటిది అతనిలో ఏమాత్రము కనిపించలేదు. లార్డ్ బ్రైస్ అనేటువంటి వాడు అతని చరిత్రను రాస్తూ కూడాను దీన్ని మెన్షన్ చేస్తూ వచ్చాడు. ఆ యొక్క రాజకీయవేత్త విలియమ్స్ చాలా గొప్ప దైవస్వరూపుడు అన్నాడు. ఏ విధంగా ఉంటుంది? దైవానికి పవిత్రమైనటువంటి గుణములే ప్రమాణములు. ఎక్కడ స్వార్థరహితమైన ప్రేమ, ఎక్కడ స్వార్థరహితమైనటువంటి త్యాగము, ఎక్కడ స్వార్థరహితమైనటువంటి ఆనందము, అక్కడనే భగవంతుడు ఉంటాడు అన్నాడు. కనుకనే మానవుడు భగవత్స్వరూపుడే. మానవుని నుంచి పవిత్రమైనటువంటి గుణములు ఉంటున్నాయి, కానీ ఆ గుణములు సరైనటువంటి రీతిలో తాను ప్రవృత్తిపూర్వకంగా ప్రాక్టికల్ లో పెట్టడం లేదు. ప్రతి మానవుని ఎందుకు దైవత్వం ఉంటుండదు. అట్టి డివినిటీ అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకుండా కేవలం దేహమునకు ప్రాణమునకు మనసుకు సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో పడి విలువైనటువంటి ఒక జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు. మానవుడు అంటే ఎలాంటి వాడు? డైమండ్ కు విలువిస్తున్నాడు, బంగారుకు విలువనిస్తున్నాడు, భూమికి విలువనిస్తున్నాడు, కానీ భూమిని విలగా మనం భావిస్తున్నాము. డైమండ్ గొప్ప వస్తువుగా మనం విశ్వసిస్తున్నాము, విలువైనటువంటిదిగా మనం విశ్వసిస్తాం. చాలా పొరపాటు. ఈ డైమండ్ కి ఇచ్చేది విలువ ఎవరు? ఈ బంగారుకు విలువ ఇచ్చేది ఎవరు? విలువిచ్చేది ఎవరు? మనిషే లేకపోతే దీనికి విలువే లేదు. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. మానవుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి పదార్థములు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు. సౌజన్యము, సౌశీల్యము మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు. ప్రేమనే ఇతని ప్రాణము. ప్రేమనే లేకపోతే మానవుడే లేడు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమతత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. విశాలమైనటువంటి ప్రేమనుగా మనం అభివృద్ధి పరచాలి. విశాల ప్రపంచమునందు ప్రేమ విశాలంగా ఉండాలి. ఈ విశాలమైన ప్రపంచమునందు మన దయ విశాలంగా ఉంటుండాలి. ఇంత విశాలమైన ప్రపంచమునందు నీవింత చిన్న సంకుచితమైనటువంటి ప్రేమను పెట్టుకుంటే ఇది సరైన మానవత్వం కాదు. కనుక అంతా విశాలమైపోవాలి, అప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది. ఈ దేహానికి, ఈ మనసుకు ఎన్నో కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి. ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘమునే కానీ శాశ్వతమైనవి కాదు. కనుక వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మన యొక్క గుణములు చాలా ప్రధానమైనటువంటివి. ఆ వాల్యూస్ మనం పోషించుకోవాలి. ప్రపంచమునకు కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఆశయాలు ఉంటున్నాయి. ప్రతి దేశమునకు కూడాను కొన్ని విధమైన సామూహికమైనటువంటి ధర్మములు ఉంటున్నాయి. ధర్మములను, ఈ యొక్క పద్ధతులను మనం ఏనాడు మనం వదులుతున్నామో ఆనాడే మనం అధోగతి పోతున్నాము. భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటిది. వేల సంవత్సరం అయినప్పటికీ ఇది కదలక మెదలక శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఒక విశాలమైన వృక్షం ఉంటుంది. వృక్షం యొక్క వేర్లు అడుగు భాగంలో పాతాళ లోకంలో ఉన్న నీరు వరకు దిగినప్పుడే ఆ వృక్షం భద్రంగా ఉంటుంటాది. ఈ పాతాళ లోకం వరకు దీని వేర్లు పోకుండా ఇది కేవలం ఏ చిన్న గాలికో పడిపోతుంటాది. ఆ దేశంలో ఎందు ఉన్నటువంటి కల్చర్ అనగా సంస్కృతులు అన్ని కూడా ఏనాడో వెళ్లిపోయినాయి. ఒక్క భారతదేశం యొక్క సంస్కృతి మాత్రమే నేటికి నాటికి ఏనాటికైనా శాశ్వతంగా నిలిచి ఉంటుండాలి. కారణం ఏమిటి? దివ్యత్వం అనేటువంటి యొక్క పాతాళ కూడా దిగిపోయినా దీని వేర్లు. ఆ దివ్యత్వం అనేటువంటి జలమే ఈ యొక్క వృక్షమునకు, ఈ యొక్క సంస్కృతికి పోషిస్తూ ఉంటుంది. కనుక భారతీయ సంస్కృతి అనగా కేవలము ఏదో ఒక కొన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి దానికి కాదు. భారతీయ ఆదర్శం అనేటువంటి శాశ్వతమైనటువంటి ఆదర్శము. ఏది మారినప్పటికీ ఇది మారేటువంటిది కాదు, ఇది చేంజ్ లెస్. ఇలాంటి దాన్ని మనము సరిగా గుర్తించుకోలేకపోతున్నాము. ఈనాటి విజ్ఞానము మితిమీరిపోయింది. కావలసినంత సుఖాన్ని అందిస్తుండాలి, కానీ సుఖముండి ప్రయోజనం ఏమిటి? లేకపోతుండాలి. శాంతి లేనటువంటి సుఖము అది ఒక సుఖమా? శాంతి కావాలి మానవునికి. ఎన్నో విధమైనటువంటి అభివృద్ధిని పొందుతుండాలి. దీన్ని ఒకనొక సమయం లోపల చర్చలు చెప్పాడు. మానవుడు అన్నింటినీ సాధిస్తున్నాడు, అన్నింటినీ అనుభవిస్తున్నాడు, కానీ తనను తాను సాధించుకోలేకపోయినాడు. మ్యాన్ హాజ్ కాంకర్డ్ ఆల్, బట్ హీ హాజ్ నాట్ కాంకర్ హిమ్సెల్ఫ్. తనం తాను సాధించుకునేటువంటి వాడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏంటి? దీనిని ఆనాటి బాలుడైనటువంటి ప్రహ్లాదు కూడా చెప్పాడు. తండ్రికి బుద్ధి నేర్పుతూ వచ్చాడు, నాన్న పంచభూతములను హస్తగతం గావించుకుని ఆడుకుంటున్నావు, కానీ నిన్ను నీవు జయించుకోలేకపోతున్నావు. ప్రపంచాన్నంతా సాధిస్తున్నావు, కానీ నిన్ను నీవు సాధించుకునేటువంటి వాడు ప్రపంచమును సాధించి ప్రయోజనం ఏమిటి? లోకములన్నీ గడియలోన జయించిన వాడవు నాన్న. ఇంద్రియాలోకము ఏమాత్రమో జయించలేకపోతుంది. అన్నింటినీ సాధిస్తున్నాం, కానీ తన ఇంద్రియాన్ని తాను అదుపులో పెట్టుకోలేకపోతున్నాం, తన మనసును తాను స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. అది లేనప్పుడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏమి? మొట్టమొదట మనసును స్వాధీనం చేసుకోవాలి. ఈ మనస్వాధీనం ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు. కనుక ఈ గురు పౌర్ణమి అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? గురువు అనగా కేవలము ఏదో ఒక విద్యను నేర్పినటువంటి వాడిని గురువుగా భావిస్తున్నాము. కానీ అందరూ గురువులు కాదు, అందరూ అధ్యాపకులు, కానీ గురువు ఒక్కడే, అతనే దైవము. అనేక మంది గురువులు గురువులు గురువులు అని పొచ్చి పౌర్ణమి దినము గురు పూజలు గురు దక్షిణలు ఈ విధమైన వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత. ఈ రూపవర్జితుడైనటువంటి గుణాతీతుడైనటువంటి భగవంతుడు ఒక్కడే. గు అనేటువంటిది అజ్ఞానము, రు అనగా దాని నిర్మూలము. అజ్ఞానము నిర్మూలనం చేసేటువంటి వాడే గురువు. ఇంకా ఆశలను పెంచుతున్నారు కానీ అజ్ఞానం పోవటం లేదు గురువులకు కూడాను. ఇదంతా కూడా కేవలము మానవుని పెడమార్గం పట్టించేటువంటి గురువులుగా తయారవుతున్నారు. ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క విద్యలు యందు గురువులు అనేకంగా ఉంటున్నారు. నైతిక భౌతిక ధార్మిక అన్ని మార్గములు యందు గురువులు ఉంటున్నారు. వీరందరికీ ముందుకొచ్చి వ్యాపార రంగంలో ప్రారంభమైంది. ఈనాడు కలియుగం నందు ఆధ్యాత్మికం కూడా ఒక వ్యాపారంగా రూపొందింది. ఏనాడు ఈ యొక్క వ్యాపారంలో పడిపోయిందో ఈ ఆధ్యాత్మికము? ఇది ఆధ్యాత్మికమే కాదు. ఆధ్యాత్మికంలో ఏమాత్రం కూడా వ్యాపారం ఉండకూడదు. లౌకిక ప్రేమకు ఆధ్యాత్మిక ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. ప్రాపంచిక ప్రేమ కేవలం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక ప్రేమ దైవ ప్రేమ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు ఇచ్చుకునేది ఇచ్చుకునేది ఇచ్చుకునేది ఇదియే నిజమైనటువంటి యొక్క దైవత్వము, ఇదియే నిజమైనటువంటి యొక్క పవిత్రము, ఇదియే నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి దానికి విరుద్ధమైన మార్గము. ఈ ప్రాకృతమైన మార్గంలో మనం ప్రవేశించి అన్ని విధాలా కూడా మన జీవితాన్ని వ్యర్థం
1: గావించుకుంటున్నాం.
0: కేవలం ప్రవృత్తి మార్గమే,
1: దిస్ ఇస్ ఎక్స్టర్నల్ పాత్.
0: మనం నివృత్తి మార్గంలో ప్రవేశించాలి.
1: వి షుడ్ ప్రొసీడ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్.
0: లౌకికమైనటువంటి కార్యములు అన్ని కూడా మనం చేసుకోవచ్చు, తప్పులేదు.
1: వి కెన్ డూ ది వరల్డ్ యాక్టివిటీ.
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ
1: వాట్ ఎవర్ వి మైట్ డూ,
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి యొక్క పదంతో మనం ప్రారంభించాలి.
1: వి షుడ్ ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ టు ప్లీజ్ గాడ్.
0: ఉద్యోగం చేసుకో,
1: you do your job,
0: chaduvuko,
1: study,
0: goppa padavini podu,
1: occupy exalted position,
0: ee chesinappudiki idantha daiva prasadanga bhavinchukovali,
1: receive them all as the gifts of God,
0: nijamaina manavatvanni anubhavinchinatunte vaadu avutadu,
1: then you can really enjoy and experience the true human life.
0: Manavudanaga emiti?
1: Who is manava? Human being.
0: Satyavartana,
1: good conduct,
0: sadalochana,
1: good thinking,
0: satseelamu,
1: good character.
0: Ee moodinti oka ekatvame nijamaina manavattam.
1: The unity of these three, combination of these three, is human life.
0: Kanuka satyanni manam vadalakoodadu.
1: We should never give up truth.
0: Premanu nirantaram gurunu pravahimpa cheyali.
1: We should see that love flows.
0: Kari idiye nijamainatvanti jeevanade manayandu. Monna oka naadu Bengaluru lopala edo sambhashana prarambhamainappudu aayana cheppadu, nenu nirantaram kodanu ee Bengaluru nunchi pravahinchetvanti okka jeevanadilo nenu snanam chestunnanu annadu. Bengaluru daga ఈ శాస్త్రమైన జీవన ఎక్కడుంది? జీవనది ఎక్కడ కనిపించడం లేదే ఆయన చెప్పాడు. ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా డ్రైనేజ్ ఒక జీవనదిగా భావించుకున్నాడు. ఎప్పుడు ప్రవహిస్తుంటారా అన్నది ఎండిపోయేటువంటిది కానే కాదు. కాబట్టి బెంగళూరులో ఉన్నటువంటి జీవనది ఏమిటంటే ఒక డ్రైనేజ్ వాటరే జీవనదిగా భావించాడు. జీవనది లోపల కాలంలో గడపటం చేతనే అన్ని విధమైనటువంటి రోగంతో కుళ్లిపోతున్నారు. ఈనాటి మానవుల ఆరోగ్యాన్ని కోల్పోవడానికి మూల కారణం ఏమిటి? అశుద్ధమైన జలము, అశుద్ధమైన పదార్థములు, అశుద్ధమైన గాలి, అంతా అశుద్ధమే. ఫుడ్ వాటరే కాదు, మనసే పొల్యూషన్ అయిపోయింది. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క అశాంతి చేతనే, మానసిక సంబంధమైన అనారోగ్యం చేతనే మానవుడు క్షీణించిపోతున్నాడు. ఈనాటి మానవులకు రోగములంతా కూడాను ఏదో కొన్ని విధమైనటువంటి అంటువ్యాధులుగా వస్తున్నాయి అనుకుంటున్నారు. చాలా పొరపాటు. మానవునికి రోగమే లేదు, కానీ సైకలాజికల్ గా తాను రోగం ఉన్నట్టుగా భ్రమించుకొని ఒక రోగంగా రూపొందుతున్నాడు. 90% అంతా మానవిక రోగములు సైకలాజికల్ గా వస్తుంది. మానసిక సంబంధమైనటువంటి రోగములే అధికంగా మారుతున్నాయి. నిరంతరం కూడా చింతించి చింతించి అదే రోగానికి గురి అవుతున్నాడు. గాల్డింగ్ అనేటువంటి వాడు ఒక హార్ట్ డాక్టర్. అతను నిరంతరం కూడాను ఇతరుల యొక్క హార్ట్ అంతా చూసేది, తన హార్ట్ ఎట్టిందో ఏమో, తన హార్ట్ ఎట్టిందో ఏమో తను కూడా యోచన చేసుకునేటువంటి. కనపటికి అతను హార్ట్ జబ్బుతోనే మరణించాడు. మనసు యొక్క ప్రభావం చాలా అమితంగా ఉంటుండాలి. కనుకనే మన ఏమో మనుష్యానాం కారణం బంధమో చేయు అన్నారు. మనసే రెండింటికి నీ మూల కారణం అన్నారు. ఈ మనసును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడితే అంతా పవిత్రంగానే రూపొందుతాడు మానవుడు. చేసే పనులు, చూచే దృష్టి, వినే శ్రవణము అంతా మంచిదిగానే అవుతుంది. ఇది ఒక లాక్. దీన్ని లాక్ లో పెట్టి టర్న్ లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది, టర్న్ రైట్ లాక్ అవుతుంది. ఈ లాక్ కావడానికి ఓపెన్ కావడానికి సేమ్ లాక్ సేమ్ కీ, కానీ టర్నింగ్ డిఫరెన్స్. అదే విధంగానే హృదయమే లాక్, మైండ్ ఏ కీ, దెన్ టర్న్ గాడ్ సైడ్, అదే డిటాచ్మెంట్. టర్న్ వరల్డ్ సైడ్, అదే అటాచ్మెంట్. ఈ బంధన మోక్షములకు ఈ రెండింటికి మనసే కారణం. ఈనాడు మన మనసునంతా కూడా ప్రాకృతమైనటువంటి యొక్క భావం చేత, కొన్ని లౌకికమైన భావముల చేత ప్రపంచంలో ప్రవేశపెట్టకూడదు. సర్వం కలివిదం బ్రహ్మ, అంతా బ్రహ్మగానే భావించుకో. ఏది చూసినా బ్రహ్మగానే ఉండాలి. ఇదే రామకృష్ణ దగ్గరికి వెళ్లి అనేక మంది ప్రశ్నలు వేశారు. వివేకానంద కూడా వెళ్లాడు. స్వామీజీ మీరు దేవుణ్ణి చూచారా అన్నాడు. అవును చూచాను అన్నాడు. చూచారు అన్నాడు. నిన్ను నేను ఎట్లా చూస్తున్నానో, నన్ను నీవు ఎట్లా చూస్తున్నావో నేను అట్లా చూచాను దేవుణ్ణి అన్నాడు. మరి నాకెందుకు చూపకూడదు అన్నాడు. నీవు చూడవచ్చు అన్నాడు. అయితే నాకు కనిపించడం లేదే అన్నాడు. తన్న పిచ్చాన పసతి మూఢో మూఢో మూఢో అన్నాడు. పిచ్చివాడా, నీవు దేవుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదనుకుంటున్నావు, నీకంటే మూఢుడు మరొకరు లేడు అన్నాడు. దృష్టి అంతా ప్రాపంచిక దృష్టితో నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు, నేను ప్రపంచానంతా దైవ దృష్టితో చూస్తున్నాను. అందుకనే మన ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఒక్కటి, ఈ లోకంలోని మానవులు బిడ్డల కోసం ఏడుస్తున్నారు, భార్యల కోసం ఏడుస్తున్నారు, ధనం కోసం ఏడుస్తున్నారు, ధాన్యం కోసం ఏడుస్తున్నారు, కానీ దైవం కోసం ఏడ్చేటువంటి వాడు ఒక్కడైనా కనిపించలేదే. దైవం కోసం ఏడ్చినప్పుడు దైవం కనపడతాడు, ఏడ్చేదంతా కూడాను లోకం కోసం కనిపించాలి, దైవం కనిపించాలి, ఎట్ట కనపడతాడు? ఇది ఇంపాసిబుల్. దేనికోసం ఏడుస్తావో అది నీకు కనిపిస్తుంది, కనుక నేను దైవం కోసం ఏడ్చు అని బోధ చేశాడు వివేకానందకు. నాయన నీవు దేనికోసమో ఏడుస్తున్నావు, కంటి దారాలను దైవం కోసమే వస్తా బదలాలి, కానీ లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యల కోసం నీవు ఏడ్చకూడదు, కనుక నీవు దైవం కోసం ఏడ్చు, ఒక దైవం నీకు కనిపిస్తాడన్నాడు. ప్రతి ఒక్కటి మన మనసులో ఉంటున్నది కానీ బయట నుంచి రావటం లేదు. కాన మనము దైవాన్ని చూడాలనుకున్నప్పుడు, దైవం కావాలనుకున్నప్పుడు దైవం కోసం మనం అంకితం కావాలి. కనుక మనం ధనధాన్య భోగ యశస్సుల కోసం మనం పాటుపడుతున్నాము, కేవలం బంధుమిత్రుల కోసం మనం పాటుపడుతున్నాము, కానీ ఇంకా పేరు ప్రతిష్టల కోసం పాటుపడుతున్నాము కాదు. ఆ యొక్క పడేటువంటి బాధలన్నీ కూడా ఒక్క క్షణంగా నీవు దైవం కోసం పడు. యాచింతాభువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే, యాచింతాభువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే. ఒక్క క్షణము నీవు ఆ భగవంతుని పైన నిలుపు. గంటల గంటలంతా కూడా నీవు ప్రాపంచిక సంబంధమైన విషయాలపై నిలుపుతున్నావు, క్షణమైన దైవం పైన నిలుపడానికి నీవు ప్రయత్నం చేయడం లేదు. యమరాజు భీమ సద ద్వార ప్రయాణే ప్రభో అన్నాడు. భయంకరమైన ద్వారము కూడాను తెరవబడుతుంది ఎప్పుడు దైవ చింతన చేసినప్పుడు. ఆ యొక్క భయంకరమైన ద్వారము కూడాను తెరుచుకుంటాయి. అది హృదయ కవాటము. దాన్ని తెరుచుకోవాలంటే ప్రేమనే దీనికి సరైనటువంటి కీ. ఆ ప్రేమ అనేటువంటి యొక్క దీనిని మనం చాలా భద్రంగా పెట్టుకోవాలి. ప్రేమనే లేకపోతే దేనిని కూడా మనం సాధించలేము. ప్రపంచంలో సర్వం కూడా ప్రేమ ద్వారానే సాధిస్తాం. ఆ ప్రేమను దైవం వైపున మరచాలి. త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సకత్వమేవ త్వమేవ బంధు త్వమేవ సర్వం సర్వం మమ దేవ దేవ. తల్లిని ప్రేమించు, మాతృదేవో భవ, పితృదేవో భవ తండ్రిని ప్రేమించు, గురుదేవో భవ గురువును ప్రేమించు. ఈ ముగ్గురిని కూడా గౌరవించు, తగినటువంటి సేవ సల్పు. కానీ వీరందరూ దైవ సమానులే కానీ దైవము కాదు అని మరి చెప్పారు. బయట దృష్టిని నీవు చూస్తున్నావు బాబు. త్వమేవ మాతా చ పితా త్వమేవ నీవే అనుకుంటున్నాము. ఎక్కడ జీవిస్తున్నారు? తల్లి దైవమే, మాతృదేవో భవ. నిన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెప్పించింది తల్లియే. తల్లి దైవ సమానమే, తల్లి వాళ్ళని దైవంగా ప్రేమించు. అంతే కాని తల్లి నివసించేది ఎక్కడ? ఒక ఇంటిలో నివసిస్తుండాలి. కాబట్టి ఆ ఇంటికి ఆమె దైవమే. పితృదేవో భవ, తండ్రి ఎక్కడ జీవిస్తున్నాడు? అతను ఒక ఇంటిలో నివాసం చేస్తున్నాడు, అతను కూడా ఒక ఇంటి దేవుడే. గురుదేవో భవ, గురువు ఎక్కడ జీవిస్తున్నాడు? ఒక ఆశ్రమంలో జీవిస్తున్నాడు. కాబట్టి అతన్ని కూడా గౌరవించి ప్రేమించు. కానీ దైవము ఎక్కడ జీవిస్తున్నాడు? ఇంటిలో కాదు, ఆశ్రమంలో కాదు, హృదయములో ఉంటున్నాడు. హృదయవాసి దైవము, నీ హృదయంలోనే ఉండినటువంటి దైవాన్ని నీవు ప్రేమించు. ఇప్పుడు నువ్వు అనిత్యము అశాశ్వతమైనటువంటి గృహాల్లో ఉండే పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుక లేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున. కాల్యమందో లేక ప్రాయమందో లేక ముసలియందో లేక ముదిమియందో ఎప్పుడో విడిచేది ఎరుక లేదు. మరణమే నిశ్చయము. బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలేదు. ఈ దేహము మరినపు కొంప, రోగముల రగ్గడి సేవక గంప, చేత సంచలనం పొందుదుంప, భవసాగరమైన ఈదగలేని అమ్ముల మదిలంపు మన మెంపు దలంప, నేను స్థిరమని నమ్మబోకు మనసా, పాదములు అందించవి. ఇది ఏ వేదాంత బోధించినటువంటి బోధనలు? పుస్తకములను పఠించి తిని పూస్తిక చూచి సర్వశాస్త్రములు నిశ్చలమైన విద్యలను నేర్చుకున్నంతటి గర్వమేలా? నీ హస్తయుగము మోర్చి పరమాత్మని భక్తితో కొలతలేని ఈ ప్రస్తుత జీవితం ఎందుకు? ప్రస్తుత విద్యలంతా ఎందుకు? ప్రయోజనం లేదు. పుట్టినప్పటి నుంచి కూడా మనం అన్ని నేర్చుకుంటున్నాం. దేనికోసం నేర్చుకుంటున్నాం? ఈనాడు లోకంలో ఏ సాధనలు చేసినప్పటికీ ఏ సాధకుడైనా కూడా భగవంతుని నిమిత్తమై ఎవరు చేయటం లేదు. తపం చేయి, ధ్యానం చేయి, యోగం చేయి, యజ్ఞం చేయి, యాగం చేయి, అన్ని కూడా తమ నిమిత్తమే చేసుకుంటున్నారు కానీ భగవంతుని నిమిత్తం కాదు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు? ఎవరు కూడా దైవం కోసం చేయటం లేదు. ఎవడు దైవం కోసం చేస్తున్నాడో వాడు దైవమే మారిపోతాడు. అతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. నేను గంట సేపు ధ్యానం చేస్తున్నానంటారు, కోసం చేస్తున్నావు ఈ ధ్యానం, కోసం నువ్వు చేసుకుంటున్నావు. జపం చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నావు, నీకోసం నువ్వు చేస్తున్నావు. అంత పూజలు చేస్తున్నావు, ఇవన్నీ నీకోసం నువ్వు చేస్తున్నావు. తన కోసం తాను చేసుకోవటము, దైవం మాత్రం చేస్తున్నాను అనుకోవటం చాలా పొరపాటు. అయితే నా కోసం నేను చేసుకుంటున్నాడు అప్పుడు నీవే దైవంగా భావించుకో. ఐఎమ్ నాట్ మ్యాన్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్. ఆ విధంగా నీవు స్మరించుకో. ధ్యానము నిన్ను నీవు దైవంగా విశ్వసించు. ఈనాటి గురువు ఉపదేశము ఎందుకంటే తనంతా దైవంగా భావించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి దైవం. నీవు మనిషిగా నీవు భావించవద్దు. నీవు మనిషిగా భావించుకోవటం హాఫ్ ట్రూతే. ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ హాఫ్ ట్రూతే. ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ నాట్ అనిమల్, అది హాఫ్ ట్రూత్. మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్. అప్పుడు ఫుల్ మ్యాన్ గా తయారవుతాడు ఈ మనిషి. దైవ స్వరూపంగా దైవం మానుష రూపేణ. కనుక మానవుడు మానవుడిగా భావించుకోకుండా నేను దైవం అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి. మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పరుండినంత వరకు 24 అవర్స్ లోపల 21,600 times సోహం సోహం సోహం అని మనం ఉచ్చరిస్తున్నాం. ఈ సోహం అంటే ఏమిటి? దీని అర్థం ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, దట్ గాడ్ నేను. హమ్ అనే అది దేవుడు. కాబట్టి ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అనుకున్నప్పుడు నీవే దైవము. మానవుడిగా నీవు విశ్వసించాలి. దేహం మానవ దేహం, కానీ దైవం నివాసము. బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ దేహం ఒక మందిరంగా మనం విశ్వసించాలి. క్షేత్ర క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్ది అన్నాడు. ఇది క్షేత్రము, తాను క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు ఉండటం చేతనే దీనికి క్షేత్రము అని పేరు వచ్చింది. క్షేత్రజ్ఞుడే లేకపోతే ఇది క్షేత్రమే కాదు. కనుక క్షేత్రజ్ఞుడు ప్రతివాణి ఎందుకు కూడా ఉంటున్నాడు. అట్టి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. ఇప్పుడే మనకు దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు దూరమైపోతాయి. ఈనాడు పెద్ద తీరినటువంటి వ్యాధి ప్రతి ఒక్కరిని ఎందుకు కూడా ఉంటుండాలి. ఏ జబ్బులకైనా నివారణ చేసే మందులు ఉన్నది, కానీ ఈ జబ్బు నివారణ చేసే మందే లేదు. ఏమిటా జబ్బు? అదే అహంకారం. చిన్నవాడికి చిన్న అహంకారం, పెద్దవాడికి పెద్ద అహంకారం. పాత్రను బట్టి అహంకారం ప్రవేశిస్తుంది, కంటెంట్ బట్టి నీళ్లు నింపుతుంటుంది. ఈ క్వాంటిటీ డిఫరెన్సే కానీ క్వాలిటీ ఒక్కటే. అహంకారమే మనం నిర్మూలన చేయాలి. ఈ మమకారం నా దేహం అనుకోవటము ఇదే ఒక మమకారము. ప్రేమ స్వరూపులారా, అహంకార మమకారములే సమస్త దుర్గుణములకు మూల కారణము. సమస్త దుర్గుణములు కూడా ఈ రెండింటి ద్వారానే మనకు లభిస్తుండాలి. ఈ రెండింటిని ఏనాడు మనం దూరం చేస్తామో అప్పుడే నీవు దైవ స్వరూపుడు అవుతావు. అతని విలియం అనేటువంటి వాడు ప్రేమ చేత అందరినీ పలుకరించేటువంటి వాడు, కనుకనే అతని దైవ స్వరూపునిగా విశ్వసిస్తూ వచ్చాడు బ్రెయిన్, లార్డ్ బ్రెయిన్. లార్డ్ బ్రెయిన్ ఇతన్ని దైవంగా విశ్వసిస్తూ వచ్చాడు. అనగా ఏమిటి? మనం ప్రేమతో మాట్లాడాలి, సత్యంతో జీవించాలి, శాంతంతో బ్రతకాలి, అప్పుడే మనం దైవ స్వరూపులుగా మారుతాం. యూ కెనాట్ ఆల్వేస్ మొబిలైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ మొబిలైజింగ్లీ. ఈ విధమైనటువంటి మనిషితో మానవత్వాన్ని మనం పెంచుకోవాలంటే దైవత్వంగానే రూపొందుతుంది. కనుక మానవుడు ఆకార మానవుడే కాని నిజంగా మాధవుడే. రసో వై సహా, పానకంలోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు. మానవుడు పానకము, అతని హృదయమే. అది లేకపోతే ఇతని మానవుడనేటువంటి పానకమే కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపుడే. దైవం ఇక్కడున్నాడు అక్కడున్నాడు అనేటువంటిగా భేదములు పెట్టుకోకండి. ఎవరు చూసినా దైవ సమానంగా నీవు భావించుకో. సర్వం సర్వం సర్వవిధం బ్రహ్మ, ఈశ్వర సర్వభూతానాం, ఈశావాస్యమిదం సర్వం. ఎక్కడ చూసినా దైవమే ఉండేది. అది ఏ విధంగా రూపొందుతుంది? మనలో ప్రేమను పెంచుకోవాలి. మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది, మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది. నువ్వు నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో, అంతా ప్రేమగానే కనిపిస్తుంది. అయితే అద్దాలు ఒకటి, కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటైపోతుంది. మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది అద్దాలు. అనిల్ కుమార్ ఉన్నాడు, కంటికి అద్దాలు వేసు, అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది. అది కనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి. ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి, దైవభావము. ఆ దైవభావము తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి. దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది. కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు. ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి. ప్రేమ స్వరూపులారా, అనేక విధమైనటువంటి సాధనలు కలుపుతున్నారు మీరు. భగవంతుడు మీ సాధనలు ఎప్పుడూ కోరడు. భగవంతుడు మీ యొక్క భక్తిని ఏమాత్రము కోరడు, ప్రేమను మాత్రమే కోరుతుంటాడు. కొన్ని గంటలకు ముందుగా మా సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ ప్రసాద్, కేఆర్ ప్రసాద్ వచ్చాడు. ఆయన వచ్చి ఏదో మాట సందర్భం లోపల, స్వామి భక్తునికి దాసునికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, నాయన దాసుడు అని గమనించుకోవాలి. ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి, దైవభావము. దైవభావము తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి. దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది. కనుక ప్రేమకు మించి

దేహమే ఆధారం చేసుకుని భగవంతుని యొక్క ప్రీతి కోసం పాటుపడేటువంటి వాడు దాసుడు. భక్తుడనగా కేవలం ఎక్కడ ఉండినప్పటికీ దైవాన్ని చింతించేటువంటి వాడు భక్తుడు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం భక్తుడు. నిరంతరం కొన్ని దైవం సేవగానే భావించుకుని ఆశ్రయించినటువంటి వాడు దాసుడు. ఆచార్యునికి 5 మంది శిష్యులు ఉండేటువంటి వారు. ఒకడు చాలా పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు. మిగిలిన వారందరూ కూడా శాస్త్రమును, ఉపనిషత్తును, వేదమును, బ్రహ్మసూత్రమును ఈ యొక్క దీన్ని బోధించుకోవడం కోసం వచ్చారు. ఈ తర్క వ్యాకరణాలంతా కూడా చదువుతూ వచ్చారు. ఒకనాడు శంకరాచార్యుల వారు నదీ గట్టును పైన కూర్చొని వీళ్ళకేదో తర్కం బోధిస్తున్నాడు. ఒక శిష్యుడు మాత్రము గురువు యొక్క సేవ చెయ్యాలి, అతనే దాసుడు. అతను గురువు యొక్క దీన్ని ఆధారంగా తీసుకున్నాడు. పిల్లవారు స్నానం చేసిన తర్వాత ఆ గురువు వస్త్రాలు తీసుకుపోవటము, గంగలో పిండుకోవటం, తిరిగి సాయంకాలానికి తీసుకుని రావటం. శారీరకమైన సేవల కింద నిమగ్నమైనాడు ఈ శిష్యుడు. గురువు యొక్క నామాన్ని చింతిస్తూ ఆ వస్త్రములు పవిత్రం చేస్తూ వచ్చాడు. నీరు ఉప్పొంగిపోతుండాలి, గంగ తన యొక్క తొడ వరకు వచ్చింది, మెడ వరకు వచ్చింది, ఈ నది పొంగిపోతుండాలి. చూశాడు, నేను ఏం కొట్టుకుని పోతానేమో, నేను చచ్చిపోతానేమో అని బాధ లేదు అతనికి. పూర్తి చేయలేకపోతానే, సాయంకాలం లోపల నా యొక్క గురువు వస్త్రాలు తిరిగి గురువుకు అందించలేకపోతానేమో, గురువుకి ఈ వస్త్రాలు అందించాలి, నా ప్రాణం పోయినా మంచిదే పర్వాలేదు అన్నాడు. గురూజీ గురూజీ గురూజీ అనుకుని ఆ వస్త్రం తలపైన పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాడు. ఆ పవిత్రమైన భావమే ఒక్కొక్క అడుగు పెట్టినప్పుడంతా కూడా ఒక రాతి పద్మంగా తయారయ్యింది. అతని పేరే పద్మపాదుడు. అతన్ని పిలిపించేసి ఒక్కతూరి ఆశీర్వదించాడు. నాయన, గురుసేవనే గొప్పది. గురువే దైవంగా భావించుకున్నావు, దైవం వేరే కాదు. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాగా ఈనాటి కాలంలో గురువే బ్రహ్మ గురువే విష్ణు అంటే చాలా మోసమవుతుంది. గురువు దైవమే, విష్ణువు అంతా ఏమి సృష్టి దైవం, మూడు కూడా దైవమే. దైవాన్ని నీవు గురువుగా తీసుకో, ఇంకొక వ్యక్తులు నీవు గురువుగా తీసుకోవద్దు అని బోధించి ఈ పద్మపాదునికి ఆశీర్వదించాడు. పూర్వం ఈ 4 శిష్యులు కూడాను ఈ పద్మపాదుని హేళం చేసేటువంటి వారు. అప్పుడు ఒక్కతూరి తాము నేర్చినటువంటి విద్యలన్నీ కూడా ఒక్కతూరి కంఠస్థంగా చెప్పాడు. చాలా గొప్పగా చదివిన వారికంటే గురువు గొప్పగా తాను బోధిస్తూ వచ్చాడు. నాయన, నీవెవరిని బోధిస్తున్నావు, ఎవరికి బోధిస్తున్నావు, ఏ విధంగా చింతిస్తున్నావు అన్నాడు శంకరుల వారు. ఈశ గిరీశ నరేశ పరేశ దేశ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణయువం అన్నాడు. ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణ భో సర్వము నా యొక్క ఇవి, నీ శంకరులు కాకు వారికి నేను సర్వము అర్పితమై చెప్పినాను. శంకరుడు అనగా ఎవరు? శంకర లేని వాడే శంకరుడు. శంకరుడికి ఏమాత్రము డౌట్ లేదు. అలాంటి వాడిని నేను ఆశ్రయించాను. దైవం పైన ఎవరికి ఏ విధమైనటువంటి డౌట్స్ పెట్టుకోకూడదు. ఈ డౌట్ ఉంటే నీవు సాధించలేవు. పూర్ణ విశ్వాసం చేత, పూర్ణ ప్రేమ చేత ఏమైనా నీవు ప్రయత్నించి అన్ని సఫలమైపోతాయి, అన్ని విజయాన్ని సాధించగలవు. కనుక సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవన్నీ కూడా సర్వశాస్త్రములు కూడాను దైవానుగ్రహం చేత లభించేటువంటివి. ఈ లలిత కళ అన్ని కూడా నువ్వు గాడ్స్ గిఫ్టే, నేను తెచ్చుకున్నది ఒక్కటి కూడా లేదు, అంతా దైవానుగ్రహం చేత లభించినటువంటివి. కనుకనే దైవానుగ్రహంను ఆశ్రయించినటువంటి వానికి ఎట్టి లోభము రాదు, ఎట్టి బాధలు ఉండవు, ఎట్టి దోషములు చేయలేడు. ఎందుకంటే దైవాన్ని ఆశ్రయించాడు. దైవమే సర్వస్వంగా భావించుకున్నటువంటి వానికి సర్వము తానుగా మారిపోతాడు. కనుక మనసును దైవం పైన మలచండి.

ఇంతవరకు మీరు 1998 జూలై 9వ తేదీన పవిత్రమైన గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు.

దైవత్వం అనేది సర్వత్రా ఉన్నది. ఈ జగత్తే దైవ స్వరూపము. దీనినే ఋషులు చక్కగా పరిశోధనలు జరిపి ఈ దైవత్వమే విత్తనము అన్నారు. సమస్త సృష్టికి కూడాను ఈ దైవత్వమే విత్తనముగా భావించుకుంటూ వచ్చారు. ఇక్కడ చక్కగా మనం గుర్తించాలి, ప్రతి విత్తనమునకు పైన పొట్టు ఉంటుంది. ఈ విత్తనము పొట్టు రెండూ చేరినప్పుడే ఇది మొక్కగా బయలుదేరుతుంది. ఒక ప్యాడీ బ్యాగ్ ఉందనుకోండి, దీనిని ప్యాడీ అని ఎప్పుడంటాము? విత్ హస్క్ ప్యాడీ, వితౌట్ హస్క్ రైస్. ఒక్కొక్క సమయములో పై పొట్టు రాలిపోతుంది. కొన్ని గింజలు పై పొట్టుతో కరచుకుని ఉంటాయి, అవే విత్తనముగా తిరిగి మరొకెత్తుతాయి. ఈ లోపల ఉండే విత్తనమే ఆత్మస్వరూపుడైన భగవంతుడు. పై పొట్టుయే ప్రకృతి. ప్రకృతి పరమాత్మ ఏకంగా ఉన్నదే ఈ జగత్తు. ఈ జగత్తునందు సృష్టి జరుగుతున్నది. కనుక ఈ జగత్తు పై పొట్టు, దీనికి దైవత్వమే లోపల విత్తనము. రెండింటికీ ఏకత్వం అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ పొట్టునాశ్రయించి విత్తనం, విత్తనం ఆధారంగా చేసుకుని పొట్టు ఉంటున్నాయి. కనుక దైవాన్ని మనం ఆశ్రయించి ఉన్నప్పుడే దైవం మనల్ని ఆవరించి ఉంటాడు. దాసత్వం దైవత్వం రెండింటి యొక్క ఏకత్వమే దివ్యత్వమని నిర్ణయించుకోవాలి. దీనినే శివశక్త్యాత్మక స్వరూపమన్నారు. జగత్తు దైవరహితం కాదు, దైవ సహితముగా ఉంది.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామి కేశాలను గురించి కొన్ని విషయాలు విన్నాం. స్వామి చెబుతారు, నా జుత్తు ఎందుకు ఒక ఫారెస్ట్ లాగా ఉంటుందని మీరంతా పరిశోధించి తెలుసుకోబోయేది ఏమీ లేదు. ఈ కేశభారము మీరు నాపై వేసేటటువంటి భారములన్నీ మోసి మీకు ఫర్ రెస్ట్, విశ్రాంతి ఇవ్వటానికే అన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. స్వామి తప్ప ఏ దయానిధి ఈ విధంగా మన పాపభారాలను శిరసావహించగలరు? పరమశివుడు పార్వతి చక్కగా దువ్వి ముడివేసిన కేశబంధముని కపర్దమ్ము అంటారు. దువ్వకుండానే ఏర్పడే జటకు ఈ కపర్దమునకు మధ్యతరమన్నది ఏదైనా ఉన్నట్టయితే మన స్వామి ఒక కపర్దియే అవుతారు. కుటుంబ బంధనమునకు చిహ్నంగా కుటుంబీకులు తమ కేశాలను ముడివేయాలని ఒక నిబంధన. కాని కుటుంబమునే త్యజించినవాడు పూర్తిగా కేశఖండనమైనా చెయ్యాలి, లేక జటాజూటమునైనా పెంచుకోవాలి. జటాజూటము కూడా ఒక ముడే కాబట్టి అది కూడా ఒక బంధననే సూచిస్తుంది. అందువల్లనే సన్యాసాశ్రమంలో కూడా ఉన్నత స్థితి నొందినవారు సకల బంధనములను త్యజించిన వారు కనుక వారు కేశాలను బంధించక స్వేచ్ఛగా వదిలేటు వలన వారిని కేశీ అన్నారు. దైవత్వంతో కూడిన ఈ కేశీ అనబడే వారిని గురించి ఋగ్వేదము ఏం చెప్తోందంటే, ఈ వర్ణన మన సాయికృష్ణునికి ఎంతో పొందికైనది. ఇది వేదం చెప్పే సాయి సూక్తం అని కూడా చెప్పవచ్చు. పొగ అనే శిఖను కలిగినవాడు అగ్ని, జ్యోతిర్వలయమే కేశములుగా ధరించినవాడు సూర్యుడు. కేశములను రేపి చెలరేగించే అతి తేలికైనది వాయువు. వీటన్నింటినీ కేశీ అంటున్నది వేదం. మానవుడై జన్మించి కేశిగా రూపొందినవాడు అగ్నిని భరించగలడు, భూమ్యాకాశాలను రెండింటినీ అధిగమించగలడు, నీరములను అదుపును ఉంచగలడు, గాలిలో సంచరించగలడు, వాయువునే తన అంబరముగా చేసుకోగలడు. ఆ వాయువునకు వేగమును కలిగించే సూక్ష్మాస్మమే ఈ కేశి. జ్యోతిర్మయుడైన కేశి యావత్ ప్రపంచాన్ని మానవులు ఏకశక్తిగా దర్శించటానికి సహాయపడతాడు. కేశి ధూళిమయమైనట్టు గోచరించే పసుపురంగు వస్త్రాలను ధరించును. స్వామి కూడా ఈ పసుపు వర్ణపు దుస్తుల్నే సామాన్యంగా ఎప్పుడూ ధరిస్తూ ఉంటారు. వాస్తవానికి వారికి ఎర్రని అంగీ కన్నా ఆ పసుపు వర్ణమే ఎక్కువ సుందరంగా వర్ణనిస్తుందేమో అని కొంతమంది అభిప్రాయం. కేశి లోకమంతటినీ బాహ్య దృష్టితో తిలకిస్తూ తాను అంతరంగముననే సంచరిస్తూ ఉంటాడు. ప్రజలకు దేవతలకు కూడా శుభమే చేయగలిగినవాడు కేశి. స్వేచ్ఛ లేక పూర్తిగా భగవంతుని వల్లనే ప్రేరేపింపబడినవాడు కూడా కేశి. కేశి సర్వవ్యాపి, గంధర్వులతోనూ అప్సరసల మధ్యను సంచరిస్తూ ఇతను సురగణాదులతోనూ వ్యవహరించగలిగినవాడు. కేశి పశుపక్ష్యాదులకు కూడా సన్నిహితుడు, జ్ఞానులలో మహాజ్ఞాని, మిత్రులలో అపరమిత్రుడు, మరణమరల రసాస్వాదనము చేయాలనిపించే మధురగుణం గలవాడు, ఇతరులను ఆనందింపచేయటమే తన జీవిత లక్ష్యంగా కలవాడు. ఈ రీతిని ఎన్నో విధాల వేదం పొగుడుతున్నది మన స్వామి మహిమలనే అని మనకు స్ఫురించక మానదు. ఇచ్చట ఆ కేశి దివ్యవాక్కులనే ఒకంత విని ఆనందిద్దాం. మానవులైన మీరు మానవాకారముతో ఉన్న నన్ను నా భౌతిక శరీరమునే చూడగలుగుతున్నారు, కాని నేను కేవలం అన్నమయ కోసమైన శరీరమును ఎంతమాత్రమూ కాదు. వాయువునకు మూలాధారమైన ఆ ప్రాణశక్తికే సాక్షిని నేను. మానవుని మనస్సుకు బుద్ధికి కూడా అతీతమైన ప్రజ్ఞానమే నేను అంటారు స్వామి. కేశి సత్యకామి అని వేదము ఒక మునిపుంగవునికి బిరుదిచ్చింది, కాని మనం మాత్రం కేశి సత్యసాయి అనే అంటున్నాం. ఎందుకంటే వేదము ప్రశంసిస్తున్నది మన స్వామినే అన్న భావము. అది బలపరుచుకోవటంలో మన అనుభవాలే మనకు ప్రత్యక్ష ప్రమాణాలు. పూర్వం మహాపాపములు చేసిన వారు భగవచ్చింతన కలిగి తమ పాపకర్మల నుంచి అంత సులభంగా తప్పించుకోవడానికి వీల్లేదని, ఎవ్వరైనా సరే తమ తమ కర్మఫలాలను కొంతైనా అనుభవింపక తప్పదని, ఆ భగవంతుడే వారిని కొంతవరకు అజ్ఞానాంధకారమునకు గురి చేయవలసి వస్తుందని గీతలో ప్రవచించబడింది. బహుశా తత్కారణంగానే
కొంతమందికి తమ కేశాలంకరణపై ఒక రకపు జుగుపుస కలిగించి అజ్ఞానానికి గురిచేసి స్వామి తన నుండి దూరంగా ఉంచుతున్నారేమో. స్వామి కేశముల మహిమ తెలియకపోవడం అజ్ఞానం కాక మరేమిటి? ఒకప్పుడు స్వామి తనను చూసి ఇతరులకు ఒక రౌడీ అన్న భావం కలుగచేయటానికే తాను ఈ బుట్టతలను పెంచుకున్నాను అని కూడా చెప్పారు. సుగుణవంతులు విజ్ఞావంతులు అయిన ఆస్తిక జనమే స్వామి బుట్టతలాకారముపై జుగుత్స పెంచుకుని దూరంగా పోవడం జరిగింది. ఎన్నో కొన్ని అపోహలకు గురియే ఆ కేశాభారము యొక్క మహిమ తెలుసుకోలేక ఈ తెగవారు స్వామిని వీడిపోతున్నారు. మిగతా దేవతామూర్తులను, దివ్యపురుషులను, దైవానుగ్రహము గల మహాత్ములను వీడి అందరూ సాయి సన్నిధికే చేరితే ఇక ఈ ప్రపంచంలో అలజడీ గందరగోళం చెలరేగక మానదు. ఇప్పటికే స్థూలంగా తమ యందు స్వామి ఏ ప్రత్యేకత చూపించటం లేదని వాపోయే భక్తజనం మరింత రెట్టిప్పయ్యే ప్రమాదముంది. బ్రహ్మజ్ఞానము ప్రకృతిపై సర్వాధికారం గల మహాశక్తి కల కేశీ మన స్వామి. కేశీలు వీరంతా తమ కేశములను ఈ విధంగా విరబోసుకుని ఉండవలసిన అవసరమేమిటని మనబోటివారు తర్కించి కారణాలను ఘంటాపథంగా చెప్పగలగడమన్నది అవివేకమనిపించుకుంటుంది. మన విజ్ఞాన పరిధికి, అనుభవములకు అతీతమై ఊహకందని విషయాలన్నీ అవతార రహస్యములు అని సరిపెట్టుకుని తృప్తిపడటమే వివేకుల లక్షణం. ఇంతకన్నా మరి మార్గం లేదు. బాబాకు 15-16 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన సన్నిధిని చేరిన తమిళ భక్తులలో వర్తక వ్యాపారి అయిన శ్రీ పార్థసారథి ఒకరు. ఈనాడు ఈయన కల్పతరువు నుంచి కోరిన ఫలమును తీసుకుని ఆరగించిన భాగ్యవంతులలో ఒకరు. స్వామి సన్నిధిని వీరు చేరినది కేవలం వినోదములను అనుభవించుటకు మాత్రం కాదు, చాలా కాలంగా వీరిని బాధిస్తున్నది ఉబ్బసపు వ్యాధి నివారణకే స్వామి దగ్గరకు వెళ్లారు. స్వామి మందిచ్చారు, కాని మందు బాగా పండిన ఎర్రని ఒక యాపిల్ పండు. తమ హస్తచారణం ద్వారా సృష్టించి రప్పించిన యాపిల్ పండే పార్థసారథికి దివ్య ఔషధంగా ఇచ్చారు. ఇంక చెప్పాలా? టక్కున ఆరోగ్యవంతులైపోయారు పార్థసారథి గారు.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఉండే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాం. బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకుందాం. 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్ అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు.

ఆత్మారాముడైన స్వామి ఆస్తమాను త్రుటిలో నయం చేసేశారు. పార్థసారథి తల్లిగారికి రెండు కళ్లలోనూ పువ్వులు ఉన్నాయి. దీనినే కాటరాక్ట్ అంటారు. ఈ కంటి రుగ్మత వల్ల దరిదాపు ఆవిడికి పూర్తి అంధత్వమే వచ్చిందని చెప్పచ్చు. పార్థసారథి వలె ఆమెకు వెంటనే కుదర్చక 10 రోజులు చికిత్స చేశారు స్వామి. బహుశా అది ఆవిడ కర్మఫలమేమో. బాబా చేసిన చికిత్స ఏమిటి? ప్రతిదినము ఆవిడ నేత్రాల మీద మల్లీయలను ఉంచి కట్టుకట్టేవారు. 11వ రోజు ఆ కాటరాక్ట్ అంతులేకుండా పోయింది. కాటరాక్ట్ అంటే అనుగ్రహ దృష్టి అని ఒక అర్థం చెప్పుకోవచ్చేమో. స్వామి కారుణ్యానుగ్రహ దృష్టి ఈ కాటరాక్ట్ కర్మఫలమును పూర్తిగా రూపు లేకుండా చేసేసింది. ఆ మహాకారుణ్య రసాన్ని తేలికగా చల్లని సుధారసంలా ఆస్వాదించక కారడవుల్లోని జలపాతాల వలె తన మీద వర్షించాలని ఆశించి చివరకు ఆ ప్రవాహపు వరదల్లోనే మునిగిపోయిన కృష్ణమూర్తిగారి వృత్తాంతం ఎంతటి వారికైనా కలిచివేయక మానదు. 16 సంవత్సరాల బాబా ఒకమారు భక్తులలో ఒకరి ప్రార్థనను మన్నించి మైసూర్ సెక్రటేరియట్లో గుమాస్తాగా పనిచేస్తున్న కృష్ణమూర్తి బాబాను చూడటం తటస్థించింది. ఆయన పూర్వజన్మ పుణ్య విశేష ఫలమున బాబాను వారు సాక్షాత్తు దైవస్వరూపంగానే దర్శించగలిగారు. స్వామి, ఈ మానవాకారమును మరుగుపరిచి నాకు మీ దేవతాస్వరూపమునే అనుగ్రహించండి అంటూ బాబాను వేడుకున్నాడు. అందుకు స్వామి షిరిడీ బాబా పటమొకటి సృష్టించి కృష్ణమూర్తిగారికిచ్చి దీనినే ధ్యానం చేసుకో అని బయటకు వెళ్లిపోయారు. బాబా మరికొందరు భక్తుల ఇళ్లకు వెళ్లి మిట్ట మధ్యాహ్నం తిరిగి వచ్చారు. స్వామి లోపలికి ప్రవేశించారో లేదో కృష్ణమూర్తి అది చూసి అపరిమిత పారవస్యంతో మూర్చపోయాడు. కొంతసేపటికి తేరుకున్నాడు. అయితే ఏం, ఆయన శరీరం పరవశంతో ఊగుతూనే ఉంది. భావావేశం మితిమీరింది. తన కళ్ళు రెండు గట్టిగా మూసుకుని స్వామి దగ్గరకు నడిచి వచ్చాడు కృష్ణమూర్తి. కళ్ళు మూసుకున్నప్పటికీ కూడా ఆశ్చర్యమేమిటంటే స్వామి ఉనికిని వాసన పట్టేశారు కృష్ణమూర్తి. దారిలో వేటిని మోదకుండా తిన్నగా స్వామిని చేరారు. స్వామి, మీ పాద దర్శన స్పర్శన భాగ్యము నాకు అనుగ్రహించండి అని ప్రాధేయపడ్డాడు. దానికి స్వామి, వద్దు నాయనా, వద్దు, ఇంతలో వద్దు అని తన రెండు పాదాలను అంగీలోనికి దూర్చి కాళ్లు మడత వేసుకుని కూర్చున్నారు. కాని కృష్ణమూర్తి తన పట్టు విడవలేదు. అతని దగ్గర నుంచి తప్పుకోవటానికి స్వామి నానాతిప్పులు పడ్డారు. బాబా అక్కడికి ఇక్కడికి స్థలాలు మారడం మొదలుపెట్టారు. కాని కృష్ణమూర్తి ఇంకా తను కళ్ళు మూసుకునే ఉన్నప్పటికీ స్వామి ఉనికిని ఇట్టే పసిగట్టేస్తున్నాడు, వెంటపడుతున్నాడు. ఎంతో మందిని ఆడించి పరుగులెత్తించి వినోదించిన బాబాను ఈనాడు ఒక భక్తుడు ఆడించి పరుగులెత్తించాడు. చివరకు స్వామి తన వాహనమును తెమ్మని అందులో ఎక్కి మరొక భక్తుని ఇంటికి వెళ్లిపోయారు. కాని కృష్ణమూర్తి ఆయన్ని వదిలిపెట్టలేదు. తాను కూడా ఒక జట్కా ఎక్కి స్వామిని వెంబడించేశాడు. బాబా చేరుకున్న చోటుకు తానూ చేరాడు. కళ్ళు మూసుకునే సంచరిస్తున్న ఆ కృష్ణమూర్తి స్వామి జాడ ఎలా కనిపెట్టాడు? కర్మవాసనలను తీర్చే స్వామి ఈ బాబా వాసనను ఏ విధంగా పసిగట్టగలిగే శక్తిని ఇచ్చారు ఆ కృష్ణమూర్తికి అని ప్రశ్నిస్తే జవాబు ఎవరు చెప్పగలరు? నిజం ఆ బాబాకే తెలియాలి. లోపల తలుపులు మూసుకుని కూర్చున్నారు స్వామి. కృష్ణమూర్తి పెద్దగా అరుస్తూ ఆ గది కిటికీ తలుపులు బాదటం మొదలుపెట్టేశాడు. నాయనా, నీ పట్టుదల విడిచిపెట్టు. నా పాదదర్శన స్పర్శనములకు నీ శరీరం తట్టుకోలేదు. వెళ్లిపో బంగారు అని స్వామి ఎంతో మనసు కరిగేటట్టు చెప్పారు. తలుపు తీయలేదు. కృష్ణమూర్తి మరింత ఉన్మత్తుడయ్యాడు. స్వామి ఎందువల్ల ఈ ఉన్మత్తతను నివారించలేదు అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తక మానదు. మానసిక స్వాతంత్ర్యము, స్వేచ్ఛ ఒక్క నిజమైన భక్తి తత్పరతలు కలుగుటకు మాత్రమే కాక భక్తి మితిమీరి వెరితరలు చేసినప్పుడల్లా అరికట్టుకోవటం కూడా అవసరమే అని ఇక్కడ భావించాల్సి వస్తుంది. భగవంతుని యందు భక్తి కలిగి పూర్తి శరణాగతిని పొందటం భక్తుని వ్యక్తిగత స్వాతంత్ర్యము, మనోభీష్టము అవసరమే కాని ఆ భగవంతుని శక్తి ప్రభావం వల్ల మాత్రమే అతన్ని అర్థం చేసుకోవాలేమో. ఆ కృష్ణమూర్తి నిజమైన భక్తి కలవాడై పూర్తి శరణాగతి పొందినట్టయితే స్వామి ఆజ్ఞను శిరసావహించి ఉండేవాడు. ఆ పరిస్థితుల్లో స్వామి ఆ కృష్ణమూర్తి మనస్సును కొంత స్వాధీనానికి తెచ్చి ఆ ఉన్మత్తతను ఉపశమనం కలిగించి ఉండేవారేమో. అలా కాకుండా కృష్ణమూర్తి
తనంతట తానుగా పరివర్తన చెందక ఇష్టపూర్వకంగా స్వామి అభీష్టమును పాటించనప్పుడు ఆ భక్తుని మనస్సును తానే ఆక్రమించి ప్రభావమును చూపించినట్లయితే అది హిప్నోటిజం అనిపించుకుంటుంది. కృష్ణమూర్తి ఉదంతం కొంత దీర్ఘంగా పరిశీలించినప్పుడు ఇదే అభిప్రాయం కలుగుతుంది. కృష్ణమూర్తి కుటుంబీకులు వచ్చి అతన్ని బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్లారు. ఇల్లు చేరిన కృష్ణమూర్తి బాబా ధ్యానంలో నిమగ్నుడై అన్నపానాదులు మాని చిక్కి శల్యమైపోయాడు. తుదకు వైద్యశాలలో చేర్పించబడ్డాడు. అక్కడ ఇదే ధోరణి. మందులను నిరసించాడు, నిద్రాహారాలు త్యజించాడు. ఇక్కడ మన బాబా తమ పాదకములములలో నీరములను నింపుకున్నారు. వారి హృదయము ఆర్ద్రతతో ద్రవించింది. తమ పాదతీర్థాన్ని సేకరించి దీనిని తీసుకువెళ్లి కృష్ణమూర్తికి ఇవ్వండి, అతని ఇష్టమే నెరవేరని అన్నారు స్వామి. అవును మరి, ఆ వెర్రి భక్తికి పరాధీనుడైన వాడు ఈ పరంధాముడు. చంద్రుని కోసం కాచుకున్న చక్కోరంలా ఆ తీర్థాన్ని ఆతృతతో అందుకున్నాడు కృష్ణమూర్తి. దూదిపింజంలా ఉన్న శరీరం దృఢత్వం పొందిందేమో అనిపించింది. ఆ వెర్రి భావావేశం అణిగిపోయింది. కృష్ణమూర్తి శాంతమూర్తిగా మారాడు. వైద్యశాల నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లో వారిని భజన చేయమన్నాడు. భజన ముగింపున మంగళహారతులిచ్చారు. ఆ కర్పూర జ్యోతి కళ్ళు కద్దుకునేందుకు హారతి పళ్ళెం కృష్ణమూర్తి వద్దకు తీసుకొచ్చారు. కృష్ణమూర్తి కదల్లేదు. కర్పూరంలాగానే అతని జీవన జ్యోతి బాబా జ్యోతిలు హరించిపోయింది. కృష్ణమూర్తి మరణించాడా? కాదు, మృత్యుంజయుడయ్యాడు. కాలం చెదరలేదు, అతను కాలాతీతుడయ్యాడు. ఆయనను గట్టెక్కించిన స్వామి మన హృదయాలలో అతని ఉదంతం వల్ల ఒక దుర్భర వేదన కలిగించినప్పటికీ తాను మాత్రం పసిపిల్లవానిలాగా తమ వినోదాలను మానలేదు. కృష్ణమూర్తి అక్కడ మరణించగా ఇక్కడ బాబా తన భక్తులతో, ఆ గడియారం చూడండి అన్నారు నవ్వుతూ. గడియారపు ముళ్ళు ముందుకు వెళ్లడానికి బదులు వెనక్కు నడుస్తోంది. కాలతత్వమే నా అదుపు ఆజ్ఞలలో ఉంది సుమా అని చాటి చూపారు స్వామి.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిసనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం వింటారు. 13 భాగాల శీర్షికగా రేడియో సాయి మీకందిస్తున్న ఈ కార్యక్రమంలోని 6వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఈ అంశం జరిగిన తర్వాత ఈ ఆ స్వామి దగ్గరికి వచ్చాను. అయిపోయిన తర్వాత ఈ ఇదంతా అయిపోయాక స్వామి దగ్గరికి వచ్చాను. బృందావనంలో వస్తే ముందు రోజు స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ని అడ్రస్ చేయించమన్నారు అనిల్ కుమార్తో.
1: ఈ 93లో
0: ఇంకా ముందు వెనకాతలు ఉన్నాయి, కానీ అవి తర్వాత చూద్దామని 93లో అక్కడికి వచ్చిన వెంటనే పిలిచి చెప్పారు, నీ ఫ్రెండ్ వచ్చాడు చూడు స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అని. నేను బస్సులో దిగి వచ్చాను, ధూళి దర్శనం అంటారే అలా స్వామిని దర్శనం చేసుకెళ్లాను. వెనకాతల నుంచి వస్తారనుకుంటే ముందు నుంచి వచ్చారు, వేళ దర్శనం అయిపోయింది అది అనిల్ కుమార్తో చెప్పారట. అనిల్ కుమార్ నాతో చెప్పాడు తయారయ్యా బ్రదర్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అడ్జస్ట్ చేయాలి, 15 నిమిషాలు టైం అన్నాడు. అంటే స్వామి సంకల్పం అదేముంది ఆయన మాట్లాడిస్తే కదా, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అడ్జస్ట్ చేయడానికి నాకు కొంచెం మొదట్లో అనిపించింది. వాళ్ళు నిత్యము స్వామికి ఆవిష్కృతులై ఉంటారు, స్వామి సన్నిధిలో ఎక్స్పోజర్ ది గ్రేటెస్ట్ ఆస్పెక్ట్. అంచేత ఎవడైనా మాట్లాడితే నువ్వు మాకు చెప్పేదేముంది మేము వినేదేముంది అంతకన్నా అనేటువంటి భావన ఉంటుందేమో అన్న సందేహం మాలో ఉంది. నేను అది చెప్తూనే ఓపెన్ గా అవన్నీ చెప్తూనే చెప్పి, బట్ ఎనీవే ఐ హావ్ కమ్ టు షేర్ విత్ యూ, షేరింగ్ ఈజ్ నో ప్రాబ్లం, యూ హ్యావ్ టు సప్లై ది కేరింగ్ ఫర్ మీ అని చెప్పేదో అలా చెప్పి అంతకుముందు ఉండేటువంటి ఆ వక్తృత్వ పటిమంది దీని వల్ల స్వామిని ప్రార్థిస్తూ మాట్లాడారు. ఆ రోజు ఈవినింగ్ అనిల్ కుమార్ ని నీ ఫ్రెండ్ ఏడారు అడిగారు, బయట ఉన్నాడు స్వామి అంటే పిలిపించున్నారు. నేను లోపలికి అనిల్ కుమార్ త్రయ బృందావంలోకి వెళ్ళాడు, నేను బయటకు వచ్చి ఈ లోపల కాఫీ తాగొద్దాం గంట గంటన్నర పడుతుందన్నాడు. కాఫీకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాను. ఒక ఇద్దరు సేవాదళ్లను స్టాఫ్ మెంబరు పరిగెట్టుకుంటూ వచ్చి ఆర్ యూ జీఎన్ మూర్తి ఫ్రమ్ గుంటూరు అన్నారు. యాక్సిడెంటల్లీ అమ్మన్న ఇన్సిడెంటల్లీ స్వామి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ప్లీజ్ రన్ అన్నారు. ఇక్కడ కాఫీ లేదు ఏం లేదు వదిలేసి చెప్పులు కూడా అక్కడే పరిగేసి పరిగెట్టుకుంటూ వెళ్ళాం. పరిగెట్టుకుంటూ వెళ్లిన తర్వాత స్వామి పలకరించి, ఏడి నీ ఫ్రెండ్ నువ్వే ముందు వచ్చావే నీ ఫ్రెండ్ కన్నా అన్నారు. అనిల్ కుమార్తో చెప్పారని అంటే కూర్చున్న తర్వాత ప్రొఫెసర్ షరాఫ్ మాట్లాడమన్నారు. ఆయన మాట్లాడడం అయిపోయిన తర్వాత ఉయ్యాలబల్లమై కూర్చుని ఉన్నారు స్వామి, అటుపక్క చూస్తూ ఏ మూర్తి మాట్లాడతావా అన్నారు. స్వామి అనుగ్రహిస్తే అన్నారు, మాట్లాడన్నారు. నాకు ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను సేవ్ చేశారు స్వామి అది అనిల్ కుమార్తో చెప్పారు. ఇప్పుడు ప్రత్యక్షంగా నాకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో నేను చాలా ఫాస్ట్ గా ఒరిజినల్లీ ఐఎమ్ ఏ ఫాస్ట్ స్పీకర్, నేను స్లో చేస్తే థాట్ ఆగిపోతుందని, ప్రవాహం ఆగిపోతుంది. ఇదొక ప్రవాహం, ఇదొక పద్ధతి, స్పీచ్ స్టైల్ అన్నారు కదా హ్యూమన్ కూడా అని చెప్పి మొదలు పెట్టాను. ఓం శ్రీ సాయిరాం, వాట్ ఈ డజ్ నాట్ నో ఈజ్ నాట్ నాలెడ్జ్, వాట్ ఈ డజ్ నాట్ ఇంప్రూవ్ ఈజ్ నాట్ ధర్మ, వాట్ ఈ నాట్ బెస్ట్ ఈజ్ నాట్ స్లో స్లో స్లో స్లో చాలా ఫాస్ట్ వెళ్తుంటే తగ్గించిన తర్వాత, ఐ స్టాండ్ బిఫోర్ యూ టు పే మై రెవరెన్షియల్ ప్రణామ్స్ ఫర్ హ్యావింగ్ సేవ్డ్ మీ ఫ్రమ్ ది జాజ్ ఆఫ్ డెత్ ప్రారంభించాను. అయ్యా అనే మాట 3-4 సార్లు వాడాను. ఎప్పుడైతే 4-5 సార్లు వాడానో స్వామి ఒకసారి ఇలా తిరిగి రట్నించి రా చూశారు. అమ్మో చాలా ప్రమాదమైంది, ఎందుకంటే ఈ అయి ఇగోవో లేకపోతే నేనేవో నాకే అర్థం కాదు, నాకు తెలియదు. ఆయనే చెప్పగలరు కానీ నాకు తెలియదు. ఈ అయి మాత్రం నాకు తెలిసింది ఇగోకి సంబంధించిందే అని నేను అనుకున్నా. అనుకుని వెంటనే అప్పుడు వెంటనే స్వామి, ఇఫ్ ఐ సక్సీడ్ ఇట్ ఈజ్ వర్స్, ఇఫ్ ఐ ఫెయిల్ ఇట్ ఈజ్ మైన్, ఐ విల్ నెవర్ ఫెయిల్ బికాస్ దేర్ ఈజ్ నో సెపరేట్ ఐ, ఐ ఈజ్ ఓన్లీ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎస్ఏఐ అని. దీనికి ముందు ఇది జరిగిందని చెప్తున్నా. అది అంటే స్వామి అవకాశం ఇచ్చారు, మాట్లాడాను, ఇంకా చాలా చాలా అంశాలు మాట్లాడాను. తెలుగులో కరుణశ్రీ గారు పద్యం ఇచ్చి, నువ్వు ఎప్పుడైనా నీకు అవకాశం వస్తే ఈ పద్యం చెప్పన్నారు. ఆయన పోయాడు తర్వాత ఈ పద్యం నేను చెప్పాను.
1: ఆ రోజు
0: చెప్పాను. అంతా అయిపోయాక పూర్తిగా తెలుగు అయితే బాగుండేది అన్నారు అని. ఇప్పుడైనా బాగుంది స్వామి అన్నారు నరసింహమూర్తి గారు. బాగులేదన్నా, ఇంకా బాగుండేదన్నాను. కొన్ని అందులో అద్భుతమైనటువంటి పంక్తులు ఏంటంటే, హృదయాన్ని కరిగించేటట్టుగా రాశాడు కరుణశ్రీ గారు. స్వామి సనాతన సారథి, ప్రేమసుధారస నిరథి, స్వామి ఉదయం రత్నాకరం, స్వామి హృదయం కరుణాకరం, మా స్వామి సర్వాంతర్యామి. ఇది పద్యం కాదు, ఎదలో మారుమురుగే మంగళవాద్యం. ఇది పాట కాదు, పరవశించిన గుండెలో పరిమళించిన పూలతోట. ఈ పూదోటకు తోటమాలి మా స్వామి, మా స్వామి కోటి కోటి పూదోటల ఆస్వామి. ఇది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశాను, మిగిలిన అన్ని వదిలేసి పరవశించిన గుండెలో పరిమళించిన పూలతోట. పరవశించడం అంటే భగవంతుడు వశమైనటువంటి గుండెలో పరిమళించినటువంటి పూలతోటకి. ఈ పూదోటకు తోటమాలి మా స్వామి, తోటమాలి వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎ తోటమాలి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి కదా చెప్పి ఏం చేస్తాడు హీ జనరేట్స్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ ది బెస్ట్ పాసిబిలిటీ ఆఫ్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది గార్డెన్ సో హీఈస్ ది జనరేటర్ సృష్టికర్త హీఈస్ ది సృష్టి అండ్ హీఈస్ ది ఆర్గనైజర్ హీ ఆర్గనైజర్స్ ఇన్ సచ్ ఎ ఫ్యాషన్ దట్ ఇట్ గివ్స్ ఎ బ్యూటిఫికేషన్ టు ది ఐ సౌందర్యాన్ని కంటికి అందిస్తాడు ఆర్గనైజ్ చేస్తాడు దానంతటిని ఒక సిస్టమ్ లో పెడతాడు అరణ్యాన్ని ఉద్యానవనంలా మలుస్తాడు తోటమాలి చేసేది సో ఇట్ ఈజ్ ఆర్గనైజేషన్ స్థితి అండ్ డి స్టాండ్స్ ఫర్ డిస్ట్రక్షన్ అక్కడ ఉండేటువంటి ఇన్వీడియస్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి ఆ పురుగులు పుట్ర అవన్నీ వాటి అన్నిటిని తీసేసి మొత్తం అంతా కూడా ఫ్రమ్ రూట్స్ టు ఫ్రూట్స్ అందంగా కనిపెట్టేటట్టుగా తయారు చేస్తాడు అతన్నే హీఈస్ కాల్డ్ యాజ్ జీవోడి జనరేటర్ ఆర్గనైజర్ అండ్ డిస్ట్రక్షన్ హీఈస్ గాడ్ హీఈస్ జీవోడి గాడ్ అంటే ఎవరు ఈ పనిచేసేది తోటమాలి మా పూదోటకు తోటమాలి స్వామి అని అలా అని మీరు అనుకుంటున్నారేమో నా ఒక్క పూదోటకే స్వామి తోటమాలి అనుకుంటున్నారేమో మా స్వామి కోటి కోటి పూదోటల ఆ స్వామి ఇలా పండించుకున్నటువంటి పూదోటలు అన్నిటికీ కూడా మా స్వామి అంటే విశ్వవ్యాప్తమై ఉన్నాడు అనేటువంటి భావన తెలియజేశాడు స్వామికి బాగా నచ్చింది అది అందుకు పూర్తిగా తెలుగు అయితే బాగుండు అనుకున్నారు ఇంకొక అంశం కూడా అందులో చెప్పడం జరిగింది అమెరికాలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఆ ఆశ్రమంలో ఆనాడైతే డాక్టర్ ప్రసాద్ రాయ్ కులపతిగా ప్రసిద్ధుడు సాహితీ వాచస్పతి ఆసుకవి కేసర అవధాన శేఖర బిరుదులున్నటువంటి మహాపండితుడు వాళ్ళు అమెరికా టీం వెళ్ళింది భువనజయం కోసం వెళ్లిన దగ్గర ఒక దగ్గర ట్రైన్ ఆగిపోయింది శాన్ ఫ్రాన్సిస్కోలో 48 గంటల వరకు ట్రైన్ బయలుదేరదు అన్నట్ట ఆ ట్రైన్లో వీళ్ళు కూర్చుని కాలక్షేపం కావాలిగా అందులో ఒక పండితుడు ఆయన తిరిగే ఆయన రాసుకున్నటువంటి వ్యాసాలు పబ్లిష్ అయినటువంటి వ్యాసం పూర్వం ఏది తెచ్చుకున్నాడో తిరిగేస్తున్నాడు అనుకోకుండా దానిలో ఏం జరిగిందంటే ఇటుపక్క అతని వ్యాసం ఆ రెండో పక్క ఏమో స్వామి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రభ వాళ్ళు ఒక వ్యాసం వేశారు నాకు ఆయన భగవాన్ శ్రీ సత్యసాయిబ ప్రేమసుధారస నీరథి అని పెట్టిన టైటిల్ ఉన్నట్టు పెట్టారు అది తీసి వాడు చదువుతూ ఎవరో ఈఎన్ మూర్తి ఆర్టికల్ రాశాడు నిజంగా అతని కానీ భగవంతుడు అయ్యేలాగుంటే ఏది ట్రైన్ 2 గంటల్లో నడిపించమను ఆయన చెప్పిన మాట నమ్ముదామన్నట్ట కులపతి గారు అన్నట్ట భగవంతుణ్ణి పుణ్యపురుషుల్ని మహనీయుల్ని మనం వాళ్ళకి టెస్టులు పెట్టకూడదు వాళ్ళు మనకు పెట్టాలి కానీ మనం వాళ్ళకి పెట్టకూడదు మనం ఏ పాటి అని చెప్పి ఆయన అన్నట్ట సరే అయింది ఈయన అన్నాడు కదా ఎలాగాని ఆ ట్రైను గంట అయింది గంటన్నర అయింది 2 గంటలైంది దగ్గర దగ్గర 50 నిమిషాలు 55 నిమిషాలు 59 సరిగ్గా 2 గంటలు పూర్తయ్యే ముందు నౌ ది ట్రైన్ స్టార్ట్స్ అని అనౌన్స్ చేశాడు అది నాకు కులపతి గారు చెప్పారు అందువల్ల ఆ దాని మీద పద్యం చెప్పండి అని ఇక్కడ అడిగా ఈ అంశం గురించి స్వామి దగ్గర మాట్లాడాను ఆ ట్రైన్ ఎలా వెళ్తుందంటే వాళ్ళు చెప్పారు మిగతా చరణాలు జ్ఞాపకం లేదు నాకు బయలుదేరి వెళ్తున్నప్పుడు పుట్టపడితే అని శబ్దం చేస్తూ వెళ్ళింది అన్నాడు ఇది అనుభూతి ఇవి స్వామి దగ్గర చెప్పి ఇంకా కొన్ని అనుభవాలు చెప్పాను ఈ గుమలక్ష్మీపురంలో ట్రైబల్ పీపుల్ ని అది దాని మీద మనం ఇదంతా వెనక్కి వచ్చాం ఆ ట్రైబల్ పీపుల్ ని స్వామి we the devotees the white collar devotees of the urban areas but in the sandy dusty muddy areas of the high hills of Gumalakshmipuram of Parvatipuram they do not have enough food they do not have enough clothing shariram meeda charmanni duppattuga kappukoni chalikalamlo jeevithanni gadputunna varu swami ani chepparu adi swami parvasinchipoyaru అండ్ హీ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నిజంగా అని అప్పుడు స్టూడెంట్స్ పక్క చూస్తూ చూడండి వాళ్ళు అక్కడ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో మీరు నా దగ్గరగా ఉన్నారు కదా వాళ్ళు చూడండి ఎంత దీనిలో ఉన్నారో పాపం అయినా స్వామి అంటే వాళ్ళకి ఒళ్ళు తెలియలేదు దీంట్లోనే ఇది సన్నివేశం నాకు జరిగిన దాంట్లో అంటే ప్రసంగాల వల్ల వచ్చినటువంటిది ఏమిటి అని మీరు అన్నారు కాబట్టి అక్కడ జరిగినప్పుడు అని ఇప్పుడు మనం ఈ అంశాల్లో ముఖ్యంగా 1990 స్వామి దగ్గర మొదటిసారి ప్రసంగానికి ముందు స్వామి కల్పించిన అనుభూతులకి వెళ్దాం ఒక 3 ముఖ్యమైన సన్నివేశాలు ఒక సంఘటన 1990 జ్యోతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ జ్యోతి ఉత్సవాల్లో అన్ని ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నాను హైదరాబాద్ వెళ్లారు మిగిలిన ఎక్కడ జరిగినా వెళ్తున్నా వెళ్తున్న సమయంలో రాజమండ్రిలో రామారావు గారు ఉండి గారు స్వామితో కలిసి బదరీయాత్ర వెళ్లారు. చాలా ఓల్డెస్ట్ డివోటీ అతను రాజమండ్రి రమ్మని పిలిచారు. రాజమండ్రి వెళ్లారు
1: దండమూడి రామారావు
0: దండమూడి రామారావు. ఆయన స్టేషన్కి వచ్చి అంటే భక్తులు చెప్తున్న ఇవాళ సౌకర్యాలు మారినటువంటి దానికి పూర్వంకనే పాప ఆయన స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టాడు. పెట్టినప్పుడు ఆ గదిలో పడుకోబెట్టాక భోజనం అది అయిపోయిన తర్వాత వచ్చి ఒక అరగంట నాతో మాట్లాడాడు, స్వామి ఈ గదిలోనే విశ్రాంతి తీసుకున్నారని అన్నాడు. సో ఐ వాజ్ హైలీ ఎలేటెడ్, థ్రిల్డ్. మిగతావని స్వామి గదిలో ఉన్నారు ఇక్కడే రెస్ట్ తీసుకున్నారు అంటే హౌ వైబ్రెంట్
1: వైబ్రెంట్.
0: అయిపోయిన తర్వాత పూజా గదికి తీసుకెళ్లాడు. కోట్లింగాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉంటాయి, దాంట్లో ఒక లింగం మిస్ అయింది, ఆ లింగం నేను నీకు ఇస్తున్నాను సృష్టించి నీకు ఇచ్చారు. అది ఆయన పూజామందిరంలో పెట్టి చూపించాడు. రెండోది, మూడో ఎక్స్పీరియన్స్, స్వామికి తలంటి పోశాడు అతను. అంటే నన్ను తీసుకెళ్లి మాట్లాడమని నన్ను తీసుకెళ్లిన వ్యక్తి ఎలాంటి భక్తుడు, అతను రాజకీయాల్లోకి వెళ్ళడానికి సంసిద్ధత ఉండి మంత్రి కూడా అయ్యేవాడే, కానీ స్వామి వద్దన్నారని స్వామి మాట మీద మానేశాడు. ఆనాటి ఈనాటి వరకు ఖాదీయే వేసుకునేవాడు. అతను ఇంకా ఒక మీటింగ్ గురించి చెప్పాడు. స్వామి మీటింగ్ ఏర్పాటు చేద్దామని అనుకున్నాం, ఏర్పాటు చేద్దామంటే ఆ ఏముంది లే అని చెప్పి ఒక గ్రౌండ్ అది చూసాం, మేము ఏర్పాటు చేశాం, స్వామి చూపించమన్నారు, ఇక్కడ సరిపోతుందంటావా అన్నారు. కిక్కిరిసి వచ్చారు, ఊహించలేకపోయాం ఎక్కడుంటారో, చెట్ల మీద గొట్ల మీద ఇళ్ల మీద కూడా ఎక్కువ జనం ఉన్నారంత అని ఆ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. తర్వాత భద్రాచలం పడవలో వెళ్ళినటువంటి ఎక్స్పీరియన్స్ చెప్పాడు. తర్వాత ఈ వేదిక్ స్కాలర్స్తో వేద పండితులతో ఉండేటువంటిది మొట్టమొదట ప్రశాంతి విద్వన్ మహాసభ థాట్ రాజమండ్రిలోనే వచ్చింది. తర్వాత ఈ వేద పురుష జ్ఞాన సప్తాహం ఉన్నది, అది కూడా థాట్ అక్కడే వచ్చింది. పండితులందరినీ ఏర్పాటు చేసి ఆ ఎక్స్పీరియన్సెస్, బులుసు అప్పన్న గారింటికి వెళ్ళడం, కామావధాని గారింటికి స్వామి వెళ్తున్నప్పుడేమో అక్కడ ఆగి కారులో ఆగి నువ్వు మీ ఇంటికి వెళ్ళుండు, నేను రుద్రరాజు రామలింగరాజు అండవ మినిస్టర్ అక్కడికి వెళ్ళొస్తానని చెప్పారు. చెప్తే ఈయన కదలకుండా అక్కడే ఉన్నాడు, నా మనసు నీకు ఇచ్చేసి నీ స్వాధీనం అయిపోయాక ఇంకో దగ్గర నేను వెళ్తానని ఎవరితో మాట్లాడలేదు అసలు. ఎవరు పిలిచినా కొడుకు వాళ్ళ దగ్గర వచ్చినా మాట్లాడలేట ఆయన, కారులో మాట్లాడకపోతే ఏంటిలా మాట్లాడకుండా ఉన్నారని. అంతే ఏమి, ఎందుకంటే నేను స్వామి అంకితం, స్వామి ఏం చెప్పారు అలా కూర్చుని ఉన్నాడు అంతే. అప్పుడు స్వామి వచ్చి ఏమై మీ నాన్న తీసుకెళ్లేదు ఇక్కడే ఉన్నారా అంటే ఏమని మాట్లాడలేదు మాతో ఇప్పటి వరకు ఏమని చెప్పి ఆయన స్వామి వచ్చి పద నేను కూడా భోజనం చేయలేదు అక్కడ నీతో కలిసి చేద్దాం పదని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారని ఆ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఇవి రాజమండ్రిలో ఆయన నాకు చెప్పిన ఎక్స్పీరియన్స్ కొత్తగా వచ్చింది.
1: అవును,
0: ఇంకా స్వామి దగ్గర మాట్లాడడం అనేటువంటి కోరిక తీరలేదు ఆ టైంలో. ఆయన చెప్పాడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ప్లెంటీ అన్నమాట. ఇంకొక డివోటీ ఆయన అసిస్టెంట్ గా ఉంటూ ఉంటాడు, రాంబాబు అని, స్వామి దగ్గరే ఉండేవారు వాళ్ళు. ఈ యజ్ఞాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అన్నిట్లో వేద పండితులు వాళ్ళు చూసుకుంటూ ఉండేవారు. రోజు స్వామి ఇంటర్వ్యూ, ఉదయం ఇంటర్వ్యూ, మధ్యాహ్నం ఇంటర్వ్యూ, సాయంత్రం ఇంటర్వ్యూ, ఇలా 15 రోజులు ఉంటే 50 ఇంటర్వ్యూలు ఇచ్చారు అని చెప్పి అప్పుడు అందరూ వెళ్ళిపోయాడు. వెళ్తే స్వామి ఉత్తరం రాశారు, రాంబాబు నువ్వు బయలుదేరి రా అని. ఇప్పుడు సమాధానం రాయలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్వామి అడిగేట, రాంబాబు ఉత్తరం రాశాను అందిందా అని. అందింది స్వామి అని. మరి ఎందుకు రాలేదు నువ్వు అన్నట్ట. రిజర్వేషన్ దొరకలేదు స్వామి అన్నట్ట. ఇక మీద స్వామి కూడా రిజర్వ్ వేషమే వేస్తాడులే అన్నట్ట. ఇలాంటి అనుభవాలు ఇవన్నీ మొట్టమొదటిసారి డైరెక్ట్ ఫ్రమ్ ఎ డివోటీ అండ్ హూమ్ స్వామి మేడ్ ఎ మెంబర్ ఆఫ్ హిస్ కంపెనీ పెళ్లింది దగ్గర. ఇదండి రాజమండ్రి అయింది. ఉపన్యాసం సంగతి సరే అనుకోండి ఎలాగను, అది అయిపోయిన తర్వాత నా అనుభవాల కోసం అని. తర్వాత అక్కడే ఇంకొక ఆయన ఇంటికి తీసుకెళ్లారు, నిడమర్త సత్యం అని. వారి ఇంటికి తీసుకెళ్తే ఆయన ఇక్కడే స్వామి పడుకున్నారండి అదే చూపించాడు. ఒక విగ్రహం వెండిది, గాయత్రి విగ్రహం. ఇంక 2-3 విగ్రహాలు ఇచ్చారు వాళ్ళకి, అవన్నీ చూపించాడు. అంటే బిగినింగ్ స్వామి ఇంట్లోకి వస్తూ
1: స్లోగా హొరైజన్
0: ఓపెన్ అవుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అద్భుతమైన దీని వెనకాత సన్నివేశం, దీని వెనకాత సన్నివేశం. ఆ రాంబాబు అన్నతో వచ్చి స్వామి నా కుటుంబాన్ని తీసుకొస్తానన్నట్ట. మొదటిసారి వెళ్ళినప్పుడు స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళేట, అప్పుడు అనౌన్స్ చేయకుండా ఎవరికి చెప్పకుండా వెళ్లారు. ఆవు పాలు తీసి పితికి అప్పటికప్పుడు ఇచ్చేట, స్వామి తాగారంటే స్వామి తీసుకోండి అంటే అన్ని నా అకౌంట్ అంతా కూడా కృష్ణావతారంలో అయిపోయింది, ఈ అవతారంలో నో వేకెన్సీ అన్నట్ట ఇది కొంచెం తీసుకున్నారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ సభ జరిగింది, సేవాదళ కాన్ఫరెన్స్ జరిగితే అప్పుడు వచ్చినప్పుడు ఫ్యామిలీతో వస్తా స్వామి మా ఇంటికి రండి అంటే, నీ ఫ్యామిలీ నేను తీసుకురా, నేను వచ్చారనుకో నీ ఇల్లు ఉండదు, డివోటీస్ నీ ఇల్లు ఉండదు, అంతమంది వస్తారు అని. ఈ అనుభవాలన్నీ కూడా చాలా
1: తెలుసుకున్నారు,
0: హృదయాన్ని కలిగించి వేస్తున్నాయి. స్వామి స్పీచ్ చెప్పాడు అతను, రామారావు గారు చెప్తే ఏం అద్భుతం అసలు ఏర్పాటు చేసి అందులో చదివిన పద్యం గాని. అది అయిపోయిన తర్వాత దనే వెంట కాకినాడ, కాకినాడలో ఒక అద్భుతం జరిగింది ఏంటంటే, సమావేశం ఏర్పాటు చేశారు, కన్వీనర్ అనౌన్స్ చేశాడు, అనౌన్స్ చేశాక నేను మాట్లాడుతున్నాను, మాట్లాడుతూ ఉండగా కరెంటు పోయింది. నాకు తెలియదు, నేను మైక్ దగ్గర ఉన్న తర్వాత కరెంటు మైకు ఇవేం పని లేదు, ఆ టైం ప్రకారం మాట్లాడడం వచ్చాడు. సరే చివరిలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నట్టు చెప్పాడు, ఇందాక కరెంట్ ఆగిపోయింది, ఫూలిష్ గా మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కూడా చేయలేదు, పోదులే అనేటువంటి ఉద్దేశంతో బ్యాటరీ కూడా పెట్టలేదు, బట్ స్పీచ్కి అంతరాయం కలగకుండా ఎక్కడా కూడా మైక్ ఫెయిల్ అవ్వలేదు అన్నాడు, బ్యాటరీ లేకుండా. అంటే నాకు, నేను ప్రత్యక్షంగా నాకు మిరకల్స్ గురించి వాళ్ళు చెప్పడం నేను చూడలేదు. సో దిస్ హ్యాపెన్ అంటే, స్వామి వెన్ వన్స్ హీ టేక్స్ కేర్ ఆఫ్ అస్, మొత్తం అంతా ఆయన చూసుకుంటాం,
1: అన్ని చూసుకుంటాం,
0: మన ప్రయత్నం మాత్రం మనం చేయాలి. హ్యూమన్ ఎఫర్ట్ 30% కాదు, 10% ఉన్నా 90% చేస్తాడు. అది నాకు ఆ జ్ఞానోదయంలో వెళ్తున్నాం. కాకినాడ అయిపోయింది, విశాఖపట్నం వచ్చామండి. విశాఖపట్నంలో పాపారావు గారు స్టేషన్కి వచ్చి చల్లో తెల్లవారుజామున దీనిలో వచ్చి, అంటే స్వామి డివోటీస్ ఎలా ఉంటారో చూస్తాను. మిగిలిన వాటిలో నేను చాలా వాటికి గెస్ట్ కింద వెళ్ళాను, వెళ్ళినప్పుడు కారులో తీసుకెళ్లేవారు, కార్లో తీసుకెళ్లి అంతా అక్కడ మీటింగ్ అంతా వాళ్ళకి అంతా సక్సెస్ఫుల్ అవ్వాలని వాళ్ళ ఉద్దేశం, అయిపోతుంది అమ్మ హెడ్డేక్ వదిలిపోయింది అని, అంటే మీదా నాదా అని అడిగాను నేను, అయిపోయింది పని అని. వెళ్లేటప్పుడు పట్టించుకోరండి, అసలు కార్లో వెళ్తావా ఏం చేస్తావా, నన్ను అడిగాడు రాత్రి 10:30 అయింది, ఓ ఊళ్ళో వెళ్ళేది తీసుకెళ్లేదు, మాట్లాడడం అయిపోయాక భోజనం ఎక్కడ చేస్తారా, ఇంటి దగ్గర చేస్తారా అన్నాడు, ఇంటి దగ్గర చేస్తానన్నాడు. ఏమంటాం, సత్యసాయి సంస్థలో నేను వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకుందికి తెల్లవారుజామున ఆయన వచ్చాడు, వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు, ఇంట్లో అక్కడ పెట్టి అసలు సర్వలాంఛనాలతో ఎంత ప్రేమో, స్వామి కురిపించినటువంటి ప్రేమ, స్వామి యొక్క ఆ డివోటీస్ కానీ సంస్థలో ఉన్న వాళ్ళు కానీ కురిపించడం అనేటువంటి మొట్టమొదటిసారి చూశారు జీవితంలో.
1: అంటే ఆ భక్తుల్ని చూస్తే స్వామిని చూసినట్టే మీకు ఫీలింగ్ కలిగింది.
0: అంటే భక్తుల్లోనే స్వామిని చూశాను, ఇంకా మిగతా ఎందుకంటే వాళ్ళు కురిపిస్తున్నటువంటి ప్రేమ స్వామి చూపులో చూశానే అదే అక్కడని. సరే అక్కడ తీసుకెళ్లారు, సమావేశం ఏర్పాటు చేశారు, అప్పుడే ఈ స్టేట్ లెవెల్ విమెన్ కోఆర్డినేటర్స్ వసుమతి గారు సరస్వతి గారు కూడా వచ్చారు, వీళ్ళు కలిసి వెళ్ళడం అని. సంస్థలో ఎంవీపీ కాలనీలో మాట్లాడడం అయింది. నెక్స్ట్ డే నన్ను పోలారావు ఉన్న అతను చలం ఇంటికి తీసుకెళ్లారు. చలం అప్పుడు మామూలు దానిలో పారామెడికల్ దీంట్లో చూస్తూ ఉండేవాడు, బృందావన్ అనే హోటల్ లాడ్జింగ్ ఉండేది. నేను ఎక్కడో దిగాను, నేను పర్సనల్ గా దిగాను, ఉండుంటే ఇతను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, పోలారావు అనే రైల్వే ఏరియాలో ఉంటాడు. చలం గారి ఇంటికి వెళ్లి వాళ్ళ మదర్కి పరిచయం చేశాడు. వాళ్ళు కురిపిస్తున్నటువంటి ప్రేమ స్వామి చూపులో చూశానే అదే అక్కడని. సరే అక్కడ తీసుకెళ్లారు, సమావేశం ఏర్పాటు చేశారు, అప్పుడే ఈ స్టేట్ లెవెల్ విమెన్ కోఆర్డినేటర్స్ వసుమతి

0: అంటాడు. చలం గారి ఇంటికి వెళ్లి వాళ్ళ మదర్కి పరిచయం చేశాడు. చలం ఫాదరు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రైల్వే. ఆయన పోయినప్పుడు నీకేం పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్పి స్వామి ఆమెకి వాళ్ళ మదర్కి వాళ్ళ గ్రాండ్ మదర్కి స్వామి సృష్టించేదో ఇచ్చారు, అష్యూరెన్స్ ఇచ్చారు. వాళ్ళిద్దరిని పరిచయం చేశాను. ఆమె అన్నదండి చూసిన దాంట్లో మొట్టమొదటిసారి మూర్తిగారు వచ్చారు, స్వామి ఇంట్లో ఉన్నారు మాట్లాడుతున్నారు, మాట్లాడారని చెప్పి చెప్పి విన్న విషయం చెప్తే ఆమె చెప్పింది కొడుక్కి, నాకు అందరూ కొత్త, వాళ్ళు కూడా అందరూ కొత్త. ఇప్పుడు చెప్తున్నా నేను విను, చలాన్ని ఏదో పేరుంది ఆ ముద్దు పేరుతో, నువ్వు మూర్తిగారు ఎప్పుడు వచ్చినా మరో దగ్గర దిగేరనేటువంటి మాట నేను వినకూడదు, అతన్ని మన బృందావనంలోనే ఉంచాలి, ఉంచి నువ్వు మొత్తం అతన్ని గురించి చూడు, ఇంకొకరికెవరికి అలాంటి అవకాశం గాని ఆలోచన గాని కలగడు అని చెప్పి ఆశ్చర్యపోయాను నేను. వాడు ఫ్యామిలీ ఆఫ్ బ్యూరోక్రట్స్, బ్రదరేమో అప్పటికేమో పర్సనల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్స్, బ్రదరేమో పోలీస్ దీంట్లో ఐపీఎస్, అలా ఉన్నటువంటి దాంట్లో నుంచి అయినా కూడా అంటే స్వామి దీనిలో ఉండడం వల్ల, మామూలుగా ఈ మాత్రం ఆ మాత్రం ఉంటేనే చాలు అసలు బయట వాళ్ళు ఉంటారు కదా, అది చూశానేమో. ఆ రోజు నుంచి స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా మా ఇంట్లోనే ఉండాలి అంకుల్ మీరన్నాడు. నేను మీరు ఈ స్టేట్ ప్రెసిడెంట్ తో ఉంటాయి మీ వ్యవహారాలు ఇవన్నీ వద్దు, నేను సార్ ప్లీజ్ లీవ్ మీ అని చెప్పి వదిలేశాను అంటే అలా పరిచయం చేశారు భక్తుల్ని. పాపారావు గారు అయితే వైఫ్ కి యాక్సిడెంట్ అయి ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే నేను సోంపేటలో నేను ఆయన మాట్లాడవలసి ఉంది. ఆయన నాతో చెప్పి ఏమండి మరి ఇలా తెలిసింది నాకు వార్త, ఆగిపోనా అని ఫోన్ చేశాను. నేను ఆల్రెడీ ఇచ్చేశాను అక్కడికి, ఆవిడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు, నేను ఉన్నా లేకపోయినా చేయాల్సిందే, ఉండి నేనేం చేస్తాను అక్కడ, స్వామి కార్యక్రమం ఉంది కదా అని చెప్పి అక్కడ ప్రొసీడ్ అయిపోయాను. మీరు ఏకంగా అక్కడికి వచ్చేయండి అన్నాడు. నేను అక్కడికి వెళ్లిన తర్వాత సమావేశం ఒక ఎత్తు అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి వచ్చి వైఫ్ని చూశాడు అతను. అంటే స్వామి ఫస్ట్,
1: స్వామి కార్యక్రమం
0: అంతే అంతే. ఆమె చెప్పింది నా గురించి పట్టించుకోకుండా ఇంకొక అంశంలో ఆరోగ్యం కాకపోతే తాళం వేసుకున్నాను మీరు వెళ్ళిపోండి స్వామి కార్యక్రమం ఆపొద్దంది. అంటే స్వామి ఫోల్డ్ లో ఉద్యమంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో తెలిసి వచ్చింది నాకు. స్వామి బికాస్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ అనేటువంటి దానికి స్పష్టత, అది
1: అచంచలమైన భక్తి,
0: అచంచలమైన భక్తి. ఆలోచనే ఇద్దాల్లో హౌ హీ సేవ్స్, సేవ చేస్తే సేవ అవుతున్నారు, చెయ్యకపోయినా సేవ చేశారు స్వామి, అది సేవ్ చేయడమే ఆయన లక్ష్యం లక్షణం అని అది విశాఖపట్నంలో చూశాను. ఆ ఎంవీపీ కాలనీలో మాట్లాడాను, ఆ రతి దగ్గర, ఆ స్కూల్లో, స్కూల్ దగ్గర పిల్లల స్థాయికి దిగి మాట్లాడాలి కదా, ఎలా మాట్లాడడం కష్టమేమో అన్నారు. నేను స్వామిని ప్రార్థించి స్వామి మేక్ మీ టు స్పీక్, మేక్ మీ టు అడ్రస్ అన్నాను. అప్పుడే అందుకే మీకు స్వామి స్పీచ్ గురించి అద్భుతమైన సెంటెన్స్ చెప్పారు, ఐ ఆల్వేస్ రిమెంబర్, స్పీచ్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ ఇట్ ఇండికేట్స్ వన్స్ క్యారెక్టర్, రివీల్స్ వన్స్ పర్సనాలిటీ, ఎడ్యుకేట్స్ అదర్స్ అండ్ కమ్యూనికేట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. పంచప్రాణాలు ఈ ఐదు ఉంటేనే ఉపన్యాసం. ఏదో ఒకటి కంటతా పెట్టో ఆ సనాతన సారథులు ఆఖరి పేజీ చదివి ముందు పేజీకి తెచ్చి ముందు ఆఖరు మధ్యలో రెండు లైన్లు చదివితే అది ఉపన్యాసం అనిపించుకోదని చెప్పారు. అది ఉపన్యాసం సన్యాసమే కానీ విన్యాసం కాదు. అది నేను స్వామి దగ్గర తీసుకుని చూశాను, స్టూడెంట్స్ ని ఆయన అడ్రస్ చేయించారు. ఈ ఎక్స్పీరియన్సెస్ అయి వీ వెంట్ విజయనగరం, విజయనగరం దగ్గర నుంచి సాలూరు వెళ్ళాం, ఈ లేడీస్ అంతా ఉన్నారు. శ్రీకాకుళంలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. శ్రీకాకుళంలో మేము వెళ్ళినప్పుడు ఈ లేడీస్ వీళ్ళందరూ ఉన్నారు, నేనేమో చీఫ్ గెస్ట్ అన్నారు, కొత్తగా వచ్చిన దాన్ని. చీఫ్ గెస్ట్ అంటే వెంటనే మాట్లాడిస్తారు అయిపోతుంది అనుకున్నాను. అనుకుంటే మార్నింగ్ సాయి వ్రతాలు అని ప్రారంభించారట. అప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళ మెయిన్ గేట్కి తాళం వేశారు, ఎక్కడికి పోకుండా ఆ కళ్యాణ మంటపం లోపటే ఉండాలి, ఇల్లు ఎంత తిరిగినా అక్కడే ఉండాలి. సరే జరుగుతున్నాయి ఉపన్యాసాలు, రెండున్నర నుంచి ప్రారంభించి ఉపన్యాసాలు జరుగుతున్నాయి. 8 రాత్రి మాట్లాడమని అడగరే, నేను ఐ వాజ్ ఎగ్జాస్టెడ్. బెర్నార్డ్ షా చెప్పినట్టు దో ది సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఎగ్జాస్టెడ్ ది ఆడియన్స్ ఆర్ ఎగ్జాస్టెడ్. సరే నా వల్ల కాదనుకునే లెవెల్లో కూర్చుని ఉన్నాను, సారపడి ఉన్నాను. అప్పుడు స్పీకర్ ఒక ఆమె పూర్తి చేసుకుని వస్తూ, మీకేమండి మూర్తి గారు దారిలో నేను వెళ్తున్నాను వస్తూ, మైక్ దగ్గరికి నేను వెళ్తున్నాను వస్తూ, మీకేమండి నలగని సేవ అన్నారు. అంటే నలగని సేవ ఏమిటి, 8:30 అయిన తర్వాత మైక్ నాకు ఇచ్చి నువ్వు మాట్లాడంటే మానసికంగా ఎంత క్షోభో తమా అవతల ఆడియన్స్ వినాలి కదా. సరే వెళ్ళాను, వెళ్ళి నేను చెప్పిన తర్వాత బిగినింగ్ లో స్వామిని ప్రార్థన చేసి అయిన తర్వాత, నలగని సేవ అనేది ఉండదండి, అంతా నలిగిన సేవే. మీది మనిషి నలిగిన సేవ అయితే నాది మనస్సు నలిగిన సేవ.

0: నరకు వచ్చిన వాడిని 8:30 మాట్లాడమన్నారు. నిర్బంధ శ్రోతల్లో తలుపులకు తాళాలు వేశారు. స్వామి సంస్థలు తాళాలు వేసి బలవంతం చేసి వినిపించడం, నిర్బంధ శ్రోతల దగ్గర మాట్లాడడం అనే ప్రాక్టీస్ లేదు నాకు, తలుపులు తీయించండి అన్నారు. వివేకానందుడి దగ్గర నుంచి హృదయ కవాటాలు తెరుచుకోవాలని చెప్పాడు ఆయన. అంచేత తలుపులు తెరిపించండి, తలుపులు మురిపించండి, తలుపులు తెరిపించండి అని ప్రారంభించకండి. కుంభవృష్టి అంటే స్వామి తుఫాను తెప్పించు తుఫాను తప్పించు అన్నారే, వర్షం తెప్పించు వర్షం తప్పించని కుంభవృష్టి కురిపించారు. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అంచేత మీరు ఆ వర్షంలో తడిచి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా? లేకపోతే భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య అవతార లీలా విశేష వైభవంలో తగలడానికి ప్రయత్నం చేస్తారా? ఆలోచించుకోండి. ఒక్కడి కదిలితే ఒట్టు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామీస్ గ్రేస్. అంటే ఎట్లా ఆ కాలంలో తెప్పించాలని స్పీచ్ అయిపోయింది, వర్షం అయిపోయింది. సో దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ దేర్. ఇవన్నీ అయిపోయినాయి, మొత్తం ఇప్పుడు చేశాను. రమణరావు గారితో కూడా కలిపి నరసింహరావు గారు స్టేట్ ప్రెసిడెంట్, రాజమండ్రిలో ఫైనల్ గా పెట్టారు వాళ్ళు. నవజ్యోతి సమావేశాన్ని పెట్టి అక్కడ మాట్లాడించారు. ఈ జ్యోతి కార్యక్రమాలు అన్ని చోట్ల మాట్లాడడం అయిపోయింది, మొత్తం పూర్తి చేసాం. పూర్తి చేసేసి ఇక స్వామి దగ్గరికి రావాలి. నేను సెలవు పెట్టా, 13 రోజులు సెలవు పెట్టొచ్చాను. తర్వాత ఫ్యామిలీ కొంచెం 4-5 రోజులు అయ్యాక వచ్చారు. నాకు స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఫ్లాట్ కొనుక్కుని చిత్రావతి రోడ్లో ఫ్లాట్ కొనుక్కునేంత వరకు నాకు ఎప్పుడూ షెడ్లో కానీ అక్కడ ఉండకుండా అన్ని రూమ్లో ఇచ్చారు, ఏర్పాటు రూమ్లో. కొన్నిసార్లు చెప్పారు, కొన్నిసార్లు ఇచ్చారు. సో నేను వచ్చాను 13 రోజులు అక్కడ ఉన్నాం. నేను 13 రోజులు రోజు నేను సత్యసాయి సౌభాగ్యలక్ష్మి లాట్టే అన్న టోకెన్స్ ని, ఆ సౌభాగ్యలక్ష్మి లాటరీలో నాకు ఫస్ట్ లైన్ కొన్నాళ్ళు వచ్చింది, మిగతా వచ్చాయి, కూర్చునివ్వండి. ఏ లైన్ వచ్చినా స్వామి అట్టారు. 13 డేస్ అయింది, ఏ రోజు వచ్చినా రారు. రమణరావు గారు నేను రాసిన వ్యాసాలు ఆ సందర్భంలో, జ్యోతి ఆ సందర్భంలో రాసిన వ్యాసాలు, మాట్లాడిన చేసిన ప్రసంగాలు అంతా మొత్తం రాసి స్వామి ఈయనకి సంభాషణ సౌభాగ్యం కల్పించండి అని రాశారట. నేను వాటి కోసం ఆలోచన చేయలేదండి, కానీ స్వామి దగ్గర మాట్లాడాలనే కోరిక మాత్రం ఉంది. అనిల్ కుమార్ నన్ను తీసుకొచ్చిన తీసుకొచ్చినాడే స్వామి ఫోటో చూపించి, ఆ ఎదురుగుండా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను బ్రదర్, నువ్వు స్వామి దగ్గర తప్పకుండా ప్రసంగించాలి అని నా కోరిక. ఆ రోజు రేపు ఇల్లుడో రాకపోదు అన్నాడు. అలాగే మేము అది దృష్టిలో ఉంది నాకు, హార్ట్ లో. అది 13 రోజులు అయిపోయింది. సిల్వర్ జూబ్లీ ఉత్సవం ఆర్గనైజేషన్ జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు కూడా నేను చాలా డిస్గస్టెడ్ గా
1: ఉన్నాను.
0: చూడలేదు చూడ, పైగా నా నుంచి పాపం ఆ వరుసలో ఉన్న వాళ్ళందరికీ కూడా దే ఆర్ ఆల్సో సబ్జెక్ట్ టు మై ఫేట్ అని చెప్పి ఇలా ఆలోచన చేస్తున్నాను. ఆ రోజు మాత్రం అయిపోయింది. ఉదయం కూడా జరిగింది, అందరూ వెళ్లారు, ఊరేగింపులో అదంతా అయిపోయింది. వెళ్ళే నేను మామూలు కూర్చుంటుపోయాను. కూర్చుంటుపోయి చాలా డిస్గస్టెడ్ గా ఉండి రూమ్కి వెళ్లి ఒక లెటర్ రాశాను. ఏం స్వామి చూపే కరువు అయిందా, ఏం నేరం చేశాను నేను, 13 రోజుల నుంచి వచ్చాను. సో మాట్లాడడం దేవుడు అడుగు, ఇంకో పక్క చూపు కూడా లేదే, ఇటు పక్క అసలు చూడటం లేదు. ఫస్ట్ లైన్ రావడమే కష్టం అనుకుని 4 గంటలకి 3:30 వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అయినా ఏ లైన్ వస్తాయని, నీ లైన్లో లేనప్పుడు అని లెటర్ రాశాను. రాసిన తర్వాత అది పెట్టుకుని మళ్ళీ వెంటనే ఒక ఆలోచన వచ్చి, అసలు స్వామి నా దగ్గర రాలేదు అన్నది కంప్లైంట్ అయితే ఈ లెటర్ ఎవరికి ఇస్తావు నువ్వు? ఆ లెటర్ చించేశాను. చించేసి వస్తే ఆ కైలాస్ ప్రసాద్ అని అప్పుడు సెన్సార్ బోర్డు మెంబరు, పోస్టల్ దీనికి డైరెక్టర్ కూడా చేశాడు హైదరాబాద్, ఆయన కలిసి స్వామి మీద అతను కూడా రాస్తుంటాడు. దీంతో మూర్తి గారు స్వామిని గురించి మాట్లాడుకుందాం అన్నాడు. ఇక ఒళ్ళు తెలియకుండా ఇద్దరం అలా మాట్లాడుకుంటున్నాం. మూడో ఎంతో అయింది, ఓ సేవాదారులు వచ్చి రమణరావు గారు మిమ్మల్ని పిలుచుకోమన్నారు అన్నాడు. ఏంటంటే అదేం తెలియదు, మిమ్మల్ని వెంటనే ఉన్నవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పట్టుకుని చేసినా మీ జవాబు తిరుగుతున్నాం, ఇక్కడ దొరికారు మీరు, 11 అన్నా తీసుకెళ్లారు. స్వామి వాళ్ళు మాట్లాడమన్నారు మిమ్మల్ని అన్నాడు. ఇప్పుడు అది క్లైమాక్స్ మార్నింగ్ చూశాను, ఉత్తరం రాసించేసి ఏడుపు అంత ఏడవడం ఒరిజినల్ గానే. ఇప్పుడేమో దానికి యాంటీ క్లైమాక్స్, ఇప్పుడు కళ్ళ నీళ్లు వచ్చినాయి, కొంచెం తేడా తప్ప
1: మాట్లాడమన్నారని
0: ఏం చేయడం అని ఆయన స్టైల్లో వైట్ ప్యాంటు షర్ట్ ఉందా అన్నాడు ఆయన. ఎక్కడుంటుంది సార్, 13 రోజులు అయింది, తెచ్చినప్పుడు తెచ్చాను, అన్ని అయిపోయింది, రేపు వెళ్ళిపోతాం కదా అన్న ఉద్దేశంతో అన్ని వాడేశాను అన్నాను. పోనీలే, ఎవరినైనా సేవాదళ ఆయన్ని ఒక ప్యాంట్ ఒకడిని షర్ట్ ఒకడిని అడుగుదాం అన్నారు. అనగానే స్వామి గురుగారు నాకు లైఫ్ లో మళ్లీ ఛాన్స్ వస్తుందో లేదో చెప్పలేను. ఇట్లాంటిది స్వామి దగ్గర మాట్లాడమని ఏకైక ఛాన్స్ ఇప్పుడు రాక ఛాన్స్ వస్తే దీంట్లో ఇంకోరి డ్రెస్ నా అడ్రస్ ఏంటండి, డ్రెస్ అడ్రస్ నాదే వేసుకుంటాను అని ఆయన వేసుకున్న వైట్ క్రీమ్ కలర్ లోకి వచ్చింది. నేను చూసిన నా దగ్గర ఒక క్రీమ్ కలర్ ది సఫారీ కొత్తది ఉందండి, వాడలేదు, వాడగా వాడగా వైట్ క్రీమ్ అవుతుంది కదా అంచేత ఈ క్రీమ్ వేసుకుంటానన్నాను. ఒకటి కొట్టి ఇల్లు వేసుకురా అన్నాడు. గవో రూమ్కు పరిగెట్టి స్నానం చేసి హడావిడిలో కాగితం మీద ఏవో కొంచెం రాసుకుని వచ్చాము. అప్పుడు స్వామి బయటకు వచ్చారు. ఇప్పుడు నన్ను తీసుకెళ్లి ఇక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు అన్నారు వాళ్ళు. వాళ్ళ పద్ధతి వాళ్ళది అది. కొంచెం ముందుకు తీసుకెళ్లారు. ముందుకు తీసుకెళ్తే వరండాలోకి తీసుకెళ్లారు. వరండాలోకి తీసుకెళ్లారు. కొంచెం అక్కడికక్కడే వరండాలోకి తీసుకుని స్వామి వచ్చేసి ఏడు వీడియోని అనిల్ కుమార్ రెడ్డి గారు రామరావు రెడ్డి గారు చూపించారు. దగ్గరికి స్వామి దగ్గరకు వచ్చారు. వస్తే నమస్కారం చూపించారు, పాదాలు నమస్కారం, తల మీద చేపెట్టారు. మీరు నమ్మండి, ఐ ఫర్గాట్ మై సెల్ఫ్, కళ్ళని నీళ్లు ధారల కింద పారుతుంది. అసలు ఏం జరుగుతుందో తెలియదు. గిర్రం తిరుగుతున్నాను, స్థిరంగా కూర్చోవాలా, గిర్రం తిరుగుతానే స్థిరంగా కూర్చో అన్నారు. ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితి అయిపోయింది. అనిల్ కుమార్ ని పిలిచారు. నీ ఫ్రెండ్ నువ్వు పరిచయం చేయి, నీ ఫ్రెండ్ను మాట్లాడమను, తర్వాత నువ్వు మాట్లాడున్నారు. లేదా నేను మాట్లాడతాను ఆయన, అయితే నువ్వు మాట్లాడు, నీ ఫ్రెండ్ను పరిచయం చేయను. అనిల్ కుమార్ నా పక్క చూశాడు, చాలా సంతోషం. ఎందుకంటే గ్రేటెస్ట్ ఫుల్ఫిల్మెంట్ తీసుకొచ్చిన వాడు అతను.
2: అప్పుడు ప్రామిస్ చేసిన
0: ప్రామిస్ చేస్తారు. హీ వాజ్ ది మ్యాన్ హూ ప్రాంప్టెడ్ మీ అండ్ బ్రాట్ మీ. ఇవాళ అనిల్ కుమార్ నాకు అందించినటువంటి శక్తి, అందరికీ శక్తి ఉంటుంది సార్, స్వామి అంటేనే ఆ శక్తి ఆసక్తి కింద మారుతుంది, లేకపోతే మారదు. అలాంటిది ప్రోత్సహించి ఉత్సహించి అంద ముందు నువ్వు మాట్లాడబోదారు అని బ్రహ్మాండమైనటువంటి ఒక రైటప్ ఇచ్చి అందరికి చేశాడు. దాని నుంచి ఏంటంటే మాట్లాడమన్నారు. అనిల్ కుమార్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో వినపడదు నాకు. తన్మయంలో కళ్ళని నీళ్లు ఖర్చి పిండి అని లిటరల్ గా ఇలా పిండడమే ఆ ధారలు ఆకుండా అయిన తర్వాత అయిపోయింది. బ్రదర్ స్వామి మాట్లాడమన్నారు, కళ్ళు చూచుకుని ఇల్లు అన్నాడు. అంటే మొదటిసారి కదా అది తీసుకుని పక్కన పెట్టేసి కళ్ళు తుడిచేసుకుని చిన్న కాగితం మీద రాసుకున్నాను. వెళ్లారు, వెళ్లి స్వామి పక్క చూశాను. అబ్బో ఏ అసలు నిజం ఆ పరవశం మళ్లీ నేను ఐ కెనాట్ డిస్క్రైబ్ దాట్. విశాఖపట్నంలో మాట్లాడుతున్నప్పుడు స్వామి ఫోటో ముందు నిలబడి మాట్లాడాను. ఆ మాట్లాడినప్పుడు వచ్చినటువంటి వైబ్రేషన్స్, దే ఆర్ ది రిపిటేషన్ ఆఫ్ ది సేమ్ వైబ్రేషన్స్ అని ఐ స్పోక్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ స్వామి. మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతుంది జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్తాను. నేను ఉన్నప్పుడు విడగొట్టేవారుందరు, చెడగొట్టేవారుందరు, ముచ్చరగులనొక్కటిగా ముడివేయువారు అరుదు, పెడదారిని పట్టించే పెద్దలు ఉన్నారు గాని మంచిదారిలో నడిపే మాన్యులెవరు కానరారని మధనపడుతున్నప్పుడు, తూటాకున్న విలువ పాటకుందా, మాటకున్న మూటకున్న విలువ మాటకుందా, బాకులకున్న విలువ రేకులకుందా, కాకాలకున్న విలువ కోకిలకుందా అని కలవరపడుతున్నప్పుడు, అమృతం పంచిపెడుతున్నాను, బోధనామృతం శోధనామృతం సాధనామృతం పంచిపెడుతున్నాను, అందరూ రండి. సమాజమే సముద్రంగా, సాయి సంకల్పమే కవ్వంగా, సత్యసాయి ఆశయాల వాసుకుని చుట్టి అంతుతేలేదాకా గెలకొట్టి తీసిన సత్యసాయి నవ్యామృతం దివ్యామృతం భవ్యామృతం. సత్యసాయి భక్తులకిది సముచితం, పంచేది మోహిని కాదు, పక్షపాతం వాసనకు లేదు, కులాల మీద ఆసక్తి లేదు, గోత్రాల ప్రసక్తి రాదు, ఇచ్చేది స్వామి పుచ్చుకుని తలుపుతే చాలు, పుట్టడు అనుగ్రహ ముత్యాల వర్షాలు రాలు. ఇది థీము. అయ్యాక అడ్రస్ చిత్రావతి సైకతాల మీద, పరిసర పర్వత శిఖరాల మీద తరుణారుణ కాంతులు విరిచేవేళ 1926 నవంబర్ 23 ఆంధ్రదేశంలో అనంతపురానికి 20 మైళ్ల దూరంలో పుట్టపర్తి గ్రామంలో మానవుల్ని తాపత్రయాల నుంచి విడగొట్టి సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు ఆచరించినట్టు చేసి శాశ్వతానందమును కలిగించుటకై అవతరించిన పరబ్రహ్మ స్వరూపుడు, ఆర్తత్రాణ పరాయణుడు, దీనజన బంధువు, కరుణా సింధు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాల కనంతకోటి ప్రణామాలు. ఈ కన్క్లూజన్ మధ్యలో జ్యోతి దీని గురించి చెప్పాను. అన్నీ ఉండాలి అంటే ప్రమిద గురించి, ఒత్తి గురించి, చమురు గురించి అన్నీ చెబుతూ, అయినా వెలిగించేవాడు ఒకడు ఉండాలి కదా, ఆ వెలిగించేవాడే భగవంతుడు, అతడే పరమాత్ముడు, మన మధ్య సంచరిస్తూ మనకి అదృష్టాన్ని ఆనందాన్ని కలిగించినటువంటి పరబ్రహ్మ స్వరూపుడు అని చివర అయిపోయింది. అది మొత్తం అయిన తర్వాత కన్క్లూడ్ చేస్తూ, కరగనిది ఒక్కటే సాయి కళా సంపద, తరగనిది ఒక్కటే సాయి దయాసంపద, విరిగిపోనిది సాయి విమల హృదయం, చెరిగిపోనిది సాయి చెలిమి ఒక్కటే. ఈ చెలిమి బలిమిని కలిమిగా మార్చుకుని మనం స్వామి చెప్పిన విధానంలో కాని ముందడుగు వేస్తే మన బ్రతుకులు ముందడుగు అవుతాయి. అందుకు ప్రయత్నం చేద్దాము. అదే ఈనాటి అవతార ప్రకటన దివ్యోత్సవ, నవ్యోత్సవ, భవ్యోత్సవ, ఆనందోత్సవ, అపురూపోత్సవ సందేశం. స్వామి మాట్లాడుతున్నప్పుడు కళ్ళని నేర్తోనే మాట్లాడాము, అయిపోయింది, వచ్చిన దగ్గర చెప్పి బాగుందని వీపు కుట్టారు, ఇది వాట్ హ్యాపెండ్ అని. ఇది నా జీవితంలో పెద్ద మలుపు, ఎందుకంటే స్వామి దగ్గర కోరిక నెరవేరింది. అసలు బయట వాళ్ళందరూ పట్టుకుని పైకి ఎత్తేశారు, పైకి తీసుకువచ్చిన తర్వాత. అనిల్ కుమార్ ఆనందానికి హద్దులు లేవు, రమ అందరు, నేను కూడా పరవశించిపోయాను, అంటే అవకాశం వస్తుందా రాదా అన్నది. అలా వచ్చిన తర్వాత స్వామి తర్వాత అనిల్ కుమార్ కబురు పెట్టి ఇతని అడ్రస్ ఏంటి, సంగతి ఏంటి అని అడిగారన్నాడు. ఆయనకి అన్ని తెలిసింది, ఆయన అడగడం ఏంటి, ఊరకనే చెప్పారులే అన్నాడు, అతను సరిపోయింది.
2: ఇంతవరకు మీరు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని 6వ భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

کباب پریم باب کی لو میں کو تو میں

0: 사건 파일 등의 관계 사실, 사무실에 직접 배워다 다른다. 라이브처럼 안타로 로펀드지, 스테이션을 가르쳐라.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.

0: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారమొక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యమొక చింత, జీవించుటొక చింత, చెడుపు చింత, కర్మలన్నీయు చింత, కష్టంబులొక చింత, సంతసమొక చింత, వింత చింత. స్వామి ఉపన్యాసములు విన్న ప్రతిసారి మనము జన్మించడానికి వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆలోచిస్తాము. అయితే ఆ ఉపన్యాసము అయిపోయిన వెంటనే తిరిగి మన జీవితాలు, దానిలో ఉన్న బరువు బాధ్యతలతో సతమతమవుతుంటాము. ప్రతి మానవుడు ఒక సత్సంకల్పముతో పరబ్రహ్మను చేరే ఆశయంతో ఈ భూమిపై జన్మిస్తాడు. కాని తాను పుట్టిన తరువాత తాను ఎవరు అన్న సత్యాన్ని కూడా మరిచి భౌతికమైన, అశాశ్వతమైన భవబంధాలతో కూడి మాయలో పడి మోహపరవశుడై ధనము, పదవి, ఆస్తులు, అంతస్తులు, వస్తువాహనములు, శరీర బలము మొదలైన వాటి కొరకు తన జీవితకాలమంతా ధారపోస్తున్నాడు.
1: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారమొక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యమొక చింత, జీవించుటొక చింత, చెడుపు చింత, కర్మలన్నీయు చింత, కష్టము ఒక చింత, సంతసమొక చింత, వింత చింత, సర్వచింతల బాపెడి సర్వేశ ప్రేమ, పొందుడికడైన ప్రజలార పొందుమీరా.
0: ఈ 12 చింతల చింత చెట్టు కింద కూర్చొని సంతోషం కావాలంటే ఎలా లభిస్తుంది? భ్రమను దూరం చేసుకున్నప్పుడే బ్రహ్మ చిక్కుతాడు. ఎక్కడో కాదు, మనయందే సాక్షాత్కరిస్తాడు. నిప్పును ఆలస్యం చేస్తే దానిని నివురు కప్పివేస్తుంది. ఆ నివురును తొలగిస్తే నిప్పు కనిపిస్తుంది. అదేవిధంగా మనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించుకోవాలంటే దేహాభిమానమనే నివురును దూరం చేసుకోవాలి. ఈ కలియుగంలో మానవునికి భగవన్ నామమే భవసాగరాన్ని దాటించునావా. దానినే జగద్గురువైన శంకర భగవత్పాదుల వారు భజగోవిందం అన్నారు.

0: ఇంకా రెండవ పదం నందు సంప్రాప్తే సన్నిహితే కాలే అన్నాడు. మానవునికి అన్ని భయముల కంటే కూడా మృత్యు భయము చాలా భయంకరమైనటువంటిది. ఆ మృత్యువు కూడాను లక్ష తేళ్లు మన యొక్క దేహం పైన ప్రాకినట్టు కాదు, లక్ష తేళ్లు కుట్టినంత బాధగా ఉంటుంటాది మృత్యు సమయమునందు. కనుక ఇట్టి భయంకరమైనటువంటి బాధను నీవు అనుభవించుకునేటువంటి సమయమునందు నీకు భగవంతుడు తప్ప అన్ని నీకు ఏమాత్రం కూడాను సహాయకారులు కారు అనేటువంటి సత్యమును కూడాను నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు. దీనిని పురస్కరించుకునే ప్రహ్లాదుడు కూడాను దీన శుభము లేదు, దీయ జీవము లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి, పుట్టలేన మనము పుట్టియు చచ్చియు, చావులేని పుట్టు పుట్టవలయు అని తాను బోధించాడు. ఇట్టి సత్యమైనటువంటి త్రోవ వెతుకువాడే దొడ్డ బుద్ధి అన్నాడు. కనుక అక్కడ ప్రహ్లాదుడు ఉచ్చరించినటువంటి పదవులు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దొడ్డ బుద్ధి అని చెప్పాడు, కాని గొడ్డు బుద్ధి అని చెప్పలేదు. అనగా అమృత స్థానమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆశించినటువంటి వాడు దొడ్డ బుద్ధి అని, దానిని విస్మరించినటువంటి వాడిదే గొడ్డు బుద్ధి అని కూడాను ప్రహ్లాదుడు నిర్ణయపరిచాడు. దీనిని ఏ రీతిగా పొందటం అనేటువంటి సందేహం కలిగినటువంటి వారికి కూడాను సరి అయిన జవాబును అందించాడు. దేహమే విల్లు, మన మనస్సే దాని యొక్క త్రాడు, మన యొక్క ప్రాణమే దీని యొక్క అంబు. అనగా ఈ దేహమనేటువంటి యొక్క విల్లు మనస్సు అనేటువంటి దారముతో స్వాధీన పడిపోయింది. ఈ మైండ్ అనేటువంటి దారము లోపల ప్రాణం అనేటువంటి అమ్మును పెట్టి మనము లాగినప్పుడు ఆ విల్లు కూడాను వంగుతుంటాది. మైండ్ను మనము మనసును ఎంత లాగి మనం విడుస్తామో అంత ప్రాణం అంత సూటిగా వెళుతుంటాది. కనుక దేహమును కట్టినటువంటి ఈ యొక్క మనస్సు అనేటువంటి దారమును గట్టిగా పట్టి లాగాలి, కానీ దానిని విచ్చలివిడిగా విడిచిపెట్టకూడదు. దీనిని పురస్కరించుకుని మనస్సును అరికట్టడమే మాధవుని యొక్క లక్ష్యమునకు ప్రధానమైన మార్గము అన్నారు. కాన ఈ నీటి బుడగ వంటి దేహముతో, ఈ చంచలమైనటువంటి మనస్సుతో మనము ప్రాణమును విచ్చలివిడిగా సంచరింపచేయటం చేతనే మన యొక్క జీవితమంతా కూడాను గొడ్డు జీవితంగా తయారైపోతున్నది. ఈ యొక్క ప్రథమ శ్లోకము అన్నమయ మనోమయ ప్రాణమయముల యొక్క తత్వాన్ని కూడాను ప్రకటిస్తూ వచ్చింది. ఈ అన్నము లేకపోతే దేహము జీవించడానికి వీలు కాదు, దేహము లేకపోతే మనస్సును మనం వెతకడానికి వీలు లేదు, మనస్సే లేకపోయినప్పుడు ప్రాణమును గుర్తించడానికి సాధ్యం కాదు. కనుక విజ్ఞానమయ ఆనందమయముల రెండు కూడాను ఈ అన్నమయ మనోమయ ప్రాణములపైన ఆధారపడి ఉండటం చేతని ఆ విజ్ఞానమయ ఆనందమయముల రెండు కోసమని మనం ప్రాకులాడుతున్నాం. అన్నమయ మనోమయ ప్రాణమయములు అనిత్యములైనను, ఇది విలువలైనటువంటివి అయినప్పటికీ, ఈ విజ్ఞానమయ ఆనందమయములనేటువంటిది అతి ప్రధానమైనటువంటి యొక్క పరతత్వములు అయినప్పటికీ, ఈ విలువలైనటువంటి యొక్క మనోమయ ప్రాణమయములపైనే ఆధారపడి ఉంటున్నాయి. విజ్ఞానమయ ఆనందమయములను అనుభవించుకునే నిమిత్తమై ఈ అన్నమయ మనోమయ ప్రాణమయములను మనం కాపాడుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణము, మన ఇంటి యందు విలువైనటువంటి యొక్క నగలు వజ్రములు ఉండినప్పుడు దానిని విలువలైనటువంటి యొక్క ఇనుప పెట్టెలో పెట్టి మనం భద్రం చేస్తున్నాం. ఈ యొక్క గోడ్రేజ్ అనేటువంటిది విలువలైనటువంటిది, కానీ విలువలేనటువంటి యొక్క పెట్టెయందు విలువైనటువంటి యొక్క వస్తువులు మనము దాచుతున్నాం. ఈ విలువలేని పెట్టెలో విలువైనటువంటి పదార్థములు దాచుకోవటం వెర్రితనంగా కూడాను ఈనాడు మనం భావిస్తున్నాం. మన దేహమే ఒక వ్యర్థమైనటువంటి విలువలేనటువంటి యొక్క పెట్టె, కానీ ఇట్టి విలువలేనటువంటి యొక్క పెట్టెయందు విలువైనటువంటి యొక్క విజ్ఞానమయ ఆనందమయమైనటువంటి యొక్క వజ్రములు దాచినాడు భగవంతుడు. కానీ మన అవసరాన్ని పురస్కరించుకుని ఇంత విలువైనటువంటివంతా ఇంత విలువలేనటువంటి యొక్క ఈ దేహములో భగవంతుడు పెట్టడం అంత సరైన ప్లాన్ కాదని మనము కొంత హాస్యాస్పదంగా భావించుకుంటాం. భగవంతుడు బుద్ధిస్వరూపుడు కనుకనే తనకు అనేక రకములైనటువంటి యొక్క విచారణ శక్తి తన యొక్క సంకల్పంలో లయమైపోవటం చేతనే తాను అన్ని కూడాను ఒక ఫలితవంతమైనటువంటివే తాను సృష్టిస్తాడు, కాని అఫలితమైనటువంటివి తాను సృష్టించడానికి ఏమాత్రం కూడాను సంకల్పించడు. విలువైనటువంటి బంగారు నగలంతా కూడాను విలువైన బంగారు పెట్టెలోనే దాచడానికి మనం ప్రయత్నం చేస్తే లోపల ఉన్న నగలను ఎవరు చూడరు, పెట్టె మాత్రమే చాలని కూడాను దొంగిలించుకోకపోవటానికి ఎంతైనా పూనుకుంటారు. కనుకనే విలువైనటువంటి వస్తువులు విలువలైనటువంటి యొక్క పదార్థములందు దాచుకోవటము ఇది సహజమైనటువంటిది, ఇది సరైనటువంటి యొక్క రీతి ఉన్నటువంటిది. కాన మన విలువైనటువంటి యొక్క విజ్ఞానమయ ఆనందమయములను మనం అనుభవించుకునేటువంటి నిమిత్తము, దానిని అందుకునేటువంటి నిమిత్తము, ఈ విలువ లేనటువంటి యొక్క అన్నమయ మనోమయ ప్రాణమయములను సక్రమమైనటువంటి మార్గంలో కాపాడుకోవటం కూడాను దీనికి ఒక ప్రధానమైన కర్తవ్యం.
1: సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణే. మనము పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి ఎంతో మంది జన్మించడము చూశాము, అలాగే ఎంతో మంది మరణించడము చూశాము. అయితే స్వామి మనకు చెప్పారు కదా, మనం జీవితంలో ఎంత సాధన చేశాము, ఎంత తపించాము, భగవంతుని వైపుకి ఎన్ని అడుగులు వేశామన్నది చివరి క్షణాలలో మనము చేసే దానిని చూస్తే తెలుస్తుంది అని. మరి చివరి క్షణంలో ఆ సద్బుద్ధి లభించి సద్గతిని పొందాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక క్రికెట్ మ్యాచ్ ని చూస్తున్నాము. అందులో మనకు ఇష్టమైన ఆటగాళ్లందరూ ఉన్నారు. వారు తలుచుకుంటే జయించలేని జట్టే లేదు. వారు కలిసి పనిచేస్తే చేయరాని కార్యమూ లేదు. అయితే ఆ 4 గంటల పాటు ఆ క్రికెట్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఇరు జట్టుల మధ్య తమ తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తారు. 4 గంటలు వారి ప్రయాస, 4 నెలల వారి సాధన వారికి గెలుపును ప్రసాదిస్తాయి. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, మరి ఎదురుగా ఆడుతున్న జట్టు ఆటగాళ్లు కూడా సాధన చేశారు కదా, 4 గంటల పాటు కష్టపడినా మరి వారు ఎలా ఓడిపోయారు? మన భాషలో దీనినే అదృష్టం వారిని వరించింది అంటాము. ఈ ఆటలోని ఆంతర్యం ఏమిటంటే, నీ ప్రయాస నీవు చేయి, నీ ఆట నీవు ఆడు, మిగిలినది భగవంతునిపై వదిలేయి. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా అదే కదా, కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కథాచన, మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తవ కర్మణి. అలాగే జీవితంలో చివరి క్షణంలో కనుక భగవంతుని స్మరణ చేయాలి, సద్బుద్ధిని పొందాలి, సద్గతిని పొందాలి అంటే సాధన అత్యవసరం. అయితే ఈ సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి? 60 సంవత్సరములు వచ్చి నడవలేని స్థితిలో నిస్సహాయంగా ఉండి ఏమీ చేయలేక అయ్యో మొర్రో అని భగవంతుని ప్రార్థించడమా, లేక అన్నీ ఉన్న యవ్వనంలోనా, ఏది సరియైన సమయమా?

ఆటల పాటల బాల్యం వాయెను, ప్రాయములో ప్రేమాయణమాయెను, ముదిమిని చింతలు ముదిరిపోయెను, పరబ్రహ్మక బట్టకపోయెను. బాల్యం ఆటపాటలతో, యవ్వనం స్త్రీ వ్యామోహంలో, వృద్ధాప్యం చింతలతో ఈ విధంగా జీవితకాలమంతా హరియందు ఆసక్తి లేక విషయాసక్తితోనే గడిపేస్తాడు. హరియందు ఆసక్తి పెరుగకనే అంత్యదశ సమీపిస్తుంది. చివరి వరకు పరమాత్మ చింతనే కలగదు. ఈ శ్లోకం రాసి కొన్ని వందల సంవత్సరాలైనా దానిలోని సత్యం మాత్రం నిత్య నూతనంగా ఉంది. ఈ మధ్యన పిల్లలు పుట్టకముందే వారిని నర్సరీ ఏ స్కూలులో చేర్చాలి అని యోచన, ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాక ఏ ఉద్యోగం చేయాలి అని యోచన, నర్సరీ నుండి కనుక మంచి స్కూలులో వేస్తే మంచి తెలివితేటలు కలిగి పెరిగే కొద్దీ ఆ తెలివితేటలు పెరిగి ఏ డాక్టరో ఇంజనీరో లేక కలెక్టరో అవుతాడని ఆశ. మరి పుట్టడానికి చావడానికి మధ్య ఉన్న 100 సంవత్సరాలకే ఇంత ఆలోచన, సాధన, క్రమశిక్షణ అవసరమనుకుంటే ఇక ముక్తికి మోక్షానికి ఎంత సాధన అవసరం? నర్సరీ నుండి మన పిల్లవాడు మంచి చదువు చదవాలి అని ఎంత ఆరాట పడుతున్నామో అదే ఆరాటము పరమాత్మను తెలుపాలి అనే దానిలో కూడా ఉండాలి అంటారు స్వామి. చిన్నప్పటి నుండి భగవద్ చింతన కనుక అలవాటైతే అది మనం వదులుదామన్నా వదలదు. కాబట్టి ఎప్పుడో ముసలితనంలో భగవంతుని తలుచుకుందాం అనుకోవడం, 10వ తరగతిలో చేరాక ABCD నేర్చుకుందాంలే అనుకోవటం అంతటి మూర్ఖత్వం.

అందుకే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అన్నారు. ఇది కేవలం ఒక వాహనం మనం రోడ్డుపై నడుపుతున్నప్పుడే కాదు, ఇది మన దేహం అనే వాహనానికి కూడా వర్తిస్తుంది. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుని చిన్నతనంలోనే భగవత్ చింతన అలవర్చుకుంటామో భగవద్ అనుగ్రహం కూడా మనకు అదే విధంగా లభిస్తుంది, ముక్తికి దారిని చూపిస్తుంది. పుస్తకంలోని సారమంతా గ్రహించి కంఠస్థం చేసి పరీక్ష రాస్తే మంచి మార్కులు తప్పక లభిస్తాయన్నది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. సాధనమున పనులు సమకూరు ధరలోన, కాబట్టి

ఇప్పుడు స్వామి చెప్పిన ఒక చక్కటి చిన్న కథను విందాం. ఒక ధనవంతుడు మరణానంతరం విష్ణుదూతలతో విష్ణులోకమునకు పయనిస్తున్నాడు. ఉన్నట్లుండి అతడు విష్ణుదూతలతో, అయ్యలారా, నన్ను ఒక్కసారి మా ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని అర్థించాడట. వారు దయతో సమ్మతించారు. ఆ ధనికుడు తన ఇంటి ప్రాంతానికి వెళ్లి నలుదిక్కులు చూశాడు. తన స్వగృహ ప్రాంగణమును చూశాడు. పెదవి విరిచి నిట్టూరుస్తూ, దేవతలారా, ఇక పోదాం రండి అన్నాడు. వారు, ఏమిటయ్యా, వచ్చేటప్పుడు అంత ఆనందంగా ఉన్నావు, ఇప్పుడు అంత నిరాశ నిస్పృహలతో ఉన్నావు అని అడిగారు. ఆ ధనికుడు, దూతలారా, నేను జీవించినంత కాలం నా భార్యాబిడ్డలకు, నా అన్నదమ్ములకు, నా బంధువర్గానికి ఎంతో ప్రేమతో సేవలు చేశాను, సహాయం అందించాను, వారికి కావలసినంత ధనమును ఇచ్చాను, వారి కోరికలన్నీ తీర్చాను. వారిలో ఏ ఒక్కరైనా నా వెంట వస్తున్నారేమోనని చూడాలనిపించి మిమ్మల్ని వెనక్కు తీసుకుని రమ్మన్నాను. కనీసం నన్ను గురించి నాలుగు మంచి మాటలు పలుకుతారేమోనని ఆశించాను. కాని వారెవరూ నా సంగతి అనుకోవటం లేదు. ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి పనులలో వారు నిమగ్నులై ఉన్నారు. ఇన్ని దినములు నేను వీరికి చేసిన సేవ అంతా వృధాగా అయింది కదా. ఆ కాలమును ధనమును భగవంతుని సేవకు ఉపయోగించినట్లయితే ఆ పుణ్యమును నన్ను అంటిపెట్టుకుని ఉండేది కదా అని విచారిస్తున్నాను అన్నాడు. దీనిలో అంతరార్థం ఏమిటంటే, పూచిక పుల్లైనా పోయేటప్పుడు వెంటరాదు. జీవించినంతకాలం మమకారములను పెంచుకొనకుండా సంసారంలో ఉంటూనే తటస్థభావం వహించాలి.

యువతే భార్య, ఇంకెవడో బిడ్డడు. ఎంత విచిత్రమో ఈ సంసారము. ఎవరి వాడ వెవ్వడ వెటువచ్చితివి, తత్వమిక్కడే తమ్ముడ తెలియరా. ఎవరు భార్య, ఎవరు బిడ్డలు? ఈ సంసారం ఎంత విచిత్రము. నీవు ఎవరి వాడవు, ఎక్కడి నుండి వచ్చావు? ఈ విధంగా విచారణ సలిపి అసలు రహస్యం తెలుసుకోవాలి. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చి, వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళతాడు. జనన మరణముల మధ్యనున్న కాలంలోనే ఈ బంధాలు, బాంధవ్యాలు. దేహరీత్యా ఏర్పడినవి ఎన్నటికీ శాశ్వతాలు కావు. మనము పుట్టక ముందర మన తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అలాగే వెళ్లేటప్పుడు వాళ్ళెవరినీ వెంట తీసుకుని వెళ్లము. అయితే ఈ జగత్తు అనే మాయలో పడి ఈ అశాశ్వతమైనటువంటినన్నింటినీ శాశ్వతమనుకుంటున్నాము. ఎంత పెద్ద కష్టమో, బాధో వచ్చినప్పుడు భగవంతుని నామస్మరణ చేస్తాము. సుఖంగా, సంతోషంగా ఉన్నప్పుడు నా పిల్లలు, నా భార్య అని వారి సంతోషంకై పాటుపడుతూ ఆ సంతోషాన్ని, సుఖాన్ని ప్రసాదించిన భగవంతునే మరిచిపోతూ ఉంటాము. ఒకసారి ఒక విద్యార్థి స్వామితో, స్వామి ఐ లవ్ యూ, స్వామి యు ఆర్ మై ఎవ్రీథింగ్ అన్నాడు. అప్పుడు స్వామి అన్నారు, శ్రోతలందరూ కూడా శ్రద్ధగా వినాల్సిన విషయం ఇది. భగవంతుడు ఒక భక్తునితో పంచుకున్న ఆవేదన ఇది. తాను ఎంతో ప్రేమించి సృష్టించిన ఈ సృష్టి తాను చెప్పిన ఒక్క సూత్రం కూడా పాటించలేదన్న బాధ. స్వామి అన్నారు, నా స్థానము తిని పారవేసిన ఎంగిలి విస్తారాకు మాదిరి ఉందిరా. మొదట తల్లిదండ్రి అంటారు, ఆ తర్వాత స్నేహితులతో తిరుగుతారు, మెల్లిగా భార్య, పిల్లలు, మనుమలు ఇలా అందరికీ ప్రేమ పంచిన తరువాత మిగిలింది నాకు ఇస్తారు. అది ఈనాటి భక్తులకు భగవంతునిపై గల ప్రేమ. ఒక్కనాడైనా నోరారా భగవంతుని స్మరణ అయినా చేయరు. కష్టమొచ్చినప్పుడు భగవంతుని తలుచుకుంటారు అని. అయితే భగవంతుడు ఆశించే భక్తి ఎటువంటిది? మనము పురాణాలను కనుక తిరగవేస్తే ఎన్నో ఉదాహరణలు, భక్తుల గాథలు, భగవంతుని నామస్మరణ యొక్క మహత్తు మనకు తెలుస్తాయి. ప్రహ్లాదుని చరిత్ర కనుక విన్నట్లయితే, చిన్ననాటి నుండి నారాయణుని నామస్మరణం గావిస్తూ తన సర్వస్వాన్ని నారాయణునికి అర్పించాడు. మరి నారాయణుడు కూడా తనను సర్వస్వం అని భావించిన ఆ చిన్నారిని విడిచిపెట్టక కంటికి రెప్పవలే కాపాడుతూ వచ్చాడు. భజగోవిందంలోని సారము నామస్మరణ, భగవంతుని పట్ల పరిపూర్ణమైన ప్రేమ. ఈ భవసాగరాన్ని దాటించగలిగేది ఆ నారాయణుని నామస్మరణ మాత్రమే.

మనం అనవచ్చు ఆనాటి పరిస్థితులు వేరు, ఆనాటి వాతావరణం వేరు అని. కాని ప్రహ్లాదుని చుట్టూరా ఉన్నది రాక్షసులే. స్వయాన తన తండ్రికి హరి అన్న అంతెందుకు? హరినామంటేనే ఇష్టం లేదు. కన్న కొడుకని కూడా చూడకుండా ఆ పసిబాలుడిని అనేక విధములైన కష్టములకు గురిచేశాడు. కాని అన్ని కష్టాలకి ఓర్చి సహించి కేవలం నారాయణుణ్ణే నమ్మి భగవంతుని హృదయస్థానం సంపాదించిన భక్తుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి తల్లి తండ్రి స్నేహితుడు అంతా నారాయణుడే. మన తల్లిదండ్రిని ఎంచుకునే సౌకర్యం కానీ అవకాశం కానీ మనకు లేదు. అయితే మన చుట్టూ ఉండే స్నేహితులను ఎంచుకోవడం మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది. అందుకని స్వామి చెప్తూ ఉంటారు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. అదే శంకరుల వారు భజగోవిందంలో ఈ విధంగా అన్నారు.

0: సత్సంగం వలన విషయాసక్తి దూరం అవుతుంది. విషయాసక్తి నుండి స్వేచ్ఛ పొందిన వ్యక్తి నిర్మోహిగా మారుతాడు. నిర్మోహి అయిన మానవుడు కష్టసుఖాలనే ద్వంద్వాల వలన కలత చెందక నిశ్చలంగా ఉంటాడు. ఆ నిశ్చల స్థితియే జీవన్ముక్తి. ఈ రోజుల్లో నిజమైన స్నేహితులు ఎవరా అంటే, మనలో శక్తి, జేబులో డబ్బు ఉన్నంత వరకు మనలను అంటిపెట్టుకు తిరుగుతారు. అది లేని క్షణంలో మన వైపైనా చూడరు. కృష్ణ కుచేలులది నిజమైన స్నేహం, హనుమద్రాములది నిజమైన మైత్రి, భగవంతుడొక్కడే నిజమైన స్నేహితుడు. అది కనుక మనం గుర్తించి వర్తిస్తే మనకు ఎటువంటి సమయంలోనైనా ఏ లోటు కలగదు. మరి ఆ స్నేహం ఎట్లా పెంపొందించుకోవాలి? భగవంతునితో మైత్రి కావాలంటే ఏం చేయాలి? ధన కనక వస్తువాహనాలు సమర్పించుకోవాలా, లేక ఖరీదైన పూలతో పూజించాలా? స్వామి చెప్తారు, భగవంతునితో మైత్రి ఏర్పరచుకోవాలంటే సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఈ విశ్వాసమే మైత్రికి మొట్టమొదటి సోపానము. మనము భగవంతుడే నా నిజమైన స్నేహితుడు అని ప్రగాఢంగా విశ్వసించి ఆ విధంగా మెలిగినప్పుడు తాను ఏది చేసినా నా మంచికే, నా ఉన్నతికే చేస్తాడు అనే భావన కలుగుతుంది. ఎప్పుడైతే ఆ భావన కలుగుతుందో సమచిత్తం ఏర్పడుతుంది. ఎప్పుడైతే సమచిత్తం ఏర్పడుతుందో ఆనందం ప్రాప్తిస్తుంది. కాబట్టి మనమందరం కూడా భగవంతునితో మైత్రి కావాలనుకున్నప్పుడు సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అంటారు స్వామి. కుచేలుడు సర్వస్వం కోలిపోయి అష్టదరిద్రంలో ఉన్న తన మిత్రుడైన కృష్ణునితో ఎటువంటి దుర్భావాన్ని పెంచుకోలేదు. తాను రాజైనాడే, నేను ఈ విధంగా ఉన్నానే అనే భావన తనలో రాలేదు. కట్టకడపటికి కృష్ణుడు అష్టైశ్వర్యాలు కేవలం ఒక గుప్పెడు అటుకులు తిని ప్రసాదించాడు. భగవంతుడు నావాడు అనే విశ్వాసాన్ని పెంచుకుంటే తాను తన భక్తుల కోసం చేయని పనిలేదు, అందించని ఫలమూ లేదు. అంతరాత్మ కన్న అధ్యాపకుడు లేడు, అరయ కాలమొక్కటే పరమ గురువు. గ్రంథరాజం వేది ప్రత్యక్ష లోకమే, ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే.
1: మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను సమాజం యొక్క చేరికతో, సంఘము యొక్క దోషములతో, సంఘము యొక్క మంచితనములతో రూపాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. భూమి పైన పడినటువంటి యొక్క డస్ట్ తనకు పైన ఎగరటుక ఏమాత్రము రెక్కలు లేకపోయినప్పటికీ గాలి దేహము చేసుకోవటం చేత ఆ డస్ట్ పైకి వరకు ఎగిరిపోతుంటున్నారు. అదే మట్టి నీటితో స్నేహం చేసుకోవటం చేత అట్టడుగు వరకు కూడాను దిగిపోతుంటుండాలి. కఠినమైన అంధకార రూపమైనటువంటి యొక్క ఇనుము అగ్నితో స్నేహం చేసుకోవటం చేత మెత్తగా ప్రకాశవంతంగా రూపొందుతుంటుండాలి. అదే మట్టితో చేరినప్పుడు రస్ట్ పట్టి తన యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ చేసుకుంటుండాలి. ఇవన్నీ కూడాను సంగముల వల్లనే జరుగుతుండాలి కాని, సమాజం యొక్క స్నేహం చేతనే జరుగుతుండాలి కాని, కేవలము తనకు తాను మారటం కాని, తనకు తాను పరివర్తన పొందుకోవటానికి కాని ఏమాత్రము మానవులకు సాధ్యం కాదు. పుట్టిన బిడ్డడు కూడాను తల్లి యొక్క ప్రోత్సాహం చేత, తల్లి యొక్క ప్రేమ వాత్సల్యముల చేత మాటలాడటం కాని, నడచటం కాని, చదవటం కాని, వ్రాయటం కాని, అనేక రకములైనటువంటి విద్యలను కూడాను తాను ఇతరుల యొక్క ప్రోత్సాహం చేతనే తాను అభివృద్ధి నొందుతున్నాడు. అట్టి సహాయమే ఆ యొక్క బిడ్డకు లేకుండా మృగముల వలె తాను కూడాను మాట్లాడినటువంటి యొక్క స్థితిలో పడి ఉండేటువంటి వాడు. అడవులు యందు పుట్టి, అడవులు యందు పెరిగి, అడవులు యందు సంచరించేటువంటి మృగములకు ఎట్టి అభ్యాసములు ఉన్నవో అవియే ఆ మృగములకు కూడాను ఉంటుంటాయి. కానీ అట్టి మృగములను ఏ సర్కస్ వాడైనా

0: ఏ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క శిక్షణ అందించేటువంటి వాడైనా తన చెంతకు తెచ్చుకుని దానికి ప్రత్యేకమైనటువంటి యొక్క తరబీదుల వల్ల దానికి ఉత్తమమైనటువంటి స్థితిని కూడాను కల్పిస్తున్నాడు. పక్షులకు కూడాను మనము చెంత చేర్చి కొన్ని రకములైనటువంటి పలుకులు నేర్పించడం చేత, ఆ అభ్యాసం చేత, ఆ సంఘము చేత, ఆ స్నేహము చేత అవి కూడాను కొన్ని రకములైనటువంటి పలుకులు కూడాను స్పష్టంగా పలకటానికి కూడాను పూనుకుంటాయి. కనుక మనము ఏ పవిత్రమైనటువంటి యొక్క దివ్య జీవితంగా మనం జీవించాలని ప్రావర్తిస్తున్నాము, ఆశిస్తున్నాము, ఆ ఆశకు తగినట్టుగా మనము మంచివారి స్నేహం చేయటము, మంచివారి మాటలు వినటము, మంచివారి యొక్క జీవితమును ఆచరించుకోవటము, మంచివారి యొక్క అడుగుజాడలలో మనం నడచటము తగినటువంటి రీతిగా మనం పూనుకోవాలి. మనం సత్సంగం యొక్క ప్రభావాన్ని చక్కని రీతిలో మనం విచారణ కలిపినప్పుడు ఎంతనో మనము దివ్యత్వాన్ని కూడా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. మంచివారి యొక్క బుద్ధులు, మంచివారి యొక్క నడతలు, మంచివారి యొక్క పలుకులు అతి మధురమైనటువంటివిగాను, గౌరవమైనటువంటివిగాను, కీర్తివంతమైనటువంటివిగాను, శాంతపరమైనటువంటివిగాను, సౌఖ్యాన్ని అందించేటువంటివిగాను, అతి సున్నితమైనటువంటివిగాను ఉంటుంటాయి. అది ప్రకాశవంతమైనటువంటి అగ్ని వలె ఉంటుంటాది. అట్టి ప్రకాశవంతమైనటువంటి అగ్నికి ప్రక్క లోపల అంధకారమైనటువంటి యొక్క బొగ్గును తెచ్చి మనం చేర్చినప్పుడు ఆ యొక్క అగ్నికి ఎంతవరకు సంఘంగా చేరి ఉంటుంటాదో ఆ భాగమంతా కూడాను ఈ బొగ్గు లోపల కూడాను ప్రకాశవంతమైపోతుంది. ఈ ప్రకాశవంతమైనటువంటి అగ్నికి మన అజ్ఞానమైనటువంటి యొక్క బొగ్గును చేర్చటమే కాదు, ఎంతవరకు చేర్చితమో అంత మాత్రమే ఇందుకు కూడాను ప్రకాశం ఏర్పడుతుంది. కానీ దానిని ఆచరణ అనేటువంటి సాధన కింద మనం దానినే ఒక ఫ్యాన్గా భావించుకుని ఆ ఆచరణనే ఒక ఫ్యాన్గా మనం విసిరినప్పుడు బొగ్గు పూర్తి అగ్నిగా మారిపోతుంది.
1: భజగోవిందంలోని సారం గ్రహించాలంటే కేవలం ఆ శ్లోకములను వినటంతో సరిపోదు, దానిలోని భావాన్ని గ్రహించాలి. స్వామి చెప్పినట్టు ఈ భావాన్ని గ్రహించినంత మాత్రాన కూడా సరిపోదు, దానిని ఆచరణలో పెట్టాలి. స్వామి తన జీవిత కాలంలో ప్రతి క్షణము కూడా ఇతరులకై ధారపోశారు. వారు ఏది తలంచారో అదే చెప్పారు, ఏది చెప్పారో అదే చేశారు. ప్రతి విషయంలోనూ త్రికర శుద్ధిని పాటించారు. స్వామి చెప్తుండేవారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే కేవలం నా నామాన్ని, నా రూపాన్ని ప్రేమిస్తున్నారు. మీరు నా సందేశాన్ని ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని నిజంగా ప్రేమించిన వారవుతారు. భజగోవిందంలో శంకరులవారు బోధించిన ప్రతి మాట ఒక నిత్య సత్యము. మన జీవితాలను సార్థకం చేయడానికి దీనిలో ఏ ఒక్కటినైనా పాటిస్తే చాలు, మిగతావన్నీ వాటంతటా అవే వస్తాయి. శంకరులు మానవాళికి అందించిన భజగోవిందాన్ని, దానిలోని సారాన్ని కొంత గ్రహించినంత మాత్రమే మనసుకు ఎంతో తృప్తి కలుగుతుంది. మరి సాక్షాత్తు ఆ ఈశ్వరుండే దివి నుండి భువికి దిగివచ్చి ప్రకృతిలోని పరమాత్మతత్వాన్ని జగత్తులో మనకు అతి క్లిష్టమైనవిగా కనిపించే మర్మాలను విడమర్చి చెప్పటమే కాక వాటిని ఎలా ఆచరించాలో చూపించిన మహిమాన్విత మహితమూర్తి మన స్వామి. అవతారమనగా అర్థమేమి? భగవంతుడు దివి నుండి భువికి దిగివచ్చి జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. వారు శంఖచక్రములు ధరించి మన మధ్య నడయాడితే వారిని మ్యూజియంలో పెట్టేవారమని స్వామి ఒకమారు హాస్యోక్తంగా అన్నారు. అందుకనే స్వామి మనకొక స్నేహితుని వలె తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానై సత్సంగత్వే నిస్సంగత్వం అన్నదానిని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని సర్వులలోని ఈశ్వరత్వాన్ని చెప్పకనే చెప్పారు. మానవ సేవయే మాధవ సేవయని కులమత భేదాలను కూలదీసి సర్వ మానవ సమైక్యతను చాటి చెప్పారు. సేవ, ప్రేమ అనే రెండు ఆయుధాలను ధరించి మానవుని ముక్తి పదం వైపుకు నడిపించారు. మనం చేయాల్సిందల్లా వారు చెప్పిన మాటలను, సందేశాన్ని గ్రహించటం, వారు చూపిన దారిలో పయనించడం. ఇక ఆనందమే తప్ప మనకు తప్పక ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే వారు చెప్పిన విధంగా నడుచుకొని నామస్మరణ చేస్తూ మానవ సేవ చేస్తుంటామో అంతేకాలమున కేవలం సాధనే, ఈ సాధనే మనల్ని బంధ విముక్తుల్ని గావిస్తుంది. భజగోవిందంలోని సారాన్ని కూడా స్వామి తమ ఉపన్యాసాలలో ఎంతో చక్కగా విశదీకరించారు. మనకు సకుడిగా వ్యవహరిస్తూ మనలోని మాలిన్యాన్ని తొలగించి సచ్చిత్ ఆనంద స్వరూపమే మన స్వస్వరూపమని గ్రహించే విధంగా ఆశీర్వదించమని కోరుకుందాం. ఈ కార్యక్రమం భజగోవిందంలోని సారాన్ని తెలపటానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమే కాని దాని విశ్లేషణ అంతరార్థము ఎంతమాత్రమూ కాదు. భజగోవిందంలోని సారము ఒక్కరోజులో వింటే చదివితే అబ్బేది కాదు, ఆచరణ సాధన అనే రెండింటితోనే సాధ్యమవుతుంది. ఆ ఆచరణలో మనం సఫలమవ్వాలని ఆ ఓంకార రూపుడిని అయిన మన స్వామిని ప్రార్థిద్దాం. మొట్టమొదటిసారి చేసిన ఈ చిరు ప్రయత్నంలో ఏవైనా తప్పులుంటే క్షమించి సదా మీ ప్రేమానుగ్రహాలకు పాత్రుడనయ్యే విధంగా ఆశీర్వదించమని స్వామిని ప్రార్థిస్తూ శ్రోతల దగ్గర సెలవు తీసుకుంటున్నది రేడియో సాయి బృందం నుండి సాయిప్రసాద్. రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. హనుమంతుడు రామకార్యమే తన స్వకార్యంగా చేసుకుని రామనామ జపంతో సముద్ర తరణం చేసి సీతాన్వేషణ గావించి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్ర దూతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఘట్టాన్ని వివరించే సుందరాకాండపై డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు సుందరంగా ఇచ్చిన ప్రసంగాన్ని విందాం.

ప్రత్యక్ష భగవంతుడైన శ్రీ శ్రీ శ్రీ స్వామివారి పాద అంబుజాలకి యథార్థంగా జీవించి ఉండి నమస్కరించేటటువంటి భాగ్యాన్ని ఈరోజు పొందుతున్నందుకు హృదయమంతా ఆనందంతో నిండిపోయి మాటలు యువతలకి రానటువంటి స్థితిలో ఉంది. హృదయమంతా ఆర్ద్రమైపోయి జనవరి 26న ఎవరో స్వామివారు ఉన్నటువంటి డైరీని నాకు ఇచ్చి 6 నెలల్లో మీకు ఆహ్వానం వస్తుంది అని అంటే, ఈవేళ 26/6 ఆహ్వానం ఇక్కడికి రావడం ఇంతకు మించినటువంటి అదృష్టాన్ని నేను వేరు విధంగా చెప్పలేకపోతున్నాను. అటువంటి స్వామిని కళ్లతో జీవించి ఉండగా కనడానికి పొందినటువంటి అదృష్టాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకి, ఈ శరీరాన్ని ఈ ఉపాధినిచ్చిన నా తల్లిదండ్రులకి సాష్టాంగపడుతూ, నాకొచ్చింది ఇంత మాత్రమే, కొన్ని లక్షల మంది పండితులు సుందరకాండం మీద అమోఘంగా మాట్లాడగలిగిన వాళ్లు ఉన్నారని, కాని నాకొచ్చింది చాలా తక్కువ, అది ఇంత మాత్రమే అనే అభిప్రాయాన్ని తమ ముందు ఉంచడానికి, నాకు రానితనాన్ని తమ ముందు తెలియచేసుకోవడానికి వచ్చాననేటటువంటి విషయాన్ని సవినయంగా మనవి చేస్తూ, సమయం అత్యల్పంగా ఉందనే భయంతో, సుందరకాండం అతి విశాలంగా ఉందనేటటువంటి భీతితో నేరుగా ఉపన్యాసంలోనికి జారిపోతున్నందుకు ప్రభువులు మన్నించాలి. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణః

ఆయా శత్రుఘ్న. శ్రీమద్ రామాయణంలో ఈరోజు మనం సుందర కాండని చూస్తున్నాం. శ్రీమద్ రామాయణానికి 7 కాండలైతే, 7 కాండల్లో 5వదైనటువంటి ఈ కాండకి మాత్రమే ఆయన సుందర కాండ సుందరమనే పేరుని ఈ కాండకే పెట్టారు. ఓ తండ్రికి 7 పిల్లలుంటే, మా 5వవాడు సుందరుడు బాగా అందగాడు అని చెప్తే మిగిలిన వాళ్ళందరూ ఏమైనట్లు. మరి వాల్మీకి మహర్షి దీనికి మాత్రమే సుందరమని ఎందుకు పేరు పెట్టాడు అనే చోటి నుంచి ప్రారంభించాలి. సోయోహి సుందర కాండ. లోకంలో ఎవరైనా తప్పిపోతే, తప్పిపోయినటువంటి వాళ్ళని వెతుక్కు రావడానికి తప్పిపోయిన వ్యక్తిని గుర్తించగలిగిన వాణ్ణి పంపిస్తాం మనం. నసీతాతేన దృష్టావా. ఏ సీతమ్మని ఏనాడు ఆంజనేయుడు చూడలేదో, అసలు ఆయన గుర్తించలేడో, అలాంటి ఆంజనేయుణ్ణి రామచంద్రుడు పిలిచి దదౌ

పరంతపః. నీకు ఉంగరం ఇస్తున్నానయ్యా, సీతమ్మని గుర్తించి ఆ వార్తని నాకు చెప్పు అన్నాడు. ఈనాడు సీతమ్మ ముక్కు మొగాన్ని ఎరగనటువంటి ఆంజనేయుడు ఆయనైతే, ఆయనకి ఉంగరం ఈయన ఎందుకిచ్చాడు అనేది సోయోహి సుందర కాండ దాంట్లో ఉన్న సౌందర్యమేమిటో రహస్యమేమిటో గుర్తించవలెనోని వాల్మీకి మనకి చెప్తూ సుందరకాండాన్ని పేరు పెట్టాడు. రెండు, పోనీ రామచంద్రుడు ఉంగరాన్ని ఇచ్చాడనుకుందాం, ఆంజనేయుడు ఏమనాలి? అయ్యా, నేనెప్పుడూ సీతమ్మని చూడలేదు, ఎలా గుర్తించగలను? వెళ్లేది లంక, ఎందరో స్త్రీలుంటారు, సీతమ్మని నేను ఎలా గుర్తించగలను? కాబట్టి సీతమ్మ విశేషాలని చెప్పండి అని అడగాలి. ఆయన ఏమన్నాడు, సర్వథాకృత కార్యోహం ఏష్యామి సహ సీతయా. నేను ఖచ్చితంగా సీతమ్మ ఎక్కడుందో వార్తని తెలుసుకుని సీతమ్మని అవసరమైతే ఇక్కడికి తెస్తాను, తప్ప సీతమ్మ కనిపించలేదనే వార్తని చెప్పనే చెప్పను అని ఆయన ఉంగరాన్ని స్వీకరించాడు. సోయం హి సుందర కాండ. మూడు, బాలకాండలో సీతారాములిద్దరూ కనిపిస్తారు, కథానాయకుడుంటాడు, కథానాయిక ఉంటుంది. రెండవదైన అయోధ్యాకాండలో కథానాయకుడు కథానాయిక ఇద్దరూ ఉంటారు. మూడవదైన ఆరణ్యకాండలో కూడా కథానాయకుడు కథానాయిక ఇద్దరూ ఉంటారు. నాలుగవదైన కిష్కింధాకాండలో కథానాయకుడుంటాడు, నాయిక అయిన సీతమ్మ రావణుని చేత ఎత్తుకు పోబడి కనిపిస్తుంది. మీదిదైన యుద్ధకాండలో కథానాయకుడు నాయిక ఉన్నారు. ఉత్తరకాండలో కథానాయకుడు నాయిక ఉన్నారు. కథానాయకుడు లేని కాండ ఒకే ఒక్కటి, సోయం హి సుందర కాండ. కథానాయకుడు లేనిటువంటి కాండ ఎందుకని అలా ఉన్నది? కారణం ఒక్కటే, భగవంతుని కంటే భగవన్ నామం విశిష్టమైందనే యథార్థాన్ని తెలియజేస్తుంది సుందర కాండ. స్వామి ఎప్పుడూ అదే మాటని తెలియచేస్తూ ఉంటారు, ఎప్పుడూ పరమేశ్వరునికి మించి నామస్మరణ విశిష్టతని గమనింప చెయ్యండి, గమనించుకోండి. ఈ అద్భుతమైనటువంటి మందిరం ఎన్ని కోట్ల పుణ్యాలు చేసుకుందో, ప్రతి ఒక్క స్తంభము ఏ మహర్షియో అయ్యుంటాడు, కాబట్టే నిత్యము నామస్మరణతో మారుమ్రోగిపోతూ ఉన్నది. యశ్చ రామన్న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి నిందిత సజనో లోకే స్వాత్మాప్యేనం విగ్రహతే. అయోధ్యలో ఉండేటటువంటి జనమందరూ ఇలాగే కూర్చుని, రాముణ్ణి ఈరోజు చూశాం, మా జన్మ ధన్యం, రాముణ్ణి ఈరోజు చూడడం మాకు కాలేదు, మా జన్మ ఎందుకు వ్యర్థమని నిరుత్సాహపడుతూ జీవించేవారని అయోధ్యాకాండలో వాల్మీకి మహర్షి చెప్పేవాడు. ఆ అయోధ్యా జనం మొత్తాన్ని ఇక్కడ నేను చూస్తున్నందుకు సంతోషంగా. సోయం హి సుందర కాండ. లోకంలో ఏదైనా ఒక వస్తువుని దొంగతనం చేస్తే తెచ్చినటువంటి వస్తువుని అతి భద్రంగా దాస్తాం, ఎవ్వరికీ కనిపించకుండా దాస్తాం. రావణాసురుడు సీతమ్మని దొంగతనం చేసి తెచ్చి యక్ష కిన్నర కింపురుష గంధర్వ విహంగ నాగ ఏ జాతి వారు చూడడానికైనా వీలుగా, ఆకాశంలో వారు విమానాల మీద వెళ్లేప్పుడు దర్శించడానికి వీలుగా సీతమ్మని అశోకవనంలో శివశపావృక్షం క్రింద పెట్టి ఎంత జాగ్రత్తగా దాచాను సీతమ్మని అంటాడు. ఏమిటి ఆ అనడంలో ఉండే రహస్యం? సోయం హి సుందర కాండ. ఆలోచించి చూడాలి. మరింకో రహస్యం ఉంది. లోకంలో పై అధికారి ఎవడైనా మన్ని తిడతాడు అని తెలిస్తే తప్పనిసరిగా తిట్టని తిట్టించుకోవలసిన పరిస్థితే వస్తే మనం ఒక్కళ్లమే వెళ్లి నాలుగు తిట్లు తిట్టించుకుని యువతలకు వచ్చేస్తాం. రావణాసురుడు తాను సీతమ్మ ద్వారా ప్రతినిత్యమూ తిట్టని తిట్టించుకోవడానికి ఒక్కడు వెళ్లేవాడు కాడు. తనకున్న చిట్ట చివరి భార్య అయినటువంటి ధాన్యమాలినితో సహా అక్కడికి వెళ్లి అమ్మవారి చేత అనేకమైన తిట్లనీ తిట్టించుకుని యువతలకొచ్చేవాడు. రహస్యమేమిటో తెలుసుకోవలసిందిగా తెలియజేస్తూ సోయం హి సుందర కాండ. ఆశ్చర్యకరమైన ఇలాంటి విశేషాలు 24 దాగున్నాయి సుందర అని పేరు పెట్టడంలో.
24 అనేది గాయత్రి మంత్ర బీజాక్షరాల యొక్క సంఖ్యో అమోఘమైన రహస్యాలన్నీ నిక్షిప్తం చేయబడినదే కాక గాయత్రి మంత్ర అక్షరాలని 1000కి ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేకంగా నిక్షిప్తం చేయబడినటువంటి అమోఘమైనటువంటిది శ్రీమద్ రామాయణం అయితే 24 గాయత్రి బీజాక్షరాల శక్తి కలిగింది. సోయౌహి సుందర కాండ అంతటి కాండ. అటువంటి కాండని ఒక్కసారి ప్రారంభాన్ని అలా చూస్తే విశాలమైన సముద్రం. సముద్రం అనగానే విశాలంగా సముద్రం మన కళ్ళలో కనిపించాలి. ఆకాశం వరకు ఎత్తుగా ఎగురుతున్నటువంటి పెద్దదైన నీటి తుంపురులు. ఆ సందర్భంలో ఒడ్డున వానరులందరూ కూర్చుని ఉన్నారు. ఎవ్వరి ముఖంలోనూ ఆనందం లేని సందర్భంలో జంబవాన్ కార్యవృత్తాంతమ పృచ్ఛద నిలాత్మజం. అందరం ఇలా ఉంటే సీత అన్వేషణానికి వెళ్లేదెవరు అని చెప్పి మహానుభావుడైన ఎలుగుబంట్ల రాజు జాంబవంతుడు అనగానే వాళ్ల బల అబలాలని తెలియచేయడం ప్రారంభించారు. మా బలం ఇంత అని. 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి మీ బలాబలాలని చెప్పండి అని అనగానే మొట్టమొదట అందరిలోకి పిల్లవాడైన కోతి గజుడు లేచాడు. దశయోజన విస్తీర్ణం, నేను 10 యోజనాలు ఎగురుతాను అన్నాడు. ఇలా 100 యోజనాల సముద్రాన్ని దాటాలి అంటే 10 యోజనాల వాడివి తగుదునమ్మా అని ముందుకొచ్చావా? ఏం మాట. రెండవ వాడు లేచాడు గవాక్షుడు. వింశది యోజనమాయతం, నాది 20 యోజనాల శక్తి. మూడవ వాడు లేచాడు గవయుడు. త్రింశది యోజన వైప్లుత్యం, నేను 30 యోజనాలు ఎగురుతాను. మైందుడు, ద్వివిధుడు, సుషేణుడు, పర్జన్యుడు ఇలా వరుసగా 40, 50, 60, 70, 80 దాకా రాగానే జాంబవంతుడు 2 చేతులు మోడిచి, అయ్యా, వయసులో ఉన్నటువంటి సందర్భంలో వామనుడు పొట్టి రూపం వాడు త్రివిక్రమావతారాన్ని ఎత్తినప్పుడు ముమ్మారు ప్రదక్షిణం చెయ్యాలి అనుకుని 21 మార్లు అమోఘమైన పురుష సూక్తం ప్రతిపాదించినటువంటి నారాయణ స్వరూపాన్ని 21 మార్లు ప్రదక్షిణం చేయగలిగాను. లక్ష్మీదేవికి వివాహం కానటువంటి సందర్భంలో సముద్రుడు దుఃఖిస్తూ ఉంటే నేను ఓదార్చాను. దేవలోకంలోని కల్పవృక్షాన్ని ఎక్కడ భూమిలో నిక్షేపించాలన్న చర్చలో పాల్గొన్నవాణ్ణి. వయసు దాటిన తర్వాత 90 యోజనాలకి మించి నేను ఎగరలేను అన్నాడు. దక్షిణ దిక్ సైన్య అధ్యక్షుడైన అంగదుడున్నాడు. అతడన్నాడు, నేను 100 యోజనాలు ఎగురుతాను గాని తిరిగి మాత్రం రాలేను అని. పెద్దలైనటువంటి వాళ్లు, అనుభవజ్ఞులు, తెలివితేటలున్నవాళ్లు ఇలా జాంబవంతుడు అనిపించడంలో ఒకే ఒక్క రహస్యాన్ని గమనించాలి మనం. ఇలాగే జాంబవంతుడు వారి యొక్క ఎగరగలిగిన శక్తిని అడిగి ఉండని పక్షంలో సీతమ్మని చూచి ఆంజనేయుడు తిరిగొచ్చాక ఈ కోతులన్నీ అని ఉండేవి ఏమని, మేము ఎగరగలిగిన వాళ్లమే, మాకు అసలు అవకాశం ఇస్తేనా? ఆంజనేయుడు తనంత తానే ఎగిరేశాడు కాబట్టి మేము అసలు మా బలాబలాలు చెప్పలేదు అని ఉండేవి ఆ రోజున. మనం వానరాలంటే ఎక్కడో శ్రీతాయుగంలో శ్రీమద్ రామాయణంలో ఉన్నాయని అనుకుంటే చాలా పొరపాటు. వ్యక్తుల మీద చెప్తే ఎక్కడ కోపం వస్తుందో అని వానరాల మీద వాల్మీకి మహర్షి చెప్పాడు తప్ప ఆ లక్షణాలు లేనటువంటి పురుషులు ఎవ్వరూ ఉండరు. అంచేత నిశ్చయంగా వాళ్ల యొక్క శక్తిని వాళ్ల చేతనే అనిపించాడు జాంబవంతుడు, సామాన్యుడు కాడు. అప్పుడు ఆంజనేయుడి దగ్గరికి వచ్చి ప్రార్థించి, త్వయేవ హనుమానస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఆంజనేయ స్వామి, నీలో బుద్ధి బలం ఉంది, శరీర బలం ఉంది, ఏ కాలంలో ఎలా ప్రవర్తించాలో ఆ తెలివితేటలున్నాయి, ఏ కాలంలో ఎలా మాట్లాడాలో ఆ నైపుణ్యం ఉంది. నువ్వు తప్ప ఇంక ఎవరూ సమర్థులు కారయ్యా, నువ్వు ఒక్కడివి మాత్రమే ఈ కార్యాన్ని చెయ్యాలి, సముద్రాన్ని దాటాలి. ఆంజనేయుడు ఆనందపడ్డాడు. వెంటనే ఆకాశానికి చూశాడు ఆంజనేయుడు. సుందరకాండ ప్రారంభంలో ఆంజనేయుణ్ణి చూశాడు ఆయన. నేల నుంచి ఆకాశం వరకు ఉండే ఎత్తుని మిగిలిన వానరాలు చూశాయి, ఆంజనేయుడు చూశాడు. కాని ఇద్దరిలో భేదం ఉంది.
ఆంజనేయుడికి నేల నుంచి ఆకాశం వరకు ఉన్నటువంటి ఆ ఎత్తు 7 విభాగాలుగా కనిపించింది. మిగిన వానరాలకు ఏమాత్రమూ కనిపించల. ఆద్య పంథాకులింగానాం యచాన్యే ధాన్యజీవినః ద్వితీయో బలిభోజానాం ధాన్యోపగణజీవినాం భాసాస్తృతీయే గచ్చతి క్రౌంచాశ్చకురరైస్య శీనాశ్చతుర్థే గచ్చతి గృధ్రాగచ్చతి పంచమే షష్ఠస్తు పంథా హంసానాం వైనతేయః పరాగతిః. నేల నుంచి ఆకాశం వరకు ఉన్న ఎత్తుల్లో మొదటి ఎత్తులో పిచ్చుకలు ఎగురుతాయి. ఆ పిచ్చుకలతో సమానమవుతాను నేను ఈ ఎత్తులో ఎగిరితే ఎగరను ఆంజనేయుడు అనుకున్నాడు. ద్వితీయో బలిభోజానాం, దేవ ఆలయ ప్రదేశాల్లో పెట్టేటువంటి బలి ఆహారాన్ని స్వీకరించేటటువంటి శ్రాద్ధపక్షి కాకి రెండో ఎత్తులో ఎగురుతుంది. అది నాకు సరిపోయింది కాదు. బంగారపు రెక్కలుండి నెమలి రంగు ముక్కు కలిగినటువంటి బాసపక్షి ఉందే, కురరపక్షి ఉందే, అవి మూడో ఎత్తులో ఎగురుతాయి. అది సరికాదు. నాలుగవ ఎత్తులో ఎగుతాయి సేనాలు డేగలు. అది నాకు సరికాదు. గృత్రాగచ్చతి పంచమే, ఐదో ఎత్తులో గద్దలు ఎగురుతాయి. ఆ ఎత్తులో నేను ఎగిరితే గద్దలతో సమానం ఆంజనేయుడు అంటారు. ఎంత నేరం. ఆరవ ఎత్తులో రాజహంసలు ఎగురుతాయి. ఏడవ ఎత్తులో వినతాపుత్రుడైనటువంటి గరుత్మంతుడు ఎగురుతాడు. నేను గాని ఏడవ ఎత్తులో ఎగిరినట్లయితే ఆ ఏడవ ఎత్తులో ఎగరగలిగిన వాళ్లు ఇద్దరే ఇద్దరు, ఒకడు గరుత్మంతుడు, రెండవ వాడు ఆంజనేయుడు అంటారు. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను. అంచేత చారణాచరితే పథి, ఏడవ ఎత్తు కంటే పై ఎత్తుదైనటువంటి చారణ మార్గంలో ఎగురుతానన్నాడు ఆంజనేయుడు. అది ఆయన శక్తి. ఇది సామాన్యమైన అంశం కాదు. ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి చక్రాలు 7, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనేటటువంటి చక్రాలకి పైనటువంటి ఉన్మన స్థితిలో ఎగురుతానని ఆంజనేయస్వామి అన్నాడు అంటే ప్రతి వ్యక్తి యొక్క బ్రహ్మరంధ్ర స్థానంలో ఆంజనేయుడు ఉంటాడనే పరమయథార్థాన్ని వాల్మీకి పరోక్షంగా మనకి బోధిస్తున్నాడు అని అర్థం. అటువంటి ఆంజనేయుడు ఆ ఎత్తులో ఎగరబోతే కోతులన్నీ ఆంజనేయుడిని చూసి నువ్వేమైనా రెండు మాటలు చెప్తే వాటిని అనుకుంటూ ఉంటాం. ఆంజనేయుడు అన్నాడు, యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. బలిష్ఠుడైనటువంటి వాడు, ధనుస్సుని ధరించినటువంటి వాడు, ధనుస్సులో బాణాన్ని తొడిగి వింటినారిని బాగా లాగి గట్టిగా గాని బాణాన్ని విడిచినట్లయితే ఆ బాణం ఎందరో యోధుల్ని వధిస్తే, వధించి తిరిగి అమ్ముల పొదులోనికి చేరితే ఆ మొత్తం యోధులందరినీ వధించినటువంటి శక్తి బాణానిది కాదు, బాణాన్ని విడిచినటువంటి వ్యక్తిది. అలాగే నేను ఇక్కడి నుంచి బయలుదేరి లంకకి వెళ్లినా, లంకలో రాక్షసుల్ని సంహరించిన పిమ్మట సీతమ్మని చూసిన, సీతమ్మని తిరిగి వచ్చి మళ్లీ ఇక్కడ చూచాననే వార్తని రామచంద్రునికి చెప్పినా నాది కాదు ఈ శక్తి మొత్తం, విడిచినటువంటి రామచంద్రునిదే అని చెప్పి స్వయంగా చెప్పాడు ఆంజనేయుడు. రామ బాణము అంటే రాముడు విడిచిన బాణము అని అర్థం. రాముడు విడిచిన బాణము అంటే రాముడు అనేకమైన బాణాలను యుద్ధకాండలో విడిచాడు, అవన్నీ వ్యర్థమయ్యాయి. కానీ రాముని యొక్క బాణంగా తనని తాను చెప్పుకున్న సుందరకాండలోనే ఆంజనేయుడు మాత్రం వ్యర్థం కాడు. కాబట్టి రామబాణము అంటే సుందరకాండ ప్రకారం ఆంజనేయుడనే యథార్థాన్ని లోకానికి మొదటగా తెలియచేసినవాడు వాల్మీకి మాత్రమే. నేను కూడా ఇక్కడ అక్షరాన్ని మాట్లాడగలుగుతున్నాను అంటే వారు విడిచినటువంటి బాణంలాంటి వాణ్ణి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను తప్ప నాలో నుండి వచ్చే శక్తి మాత్రం కాదు. ఆంజనేయుడు నలుగురికి నమస్కరించాడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకారగమనే మతిం. వానరాలన్నీ చూస్తుండగా తూర్పుకి నమస్కరించాడు, దక్షిణానికి నమస్కరించాడు, పశ్చిమానికి నమస్కరించాడు, ఉత్తరానికి నమస్కరించాడు,
ససూర్యాయ సూర్యుడికి నమస్కరించాడు, మహేంద్రాయ ఇంద్రుడికి నమస్కరించాడు, పవనాయ వాయుదేవుడికి, స్వయంభువే బ్రహ్మకి. ఇదేమిటయా, ఒక్కరికి నమస్కరించవచ్చు కదా, ఇద్దరికి దండాలేమిటి, దస్కారేమిటి, ఆశ్చర్యం. సుందరకాండ అమోఘమైనటువంటి గ్రంథం. ససూర్యాయ, లోకంలో ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అంటే, అది కూడా నిస్వార్థంగా చెయ్యాలి అంటే, ముందుగా మనకి సహాయం చేసేవాళ్ళు ఎవరా అని ఆలోచించవద్దు అంటుంది సుందరకాండం. మరెవరిని ఆలోచించాలి, మన పనిని చెడగొట్టేవారు ఎవరున్నారా అని ముందు వాళ్ళకి నమస్కరించాలి అంది సుందరకాండ. ఆంజనేయుడు లంకానగరానికి ఎగిరేటటువంటి సందర్భంలో తన పనిని చెడగొట్టేవాళ్ళెవరు అంటే, నలుగురు ఆయనకి కనిపించారు. ససూర్యాయ, ముందుగా మొట్టమొదటిగా నాశనం చేసేవాడు సూర్యుడని. ఎందుకని, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుణ్ణి ఒక క్షణం కళ్ళు తేరిపార చూసి చూస్తే ఆయన అవమానంగా భావిస్తాడు. అట్లాంటి సూర్యలోకానికి అప్పుడే పుట్టినటువంటి ఆంజనేయుడు ఎగిరాడు, దాన్ని ఇంకా అవమానము అనుకున్నాడు. ఎగిరినవాడు ఎగిరినట్టు ఊరుకోకుండా ఆంజనేయుడు సూర్యుణ్ణి మింగబోయాడు, అది ఇంకా అవమానం అనుకున్నాడు. ఈ జరిగిన సంఘటన అంతా ఆకాశంలో కాబట్టి భూమి మీద సర్వ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూశారు. ఓహో, సూర్యుడేదో చాలా గొప్పవాడు అనుకుంటే, ఓ కోతి అయినటువంటి వాడు మింగబోతే గబుక్కున పారిపోయాడన్నమాట అని. లోకంలో తెలివైన వాడు ఎప్పుడూ ఏం చేస్తాడంటే, తాను అవమానాన్ని పొందినటువంటి వాడు అవతలి వాడికి అవసరమైన పని ఎప్పుడొస్తుందో అప్పుడు దెబ్బతీయాలని చూస్తాడు. అంచేత సూర్యుడు అప్పటికి మౌనంగా ఊరికిని మాట్లాడలేదు. అటువంటి సూర్యుడికి దండం పెడుతున్నాడు ఆంజనేయుడు. సూర్యభగవానుడా, అవేల్టి కోపాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే ఆలోచనతో ఈవేళ నిస్వార్థంగా సీతాన్వేషణానికి ఎగిరేటటువంటి నా పనికి భంగాన్ని చేస్తావేమోనయ్యా. నువ్వు ఆ పని మాత్రం చేయకని నమస్కరిస్తున్నాడు, నమస్కరించడమే కాదు తెలివితేటలుగా మాట్లాడుతున్నాడు. ఏమని, నేను ఎగిరేది ఎవరి పని మీదో తెలుసునా, ఏ సూర్యవంశానికి చెందినటువంటి రామచంద్రుడున్నాడో ఆయన భార్యని తీసుకుని ఆయన భార్య వార్తని ఆయనకి తెలియచేద్దామని. కాబట్టి నీ వంశం వాడి పని మీదే వెడుతున్నా, అడ్డుపడకు. నేను ఇంకా ఎవరి ఆజ్ఞ మీద వెడుతున్నానో తెలిసినా, సూర్య పుత్రుడైన వాడు సుగ్రీవుడు, ఆయన దగ్గర మంత్రిగా ఉన్నాను కాబట్టి నీ పుత్రుడు ఆజ్ఞ ఇస్తే బయలుదేరుతున్నా. నీకు నాకు చుట్టరిక ఉంది సుమా, పైగా నువ్వు చెప్పినటువంటి ఏ యజుర్వేదం ఉందో ఆ యజుర్వేదాన్నే చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి వాడిని, నీకు శిష్యుణ్ణి, శిష్యుడు అంటే పుత్రుడు కాబట్టి సాక్షాత్తు నీకు పుత్రుడితో సమానం నేను. అటువంటి పుత్రుడు ఆ రాజైనటువంటి వాని యొక్క ఆజ్ఞని స్వీకరించి వెళ్లేవాణ్ణి, ఆ సూర్యుని యొక్క వంశానికి సంబంధించిన రాముని భార్య యొక్క వృత్తాంతాన్ని తెలియచేయడానికి వెడుతున్నాను కాబట్టి నాకే కష్టమూ కలిగించగని సూర్యునికి నమస్కరించాడు. ఓ యథార్థాన్ని గమనించాలి, శత్రువుని కూడా ప్రేమించు అనేటటువంటి మొట్టమొదటి సూక్తి శ్రీమద్ రామాయణంలో పుట్టింది. వాడితో కూడా నేర్పరితనంగా మాట్లాడి పనిని సాధించుకోవాలి అనే యథార్థాన్ని, హర్ట్ నెవర్ అనే మాట ఎక్కడిది అంటే ఖచ్చితంగా సుందరకాండలోనిది. నిజంగా సూర్యుడు బాధపడ్డవాడే, కాని అతన్ని కూడా బాధపెట్టకు, నమస్కరించు. అందరినీ ప్రేమించు, ఎవరినీ ద్వేషించకు. మహేంద్రాయ రెండవ నమస్కారం ఇంద్రుడికి చేశాడు. ఇంద్రుడి యొక్క పుత్రి వాలి, ఆ వాలిని సంహరించడంలో ఆంజనేయుడు ప్రధాన పాత్ర వహించాడు. రాముడి వెంట ఉండి, మా అబ్బాయిని చంపిస్తాడా, ఈ వానరుడైన ఆంజనేయుడు ఎప్పుడు పని మీద పెడతాడో అప్పుడు వీడి పని పడతానని ఇంద్రుడు అక్కడి నుంచి ఎదురు చూస్తూ ప్రతీకారం కోసం ఆలోచిస్తూ ఉంటే ఆయనకి నమస్కరించాడు. ఏమిట్రా వీడు నమస్కరిస్తున్నాడు అనుకుంటే వెంటనే అన్నాడు, ఏం లేదు, అస్మాకమింద్ర ఉభయంజుజోషదియత్ సౌమ్యశ్యాంతసోరుబోధతి. ఎక్కడ యజ్ఞం జరిగినా యజ్ఞంలో మొట్టమొదటి హవిస్సు వెళ్లేది మహానుభావుడైన దేవతా అధ్యక్షుడైన ఇంద్రుడికి. మేము వెళ్ళామా అంటే, అమోఘమైన యజ్ఞాలు నీకు సాగుతాయి ఇంద్ర, రావణాసురుడు యజ్ఞాలని నాశనం చేసేవాడు, రాముడు యజ్ఞాలని ప్రోత్సహించేవాడు, రాముని యొక్క పని సాగితే నీకు అనేకమైన హవిస్సులు లభిస్తాయి,
అంచేత నీకు మేలు చేకూర్చడానికి నేను వెడుతున్నాను తప్ప నీకు కష్టాన్ని కలిగించడానికి కాదు. నా పనికి అడ్డుపడకోని నమస్కరించాడు. పవనాయ, మూడవది తండ్రి వాయుదేవుడికి నమస్కరించాడు. తండ్రికి తల్లికి నమస్కరించాలి. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని స్వీకరించేటటువంటి వేళ, ప్రారంభించబోయే వేళ, పనికి మొట్టమొదటగా కాలు కదపబోయే వేళ అనేటటువంటి యథార్థాన్ని మనకి మొట్టమొదటగా సుందరకాండ తెలియచేస్తుంది. అదే ఇక్కడ కూడా తల్లిదండ్రులకి నమస్కరించవాలని నిరంతరం చెప్పేటటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి విద్యాభ్యాసం, ఇక్కడ విద్యాభ్యాసం జరుగుతూ ఉండడానికి కారణం, స్వామి చెప్తూ ఉంటారు ఎప్పుడు పైనటువంటి వాటర్ ట్యాంకులో మురికి నీరుంటే అదే కిందికి వస్తుంది, అదే మనం తాగాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి నీరు కాని సక్రమమైనది, సరైనది, పరిశుభ్రమైనది అయితే అదే వస్తుందని. అంచేత తల్లిదండ్రులకి నమస్కరించేటటువంటి అలవాటు పిల్లలకి నేర్పితే ఆ పిల్లల పిల్లలు కూడా అదే పద్ధతిలో తల్లిదండ్రులకి నమస్కరించే లక్షణం కలిగిన వాళ్ళు అవుతారు. ఆ యథార్థాన్ని గుర్తుంచుకోవాలి. పవనాయ, వాయుదేవుడికి నమస్కరించాడు. నాన్న, నూరు యోజనాల సముద్రాన్ని దాటుతున్నాను. ఈ దాటేటటువంటి సందర్భంలో ఏ అభ్యంతరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నాకు ఈ శరీరాన్ని ఇచ్చిన వాడే నువ్వు కాబట్టి నువ్వు నాకు రక్షగా నిలబడు అని స్వయంగా ప్రార్థించాడు. స్వయంభువే నాలుగవ నమస్కారం బ్రహ్మకు చేశాడు. ఓ బ్రహ్మదేవుడా, నీ పేరిటి ఉన్నటువంటిది ఏ అస్త్రమైతే బ్రహ్మాస్త్రం ఉందో దానికి కట్టుబడవలసినటువంటి శాపానికి నేను గురయ్యాను. కాబట్టి ఆ బ్రహ్మాస్త్రం ఎలా ఉంటుందో, ఏ విధంగా బాధిస్తుందో, ఎంతసేపు ఆ బాధకి నేను గురి కావలసి ఉంటుందో నాకు తెలియదు. బ్రహ్మాస్త్రం నన్ను బంధించిన వేళ వెంటనే విడిపోయేటటువంటి ఏర్పాటును చేసి నన్ను అనుగ్రహించవలసిందని మనఃపూర్వకంగా వేడుకుంటూ బ్రహ్మకి నమస్కరించాడు. ససూర్

నిశ్చయంగా ఆంజనేయుడు ఎగరడానికి సంసిద్ధుడయ్యాడు. ఓ యథార్థాన్ని గమనించాలి, ఆంజనేయుడికి సీతమ్మ చుట్టం కాదు, ఆంజనేయుడికి రామచంద్రుడు బంధువు కాదు, ఆంజనేయుడికి ఏమీ కాదు. కేవలం ఆంజనేయుడు ఎవరు అని అడిగితే దాసోహం కోసలేంద్రస్య, కేవలం సేవాభావంతో ఎగిరేటటువంటి దాసుణ్ణిని స్వయంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి మనం చూస్తే ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు సేవాభావం కలిగినటువంటి ఆంజనేయులు ఉన్నారు కాబట్టి పుటపర్తిలో ఆంజనేయులు ఎంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆంజనేయుడే. అంతటి అమోఘమైనటువంటి దాసభావం స్వయంగా ఆంజనేయుడు చేస్తూ నిస్వార్థంగా ఎగిరాలని తనకి తాను ఆలోచించాడు. ఒకే ఒక్క మారు మహేంద్ర పర్వతాన్ని ఇలా కదిపి ఆకాశానికి ఎగిరాడు. ఆయన ఎగిరినటువంటి సందర్భంలో ముముచు పుష్పరాశయ, చుట్టూరా ఉన్నటువంటి చెట్లన్నీ ఆంజనేయుడి మీద పుష్పాలు అలా వర్షించాయి ఆ ఎగిరినటువంటి వేగానికి. లోకంలో ఏ వ్యక్తి అయినా తన యొక్క శరీరాన్ని తాను ఒకసారి చూసుకుని నాకు నేను అందంగా ఉన్నాను అని అనుకుంటాడు, అనుకోకపోతే ఆత్మహత్య చేసుకుని తీరతాడు తప్పదు. అలాగే ఆంజనేయుడు కూడా తన శరీరాన్ని తాను చూసుకున్నాడు, నేను అందంగా ఎలా ఉంటాను, ఏ రూపంలో ఉంటాను అని. ఆకాశానికి ఎగిరేటటువంటి సందర్భంలో ఏ చెట్లన్నీ కూడా అనేకమైన రంగులతో కూడిన పుష్పాలని తన యొక్క రోమాలలోకి అలా గుచ్చుకునేలా వర్షింపచేశాయో, అనేకమైనటువంటి రంగుల పుష్పాలన్నీ రోమాల్లో దిగబడ్డాయో, ఆ రూపాన్ని చూసుకుని ఆంజనేయుడు ఎంత అందంగా ఉన్నాను అని అనుకున్నాడు. కాబట్టి ఆంజనేయుడికి యథార్థమైన ఇష్టకరమైన పూజ ఏది అంటే ఒకే ఒక్క రంగు పూలతో చేసిన పూజ కాదట, అనేకమైన రంగులతో ఆంజనేయుడికి పూజ చేస్తే ఆయన పరమానంద పడతాడనే యథార్థాన్ని సోయం హి సుందర కాండ యథార్థంగా తెలియజేస్తోంది. తాను ఎగరడం ప్రారంభించగానే వెంటనే కోతులన్నీ ఆనందంతో సుఖంగా కార్యాన్ని చక్కగా శీఘ్రంగా సాధించుకుని రా అని ఆశీర్వచన రూపంగా ఇవన్నీ పలికాయి. ఆంజనేయుడు ఎగురుతుండగానే దేవతలు చాలా ఆనందంతో వెంటనే అక్కడి నుంచి సముద్రునికి కబురు చేశారు. ఒకే ఒక్క కారణం, సముద్రుడా, ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి వెడుతున్నాడు, ఏదైనా దురదృష్టవశాత్తు మధ్యలో కాని ఆగినట్లయితే, రావణాసురుడికి ఈ విషయం తెలియకుండా ఉండదు కాబట్టి తెలిసినట్లయితే, ఆంజనేయుడంతటి వాడు లంకానగరానికి ఎగరడానికి వస్తూ మధ్యలో ఆగిపోయాడనే యథార్థాన్ని గమనించి ఇంకా ఎవరూ కూడా లంకానగరానికి రాలేరనేటువంటి అహంభావంతో మరింత పెచ్చు పెరిగిపోతాడు. కాబట్టి నువ్వు నీలో ఉన్నటువంటి మైనాకుడనే పేరు కలిగిన పర్వతాన్ని ప్రార్థించి ఆంజనేయుణ్ణి అలా ఒక క్షణం నీ మీద విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేయించవయ్యా అని దేవతలు పురమాయించారు. ఓ యథార్థాన్ని గమనించాలి, ఆంజనేయుడు దాసభావంతో సేవాభావంతో ఎగురుతూ ఉంటే ఆంజనేయుడు ప్రార్థించకుండా దేవతలు అతనికి సహాయపడుతున్నారు. కాబట్టి సేవతో ఎవరైనా సహాయభావంతో నిస్వార్థంగా సేవని చేస్తూ ఉంటే దేవతలు వెంటనే వాణ్ణి రక్షిస్తారనే యథార్థాన్ని సుందరకాండ చెప్తోంది. వెంటనే అక్కడి నుంచి దేవతలు సముద్రుడి దగ్గరికి కబురు చేయగానే సముద్రుడు మైనాకుడి దగ్గరికి వచ్చి, మైనాక, రంగారు బంగారు శృంగారు రెక్కలతో ఉన్నటువంటి వాడివి, మధ్యలో నీ విశాలమైనటువంటి రూపంతో సముద్రానికి మధ్యలో నిలువు, నిలిచి నీ మీద క్షణకాలం పాటు వచ్చేటటువంటి ఆంజనేయుని విశ్రాంతి తీసుకునేలా చేయి. శ్రీమద్ రామాయణ కథ జరిగినంతకాలం నా పేరుండడం ఎంత అదృష్టమయ్యా, మైనాకుడని విశాలమైనటువంటి ఆ కొండ రూపాన్ని ధరించి ముఖం మాత్రం పెట్టుకుని మనుష్య భాషణంతో ధైర్యంగా అన్నాడు. అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కింపునర్యాదృశో భవాన్. సామాన్యుడైనటువంటి అతిథికి సేవ చేస్తేనే అమోఘమైన పుణ్యం లభిస్తుందని అంటారయ్యా. నీలాటి నవవ్యాకరణ పండితుడు, చతుర్వేద పారగుడు, అమోఘమైన కంఠధ్వానం కలిగినటువంటి వాడు, రామకార్య సేవా ధురంధరుడైనటువంటి ఆంజనేయుడు లాంటి వాడికి నేను సహాయపడగలిగితే నా జీవితం ధన్యం. కాబట్టి ఒక క్షణకాలం నా భుజం మీద విశ్రాంతి తీసుకోవలసిందని ప్రార్థించాడు. మనవి చేశాను కథా నాయకుడు లేని కాండ సుందరకాండ అని.
కథానాయకుడు నిజంగా ప్రత్యక్షంగా ఉన్నాడు గాని పరోక్షంగా ఉంటాడు. వెంటనే ఆంజనేయుడు ఆలోచించాడు, మైనాకుడు నన్ను ఒక క్షణకాలం విశ్రాంతి తీసుకో అని అంటున్నాడు, నేనిక్కడ ఆగవలసిన పరిస్థితి కనిపిస్తోంది. అతిథిని కాదు అని వెళ్లడం తప్పు, అతిథిని అవును అని ఆగితే అది మరో తప్పవుతుంది. ప్రతిజ్ఞన వానరాలందరికీ ఇచ్చాను, లంకకు వెళ్లేంత వరకు ఆగను అని. ఈ మధ్యలో ఏం చేయాలని ఆలోచించి రామభావన భావన, రాముని యొక్క ఆలోచనే తన ఆలోచనగా కలిగినటువంటి ఆంజనేయుడు, ఇలాంటి సందర్భమే మా రామచంద్రుడికి వస్తే ఆయన ఏం చేశాడో అది నేను చెయ్యాలి అని అనుకున్నాడు. అది ఆంజనేయుని యొక్క లక్షణం. ఎక్కడ ఏ విధంగా రామచంద్రుడికి జరిగింది? అయోధ్యాకాండలో రామచంద్రుడికి పట్టాభిషేకం అంతా కూడా ధ్వంసమయ్యాక ఆ తల్లి అయినటువంటి కౌసల్యకి చివరి నమస్కారాన్ని చేసి బయలుదేరాలి అని అనుకున్నటువంటి సందర్భంలో దశరథ మందిరానికి వెళ్లాడు ఆయన. ఆయన అన్నాడు, అయోధ్యాయాస్త్వమేవాద్యభవరాజ నిగృహ్యమాం ఉషిత్వాచైక దివసం. కైకమ్మ అన్న మాటలు మర్చిపో రామచంద్రమూర్తి, నేనిప్పటి వరకు మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మర్చిపో, నువ్వే రాజువి, నిన్నే చేస్తున్నాను, ఒక్కరోజైనా కనీసం అయోధ్యలో ఉండి వెళ్లవయ్యా, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందామని బయలుదేరబోయినటువంటి రామచంద్రుణ్ణి ఒక్కరోజు ఉండవలసిందిగా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు అశ్వమేధ పుత్రకామేష్టి యాగాలని చేసినటువంటి వాడు ప్రార్థించాడు. ఆ సందర్భం గుర్తొచ్చింది ఆంజనేయుడికి, ఇక్కడ మైనాకుడు అనేటటువంటి వాడు నా మీద క్షణకాలం విశ్రాంతి తీసుకో అని అన్నప్పుడు ఆ సందర్భం గుర్తొచ్చి రాముడు అక్కడ ఏం చెప్తే అదే ఇక్కడ చెప్పాలని అనుకుని వెంటనే త్వరతే కార్యకాలో మే యహశ్చౌవ్యతి వర్తతే ప్రతిజ్ఞాచమయా దత్త నస్థాతవ్యమిహాంతరే. లంకా నగరానికి సూర్య అస్తమయం అయ్యేటటువంటి సందర్భానికి వెళ్లి తీరవలసిన వాణ్ణి, అలా నేను ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి తండ్రి, కాబట్టి ఏ విధంగానూ ఇక్కడ ఆగేటటువంటి అవకాశం లేదనేటటువంటి యథార్థాన్ని ఆంజనేయుడు అనడానికి కారణం అక్కడ రామచంద్రమూర్తి దశరథునితో ఇదే మాట అన్నాడు, తమసానది తీరానికి నేను వెళ్లేసరికి సాయంకాలంలోగా వెళ్లి తీరాలి, ఇక్కడ ఆగేటటువంటి అవకాశమేం లేదు, ఖచ్చితంగా తండ్రి నన్ను మన్నించవలసిందని ప్రతి సమాధానాన్ని కూడా చూడకుండా వెళ్లాడు. అదే మాటని ఆంజనేయుడు ఇక్కడ అన్నాడు. కాబట్టి ఆంజనేయుడు అంటే ఎవరు? ఆంజనేయుడు శరీరానికి ఆంజనేయ రూపం కలిగినవాడు, హృదయం మొత్తం రామచంద్రుడు అని అర్థం. అందుకే ఆంజనేయుడు హృదయాన్ని చీల్చుకున్నట్టు, చీల్చుకున్న హృదయంలో సీతారాములు ఇద్దరు యొక్క బొమ్మ కనిపిస్తున్నట్టు చిత్రం కనిపిస్తుంది. నిజంగా ఆంజనేయుడు గుండె చీల్చుకోలేదు, అందులోంచి రక్తమాంసాలు పడనూ లేదు, చిత్రం యొక్క అర్థం అది కాదు. ఆ రామచంద్రుడే ఆంజనేయుని యొక్క హృదయంలో ఉంటాడు, కాబట్టి ఆంజనేయుడు హృదయంతో ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచన సీతారాముల ఆలోచన మాత్రమేనే యథార్థాన్ని గమనించాలనేది సాంకేతికమైనటువంటి యథార్థమైన రహస్యం అక్కడ. ఆ ఆంజనేయుడు అలాగే చెప్పి మైనాకుణ్ణి ఒక్కసారి స్పృశించి పెడతాను అని అని తన తోకతో ఒకసారి స్పృశించితే బిభిదుశ్చ సహస్రశః. ఆంజనేయుని యొక్క తోక మైనాకుడనే పేరు కలిగిన పర్వతపు చర్యకి తాకగానే వేగంగా ఎగురుతున్నటువంటి ఆంజనేయుని తోక తగిలిన కారణంగా 1000 ముక్కలై ఆ చర్య మొత్తం పడింది సముద్రంలో. వెంటనే దేవలోకానికి కబురు చేశారు, ఆంజనేయుడు 100 యోజనాలేమిటయా, 100,000 యోజనాలెగరగలిగినటువంటి శక్తిమంతుడుగా ఉన్నాడు, సామాన్యుడు కాడు, నిశ్చయంగా ఇతడు కార్యాన్ని సాధించగలడు అని. దేవతలు మనకెక్కడైనా పరీక్ష పెడితే అబ్బో నాకెన్ని కష్టాలు కలిగించాడు అని అనుకోవద్దంటుంది సుందరకాండ. ఎందుకని, మనకొక కష్టాన్ని కలిగించడము అంటే ఒక కొత్త పాఠాన్ని నేర్పి మనని రక్షించడము అని అర్థం. ఎలాగో చూడాలి. ఇదే వేగంతో ఆంజనేయుడు ఎగురుతూ ఉంటే దేవతలు సురసాం నాగమాతరం, నాగులకు తల్లి అయినటువంటి సురస దగ్గరికి వెళ్లి ప్రార్థించారు, సురస ఆంజనేయుడు శక్తిలో బలవంతుడుగా నిరూపింపబడ్డాడు, కాని లంకానగరంలో వాళ్లకి శరీర శక్తితో పాటు
వాళ్ళకి విపరీతమైన బుద్ధి బలం కూడా ఉంది కాబట్టి ఆంజనేయునికి బుద్ధిలో పరీక్షను నువ్వు పెట్టి నెగ్గింది లేంది మాకు చెప్పాలి అని. రామకథ సాగినంత కాలం నా పేరు కూడా అందులో ఉంటుందంటే ఎంత అదృష్టమయ్యా. అయాచితంగా కలిగినటువంటి అదృష్టానికి నేను విపరీతమైన ఆనందాన్ని పొందుతున్నానని సురస పరమ సంతోషంతో వెంటనే నోరు విశాలంగా తెరిచింది. అదృష్టం అనేటటువంటిది జీవితంలో ఒక్కమారే ప్రాప్తిస్తున్నది, సామాన్యం కాదు. రామకథా సప్తాహం జరుగుతూ ఉంటే నా బోటి అల్పజ్ఞుడికి అవకాశం రావడం అంటే సురసకి రామాయణంలో కలిగినటువంటి ఆ ప్రవేశం లాంటిదే తప్ప మరేమిటి. అంత నిశ్చయంగా సురస సంతోషంతో నోటిని విశాలంగా తెరిచింది. 30 యోజనాల నోరు తెరవగానే ఆంజనేయుడు 40 యోజనాల వైశాల్యం కలిగిన శరీరం అయ్యాడు. అది 50 యోజనాలు నోరు తెరిస్తే ఈయన 60 యోజనాలు, అది 70 తెరిస్తే ఈయన 80 యోజనాల శరీరం, అది 90 యోజనాలు నూరు తెరవగానే బపూవాంగుష్ఠమాత్రక వెంటనే బొటన వేలంతటి సూక్ష్మరూపాన్ని ధరించి అకస్మాత్తుగా లోపలికి వెళ్లి యువతలకొచ్చేశాడు. ప్రవిష్టోస్మితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. ఆంజనేయుడికి 2 రహస్యాలు ఇక్కడ అర్థమయ్యాయి. 1, తనకి అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిష్టం తాష్టసిద్ధయ. 8 సిద్ధులు తనకున్నాయనేటటువంటి విషయం తనకి తెలియదు, అంటే గుర్తు లేదు మహర్షుల శాపం కారణంగా. ఎప్పుడైతే సురస నోరు తెరిచిందో తనకి అకస్మాత్తుగా విశాలమైనటువంటి రూపాన్ని సూక్ష్మరూపంగా చేసుకోగలిగిన శక్తి ఉందనే యథార్థం అప్పుడు గుర్తొచ్చి లోపలికి వెళ్లి యువతలకొచ్చాడు. అది 1 విశేషం. 2, పైకి సురసలా కనిపిస్తోంది కాని లోపలికి వెళ్లి యువతలకొచ్చాక తెలిసింది అది సురస కాదు, దక్షిణ యొక్క పుత్రికైన దాక్షాయణి అని అర్థమైంది. ఎందుకని ఈ విశేషాన్ని చెప్పాలి? రేపటి రోజున లంకలో ఉండేటటువంటి రాక్షసులందరూ మాయావులే కాబట్టి, మోసగాళ్లే కాబట్టి, లంకానగరంలోనికి ఆంజనేయుడు దిగగానే బ్రహ్మాండమైన రాక్షసులు రాముని యొక్క వేషాన్ని వేసుకు అక్కడికి వచ్చి, ఆంజనేయ స్వామి నా భార్యని నాకు రావణాసురుడు ఇచ్చేశాడు, మనం సుఖంగా మన అయోధ్యకి వెళ్లిపోదాన్రా అని అంటే అది చూసి నిజమని ఆంజనేయుడు నమ్ముతాడేమో. నమ్మద్దు. పై వేషం ఒకలా ఉంటుంది, లోపల మరొకడుంటాడయా అనే కొత్త పాఠాన్ని దేవతలు ఆంజనేయుడికి నేర్పడం కోసం సురసని దాక్షాయణి అయినటువంటి ఆమెకి సురస వేషాన్ని వేసి లోపల ప్రవేశపెడితే ఆంజనేయుడు లోపలికి వెళ్లి యువతలకొచ్చి ఆ కొత్త రహస్యాన్ని గమనించి ఓహో పైనున్నటువంటి మనిషి బట్టి లోపల వీళ్లేని నమ్మకూడదన్నమాటనే 2వ పాఠాన్ని నేర్చుకోగలిగాడు. ఇది పైకి కష్టం అని అనిపించినా కొత్త పాఠాన్ని దేవతలు నేర్పారనే యథార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది 2వ అంశం. అక్కడి నుంచి ముందుకు కదలగానే సింహికానామరాక్షసి, ఆకాశంలో వెడుతూ ఉన్నటువంటి ఆంజనేయుని యొక్క వేగాన్ని నీడగా ఉండి సముద్రపు అట్టడుగు పాగాన ఉండి పైనుంచి కిందికి లాగింది. అది లాగగానే చూశాడు నా వేగాన్ని నిరోధించగలిగిన శక్తిమతి అయినటువంటి రాక్షసి ఇక్కడుందా అని ఒక్కసారి చూస్తే సింహికానామ రాక్షసి నీళ్ల కింద ఉందది. దాన్ని చూశాడు, చూడగానే పెద్ద పెట్టినది అంది. ఆకాశంలోంచి ఎవరు వెళ్లినప్పటికీ నా నోటిలోనికి పోకుండా వెళ్లే అవకాశమే లేదు కాబట్టి ఖచ్చితంగా నాకు ఆహారం కాని పెద్దగా అరిచింది. అప్పుడు అనుకున్నాడు ఆంజనేయుడు, మైనాకుడు సురస అనేటటువంటి ఇద్దరూ వచ్చినప్పుడు నాకు కష్టం కలిగింది, భగవంతుడు ఎంత కష్టాన్ని పెట్టాడా అని అనుకున్నాను. ఇప్పుడు దీన్ని చంపడానికనేటటువంటి ఆలోచనని నాకు కలిగించడానికి, దీన్ని చంపేందుకు తగిన బుద్ధిశక్తిని నాకు ఏర్పాటు చేయడానికి ఆ 2 కష్టాలు పెట్టారన్నమాట అని గమనించుకుని, సింహిక నోటిలోనికి వెళ్లి యువతలకి రావడం అనే పాఠం ఇంతకు ముందే నేర్చుకున్నానని అంటూ ఆశ్చర్యంగా లోపల భావిస్తూ విశాలమైన నోరది తెరవగానే లోపలికి వెళ్లి మర్మాణి చాంత్రగాత్రాణి, దాని ఆయువు పట్టులని తన యొక్క దంష్ట్రలు కోరలతోనూ నఖాలతోనూ చీల్చి సముద్రం మీద పడవేశాడు. ఇందాక సురసని చంపకపోవడానికి కారణం దేవతలు పెట్టిందని,
ఇప్పుడు సిహికిని చంపడానికి కారణం రాక్షసుడైన రావణుడు పెట్టిందని యథార్థంగా గమనించగలిగాడు వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయుడు. సామాన్యుడు కాడు. లంకానగరం యొక్క ఎదురు నిలబడ్డాడు ఆయన. లంకానగరంలోనికి ప్రవేశించాలని ఊహించాడు. ప్రవేశించడానికి ఎలా మార్గము అని ఆలోచిస్తూ ఉన్నటువంటి కాలంలో ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్ర ఉదయమయ్యాక లోపలికి వెడదామని నిశ్చయించుకున్నాడు ఆయన. కారణం ఒకటే, అమ్మవారి యొక్క పేర్లలో చంద్రాం హిరణ్మయీన్ లక్ష్మీన్ జాత వేదోమ ఆవహ, అమ్మవారి పేర్లలో ఒకటి చంద్ర అని. అంచేతనే చంద్ర రూపమైనటువంటి ఆ చంద్రోదయం అక్కడ సాగిన తర్వాత అమ్మకి నమస్కరించి లోపలికి వెళ్లాలి అని. మహానుభావులైనటువంటి ప్రభువుల్ని దర్శించాలి అంటే మానసికంగా ప్రభువుల్ని హృదయంలో ఊహించుకుని నమస్కరిస్తే తప్ప లోపలికి అనుమతి లభించదనే యథార్థాన్ని సుందరకాండం మనకు అక్కడ తెలియచేసింది. అమ్మవారికి నమస్కరించుకుని అడుగు మొదటికి వేశాడు. వేయగానే అక్కడ చిన్నదైనటువంటి రాక్షసి కనిపించింది. కస్త్వం కేనచ కార్యేణ సంప్రాప్తో శివనాలయ, ఒరే నిడిపాటి తోక కలిగిన కోతి, నీకు లంకలో పనేమిట్రా, ఆశ్చర్యంగా ఉంది, ఏం పని మీద వచ్చావని అడిగింది అది. ఈయనన్నాడు, నేనేదో పని మీద వచ్చాను కాని అసలు నీ పేరేమిటి అని అడిగాడు. పూర్వపు ఇతిహాస పురాణాలని చూడండి, తన్నుకోవడానికి ముందు కూడా నీ గోత్రమేమిటి, కులమేమిటి, వంశమేమిటి, నీ చరిత్ర ఏమిటి అని అడుగుతారు. వీరు అడుగుతారు, వారు చెప్తారు. దెబ్బలాడుకోబోయే ముందు ఈ పరిచయాలు ఎందుకని అనుకోరు వాళ్ళు, స్పష్టంగా తెలుసుకుంటారు. దాంట్లో ఉన్న రహస్యం మరోమారు చెప్పుకోవాలి. వెంటనే ఆంజనేయుడు అడగ్గానే అది చెప్పింది, నేను లంకానామరాక్షసి, రావణునికి సంబంధించిన సర్వ రహస్యాలు తెలిసినదాన్ని, రావణుని లంకానగరాన్ని రక్షించేటటువంటి దాన్ని, లంకనే పేరు కలిగిన రాక్షసిని ఇప్పుడు నీ కథ చెప్పండి. నేనా చెప్తాను విను. ద్రక్ష్యామి నగరీ లంకాం సాట్ట ప్రాకార తోర

గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే. మేం కోతులన్నీ ఒక్కొక్కసారి సమావేశం చేసుకుంటూ ఉంటాం లంక. లంక అనే పేరు కలిగిన రాక్షసు, దాని పేరు లంకిని కాదు, పేరు మార్చొద్దు దయచేసి. మేమందరం కోతులను సమావేశం చేసుకుంటాం. చేసుకున్న ప్రతి సమావేశంలోనూ మొదటి తీర్మానం ఏమిటో తెలిసిన, ఈ కళ్ళు అనేవి ఉన్నందుకు ఎప్పుడైనా సరే లంకకి వెళ్ళాలి, లంకని చూడాలి, లంకలో రావణాసురుని శయన మందిరాన్ని చూడాలి, ఆ ఆనందాన్ని అనుభవించాలి అని. మిగిలిన కోతులేవి ధైర్యం చేసి రాలేకపోతే నేను ఇక్కడికి వచ్చాను. ఎంతో అద్భుతంగా మీ లంకానగరం ఉంది. లంకానగరంలో ప్రాసాదాలు అమోఘమైన మేడలున్నాయి. లంకానగరంలో చెప్పలేనటువంటి వనాలు ఉపవనాలు ఆహా అద్భుతంగా ఉన్నాయి. వీటన్నిటినీ ఊరికే చూసి పోదామని వచ్చా. అంతకుమించి ఇంకేం పని లేదు. నేనిక్కడ బతికుండగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నటువంటి నువ్వు లంకలోకి వెళ్లి ఏమిటో తెలిసిన, ఈ కళ్ళు అనేవి ఉన్నందుకు ఎప్పుడైనా సరే లంకకి వెళ్ళాలి, లంకని చూడాలి, లంకలో రావణాసురుని శయన మందిరాన్ని చూడాలి, ఆ ఆనందం

ఉండగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నటువంటి నువ్వు లంకలోకి వెళ్లి చూస్తావా లంకని? అంతకి సరిపోక రావణని శయన మందిరం దాకా కూడా పెడతావా అని వెంటనే నాతిక్రోధ, విపరీతమైనటువంటి క్రోధాన్ని తెచ్చుకోకుండా అరచేతిని గట్టిగా బిగించి ఒకే ఒక్క గుద్దుని ఆంజనేయ స్వామి ఎదురుము మీద కొట్టింది. ఆయన నమస్కరించాడు. ఇలాగే ఉంటాయి పురాణాలు. గట్టిగా అది గుద్దితే ఈయన నమస్కరించడం ఏమిటి? మొట్టమొదట ఎవడైతే చరుస్తాడో గుద్దుతాడో వాడు ఖచ్చితంగా న్యాయస్థానంలో ఓడిపోతాడు. ఇప్పటికి కూడా న్యాయస్థానంలో ఏదైనా దెబ్బలాట వచ్చినటువంటి సందర్భంలో ముందు ఎవరు కొట్టాడో వాడే ముద్దాయి అవుతాడు. ఆ యథార్థపు నీతి ఇప్పుడు పాటింపబడుతోంది. అంచేత నన్ను నువ్వు గట్టిగా గుద్దావు కాబట్టి నేను ఎన్ని చరిచినా పడవలసినటువంటి పరిస్థితిలో నువ్వు నావని అందుకు ఆంజనేయుడు నమస్కరించాడు. అది అక్కడి రహస్యం. వెంటనే అది అంది, ఇంత గట్టిగా నేను గుద్దినప్పటికీ కూడా నువ్వు బతుకున్నావంటే ఆశ్చర్యంగా నాకుందే అని. ఆంజనేయుడు నమస్కరించిన వాడు ఊరుకోకుండా విపరీతమైన క్రోధాన్ని తెచ్చుకుని చంపబోతూ ఒక క్షణం ఆలోచించాడు. రామభావన భావన, ఎంత ఇబ్బంది నాకొచ్చింది, నేను అది గుద్దినట్టుగా గట్టిగా నేను ఒక గుద్దుగాని గుద్దితే అది చస్తుంది. రామభావన భావన, మా రాముడే ఇలాగ ఎవరైనా స్త్రీతో యుద్ధాన్ని చేయవలసి వచ్చేటటువంటి సందర్భంలో ఏం చేశాడో అదే నేను చెయ్యాలి అని ఆలోచన ప్రారంభించాడు. ఆయన శరీరం ఆంజనేయుడిది, హృదయం మాత్రం రామచంద్రుడిది. అందుకనే సుందరకాండలో కథానాయకుడెవరు అంటే ఆ రామచంద్రుడు హృదయంలో ఉన్నటువంటి ఆంజనేయుడు అనేది యథార్థమైనటువంటి సుందరకాండలోని ప్రధాన రహస్యం. తాటకా నామ భద్రాతే, తాటకనేటటువంటి రాక్షస వృత్తాంతం దానికి ఆయన గుర్తొచ్చింది. దాని పేరు తాటక్కి కాదు తాటక్క. అది కనిపించినప్పుడు రామచంద్రమూర్తిని విశ్వామిత్ర మహర్షి అన్నాడు, అలంతే ఘృణయా రామ పాపైషా దుష్టచారిణి వధ్యతాం తావదేవైషా పరాసంధ్యా ప్రవర్తతే. నేను గురువుని ఆజ్ఞాపిస్తున్నాను చంపేయి అన్నాడు. అది మనకి అపకారాన్ని ఏం చేయనప్పుడు చంపడం అంత మంచిది కాదేమో లక్ష్మణస్వామి, రామచంద్రుడు లక్ష్మణునితో అన్నాడు. చంపలా వెంటనే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మళ్లీ కాసేపు అయిన తర్వాత ఇంకో మాట అన్నాడు, ఏమిటయ్యా, పరోపతాపినో లోకే యో వై చోత్పథచారిణ తేహంతవ్యా నృపై సర్వై. రెండవ మారు ఆజ్ఞ చేస్తున్నాను, ఇప్పుడైనా చంపేయి. మూడవ మారు కూడా విశ్వామిత్రుడు ఆజ్ఞ ఇచ్చిన రాముడు చంపల. కారణం, భారతీయ హిందూ ధర్మ విధానం ప్రకారం స్త్రీలకి కష్టం కలిగించడం నేరము ఘోరమనే యథార్థం ముద్దాయిల విషయంలో కూడా పాటింపబడ్డటువంటి ఒకే ఒక్క దేశం భారతదేశం. ఒక స్త్రీ యొక్క జుట్టు పట్టి లాగినటువంటి నేరానికి 18 యక్షవీళ్ల సైన్యంతో యుద్ధం సాగింది భారతంలో. ఒక స్త్రీని ఒక దుర్మార్గుడు ఎత్తుకెళ్లినటువంటి నేరానికి అమోఘమైనటువంటి శ్రీమద్ రామాయణం సాగి లంకానగరం మొత్తం నాశనమైపోయింది. స్త్రీలకి యథార్థమైన రక్షణ కలిగించినటువంటి దేశము, ఇతిహాస విధానము కలిగినది మన ధర్మ చరిత్ర. అంచేత ఆంజనేయుడంతటి వాడు తనని గట్టిగా గుద్దినటువంటి లంకనే రాక్షసి విషయంలో కూడా ఆలోచించి అవకాశాన్ని ఇచ్చాడు. అది ఇంకా మీదికి దూకుతూ ఉంటే అప్పుడు నాతిక్రోధ, ఎక్కువ కోపాన్ని తెచ్చుకోకుండా ఓ చరుపు చరిచాడు. దాన్ని నేల మీద పడేంత వరకు మాత్రమే చావకూడదని. అది నేల మీద పడి నమస్కరించింది. అది నేను నీకు దండం పెడితే నువ్వు నాకు దండం పెట్టావేమిటి? అప్పుడదండి సీతా నిమిత్తం రాజ్ఞస్తు రవణస్య దురాత్మన రక్షసాం చైవ సర్వేషాం వినాశ సముపాగత దిదృక్షయాత్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్రగతో యథాసుఖం. ఏం లేదు ఆంజనేయ స్వామి, లంకానగర అధినేత అయినటువంటి రావణాసురుడు ఎప్పుడు చస్తాడా అని నేను బ్రహ్మని గురించి తపస్సు చేశాను. ఆయన నాకు ప్రత్యక్షమై ఏనాడు ఒక కోతి వచ్చి గట్టిగా నిన్ను చరుస్తాడో ఆనాడు వీడు లంకా నాశన ప్రారంభమై రావణుడు చస్తాడు అని బ్రహ్మ వరమిచ్చాడు. అప్పటి నుంచి వచ్చిన ప్రతివాణ్ణి గుద్దుతూనే ఉన్నాను, గాని ఎవడూ తిరిగి ఇలా చరిచినవాడు లేడు. ఈవేళ నువ్వు చరిచావు కాబట్టి రావణాసురుడు చేస్తాడు. అది

కార్యాలయం లోపల చల్లని గదిలో కూర్చునేటటువంటి కార్యాలయ అధికారి యొక్క జాతకం వీధిలో ఉండే గుమాస్తా వాడుంటాడే సేవకుడు వాడి దగ్గర తెలుస్తుంది. అంచేత వాడిని అడిగితే లోపల చచ్చాడన్నాడు అనుకోండి కార్యాలయ అధికారి, చాలు ఈ మహానుభావుడికి ఎంత గౌరవం ఉందనే యథార్థం మనకి తెలుస్తుంది. లంకానగర అధినేత అయినటువంటి, లంకానగర రక్ష చేసేటటువంటి లంకనే రాక్షసి మా రావణాసురుడు ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నానని తపస్సు కూడా చేసిందంటే ఆంజనేయుడు అనుకున్నాడు ఎంత అదృష్టవంతుణ్ణి, నా పని సాగినట్టే అని. ఆంజనేయుణ్ణి హృదయంలో ధ్యానిస్తే చాలు, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తికి తగిన ధైర్యాన్ని ఇవ్వగలిగిన స్ఫూర్తిని ఆంజనేయుడు ఇచ్చి తీరతాడు, అనుమానమే లేదు. అటువంటి ఆంజనేయుడు లంకానగర రాక్షసిని అక్కడ నేల మీద పడవేసిన తర్వాత అక్కడి నుంచి ముందు ముందుకి కదిలాడు లంకానగరం లోపలికి వెళ్లాలి అని. ప్రధాన ద్వారం గుండా విడదామని అడుగు వేయబోయి ఆగాడు. వామన్ నిదధ్యాత్పురతో నృపాల వివాహకాలే చ గృహప్రవేశే. వివాహకాలంలో గాని, గృహప్రవేశ సందర్భంలో గాని, శుభకార్య సందర్భంలో గాని ఎవరైనా ప్రధాన ద్వారం గుండా వెళ్ళాలి. నేను రావణాసునితో విరోధాన్ని తెచ్చుకోవాలి కాబట్టి నేను ప్రధాన ద్వారం గుండా వెళ్లనుని దొడ్డి వైపు ఉన్నటువంటి తలుపు గిళ్ళాడు ఆంజనేయుడు. ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడో చూడండి. వెనక వైపు తలుపు దగ్గరికి వెళ్లాడు. ప్రధాన ద్వారం అక్కడ కూడా దొడ్డి వైపు ఉంది, అప్రధాన ద్వారం దానిలో నుంచి వెళదామని ఊహించి కాదు. లంకానగరానికి ఉన్నటువంటి మొత్తం ఉన్న గోడలన్నిటికీ బంగారపు రేకుని తాపడం చేసి ఎటు చూసినా మూరెడు దూరంలో ఉండేలా నవరత్నాలని పొదిగినటువంటి రావణాసురుడు మహాద్భుతమైన ఐశ్వర్యవంతుడు. ఈ ఐశ్వర్యమంతా నా కాలి కింద దిగదుడుపని చెప్పాలనే అభిప్రాయంతో ఆంజనేయ స్వామి సనిర్జిత్య పురీం శ్రేష్టాం లంకాంతాం కామరూపిణీ విశాలంగా అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ఒకే ఒక్క గంతు వేసి మొత్తం ఈ కోటగోడ దూకి లోపలికి దూకాడు. కోటగోడని ఎగిరి దూకాడు లోపలికి. కారణం ఒకటే, లోకంలో ఎవరైనా సరే ధనాన్ని పెట్టి దాటు అంటే దాటగలిగిన ధైర్యం ఉన్నవాడెవ్వడూ లేడు. పరద్రవ్యాన్ని అంత ధైర్యంగా ఇది లెక్కలేనిదని దాటగలిగిన ఒకే ఒక్క మహానుభావుడు ఆంజనేయుడు మాత్రమే. అంచేత ఇతరుని యొక్క ద్రవ్యాన్ని ఏమాత్రమూ తనదిగా భావించినటువంటి సర్వోత్తమ లక్షణం కలిగినటువంటి ఆంజనేయుడు, సేవాభావం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి ఉండవలసిన లక్షణం కూడా ఇతరుని యొక్క ద్రవ్యం మనది కాదు అనే అభిప్రాయంతోనే ఉండాలి. ఆ మీదట ఆంజనేయ స్వామి లోపలికి దూకి నన్ను ఎవరైనా గమనించారా? శుశ్రావ జపతం తత్ర మంత్రాన్ లక్షో గృహేషు వై స్వాధ్యాయ నిరతాంశ్చైవ యతుధానాం జదర్శశ దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గుజినం బ్రవససః దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తత. విపరీతమైన యజ్ఞాలు, యాగాలు, అందరూ రావణునికే క్షేమం కలగాలని చెప్పే మంత్రాలు, మరోటి సాగడం లేదు మొత్తం అంతా కూడా. ఓ యథార్థాన్ని పరిశీలించాలి. వాల్మీకి మహర్షి అయోధ్యానగరాన్ని వర్ణిస్తాడు, లంకానగరాన్ని వర్ణిస్తాడు. అయోధ్యానగరాన్ని వర్ణించేటటువంటి ప్రతి సందర్భంలో కూడా అయోధ్యలో జనమంతా రామదర్శనానికి ఎలా వెడుతున్నారు, తలల మీద అక్షతలు ఏ విధంగా ఉన్నాయి, దేవాలయాల్లో ఘంటానాదాలు ఎలా వినిపిస్తున్నాయి, ప్రతి ఒక్కళ్ళ నోటి నుంచి అమోఘంగా నామోచ్చారణం ఎలా సాగుతోంది, ఇవే వర్ణిస్తాడు. లంకానగర వర్ణన సాగినంతసేపు కూడా లంకలో ఉన్న మేడ ఎత్తు ఎంతుంది, దానికి ఏ విధమైన నునుపురాళ్లు వాడారు, మందిరం యొక్క వైశాల్యం ఎంతుంది, దాని మెట్లకి వాడబడ్డటువంటి బంగారపు యొక్క విలువ ఎంత అవి వాడతారు. ఇంటి యొక్క విలువని ఎక్కడైతే వర్ణించి చెప్తున్నాడో అక్కడ మనుష్యులకి విలువ లేనట్లు అర్థం. మా ఇల్లు చూడండి చాలా బాగుంది కాదనాల్సింది, ఇంట్లో ఉన్న మనుషుల విలువ ఉండాలి తప్ప ఇంటికి విలువ కాదు గొప్పది. ఆ యథార్థాన్ని మర్చిపోకూడదు. వాల్మీకి అదే చెప్తాడు. యథార్థంగా ఆంజనేయ స్వామి చూశాడు లంకానగరంలో మొత్తం అన్నీ కూడా ఇళ్లకి విలువే తప్ప ఉళ్ళకి, ఒంటికి, ఏ వ్యక్తి యొక్క ఒంటికి విలువ కనిపించలా. అటువంటి సందర్భంలో ముందు ముందుకు వెళ్లి చూశాడు ఆయన. చూసినటువంటి సందర్భంలో విపరీతమైన స్త్రీల రోదన ధ్వని వినిపించింది. కారాగారాలన్నిటిలోనూ, చెప్పలేనటువంటి కారాగారాల్లో స్త్రీల రోదన ధ్వని వినిపించింది. బాధపడిపోయాడు. గబగబా అక్కడికి వెళ్లాడు. చూశాడు అక్కడ స్త్రీలందరినీ. యుద్ధ

युक्ता भार्या भवत् तस्य न कामनीय न कापि कान्तस्य न कमनीय. రావణాసురుడు మహాధర్మజ్ఞుడైన పరస్త్రీని అపహరించడం అనే ఒకే ఒక్క నేరం కారణంగా సర్వరాజ్యాన్ని నష్టపోయాడు. అక్కడ తేబడ్డటువంటి స్త్రీలందరూ ఎవరో కాదు, వాళ్ళందరూ కూడా కులీనులు, బ్రహ్మాండమైన కులంలో పుట్టిన వాళ్లు, చెప్పలేనటువంటి సౌందర్యాన్ని మూర్తీభవించుకున్నటువంటి వాళ్లు, ఉత్తమజాతి కాంతలు. వాళ్లందరినీ తేవడానికి ఒకే ఒక్క కారణం, రావణాసురుడు మనం అనుకునేటటువంటి దుర్మార్గుడు కాడునే యథార్థాన్ని సుందరకాండం మాత్రమే తెలియజేస్తూ సోయం హి సుందరకాండ యథార్థమైన రహస్యాన్ని మనవి చేస్తున్నాను. రావణాసురుడు తన లంకలో వెళ్లేటటువంటి సందర్భంలో శ్రీమన్నారాయణ భార్య అయినటువంటి లక్ష్మీదేవి వేదవతీ రూపంగా అక్కడ కూర్చుని విశాలమైన కేశపాశాన్ని ఇటువేసుకుని అటు తిరిగి తపస్సు చేస్తూ కూర్చుంది. కాత్వం హి బాలే కళ్యాణి పితకౌశేయవాసిని, ఎవరింత అందంగా ఉన్నావని అడిగాడు రావణుడు. ఆవిడ మాట్లాడలా, మళ్లీ అడిగాడు. అప్పుడు ఆవిడ అంది, ఏం లేదయ్యా, మా నాన్న పేరు మహానుభావుడు ధ్వజుడు, ఆయన కుశధ్వజో మే పిత బ్రహ్మర్షిరతుల ప్రభ తస్యాహం వాంగ్మయీ కన్యా నామ్నా వేదవతీ శ్రిత. మా నాన్న నిరంతరం ఇక్కడ వేదఘోష ఏ విధంగా సాగిందో, అలాగే అద్భుతమైన వేదాన్ని అలా అలా అలా చదువుతూ ఉంటే ఆ వేదమే ఒక రూపంగా అయి వేదరూపవతి వేదవతిగా మారాను. నేను పుట్టినటువంటి మరుక్షణంలో మా నాన్న పితుస్తు మమ జమాత విష్ణుకిల సురేశ్వర, నేను పుట్టినటువంటి మరుక్షణంలోనే నన్ను శ్రీ మహావిష్ణువుకి భార్యగా ఆయన వాక్ దానం చేశాడు కాబట్టి నా గురించి నువ్వు భార్యగా ఆలోచించకు, నిశ్చయంగా వేదవతి చెప్పింది. వాడన్నాడు, లంకానగర అధినేత అయిన నేను నువ్వున్న త్రోవకి రావడం ఒక అదృష్టం, వచ్చి నిన్ను పలకరించడం అనేది రెండవ అదృష్టం, నీ రూపానికి మెచ్చి వివాహం చేసుకోవాలని నేను భావించడం ఉత్తమ అదృష్టానికే అదృష్టమైతే నువ్వు కాదనంటే నేను ఎలా ఊరుకుంటాను. అప్పుడు ఆవిడంది, దంభుర్నామసరాజర్షి, నీకంటే ముందు దంభుడనే పేరు కలిగిన రాజర్షి ఇలాగే అన్నాడు. నేను కాదు అని అన్నాను. మా నాన్న కూడా కాదు అని అన్నాడు. తేన రాత్రౌ శయానో మే పితా పాపేన హింసిత, వాడు కావాలని చెప్పి మా నాన్నని చంపాడు. మా అమ్మ మా నాన్నని చంపినటువంటి ఆ దుఃఖానికి తట్టుకోలేక మా అమ్మ అదే చితిలో పడి తాను ఇష్టపూర్వకంగా మరణించిందని చేత నా జోలికి రాకు అందావిడ. యథార్థాన్ని గమనించండి, తాను తల్లిదండ్రులు లేనిదాన్ననేటటువంటి యథార్థాన్ని వేదవతి చెప్తే వీడన్నాడు, నువ్వు తల్లి తండ్రి ఉన్నవా దానివేమో అని అనుకుంటున్నాను, ఆ ఇద్దరూ కూడా లేకపోతే ఇక వివాహానికి నాకు అడ్డేమిటి అన్నాడు రావణుడు. అది రాక్షస లక్షణం అని వెంటనే ఆమె యొక్క జుట్టు పట్టుకులాగాడు వేదవతి యొక్క జుట్టు. కరాగ్రేణ పరామృషత్ అశిర్భూత్వా కరస్తస్యా కేశాంశ్చిన్నాం సదాకరోత్, ఎడమ చేత్తో ఆవిడ జుట్టు పట్టుకు లాగాడు రావణుడు. వెంటనే ఆవిడ ఇటు తిరిగింది, తన చేతిని కత్తిగా చేసి వాడు పట్టుకున్నంత వరకు తన శిరోజాలని తెంపి ఓ మాటంది, శాపే త్వయి సముత్సృష్టే తపసశ్చ వ్యయో భవేత్, నేను నిరంతరం నామజపాన్ని చేసినటువంటి ఏ పుణ్యమైతే ఉందో, ఏ పూజాఫలమైతే ఉందో, ఆ తపశ్శక్తి మొత్తం నిన్ను శపించినట్టయితే నష్టపోతాను కాబట్టి నిన్ను శపించను, కాని ఒక్కటి మాత్రం చేస్తాను, తస్మాత్ త్వయో నిజా సాధ్వీ భవేయం ధర్మిణస్సుత. మహానుభావుడు నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి మహానుభావుని ఇంట నిన్ను చంపించడానికి పుడతాను అని ఆవిడ యోగ అగ్ని నగుల్చుకుని భస్మీభూతురాలైంది. అప్పుడు ఆలోచించాడు రావణుడు, ఈవిడ చంపించడానికి పుడతాను అని అంది కాబట్టి చంపేవాడు ఎవడో తెలుసుకుందామని అనుకున్నాడు. అది రాక్షస లక్షణం. అంతే తప్ప అయ్యో నాకు చావొచ్చిందే అని ఊహించలా, చంపేవాడెవరని ఎదురు చూశాడు. ఆ రఘువంశంలో పుట్టినటువంటి వాళ్లలో అనరణ్యుడు అనేవాడు పూర్వంలో ఒకడున్నాడు. ఆ అనరణ్యుడు కనిపించాడు అప్పుడు రాజ్యాన్ని చేస్తూ. అర్ధరాత్రి యుద్ధానికి వెళ్లాడు, అర్ధరాత్రి ద్వంద్వ యుద్ధాన్ని చేయమని కోరాడు.
ఇది రాజనీతి విధానం కాదని అనరంజుడంటే అనరంజుడిని వెనక్కి దోషి కట్టి అతడి హృదయం మీద పెట్టాడు. కళ్ళు మండిపోతూ విపరీతమైన రౌద్రంతో చూసిన అనరంజుడు వెంటనే పైకున్నటువంటి నిలబడి ఉన్నటువంటి రావణుని చూస్తూ, రామో దాశరథిర్నామాయస్తే ప్రాణాన్ హరిష్యతి. మా వంశంలో దశరథుడనేవాడు ఒకడు పుడతాడు, వాడికి రాముడు అనేవాడు పుట్టి నిన్ను చంపుతాడు అన్నాడు. అమ్మాయ్యా, ఇప్పుడు నాకు తెలిసింది, చంపించేదానివి నువ్వైతే చంపేవాడు దశరథుని పుత్రుడైన రాముడన్నమాట అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటే, దశరథుడు పుట్టడం వరకు సాగింది 60 ఏళ్లైనా ఆయనకి పిల్లలేరు. అశ్వమేధ పుత్రకామ ఇష్టులు రెండూ చేసిన సందర్భంలో అశ్వమేధంలో అశ్వాన్ని విడిస్తే రావణుడు పట్టుకోకుండా ఉండడానికి కారణం ఒకటే, రాముని చేతిలో చచ్చిపోయి మోక్షాన్ని పొందాలనేటటువంటి ఉత్తమ లక్షణం కలిగిన వాడు రావణుడు కాబట్టి. లోకంలో ఎక్కడైనా ఏ చిన్న పూజ చేసినా ధర్మార్థకామోక్ష చతుర్విధ ఫలభుషార్థ సిద్ధ్యర్థం అస్మాకం సహకుటుంబానాం అని ఎవరి ఇంటికి సంబంధించిన ఎవరికి సంబంధించిన వాళ్ల యొక్క యోగక్షేమాలనే చెప్పుకుంటారు. కాని రావణుడు ఎలాంటివాడు అంటే, నాతో పాటు నా లంకలో ఉన్న జనం అందరికీ నాకు కలిగినటువంటి మోక్షం కలగాలని ఊహించిన పరమోత్తమ భక్తుడు రావణుడు. రావణుడు అంతటి గొప్పవాడు కాబట్టి రాముని కంటే పెద్దపీట వేసి రావణ పూజ చెయ్యమని దీని అభిప్రాయం కాదు. జయుడు విజయుడనేటటువంటి రాక్షసుల్లో జయుడు రావణుడు, విజయుడు కుంభకర్ణుడు. వాళ్ళిద్దరూ కూడా 3 జన్మలలో స్వయంగా మోక్షాన్ని పొందాలని ఆలోచనతో ఈ లోకానికి వచ్చినటువంటి వాళ్ళనే యథార్థాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ కారాగారంలో ఇందరి స్త్రీలని ఎందుకు రావణుడు తెచ్చాడంటే కారణం ఒకటే, ఏ స్త్రీ యొక్క జుట్టుని బట్టి నేను లాగానో, ఆ లాగినప్పుడు నిన్ను చంపించడానికే పుడతానని ఆవిడ అందో, ఆ కారణంగా జుట్టు పట్టుకుని లాగిన సందర్భంలో యవతే నా భర్త అయిన వాడు నిన్ను చంపుతాడని అంటుందో, ఆమె ఈ వేదవతి యొక్క మరురూపము అని ఆలోచించాడు. అతని ఆలోచన అది. అంచేత మొత్తం దేశంలో ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో వెళ్లి అందంగా ఉన్నది, సత్కులంలో ఉన్నది, మంచి రూపవతి అయినటువంటి ఆమె యొక్క జుట్టు పట్టి లాక్కుండా ఉండలేదు వాడెప్పుడు. ఇందరినీ లాగాడు. ప్రతి స్త్రీ కూడా భయపడిపోయింది తప్ప ఎవ్వరూ కూడా నా భర్త వచ్చి నిన్ను చంపుతాడు అన్నవాళ్లు లేరు. ఆరణ్యకాండలో మీరు వినుంటారు, సీత అపహరణ ఘట్టం సాగినటువంటి సందర్భంలో, వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషుకరేణ చ ఊర్వాస్తు దక్షిణేనైవ సీతాం జగ్రాహ పాణినా. సీతమ్మ జుట్టుని ఎడం చేత్తో పట్టి లాగాడు. ఆ కుడి ఎడమ ఉన్నటువంటి మోకాళ్ల కింద తన కుడి చేతిని పెట్టాడు, తెచ్చి రథం మీద వేశాడు. ఆ సందర్భంలో ఆవిడంది, నా భర్త రామచంద్రుడు నిన్ను చంపుతాడు రా అని. అమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నా, ఇంతకాలం నుంచి ఎవడో వాడు తెలియలా, జుట్టు పట్టుకుని లాగిన తర్వాత నిజం నాకు తెలిసిందని చెప్పి అర్థమయ్యింది కాబట్టే, సోయం హి సుందర కాండ. మిగిలినటువంటి స్త్రీలందరినీ కారాగారంలో పడేశాడు. ఈవిడ ఖచ్చితంగా అతని మోక్షాన్ని ఇయ్యడానికి సంసిద్ధురాలైనటువంటి ఆ రామచంద్రుని యొక్క ఇల్లాలనే యథార్థాన్ని గమనించాడు కాబట్టే, అశోకవనకా ప్రియ, అమ్మవారికి అశోకవనం ఇష్టమని గమనించి అశోకవనంలో పెట్టాడు ఆవిడ. శివశపా వృక్షం కింద పెట్టాడు. మరో అద్భుతమైన విశేషాన్ని చేశాడు. ఎక్కడ పురుష రాక్షసుల్ని చుట్టూరా ఉంచితే రేపటి రోజున ఏదైనా అపనింద అమ్మవారికి కలగజేస్తే మానవలోకం దానివల్ల తనకీ కష్టం కలుగుతుందో అని ఆలోచించి, ఆ అపనింద కలగకుండా ఉండేందుకోసం స్త్రీ సైన్యాన్ని మాత్రమే రాక్షసులందరినీ రాక్షస స్త్రీల నుంచాడు ఆయన. ఒక్క పురుష రాక్షసుడున్నాడు. అంతేకాదు, మొత్తం అంతా కూడా అంగవైకల్యం కలిగినటువంటి స్త్రీ రాక్షసుల్ని మాత్రమే ఉంచాడు. ఎలాంటి వాళ్ళు, బొజ్జ వేలాడేదాన్ని, చెవి ఏమాత్రము లేని దాన్ని, ముక్కు పనిచేయని దానిని, మస్తక ఉచ్ఛ్వాస నాశికం తల మీద ముక్కున్నదాన్ని, అంగవైకల్యం కలిగిన రాక్షస స్త్రీలను ఉంచాడు ఆయన. వాళ్ళందరినీ ఉంచడానికి కారణం ఇదే, వాళ్ళందరికీ కూడా మోక్షం రప్పించాలనే యథార్థం. అలాంటి ఆ రావణాసురుడు స్వయంగా ఇక్కడ ఏర్పాటుని చేశాక లంకలో ఉంచిన తర్వాత సీతమ్మని అలాంటి ఆంజనేయ స్వామి చూడాలని అక్కడికి వెళ్లాడు.
రావణ శయన మందిరంలోకి వెళ్ళాడు. రావణుణ్ణి చూశాడు, విశాలంగా పొరున్నాడు ఆయన. ఆ రావణుని మందిరంలో రావణ్ణి చూస్తే భుజం నిండా ఘాట్లు కనిపించాయి, చక్రాల ఘాట్లు, విష్ణు సుదర్శన యొక్క ఘాట్లు. అవి అతడి జీవితానికి మచ్చ, విష్ణు విరోధం కలిగి ఉన్నవాడు అని అర్థమైంది. యముని యొక్క ఆ దున్నపోతు ఏదైతే ఉందో ఆ లులయానికి సంబంధించిన ఆ రెండు కొమ్ముల ఘాట్లు గాయాలుగా కనిపించాయి. నిశ్చయంగా వీడు యమునితో కూడా విరోధించిన వాడే అని అర్థం చేసుకున్నాడు. ఇంతమంది దేవతలతో విరోధం ఉన్నవారితో ఖచ్చితంగా యుద్ధాన్ని సాధించగలము, ధైర్యంగా మనం యుద్ధం చేయగలని నిశ్చయించుకున్నాడు ఆంజనేయ స్వామి. వెంటనే అక్కడి నుంచి పక్కకున్నటువంటి అన్ని ప్రదేశాలని చూస్తే ఒక ఆమె నిద్రిస్తూ కనిపించింది, స్వచ్ఛమైనటువంటి మయూర సింహాసనంలో. ఆవిడ్ని చూశాడు, సీతాని నిశ్చయించుకున్నాడు. ఆస్ఫోటయా.

పీనం. ఆవిడే సీతే అని అనుకున్నటువంటి ఆంజనేయ స్వామి గబగబా స్తంభాన్ని ఎక్కాడు, స్తంభాన్ని దిగాడు, తోకని ఒకసారి నేల మీద బాదాడు, కిచకిచలాడాడు, ఒళ్ళు గీక్కున్నాడు, కళ్ళుని మిటకరించి చూశాడు, ముందుకు వెళ్లాడు, వెనక్కి వెళ్లాడు, అన్ని రకాల అవలక్షణాలు తనలో వచ్చాక అనుకున్నాడు, ఎంత తప్పు చేశాను. వాయుదేవతాక స్థితిలో ఉన్నటువంటి నాకు కోతి లక్షణాలన్నీ వచ్చాయంటే ఈవిడ ఖచ్చితంగా సీతమ్మ అయ్యుండద్దు అని నిశ్చయించుకున్నాడు. ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ, హృదయం యథార్థాన్ని తెలియచేస్తుందనడానికి సాక్ష్యం సుందరకాండ. ఆ వెంటనే ఆలోచించాడు ఎవరి అయ్యి ఉంటుందని. న భోక్తుం నాప్యలంకర్తుం న పానము పసేవితుం, పతివ్రత అయినటువంటి ఆమె ఎవరైనా సరే ఇంత సుఖంగా నిద్రిస్తుందా, ఇంత నిద్రిస్తోందంటే ఈమె సీత అయ్యుండదు అని భావించాడు. ఆమె ఎవరో కాదు, మంద ఉదరి, రావణాసుని యొక్క భార్య మందోదరి. అక్కడి నుంచి అప్పటికి అర్థమైంది తనకి, నేను పొరపాటు చేశాను. ఏమిటి, ఏ రామచంద్రుడు యొక్క ఇల్లాలైనటువంటి సీతమ్మని చూడాలని అనుకుంటున్నానో ఆ సీతమ్మకి ఇష్టడైన రామచంద్రుని యొక్క జానాన్ని నేను చేయనే లేదని ఆలోచించి, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతశ్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. శ్లోకాన్ని చదువుకున్నాడు, ప్రార్థన చేశాడు. పరమేశ్వరుని అనుగ్రహం కావాలి అంటే పరమేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చెయ్యాలి. ఆయన అదృష్టం మనకి లభించాలంటే వెంటనే ఆంజనేయుడు చేసినటువంటి ఆ నమస్కారానికి ఆనందపడింది ఆ తల్లి. సంతోషంగా ఆవిడ నిశ్చయంగా కనిపించాలని మనసులో అనుకుంది. అందుకనే ఆ దగ్గరగా ఉన్నటువంటి జలాశయం పక్కనే ఉన్నటువంటి ఆమె ఆంజనేయుడికి కనిపించింది. నేరుగా ఇక్కడి నుంచి చూస్తే చిత్రం చూడండి, ఇందాక మందోదరిని చూసినటువంటి మరుక్షణంలో ఆంజనేయుడికి కోతి చేష్టలన్నీ వస్తే, సీతమ్మని చూసిన మరుక్షణంలో సమూహూర్తమివ్యాత్వా బాష్పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. రామచంద్రుడి ఇల్లాలైనటువంటి సీతమ్మకే ఇంత దుఃఖం వాటిల్లి ఎక్కడో ఉంటే సామాన్యుడైనటువంటి మాలాటి వాళ్ల యొక్క గతేమిటి అని చెప్పి విపరీతంగా బోరు అని ఏడిచాడు సీతమ్మ దుఃఖిస్తూ ఉన్న యథార్థాన్ని గమనించి. లోకంలో ఏ పిల్లవాడినైనా సరే ఎందుకురా ఏడుస్తున్నావంటే మా అమ్మ ఏడుస్తోంది కాబట్టి నేను ఏడుస్తున్నాను అని అంటాడు. నిజమైనటువంటి దుఃఖం ఆంజనేయుడికి కలిగిన మరుక్షణంలో అనుకున్నాడు ఆమె సీత మాత్రమే అయ్యుంటుందని. మొదట్లో మనవి చేశాను సీతమ్మని ఆంజనేయుడు చూడలేదు ఎలా గుర్తుపట్టగలడు అని. ఆ సీతమ్మని చూడగానే ఏ క్షణంలో తనకి దుఃఖం కలుగుతుందో ఆ దుఃఖాన్ని బట్టి ఆమె సీతమ్మ అని గమనించగలడు అని యథార్థం. స్వామి యొక్క పాదారవిందాలని పుచ్చుకుని బోరున ఏడిచేవాళ్ళని ఎంతమందినో మనం చూస్తాం. ఎందుకని, ఆంతరమైనటువంటి సంబంధం ఉంది, హృదయ సంబంధం. అది మనకు ఆ విధమైన ఆనంద దుఃఖాన్ని కలిగిస్తుంది. యథార్థమైన దర్శనం కాకపోయినా చిత్రాన్ని పెట్టుకుని విపరీతంగా దుఃఖించిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం కూడా ఆ మానసికమైన భావన, అదే భావన ఇక్కడ. సోన్వేష్టవ్యో నిధిధ్యాసితవ్య, పరమేశ్వరుడు నేరుగా కనిపించకూడదు, పరమేశ్వరుడి కోసం ఎదురు చూడాలి. ఇంకా రాలేదేమిటనుకోవాలి, కనిపిస్తే బాగుండని అనుకోవాలి, అదుగో కనిపించారనుకోవాలి, అయ్యో కాదనుకోవాలి, అమ్మయ్యా ఇప్పుడు చూశాను అనుకోవాలి. అదే ఆంజనేయుడు చేసిన పని, అదే మనం రోజు చేస్తున్న పని కూడా. సోయం హి సుందర కాండ, ఎంత ఆశ్చర్యం! ఆంజనేయుడు వెంటనే సీతా దర్శనాన్ని చేశాడు. చేసినటువంటి వాడు మెల్లగా సీతాదేవి ఉన్నటువంటి శివశపా వృక్షం పైకెక్కాడు. పైకెక్కి సీతమ్మతో ఎలా పరిచయం చేసుకోవాలా అని అనుకుంటున్నటువంటి వేళ రావణాసురుడు రానే వచ్చాడు. విశాలమైనటువంటి కంఠం, విశాలమైన ముఖం, ముఖానికి సరిపోయే బలిష్టమైనటువంటి ఇటు అటు ఉన్నటువంటి రెండు వైపులా కంకణాలు, అమోఘమైన బంగారం అంతా ధరించున్నాడు. అక్కడికి మించి ఇంకా బంగారు ఆభరణాలు ప్రపంచంలో లేవు. అలాంటి ఆభరణాలు సర్వము ఆయన ధరించున్నాడు. విశాలమైన వక్షస్థలంతో ముందు ముందుకి వచ్చి సీతమ్మ దగ్గర నిలబడి ఒకే ఒక ప్రశ్న వేశాడు.
ఒకే మాట అడుగుతున్నాను, నేరుగా సూటిగా సమాధానం చెప్పు. హరణం సంప్రమధ్యవా. సీతమ్మ, మాది రాక్షస ధర్మం. పరస్త్రీని అపహరించడం అనేది రాక్షస ధర్మం ప్రకారం నేరం కాదు. అంచేత నిన్ను నేను అపహరించాను. దొంగవాడి యొక్క లక్షణం దొంగతనం చేయడం. యజమాని అయినటువంటి వాడు దొంగతో వస్తాడు కాబట్టి దొంగతనం చేస్తాడనే భయంతో జాగ్రత్తగా ఉండాలి. తప్ప అయో దొంగొచ్చి వస్తువు ఎత్తుకుపోయాడే అని ఏడిస్తే అది యజమాని తప్పు తప్ప దొంగ తప్పు ఏమాత్రమూ కాదు. నా ధర్మం ప్రకారం స్త్రీని ఎత్తుకుపోవడం ధర్మం. స్వధర్మో రక్షసాం భీరు సర్వదైవన సంశయ గమనవా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా. అందుకని నిన్ను అపహరించాను, మీ ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో నాకు అర్థం కావటం లేదని రావణాసురుడు సీతమ్మతో అడిగాడు. ఎంత గట్టి ప్రశ్నో చూడండి. ఆవిడ ఒకే ఒక్క మాట, రావణాసురుడా, నీ లంకలో నీకెవళ్ళు బుద్ధి చెప్పేవాళ్ళు లేరా? నీకేనాడు బుద్ధి అనేది ఒకటి ఉందని తెలియదా? నేనే నిజంగా భార్యని అయ్యుంటే నీకు మందలించి చెప్పి ఉండాల్సిన అవసరం వచ్చుండేదేమో. కాని ఒక గుర్తుంచుకో, లోకంలో ఎవరైనా తప్పు ఆలోచన చేస్తున్నప్పుడు తీర్చగలిగినటువంటి గురువు ఆ యథార్థాన్ని తప్పు అని కాని చెప్పినట్టయితే సరైనటువంటి పద్ధతిలో వస్తుంది. నీకు ఆలోచన లేదు, చెప్పేవాడు లేడు, కాబట్టే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇదే గాని ధర్మమైనట్టయితే నీ భార్యని ఎవరైతే తీసుకుపోతే అప్పుడు కూడా నువ్వేదే ధర్మాన్ని అంగీకరించగలవా? నిశ్చయంగా ఆంజనేయునితోనూ అడిగించింది తాను అని చరణేనాపసౌహేన నస్పృశేయన్ నిశాచరం. ఎడమకారి గోటితో కూడా నిన్ను స్పృశించలురా.

దీనుడైనా రాజ్యం లేకపోయినా దరిద్రుడైనా అందం లేనివాడైనా అతడే నా భర్త తప్ప మరొక్కడు కానే కాడని నిర్ద్వంద్వంగా చెప్పింది సీతమ్మ. రావణాసురుడు అంత అందంతోనూ అన్ని ఆభరణాలతోనూ ఎలా ఉన్నాడు అంటే వాల్మీకి మహర్షి మాట అన్నాడు, శ్మశాన చైత్య ప్రతిమ, శ్మశానంలో కట్టబడ్డటువంటి విశాలమైన బ్రహ్మాండమైనటువంటి మందిరంలా ఉన్నాడు అని. మందిరం చాలా విలువైనదైనా శ్మశానంలో కట్టబడితే దానికి విలువ లేనట్లుగా రావణాసురుడు అలా ఉన్నాడు అని. అందానికి చాలా తక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు వాల్మీకి మహర్షి మాత్రమే. కైకమ్మ ఏడు వారాల ఆభరణాలని మంధర వేసుకుని రాముడు సీత లక్ష్మణ సమేతుడై అరణ్యాలకి వెళ్లిపోయాక మంధర అద్దంలో నిలబడి చూసుకుంటోంది, అందంగా ఉన్నానా అని. అది ఎలా ఉంది అంటే వాల్మీకి అన్నాడు, సూత్రబద్ధే వానరి, తాడు కట్టిన కోతిలా ఉంది అన్నాడు. ఆభరణాలు శరీరానికి అందాన్ని ఇయ్యవు, గుణం అనేది అందాన్ని ఇస్తుంది. మూడు కాలాల్లోనూ బాధింపబడనిది సత్యం, మూడు కాలాల్లోనూ సుఖాన్ని ఇచ్చేది శివం. ఈ రెంటినీ జాగ్రత్తగా పరిశీలించుకోవడమే సుందరం. సత్య శివ సుందర స్వరూపం అమ్మవారు. ఈ యథార్థాన్ని చెప్తుంది సోయం హి సుందర కండ. ఆ సీతమ్మ దగ్గరికి గబగబా తాను దిగాడు. సీతమ్మతో మాట్లాడాలని ఆలోచించాడు. వెంటనే ఆలోచన వచ్చింది, యదివాచం ప్రదాశ్యామి ద్విజాతిరివ సంస్కృతం రావణం మన్యమానామాం సీతాభీత భవిష్యతి. సంస్కృతంలో మాట్లాడితే కోతేమిటి, సంస్కృతం మాట్లాడడం ఏమిటి అనుకుని నన్ను నమ్మనే నమ్మదు సీతమ్మ. పోనీ నేను ఈ రూపంతో ఎదురుగా నిలబడితే వానరుడేమిటి, ఇక్కడికొచ్చాడు రాక్షసమాయేమో అనుకుంటుంది. ప్రాణత్యాగశ్చ వైదేహ్యా భవేదనభిభాషణే. అసలు పోనీ సీతమ్మతో మాట్లాడకుండా సీతమ్మని చూశానని రామచంద్రుడితో గాని చెప్పినట్టయితే అదేమిటయ్యా, మనిషి కనిపిస్తే ఒక మాటైనా తెలుసుకోకుండా వచ్చావా అంటే అది ఇంకా తప్పవుతుంది. మాట్లాడదామా అంటే ఇలాంటి ఆలోచన, మాట్లాడకుండా ఉందామా అంటే అలాంటి ఇబ్బంది, ఎలా మాట్లాడాలో నాకు తెలియడం లేదు అని అనుకున్నాడు ఆంజనేయస్వామి. మనకి ఇబ్బంది వచ్చినటువంటి సందర్భంలో ఇలాంటి సందర్భం కలిగి అటూ ఇటూ ఊహ అపోహలు రెండూ వచ్చినప్పుడు పరమేశ్వరుని తలుచుకుంటాం. అదేవిధంగా ఆంజనేయ స్వామి రామ భావన భావన ఏం చేస్తే బాగుంటుందని అనుకోగానే ఆలోచన ఒకటి తట్టింది. ఏమని, కష్టంలో ఉన్నప్పుడు ప్రతి స్త్రీ కూడా పుట్టింటిని తలుస్తుంది కాబట్టి, తన భర్త ఆమెకు ఇష్టుడు అవుతాడు అవుతూ ఉంటాడు కాబట్టి, సీతమ్మకి ఇష్టమైనటువంటి పుట్టినింటి భాషలో సీతమ్మకి ఇష్టమైనటువంటి రామచంద్రుని కథ చెప్తే బాగుంటుందనుకుని సీతమ్మకి పుట్టినింటిదైనటువంటి కోసల భాషలో సీతమ్మకి ఇష్టమైన రామచరిత్రాన్ని చెప్పాలని ఆలోచించి, రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజురాశీన్ మహాయశ అశ్రౌషన్ రాఘవశ్యేయం శయమాసాదితామయా. అనగనగా దశరథుడినే రాజున్నాడు, ఆయనకి ముగ్గురు భార్యలున్నారు, ఇలా ఇలా కథంతా చెప్పి చెప్పి చెప్పి చెప్పి, ఏ సీతమ్మ ఇలాంటి గుణగణాలు కలిగి ఉంటుందని నేను అనుకున్నానో అలాంటి సీతమ్మ ఈ చెట్టు కింద కనిపిస్తోంది, ఆవిడ ఈవిడేనా అని అక్కడికి ఆగాడు ఆయన కథని. ఇప్పుడు సీతమ్మ సమాధానం చెప్పవలసిన అవసరానికి వచ్చింది. ఆంజనేయుణ్ణి గాని స్మరించినట్టయితే బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్. ఖచ్చితంగా బుద్ధి పెరిగి తీరుతుంది. ఆవిడ ఆశ్చర్యపడింది, ఎవర్రా నా భర్త కథని చెప్తున్నది అని. ఓ యథార్థాన్ని పరిశీలించాలి, లోకంలో సామాన్యుడెవరైనా రామకథని చెప్తే విశేషమైన అనుగ్రహం కలుగుతుందంటారు. సీతమ్మకి రామకథని ఆంజనేయస్వామి చెప్పాడు సుందరకాండలో, ఇంతకంటే చెప్పుకోదగిన అంశం ఉందా? జరిగిన కథ ఏమిటో చెప్పాడు, జరుగుతున్న కథ ఏమిటో చెప్పాడు. అమ్మా రామచంద్రుడు తొందరలో రాబోతున్నాడని రాబోయే కథని చెప్పాడు. రామాయణాన్ని శ్రీమద్ రామాయణాన్ని సీతమ్మకి చెప్పినటువంటి మొదటి వక్త ఆంజనేయ స్వామి. సోయం హి సుందర కాండ. ఆవిడ ఆశ్చర్యపడింది, ఎంత మంచి మాట చెప్పావురా,
నిజంగా నువ్వు రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చినవాడివేనా? స్త్రీల ప్రకృతిని చాలా స్వభావయుద్ధంగా చెప్తాడు ఆయన. ముందు నమ్మేసింది ఆంజనేయుడిని, ఆంజనేయుడివే అని. రే నిజంగా చెప్పు, నువ్వు రావణుడి దగ్గర నుంచి వచ్చిన రావణమాయివేనా అని. కాదమ్మా, నేను నిజంగా రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చినవాడినే. ఓ యథార్థాన్ని మర్చిపోకూడదు. దదౌ తస్మై పరం ప్రీత స్వనామాంకోపశోభితం అంగులీయమభిజ్ఞానం రాజపుత్ర్యా పరంతప. రామచంద్రుడు ఉంగరాన్ని ఆంజనేయుడికి ఇస్తూ మాట అన్నాడు. చిహ్రేన జనక ఆత్మజ, ఈ ఉంగరాన్ని చూపించు, రాముడి దాసుడివని నిన్ను నమ్ముతుంది, ఖచ్చితంగా మాట్లాడు అని. అది అవమానం అనిపించింది ఆంజనేయుడికి. నేను సీతమ్మని రాముదాసుని నమ్మింపజేసుకోవడం కోసం నీ ఉంగరాన్ని వాడాలా? అది ఆంజనేయుడి లక్షణం కాదు. సీతమ్మ నమ్మాక ఉంగరాన్ని చూపించాలి, అది ఆంజనేయుడి శక్తి. అందుకని ఉంగరాన్ని చూపించలా, ఉంగరాన్ని అలాగే ఉంచుకున్నాడు. ఉంచుకుని తనకి తాను, అమ్మా నన్ను ఎందుకమ్మా అలా నమ్మడం లేదు, నమ్మనురా, నువ్వు నిజంగా రామచంద్రుడి నుంచి వచ్చిన దూతవే అయితే, దాసుడివే అయితే నేను ఒకటి చెప్తాను, ఖచ్చితంగా సమాధానం చెప్తావా చెప్తాను. రాముడు ఎలా ఉంటాడు చెప్పు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. రాముడు కళ్ళున్నాయే, అవి కమలపత్రాల్లా విశాలంగా ఉంటాయి తల్లి. చంద్రుడైతే 15 రోజులు వికసి ఉదయిస్తాడు, 15 రోజులు ఉదయించడు, అప్పుడు పద్మాలు ముకుళించుకుపోతాయి. రాముడు నాడే కమలపత్రాలు అంటే 30 రోజుల పాటు సూర్యుడు వస్తాడు కాబట్టి నిరంతరం విప్పారిన కళ్ళు కలిగినవాడమ్మా, అలాంటివాడు నీ భర్త. సర్వసత్వ మనోహర, ఇది మహాద్భుత రహస్యం. లోకంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తికి ఆనందం కలుగుతుంది, పశువుకి, పక్షికి, వానరానికి వాటికి ఆనందం కలగదు. కాని రాముడు నాడే తల్లి, మనుషులందరికీ గొప్పవాడు ఎవరు అంటే రామచంద్రుడు మాత్రమే. అందుకనే అయోధ్య జనమంతా రామచంద్రుని రాకకి ఎదురు చూస్తూ ఉంటారు. మొత్తం ఉన్నటువంటి ఎలుగుబంట్లన్నిటికీ జాంబవంతుడు గొప్పవాడైతే జాంబవంతుణ్ణి ఆశీర్వదించేటటువంటి వాడు నీ రామచంద్రుడు. వానరాలన్నిటికీ కూడా ప్రభు అయినటువంటి వాడు సుగ్రీవుడైతే సుగ్రీవుణ్ణి కూడా ఆశీర్వదించేటటువంటి వాడు, అతడి మనసుని హరించినటువంటి వాడు నీ రామచంద్రుడు. పక్షులందరికీ కూడా సంపాతి గొప్పవాడైతే సంపాతికి కూడా మనోస్సుని హరించినటువంటి లక్షణం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. నిషాదులందరికీ గొప్పవాడు గుహుడైతే గుహుని యొక్క హృదయాన్ని కూడా హరించేసినటువంటి వాడు నీ భర్త అయినటువంటి రామచంద్రుడు. లోకంలో పశువులు, పక్షులు, ప్రాణులు, వీరు వారు అనే భేదం లేకుండా అందరినీ ఆకర్షించగలిగిన, మనసుని హరించగలిగిన శక్తి ఉన్నవాడమ్మా నీ భర్త. సర్వసత్వ మనోహర. తెలుగువారైనటువంటి స్వామివారు విదేశాల నుంచి, పయాదేశాల నుంచి, ఆదేశాల నుంచి, సర్వభాష జల నుంచి ఇంతమంది మనస్సుని ఎలా హరిస్తున్నారు. సర్వసత్వ మనోహర సామాన్యమైన అంశం కాదు, హృదయంలోకి అనుగ్రహ కిరణం పడితేనే వస్తాడు. శ్రీమద్ రామాయణంలో మారీచుడు మాట అన్నాడు, అసాధ్యమైన మాట. రాముని యొక్క బాణం అతడి గుండెకి తగలనంత వరకు రాముడి మీద ద్వేషమే. ఎప్పుడైతే రామచంద్రుని యొక్క బాణం మారీచుని యొక్క హృదయంలో గుచ్చుకుందో అక్కడి నుంచి రామ భక్తుడైపోయాడు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కిరణం ఒకసారి మన హృదయంలో పడాలి, పడితే ఇక విడిచిపోయే ప్రశ్న లేదు, మనందరం మారీచులమే. రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. పుట్టుకతో రూపం మంచిది, హృదయం కూడా దక్షిణ, ఆలోచన కలిగినటువంటి అనుగ్రహ బుద్ధి ఇదమ్మా. ప్రసూత పుట్టుకతో వచ్చిందే తప్ప మధ్యలో వచ్చింది కాదు తల్లి అని అద్భుతంగా చెప్పాడు. ఆవిడ ఆనందపడింది. నాయనా నాకు సంతోషంగా ఉందిరా, నిన్ను నేను నమ్మాను అంది. వెంటనే ఆ చేతిలో ఉంగరాన్ని పెట్టాడు, ఉంగరాన్ని చూపించాడు. ఆ ఉంగరాన్ని చూపించి, అమ్మా ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశ్వశిహి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. రామచంద్రుని ఉంగరం చేతిలో పెట్టాను చూడమ్మా. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుష్కర విభూషణం. అరచేతిలో ఉంగరాన్ని పెట్టగానే సీతమ్మ పైనుంచి తీసుకుంది, గుర్తుంచుకోవాలి,
అమ్మ చెయ్యి ఎప్పుడు కిందుండదు, పైనే ఉంటుంది. అరచేతిలో ఆంజనేయుడు ఉంగరాన్ని పెట్టుకుంటే పైనుంచే అమ్మ తీసుకుంది తప్ప ఆంజనేయుడు పైనుంచి ఇస్తుంటే కింది నుంచి మాత్రం తీసుకోలేదు. అది అమ్మ లక్షణం. సంక్షిప్తీకరించి ఖచ్చితంగా 5 నిమిషాల్లో ముగిస్తాను. వెంటనే ఆంజనేయుడి దగ్గర ఆ ఉంగరాన్ని స్వీకరించినటువంటి అమ్మ ఆలోచించింది, ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని ఇక్కడికి దాటడానికి కారణం రామచంద్రుని తపశ్శక్తి నిండినటువంటి అంగుళీయకం. వాడి దగ్గర నుంచి ఈ అంగుళీయకాన్ని తీసుకుంటే మళ్లీ పిల్లవాడు అక్కడికి ఎలా వెడతాడు? తల్లి యొక్క ఆలోచన, దారిభత్యాలు అంటామే, ఇక్కడికి వచ్చాక ఖర్చు అయిపోతే మళ్లీ వెళ్లేందుకే ఉంటాయి. నాయనా, నా చూడామణిని తీసిస్తాను, తీసి పెడతావా? అమ్మా తప్పక, రాముడికి చూపించాలి కదా. ఆ చూడామణినిచ్చింది. దాంట్లో తన తపశ్శక్తి దాగుంది. అంటే ఏ రామచంద్రుని తపశ్శక్తి 100 యోజనాల సముద్రాన్ని ఆంజనేయుడంతటి వాణ్ణి దాటించడానికి ఉపయోగపడిందో అంతటి శక్తిమతి సీత కాబట్టి తన చూడామణితో ఆంజనేయుడిని అవతలికి దాటించగలుగుతున్నాడు. రామచంద్రుడికి సీతమ్మకి ఈ శక్తిలో తేడా లేదు, అంతటి శక్తిమతి. ఒక్క మాట చెప్తానయ్యా, ఎక్కడో ఒక కాకి గిరగిరా తిరుగుతూ నా వక్షస్థలం మీద అలా ఒక గీరు గీరితే ఆ సన్ననైనటువంటి ఆ వక్షస్థలం మీద గీరిన ఘాటు కారణంగా రామచంద్రుని నుదుటి మీద బొట్టు పడింది, రక్తపు బొట్టు. క్రోధ తామ్రాక్షుడయ్యాడు ఆయన. బ్రహ్మాస్త్రాన్ని కాకి మీద విడిచాడు. కాకి ముల్లోకాలు తిరిగి మళ్లీ రామచంద్రుని పాదపద్మాలనే శరణి వేడింది. ఒకే ఒక్క మాట అడుగుతాను ఆంజనేయ స్వామి, కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని విడిచినటువంటి ప్రభువుకి తన భార్య అయినటువంటి సీతమ్మని ఎవడో రావణుడు ఎత్తుకుపోతే ఇంతకాలం ఆ సీతమ్మ గురించి ఆలోచించాలనే అభిప్రాయం లేదా అని బోరున ఏడ్చింది ఆవిడ. అక్కడి నుంచి కథ కదిలింది కదిలింది కదిలింది. లంకలో ఉన్న రాక్షస జనాన్ని అందరినీ సంహరించడం సాగింది. ఆంజనేయ స్వామి చివరికి రామచంద్రుడికి యథార్థమైన వృత్తాంతాన్ని చెప్పాలని అనుకున్నాడు. అనేకమైన విషయాలు చాలా చాలా ఉన్నాయి, పరమేశ్వరుడు మన్నించునుగాక. రాముని దగ్గరికి వెళ్లి సీతా వృత్తాంతాన్ని చెప్పడానికి ఆంజనేయుడు పూర్తిగా నమస్కరిస్తూ అక్కడ నిలబడి సీతమ్మని చూశాననే వార్తని చెప్పగానే రామచంద్రుడు ఆ వార్తను వింటూ బోరున ఏడిచాడు. లక్ష్మణుడు అన్నాడు, సీతమ్మ కనిపించిందనే వార్త విని సంతోషించగా దుఃఖిస్తున్నావేమిటని? ఏం లేదు, లోకంలో అయోధ్య నగరంలో ఎవరైనా ఒక ఆవు ఈనిందని చెప్తే శరీరం మీద ఎంతటి విలువైన కంకణం ఉన్నదో తీసి బహూకరించేవాడు. ఎవరింట్లో అయినా శుభకార్యం జరుగుతోందనే వార్త అయోధ్యలో చెప్పగానే మెడలో ఉన్న విలువైన హారాన్ని ఇచ్చేసేవాడు. ఎవరైనా ఒక శుభవార్త చెప్పారనగానే ఏదో ఒక బహుమతి ఇవ్వకుండా ఈనాటి వరకు ఎవరిని పంపించింది లేదు. ఇంతటి అద్భుతమైన నా భార్య కనిపించిందనే యథార్థాన్ని నాకే నువ్వు తెలియజేస్తే ఆంజనేయ స్వామి ఇచ్చేందుకు నా దగ్గర ఏమున్నదా అని చూస్తే శరీరం నిండుగా దర్భలు మాత్రమే ఉన్నాయే, ఏమీ ఇయ్యలేనటువంటి సందర్భంలో ఇయ్యగలిగిన కానుకొక్కటే అని ఆంజనేయుణ్ణి దగ్గరకి తీసుకుని బిగియార కౌగిలించుకున్నాడు రామచంద్రుడు. అంతకు మించిన కానుకేముంది? ఆ రామచంద్రుని యొక్క కన్నీళ్లు ఆంజనేయుని భుజం మీద, ఆంజనేయుని ఆనంద బాష్పాలు ఈయన భుజం మీద పడుతుంటే ఆ ఉభయల ఆనంద బాష్పాలు మనందరినీ ఆనందింపచేయాలని, స్వామి యొక్క అనుగ్రహ కిరణ ప్రసారం సర్వకాలాలు ఉండాలని పరమేశ్వరుని యొక్క ఆకాంక్షల్ని మరోమారు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు. స్వస్తి ప్రజాభ్యః.

ఇంతవరకు మీరు శ్రీమద్ రామాయణంలోని సుందరాకాండ ఘట్టంపై డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారిచ్చిన చక్కని ప్రసంగాన్ని విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 23వ తేదీ 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పుట్టిన పండుగ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం సాయి ప్రేమయ్యే వేదసారము ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్. ఈ సుదినము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92వ పుట్టు పండుగ. పరమ పవిత్రమైన ఈ సందర్భంలో శ్రోతలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుతూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందిస్తున్న సాయి ప్రేమయే వేదసారము అన్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు మీకు స్వాగతం. స్వామి చిరకాల భక్తులు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అన్నట్లు, పుట్టుటయే ఎరుంగని ప్రభుండవు, పుట్టుటిదేమి స్వామి, నీ పుట్టుట మాపై కరుణ పుట్టుట కాదే, మహానుభావ, నీ పుట్టినరోజు వేదములు పుట్టినరోజు, ప్రశాంతి ధాత్రి కాల్వెట్టినరోజు, ప్రేమ సుఖపెట్టినరోజు సమస్త విశ్వమున్. ఎంత చక్కని మాటలవి! నిజమే, ఈ సకల చరాచర సృష్టిని కేవలం సంకల్పమాత్రమున పుట్టించిన ఆ పరమాత్మునికి పుట్టినరోజేమిటి? అది ఈ మానవాళిని ప్రేమతత్వం స్పృశించిన రోజు. సకల జనులకు దారిచూపే దీపం వేదవాణి పుట్టినరోజు. పేర్లు ఎన్ని పెట్టినా, సందేశాలు ఏ రూపంలో ఉన్నా, ఈ భూమిపైకి అవతారం వచ్చినప్పుడు ఆ అవతార స్వరూపం, అవతారం చెప్పేది, ఆ అవతారం చేసేది అన్నీ కూడా వేదమే. చదువు రానివాడు దేవుడు అన్నా, భక్తుడు స్వామి అన్నా, జ్ఞాని పరమాత్మ అన్నా, విజ్ఞానవంతుడు శక్తి స్వరూపమన్నా, వీరందరూ చెప్పేది ఆ ఏకైక భగవత్తత్వం గురించే. అదే మనందరం దర్శించి స్పర్శించి సంభాషించి అనుభవిస్తున్న విశ్వ విరాట్ స్వరూపం మన సత్యసాయి భగవానుడు. ప్రాచీనమైన వేదములను తూలనాడకండి, అవి నా గురించిన సత్యాన్ని స్థిరపరుచుకొనటానికి మీకు అధికారికమైన ఆధారాలు. ఈ జగత్తును ఎవరు సృష్టి స్థితి లయలను గావించునో ఆ ఈశ్వరుని తెలుపునది వేదము. పరమాత్ముని ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదము. త్రికాలాలలో సత్యమును బోధించేది వేదము అంటూ భగవాన్ బాబావారు ఋషులకు మునులకు మహానుభావులకు మాత్రమే పరిమితమైన అనంతమైన వేదాలను స్వామి ఈనాడు సామాన్య మానవుని స్థాయికి బోధించారు. వాక్కుతో కూడుకున్నదంతా ఋగ్వేదము, మనస్సుతో కూడుకున్నదంతా యజుర్వేదము, ప్రాణముతో కూడి ఉన్నదంతా సామవేదము అంటూ వేదాలను ఆధ్యాత్మికతను మన అస్తిత్వాన్ని కలగలిపి సులువుగా వివరించారు మన బాబావారు. చివరికి స్వామిని వేదపురుషుడని కీర్తించినప్పుడు, మీరందరు కూడా ఆ వేదస్వరూపులే, అది తెలుపడానికే నేను వచ్చాను అన్న సత్యాన్ని వెల్లడి చేశారు. ఈనాటి మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భగవంతుడే వేదస్వరూపమని, ఆయన ప్రతి పలుకు అమృతవాణి అయిన వేదమని, స్వామి ప్రేమే వేదసారమని ఇలా అనేక విషయాలను మనం తెలుసుకోనున్నాం. ఇందులో ముందుగా శ్రోతలందరికీ సుపరిచితులు స్వామి చిరకాల భక్తులైన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు సత్యసాయి దైవాన్ని వేదస్వరూపంగా వర్ణించే ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
1: సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, సర్వదేవత అతీత స్వరూపమే కాదు, స్వామి నిజానికి వేదస్వరూపం. వేదము వాంగ్మయం కదా, వేదానికి స్వరూపం ఉంటుందా అని రాముడు వేదస్వరూపం అని వాల్మీకి చెప్పాడు. అంతేకాదు, సాకేతరాముడైనటువంటి శ్రీరామచంద్రుడు రుక్సామాకృతి యజుర్మూర్తి అన్నారు విశ్వనాథ వారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో. ఋగ్వేదము సామవేదము ఒక ఆకృతిగా వచ్చి, యజుర్వేదము ఒక స్వభావంగా వచ్చినటువంటి వేదమూర్తి శ్రీరామచంద్రుడు, త్రేతాయుగం నాటి మాట అది. సాకేతరామ కాలం నుంచి సత్యసాయి రామ కాలం వరకు కాల ప్రవాహం నడుస్తూనే ఉంది. ఈ నడకలో యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కదా జగద్గురువు యోగీశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక ప్రమాణం. ఆ ప్రమాణానికి అనుగుణంగా అనేకమైనటువంటి అవతారాలు ఈ లోకంలోకి వచ్చి ప్రధానంగా యోగభూమి, తపోభూమి, ధన్యభూమి, ధ్యానభూమి, పుణ్యభూమి, యజ్ఞభూమి అయినటువంటి ఈ వేదభూమి భారతదేశంలో అవతారమూర్తులని ఆహ్వానం చేస్తూనే ఉన్నది. కనుక అటువంటి మహాద్భుత అవతార ప్రవాహంలో ఆ పరంపరలో వచ్చినటువంటి పరిపూర్ణ మహావతారం భగవాన్ శ్రీ సత్యసాయి, అంటే మనందరికీ స్వామి. 1963 మొట్టమొదటిసారి స్వామి యజ్ఞం చేయించినప్పుడు, అంటే శ్రీకారం చుట్టినప్పుడు, ఇదేమిటిక్కడ, ఇది ఎలా జరుగుతుందని శంకాసంకులితమైనటువంటి మనస్సుతో వచ్చిన వారు కూడా ఆ వైభవాన్ని చూసి పరమానందాన్ని పొంది ఒక్క స్వామి మాత్రమే ఇది చేయగలరు, ఆయన యజ్ఞ పురుషుడే, ఆయన వేద పురుషుడే అనేటువంటి ఒక భావనతో అనేకమైనటువంటి సాహిత్య ప్రక్రియలతో స్వామిని అర్చన చేసుకున్నారు. కలిమాహాత్మ్యము వర్ధి పొంగినటు దికాండంబు మున్పన్, అంటే కలిమహత్యమంతా కూడా ఈ 5400 సంవత్సరాల నాటికే కూడా అన్ని దిక్కులను ముంచేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు శృతంబుల శృత్యుక్తుల ఊతగాగుని జగంబున్ వేగమయ్యెత్తి ఉజ్వల వేదోదిత ధర్మమార్గమును నిల్పంగా ప్రతిజ్ఞన్ కొనంగల ధీరుండు ఒక సత్యసాయి ప్రభువే కన్పట్టు ఇప్పట్టునన్ అంటూ ప్రమాణం చేశారు. అంటే వేదోఖిలో ధర్మమూలమని కదా, అసలు నిజానికి వేదము ధర్మమూలము, సర్వధర్మాలకి మూలమైనది వేదమైనట్లయితే ఈ రుక్సామాకృతిగా యజ్ఞమూర్తిగా గనక రాముడు వచ్చినట్లయితే మళ్లీ శ్రీరామచంద్ర అవతారం తర్వాత ఆ సామ వేద మూర్తిగా వచ్చినటువంటి రెండవ అవతారము ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన భగవద్గీతలో విస్పష్టంగా చెప్పాడు, వేదములలో సామవేదాన్ని నేను, పక్షులలో గరుడ పక్షిని నేను, ఇక మూడవది మాసములలో మార్గశిర మాసాన్ని నేను. మార్గశిరమన్నా మార్గశీర్షమన్నా ఒకటే కాబట్టి మార్గశీర్షము అంటే కాలము నేనే, సమస్త జీవరాశిని నేనే, అంతెందుకు వేదమే నేను అన్నాడు. ఆ సామవేదము రూపమై వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలా వైభవంతో ప్రారంభమైనటువంటి శ్రీకృష్ణ అవతారం జగద్గురు స్థాయిలో తనను తాను ఆవిష్కరించుకుని భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించి అది పూర్ణమైనటువంటి అవతారమూర్తిగా మనకి అనుభవంలోకి వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఈ పరంపరలోనే రామకృష్ణ అవతారాల తర్వాత ఆ స్థాయిలో వచ్చినటువంటి పరిపూర్ణ అవతారం సత్యసాయి భగవానుడు. అందుకనే వేద విద్వన్ మహాసభను ప్రారంభించినప్పుడు వేద ఉద్ధరణ మొట్టమొదటిది, దాని ద్వారా ధర్మరక్షణ, తద్వారా విద్వత్ పరిపోషణ. చూడండి ఆ క్రమం ఎంత అద్భుతంగా చెప్పారు. ముందు వేదం రక్షించబడాలి, ఉద్ధరింపబడాలి, అది ఎక్కడో మూల ఉండిపోకూడదు, పుస్తకాలలో 4-5 మనుషుల మస్తిష్కాలలో ఉండిపోకూడదు. వేదము ఈ ప్రపంచాన్ని నడిపించాలి, అది చేతోభూతమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి చైతన్య శక్తిగా స్వామి దానిని వర్ణిస్తూ, అయితే వేదహితమైనటువంటి మాట ఏది, సత్యం వద ధర్మం చర అన్నటువంటి ఆ రెండింటిని ఆధారం చేసుకుని సత్యసాయి భగవానుడు ఒక సేవా ఆర్గనైజేషన్ కి రూపకల్పన చేశారు. అంటే ఈ సంస్థ ద్వారా జరిగే ఏ పనైనా కూడా అది వేదహితమై ఉండాలి, ఆ వేదం ఉద్ధరింపబడాలి. వేదం ఉద్ధరింపబట్టాలంటే వేదం అన్ని వేళలా అనబడాలి, వినబడాలి. వేదంలో దాగి ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములన్నీ కూడా జగత్తుకు అందాలి. వీటన్నింటినీ కూడా సాకల్యంగా చేసుకుని తాను సంచరించినటువంటి అవనీ సంచారంలో 86 సుమారు 72 వరకు కూడా పూర్ణంగా వేదోద్ధరణ కోసమే స్వామి తమ మహదాశీర్వచనాన్ని ప్రపంచానికి అందించారు. ఇక యజ్ఞం ఎందుకు చేయించారు, వేదపురుషుడు ఆయనే, వేదపురుషుడు ఆయనే వేదమాత, అసలు యజ్ఞమే స్వామి. యజ్ఞము అంటే సత్కర్మ అని అర్థం, అది ఒక అర్థం. రెండవ అర్థం యజ్ఞము అంటే త్యాగము అని ఒక అర్థం. మనందరం కూడా ఆనంద పిపాసులం మాత్రమే కాదు, ఆనంద స్వభావులం. మానవుడికి ఏం కావాలి కడగా అని అడిగితే ఆనందం కావాలి. ఆనందం ఎందుకు కావాలి అంటే, మానవుడు ఆనంద స్వరూపుడు గనక తన స్వరూపాన్ని తన మూలాన్ని తనంతట తాను వెతుక్కుని వెళ్లాలి గనక, ఆ వెతుక్కునేటువంటి ప్రయత్నంలో అనేకమైనటువంటి కర్మ భక్తి జ్ఞాన యోగాలు అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి గనక, పరిపూర్ణమైనటువంటి ఒక అవతారమూర్తి ఏం చెయ్యాలో దానిని మాత్రమే స్వామి చేస్తూ ఈ యజ్ఞమంటే త్యాగమని, ఎందుకని నా కర్మణాన ప్రజయాన ధనీన త్యాగేనైక అమృతత్వమాన శివని కదా, అంటే సత్కర్మల వలన గాని నా కర్మణ నా ప్రజయ ఈ లోకం చేత గాని లేక అనేకమైనటువంటి వ్యక్తులతో మనకున్న పరిచయాలు కాని మనం చేసేటువంటి అనేకమైనటువంటి ధార్మిక కార్మికమైనటువంటి కార్యకలాపాల వలన కాని మానవుడు అమృతపుత్రుడు కాడు. త్యాగేనైక అమృతత్వమాన శివు, త్యాగం చెయ్యాలి. త్యాగం వలన మరణించిన తర్వాత కూడా జీవుడు జీవిస్తాడు, ఇది వేద ప్రమాణం. ఈ వేద ప్రమాణమైనటువంటి మాటకి అనుగుణంగానే స్వామి యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ ఆనందం కావాలి అంటే జీవుడు కలియుగంలో అన్నగత ప్రాణి గనక అన్నం కావాలి. అన్నం కావాలి, అన్నం పుట్టాలి అంటే వర్షం కురవాలి. వర్షం కురవాలి అంటే వరుణదేవుణ్ణి ఉపాసన చేయాలి. ఆ ఉపాసనా మార్గం ఏమిటి అని గనక ఆలోచించినట్లయితే యజ్ఞమే ఉపాసనా మార్గం. యజ్ఞానికి తత్సమానమైనటువంటి ఒక అర్థం ఏమిటంటే మహత్తర త్యాగం. ఏ యజ్ఞం చేయండి కడగా పూర్ణాహుతి చేస్తాం. పూర్ణాహుతి అంటే ఏమిటి? ఇంత యజ్ఞము నా చేత చేయించినటువంటి యజ్ఞ పురుషుడైనటువంటి ఓ స్వామి, మళ్లీ దీని వలన కలిగేటువంటి ఫలాన్ని మళ్లీ నీకే సమర్పిస్తున్నాను. ఎందుకంటే వస్తువులు నువ్వు, హవిస్సులు నీవు. మనం ఎప్పుడు చదువుతాం బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన. ఇది బ్రహ్మము కానిదంటూ లేదు. యజ్ఞము బ్రహ్మము, హవిస్సులు బ్రహ్మము, దాని వలన వచ్చేటువంటి కలిగేటువంటి అనేకానేక ఫలితాలన్నీ కూడా బ్రహ్మమేనని, బ్రహ్మము పదార్థముగా కనిపించినప్పటికీ నిజానికి పదార్థము బ్రహ్మమే. కనుక ఈ పదార్థము పారమార్థికమైనటువంటి యజ్ఞం ద్వారా మళ్లీ పరమేశ్వరుడికి సమర్పించి యథార్థం వైపు జీవుడు నడవాలి గనక ఈ యజ్ఞము వేదానికి ఒక కర్మస్వరూపం. అది అందుకనే యజుర్మూర్తి అన్నారు. మూర్తి అంటే బొమ్మ అని అర్థం. స్వభావము సమగానం అది పాట. దాని యందు దాగినటువంటి అంతఃశక్తి రుక్శక్తి అంటే మాట. యజ్ఞము ఆట అంటే పాట మాట ఆట, అదే సామ రుక్ యజుహు యజ్ఞం. అందుకని వేదాలన్నీ కూడా వేదత్రయి లేదా వేద విద్యని త్రయీ విద్యగా మనం భావన చేశాం గనక స్వామి ఈ పరిపూర్ణమైనటువంటి అవతారమూర్తి గనకనే ఈ లోకంలో ఇదిగో ఈ వేదం ద్వారా సర్వ జగత్తుకి కూడా శాంతి కలగాలి అని మనందరి చేత యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనేట్లుగా చేసి, యజ్ఞంలో పాల్గొన్నా యజ్ఞవాటికలో కూర్చున్నా ఆ వేదమంత్రాలు విన్నా అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాలు కంటితో చూసినా మనసుతో అనుభవించినా హృదయంలో ఆనందించినా అది పరమోన్నతమైనటువంటి బ్రహ్మానంద పదలబ్ధిని కలిగిస్తుంది గనక, అది పరమానందదాయని గనక యజ్ఞ పురుషుడైనటువంటి స్వామి వేద స్వరూపంగా మనం భావన చేయాలి. కేవలం పాంచభౌతికమైనటువంటి దేహంతో కరచరణాది అవయవాలతో ఒక రోజున పుట్టి ఒక రోజున దేహం విడిచిన స్వామి కాదు. అది మన కంటికి కనిపించినటువంటి వస్తువు, కానీ సద్వస్తువు ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైనటువంటి మహా అవతారం గనకనే. ఆనాడు 80 సంవత్సరాల నాటి మాట ఇది. ఏ రకమైనటువంటి అవకాశం లేనటువంటి పుట్టపర్తి ప్రాంతంలో స్వామి ఈ 1963 విద్వన్మహాసభని యజ్ఞాన్ని ప్రారంభం చేసి సమస్త మానవాళికి కూడా యజ్ఞము దాని ఫలితము, వేదము దాని పరిరక్షణ, వేదము దాని ఉద్ధారణ, తద్వారా వేదం చదువుకున్న వారందరూ ఎవరైతే ఉన్నారో, విద్వద్వరులు ఎవరైతే ఉన్నారో, ఎవరు బ్రహ్మమును ఎరగటానికి ప్రయత్నిస్తూ వెళ్లవేస్తున్నారో, పఠిస్తున్నారో, స్వాధ్యాయం చేస్తున్నారో, సన్మార్గంలో నడుస్తూ నడిపిస్తున్నారో, ఈ వేదోద్ధరణమైనటువంటి ధర్మ భావనా భూమికని ప్రపంచానికి మనకు అందించారు స్వామి. అందుకనే వేదము అంటే జ్ఞానము అని కూడా ఒక అర్థం. వేదము అంటే జ్ఞానం. జ్ఞానము అంటే ఏది జ్ఞానము? శాస్త్రజ్ఞానం జ్ఞానం కాదు, అది కేవలం విజ్ఞాన భూమిక మాత్రమే. జ్ఞానము అంటే తనను తాను ఎరుగు ఎరుక. ఇది ఆత్మవిచార మార్గంలో కడగా కట్టకడగా అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలయ్యే యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము ఆంతరంగికమైనటువంటి ఆత్మని ఎరిగేటువంటి దిశగా ఉన్నారు, సన్మార్గంలో నడుస్తూ నడిపిస్తున్నారు. ఈ వేదోద్ధరణమైనటువంటి ధర్మ భావనా భూమికని ప్రపంచానికి మనకు అందించారు స్వామి. అందుకనే వేదము అంటే

అన్వేషితము, ఆంతరంగికమైనటువంటి ఆత్మని ఎరిగేటువంటి దిశగా జీవుడు నిరంతరము కూడా ప్రతి కర్మని కూడా ఒక యజ్ఞంగా భావించాలి. కర్మలన్నీ యజ్ఞాలే. ఆ కర్మలన్నీ కూడా లోకహితం కోసం చేయాలి, జగద్రక్షణ కోసం చేయాలి, జగత్శాంతి కోసం చేయాలి. అందుకనే ఒక ప్రమాణాన్ని ఇచ్చారు స్వామి, సమస్త లోకాః సుఖినో భవంతు. ఎట్లా అవుతుంది ఇది? ఇది మంగళాశాసనమా, ఆశీర్వచనమా, ఆశంసనమా, ఆకాంక్ష? విచారణ గనక చేసినట్లయితే అన్నీ కలపగా వచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి ఒక మానసిక స్పందని సమస్త లోకా సుఖినో భవంతు. ఆ సమస్త లోకాలు అంటే 14 లోకాలు మానవ దేహంలోనే బ్రహ్మరంధ్రంతో మొదలై కరచరణాది అవయవాలు, నేత్రాంచలాలు, పెదవులు, చెవులు అంటే సర్వ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అధిష్టాతైనటువంటి మనస్సు, వీటన్నింటినీ నడిపించేటువంటి ఆత్మ దేహమునందే ఉన్నది కాబట్టి ఈ సమస్త లోకాలు ఉన్నటువంటి ఈ మానవుడు 14 లోకాలలో 14వదైనటువంటి కింపురుష లోకం అని ఉంది. అది స్పర్శాలోకం. దానిలో వాత్సల్యం ఉంది, అనుభూతి ఉంది, ఆదరణ ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, రాగం ఉంది, అభిమానం ఉంది, అన్ని కలబోసుకున్నటువంటి ఆ 14వ లోకం కనపడనిది. అది స్పర్శాలోకం. ఈ స్పర్శ మంత్రం ద్వారా, తంత్రం ద్వారా, యంత్రం ద్వారా, దేహం ద్వారా, భావన ద్వారా, ఒక సంకల్పం ద్వారా, లోపల కలిగేటువంటి ఒక మంగళ శాసనం ద్వారా ఇవన్నీ కూడా ఈ జగత్తుకి అందాలి గనక. ఈ అందాలి అంటే ఈ మాటలన్నీ ఎక్కడివి? ఋగ్వేదమే. అందుకనే స్వామి మాటలు. ఒకనాడు ఒకరు ఎవరో నన్ను అడిగారు. ఏమడిగారంటే, స్వామి మనకి రోజు దర్శనం ఇవ్వటానికి వస్తారు కదా, కేవలం ఆ రూపాన్ని దర్శనం చేసుకుని ఆనందపట్టమేనా? ఏదో మాట్లాడారు, నన్ను పలకరించారు, లేకపోతే నాకు పాద నమస్కారం ఇచ్చారని ఆనందపడి అక్కడ ఆగిపోవటమేనా? కానీ మీరు స్వామిని చూసినప్పుడు మీకు కలిగేటువంటి అనుభూతి ఏమిటి అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నవ్వులు పూచినట్లు, పసిపాపలు నవ్వినట్లు, తల్లులు చూచినట్లు, తలపులు చదివినట్లు, హంసలు నడిచినట్లు, పరమహంసలు నడిపినట్లు, దండపాణిని మార్కొన కోదండపాణియే శరణన్న సత్యసాయి వాక్కు సతతమ్ము రుక్కు. రుక్కు అంటే ఋగ్వేదం. అంటే స్వామి నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఋగ్వేదమే మాట. తర్వాత సామగాన లోలుడు, సామగాన ప్రియుడు, సామగానమే తానైనటువంటి స్వామి. ఆ స్వామి ఆవరణంలోకి రాని సంగీత కళాకారుడు లేడు. స్వామిని మహదానందపరచగలిగినటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తి వేదానికున్నది, వేదాంగమైనటువంటి గాన కళకి ఉన్నది గనక మహాగాయకులందరూ కూడా స్వామి దగ్గరకు వచ్చి తమ కళా వైదుష్యాన్ని ప్రదర్శించి వేదస్వరూపమైనటువంటి స్వామికి కైంకర్యం చేసుకున్నారు. వారంతా లోకరీతిలో మహోన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కిన వారే. కాని స్వామి సంస్పర్శ కావాలి, స్వామి దర్శనం కావాలి, స్వామితో సంభాషణ జరగాలి. స్వామి యొక్క దివ్య మంగళ ఆకృతి ఏదైతే కరుణాపూర్ణ సుధాబ్ది అయినటువంటి సాయిరామచంద్రుడి యొక్క దర్శనం కోసమై వారంతా వచ్చి గానకళా వైదుష్యంతో ఆ సామగానంతో, సామవేదంతో, మళ్లీ సామవేదమూర్తిని, సామగానమూర్తిని వాళ్లు అభిషేకించుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. అందుకనే కళ, కళా, కలన. కలన అంటే వస్తువు. దేశకాల కరణ వైచిత్ర్య చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. దేశము, కాలము, కలన అంటే వస్తువు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏర్పడిన ఇవంతా పరమేశ్వరుడి యొక్క భావనలో నుంచి, సృష్టిలో నుంచి, ఒక పరమార్థమైన ఆనంద రేఖలో నుంచి వెలుగు చూచినాయి గనక ఇదంతా కూడా వేద ప్రసారంగా మనం భావించాలి. వేదానికి ఉన్నటువంటి 360 డిగ్రీలు లేదా సహస్ర ముఖాలుగా మనకి అనుభవ రససిద్ధం కావాలి గనక అటువంటి దానిని తన ఒక్క 5 అడుగుల 3 అంగుళాల పాంచభౌతిక దేహంలో ఒక సత్య శివసుందరాత్మకమైనటువంటి భావనాస్థితిలో ఒక మంగళాకృతిగా, దివ్యాకృతిగా, ప్రేమాకృతిగా సత్యసాయి భగవానుడు ఆ సామగానాన్ని, సామవేదాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు, వేదోఖిలో ధర్మమూలమంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం. అంటే ఆయన ధర్మాన్ని రక్షించాడు, ధర్మాన్ని ఆచరించాడు, అధర్మాన్ని శిక్షించాడు. ఇక్కడ కలియుగానికి వచ్చేప్పటికీ సత్యసాయి భగవానుడు శ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస సమస్తము కూడా. అందుకనే ఆదౌ బ్రహ్మ, మధ్యే విష్ణు, అంత్యే దేవసదాశివ, శ్వాసత్రయ స్వరూపాయ సత్యసాయీశ నమోస్తుతే అంటాం. అది శ్వాసత్రయీ, శ్వాస

0: అంటే వేదం. ఆ వేదంలో నుంచే నాదం వస్తుంది, ఆ నాదంలో నుంచే సంగీతం ఆవిర్భవిస్తుంది. నాదము వేరు, సంగీతము వేరు. అందుకనే శంకర భగవత్పాదులు అంటారు, సదాశివోక్తాని సపాదలక్షరయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. 125,000 లయయోగాలున్నాయి, అందులో నాదానుసంధాన యోగమే అత్యుత్తమమైనది. అది జీవుణ్ణి దేవుణ్ణి కలిపేది. అక్కడ దేవుడు అంటే ఆత్మ అనర్థం. ఇక్కడ వేదము అంటే ఇక్కడగా జ్ఞానము అని ఎట్లా అనుకున్నామో, వేదము అంటే యజ్ఞం ఎట్లా అనుకున్నామో, వేదము అంటే శ్వాస అని ఎట్లా అనుకున్నామో, వేదము అంటే నిజానికి ఆత్మే. ఈ ఆత్మస్వరూపమైనటువంటి ఈ భావనాస్థితిని మనం చక్కగా అర్థం చేసుకోవాలి గనక ఈ సామ వేదము కళ కళా కలన వీటన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి. ఇక రుక్ మాట, సత్యం వద, సత్యమే చెప్పాలి. సత్యము అంటే కాలాద్యవిచ్ఛిన్నమైనటువంటిది. ఆత్మ నిత్యము కాలాద్యవిచ్ఛిన్నము అపరిణామ ప్రాప్తమది అప్రమేయమది అచ్చతెలివి. ఆ అచ్చతెలివి ఏదైతే ఉన్నదో అది సత్యము. ఆ సత్యము అనేటువంటిది శివ భావనలో శివాత్మకమైనటువంటి ఒక దీనిలో 32 నామాలు ఉన్నాయి శివుడి అంశాలు. అందులో సత్ ఒకటి, మాహేశ్వరము ఒకటి, రుద్రుడు ఒకటి, శివ ఒకటి. వీటన్నింటినీ ఒక్కసారి మనం సత్యసాయి భగవాను గనక మనసులో ఒక్క భావన చేసి ఊహించి ధ్యానించి సంకల్పించి సంభావించినట్లయితే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అందుకనే స్వామి, నాకంటే ముందు వచ్చిన ఏ సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకించటానికి కాని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించటానికి గాని నేను రాలేదు. ఏది సనాతనమై ఉన్నదో, ఆర్షమై ఉన్నదో, భారతీయమై ఉన్నదో, పరిపూర్ణమై ఉన్నదో, ధర్మబద్ధమై ఉన్నదో, ధర్మ కర్మ ఆచరణయుక్తమై ఉన్నదో, అటువంటి దానిని ఈ ప్రపంచానికి నేను బోధ చేయటానికి వచ్చాను. అహం సత్యబోధక అన్నారు. అంటే ఆ సత్యము అంటే ఏది ఆత్మవిచారమే, ఏది కాలానికి లొంగదో, కొంగదో, పొంగదో, లొంగదో, అటువంటి ఆత్మవిచార మార్గం. కాబట్టి యజుహు అనబడే రుక్ అనేటువంటి మాటని సత్యం వద. మరి ధర్మం చర, చర అంటే నడవటం, చరించటం, ధర్మ మార్గంలో చరించాలి. ఇది వేదవాక్యది. ఈ ధర్మ మార్గంలో ఎలా చరించాలో 86 సంవత్సరాలు మనకి స్వామి తన అవతార ప్రకటన రోజు నుంచి సర్వ ప్రపంచానికి కూడా బహుముఖీనంగా శతముఖీనంగా ఆవిష్కరించి, ఇది ధర్మం అంటే వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం. అందుకనే సంఘనీతి, పాపభీతి, దైవ ప్రీతి, ఈ మాటలన్నీ మనకు పరిచయం అయినాయి గనక ఇవన్నీ కూడా ఋగ్వేదం నుంచి స్వామి మన కోసం అచ్చ తెలుగులో చెప్పినటువంటి వేదోక్తములు. కాబట్టి ఈ ఋక్ స్వరూపము ఏదైతే ఉన్నదో ఋగ్వేద స్వరూపము కూడా స్వామి గనక గానము ద్వారా, కళా స్వరూపాల ద్వారా, సామగానము సామ ప్రియత్వము ద్వారా, నిత్య నాదానుసంధానం ద్వారా, ఒక స్థాయిలో సంకీర్తన ద్వారా, ఒకచోట భజన ద్వారా. అందుకనే స్వామి మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణమని భజన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి స్వామి తన యందు ఉన్నటువంటి తానైనటువంటి ఒక సామవేదాన్ని అట్లా ఆవిష్కరించారు. కనుక ఈవేళ మనం ఒక భజన చేస్తున్నాము అంటే సామవేదం చదివినట్లే, ఒక మంచి మాట అనగలుగుతున్నాము అంటే ఋగ్వేదాన్ని మనం ఆచరిస్తున్నట్లే. కనుక కర్మ ధర్మంచర, ఈ కర్మల ద్వారా మనం అనేకమైనటువంటి మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు మనకు వస్తాయి. అయితే ఆ ఫలితాలు మన దగ్గరే ఉంచుకోవాలా, అక్కరలేదా అంటే ప్రపంచానికి ఇచ్చేసేయాలి. ఎందుకంటే ప్రౌఢప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురు స్వశిష్య బోధయా తత్సత్యం ఆశ్రితావన్. తాను పొందినటువంటి ఒక అనుభూతిని, ఆధ్యాత్మికానుభూతిని తనయందే దాచుకొనక ఈ ప్రపంచానికి ఇవ్వవలసి ఉంటుంది అనేటువంటి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాటకి అనుగుణంగా స్వామి త్యాగం త్యాగం త్యాగం త్యాగం ఇదే మాట చెప్పారు. ఆ త్యాగం చేస్తూ వెళ్ళండి, మీ వెనక సర్వశక్తులు నడిచి వస్తాయి. ఇది ఒక రుక్కు, సత్యసాయి వాక్కు సతతమ్ము రుక్కు అది. ఒకసారి అన్నారు, శివరాత్రి నాడు నా నోట వెలువడేటువంటి శివలింగాన్ని చూసి అబ్బురపడకండి. అది మాత్రమే కాదు, నా నోటి నుంచి వెలువడేటువంటి ప్రతి మాట ఒక్కొక్క శివలింగమై భాసిస్తుంది అన్నారు. కాబట్టి స్వామి మాటలన్నీ కూడా ఋగ్వేదం, స్వామి ఆలోచనలన్నీ కూడా సామవేదం. ఇక మూడవదైనటువంటి ఈ కర్మ ధర్మ మార్గంలో నడవటం, నడిపించటం, అనటం, అనిపించటం, చెప్పిందే చేయగలగటం. చేయగలిగిందే చెప్పగలగటం, వీటన్నింటినీ కూడా సమన్వయం చేసి జీవుడి అందున్నటువంటి అహంకార ప్రవృత్తిని నిర్మూలన చేసి ఆ అహాన్ని మమకారాన్ని తగ్గించి లేదా తొలగించి మానవుణ్ణి సముదీర్ణమైనటువంటి మహోత్కృష్ట స్థాయికి తీసుకువెళ్లారు కనుకనే సత్యసాయి భగవానుడు ఎవరు అని మనను గనక ప్రశ్నించినట్లయితే, వేదము ఒక పురుష రూపాన్ని తీసుకున్నట్లయితే అది స్వామి, వేదమే గనక స్త్రీమూర్తిగా శక్తి స్వరూపిణి గనక అయినట్లయితే వేదమాత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఇంతేకాదు ఈ వేదము త్రయీ విద్య కాబట్టి సామ రుక్ యజుహు ఈ మూడు వేదాల యొక్క ఒక చలనమే, సంచలనమే, సంచారమే, విచారణే, తారణే, కారణమే, సమస్తము కూడా స్వామి అవుతున్నారు గనక భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అనేటువంటి మన స్వామి ఈ ప్రపంచాన్ని వేదమూర్తిగా మనకు ఆవిష్కరించి మహత్తరమైనటువంటి దర్శనాన్ని ఇచ్చారు. అంతేకాదు స్వామి రాగ భావన వలన కలిగేటువంటి రోగాన్ని, జన్మల వలన కలిగేటువంటి భవరోగాన్ని రెండింటినీ కూడా నిర్మూలించినటువంటి భవరోగ వైద్యనాథుడు సత్యసాయి భగవానుడు. ఈ భవరోగ వైద్యనాథత్వం ఎక్కడి నుంచి ఉన్నది అంటే మళ్లీ యజుర్వేదంలో ఉన్నది. ఈ వేద పురుషుడైనటువంటి స్వామి ఈ లోకంలోకొచ్చి వైద్యరంగాన్ని ప్రక్షాళన చేయటంలోనే ఆ వైద్యనాథుడు వచ్చాడనమాట. అట్లాగే వేదమే తాను గనక విద్యారంగాన్ని ఒకవైపు, వైద్యరంగాన్ని మరొక వైపు, రెండింటినీ కూడా సమన్వయం చేస్తూ మానవుడు తన జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి ఆనందతారక స్థితిలో సంచారం చేయించటానికి ఏం చేయాలో దానిని చేసి మనకు బోధించి ప్రతిపాదించి నడిపించి తద్వారా కలిగేటువంటి ఆనందానుభూతిని మనకు మిగిల్చి పరిపూర్ణమైనటువంటి మహత్తర త్యాగం చేశారు. అట్లాగే న కర్మణాన ప్రజయ ఇందాక అనుకున్నాం, చాగేనైక అమృతత్వమానశు. కలియుగంలో ఇన్ని ఆలోచనలకి, ఇన్ని మంచి మాటలకి, ఇన్ని భావనలకి, ఈ వేదహితమైనటువంటి విహిత కర్మలకి నెమ్మదిగా స్థానం తరిగిపోయి తగ్గిపోతూ ఉన్నది గనక అట్లా కాకుండా ఎప్పటికప్పుడు జీవుడు ఈ వేదోద్ధరణ చేయాలి. అంటే వేదోద్ధరణ అనేటువంటి పదం ఏంటంటే, వేదాలను మనం ఉద్ధరించలేము, వేదాలు మనల్ని ఉద్ధరిస్తాయి. ఎప్పుడు ఉద్ధరిస్తాయి? చెట్టు నీడన ఉంటే ఆ నీడ మనని కాపాడుతుంది. అట్లాగే వేదము అనేటువంటి అద్భుత కల్పవృక్షమో అశ్వత్థ వృక్షమో అక్కడికి వెళ్లి గనక కాసేపు సేద తీరినట్లయితే దైహిక, మానసిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి స్థాయిలలో ఏర్పడేటువంటి అనేకానేకమైనటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయి మనకు అచ్చమైన స్వచ్ఛమైనటువంటి యథాపూర్వమైనటువంటి ఒక పూర్ణ జీవితం మనకి అనుభవంలోకి వస్తుంది గనక సత్యసాయి భగవానుడు మనకి ఒక సంస్థ ద్వారా మనందరికీ కూడా ప్రపంచ వ్యాప్తం చేసి ఆ సంస్థ ద్వారా మనకు బోధించినటువంటి మాట ఒక్కటే, సర్వలోకాలను ప్రేమించండి, సర్వజీవులను ప్రేమించండి. అక్కడ నావారు, తనవారు, పెరవారు, ఎడవారు లేరే లేరు, ఉన్నదంతా ఒక్కటే. సర్వం కల్విదం బ్రహ్మ, ఏకమేవా అద్వితీయం. అందుకనే చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, జీవులన్నీయు బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అని ఆ బ్రహ్మత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, అతీంద్రియమైనటువంటి ఒక మహా చిచ్చక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేసి, ఇదిగో దీని ద్వారా వేదోద్ధరణ చేయండి, వేదం ద్వారా ఉద్ధరింపబడండి, దాని అర్థం అది. అట్లాగే ధర్మోద్ధరణ, ధర్మాన్ని మనం ఆచరించాలి. ఏ ధర్మం, ఇందాక చెప్పుకున్న అనేకమైన స్థాయిలలో ధర్మాన్ని గనక మనం చేస్తూ వెళ్లినట్లయితే సమాజం నెమ్మదిగా రూపాంతరీకరణం చెంది ఒక ఆరోగ్యకరమైన, ఆయుష్మంతమైన, ఆధ్యాత్మికమయమైన, భక్తి బంధురమైనటువంటి, జ్ఞానవంతమైనటువంటి ఒక సమాజ నిర్మాణం జరుగుతుంది గనక మనం ధర్మ మార్గంలో నడవాలి. అందుకనే సత్యసాయి భగవానుడు అవతరించనేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగునేడు. స్వామి దైవం గనకనే ఇవాళ తెలుగులో స్వామి ఎన్ని ఉపన్యాసాలు పరమోద్భుతమైనటువంటివన్నీ ఇచ్చారు. ఏ రకమైనటువంటి సంశయం లేకుండా సత్యం వద, సత్యం, మీ మాట సత్యమై ఉండాలి, అది స్వచ్ఛమై ఉండాలి, అది అచ్చమై ఉండాలి, అది వేదహితమై ఉండాలి, దానికి పేదరికం ఉండకూడదు, దానికి బలం ఉండాలి, ఆ వాక్శక్తి ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, వాగ్విభూతి ఉండాలి, వాగ్విలాసం ఉండాలి. ఈ మాటలన్నీ కూడా ఋగ్వేద స్వరూపమైన స్వామి నోటి నుంచి వెలువడినటువంటి మాటలు గనక వాటిని మనం పునఃపునః ఇవాళ స్వామి 92వ జన్మదిన సంభ్రమ వేళలో ఇవాళ వేదమూర్తిగా, వేద స్వరూపంగా, వేదపూర్ణుడుగా, వేద పురుషుడుగా, వేదమాతగా, వేదమే తానుగా సంభావించేటువంటి దివ్య భావన గరిమలో మనందరం కూడా సర్వ వేదములయ్యుందన్నటువంటి అనేకమైనటువంటి విజ్ఞాన కోణాలని కూడా, అంటే సైన్స్ పరమైనటువంటి భావనని, అది పదార్థానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దానిని కూడా, దాని యందు కూడా బ్రహ్మమును చూడగలిగినటువంటి స్థాయిని మనం సంపాదించుకోవాలి. తద్వారా ఈ సమస్త జగత్తుకి కూడా ఇవాళ నుంచి మళ్లీ ప్రతి క్షణము కూడా స్వామి మన అందరి యందు ఉండి, వారు ఎలాగూ ఉన్నారు, ఉండి మహోన్నతమైనటువంటి ఒక స్ఫూర్తితో, ఒక భావనా గరిమతో మనల్ని మన స్వస్థానం వైపు నడిపించాలని స్వామిని మనస వచస శిరస ప్రార్థన చేస్తూ, స్వామి దివ్యానుగ్రహ స్ఫూర్తి మన అందరి యందు కలుగుగాక. అందుకనే మనం మాత్రమే కాక ఈ వేదోద్ధరణలో, ధర్మోద్ధరణలో, విద్వత్ పోషణలో, అంటే వేదము చదువుకున్నవాడు, వేదార్థం చెప్పగలిగినవాడు, వేదభాష్యం చెప్పేటువంటి వాడు, నిత్యానుష్ఠానం చేసేవాడు, ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అనంటూ జీవితాన్ని గడిపేవాడు, వేదమే తానుగా, తానే వేదంగా నిలకడ చెందే ప్రయత్నం చేసేటువంటి ఆ విద్వత్ పోషణలో కూడా మన సంపాదనలో, మన ఐశ్వర్యంలో 1% వేదోద్ధరణ కోసం, విద్వత్ పోషణ కోసం, అంటే సంవత్సరానికి కనీసం మన శక్తిని బట్టి ఒక్క వ్యక్తినైనా మనం గనక గౌరవించగలిగినట్లయితే అది వేదస్వరూపమైనటువంటి స్వామికి మనం ఘటించేటువంటి ఒక దివ్యాంజలిగా, ప్రేమాంజలిగా, వేదాంజలిగా నేను భావన చేస్తూ ఈ మహాసన్మంగళ వేళ సమస్త సృష్టి, సర్వలోకాలు, సమస్త లోకాలు స్వామి యొక్క అనుగ్రహానికి ప్రాప్తమై, యోగ్యమై, దాని యందు ఒక నవ్య భవ్యమైనటువంటి దివ్య భావనాస్థితిలో నిలకడ చెంది సమస్త మానవాళి కూడా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నటువంటి దివ్య భావనలో మన జీవితాలన్నీ చక్కగా వెలిగిపోవుగాక. సత్యసాయి పదపద్మాధీన చేతస్కులమైనటువంటి మనకు అన్ని వేళలా మన తలపునందు, మన మాటయందు, మన చూపుయందు, సర్వాణువులయందు స్వామి యొక్క దివ్య భావన మనకు అన్ని వేళలా ఒక ప్రేరణ కలిగించుగాక. అటువంటి యోగాన్ని, శక్తిని స్వామి దివ్యానుగ్రహ వృష్టిగా అందరిపై కురిపించుగాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
1: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ, ఎంతో చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించిన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. స్వామి ఒకసారి అన్నారు, ఈ విశ్వమునందు నాకెంత ప్రేమయో, వేదమునందును నాకంతయే ప్రేమ, రెండునూ నా స్వరూపములే కదా. నా కార్యము కేవలం భక్తరక్షణయేగాక విద్వత్ పోషణమును, వేదరక్షణమును కూడయని నమ్ముడు అని. నిజమే కదా, ఒక్కసారి ఆలోచించినట్లయితే మనం దశావతారాలుగా చెప్పుకునే మత్స్య, కూర్మ, వరాహావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతారం ప్రత్యేకంగా వేదరక్షణకై వచ్చినదే. మరి అంతటి విలువైన వేదాల గొప్పతనం, వాటిని ఉల్లంఘిస్తే వచ్చే పరిణామాలు, ప్రతి అవతారం వేదపోషణ, వేదరక్షణ, విద్వత్ పోషణ ఎలా కావిస్తాయి అన్న విషయాలను స్వామి అనంతపురం కళాశాలలో తెలుగు, సంస్కృత భాషా విభాగాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ శ్రీమతి ప్రఫుల్ల గారు అనేక సంవత్సరాలు స్వామి విద్యా సంస్థలలో సేవలందించి, ప్రస్తుతం శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయురాలుగా సేవలందిస్తున్న డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గార్లు వారి చర్చా కార్యక్రమం ద్వారా మనకు అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు వారి మాటలను విందామా మరి.
2: ఓం శ్రీ సాయిరాం. అనాథనాథుడు, ఆర్తత్రాణ పరాయణుడు, దీనజన బాంధవుడు, అఖండ పరిపూర్ణ సచ్చిదానంద స్వరూపుడు, యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు జనులపై ప్రీతి వాత్సల్య పరతతో దివి నుండి భువికి దిగివచ్చి నేటికి 92 సంవత్సరాలయ్యింది. ఈరోజు మనం భగవాన్ బాబావారి 92వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు తమ అవతార కాలంలో చేపట్టిన కార్యక్రమాలలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి వేదపోషణ, వేదరక్షణ, వేదోద్ధరణ, విద్వత్పోషణ, ధర్మస్థాపన, భక్తరక్షణ. వీటిలో ముఖ్యంగా మొదటి రెండు వేదపోషణ, వేదోద్ధరణ, విద్వత్పోషణ అనే అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
3: అలాగే మేడం,
2: వేదం యొక్క వైశిష్ట్యం గురించి కొంచెం గుర్తు చేస్తారా?
3: నలుగురికి తెలిసిన విషయాలే, అయినా మనం ఒకసారి స్మరించుకుంటే బాగుంటుంది. వేదవాంగ్మయం ప్రపంచ వాంగ్మయ చరిత్రలోనే మొట్టమొదటిది. ఈ విషయం జగమెరిగిన సత్యం. వేదాలు మానవాళికి శ్రేయస్సును చేకూర్చే పవిత్ర గ్రంథాలు. ఇవి ఏ మతానికో, ఏ కులానికో, జాతికో చెందినవి కావు. ఇవి సార్వజనీనాలు, సార్వకాలికాలు కూడా. సృష్టి ఉన్నంతకాలం వేదాలు ఉంటాయి. వీనికి ఆద్యంతాలు లేవు. ఇంతకంటే విశేషమేముంటుంది? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వారి అనేక దివ్యో ఉపన్యాసాల్లో మానవ జీవితానికి వేదాలు ఎంత అవసరమో చెప్పారు. లోక కళ్యాణ నిమిత్తమై వేదాలు ఆవిర్భవించాయన్నారు. ప్రతి మానవుడు జన్మించినది మొదలు చివరి వరకు, అంటే నామకరణం, జాతకర్మ ఇవన్నీ చేస్తుంటారు, షోడశ కర్మలు, ఇవన్నీ కూడాను వేద ప్రమాణాన్ని అనుసరిస్తున్నాయి. అంతేకాదు, ఇంకో మాట కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం
2: చెప్పండి.
3: సమాజానికి శాంతి భద్రతలను అందించేది వేదం. అంటే ప్రపంచ శాంతి
2: వేదం మీద ఆధారపడి
3: ఉంటుంది. ఈ మధ్యకాలంలో స్వామి అతిరుద్ర మహాయాగం
2: జరిపించారు.
3: అప్పుడు అందరినీ రుద్రం నేర్చుకోమన్నారు. ఆ సందర్భంలో అన్నారు, రుద్రం భద్రం చేకూరుస్తుంది, అంటే భద్రం మంగళాన్ని చేకూరుస్తుంది, లోక కళ్యాణాన్ని చేకూరుస్తుంది అని చెప్పారు. జీవితమంతా వేదమయం అన్నారు స్వామి. ఇక భారతీయ సంస్కృతిలో వేదం కూడా చాలా ప్రధానమైంది కదా. వేదం భారతీయ సంస్కృతికి పునాది వంటిది అనే సత్యాన్ని మీరు గుర్తించండి. ఈ వేదం పైన ఆధారపడినటువంటిదే ధర్మమని విశ్వసించండి. ఈ జగత్తంతా ధర్మంపై ఆధారపడినది. ధర్మం కూలిపోతే జగత్తు కూలిపోతుంది అన్నారు స్వామి. అంతేకాకుండా వేదమే లేకపోతే ధర్మం ఎక్కడ నిలుస్తుంది? కనుక ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి వేదాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చెయ్యాలని స్వామి మన ప్రతి ఒక్కరికి బాధ్యతను గుర్తు చేశారన్నమాట.
2: అందుకే వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రారంభించారు కదా స్వామి.
3: అవునవును,
2: 1962.
3: అవును. అయితే యజ్ఞం అనే మాట తలుచుకుంటేనే, యజ్ఞం అనే మాట వింటేనే జనాలకి ఎందుకో ఒక అపోహ మాడం,
2: భయం,
3: ఏదో భయం, ఏదో అపోహ. యజ్ఞం అంటే ఏదో పశువధ, ఇట్లా అంటే అపోహలు, అవిశ్వాసాలు చాలా ఉన్నాయి. కానీ
2: స్వామి చెప్పిన విషయాలు చెప్తే అందరికీ కొంచెం అర్థమవుతుంది.
3: నిజమే. స్వామి వేదాల గొప్పతనాన్ని చెప్పే సందర్భంలోనే దేవతలను స్తుతించి ఆరాధించి దేవతానుగ్రహం చేత ధనధాన్య సమృద్ధి, లోక కళ్యాణములను చేకూర్చు మార్గం యజ్ఞ మార్గం అని చెప్పారు. అంతేకాదు, యజ్ఞం అంటేనే యజ్ఞం యొక్క అంతరార్థం త్యాగం అన్నారు. మనకు మన సంస్కృత భాషలో కూడాను పర్యాయ పదాలు ఉన్నాయి. యజ్ఞానికి పర్యాయ పదాలు, అధ్వరం అన్నది కూడా ఒక పర్యాయ పదం యజ్ఞానికి. ధ్వరం అంటే హింస, ధ్వరహింసాయామని ధాతువు. హింస లేనిది
2: అధ్వరం,
3: నైతత్పురుష సమాసం. కాబట్టి పశువధ లాంటి హింసాత్మక చర్యలు యజ్ఞంలో లేవు, చెయ్యరాదు, మహాపాపం.
2: అది అర్థం చేసుకోకుండా లోకమంతా
3: అపోహల పాలైంది. మహానారాయణ ఉపనిషత్తులో చాలా చక్కగా అందంగా చెప్పారు, హృదయం యూపః కామ ఆజ్యం మన్యుః పశుః తపో అగ్ని అని యజ్ఞం యొక్క తత్వాన్ని చెప్పారు. కానీ ఇంత తర్వాత వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. మన స్వామి బంగారు స్వామి ప్రజల స్థాయికి వచ్చి ప్రజల అపోహలను తీర్చడం కోసం సాక్షాత్ అయిన యజ్ఞపురుషుడు, వేదస్వరూపుడు. అందుకే అత్యంత సులభమైన మాటల్లో ఎంత అందంగా చెప్పారు.
2: చెప్పండి.
3: మనస్సనే బలిపీఠం పైన దున్నపోతు అనే మదమును, మూర్ఖత్వమనే గొర్రెను, దొంగబుద్ధి అనే పిల్లిని, చంచలత్వమనే కోతిని, కృతజ్ఞుడనే దుర్గుణాలను, దుష్ట స్వభావాలను బలి చేయడమే అంతర్యజ్ఞం అన్నారు. ఎంత అందంగా చెప్పారు మేడం.
2: అయితే వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం గురించి ఒకసారి గుర్తు
3: చర్చించుకుందాం, అట్లా ఒకసారి స్మరించుకుందాం.
2: స్వామి 1962 అక్టోబర్ 1 శుభకృతి నామ సంవత్సరం ఆశ్వేజ శుద్ధ తదియ నాడు సోమవారం ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించాలని సంకల్పించారు. అందులో భాగంగా అతిరుద్రయాగం, జపహోమములు, శ్రీచక్ర సహస్ర పార్థివలింగార్చనములు, శ్రీమద్ రామాయణ, శ్రీదేవీ భాగవత, శ్రీమద్భాగవత ప్రస్థానత్రయ భాష్య పారాయణాలు, సూర్య నమస్కారాలు, నవగ్రహ జపాలు, వేదార్థ ప్రవచనాలు, పురాణ ఉపన్యాస సంగీత కవితా సదస్సులు, భగవన్నామ సంకీర్తనలు మొదలైన కార్యక్రమాలు జరిపించాలని సంకల్పించారు.
3: పెద్ద కార్యక్రమమే.
2: లోక కళ్యాణం, విశ్వశాంతిని కలిగించడానికే ఈ స్వామి ఈ శరన్నవరాత్ర పర్వదినాలలో క్రతువుని సంకల్పించారు. బ్రహ్మశ్రీ చెరుకుమల్లి కామావధాని గారు యాగ సర్వాధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తారు. 60 పండితులు వేదపారాయణ చేస్తారు. సుప్రసిద్ధులైన వేద పండితులు ప్రతిరోజు 3 నుండి 7 వరకు వేద ప్రవచనాలు చేస్తారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోదలిచిన ఆనాడు పాల్గొన్నటువంటి వారు కుప్పలూరి గణపతి శాస్త్రి గారు, మండలీక వెంకట శాస్త్రి గారు, బులుసు అప్పన్న శాస్త్రి గారు, కడియాల సీతారామ శాస్త్రి గారు, కుప్ప లక్ష్మావధాని గారు, రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సన్నిధానం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, కల్లూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ధూళిపాళ రామచంద్ర శాస్త్రి గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు,
3: అందరూ మహాపండితులు.
2: తర్వాత 5వ తేదీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర కచేరీ జరిగింది. తర్వాత 7వ తేదీ ప్రహ్లాద కూచిపూడి నాటకం, 8వ తేదీ పూర్ణాహుతి, ఆ రోజు శ్రీకృష్ణ రాయబారం బుర్రకథ. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు నిర్వాహక వర్గ కార్యదర్శిగా ఉన్నది కుప్ప శివరామ బైరాగ శాస్త్రి గారు. ఇంకా యాగ విశేషాలు ఏంటి చెప్పుకోవాలంటే, యజ్ఞం 7 పాటు జరుగుతుంది. ఎందుకంటే భగవంతుని దివ్య సృష్టికి 7వ సంఖ్య ప్రతీకగా చెప్పబడుతుంది. ఉదాహరణకి సప్తలోకాలు, సప్త సముద్రాలు, సప్త పర్వతాలు, సప్త మహర్షులు, సప్త స్వరాలు, సప్త వర్ణాలు, సప్త ప్రాణధాతువులు. ఈ విధంగా యజ్ఞం 7 అజ్ఞానపు తెరలను తొలగించి సప్త జ్ఞానభూమికలను అధిరోహించి సాధకుడు మోక్షాన్ని పొందే సామర్థ్యాన్ని సంపాదించవచ్చు అనే అర్థాన్ని తెలియజేస్తుంది సప్త సంఖ్య.
3: ఎంత అంతరార్థం ఉంది కదా.
2: యజ్ఞంలో గణేశ, సూర్య, దేవి, విష్ణు, శివ శక్తి పూజలతో పాటుగా వేదపారాయణ ద్వారా వేద పురుషుని హవన రూపంలో మొత్తంగా 7 దేవతాశక్తుల ఆరాధన జరుగుతుంది. ఈ యజ్ఞంలో శివారాధన కేంద్ర బిందువుగా ఉంటుంది. సహస్రలింగార్చన ద్వారా శతరుద్రయంలోని శివనామాలలో దాంతో హోమ ప్రక్రియల ద్వారా జరుగుతుంది. చివరి రోజు జరిగే పూర్ణాహుతి సందర్భంగా ఋత్విక్కులకు హోమ ద్రవ్యాలు, తర్వాత స్వామి హస్తచాలనంతో సృష్టించే నవరత్నాలు, అక్షతలు
3: పూర్ణాహుతికి వేయడానికి
2: అగ్నిగుండంలో వేస్తారు. మనలో ఉండే అంతులేని ఆశలను, అహంకారం, అమకారాలను శివునికి అర్పించి ఆత్మనివేదన చేయడమే దీని అంతరార్థము అని స్వామి చెప్తారు.
3: చాలా చక్కగా చెప్పారు.
2: ఈ జ్ఞానయజ్ఞంతో పాటుగా భజనలు, హరికథలు, సంగీత కచేరీలు, నాటకాలు, నాట్య ప్రదర్శనలు, బుర్రకథలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఎందరో కళాకారులు, నటులు, గాయకులు, పురాణ ప్రవచనం చేసేవారు, నర్తకులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. కవి సమ్మేళనాలు జరుగుతాయి, అష్టావధానాలు జరుగుతాయి, భువన విజయ కార్యక్రమం కూడా జరిగింది.
3: కళారాధన అన్నమాట.
2: స్వామివారు నిర్వహించే యజ్ఞంలో దానాలు, ధర్మాలు, దక్షిణలు కూడా విరివిగా ఇస్తారు.
3: భగవంతుడి చేతికి అడ్డెక్కడుంటుంది మరి?
2: ఋత్విక్కులకు, పారాయణవేత్తలకు, వేదవేత్తలకు, జపాలు చేసే పురోహితులకు, సంగీత సాహిత్య కళాకారులకు, వారందరికీ స్వామి స్వయంగా దీక్షా వస్త్రాలు, శాలువులు ప్రసాదిస్తారు. అంతేకాకుండా ఇంకా హస్తచాలనంతో సృష్టించిన కంకణాలు, అంగుళీయకాలు ఇలాంటివన్నీ బహుకరిస్తారు. ఈ యజ్ఞానికి యజమాని అవతార పురుషులైనటువంటి శ్రీ సత్యసాయి భగవానుడే. వేద పురుషుడు, యజ్ఞ పురుషుడు, జ్ఞాన పురుషుడు ఈ ముగ్గురు మూర్తీభవించినటువంటిది స్వామి అవతారం.
3: సత్యమైన మాట కదా.
2: అదే సంవత్సరం ఈ వేద ధర్మానికి ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు కాబట్టి స్వామి స్వామి జన్మదినోత్సవం నాడు, అంటే 37వ జన్మదినోత్సవం నాడు ఉదయం 9 గంటలకి బ్రహ్మశ్రీ ఆమ్నాయార్థ వాచస్పతి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిచే శ్రీ సత్యసాయి వేదశాస్త్ర పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది.
3: అవునవును.
2: ఆ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసేటప్పుడు స్వామి చెప్పిన మాటలు
3: నాకు కూడా గుర్తొస్తుంది. స్వామి ఆ రోజు ప్రారంభ ఉపన్యాసంలో ఇలా అన్నారు, నేడు వేద విద్వాంసులు కష్ట పరిస్థితుల్లో పడి ఉండడానికి కారణం వారికి వేదంలో ఉండవలసిన విశ్వాసం తగ్గడమే. వేదమును ఖచ్చితంగా, స్వామి మరీ నొక్కి చెప్పారు, ఖచ్చితంగా నిర్మల మనస్సుతో నమ్మిన వారికి ఎవ్వరికీ ఏనాటికీ దుస్థితి రాదు అన్నారు స్వామి.
2: ఇంకా ఇంకొక మాట కూడా చెప్పారు.
3: అవును, వేద పండితులు తాము అధ్యయనం చేసినటువంటి వేదాన్ని తమ పిల్లలకు కూడా బోధించకపోవడం వల్ల సమాజంలో కూడా, అంటే పండితుల జీవితాల్లోనే కాకుండా సమాజంలో కూడా అవిశ్వాసం పెరిగిపోయింది.
2: ఇంకా ఈ వేదశాస్త్ర పాఠశాల యూనివర్సిటీ అయిపోతుంది అని కూడా చెప్పారు ఆ రోజే.
3: అవునవును, ఏదో
2: ఆనాడే శ్రీ సత్యసాయి యూనివర్సిటీకి బీజావాపన జరిగింది అని అనుకోవచ్చు మనం. తర్వాత 1964లో ఏదో భాగవత భక్త సమాజం అని అంటున్నారు కదా మీరు ఇంతకు ముందు.
3: అవును, ఆ దానికి దీనికి ఎట్లా సంబంధం ఏంటి? భక్త సమాజం భక్త సమాజం అని మొన్న కూడా మీరు అన్నారు, కానీ ఇప్పుడు మన ప్రశాంతి నిలయానికి భక్త సమాజానికి
2: అదే సంబంధమే ఇప్పుడు చెప్పుకుందాం. కృష్ణానదీ తీరంలో కొన్ని అనంతవరము, శ్వేతపురము, వ్యాఘ్రపురము, శ్రీకాకుళం, పాపనాశనం, కూచిపూడి అనే గ్రామాలు, కొన్ని అగ్రహారాలు ఉన్నాయి. వీటి సమీపంలోనే కొల్లూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వేద వేదాంగ పారంగతులైనటువంటి శాస్త్రవేత్తలు నివసించేవారు. ఇంకా అక్కడ ఒక వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతూ ఉండేవి.
3: ప్రతి సంవత్సరం
2: ఆ గ్రామస్తులు నిర్వహించేవారు. దూర ప్రాంతాల నుంచి ఎందరో కళాకారులని, సంగీత సాహిత్యవేత్తలను, వేదశాస్త్ర పారంగతులను ఆహ్వానించి వారిని గౌరవిస్తూ ఉండేవారు. అది 7 రోజులు ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి.
3: వాళ్ళు కూడా 7 రోజులు చేసేవారు
2: సప్తాహం. అక్కడ చేరిన పెద్దలందరికీ ఒకరోజు ఒక ఆలోచన వచ్చిందట.
3: ఏమని?
2: ఇలా సంవత్సరానికి ఒకసారి కాకుండా మనం నెలకొకసారి కలిసి ఇలా భక్తి ధర్మ ప్రచారాలు చేస్తూ ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు కొందరు. అయితే మరికొంతమంది ఒకరోజైతే రావడం పోవడమే సరిపోతుంది, నెలకొకసారి కాకుండా 3 నెలలకొకసారి 3 రోజుల పాటు కార్యక్రమాలు జరిపితే బాగుంటుంది అని సలహా ఇచ్చారు.
3: బాగుంది.
2: ఒక్క గడ్డి పరక ఏమీ చేయలేదు, అదే కొన్ని గడ్డి పరకలు కలిపి తాడుగా పెయింటే ఏనుగును కూడా కట్టేయచ్చు అని ఒక ఉంది కదా సామెత.
3: అవును, సంఘీయ శక్తి కలయుగ అని కూడా అన్నారు.
2: కాబట్టి వారందరూ కలిసి ఒక సమాజంగా ఏర్పడి ధర్మ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉందామని నిర్ణయించుకున్నారు. అలా ఆవిర్భవించింది శ్రీ సనాతన భాగవత భక్త సమాజం.
3: ఓహో,
2: అది మొట్టమొదటిసారిగా అనంతవరం గ్రామంలో వారి సమావేశం జరిగింది. ఎప్పుడంటే 22 నవంబర్ 22వ తేదీ అనంతవరం గ్రామంలో మొదటి సమావేశం జరిగింది 1923లో.
3: ఓ, 22 23 బానే కలిసి వచ్చాయి.
2: అంటే వాళ్ల నియమాలు కొన్ని ఉన్నాయి, ఆ సభ్యులందరూ ఇలా ఉండాలి మేము మనము అని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నారు. మొదటిది అర్ధాపేక్ష లేకుండా ఉండటం, పరమార్థ చింతన కలిగి ఉండటం, వృత్తికి తగిన వేషం, వేషానికి తగిన సంభాషణ, సంభాషణకు తగిన ప్రవర్తన ఉండాలి.
3: మహాధార్మికులు.
2: దీనికి తోడు విద్య, పాండిత్యము, వినయము, నీతి, భక్తి, ధర్మము, జ్ఞాన వైరాగ్య సంపదలు కలిగి ఉండాలి. ఇంకా అన్నింటినీ మించి నిస్వార్థ సేవా తత్పరత ఉండాలి.
3: అదే కదా స్వామి ఆశించేది అందరూ.
2: ఈ లక్షణాలు కలిగి ఉన్న వారిని సభ్యులుగా చేర్చుకుని భారతీయ సంస్కృతిని, భక్తి జ్ఞాన ధర్మాలను ప్రబోధించాలని మానవ సేవయే మాధవ సేవ అనే పవిత్రాశయంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ సనాతన భాగవత భక్త సమాజం వారు 1964 స్వామి జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాలు పుట్టపత్తులో నిర్వహించారు 3 రోజులు.
3: అలా ఏర్పడింది అన్నమాట.
2: అయితే ఏమైందంటే ఈ విధంగా నిరంతరాయంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ఉపన్యాసాలు, హరికథలు, బుర్రకథలు ఇవన్నీ జరుగుతున్న సమయంలో స్వామి వారికి మంచి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఈ విధంగా వీరి ద్వారా ధర్మ ప్రచారం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట. అందుకని
3: ఏం చేశారు,
2: ఆ రోజు ప్రకటన చేశారనమాట. ఏమనంటే ఈ సనాతన భాగవత భక్త సమాజం ప్రశాంత నిలయ అనుబంధ సంస్థగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సనాతన సరిధిలో ప్రకటన చేయించారు.
3: అబ్బా అద్భుతం.
2: ఆ తర్వాత ఏమైందంటే ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేది. అకస్మాత్తుగా ఆ అధ్యక్షులు శిష్లా చంద్రమౌళి శాస్త్రి గారు 1987 పరమపదించారు. అప్పుడేమైందంటే స్వామి వారిని అడిగారనమాట, వచ్చే అధ్యక్షులుగా ఎవరు నియమించాలంటే కుప్పా బైరాగి శాస్త్రి గారిని పెట్టారు. అది 88 జూలై 31 ఆ తర్వాత సంవత్సరానికే ఆయన కూడా కాలం చేశారు.
3: అయ్యో,
2: అప్పుడు అధ్యక్షులుగా ఎవరు నియమించాలి స్వామి అని చెప్పి వీళ్ళు వెళ్లి స్వామిని ప్రార్థిస్తే, అది చరిత్రాత్మకమైన రోజు అనమాట ఆ సమాజం యొక్క చరిత్రలో. 17/9/89 అంటే సెప్టెంబర్లో అనమాట 89, స్వామి నేనే అధ్యక్షుడిగా ఉంటాను అని వాళ్ళని ఆశీర్వదించారట.
3: మహాదృష్టం, మహాదృష్టం.
2: తర్వాత ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా సీతారామ కళ్యాణం చేస్తూ ఉండేవారట. రాగి విగ్రహాలు, ముందు ఇత్తడి విగ్రహాలు ఉండేవి, ఆ తర్వాత రాగి అవి ఎక్కడికి వెళ్లిపోయాయి, మళ్లీ తర్వాత రాగి విగ్రహాలు. ఈ ప్రశాంత నిలయంలో ఈ కళ్యాణం జరిగినప్పుడు ఈ 3 రోజులు కార్యక్రమాలు జరిగినాయి కదా, అప్పుడు స్వామి ఆ కళ్యాణం జరిగే సందర్భంలో బంగారు మంగళసూత్రాన్ని సృష్టించి సీతాదేవి మెడలో వేశారట. అప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ కళ్యాణాలు జరుపుతూ ఉంటారు కదా.
3: అవును,
2: అంటే వాళ్ళ
3: విగ్రహాలు తీసుకెళ్లేవారు,
2: ఈ మంగళసూత్రంతోనే అక్కడ కళ్యాణం జరిపించేవారు అనమాట. అంటే వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉండేవో చూడండి. ఏంటంటే నగర సంకీర్తన మొదట, తర్వాత అఖండ కలశ స్థాపన, గోపూజ, వేద పారాయణ, భాష్య ప్రవచనం, తరంగ కాలక్షేపాలు, భజన కాలక్షేపాలు, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, సుందరకాండ పారాయణ, సీతారామ కళ్యాణంతో పాటుగా అది కానీ లేకపోతే శివపార్వతుల కళ్యాణం గాని హనుమత్ కళ్యాణం గాని జరిపేవారట.
3: అంటే లోక కళ్యాణం కోసం కళ్యాణం జరిపించేవాళ్ళు
2: ప్రతి చోట. 3 గంటల నుంచి ఉపన్యాసాలు, హరికథలు, గాత్ర కచేరీలు, ఈ చివరిగా రాత్రి హారతి జరిగేది. ఇలా కొన్ని వందల మంది పండితులు, వేద వేదాంగవేత్తలు, కళాకారులు ఈ సమాజంలో సభ్యులుగా చేరి ఇతోదిక సేవలు చేశారు. అయితే ఒక చిన్న సంఘటన చెప్పుకుందాం ఇక్కడ.
3: చెప్పండి.
2: పోతుకూచి వెంకటాచల శాస్త్రి అనే హరికథకుడు అనమాట ఆయన, భాగవతారు గారు. ఎన్నాళ్ల నుంచో స్వామి దర్శనం కోసం ఆరాట పడుతూ ఉండేవారట, నేను ఎప్పుడైనా స్వామి సన్నిధిలో వెళ్లి ఈ హరికథా గానం చేయగలనా లేదా అని చెప్పి.
3: జీవుని వేదన,
2: ఆ వేదన, ఆ స్వామి నన్ను ఆ వేదన ఆలకించాలి, నాకు అవకాశం కల్పించాలి అనుకున్నప్పుడు అనుకోకుండా స్వామి నుంచి ఆహ్వానం వచ్చింది సమాజం వారికి. అప్పుడు వీరంతా కలిసి అమరావతి ఎక్స్ప్రెస్ లో వచ్చారు, ధర్మవరంలో దిగారు. పుట్టపర్తి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి, మీరు అక్కడ గుంటూరు నుంచి వచ్చారు కదా, మీ అందరి కోసం స్వామి బస్ పంపించారు అని చెప్పి బస్సులో ఎక్కించుకుని తీసుకొచ్చి ప్రశాంత నిలయం పట్టణ వాటిక గేట్ లో దించారట.
3: స్వామి లీలలు ఇలాగే ఉంటాయి.
2: అప్పుడు ద్వారం దగ్గరే కామావధాని గారు స్వాగత వచనాలు పలికి వాళ్ళకి ఆహ్వానం పలికి హారతి ఇచ్చి వేదపారాయణ చేస్తూ ప్రశాంత నిలయానికి ప్రదక్షిణ చేయించి ప్రధాన ద్వారం వద్దకు రాగానే, అంటే స్వామి దర్శనానికి బయటకు వస్తారు కదా, ఆ ద్వారం దగ్గరికి రాగానే స్వామివారి దర్శనమిచ్చి చాలా శ్రమపడి ప్రయాణం చేసి వచ్చారు. వంటలు పూర్తయ్యాయి, చిత్రావతికి వెళ్లి స్నానాలు పూర్తి చేసుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి, రేపు మాట్లాడుకుందామని ఆశీర్వదించారట.
3: ఆయన కోరిక ఎలా తీర్చారు స్వామి.
2: తర్వాత వాళ్ళ కార్యక్రమం 2వ రోజు ప్రారంభించుకున్నారు. ఈ పోతుకూచి వారు హరికథా గానం చేస్తూ ఉన్నారట. అంతకు ముందు చేసిన సమయంలో, ముందు చేసిన కథకు స్వామి రాలేదు. ఈయన మొదలు పెట్టినప్పుడు స్వామి భయం వేస్తుందట ఒకవైపు నుంచి,
3: చెప్పాలి
2: శ్రీరామ జననం నుంచి అహల్యా శాప విమోచన వరకు చెప్పాలి ఆయన కథ,
3: అంతవరకు
2: అనుకున్నారు. ఆ చేస్తూ ఉండగా స్వామి నగుమోము కనలేని త్యాగరాజ కీర్తన పాడుతూ ఉండగా వచ్చారట.
3: నగుమోములతో,
2: నగుమోముతోనే వచ్చి ఆ కీర్తన అయ్యేంత వరకు ఉండి ఆయన దగ్గరికి వెళ్లి సృష్టించి విభూతి ఆయన నోట్లో స్వయంగా వేశారట. వేసి తర్వాత ముఖం నుదుట పెట్టి వీపు తట్టి చాలా బాగుంది బంగారు, ఈ సంప్రదాయం వినేవారు లేరు, ఈనాడు చెప్పేవారు లేరు, నేనున్నానుగా సీతారామ కళ్యాణం వరకు చెప్పు అని సింహాసనంలో ఆసీనులు అయ్యారట. ఇక అసలు అహల్యాశాప విమోచనం వరకే ఆయన చెప్పవలసింది, ఈ స్వామి ఇంకొంచెం పొడిగించారు. ఈ కథా కాలక్షేపం పూర్తి కాగానే స్వామి హస్తచాలనం చేశారు, హస్తం తిప్పారు, తళుక్కున ఒక మెరుపు మెరిసిందట, దగదగా మెరిసే పట్టు వస్త్రం వచ్చిందట స్వామి హస్తంలో.
3: వస్త్రాలు కూడా అలా సృష్టించారా స్వామి,
2: మనం ఎక్కడా విన్నట్లేదు దీని ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ ఒక పుస్తకంలో చదివాను, చివరికి అది చూస్తే పట్టు చీర అయిందట.
3: అయ్యో అదేంటి చీర?
2: పట్టు చీర వచ్చింది స్వామి హస్తంలో నుంచి, అది అంటే విభూతులు ఉంగరాలు ఇలాంటివి
3: పట్టు పంచ కాదు, పట్టు చీర,
2: పట్టు చీరే అనమాట అది. ఇక మరునాడు స్వామి జన్మదినోత్సవం, ఇక మాతృమూర్తి ఈశ్వరమ్మ గారికి స్వామి శిరస్సుపై పుష్పంతో 3 సార్లు తైలాన్ని నుంచి
3: అభ్యంగన కార్యక్రమం
2: ఆ భాగ్యం ఉండేది. ఆ తర్వాత బూర్గు రామకృష్ణారావు గారు చేశారట, వెంకమ్మ గారు పార్వతమ్మ గారు వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. అటువంటి అరుదైనటువంటి భాగ్యం 1964లో ఈ భక్త సమాజం సభ్యులందరికీ స్వామి ప్రసాదించారు.
3: ఎంత అదృష్టవంతులు,
2: అంతటి ప్రేమామృతాన్ని వర్షించి స్వామి ఈ వేద వేదాంగవేత్తల్ని కళాకారులందరినీ పోషించారు.
3: మరైతే ఇందులో భాగమే కదా విద్వత్ పోషణ కూడా. మరి మీరు చాలా కాలంగా పరిచయం వస్తున్నారు, చాలా విషయాలు తెలుసు మీకు. ఈ వేద పండితులు స్వామి ఆశ్రయంలో ఉన్నవాళ్లు ఎవరినైనా గురించి కాస్త చెప్తారా?
2: చాలా మంది ఉన్నారు, ఎంతో మంది స్వామి ఆశ్రయంలో జీవితం గడిపినటువంటి వాళ్ళు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి వారు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మనందరము ప్రతిరోజు సాయిశ్వరాయ హే సత్యదేవాయ ధీమహి అని చెప్పుకుంటాం కదా, సాయి గాయత్రి ఆయన మంత్రద్రష్ట అన్నమాట దానికి. సరే, ఆయన గురించి చెప్పుకుందాం. భగవాన్ బాబావారి అవతార కార్యక్రమంలో ఒక ముఖ్యాంశమైనటువంటి వేద పోషణ వేదోద్ధరణ కృషిలో పాలు పంచుకుని ప్రత్యక్షంగా భగవాన్ బాబా వారి ప్రశంసలు పొందినటువంటి వారు, స్వామి సేవలో తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి కారణ జన్మలు శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వీరు పూర్వం విజయనగర ఆస్థాన పండితులుగా ఉండేవారు, వేద వేదాంగ పారంగతులు, అంతేకాకుండా వేదార్థాన్ని విడమర్చి చెప్పగల విద్వాంసులు. భారతదేశంలో ఆ రోజుల్లో ఒక్కరు కూడా ఉండేవారు కాదు,
3: అదే వేదం చదవడమే అర్థం తెలిసిన వాళ్ళు,
2: పఠనం ఒకటే కానీ అర్థం వివరణ చేయడం సామర్థ్యం ఉండేది కాదు. కానీ వేదార్థాన్ని ఇతరులకు బోధించగలిగినటువంటి వారు చాలా అరుదుగా ఉండేవారట. వారిలో వేదము వేదార్థము తెలుసుకుని తెలుపగలిగినటువంటి వారు శ్రీ బ్రహ్మశ్రీ గంటికోడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయనకి సాహిత్యరత్న, అభినవ విద్యారణ్య బిరుదులుండేవి. పెద్ద గొప్ప సంస్కృత కవులు, రామాయణాది గ్రంథాన్ని వ్యాఖ్యానం చేశారు, రచయితలు, అన్ని శాస్త్రాల్లో పారంగత్వం గడించిన వారు.
3: ఆయన ఎలా వచ్చారు ఇక్కడికి స్వామి సన్నిధికి?
2: అదే యజ్ఞం జరిగింది కదా, ఇలాంటి వాళ్ళందరినీ తన సన్నిధికి రప్పించుకోవడానికి యజ్ఞం ప్రారంభించుకున్నారేమో స్వామి. 1962లో ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా వారు ని ఆయన దర్శించుకునే భాగ్యం పొందారు. ఇంకా 63-73 మధ్యలో ఆయన శ్రీ సత్యసాయి అవతార వైభవం, సత్యసాయి వేదవాణి అనే గ్రంథాలని రచించారు. శ్రీ సత్యసాయి గాయత్రి మంత్ర ద్రష్టగా అందరికీ సుపరిచితులు ఆయన.
3: అవును,
2: ఒకనాడు ప్రశాంతి నిలయంలో శంకర జయంతి సందర్భంగా శాస్త్రి గారు ఉపన్యాసం చేస్తూ సత్యసాయి అనే పదానికి బ్రహ్మ పరంగాను విష్ణు పరంగాను గాయత్రి పరంగాను సప్రమాణంగా అర్థం చెప్పారట. స్వామి ఆయన చెప్పిన భాషాన్ని కొంత సవరణ చేసి సాయి శబ్దానికి సాంబశివుడనే అర్థం కూడా చెప్పారు.
3: మరి అసలు ఆయనే కదా స్వరూపం అంతా.
2: సా శబ్దానికి శివుడని, ఆయు శబ్దానికి అంబ అని అర్థం చెప్తే వ్యాకరణ శాస్త్ర ప్రవీణులైన కొందరు పండితులకి అనుమానం వచ్చిందట దీనికి ప్రమాణం ఏమిటి అని. అప్పుడు శాస్త్రి గారు నిఘంటువుల్లోనూ లలితా సహస్రనామ భాష్యంలోనూ చెప్పబడినటువంటి అర్థాలన్నీ
3: చూపించి
2: స్వామి చెప్పిన విషయానికి సరిపోలుతుందని చెప్పి చూపించారట ఆయన. అప్పుడు స్వామి మించిన విజ్ఞాన నిధి విజ్ఞాన ఖని ఎవరుంటారని వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఇక ఆ సాయి గాయత్రి మంత్రం ఎలా ఆయన నోట్లోంచి ఆవిర్భవించిందో ఆయన మాటలోనే ఒకసారి.
3: అదే ఎప్పుడు
2: అది త్రయీ బృందావనం, మధ్యలో మురళీమోహన శ్యామసుందరమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సుందర మందహాస వదనారవిందులై ఆసీనులై ఉన్నారు. ఆ రోజు క్రిస్మస్ పండుగ ముందు రోజు, గోధూళి వేళ. సంధ్యారాగములు బృందావన ప్రాంగణాన్ని పసుపు కుంకుమలతో బంగారు పూలతో అలంకరిస్తున్నాయి. సనక సనందనాది మహాభక్తగణంతో విరాజిల్లుతున్న శ్రీ మహావిష్ణువు వలె సౌవర్ణ కాషాయాంబరధారి శ్రీ సత్యసాయి పరమాత్ముడు రత్నసింహాసనంపై ఆసీనులయ్యారు. భక్తవరేణ్యులు, అధ్యాపకులు, మేధావులు, పండిత ప్రకాండులు, పరమ సాధ్వీమ తల్లులు, మోక్షార్థులు, విద్యార్థులు సభను అలంకరించారు. శ్రీ స్వామి అత్యంత ఆప్యాయంగా వారి కరుణాకటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి బంగారు అని సంబోధించి నన్ను కొద్దిసేపు ప్రసంగించమని ఆదేశించారు. ఆ అమృతోక్తి నా ధీవీధిలో విద్యుల్లేఖయే తళుక్కున మెరిసింది. ఫలితం సాయి గాయత్రి మంత్రదీప్తి దర్శనం. ఈ విధంగా సత్యసాయి గాయత్రి మంత్రం ఆవిష్కృతమైంది. ఆ మంత్రార్థం చాలా మందికి తెలుసు, మళ్ళీ ఇంకొకసారి
3: చెప్పండి.
2: శ్రీ సత్యసాయిని సాక్షాత్తు భగవంతుడని, పరమేశ్వరుడని గురువుల వలన, శృతి స్మృతి శాస్త్ర ప్రమాణముల వలన, ముఖ్యంగా స్వానుభవం వల్ల నేను తెలుసుకున్నాను. నిత్య సత్య పరబ్రహ్మ స్వరూపుడు పరంజ్యోతి మరియు పరమేశ్వరుడైన శ్రీ సత్యసాయి దేవుడు నా యొక్క బుద్ధిని సదాలోచనలయందు సత్కర్మాచరణలయందు ప్రేరేపించినట్లు చేయమని నేను ప్రార్థించుచున్నాను. శ్రీ సత్యసాయి మూర్తిని సత్యస్వరూపునిగా, సర్వదేవతా స్వరూపునిగా, సర్వ జగద్వ్యాపకునిగా నా హృదయారవింద మధ్యమునందు మనఃపూర్వకంగా ధ్యానించుచున్నాను అని దానికి అర్థం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దివ్యావతార స్వరూపులని విశ్వసించి, సాక్షాత్తు వేదపురుషులని శాస్త్ర ప్రమాణంగా నిరూపించి, అనుభవపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మి తమ జీవితంలో చివరి భాగాన్ని ప్రశాంతి నిలయంలోనే స్వామి సన్నిధిలోనే గడిపారు. శత సంవత్సరాలు జీవించారు. అక్షయనామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు శనివారం ఉషోదయ కాలంలో ఆయన స్వామి పాదపద్మాల్లో లీనమయ్యారు. ఆయన చేసిన అమూల్యమైనటువంటి సేవకు గుర్తింపుగా స్వామి శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును నెలకొల్పారు. ఆ రోజు
3: చిరంజీవులైనారు. ఆ ప్రకారంగా
2: ఆయన గురించి చెప్పాలంటే స్వామి చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఏమంటే, గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి శతవర్షములు జీవించిన వేద పండు, వేదాంత వేదార్థములను గుర్తించిన మహాపండితుడు. ఆయన ఆంధ్రదేశంలో సాటిలేని మేటి. అతను కేవలం వేద ప్రమాణములతోనే కాక భక్తి ప్రపత్తులందు కూడా తన జీవితాన్ని పూర్ణం గావించిన వ్యక్తి. అతని విశ్వాసం ఎట్టిది అంటే, సర్వవేదసారమును గుర్తించిన మహాపండితుడై సత్యసాయి సర్వదేవతా స్వరూపుడనే సత్యాన్ని గుర్తించి తన అంత్య జీవితాన్ని స్వామి సన్నిధి అందే గడుపుతూ వచ్చాడు. స్వామి చెప్పిన మాటలు ఇవి. ప్రశాంతి నిలయంలో శతవర్షములు నింపుకున్నాడు. ఇతడు అమరుడు అనే చెప్పవచ్చు.
3: నిజమే.
2: అతని జ్ఞాపకార్థమై వేదశాస్త్ర అభివృద్ది నిమిత్తమై శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును ప్రారంభిస్తున్నాము. అతని ఆదర్శాలను, సద్గుణాలను ప్రధానంగానూ ఆధారంగానూ భారతీయులు అనుసరించి ప్రాచీనమైన వేద సంస్కృతిని పునరుద్ధరింపజేసి తిరిగి మన భారతదేశం ప్రాచీనమైన వైభవంతో రూపొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను అన్నారు. కాబట్టి సాక్షాత్తు భగవంతుని చేత ప్రశంసలు అందుకున్నటువంటి మహనీయులు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
3: అవును, కామావధాని గారి పేరు కూడా తరచూ వినిపిస్తుంటుంది కదా.
2: అవును, కామావధాని ఆయన పేరు ఎందుకు తెలియదు, అందరికీ తెలుసుంటుంది. పుట్టపర్తి ఎప్పటి నుంచో వచ్చే వాళ్ళందరికీ తెలుసు.
3: అదే,
2: కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకసారి ఆయన గురించి కూడా
3: స్మరించుకుంటే మనం ధన్య జీవులం అవుతాం.
2: అవునవును.
3: చెరుకుమిల్లి కామావధాని గారు కామేశ్వర ఘనాపాటి అనే పేరుతో కూడా ప్రసిద్ధులు. జీవితం అంతా వేదాధ్యయనం, వేద పఠనం, వేద ప్రచారాలకే అంకితం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వేద పండితులకు నిలయంగా ప్రసిద్ధి. ప్రత్యేకించి ఆ కోనసీమగా వ్యవహరించేవాళ్లు కదా. అక్కడ రాజోల్ తాలూకాలో కడలి అనే ప్రాంతం వారి జన్మస్థలం. 1962లో మీరు చెప్పారు కదా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం, స్వామి ఆయన్ని కూడా ఆహ్వానించారు. ఆ రోజు ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టిన కామావధాని గారు తిరిగి వెళ్లలేదంట.
2: అవును, అది కూడా విన్నాను.
3: చాలా చిత్రమైనటువంటి విషయం కదా. ఎందుకంటే వీరి ఆశ్రమవాస దీక్ష గురించి నిజంగా అద్భుతమైనటువంటి విషయం. అయితే ఒక్క విషయం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పుకుందాం. ఏంటంటే, స్వామి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కామావధాని గారు కూడా ఆయన కూడా వెంట వెళ్లారట. ఆ సందర్భంలో అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు శ్రీ రుద్రరాజు రామలింగరాజు గారు స్వామిని ఆహ్వానించారు తమ ఊరు తమ గ్రామం సఖినేటిపల్లిలో గీతా మందిరాన్ని ప్రారంభించమని. ఆ దారిలో అలా వెళ్తున్నప్పుడు సఖినేటి పల్లి వెళ్తున్నప్పుడు కడలి గ్రామం కూడాను అయితే స్వామి అక్కడ కడలి గ్రామంలో ఆపేసి కారు ఆపి కామావధాని గారిని మీరు ఒకసారి వెళ్లి ఇంట్లో ఇంటికెళ్లి రమ్మన్నారు. స్వామి ఏమో తన పాటికి తాను వెళ్లిపోయారు. అయితే కామావధాని గారు అక్కడి నుంచి కదల్లేదు, ధ్యానముద్రలో ఉండిపోయినారు, ధ్యానం చేస్తూ ఉండిపోయినారు. అయితే దారిలో వెళ్లే ఒకతను కామావధాని గారిని గుర్తించి ఇంట్లో విషయం చెప్పారట. కామావధాని గారు వచ్చారు,
2: వాళ్ళకేం తెలుస్తుంది మరి ఎక్కడో వెలుపల కారులో
3: ఉంటే. అంతే కుటుంబ సభ్యులు కొందరు గ్రామ పెద్దలను అందరినీ వెంట వేసుకుని వచ్చారు. ఇంటికి రమ్మన్నారు, ఈయన వెళ్లలేదు. ఈ లోపల స్వామి
2: అరగంటలో వచ్చేసారు.
3: అరగంటలోనే వచ్చేసారు స్వామి. వచ్చి ఏంటి వెళ్లలేదని ఆయన కొడుకును కూడా అన్నారట, ఏం నాన్నగారిని ఇంటికి తీసుకెళ్లవా అని. రావటం లేదు స్వామి, ఇంటికి రావడం లేదు అంటే సరే మీరు వెళ్ళండి, మా అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేయండి, నేను తీసుకుని వస్తానని. స్వామి అడిగారట కామావధాని గారిని, ఎందుకు ఇంటికి వెళ్లవంటే నేను భవబంధాలన్నీ వదులుకుని మీ పాత సన్నిధిలో చేరిన వాడికి మళ్ళీ నాకు ఇంటితో ఏం సంబంధం అన్నారు.
2: అప్పటికి 10 సంవత్సరాలు అయిందట ఆయన పుట్టపర్తి వచ్చి.
3: అవునవును. అప్పుడు మళ్ళీ స్వామి ఎంత చక్కగా నా ఇంటికి భోజనానికి తీసుకెళ్తాను రమ్మని ఇంటికి పిలుచుకుని పోయారు.
2: మీ ఇల్లంటే రానన్నారు,
3: రానన్నారు కదా, అందుకు నా ఇంటికి రమ్మన్నారు.
2: అవును.
3: అయితే అక్కడ కూడా భోజనం చేయడం వరకే, ఆ తర్వాత వెంటనే స్వామి వెంటనే అనుసరించి ప్రశాంతి నిలయానికి
2: రోజు ఉండమని వాళ్ళు ప్రార్థించిన ఉండలేదట.
3: ఉండలేదట,
2: ఇది నేను విన్నాను, ఎక్కడో చదివాను కూడా.
3: నిజంగా ఇంతటి చివరి క్షణం వరకు అలాగే ఉండిపోయారు. కామావధాని గారి గురించి స్వామి చెప్పుకున్న మాటలు రెండు మాట్లాడుకుందాం. కామావధాని గొప్ప భక్తుడు, స్వామి సన్నిధి వచ్చిన తర్వాత
2: అలాగే చెప్పండి, మళ్ళీ మార్చద్దు,
3: అలాగే చెప్తాను. తిరిగి స్వగ్రామానికి వెళ్లలేదు. కొడుకులు మనుమలు రమ్మని ఎంతగానో వేడుకున్నారు, కాని ఆయన ఎక్కడికి వెళ్లకుండా స్వామి సన్నిధిలోనే కాలం గడిపారు. నేను కడలూరు వెళ్లినప్పుడు నాతో పాటే వచ్చాడు, వాళ్ల ఇంటిలోనే భోజనం చేశాడు. ఒక్క పూటైనా ఉండమని వారంతా బ్రతిమలాడారు, కాని ఆయన నా వెంటే తిరుగు ప్రయాణమయ్యారు. అంతటి భక్తుడు కామావధాని అన్నారు. సంపూర్ణ శరణాగతికి ఆయన నిలువెత్తు
2: నిదర్శనం
3: కదా.
2: ఇంకా ఇంకేమైనా ఉంటే ఆయన గురించి. అయితే మనమందరం కోట్లాది మంది స్వామి భక్తులు ప్రతిరోజు ఉదయం ఈశ్వరాంబా సుత శ్రీ
3: సుప్రభాతం
2: పూర్వ సంధ్యా ప్రవర్తతే అని దైనందిన కార్యక్రమం ప్రారంభించుకుంటారు సత్యసాయి సుప్రభాతంతో.
3: అవును.
2: ఆ సుప్రభాతాన్ని రచించినటువంటి శ్రీ దూపాటి తిరుమలాచార్యులు గారిని ఇంకొకసారి
3: ఆయన గురించి కొంచెం చెప్పుకుందాం, ఎందుకంటే
2: కనీసం మనలో కూడా ఆ భక్తి తత్పరత కాస్త అభివృద్ధి అవుతుందేమో.
3: చెప్పండి చెప్పండి.
2: స్వామి దివ్యత్వాన్ని గుర్తించి స్వామి పదకమలాలను ఆశ్రయించి 40 సంవత్సరాలకు పైగా ఆధ్యాత్మిక సాధన కొనసాగించి భగవాన్ బాబా వారి దివ్య ప్రేమాదరాలకు నోచుకున్నటువంటి మహనీయుడు దూపాటి తిరుమలాచార్యు గారు. ఆయన వెంకటగిరి సంస్థాన అధీశ్వరుల ప్రాపకంలో ఉన్న రోజుల్లో 1950 సంవత్సరంలో వెంకటగిరి రాజావారు స్వామిని మా సంస్థానాన్ని పావనం చేయండి అని ప్రార్థించారు. అప్పుడు మొదటిసారిగా ఈ తిరుమలాచార్య గారు స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శివరాత్రికి నవరాత్రికి పర్వదినాల్లో పుట్టపర్తికి వచ్చి స్వామివారి దర్శనం స్పర్శనం సంభాషణ ఇలాంటి భాగ్యాలన్నీ పొందుతూ ఉండేవారు. స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరిత్ర సత్యం శివం సుందరం ఆయనే
3: తెలుగులో రాసిన ఆయన.
2: తర్వాత అంతేకాకుండా శ్రీ సత్యసాయిబాబా రామాయణం, శ్రీ సత్యసాయి శతకం, శ్రీ సత్యసాయి గీత
3: ఇన్ని
2: మూడు గ్రంథాలు రచించారు. బెంగళూరులో త్రయీ బృందావనంలో భగవాన్ సన్నిధిలో శ్రీ సత్యసాయి సుప్రభాతాన్ని 10 శ్లోకాలుగా రచించారట. కాని మనం పాడుకునే దానిలో సగమే. ఇప్పుడు స్వామి ఆ సుప్రభాత శ్లోకాలను ఎంతగానో మెచ్చుకున్నారట. ప్రశాంతి నిలయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ సాయి భక్తులందరూ ప్రతిరోజు ప్రభాత సమయంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తూ ఉంటాం. స్వామి శ్రీ తిరుమలాచార్యులు గారికి స్వప్నంలో మహావిష్ణువుగా సాక్షాత్కరించి మంత్రోపదేశం చేశారట.
3: ఎంత అదృష్టం,
2: ఎంత భాగ్యం అది. స్వామి బద్రయాత్రకు వెళ్లినప్పుడు వారితో కలిసి వెళ్లినటువంటి అదృష్టవంతుల్లో ఈయన కూడా ఒకరు. అనేక సందర్భాల్లో స్వామి శ్రీ తిరుమలాచార్యుల గారిని వారి కుటుంబ సభ్యులను రక్షించి కాపాడి అండగా నిలిచారు.
3: విద్వత్ పోషణ.
2: స్వామివారు తిరుమలాచార్యుల వారి భక్తి ప్రపత్తులను గురించి ప్రశంసిస్తూ మనకి స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు ఉపన్యాసం చెప్తారు కదా స్వామి, ఆ దివ్య ఉపన్యాసంలో 2000 సంవత్సరంలో ఇలా సెలవిచ్చారు. ఏమనంటే, పూర్వం సుప్రభాతం రాసిన దూపాటి తిరుమలాచార్య ఉండేవాడు. అతను వెంకటగిరి ఆస్థానంలో ఉండే గొప్ప సంస్కృత పండితుడు. 90 ఏళ్లు వచ్చినా నాతో ప్రయాణమై బదిలీ వచ్చాడు. తిరుమలాచారి, దేహం చాలా శుష్కించిపోయింది, ప్రయాణం చేయగలవా అన్నాను. స్వామి, మీరు నా వెంట ఉంటుంటే ఎంతకాలమైనా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను, మీకు కాకపోతే ఇంక లోకానికే నేను వ్యర్థం అన్నాడట. స్వామి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకవదు లోకమాత అని.
3: బాగుంది,
2: నీకు కాకపోతే నేను లోకంలో ఉండడమే వ్యర్థం అనుకున్నాడు. ఇంత భక్తి ప్రపత్తులతో జీవించిన వాడు ఆ తిరుమలాచారి. కాలమంతా స్వామితోనే గడిపాడు. బృందావనం పోతే బృందావనంలో కూడా నాతోనే ఉండేవాడు. ఎంత భక్తి అంటే ఆ భక్తికి ప్రమాణం చెప్పడానికి వీలు కాదు. కట్టకడపటికి మరణం కూడా సునాయాసంగా లభించింది. స్వామి, ఇక నా పని అయిపోయింది అన్నాడంట ఒకరోజు. నీకెట్లా తెలుసు అని అడిగారట స్వామి. లోపలున్న మీరే నాకు బోధిస్తున్నారు అని పోయి స్నానం చేసి వచ్చాడు. జలం తీసుకువచ్చి స్వామి పాదాలపై పోశాడు. 4 బొట్లు తీర్థం తీసుకున్నాడు. స్వామి, ఇక నేను పరిపూర్ణుడినయ్యాను అన్నాడట. దేహం పూర్ణమైపోయింది, మనస్సు పూర్ణమైపోయింది, ఆత్మ పూర్ణమైపోయింది, ఇంకా మీలో చేరిపోతున్నాను అన్నాడు. అప్పుడే ప్రాణాలు వదిలాడు.
3: మరణం
2: ఎప్పుడొస్తుందో తాను తెలుసుకోగలిగాడు. ఎప్పుడు చూచినా సాయిమాత సాయిమాత అంటూ స్మరించుకునేవాడు. ఇలాంటి పరమభక్తులు జగత్తులో ఉండటం వల్లనే జగత్తంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అని స్వామి చెప్పారట ఆ రోజు ఉపన్యాసంలో. ఇంకా వీళ్ళు కాకుండా వెంకటగిరి సంస్థానం నుంచి వచ్చిన వారు రామశర్మ గారు ఉన్నారు. ఆయన పద్యాలు కూడా సనాతన సారథిలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఈ రోజు అనిల్ కుమార్ గారు కూడా చెప్పారు,
3: పొద్దుట
2: విషయ వాసనలు నిన్ను వేటాడు తరినేని.
3: అవును,
2: అది ఆ పద్యం అన్నమాట. ఇంకా ఈ విద్వత్ పోషణ అంటే కేవలం శాస్త్రరంగం ఒకటేనా?
3: అవును, చతుష్షష్టి కళారాధ్య. ఆయన చతుష్షష్టి కళల చేతను ఆరాధింపబడుతుంటాడు. వాళ్ళందరూ విద్వాంసులే కదా. మరి
2: ఎవరు ఇంకా?
3: సంగీత సాహిత్య నృత్య విభాగాల్లో అందరూ చాలా మంది స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు ఉన్నారు కదా.
2: ఘంటసాల వెంకటేశ్వరరావు గారు,
3: అవును,
2: శ్రీమతి పి సుశీల, శ్రీమతి పి లీల, ఆ తర్వాత చిత్ర,
3: శోభారాజ్ గారు,
2: ఎస్ జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాళ్ళ సోదరి శైలజ, వీరంతా వచ్చారు స్వామి దగ్గర. వాళ్ళ విద్యను ప్రదర్శించుకున్నారు, స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
3: అదే కళ్ళల్లో కూడా విద్వత్తున్న వాళ్ళందరూ కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళే.
2: ఇంకా నటులు ఉన్నారు కదా, చిత్తూరు నాగయ్య.
3: అవునవును, నాట్య నాటక రంగాల్లో ఉన్నవాళ్ళు.
2: మొన్నటిదాకా అంజలి దేవి గారు, వీళ్ళంతా ఆవిడే కదా, ఈ సత్యసాయి, పర్తిసాయి.
3: అవును, టెలిఫిల్మ్ అని తీశారు.
2: షిరిడి సాయి, పర్తిసాయి, దివ్య కదా, వీళ్ళందరూ వచ్చి భీమసేన్ జోషిని మర్చిపోయాం, రవిశంకర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంతమంది ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ స్వామి ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళందరినీ పోషించి వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించారు. ముగింపు ఏమిటి, ఏమని?
3: మరి విద్వత్ పోషణ అంటే స్వామి సాక్షాత్తుగా అట్లా చూపించారు, వేదరక్షణ చూపించారు, విద్వత్ పోషణ చూపించారు. మరి స్వామి మార్గంలో మనం కూడా వెళ్ళాలి కదా, అప్పుడే కదా స్వామి ప్రాజెక్ట్.
2: ఇంకొక విషయం ఏంటంటే, సమ్మర్ కోర్సులో మొట్టమొదటిసారిగా ఈ వేదం గురించి చెప్పుకునేటప్పుడు 1983 సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో విద్యార్థులను ఒకవైపు, విద్యార్థులు ఒకవైపు, వేదం నేర్పించి వాళ్ళకి ఆ చివరి రోజు వాలంటీర్ ఫంక్షన్ రోజు వాళ్లతో చెప్పించారు స్వామి. ఫస్ట్ టైం అన్నమాట అది, ఆడపిల్లలు వేదం చెప్పడం. ఆ తర్వాత కళాశాల విద్యార్థులతో ప్రతి సభా ప్రారంభంలో చెప్తూ ఉండేవారు. మళ్ళీ ప్రైమరీ స్కూల్ వాళ్ళ పిల్లల చేత ఎప్పుడు దసరాల్లో మంత్రపుష్పం ఇవన్నీ అట్లా అట్లా.
3: ఇప్పుడు రోజువారీ కార్యక్రమం అయిపోయింది.
2: ఇప్పుడు అది ఎప్పుడు ప్రారంభమైందంటే, 1973 బృందావనంలో జరిగిన సమ్మర్ కోర్సు, తర్వాత 2003 సెప్టెంబర్ 19 నుంచి దర్శన సమయంలో ఇక్కడ ప్రశాంతిలో వేద పఠనం జరుగుతుంది. May 18 2005 బృందావనంలో ప్రారంభమైంది. ఇలాగా స్వామి
3: అంటే మొట్టమొదట విద్యార్థులు తమ సంస్థ విద్యార్థుల చేత అందరి చేత,
2: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సమితుల్లో అన్ని చోట్ల అందరూ వేదాన్ని అభ్యసిస్తున్నారు,
3: మొన్న జరిగిన వేద సభని
2: వేదాన్ని పఠిస్తున్నారు, అది విదేశాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వేద పఠనం చేస్తున్నారు కదా. కాబట్టి ఇంకా నిన్న చెప్పుకున్నారు వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఇంకొకళ్ళకి నేర్పించాలి అని. అట్లా ప్రపంచం అంతా వేదం నేర్చుకుంటే ఇంకా ప్రపంచ శాంతి
3: తప్పకుండా
2: సమకూరుతుంది,
3: నెరవేరుతుంది.
2: సరే, ఇంతలో ముగిద్దాం. సాయిరా
3: ధన్యవాదాలు వాడు. అంటే మొట్టమొదట విద్యార్థులు తమ సంస్థ విద్యార్థుల చేత అందరి చేత,
2: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సమితుల్లో అన్ని చోట్ల అందరూ వేదాన్ని అభ్యసిస్తున్నారు,
3: మొన్న జరిగిన వేద

శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ. యజ్ఞంలోని అంతరార్థాన్ని, విద్వత్ పోషణ గురించి ఇంకా ఎన్నో విలువైన అంశాలను చక్కగా సరళమైన శైలిలో వారి చర్చా కార్యక్రమం ద్వారా మనకందించిన శ్రీ విజయలక్ష్మి గారికి, శ్రీమతి ప్రఫుల్ల గారికి ధన్యవాదాలు. వేద పోషణలో ఇప్పటివరకు మనం విన్నట్లు ఆ రోజు స్వామి చిన్నగా మొదలుపెట్టింది. ఈ మధ్య మనం ప్రశాంతి నిలయంలో చూశాం, ఎంతో మంది వేల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతి నిలయంలో అంతటా వేద పఠనం చేశారు. అంతేకాకుండా ఇందాక మనం భక్తుల అనుభవాలను విన్నప్పుడు, వేద పోషణ అంటే వేదాలను మనం పోషించటమని కాదు అని గుర్తించాలి. వాటిని తెలుసుకొని ఆచరించి తద్వారా మనం దానిగా మారటమే మన కర్తవ్యం. ఇందాక మనం విన్న భక్తుల అనుభవాలు కూడా వారు దాన్ని అలా ఆచరించి స్వామి ప్రేమకు పాత్రులయ్యారు. అయితే అది ఎంతో క్లిష్టమైన కార్యం. దానిని సులభతరం చేయటానికే మరి మన సాయి భగవానుడు అవతరించారు కదా. గ్రంథంబులన్నీయు గాలించి చూచిన సత్యసాయి పలుకు సత్యవాక్కు, వేదములన్నీయు వెదకి చూచినగాని సత్యసాయి పలుకు సత్యవాక్కు, శాస్త్రములన్నీయు చదివి చూచినగాని సత్యసాయి పలుకు సత్యవాక్కు, గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన సత్యసాయి పలుకు సత్యవాక్కు, ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ సత్యసాయి పలుకు సత్యవాక్కు, స్తోత్ర పాఠములను శోధించి చూడగా సత్యసాయి పలుకు సత్యవాక్కు. అది మన స్వామి పలికే ప్రతి ఒక్క మాటకున్న శక్తి మహిమ అలా ఉంటుంది. ఉపనిషత్తుల బోధనలనన్నింటినీ, పురాణ ఇతిహాసాల అంతరార్థాలని, అనేక శాస్త్రయాల వాంగ్మయాన్ని స్వామి విద్యార్థులతో, భక్తులతో మాట్లాడుతున్న సమయంలో చిన్న చిన్న మాటలలోనే బోధిస్తారు. అది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యమయ్యే పని. సత్యసాయి భగవానుడు అవతార కార్యక్రమంలో వేద పోషణ చేస్తున్న సమయంలో వారి విద్యార్థులు పొందిన అనుభవాలను ఇప్పుడు మనం తెలుసుకోనున్నాం. ఈ అనుభవాలను మనతో పంచుకోబోయేవారు స్వామి విద్యార్థి శ్రీ అనిల్ కుమార్ గారు. వీరు బృందావన్లోని స్వామి కళాశాలలో 11th క్లాస్లో చేరి తరువాత బీఎస్సీ, ప్రశాంతి నిలయంలో రసాయన శాస్త్రంలో ఎంఎస్సీ పీహెచ్డీ పూర్తి చేసి 2006 సంవత్సరం వరకు స్వామి కళాశాలలో అధ్యాపకులుగా సేవలందించారు. వీరు విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే స్వామి చెంత వేద పఠనం చేసి స్వామి అనుగ్రహాన్ని పొందిన అదృష్టవంతులు.

ఓం శ్రీ సాయిరాం. ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ నా హృదయపూర్వక సాయిరాం. మన స్వామి 92వ జన్మదిన శుభాకాంక్షలందరికీ. వేదాంత వేద్యుడు, వేద పురుషుడు, ఉపనిషదైక స్వరూపం అయిన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తన జీవితమే తన సందేశం అని మనకి చెప్తూ, వేదమే తన జీవితంగా జీవించిన పరమాత్మ స్వరూపం, ప్రేమతో మన స్థాయికి దిగి వచ్చి మనందరికీ సులువుగా ఈజీగా అర్థమయ్యే విధంలో వేదాంత విజ్ఞానాన్ని, వేదాంత అగోప్యమైన రహస్యాలని మనకి డే టు డే లైఫ్లో ఎలా ఆచరించాలో చాలా బాగా చూపెట్టారు. స్వామితో జీవిస్తూ, స్వామి కళాశాలలో విద్యార్థిగా ఉంటూ ఈ లెసన్స్ ఎన్నో అందరు విద్యార్థులు నేర్చుకుంటూ ఉంటారు. స్వామి ప్రతి స్టేట్మెంట్ వేదమే, ప్రతి పదము ప్రతి సెంటెన్స్ స్వామిది వేదం, స్వామి డిస్కోర్స్ అది ఉపనిషత్. స్వామి సింపుల్ టర్మ్స్లో అవి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్

స్వామి అనే స్టేట్మెంట్కి తైత్రీయోపనిషద్లో ఆనందవల్లిలో యదాహ్యేవై ఏతస్మిన్ నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి. భయం అనేది ఎప్పుడు వస్తుందంటేట, మనిషికి తన ఎందున్న దేవుడి నుంచి ఉదరం అంతరం కురితే అంటే సెపరేషన్ రాగానే భయం వస్తుంట. సో తన దైవత్వం నుంచి తనకి ఎప్పుడు సెపరేషన్ వస్తుందో అప్పుడే భయం కలుగుతుంది. దేర్ఫోర్ హ్యాపీనెస్ అనేది ఆ దేవుడితో యూనియన్తో ఉండడమే హ్యాపీనెస్. సో స్వామి ఎంత సులువుగా అంత కష్టమైన స్టేట్మెంట్ని హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అని ట్రాన్స్లేట్ చేశారు. అలాగే స్వామి చాలాసార్లు ఇదివరకు మందిరంలో పిల్లలంతా కూర్చుని దర్శనానికి కూర్చునే సమయంలో స్వామి పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత మా మధ్యలో వచ్చేవారు. వచ్చి నువ్వు అతనితో మాట్లాడుతున్నావు కదా, నువ్వు లేచి మంచినీళ్ళ కోసం మధ్యలో వెళ్ళావు కదా అని మాతో మామూలు డే టు డే విషయాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ సడన్గా అనేవారు, వేరామైరా వేరామాయి అనేవారు. అంటే నేను సర్వత్రా ఉన్నాను, సర్వత్రా ఉన్న దైవాన్ని నేను, దేవుడు సర్వత్రా సర్వకాలాలయందు ఉన్నాడు, సహస్రశీరుషా పురుష అనే వేదాంత గోప్యమైన స్టేట్మెంట్ స్వామి అంత ఆసువుగా మాకు నేర్పించేవారు. ఇంకోసారి స్వామి ఓమ్నీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎలా తెలుస్తుంది అని చెప్తో పంచభూతాలను ఆధారంగా చేసుకుని భలే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వామి అన్నారు, ఆకాశం సర్వత్రా ఉంది, ఆకాశానికి ఉన్న ఒక్క యాట్రిబ్యూట్ శబ్దం, దానికి ఇంకో యాట్రిబ్యూట్ యాడ్ చేస్తే స్పర్శ అని, అది వాయువు అవుతుంది. ఆకాశం ఎంత స్ప్రెడ్ అయి ఉందో అంత వాయువు స్ప్రెడ్ అయి లేదు, వాయువుకి ఇంకో యాట్రిబ్యూట్ యాడ్ చేస్తే స్పర్శ, తర్వాత రూపం, శబ్ద స్పర్శ రూపం, అది అగ్ని అవుతుంది. అగ్ని అంత వ్యాపకం కాదు, వాయువు అంత వ్యాపకం కాదు. అగ్నికి ఇంకో యాట్రిబ్యూట్ శబ్ద స్పర్శ రూప రసం అనేది యాడ్ చేస్తే నీరు అవుతుంది, ఆపస్ అవుతుంది, అది అగ్ని అంత వ్యాపకం కాదు. దానికి ఇంకో యాట్రిబ్యూట్ శబ్ద స్పర్శ రూప రస గంధం యాడ్ చేస్తే అది పృథ్వీ అవుతుంది, చాలా జడమైన పదార్థం అవుతుంది. సో ఒక్కొక్క యాట్రిబ్యూట్ యాడ్ చేస్తున్న కొద్దీ అది వ్యాపకం, సర్వవ్యాపకం నుంచి జడం అవుతూ ఇంకా ఇంకా లిమిటెడ్ అవుతూ వస్తుంది. సో ఒక్క యాట్రిబ్యూట్ తీస్తూ పోతే అది ఇంకా ఇంకా సర్వవ్యాపకం అవుతూ ఉంటుంది. అలాంటిది ఆకాశం పైన ఉన్న పరమాత్మ తత్వం ఏ యాట్రిబ్యూట్ లేని తత్వం సర్వత్రా వ్యాపించింది అనడానికి డౌటే ఉంది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా మనకి రాదు. ఎంత సులువుగా ఎంత సింపుల్గా స్వామి సర్వత్రా దైవం సర్వత్రా ఉన్నారు, సర్వులు దైవమే, అంతా దైవం అని చెప్పడానికి ఈ పంచభూతాలు దాని వాటికి ఉన్న యాట్రిబ్యూట్స్ తీసుకుని ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కంపారిజన్, స్వామి చాలాసార్లు పిల్లలతో చెప్తూ ఉండేవారు కంపారిజన్ అనేది ఉండకూడదని. కంపారిజన్ చాలా, అసలు గుడ్ కంపారిజన్ అనే పదమే లేదు, హెల్దీ కాంపిటీషన్ అనే పదమే లేదు, కాంపిటీషనే ఉండకూడదు, కంపారిజనే ఉండకూడదు అని చెప్తూ ఉండేవారు. ఇది నిజంగా చూస్తే ఈశావాస్యోపనిషద్ యొక్క సారాంశం. అంత సింపుల్గా స్వామి చెప్పే స్టేట్మెంట్ ఈశావాస్యోపనిషద్ మొత్తం చదివితే దాని సారాంశం అదే. ఈశావాస్యోపనిషద్లో ఏమంటారు, ఈశావాస్యమిదగుం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధః కస్య స్విద్ధనం. అంటే ఏంటంటే, దేవుడు సర్వత్రా ఉన్నాడు, యత్కించిత్ జగత్యాం జగత్ అంటే ప్రతి చిన్న అణువులో కూడా దైవమే నిండి ఉన్నాడు, అందుకోసమని తేన త్యక్తేన భుంజీత, దైవం ఏది మనకి ప్రసాదం కింద ఇస్తాడో అది మనం అనుభవించాలి తృప్తిగా. మా గృధః కస్య స్విద్ధనం,
వేరే వాళ్ల ధనము, వేరే వాళ్ల దగ్గర ఉన్న సంపదని చూసి ఆశించవద్దు. ఇది ఈశావాస్యోపనిషత్తు యొక్క సారాంశం. దీన్ని పిల్లలకి చెప్పేందుకు స్వామి ఏం చెప్పేవారు, కంపారిజన్ వద్దు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ మై గుడ్. ఎంత సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లో చెప్పేసేవారు, కంపారిజన్ వద్దు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ మై గుడ్. ఇలా అనుకుంటూ ఉండాలి, అదే ప్రతి భక్తుడు నేర్చుకోవాల్సింది అని. అలా స్వామి చెప్పే ప్రతి స్టేట్మెంట్, మీరు స్వామి డిస్కోర్స్ లో మనం వినే ప్రతి స్టేట్మెంట్ కి ఒక వేదాంతపరమైన ఉపనిషద్దులో అయినా వేదాల్లో అయినా మనం దాని మూలం గుర్తించవచ్చు. ఇలాగే స్వామి సోహం ఫారినర్స్ కూడా ఏం చేయాలి స్వామి, ఏం మంత్రం జపించాలి స్వామి అంటే, స్వామి చెప్పేవారు రోజుకి 21,600 సార్లు నీ శ్వాసే నీకు నీ నిజతత్వం చెప్తోంది, సోహం అంటూ అది తలుచుకో, అదే నీవైపోతావు. ఇది నిజంగా ఆలోచిస్తే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు చెప్పిన, మైత్రేయికి చెప్పిన సందేశం ఇది. అదేవిధంగా ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఓంకారం జరుగుతోంది, బయట భజన్ స్టార్ట్ అయింది, ఓంకారం జరుగుతోంది. స్వామి మా అందరి వైపు ఒకసారి చూసి పరబ్రహ్మతత్వం అంటే ఏంటిరా అని అడిగారు. మాకేమర్థం అవుతుంది, మేము స్వామే చెప్పాలి అని స్వామిని ప్రార్థిస్తే స్వామన్నారు, రెండు ఓంకారాల మధ్యలో ఉండే నిశబ్దమే పరబ్రహ్మతత్వం అన్నారు. నిజంగా మీరు నాసాదీయ సూక్తం, మనం నాసాదీయ సూక్తం, హిరణ్యగర్భ సూక్తం ఇవన్నీ చదువుతూ ఉంటే, అంటే క్రియేషన్ ఎలా వచ్చింది అనేది చదివితే, ఆ స్టిల్నెస్, ఓంకారంకి ఓంకారంకి మధ్యలో ఉన్న స్టిల్నెస్ నిజంగా పరబ్రహ్మతత్వం. దాని నుంచి వైబ్రేషన్, ఓంకారం అనేది వెలువడింది, అదే ఆకాశతత్వం. సో ఎంత సులువుగా, ఎంత సింపుల్గా చెప్పారు, అట్ ది సేమ్ టైం అది ప్రాక్టీస్కి కూడా వీలయ్యట్టు చెప్పారు. మనం ఓంకారం చెప్తూ ఉంటే ఓంకారం మీదనే ధ్యాస ఇవ్వకుండా, ఓంకారం రెండు ఓంకారాల మధ్యలో వచ్చే స్పేస్లో మనం నిజంగా మన మనసుని నిలపగలిగి ఆలోచనారహితంగా నిలపగలిగితే, ఐఎమ్ సర్టెన్, నేను ఇంకా అది చేయలేదు, ప్రయత్నిస్తున్నాను, కానీ ఐఎమ్ సర్టెన్ వీ విల్ బి ఏబుల్ టు కాంటాక్ట్ దట్ గాడ్. సో స్వామి ఎంత సులు, ఎంత సింపుల్గా చెప్తూ ఉండేవారు అన్ని. నిజంగా అలాంటి దైవత్వాన్ని మనం పొందడం మన జన్మ జన్మల సుకృతం. అలాగే వేదాల్లో ఉండే స్వామి దగ్గర కూర్చుని వేదం చదువుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేసేవాడినంటే, వేదాల్లో వచ్చే పదాలకి పూర్ణంగా డిస్క్రిప్షన్ ఫామ్ స్వామి స్వయంగా కనపడేవారు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోపనిషద్దులో ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞాన ఘన ఆదిత్య అనే స్టేట్మెంట్ వస్తుంది. నిజంగా తలుచుకోండి, స్వామి అక్కడ స్టేజ్ మీద కూర్చుండగా స్వామిని చూస్తూ మీరు స్టేట్మెంట్ అన్నారంటే ఎంత కరెక్ట్ అది. ఆయన ఆనందమయుడు, ఆయన విజ్ఞానమయుడు, ఆయన విజ్ఞాన ఘనం కూడా. సో అలాగే దుర్గా సూక్తంలో తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలే సుజుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అని అన్నప్పుడు, నిజంగా అగ్నివర్ణం రోబ్ వేసుకుని తపసాజ్వలంతాం అలా రేడియంట్ ఫేస్ తోటి స్వామి, మన్ని తరించే దుర్గాదేవే సాక్షాత్ అక్కడుందా అనిపించేది. నిజంగా వేదంలో ఇచ్చిన డిస్క్రిప్షన్ అంతా స్వామిని తలుచుకుంటూ చాంట్ చేస్తే ఆ ఆనందమే చాలా చాలా డిఫరెంట్. సో ఈ విధంగా మనకి వేదార్థం నేర్పించడమే కాకుండా వేదంలో ఉన్న పరబ్రహ్మకి ఇచ్చిన డిస్క్రిప్షన్ కూడా తానే అయ్యి ఆ ఫామ్లో మనకి దర్శనమిస్తూ ఉన్న పరమ ప్రేమ స్వరూపులు మన స్వామి. ఇలా ఇన్ని ఏ మెసేజ్ స్వామి తీసుకున్నా, ఏ డిస్కోర్స్ తీసుకున్నా, అన్నిటిలోనూ స్వామి వేదమే స్వామి మనకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉండేవారు.
ఎన్నైనా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉండొచ్చు, ఇట్లా నేను నేనే అనే స్టేట్మెంట్ సామ్ చేస్తూ ఉండేవారు కదా. వేద స్వరూపమే మన స్వామి. వేద పోషణ ఒక సంకల్పం కింద తీసుకుని అవతరించిన దివ్యావతారం మన స్వామిది. స్వామి ప్రేమ ఎంత అనంతమో ఆయన మనకి వేదం నేర్పించిన విధానం చూస్తే అర్థమవుతుంది. మేము వేదం నేర్చుకుంటున్న మొట్టమొదట్లో అంత బాగా చదవకపోయినా, మా ఉచ్చారణ అంత స్పష్టంగా లేకపోయినా, ఇంటోనేషన్స్ అంత కరెక్ట్ కాకపోయినా, స్వామి చాలా ఎంజాయ్ చేస్తూ తల ఊపుతో చాలా చాలా ప్రోత్సాహం ఇచ్చేవారు. స్వామికి వేదం, వేద ఉచ్చారణ, వేదం అంటే ఎంత ఇష్టమో నేను కామావధాని గారిని చూసిన దగ్గర నుంచి అర్థమైంది. బ్రహ్మశ్రీ కామావధాని గారు స్వామి దగ్గర మొట్టమొదటి దసరా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం నుంచి స్వామి దగ్గరే తన చివరి శ్వాస వరకు స్వామి సేవ చేస్తూ జీవించేవారు. ఆయన్ని మేము స్వయంగా చూసాము. నిరంతరం వేదాన్ని వల్లిస్తూనే ఉండేవారు. నాకు చిన్నతనంలో చూసి ఆశ్చర్యపడేవాడిని. ఇంత ఉందా వేదం, ఇంత వల్లించచ్చా అని ఒకసారి నేను ఆయన్ని అడిగాను కూడా. ఆయన అనేవారు ఇంకా ఎన్ని గంటలు వల్లించినా అది అవ్వదని. ఆయనకి ఎంత ఇష్టం అంటే వేదం, అలా వల్లిస్తూ ఉండేవారు. ఆయనకి స్వామి ఇచ్చిన దివ్యావకాశం మరెవ్వరికి నాకు తెలిసినంత మటుకు మరెవ్వరికి ఇవ్వలేదండి. స్వామి ప్రశాంతి మందిరంలో పైన భజన హాల్ పైన స్వామి రూమ్ ఉండేది. కామావధాన గారి ఈస్ట్ ప్రశాంతి వెనకాల సింగిల్ రూమ్స్ కొన్ని ఉండేవి. ఒక రూమ్లో ఆయన ఉండేవారు. ఆయనకిచ్చిన దివ్య అవకాశం ఏంటంటే రోజు తెల్లారుజామునే ప్రతిరోజు ఆయన 5:30-6 స్వామి దగ్గర మందిరంలో పైకి వెళ్ళి స్వామి తన బెడ్రూమ్ నుంచి రాగానే మొట్టమొదటి పాద నమస్కారం, పాద సేవ దివ్యావకాశం కామావధాని గారికి ఇచ్చేవారు. ఆయన అది చేసి మళ్లీ ఆయన రూమ్కి వెళ్ళిపోయి వేదం వల్లించుకుంటూ కూర్చునేవారు. ఆయన అది చేసిన తర్వాతనే స్వామి తన మిగతా కార్యక్రమాలు చేసేవారు. అంటే స్వామికి వేదం ఉచ్చరించే వాళ్ళు, వేదాన్ని వాళ్ళ జీవితం కింద జీవించే వాళ్ళంటే ఎంత ఇష్టమో ఇది చూస్తే నాకు అప్పుడు అర్థమైంది. స్వామికి అంత క్లోజ్ అవ్వగలం మనం. నియర్ అండ్ డియర్ అంటే స్వామికి నియర్ అండ్ డియర్ అవ్వాలంటే వేదం ఒక మహత్తరమైన సులువైన మార్గం. వేదం చదువుతున్నప్పుడు స్వామి చాలా తన ఓన్ స్వీట్ వేలో చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా మెసేజెస్ ఇస్తూ ఉండేవారు. 2-3 అలాంటివి ఇప్పుడు గుర్తొచ్చినవి మీ అందరితోటి స్వామి అనుగ్రహంతో షేర్ చేసుకుంటాను. ఆయన దయనే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్వామిని థ్యాంక్ చేస్తున్నాను. స్వామి దగ్గర కూర్చుని ఒకసారి మేము గణపతి అథర్వణ శేషం చాంట్ చేస్తున్నాం. స్వామి ఆ టైంలో గాల్ఫ్ కార్ట్లో వచ్చేవారు. గాల్ఫ్ కార్ అంటే అంత రెండు పక్కల ఓపెన్ ఉంటుంది, మీ అందరికీ తెలుసుంటుందేమో. స్వామి వస్తునే సమయంలో, దగ్గరికి వస్తున్న సమయంలో మేము అప్పుడే

ఈ పంక్తులు చాంట్ చేస్తున్నాం. సామేమో మా ఎదురుగుండా కారు దిగేశారు. అక్కడే స్టేజ్ మీద ఇంకా కారు వెళ్ళలేదు, స్వామి పోటుకోలో వెళ్లకుండా ఇక్కడే దిగేశారు. దిగేసి మేము త్వం బ్రహ్మాస్ నేను స్వామిని చూస్తూ త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం అంటే నిజంగా అన్ని దేవతలు సర్వం తానేనే వాడు నా ఎదురుగుండా ఉన్నాడు కదా అని ఆ ఆనందంలో అలా చాంట్ చేస్తుంటే స్వామి నా వైపు చూసి చేతులు నాకు చూపెడుతూ త్వం స్వామి కూడా నాతో సహా చాంట్ చేశారు. త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం అంటే నువ్వు కూడా దేవుడు వేరా అని చెప్పారు. ఎంత ఎంత సింపుల్ వేగా నాకు తర్వాత ఆలోచిస్తుంటే అనిపించింది, అవును స్వామి ఎంత డివైన్ మెసేజ్, ఎంత సింపుల్గా ఆయన కూడా మాతోటే చాంట్ చేయడం కాకుండా చెయ్యి మా వైపు చూపెడుతూ మీరు కూడా అదే అన్నట్టు చెప్పారు. ఇది స్వామితత్వం. ప్రతి అవకాశాన్ని ఎంతో మధురంగా ఆ దివ్య సందేశం మధురంగా స్వీట్ వేలో నేర్పిస్తూ ఉండేవారు. అలాగే ఒకసారి ఒక స్టూడెంట్, స్వామి ఏది స్వామి మెసేజ్ కింద తీసుకోవాలి, ఇన్ని వింటున్నాను కదా అని అనుకుంటూ కూర్చున్నట్ట తనకు కూడా ఇలాంటి వేదంతో స్వామి సందేశం ఇచ్చారు. స్వామి తన దగ్గరకు వచ్చి అదే టైంలో స్వామి అన్ని స్వామి సంకల్పమే కదా, ఆ స్వామి తన దగ్గరకు వచ్చే టైంలో వేదం మేము చాంట్ చేస్తుంది, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. స్వామి ఈ పిల్లాడు ఆ ప్రార్థనతోటి స్వామి నేను ఎలా జీవించాలి నాకు మీరు గైడెన్స్ ఇయ్యండి స్వామి అంటే స్వామి తన దగ్గరకు వచ్చి స్వామి ఇదే చాంట్ చేస్తూ తన వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయారు. అంటే ఏంటి, సర్వత్ర నేనే ఉన్నాను, నన్ను సర్వం అందరిలోనూ అన్నిటిలోనూ చూడమని స్వామి ఎంత బ్యూటిఫుల్గా వేదం ద్వారా ఈ మెసేజ్ ఆ పిల్లాడికి ఇచ్చారు. అలాగే మేము చాలాసార్లు వేదం చాంట్ చేస్తున్నప్పుడు ఎంత ఎంకరేజ్ చేసేవారంటే మేము చాంట్ చేస్తున్నప్పుడు పరబ్రహ్మ స్వరూపం ఆయన, ఆయనకి తెలియని వేదం లేదు, కానీ మేము చాంట్ చేస్తున్నప్పుడు మాతో సహా స్టేజ్ మీద కూడా కూర్చుని మీరంతా కూడా చూసుంటారు, స్వామి కూడా వల్లె వేసేవారు. స్వామి కూడా శ్రీ సూక్తం వల్లె వేయడం, పురుష సూక్తం వల్లె వేయడం, అన్నీ అందులో స్వామి స్వయంగా

అనహం అని మనం చదువుతుంటే, మనం స్వామిని డిస్క్రైబ్ చేస్తూ స్వామిని తలుచుకుంటూ చదువుతుంటే స్వామి మనతో సహా అది అంటుంటే ఎట్లా ఉంటుందండి? ఒళ్ళు పులకరిస్తుంది. అదే కాకుండా స్వామి ఎంత సింపుల్ కదా అనిపిస్తుంది. ఇలాగే నాకు ఒకసారి

ఈ భజన స్వామి బృందావనంలో దర్శనంకు వెళ్తూ వెళ్తూ నడుస్తూ స్వామి డివోటీస్ దగ్గర దర్శనానికి వెళ్లబోయే ముందు మేము స్టూడెంట్స్ అంతా లోపల నుంచునేవారు బృందావనంలో. స్వామి నా దగ్గరికి వచ్చే టైంకి స్వామి ఈ సాంగ్ స్వామి పాడుతున్నారు, నా వైపు చూసి నవ్వారు. నేను అర్థం కాలే, నాకు ఫస్ట్ అది స్వామి సాయిరామన్ ఫస్ట్ టైం విన్నాను నేను. అంటే ఏదోలాగా అనిపించింది, కానీ దాని తర్వాత అర్థమైంది అలా జీవించాలి మన జీవితం అని. సర్వకాల సర్వ స్వామి దర్శనానికి వెళ్తూ షిరిడి సాయి ద్వారకమాయి పాడడం విన్నాను. అట్లాగే ఇంకో భజన నేను విన్నది ఏంటంటే, ఇలాగ ఇది రెండు సార్లు అయింది. ఇది చాలా ఏళ్ల క్రితం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు స్వామి పాడారు. అదేమో

ఈ పాట స్వామి హమ్ చేస్తో దర్శనంకి వెళ్లే ముందు హమ్ చేస్తో మేము అక్కడ నుంచునే వాళ్ళం కదా, స్వామి హమ్ చేయడం నాకు వినపడింది. సో అలా అలాగే స్వామి వేదం మనతో సహా మనలాగా తను కూడా సాధకుడులాగా మనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం మేము చాంట్ చేస్తుంటే, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ చాంట్ చేస్తుంటే స్వామి కూడా చాంట్ చేసేవారు. ఎందుకంటే అంత తన జీవితమే తన సందేశం అని చెప్పడంలో స్వామి వేదం అలా నిరంతరం చెప్పాలి. వేదం అంటే అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే స్వామికి రుద్రం అంటే, మేము వేదం పిల్లలుగా మాకు ఈ రుద్రం చాలా క్లోజ్ టు హార్ట్గా ఉండేది. ఎందుకంటే రుద్రం చాంట్ చేసినప్పుడల్లా నమకం, ఎస్పెషలీ నమకం చాంట్ చేసినప్పుడల్లా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః, అలా అంటున్న లేక నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశే.

0: అంటుంటే స్వామి ఆ స్టేజ్ మీద నుంచుని ఊగేవారు. భజనకి స్వామి ఊగినట్టు రుద్రం చెప్తున్నప్పుడు స్వామి ఊగేవారు. అంటే ఆనంద తాండవంలో శివుడున్నాడా అన్నట్టు స్వామి అక్కడ ఊగేవారు. ఎప్పుడు మేము రుద్రం నమ్మకం చాంట్ చేసినా స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఉండనివ్వండి, భజన హాల్లో ఉండనివ్వండి, ఎక్కడున్నా వచ్చి మా ఎదురుగుండా నిలబడేవారు. రుద్రం యొక్క రుద్ర జపం నమ్మకం ఉచ్చారణ యొక్క అంత మహత్తరమైన శక్తి ఉంది. ఎప్పుడు అది చాంట్ చేసినా స్వామి వచ్చేస్తూ ఉండేవారు. సో స్వామికి వేదం వేద ఉచ్చారణ అంటే ఇంత ఇష్టం. స్వామి చాలా ఆఫెన్ చెప్తూ ఉండేవారు, ప్రేమనే అన్నిటికీ మూలం అని. అన్ని పనులు ప్రతి జీవి ప్రతి మనిషి ప్రేమ వల్లనే చేస్తాడు. స్వామి చాలాసార్లు మనతో చెప్తూ ఉండేవారు, ప్రతి సందేశం డివైన్ డిస్కోర్స్ స్వామి ప్రేమతో ఎండ్ చేసేవారు. ప్రేమనే అన్నిటికీ మూలం, ప్రేమ వల్లే సర్వకార్యాలు, మనకు తెలిసినా తెలియకపోయినా ప్రేమ వల్లనే సర్వకార్యాలు సర్వులు చేస్తారని. దీనికి బృహదారణ్యకోపనిషద్లో యాజ్ఞవల్కుడు మైత్రేయితోటి ఇదే చెప్తాడు, సర్వకర్మలు ప్రతి ఒక్కరూ సెల్ఫ్ లవ్ వల్లనే ప్రతి కర్మ చేస్తాడు అని. అంటే తల్లి బిడ్డని ప్రేమించిన, భర్త భార్యని ప్రేమించిన, ప్రతి ప్రేమకి మూలం సెల్ఫ్ లవ్. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టే అవన్నీ చేస్తావని. ఆ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇక్కడ అంటే ఆత్మ, ఆత్మ మీద ఉన్న పరమ ప్రేమ వల్ల ప్రతి కార్యం ఆ ఆత్మ కోసం చేస్తూ ఉంటాం. నిజంగా ఆలోచిస్తే హేట్రెడ్కి కూడా ప్రేమనే మూలం. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి పరులు నీకేదో హాని కలిగిస్తారని చెప్పి వాళ్ళ పరుల మీద ద్వేషం పెంచుకుంటున్నావు. సో దానికి మూలం ఏంటి నిజంగా ఆలోచిస్తే ప్రేమనే మూలం. సో ఆ యాజ్ఞవల్కుడు ఏం చెప్తాడంటే, ఆ సెల్ఫ్ని మీరు దేహం అని అనుకోకుండా ఆత్మ అని అనుకుంటే నిజమైన ప్రేమ అయిపోతుంది అది. ఇదే స్వామి మనకి సర్వం. స్వామి ప్రేమ అని ఎప్పుడు స్వామి చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ప్రేమ అనే పదానికి స్వామి ఒకటే ఒక మీనింగ్ ఇచ్చేవారు, జీవాత్మకి పరమాత్మ పైన ఉన్న ప్రేమనే నిజమైన ప్రేమ. మిగతావన్నిటికీ ప్రేమ అనే పదం వాడనే వాడకూడదు. అవన్నీ ఆప్యాయతలు, లస్ట్, వేరియస్ అదర్ వర్డ్స్ వాడచ్చు, కానీ ప్రేమ అంటే జీవాత్మకి పరమాత్మతో ఉన్న సంబంధము, ఆకర్షణ, అదే ఆ ఫీలింగే ప్రేమ. సో అది మనం అర్థం చేసుకుంటే మనం ప్రతి కర్మ నిజంగా ఆ ప్రేమ మూలం వల్లనే ప్రతి కర్మ చేస్తాం. మనలో వచ్చే శక్తి, ఏ కర్మ చేయాలన్నా వచ్చే శక్తి ఆ ప్రేమ వల్లనే వస్తుంది. అది అర్థం చేసుకుని ఆ ఐడెంటిటీ బాడీ నుంచి షిఫ్ట్ చేసి ఆత్మకి షిఫ్ట్ చేయగలిగితే ఫీలింగ్ సేమ్ ఫీలింగ్, కాకపోతే ఐడెంటిటీ మనం డిస్టార్ట్ చేసాం. ఇదే స్వామి మనకి చాలా సింపుల్ విధాల్లో దైవ ప్రేమను పెంచుకోండి, దైవ ప్రేమతోటే అన్ని సాధ్యం అవుతాయి అని చెప్తారు. ప్రతి డిస్కోర్స్ స్వామి దాంతో ఎండ్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను మంత్రపుష్పం చదువుతుంటే, ఇప్పుడు అంతటి సమయం లేదు, కానీ మంత్రపుష్పం యొక్క అంతరార్థం ఏంటంటే జలము ఆపస్సు వేదంలో ప్రేమకి పర్యాయ పదం. సో మంత్రపుష్పంలో సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి అన్నిటికీ ప్రేమనే ఆధారం, నీరే ఆధారం అండంలో ప్రేమనే ఆధారం అని అర్థం చేసుకోవాలి. వారు ఆ ప్రేమ వల్ల అంటే ప్రతి పూజ మంత్రపుష్పంతో ఎండ్ చేసేవాళ్ళం. అలాగే మీరు జాగ్రత్తగా చూస్తే స్వామి ప్రతి డిస్కోర్సు ప్రేమతో ఎండ్ చేసేవారు. అంటే ఏంటి, నిజంగా ఆలోచిస్తుంటే నాకు అప్పుడు పులకరిస్తుంది. స్వామి ప్రతి పని పూజ కింద చేసేవారు. మనతో చెప్పడమే కాదు, స్వామి డిస్కోర్స్ ఇస్తే అది ఏదో పూజ కింద చేసినట్టు అనిపించింది. అందుకనే చివరిలో మీకు అందరికీ గుర్తుందో లేదో స్వామి అందరికీ నమస్కరించారు. అలాంటి దేవదేవుడు చేతులెత్తి అందరికీ నమస్కరించారు చివరిలో. అలాగే ప్రతి డిస్కోర్స్ కూడా స్వామి ఒక పూజలాగా చేసేవారు. ఎందుకంటే డిస్కోర్స్ని ప్రేమతో ఎండ్ చేసేవారు. మనం పూజ కూడా మంత్రపుష్పంతో ఎండ్ చేస్తాం. అంటే ఏంటి, స్వామి డిస్కోర్స్ని కూడా తన పూజ కింద చూసుకునేవారు. అంత సెల్ఫ్లెస్గా తన్ని తను సర్వత్రా చూసుకుంటూ ఆదర్శంతో జీవించి చూపెట్టిన ప్రేమమయుడు మన స్వామి. మనమంతా ఈ సులువైన దివ్యమైన మార్గం చేపట్టి ఆయన్ని ప్రీతిపరిచి ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ప్రార్థిస్తూ ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు రేడియో సాయికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సాయిరాం.
1: ఎంతో అమూల్యమైన అనుభవాలను, తద్వారా స్వామి బోధనలను, స్వామి చెంత తాను గ్రహించిన వేద సూక్ష్మాలను ఎంతో చక్కగా మనందరికీ అందించిన శ్రీ అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అంశాలను చక్కగా ప్రతిబింబించే ఒక మధురమైన పాటను మనం విందాం.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92వ పుట్టు పండుగ సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. సకల వేదాంత గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాన చెప్పుదునొక్కసారి, అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటేయని మదియందు నమ్మియుండు. ముక్తి కోరినరుడు ముక్కోటి దేవతల వేడుచుండు కాని వెతలపోవు. తనదు యందున్న అహమును వీడిన ముక్తియేల తానే ముక్తియగును. ఇలా స్వామి ఎంతో ప్రేమతో అతి సులువుగా ముక్తి మార్గాన్ని కూడా 3 ముక్కలలో చెప్తారు. అసలు అనిపిస్తుంటుంది స్వామిది ఎంత ప్రేమ, దానికి అవధులే లేవు. తల్లిదండ్రులు ఎలా అయితే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి వంట సామాగ్రి అంతా తెచ్చి వంట చేసి వడ్డించి అన్నం కలిపి ఎలా పిల్లల నోటిలో పెడతారో అదేవిధంగా ఆయన పిల్లలమైన మనందరం ఏమి చేయకపోయినా కేవలం మనపై ఉన్న ఆయన ప్రేమచేతనే మన చెంతకు వచ్చి అనుగ్రహించి రక్షించి సరైన మార్గంలో పెట్టి తీర్చిదిద్దుతున్నారు. ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై స్వామి విద్యార్థులు శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ రంగనాథరాజు, శ్రీ భార్గవ్, శ్రీ గణేష్ గార్లు సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై చర్చా కార్యక్రమాన్ని అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమంలోకి వెళ్దాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ వేద పురుషుడైన సాయి భగవానుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భక్తులందరి తరపున వినమ్రపూర్వకమైన సాక్షాత్ దండవత్ ప్రణామములు సమర్పించుకుంటూ సాయి ప్రేమయే వేదసారము అనే అంశాన్ని కొంచెం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. భార్గవ్ రాజు,
2: తప్పకుండా గణేష్.
1: అంటే ఒక సెంటెన్స్ లో మన సాయి ప్రసాద్ మనకి ఇది అందించాడు, కానీ అవధులు లేని ఈ టాపిక్ కి మనం 45 నిమిషాల్లో జస్టిస్ చేయాలంటే అది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. స్వామి మనకి పరీక్ష పెడుతున్నారనుకొని ఆ పరీక్షను యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఒక ప్రయత్న పూర్వకంగా దీంట్లోకి వెళ్దాం.
3: ఈ స్వామి చెప్పారు అనంత వై వేద, వేదం ఒకటే అనంతము, కానీ మనకి సాయి కూడా ఉన్నది, ప్రేమ కూడా ఉంది, వేదం కూడా ఉంది, సారం కూడా ఉంది.
2: ఒకసారి భాగేశ్వర్ గారిని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇప్పుడు మనం అనుకున్నాం సాయి ప్రేమయే వేదసారం అని. అయితే దీంట్లో ప్రేమ మూడు ఇంపార్టెంట్ పదాలు, ప్రేమ వేదాసారం అన్నిటికన్నా ఇంపార్టెంట్ చేసి సాయి, కానీ వాటిని కొంచెం డీప్ గా అండర్స్టాండ్ చేసుకుంటే అప్పుడు మేబీ కొంచెం జస్టిస్ చేయగలుగుతామేమో అనేటువంటి నా ఉద్దేశం. ఒకసారి సార్ ని స్వామి ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. పిల్లల్ని స్వామి చాలా ప్రేమిస్తారు అని చెప్పారు స్వామి. వెంటనే భాగేశ్వర్ ఆయనకున్నటువంటి చనువుతో స్వామివారిని, స్వామి మీరు అందరిని ప్రేమిస్తారు అని చెప్తారు కదా, మీరే ప్రేమ స్వరూపం అని చెప్తారు కదా స్వామి, మరి ప్రేమ అంటే ఏంటి అని అడిగారు. స్వామి ప్రేమ అంటే ఎమోషనా, ప్రేమ అంటే లేకపోతే ఒక రకమైనటువంటి ఫీలింగ్, అదేంటి స్వామి ప్రేమ అంటే? స్వామి నవ్వి స్వామి చాలా చక్కని డెఫినేషన్ బాకీసరికి అందించారు. స్వామి చెప్పారు ప్రేమకి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఏదైతే 3 ఆస్పెక్ట్స్ కలిగి ఉంటుందో అదే ప్రేమ. ఆ 3 ఆస్పెక్ట్స్ ఏంటంటే, మొదటిది చేంజ్ లెస్, ఎప్పటికీ అది చేంజ్ కాదు,
1: మారినటువంటిది.
2: రెండవది ఫియర్లెస్, ఎటువంటి భయం ఎరగనటువంటిది. మూడవది సెల్ఫ్లెస్, ఎలాంటి స్వార్థం లేనటువంటి విషయం. ఈ 3 ఎన్నటికీ మారినటువంటిది, ఎలాంటి భయం ఎరగనటువంటిది, ఎలాంటి స్వార్థం లేనటువంటిది, ఈ 3 దేంట్లోనైతే ఉంటుందో అదే ప్రేమ.
3: అద్భుతంగా చెప్పారు స్వామి,
1: చాలా బాగుంది. అదే ప్రేమ తాలూకా డెఫినేషన్ స్వామి క్లుప్తంగా మనకి ఇలా అందించారు మనకి. మరి భార్గవ్, ఎన్నాళ్ల నుంచో మనం వేదం చదువుతున్నాం కదా, మరి వేదానికి డెఫినేషన్స్ ఏమి ఇవ్వగలం ఈ రిలేషన్ లోని మనం?
3: ఫస్ట్ వేదం అంటే అది స్వామి చెప్పారంటే విద్ అనే ఒక రూట్ వర్డ్ నుంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడము,
2: తెలుసుకోవడం
3: అంటే వేదంలోని ఉన్న నాలెడ్జ్ అంత అనంతం అంటే. కానీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ వేదం, మీరు దాన్ని ఉచ్చారణ చేసినా కూడా లేకపోతే చదివినా కూడా విన్నా కూడా, దాంట్లో ఒక థీమ్, అండర్లైన్ థీమ్ ఎప్పుడు ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో నువ్వు తెలుసుకో, నీ రియల్ సెల్ఫ్ ఏంటి, నీ రియల్ నేచర్ ఏంటి అది తెలుసుకో అని ఒక ఫీలింగ్ ఎప్పుడు దాంట్లో వస్తుంది. ఇంకా ఇప్పుడు రంగనాథ్ అవి చెప్పినట్లాగా మూడు ఆస్పెక్ట్స్, ఫియర్లెస్, చేంజ్లెస్, మూడోది సెల్ఫ్లెస్. సో ఫియర్లెస్ ఆస్పెక్ట్స్ కి వస్తే మనకి మన మొన్న ఒక వర్క్ షాప్ లో కూడా మన ఒక అధ్యాపకులు బాగా చెప్పారు ఏంటంటే వేదాన్ని రాజసంహిత అంటారంట. అంటే అది నాకు విన్నాను చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాజసంహిత ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఏ రాయల్ డిక్టమ్. అంటే ఇప్పుడు ఒక రాజు ఒక విషయం మనకి ఒక శాసనం ఇస్తాడు, చెప్తే అందరూ చేస్తారు, చెయ్యాలి అంతే, దాంట్లో మరి డౌట్స్ ఉండకూడదు. ఇప్పుడు వేదం చెప్పినప్పుడు మనం శిక్షావళి తీసుకోండి, సత్యం వద ధర్మం చరా, అంటే సత్యమని పలకండి ధర్మమని పాటించండి, దానికి చేస్తే బాగుంటుంది, చేయకపోతే ఏంటి అవుతుంది, ప్లీజ్ చేయండి, అలాగే ఏమి ఉండదు, అంటే ఒక శాసనంలా చెప్తారు. రెండోది మాతృ దేవోభవ పితృ దేవోభవ, అంటే దానికి ఇలా చేస్తే నువ్వు అమ్మని గౌరవిస్తే బాగుంటుంది, లేకపోతే మంచిది కాదు అనే ఆప్షన్స్ ఉండవు, అంటే ఒక శాసనంలా చెప్తుంది వేదం. ఇంకోటి కావాలంటే అహం బ్రహ్మాస్మి అంటారు, అంటే ఏంటి కావాలంటే మనం దాని మీద చర్చించి దాంట్లో ఉన్న సారమైన కావాలంటే తక్కిన దగ్గర తీసుకోవచ్చు. కానీ వేదం యాజ్ సచ్ ఈజ్ లైక్ లైక్ డిక్టం. అది ఎందుకంటే స్వామి ఇప్పుడు చెప్తారు, ఎందుకంటే ఇవి మన ఋషులకి మునులకి అందరికీ పైనుంచి వాళ్ళ వాళ్ళ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి అందించబడినవి. అంటే వాళ్ళ కంపోజ్ చేసిన వాళ్ళు కావు, అందుకు అది హైయెస్ట్ ఎటర్నల్ ట్రూత్ నుంచి వచ్చినవి. అందుకు ఆ వచ్చిన వాటి భావం ఒక రాజులాగా అంటే చక్రవర్తి లాగా అలాంటి భావంతో ఉంటాయి అవి. అది ఫియర్లెస్. రెండో ఆస్పెక్ట్ చేంజెస్ అన్నారు, అంటే మార్పు చెందండి,
2: మార్పు చెందండి.
3: అంటే మనకి తెలుసు కదా మన వేదాలు అందరూ శృతి అంటారు. శృతి అంటే ఒక గురువు శిష్యుడికి బోధించి, అంటే పుస్తకాలు ఉండికో బోధించిన తర్వాత అది శిష్యుడు మళ్ళీ ఇంకో అలాగే జనరేషన్ జనరేషన్ నుంచి పాస్ అయ్యి వచ్చింది ఇవి. ఇంకా దీంట్లో ఒక అందమైన ఆస్పెక్ట్ ఏంటంటే మనకి వేదంలోని చాలా విధమైన ప్రకారంగా మనం చెప్పొచ్చు వేదం. ఒకటి సంహిత పాఠాలు అంటారు, సంహిత పాఠం అంటారు, జటాపాఠం అంటారు, క్రమపాఠం అంటారు, ఘనాపాఠం అంటారు. అంటే అప్పుడు నాకు ఎందుకు ఇలాగా ఇన్ని విధాలు ఎందుకు ఉన్నాయని, ఎందుకంటే అప్పుడు మనకి ఇప్పుడు ఆడియోస్ లాగా అంటే పుస్తకాల లాగా ఉండేవి కావు. సో ఏంటంటే ప్రతి వర్డ్ ప్రతి స్వరము మహాప్రాణము అల్పప్రాణము ప్రతి దాని ఉచ్చారణ ప్యూరిటీ అలాగే మెయింటైన్ చేయడానికి దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా చెప్పేవారు. ఇప్పుడు మనకి గణేష్ ఇప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనేది ఆ ఓము నమో నమో కింద ఓం నమో భగవతే తే పైకి స్వరిత వస్తుంది. అవన్నీ అలాగే ఉంచాలంటే ఏం చేయాలి, దాన్ని వాళ్ళు బ్రేక్ చేసేవారు. ఘనపాఠం ఇప్పుడు ఘనపాఠంలో ఏంటి మన ఆ ఓం నమో భగవతే రుద్రాయనే ఓం నమో నమో ఓం సారీ నమో భగవతే భగవతే నమో నమో భగవతే రుద్రాయ అని ఆ సేమ్ సేమ్ సేమ్ సెంటెన్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా మనం బ్రేక్ చేస్తే ఏంటంటే ఆ సంహిత పాఠం అంటే కలిపి చెప్పిన మిస్టేక్ వస్తే యు రిఫర్ టు దిస్, దీంట్లో ప్రాబ్లం
2: రిఫరెన్స్ పాయింట్.
3: అందుకు లాస్ట్ 2000 to 3000 ఇయర్స్ నుంచి దే ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్.
2: అంటే ఈ విషయం చెప్తుంటే నాకు ఒక
3: మాక్స్ ముల్లర్
2: గుర్తుకొస్తుంది. ఆయన మాక్స్ ముల్లర్ గారు ఫ్లెచర్ గారు అని, ఫ్లెచర్ ఏదైనా గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన ఎడిసన్ దగ్గర నుంచి బారో చేసుకున్న ఫోనోగ్రఫీ ఫస్ట్ టైం ఇంగ్లాండ్ లో దాని ఎగ్జిబిషన్ చెప్తున్నారు. అయితే దాంట్లో మొట్టమొదటి హ్యూమన్ వాయిస్ రికార్డ్ చేయాలి, మొత్తం యూరోప్ లో ఫస్ట్ టైం రికార్డ్ చేయాలని చెప్పి ఎవరు గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అంటే అప్పుడు అదే టైంలో మాక్స్ ముల్లర్ గారు అండ్ మాక్స్ ముల్లర్ ఇస్ ఇన్ టూర్ ఇంగ్లాండ్ లో తిరుగుతుంది. ఈజ్ ఆల్మోస్ట్ 78 అప్పుడు ముసలి అయిపోతున్నారు. ఆయన్ని చాలా ఒప్పించి వాళ్ళ భార్యతో ఒప్పిస్తారు. ఇది వారి భార్య రాసినటువంటి మెమోరియల్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్ ఆయన బుక్ లోంచి ఇది సేకరించిందండి. గూగుల్ చేస్తే కూడా మనకు ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్స్ కూడా దొరుకుతుంది. బుక్ పేరు మెమోరీస్ ఆఫ్ మాక్స్ ముల్లర్, మెమోరియర్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్. ఆవిడ తీసుకుని వెళ్తారు మాక్స్ ముల్లర్ ని ఆ ఫోనోగ్రాఫ్, దాని ఫోనోగ్రాఫ్ అనేవాళ్ళ ఫోనోగ్రాఫ్ అక్కడ పెట్టుంటే వాళ్ళు చాలా ఎక్సైటెడ్ చెప్తుంటారు, అయ్యా మొట్టమొదటిసారి మానవ చరిత్రలో ఒకరు మాట్లాడుతుంటే ఆ మాటను రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని అదే విధంగా రిప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి మనం ఇప్పుడు చూస్తున్నామని మాక్స్ ముల్లర్ అంతా తెలిసిన నవ్వి, అంటే ఒక విధంగా ఆయన మెచ్చుకోరు కానీ నవ్వుతారు. ఆయన ఎందుకు నవ్వుతారు అర్థం కాదు. సరే మీరు మొదట్లో మీరు మాట్లాడండి అంటే ఆ ఫోనోగ్రాఫ్ ఆన్ చేసినప్పుడు ఆయన అందరూ తెలిసింది అది అగ్నిమీలే పురోహితం అని మొట్టమొదటి మంత్రం చదువుతారు. వారందరికి అర్థం కాదు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఆయన అప్పుడు ఋగ్వేదం యొక్క గొప్పతనం, వేదాల గొప్పతనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చెప్తారు, మీరు ఫోనోగ్రఫీని ఫస్ట్ టైం సౌండ్ ఏ విధంగా వింటామో అదే విధంగా రిప్రొడ్యూస్ అవుతుందో మనం అనుకుంటున్నాము. కానీ భారతదేశంలో ఆర్యవర్తలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం సౌండ్ ఆవిర్భవించిందో అదే విధంగా అదే సౌండ్ ని శిష్యుల చెవుల్లో పోస్తున్నారు. ఆ శిష్యులు వేరొక జనరేషన్ లో పోస్తున్నారు. అది ఆ జనరేషన్ జనరేషన్ అదే విధంగా ఫోనోగ్రఫీ టెక్నాలజీని ఆ విధంగా వాళ్ళు వాడుతూ వస్తున్నారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఉచ్చరించినటువంటి మంత్రం యథాతథంగా నేను ఈ రోజు ఉచ్చరించానంటే దాని కారణం ఈ ఫోనోగ్రఫీ టెక్నాలజీ, హ్యూమన్ ఫోనోగ్రఫీ అని చెప్తూ వస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అది ఆ విషయం గుర్తుకొస్తుంది.
3: మూడో ఆస్పెక్ట్ మనం అంటే మూడోది సెల్ఫ్లెస్ అనే ఆస్పెక్ట్. సెల్ఫ్లెస్ అంటే మనకి ఈ వేదం అంటే యూనివర్సల్ అంటారు. అంటే ఇది ఒక జాతి మత భేదాలు ఏమి ఉండవు. అంటే స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు, గాయత్రి మంత్రం మీరు తీసుకోండి, గాయత్రి మంత్రంలోని ఎక్కడ కూడా ఇది ఈ డైటీ కోసం అని ఉండదు. అదేంటంటే ఎవరైనా చెప్పొచ్చు, అదేంటి నా ఇంటలెక్ట్ నా మేధాశక్తి ఇంప్రూవ్ కాదు, అంటే దాన్ని అవేకన్ చేయడం, అంటే దాన్ని నిద్ర లేపడం కాకుండా జాగ్రత్త చేయడం, మేక్ ఇట్ రియలైజ్ నేను కూడా దేవుడినే అనే ఒక భావం దానికోసం వచ్చే ఆ మీనింగ్ దానికి వస్తుంది. అందుకే స్వామి ఏం చెప్తారంటే ఇది ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు రుద్రం తీసుకోండి, రుద్రంలో మీరు ఏమైనా ఒక చాలా విషయాలు రుద్రంలో ఉన్నవన్నీ నేచర్ సంబంధించినవి, ఫైర్ వాటర్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. దాంట్లో మీరేంటి రథేభ్యో రథేభ్యస్ అంటే ఒక కార్పెంటర్, ఒక వన్ హూ అంటే చారిటీర్ ఒక రథం తోలేవాడు, ఒక ఈవెన్ నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఏంటంటే ఓ థీఫ్ అనుకోండి, ఒక చీట్ ఎవరైనా థీఫ్ మనం డిఫరెంట్ గా తీసుకోవచ్చు, అంటే చిత్త చోర అని కృష్ణ కూడా అనొచ్చు. అందుకు ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో ఉన్న ప్రతి మనిషి ప్రతి థింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ గాడ్. దాంట్లో మనం రుద్రం అని అంటాం కానీ ఎవ్రీథింగ్ ఇన్ దాట్ రిలేట్స్ టు ద నేచర్. సో ఇట్ ఈస్ వెరీ యూనివర్సల్ ఇన్ ఇట్స్ అపీల్. అది నేను చెప్పొచ్చు.
2: అది చాలా ఇది రుద్రం అంటే ఒక చిన్న స్వామి డెఫినేషన్ గుర్తుకొస్తుంది. మన రుద్రం అంటే మేబీ ఆ మన వేద పురుషులు ఆ మహాయోగులు ఈ రుద్రానికి ఆ విధంగా అన్నారేమో. స్వామి చెప్తారు ఒకసారి ఒక డిస్కోర్స్ లో, ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలకు లోనవుతుందో అప్పుడు అది ఇంద్రుడు, అదే మనస్సు ఇంద్రియాలకు అతీతంగా ఉంటుందో అదే రుద్రుడు.
3: అంటే
2: మనస్సుకు అతీతం ఇంద్రియాలకు అతీతమైనటువంటి మనస్సు ఇచ్చేటువంటి సాధనం రుద్రుడు, రుద్రం కావచ్చని ఆ మహాయోగుల యొక్క ఆలోచన కావచ్చు.
1: చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ మూడు ఆస్పెక్ట్స్ ఏది, ఒకటి చేంజ్లెస్ మార్పు లేనటువంటిది, రెండవది సెల్ఫ్లెస్ అంటే తన గురించి స్వార్థరహితమైనది, మూడవది ఫియర్లెస్ నిర్భయమైనటువంటిది, భయం ఉండదు. మరి ఇప్పుడు వేదం గురించి చెప్పుకున్నాము, ప్రేమ గురించి చెప్పుకున్నాము, మరి సాయి ప్రేమయే వేద సారం అంటున్నాం కదా, దీనికి నాకు ఒక మంచి లింక్ దొరికింది అనిపిస్తుంది. అందరికీ తెలిసిందే గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామి వారి దగ్గరకు వచ్చిన మహావేద పండితుడు.
2: ఆయన వారి అబ్బాయి కూడా మన
1: జీవి సుబ్బారావు వాళ్ళ మనవడు, వాళ్ళ మనవడు స్వామి స్టూడెంట్ అనమాట. సో ఆయన వాళ్ళ అబ్బాయి జీవి సుబ్బారావు గారు పెద్ద సైంటిస్ట్ ఆయన, అండ్ యుఎన్ లో కూడా ఆయన వర్క్ చేశారు అనమాట. ఒకసారి ఏదో పాసింగ్ కమెంట్ గాని ఎవరో చెప్తుంటే ఆయన విన్నారు, స్వామి చెప్పేదంతా వేదంలో ఉంటుంది అని ఆయన విన్నారనమాట. వింటే ఒక డౌట్ క్లారిఫై చేసుకోవడానికి వచ్చినట్టు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి, నాన్నగారు ఇలా స్వామి చెప్పిందంతా వేదాల్లో ఉంటుందంటున్నారు, అది నిజమేనా అని అడిగారట. అడిగితే వాళ్ళ నాన్నగారు నవ్వి, అప్పుడే స్వామి యొక్క దివ్యత్వం సర్వజ్ఞత్వం అన్ని ఆయనకి అనుభవంలో వచ్చాయన్నమాట. వస్తే అప్పుడు ఆయన అన్నారు, అది కాదు నాయనా, స్వామి చెప్పేదంతా వేదంలో ఉండటం కాదు, స్వామి చెప్పేదంతా వేదమే అని ఆయనకి చెప్పారంట. ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే సైంటిస్ట్ కాబట్టి ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటేనే గాని వాళ్ళకి ఆ అర్థం క్లారిటీ ఉండదు, ప్రూఫ్ కావాలి వాళ్ళకి. సో ఆయన ఒక స్వామి యొక్క ఉపన్యాసం తీసుకుని ఆ పుస్తకాన్ని తిరగవేస్తూ, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసి అది అడుగు, స్వామి చెప్పిన మాట దానికి రిలెవెంట్ వేదంలో మంత్రం నేను నీకు చెప్తానని చెప్పి ఆయన పుస్తకం ఓపెన్ చేసి ఒక వర్స్ చెప్తున్నారు, ఆయన రిలేటెడ్ వేదం ఒక పంక్తి చెప్తున్నారు, మంత్రం చెప్తున్నారు ఆయన. సో అట్లాగా స్వామి చెప్పే మాటలు అన్ని వేదాలే.
2: ఇప్పుడు గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే ఆ తరం, ఆ వేద పండితుల తరం. మీరు ఇంత కామోదాని గారు అనిల్ కుమార్ సార్ గారు చెప్పారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఆ తరం చెప్తుంటే, ఇప్పుడు మన కొద్ది రోజుల క్రితము కొన్ని డ్రామాల కోసం రీసెర్చ్ చేస్తుంటే కొన్ని చక్కని విషయాలు బయటకు వచ్చాయి. ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వారి ఆ వేద పండితులందరూ మొట్టమొదటిసారి మన వెంకటగిరిలో యజ్ఞం జరుపుతున్నారు. యజ్ఞం జరుపుతున్నప్పుడు స్వామి ఆ యజ్ఞానికి స్వామిని అప్పటి వారిని స్వామికి స్వామి శరీరానికి దాదాపు ఒక 29-30 సంవత్సరాలు కావచ్చు. ఆ టైంలో స్వామిని పిలిచారు. ఆయన ఎందుకు పిలిచారంటే ఆ రాజుగారు కూడా ఆయన ధృవీకరించుకోవాలి, ఈయన దేవుడా కాదని తెలుసుకోవాలనేటువంటి కన్ఫర్మేషన్ కోసం ఆయన పిలిచి అప్పుడు ఆ యజ్ఞంలో ఆ యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం జరుగుతున్నప్పుడు స్వామి దాన్ని చూస్తూ దానికి ఒక ఆర్గనైజర్ గా స్వామి చూస్తున్నారు దాని దూరం నుంచి. మొత్తం యజ్ఞం అయిపోయిన తర్వాత స్వామి వచ్చి వీళ్ళందరితో అన్నారంటే చాలా యజ్ఞం చాలా బాగా జరిగింది, చాలా సంతోషం అని చెప్తే వీళ్ళు ఈయనకి బాగా జరుగుతుంది జరగకపోతేంటి ఈయన ఎంత చెప్పేది అనేటువంటి ఉద్దేశంతో ఆ సంతోషం అన్నట్టు వాళ్ళు కూడా తలుపుతున్నారు. దాంట్లో యజ్ఞం చివరిగా వాళ్ళు ఒక పాట పాడుతున్నారు. ఆ పాటలో తన్మయత్వంలో పాడుతుంటే ఆయన మొత్తం దాన్ని మునిపోయారు, ఆ పాటలు మునిగిపోయారు. స్వామి దానికి యజ్ఞ ఫలితంగా వీళ్ళందరూ ఋతుకులందరికి చూస్తూ నేను యజ్ఞం మీ అందరికి యజ్ఞ ఫలితం ఇస్తున్నాను అన్నట్టు ఆ 48 మంది మధ్య నిలబడి స్వామి ఒకసారి నన్ను చూడండి అన్నట్టు ఒకసారి శబ్దం చేశారు. వారు ఒకసారి చూస్తే ఆ 48 మందికి స్వామి శ్రీకృష్ణుని దర్శనమిచ్చారు. అది వారికి ఒక యజ్ఞ ఫలితం. అప్పుడు వాళ్ళందరూ 48 మంది దాసోహం స్వామికి. అదే ఋతుకులు పుట్టపర్తి కూడా
3: అంటే మన గండిగడ్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారే కదా మనకి సాయి గాయత్రి అనేది ఇచ్చింది ఆయన.
1: సో ఈ ఋత్విక్కులు కొంతమంది స్వామి మొట్టమొదటిసారి వేద పురుష సత్తా జ్ఞానయజ్ఞం ప్రశాంతి రంగంలో కండక్ట్ చేసినప్పుడు వాళ్ళంతా
3: 62లో
1: వచ్చినప్పుడు వీళ్ళందరూ స్వామి ఎప్పుడు అంటారు కదా అన్ని రెడీ చేసి ఐటమ్స్ లిస్ట్ అంతా తీసుకురమ్మని స్వామి చెప్పారంట. మనం సత్యం శివం సుందరంలో కూడా ఈ ఇన్సిడెంట్ రికార్డ్ అయి ఉన్నది. ఆ మరుచంబు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేపులా మూతి ఉంటుంది అన్నమాట దానికి, ఆ చెంబు చాలా మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ది యజ్ఞం అనమాట. అది వాళ్ళు లిస్ట్ లో పెట్టుకోవడం మర్చిపోతారు అంత పెద్ద ఋత్విక్లు అంత అనుభవజ్ఞులు కూడా. స్వామి ముందరే అడుగుతారు అన్ని సమకూర్చుకున్నారా లేదా ఏమన్నా కావాలంటే అడగండి అని. అంటే ఎంత ప్రేమ ఉంటే స్వామి అట్లా చెప్తారు. ఇంకొకరు మనమే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఏదన్నా మిస్ అయితే మనం అరుస్తాం వాళ్ళ మీద ఎందుకు రాలేదు టైంకి తేలేదు ఇది తేలేదని. యజ్ఞంకి కేవలం 10 నిమిషాలు సమయం ఉంది అప్పుడు ఈ పెద్ద ఆయనకి బైరాగ శాస్త్రి గారికి గుర్తొచ్చింది అరే నేను ఈ చెంబు తీసుకురావడం మర్చిపోయాను అంటే స్వామికి చాలా భయంగా ప్రార్థించే విన్నవించుకున్నారనమాట. మనం ఇందాక తెలుసుకున్నట్టు ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ భయం ఉండదు. స్వామి దగ్గర స్వామి పరిపూర్ణమైన ప్రేమ స్వరూపుడు కాబట్టి అక్కడికి వచ్చి నాకు తెలుసు అని నేను ఇప్పుడే తీసుకొని వస్తానని పైకి వెళ్లి తన రూమ్ లోని ఒక మరుచంబు తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి ఇది షిరిడి అవతారంలో నేను వాడింది, ఇది చించోళి రాణి దగ్గర ఉంటే అక్కడి నుంచి నేను ఇప్పుడు తీసుకొచ్చాను మీకోసం అని చెప్పన్నారు. అంటే అక్కడ భయం అనేది లేదు, తప్పు చేశారు వాళ్ళు కానీ స్వామి దాన్ని యాక్సెప్ట్ చేశారు ప్రేమతోటి.
2: అదే విధంగా ఆయన అవతారాల కంటే ఈ జన్మ ఆ జన్మ జన్మలకు కూడా అతీతమైనటువంటి.
1: అండ్ ఇంకొక స్వామి
3: ఫీలర్స్ అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది అంటే ఈ ఒకసారి స్వామి వివేకానందుడు ఆయన పరివరాజక దీంతో వెళ్తుండేవారు అంటే ఆయన సంచరణ చేసేవాడు మన భారతదేశం అంతా. సో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక సందర్భంలో ఏంటిదంటే ఆయన నడుస్తుంటే
1: ఒక మరుచంబు తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి ఇది షిరిడి అవతారంలో నేను వాడింది, ఇది చించోళి రాణి దగ్గర ఉంటే అక్కడి నుంచి నేను ఇప్పుడు తీసుకొచ్చాను మీకోసం

0: ఒక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఒక సందర్భంలో ఏంటిదంటే ఆయన నడుస్తుంటే అటు నుంచి కోతులు వచ్చాయి, చాలా కోతులు వచ్చాయి. కోతులు వస్తే ఆయన భయం వేసింది కోతులు చూసి. అంటే ఆయన కాషాయం ధరించుకుని అప్పుడు అంటే సన్యాసం వీరదహం అయిన తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత రామకృష్ణ పరమహంస మహాసమాధి అయిన తర్వాత అయితే నడుస్తుంటే అటు నుంచి కోతులు వచ్చి ఎదుర్కొన్నాయి. అయితే ఈయన వెళ్ళండి వెళ్ళండి అనుకు అన్నట్టు ఒకసారి సాంగ్ చేస్తున్నారని చేతిలో కర్ర ఉండేది. కానీ అటు వెళ్తుండేవి కావు అటు నుంచి ఈయన అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుండేవి. అయితే ఈ సందర్భం ఒక ముస్లాం కూర్చుండేది అక్కడ బట్ట ఉతుకోవడం చేస్తుండేది పక్కన. ఆమె చూసింది, చూసి ఈయన దగ్గరికి వచ్చి అన్నది, నువ్వు సన్యాసివి, సన్యాసి కాషాయం ధరిస్తారు, కాషాయం అంటే అగ్ని ఫైర్ అది, నీలో నీ ఫస్ట్ క్వాలిటీ ఫియర్లెస్నెస్ ఉండాలి. ఎలాగైతే నువ్వు ఆ కోతులను చూసి భయపడుతున్నావో ఆ కోతులే నీలో మంకీ మైండ్ గా కూడా ఉంటాయి. అది నువ్వు వాటిని ఎదుర్కోకపోతే నువ్వు సన్యాసి ఎలా అవుతావు? నీ మైండ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోతుల్ని ఎదుర్కో, దాని అయిన తర్వాత నీ మైండ్ లో ఉన్న తలంపులు, నీలో నెగటివ్ థాట్స్ కూడా నువ్వు ఎదుర్కోవాలి. అందుకు ఫస్ట్ ఫియర్లెస్ అవ్వాలి నువ్వు, అప్పుడే యువర్ ట్రూ సన్యాసి. అంటే అప్పుడు చెప్తాడు ఆయన, రాస్తాడు ఆయన మెమోయర్స్ లోని. అదొక చాలా పెద్ద లెసన్ ఫ్రమ్ అ నార్మల్ ఓల్డ్ ఉమెన్. అంటే రోడ్ మీద ఆ పక్కన కూర్చుని ఆవిడ చూసి, నువ్వు సన్యాసివి, కాషాయం వేసుకున్నావు, కాషాయం అంటే భయం లేని వాళ్ళకే కాషాయం వస్తుంది, ఆ సాక్రిఫైస్ అనే ఇది వస్తుంది, అందుకు యూ షుడ్ బి ఫియర్లెస్ అని అది ఫస్ట్ లెసన్ ఆయన ఇప్పుడు నేర్చుకున్నాడు అని చెప్తారు.
1: మీ కోతులు ఆలోచనలు అంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. బృందావన్ ఒకసారి బృందావన్లో త్రై బృందావన్లో బాయ్స్ అందరూ లాన్ లో కూర్చున్నారు బయట, లాన్ లో త్రై సెషన్ లాన్ లో అవుతుంది, వెరీ అన్యూజువల్ గా. ఆయన వార్డెన్ గారు పక్కన స్వామి మాట్లాడుతూ డిస్కస్ చేస్తుంటే ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నారు, బాయ్స్ అందరూ చాలా తీక్షణంగా వింటున్నారు. అయితే త్రై బృందంలో కాబట్టి మైక్ సెట్ లేకుండా చిన్న చిన్న మైక్ సెట్స్ తోనే అరేంజ్ చేశారు, పిల్లలకు మాత్రమే వినబడాలి. స్వామి చాలా ఇంటెంట్ గా డిస్కోర్ చెప్తున్నారు. అయితే మనకు తెలిసిందే బృందావనంలో చాలా కోతులు ఉంటాయి. ఒక్కసారి ఒక పెద్ద కోతుల గుంపు మీదకి వచ్చేసింది, ఆ చెట్ల మధ్యలో ఆ కోతులు ఒక చెట్టు మీద ఇంకో చెట్టు ఎగురుతూ ఉంటే ఆ చెట్లు మొత్తం ఊగుతున్నాయి, చాలా శబ్దం అవుతుంది. స్వామి చెప్పేటువంటి డిస్కోర్స్ వినబడట్లేదు. పిల్లలందరూ ఆ కోతుల దిక్కు చూస్తున్నారు. వార్డెన్ గారి దిక్కు చూసి స్వామి నవ్వుతూ, కోతులు మన బాయ్స్ లాగే కోతులు వచ్చాయి, మన బాయ్స్ కూడా మంకీస్ అని స్వామి నవ్వారన్న. కానీ డిస్టర్బెన్స్ అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతే వాటిని పంపించేటువంటి ధైర్యం వరకు లేదు, వాటిని స్వామి కొట్టలేరు. స్వామి ఆ కోతుల్ని ఆ కోతుల వైపు స్వామి ఒక్కసారి ఇట్లా చూసారట. ఒక్కసారి ఎగురుతున్న కోతులని ఒక్క సెకండ్ ఆగిపోయి
0: స్తంభించిపోయి
1: మెల్లిగా డిసిప్లిన్ గా చెట్టు 42 కోతులు 42 43 కోతులు వరుసగా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి దూరం నుంచి వెళ్ళిపోయి దూరం కూర్చున్నాయంట. అస్ ఇఫ్ దే ఆర్ ఆల్సో లిస్నింగ్ టు స్వామీస్ డిస్కోర్స్. ఆ ఒక్క చూపు సుదర్శనం అంటే అన్నట్టు ఆ ఆలోచనలు స్వామి ఒక్క చూపుతో ఉన్నటువంటి ఎన్నో జన్మజన్మ నుంచి వచ్చేటువంటి ఆ కోతులు మన ఆలోచన విధంగా వెంటాడేటువంటి కోతులు అట్లా మారిపోతాయి.
0: మీరు చెప్తే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, త్రై బృందావన్ స్వామి రెసిడెన్స్. అప్పుడు స్వామి ఏం చేశారంటే మీకు కూడా తెలిసి ఉంటుంది, త్రై బృందావన్ చుట్టూ అంతా శివదల్ అంటే యూత్ ని పెట్టి వాళ్ళని మంకీ బాయ్స్ అనేవారు. మంకీ బాయ్స్ అంటే ఏంటంటే స్వామి రెసిడెన్స్ దగ్గరికి మంకీస్ రాకుండా చూడడం. అది అప్పుడు ఆలోచించినప్పుడు కరెక్ట్ మంకీ బాయ్స్, కానీ స్వామికి ప్రాబ్లం ఏంటి, స్వామి రూమ్ లో లోపల ఉంటారు, అంత క్లోజ్ ఉంటుంది, బాయ్స్ అక్కడ నుంచో పెట్టి మంకీస్ రాకుండా చూడడం ఏంటి అంటే దాంట్లో కూడా ఒక అంతరార్థం ఉంది, మంకీస్ ని లోపల రాకుండా చూసుకోవచ్చు. అది అవ్వచ్చు, అది మీరు చెప్తే నాకు అర్థం.
1: అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకొకసారి కార్డు స్వామి దగ్గర కార్డు తీసుకెళ్ళాం, గ్రీటింగ్ కార్డు మన యజర్ మందిరం ఓపెన్ అప్పుడు తీసుకెళ్తే స్వామి చూపించే, స్వామి ఇది మీరు ఎదురుమంది ఓపెన్ చేస్తున్నారు కదా, ఓపెన్ అవుతుంది కదా, మాకు పిల్లలందరికి ఆపర్చునిటీ ఇవ్వండి స్వామి అంటే, స్వామి అన్నారు, నాతో అన్నారు, స్వామి బృందావనంలో ఉండే ఇంటి పేరు ఏంటి అని అన్నారు. స్వామి త్రయి అని అన్నారు. అంటే త్రయి అంటే ఏంటి అని అన్నారు. నాకు తెలియదు, మూడు వేదాలు అని మాత్రం తెలుసు, మనకి నాలుగో వేదం తర్వాత యాడ్ అయింది తెలియదు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, నాలుగు ఉండాలి కదా, చతుర్థ అండ ఒకటి త్రయి అని ఎట్లుంది అని నేను భయంగా స్వామి చూస్తాం అన్నారు, మూడు వేదాలు అని చెప్పి స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ తర్వాత నేను బృందావానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి త్రయ బృందం చూసినప్పుడు నాకు ఆ కోతులు చుట్టూ తిరిగేవి, కానీ చుట్టూ కోతులు తిరుగుతాయి కానీ ఎప్పుడు మాత్రం త్రయ బృంద త్రయ డోర్ లోపు మాత్రం ఎంటర్ కావాలి. ఆ లోపల ఉండేది భగవంతుడు, ఆ లోపల ఉండేది స్వామి. చాలా సింబాలిక్ గా స్వామి కట్టారంటే ఈ ఆలోచనలు మొత్తం మనసు అనేటువంటి ఆలోచన త్రయి ఆ వేద స్వరూపుడు చుట్టూ తిరుగుతుంటాయి, కానీ ఆ లోపల ఉండేటువంటి ఆ మూర్తి దగ్గర మాత్రం వెళ్ళాం.
0: ఇంకోటి ఏంటంటే మంకీ బాయ్స్ అనేవాళ్ళు ఎంత స్పెషల్ అంటే అది స్వామి రెసిడెన్స్ మధ్యలో ఉన్న చుట్టుపక్కల అంతా డ్యూటీ ఇస్తారు. మంకీ బాయ్స్ స్పెషల్ ఎందుకంటే స్వామి దగ్గర ఉంటామని, కానీ దీంట్లో చాలా అంతరార్థం అంటే మంకీ

0: రాకుండా చూసుకునే బాయ్స్ వాళ్ళు. అంటే స్వామి ప్రకారం ఏంటంటే నీ మైండ్ లో ఉన్న మంకీస్ రాకుండా చూసుకో, అప్పుడు నేను దగ్గరగా ఉంటాను నీకు.
1: సో ఇలా మనం మన మంకీ మైండ్ గురించి మాట్లాడుకుంటూ స్వామి ప్రేమే వేదసారం అని నిర్ధారణ అయిపోయింది అనే డెసిషన్ కి వచ్చేస్తే మనం స్వామి ప్రేమ గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ మన లిసనర్స్ తాలూకా సాటిస్ఫాక్షన్ కోసం సాయి ప్రేమయే వేదసారాన్ని దాన్ని ఎట్లాగా మనం జస్టిఫై చేస్తామనేది మన ప్రయత్నంగా మనం చేస్తున్నాం ఇది. సో చక్కగా స్వామి తన భజనలో పాడతారు, లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఇస్ మై బ్రెత్, బ్లిస్ ఇస్ మై ఫుడ్ అంటారు కదా. సో ఇక్కడ ఈ పాటలోనే స్వామి, ఇది ఇంగ్లీష్ సాంగ్ అయినా ఎంత మీనింగ్ ఉన్నది అసలు దీంట్లోని, లవ్ ఇస్ మై ఫామ్. సో ఆ వేద స్వరూపుడు భూపైకి దిగి వచ్చాడు. సో ఆయన వన్ టాప్ టు టో అంతా ప్రేమే, ట్రూత్ ఇస్ మై బ్రెత్ అంటున్నారు. ఇక్కడ వేదాలకి ఒక డెఫినేషన్ మనం భార్గవ మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు యస్య నిశ్వసితం వేద అన్నారు. అంటే భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు. సో వేదాలు ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నాయి, సంస్కృతంలో రాస్తున్నాయి. సో వేదాలకి బేస్ సంస్కృతం అయితే సంస్కృతమే భగవంతుడి శ్వాసగా స్వామి ఒకసారి చెప్పారు, అది నా శ్వాస అని.
2: ప్రవీణ సార్ మాట్లాడే
1: ప్రవీణ సార్ ఒకసారి కారిడార్ లో కూర్చున్నారు స్వామి మందిరం లాబీలోని, అక్కడ గణేష్ వెనకాతల స్టూడెంట్స్ అంతా కూర్చుంటే ఈయన చాలా బాగా సంస్కృతంలో రాస్తారనమాట. ఒకసారి సంస్కృతం శ్లోకం ఒకటి రాసి చిన్న చిట్టీలోని మడతబెట్టి కూర్చున్నారు స్వామికి చూపిద్దామని. స్వామి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని స్టూడెంట్స్ మధ్యలో నడిచొస్తున్నారు. ఈయన ఇట్లా చేయి పైకెత్తి ఆ కాగితం అందించాలని ప్రయత్నించారు. స్వామి ఆయన దగ్గర నుంచి ఆ కాగితం తీసుకుని ఏంటిది అని అడిగారు. స్వామి ఒక శ్లోకం రాశాను స్వామి, ఏ భాష అని అడిగారు. స్వామి సంస్కృతం స్వామి అంటే. స్వామి ఒక్కసారి అట్లా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళినట్టు ఎంతో ఆనందించి కళ్ళు తెరిచి సంస్కృతము నా శ్వాసము అన్నారు. అంటే వేదాలకి ఆధారం సంస్కృతం అయితే సంస్కృతమే భగవంతుడికి ఆధారం అయింది. ఆ సో యస్య నిశ్వసితం వేద అన్నదానికి ప్రతిరూపం మన స్వామి.
2: ప్రవీణ సార్ ఎక్స్పీరియన్స్ చెప్తుండే ఇంకొక మన స్టూడెంట్ సుధీంద్రన్, ఆయన స్వామి తరచు మాట్లాడేవారు. ఒకసారి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం అవుతున్నప్పుడు ఒక రోజు మునుపు ఇంకొక మరుసటి రోజు పూర్ణ పరిపూర్తి అయిపోతుంది యజ్ఞం, పిలిచారు ఆయన. పిలిచి స్వామి చెప్తున్నారు, అడిగారు ఆయన చెప్తున్నారు యజ్ఞం గురించి, చెప్తే క్వశ్చన్ అడిగారు, ఈ యొక్క యజ్ఞంలో ఎందుకు కుంకుమార్చన చేస్తారు అని. ఆయనకు అర్థం కాలేదు. స్వామి తెలియదు స్వామి అన్నట్టు స్వామిని చూస్తే స్వామి చెప్పారు, అగ్ని భగవంతునికి అందరు సమర్పణలు చేసిన తర్వాత అగ్నిదేవుడు వాటన్నిటిని తీసుకువెళ్లి పలానా నవగ్రహాలకు ఏ పర్టికులర్ ఏ స్వరూపం దగ్గరికి వెళ్లాలో ఆ స్వరూపం దగ్గరకు ఆయన వెళ్లి ఆయనకు ఈ యజ్ఞ ఫలితాన్ని అందిస్తూ ఆ కుంకుమను వారి నుదుటి మీద పెట్టి ఒక లాంఛన ప్రాయంగా దాన్ని అందిస్తారు అని. అందుకే అగ్నిదేవునికి అసిస్ట్ చేయడానికి కుంకుమ వేస్తారు అని నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ స్వామి ఒక రెండు నిమిషాలు స్వామి అన్నారు, మరి వారు తీసుకున్నటువంటి ఫలితాన్ని వారి నుదుట్లో ఉన్నటువంటి కుంకుమతో వారు ఏం చేస్తారు అని స్వామి అడిగారు. ఈయనకు తెలియదు స్వామి అని ఆయన అప్పుడు చెప్పేశారు. అంటే స్వామి నవ్వన్నారు, వారందరూ రాత్రి యజ్ఞ పురుషుని దగ్గరికి పర్మిషన్తో యజ్ఞ పురుషుని దగ్గరికి వెళ్లి వారి కుంకుమను ఆ యజ్ఞ ఫలితాన్ని మొత్తం యజ్ఞ పురుషునికి అందజేసి ఆ కుంకుమతో ఆయన పాదాలు మొత్తం లేపనం చేస్తారు, మొత్తం ఆయన పాదాలు మొత్తం లేపనం చేసి వారి యజ్ఞ ఫలితం ఆయన దగ్గర పెట్టి వారు వాళ్ళు సమర్పిస్తారని స్వామి చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది ఓహో అని. అయిపోయింది ఇంతటితో ఆ రోజు యజ్ఞం పూర్తయింది. మరుసటి రోజు స్వామి మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. కొంచెం ఇంటర్వ్యూ రూమ్ లో కొంచెం వేడిగా ఉంటే ఫ్యాన్ కొంచెం స్పీడ్ పెంచారు. ఆ పెరిగిన గాలికి స్వామి కూర్చున్నారు, ముందే స్వామి ముందే సుధీరన్ కూర్చున్నారు. స్వామి చూస్తున్నారు అంత దగ్గరగా. ఆ పెరిగిన గాలికి స్వామి రోబ్ ఒకసారి అట్లా పక్క జరిగిపోయింది పాదాల మీద నుంచి. అప్పుడు సుధీరన్ చూస్తే ఆయన స్వామి పాదాలు మొత్తం కుంకుమతో ఎర్రగా ఉండిపోయింది, లేపనం చేస్తుంది. స్వామిని చుక్కి చూస్తూ సుధీరన్ చూశారు. ఒకసారి చూస్తే స్వామిని చూసి నవ్వారు. అప్పుడంటే స్వామి ఆయన చూసి నవ్వి, నేను చెప్పాను కదా నీకు ఆ దేవతలందరూ వాళ్ళందరూ వచ్చి యజ్ఞ పురుషునికి అంటే స్వామి తనని తను చెప్పి యజ్ఞ పురుషునికి సమర్పణ చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే ఆ మొత్తం యజ్ఞ పురుషుడే స్వామి అన్నటువంటి విషయాన్ని నిర్ధారించారు స్వామి చాలా ప్రేమతో. అది కూడా
1: ప్రేమతోటి.
0: ఇప్పుడు మీరు అర్పించడం నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మనకి వాళ్ళు యజ్ఞ పురుషులు, మనం యజ్ఞం చేసినప్పుడు అది అర్పిస్తాం. కానీ యాజ్ అంటే మనం మనం ఏంటి అర్పించాలి స్వామికి, అది చాలా ముఖ్యమైనది. అంటే స్వామి ఇప్పుడు ఏంటి, మీరు చేసిన కర్మ ఫలం అంతా నాకు అర్పించండి అంటారు. నేను చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది. ఏంటి సేమ్ బృందావనంలోనే ఒకసారి ఏంటంటే రాత్రి అరౌండ్ 10 o'clock సి ఫ్లోర్ మీరు వెళ్తే, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో టాప్ ఫ్లోర్ లో లాస్ట్ కి వెళ్తే అక్కడి నుంచి స్వామి రూమ్ కనిపిస్తుంది, ట్రైన్ రూమ్ కనిపిస్తుంది. అయితే ఒకసారి ఏంటంటే ఒక ఫ్యూ స్టూడెంట్స్ అక్కడ ఆ లాస్ట్ కి ఇలా వెళ్ళి చూస్తే స్వామి రూమ్ లో లైట్ వెలిగి ఉండేది రాత్రి 10 o'clock కి. తల్లి స్వామి రిటైర్ ముందే అయిపోతారు అంత లేట్ గా అవునదని వాళ్ళు అప్పుడు వార్డెన్ సార్ చెప్పారు. వార్డెన్ సార్ నెక్స్ట్ డే వెళ్లి స్వామితో ఉంటనే ఇలాగా ప్రసంగి మాట్లాడుతూ, స్వామి ఇదేంటి ఇలాగా బాయ్స్ చూశారు ఇలాగా రాత్రి 10 o'clock కూడా మీ ఇంట్లో రూమ్ లో లైట్ ఆన్ ఉండేది ఏంటి అని. స్వామి నేను వెయిట్ చేస్తాను కదా అందుకు ఆన్ చేసి ఉంచాను అన్నారు. ఆయనకు అర్థం లేదు ఏంటి వెయిట్ చేస్తున్నారు. నైట్ ప్రేయర్ అప్పుడు మీరందరూ ఏం చేస్తారు, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమేద క్షమస్వ జయ జయ కరుణానిధే శ్రీ సాయి దేవ శంభో అని నాకంతా మీరు ఆఫర్ చేయాలి. నేను ఆ రోజు పిల్లలేంటి ఆఫర్ చేయడం లేదు అని వెయిట్ చేస్తున్నాను నేను, వాళ్ళు ఆఫర్ చేయాలి కదా నాకు. మీరు ఏమైనా చేయండి నాకు ఆఫర్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆ రోజు ఆఫర్ చేయలేదు అంటే ఆయనకి ఎంత ఆనందం ఇచ్చిందంటే ఆయన వచ్చి అందరికి చెప్పాడు, చూడు స్వామి ఇలా అంటున్నారు, మీరు ఏవైనా చేసింది రాత్రి ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రాత్రి ప్రేయర్ లో మీరు ఆఫర్ చేస్తే స్వామి యాక్సెప్ట్ చేస్తారు యజ్ఞ పురుషుడు లాగా మన కర్మలన్నీ. సో దీని ఈ విషయంలో ఇంకోటి మన కిషోర్ సార్ అని మనకు ఒక లెక్చరర్ ఉన్నారు, ఆయన ఒక చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి ఆయన వాళ్ళ భార్యని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు 1990 ఎర్లియర్. అయితే అప్పుడు మన ఇప్పుడు మనకు అలవాటే స్వామి లోపలికి వెళ్తూనే ఆ ఏంటి అంటే స్వామి మేము చేసిన తప్పుల్ని క్షమించండి అని మేడం చెప్పింది. అంటే కిషోర్ సార్కి అది నచ్చలేదు. అంటే స్వామి వారి చూసి ఏంటి నువ్వేంటి కొంచెం నువ్వు ఆ విషయం నువ్వు యాక్సెప్ట్ చేయవా అన్నారు. లేదు స్వామి నేను ఏమైనా చేసిను వాట్ ఎవర్ ఐ డిడ్ నేను మీకు ఆఫర్ చేస్తున్నాను, ఇఫ్ యు వాంట్ యు పనిష్ మీ అన్నిటికీ నన్ను మీరు క్షమించండి నేను ప్రార్థించాను. నేను నా కర్మలు కర్మఫలాలని మీకు ఆఫర్ చేసిన తర్వాత మీరు ఏమి కరెక్ట్ అనుకుంటారో ఆ ప్రకారం మీరు చేయండి, పనిష్ చేయాలంటే పనిష్ చేయండి, దాన్ని సరిదిద్దాలని సరిదిద్దండి, క్షమించాలని క్షమించండి, దట్ ఈస్ యువర్ డిసిజన్. ఎందుకంటే నేను మీకు సరెండర్ చేసిన తర్వాత నేను నాకు క్షమించండి అని రిక్వెస్ట్ చేయకూడదు స్వామి అని ఆయన అన్నాడు. స్వామి ఎంత ఆనందపడిపోయారు అంటే దిస్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ రీచింగ్ టు గాడ్, అంటే ఇది కరెక్ట్ రిలేషన్ గాడ్ కి డివోటీకి. నువ్వు నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తున్నావు, నువ్వేం కావాలి నేను చెయ్యి క్షమించు అని నేను అడగడం లేదు. నువ్వు అంటే నువ్వేంటి, యు ఆర్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ మీ అండ్ నేనేం చేస్తే యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ అంటే ఒక దేవుడికి భక్తుడికి ఎలా ఉండాలి అని అప్పుడు ఆ రోజు అంటే మాతో షేర్ చేస్తుంటే ఐ జస్ట్ రిమెంబర్ దిస్.
2: భగవంతుడు కూడా ఆయన ఒకసారి స్వీకరించిన తర్వాత మనకి ఎప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా మనకు కీడు గాని హామ్ గాని చేయరు, మనకు ఎట్టి ఇంపాసిబుల్. ఒక ఎక్స్పీరియన్స్ నాకు అంటే గుర్తుకొస్తుంది, ఇప్పుడు స్వామి స్వీకరించిన తర్వాత స్వామికి ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత స్వామి మీరే చేయండి స్వామి మీ ఇష్టం మీరు ఏదేం చేయండి అని చెప్పిన తర్వాత ఈయన మన స్టూడెంట్ మనం అలుమిన డ్రామాలో కూడా చెప్పాము, ఆయన ఆ స్టూడెంట్ ఏం చేశారంటే ఆయన రాసినట్టు ఆయన చేసిన హాస్టల్లో చేసిన తప్పులన్నీ మొత్తం ఉత్తరం మీద రాశారు. ఉత్తరం మీద రాసి స్వామికి లెటర్ రాసి ఇచ్చారు. ఆయన లెటర్ రాసి ఇస్తూ ఆయన కండిషన్స్ ఏం లేవు, పాపం ఒకటే కండిషన్, స్వామి చేసిన తప్పులన్నీ మీకు ఇస్తున్నాను మీ ఇష్టం మీరు ఏమని చేయండి దీంతోనని అని చెప్పి, కానీ ఆయన లోపల మాత్రం ఉండేది, అయ్యో స్వామి నేను ఇచ్చాను కానీ ఇది అందరికి ఎవరికైనా చెప్పండి కానీ మా ఫాదర్ మాత్రం చెప్పకండి స్వామి అన్నీ, ఎందుకంటే మా ఫాదర్ బాధపడతారని. ఆయన స్వామి చాలా నవ్వుతూ లెటర్ తీసుకున్నారు, లెటర్ తీసుకుని ఇంటి రూమ్ లోకి వెళ్ళిపోయారు. దర్శనం అయిపోయి అందరితో దర్శనం అయిపోయింది, అందరూ తిరిగి వచ్చారు. ఆ రోజు సండే మార్నింగ్ దర్శనం 11 o'clock వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఆయన ఫాదర్ కొంచెం స్వామి పిలిచి మాట్లాడేవారు తరచు, కొంచెం ఇంపార్టెంట్ పర్సన్. కారులో వచ్చి చాలా కోపంగానే వార్డెన్ దగ్గరకు వచ్చి పిలవండి ఆయన అని చెప్పారు అన్నట్టు. అంటే ఆయన బయట ఆయన ఫాదర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఫాదర్ చేతిలో స్వామికి ఇచ్చిన లెటర్ ఉంది. అనుకున్నాను స్వామి నేనే మీకు ఇచ్చాను కదా స్వామి, అంత నమ్మి మీ చేతిలో పెడితే మీ నన్ను ఏదో ఇట్లా ఇట్లా చేశారని స్వామి ఆయన బాధతో, అయ్యో స్వామి ఈయన లెటర్ చదువుంటారు స్వామి మొత్తం చెప్పుంటారు అని చెప్పి బాధపడుతున్నారు చెప్పి ఫాదర్ అడుగుతారు. ఫాదర్ వార్డెన్ ని బయటకు వెళ్ళమని చెప్పి తలపేసి వార్డెన్ అడుగుతారు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యూ రోట్ అని అంటారు. అంటే ఆయన ఇంకా సారీ అని చెప్పి రియలీ సారీ అని చెప్తే చిచ్చి స్వామి ఎంతో కోపంగా ఉన్నారు తెలుసా అనుకుంటే, అయ్యో స్వామి ఇంకా నా యొక్క సీక్రెట్ బయట పెట్టారే నా బాధపడుతున్నారు. ఆయన లెటర్ తీసి చెప్తారు, ఈ చిన్న చిన్న విషయాలు నువ్వు రాయడం ఏంటి, సాంబార్లో ఉప్పు లేదు, ఇడ్లీలో కొంచెం ఉడకలేదు. అప్పుడు ఆయనకు అర్థం కావట్లేదు ఏంటి నాన్న అంటే ఆయన చూపిస్తారు ఉత్తరం. ఆయన రాసిన తప్పులన్నీ ఈ విధంగా మారిపోయి, అదే హ్యాండ్ రైటింగ్ కానీ ఈ విధంగా మారిపోయి స్వామి చెప్తారు, ఇది వెంకటాచలంకి ఇవ్వాల్సింది, కిచెన్ వాడడానికి ఇవ్వాల్సింది, నాకెందుకు ఇచ్చేవాడు. ఇండైరెక్ట్ గా ఆ పిల్లవానికి తెలియజేయడానికి, అంటే తన యొక్క తప్పుల్ని నువ్వు భగవంతుని ఒక్కసారి అర్పణ చేసిన తర్వాత, కర్మని ఏ కర్మను అర్పణ చేసిన తర్వాత దాన్ని మన కేవలం మన మంచి కోసం ఉపయోగిస్తారు గాని ఎట్టి విధంగా హీ విల్ నాట్ పనిష్ అస్. అండ్ రాధాకృష్ణ ఒకసారి చెప్పినట్టు లవ్ లవ్ నోస్ నో పనిష్మెంట్,
0: అంటే ఇదే సాయి ప్రేమ, అంటే
2: సాయి ప్రేమ దట్ ఈస్ ప్రేమ.
0: అంటే ఇవన్నీ అంటే మన డిస్కషన్ మళ్ళీ వస్తే వేద సారం అంటే ఏంటి, నువ్వెవరు నువ్వు తెలుసుకోవాలి. అంటే మీరు నీకున్న తలంపులు నీకున్న తప్పులు ఏంటి, నీ మైండ్ లో ఉన్నవన్నీ ఆయనకు అర్పిస్తే దెన్ ఆ ప్రేమే అంటే ఆయన మనకి హెల్ప్ చేస్తారు మన సోర్స్ ఏంటో మనం తెలుసుకోవడానికి. కరెక్ట్, అద్భుతం ఇది.
1: ఇందాక మనం పాటలు విన్నప్పుడు ఒక ఒక లైన్ నాకు బాగా స్ట్రైక్ అయింది రాజు వర్గం, అది అదంటే గీతామృతమును బోధన చేసి వేదసారం అందించినావు అని ఇందాక పాటలో వచ్చిందనమాట. అంటే ఒక్కసారి మనం స్వామి డిస్కోర్స్ గాని స్వామి రాసిన వాహినులు గాని మనం ఎప్పుడన్నా చూస్తే వేదం తాలూకా ఎసెన్స్ అంతా, నాలుగు మహావాక్యాలు అంటారు కదా వేదం తాలూకా ఎసెన్స్ అంతా అని, అవన్నీ స్వామి ప్రతిరోజు మనతో మాటల్లో గాని స్వామి ఇచ్చే ఉపన్యాసాల్లో గాని స్వామి ఇచ్చే ఇంటర్వ్యూస్ లో గాని ప్రతిదీ స్వామి ప్రయత్నించి చెప్పడానికి వచ్చింది అదే. సో ఆ వేదసారం ఏదైతే ఉందో అది చెప్పడానికే స్వామి అవతరించారు, అది కూడా ప్రేమతోటి.
2: ప్రేమతోని ఇది ఈ విషయం చెప్తుంటే ప్రేమతోని వేద వేద వాక్కులు మహావాక్యాలు అని చెప్తుంటే శ్రీశంకర సాయి సార్కి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది. వాళ్ళు కొడైకెనాల్ లో స్వామి వారితో ఫోటో దిగుతున్నారు అందరితో. స్వామి నిలబడి ఉన్నారు 21 మంది స్టూడెంట్స్, స్వామి నిలబడి ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు ఫోటో దిగుతున్నారు. సో ఫోటో దిగడానికి స్వామి కాన్స్టెంట్ గా ఉంటారు, పిల్లవాడు వచ్చి పక్కన నిలబడతాడు, ఫోటో క్లిక్ అయిన తర్వాత మళ్ళీ పిల్లవాడు వెళ్ళిపోతారు, ఇంకో పిల్లవాడు వస్తాడు. వీళ్ళందరూ చూస్తున్నారు, అందరు పిల్లలు చాలా అంటే కాన్సన్ట్రేటెడ్ గా, మా ఆపర్చునిటీ ఎప్పుడు, మా ఆపర్చునిటీ ఎప్పుడు అని. పది మంది పిల్లలు అయిపోయారు, 11 వస్తుంటే 11 వచ్చి స్వామి పక్కన నిలబడతారు. స్వామి వీళ్ళందరికి స్వామి చెప్తారు, మీరు అందరూ వినే ఉంటారు కదా అని చెప్పి, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మ పర. బ్రహ్మ అంటే బ్రహ్మ ఎప్పుడు ఇట్నే, బ్రహ్మ సత్యం నిలబడి ఉంటారు, జగన్ మిథ్య
1: కాన్స్టెంట్
2: వస్తూ వెళ్తూ ఉంటుంది కానీ అయినా కూడా జీవో దేవో
1: జీవో బ్రహ్మైవ నాపరః,
2: జీవో బ్రహ్మైవ నాపరః, జీవానికి బ్రహ్మకు డిఫరెన్స్ లేదు అని చెప్పి వాళ్ళు ఫోటో క్లిక్ చేసిన స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫోటో క్లిక్ చేయడానికి మాత్రము బ్రహ్మ కావాలి, జీవుడు కావాలి, అప్పుడే ప్రపంచం నడుస్తుంది. తర్వాత 11 మీకు తక్కిన 11 మంది వస్తుంటే అందరు 21 మంది ఇదే లెసన్ ఇంగ్రెయిన్ అవుతుంది లోపల నడిచిన ప్రతి ఒక్కరు. ఆయన చెప్తారు సరిగ్గా 10 మంది ఆపి ఎందుకు చెప్పాలి స్వామి, ఎందుకంటే ఆ లెసన్ లోపల ఇంకిపోలే ఎంత గొప్ప విషయాన్ని అంత సింపుల్ గా చెప్పడంతో ఆయన చెప్తారు, ఇంత ప్రేమ కేవలం భగవంతునికే సాధ్యమవుతుంది. ఆ ప్రేమతో అంత జ్ఞానాన్ని ప్రేమను కలిపి ఆ పిల్లలకి వచ్చినట్టు
0: అది చాలా సులువుగా చెప్తారు. కానీ స్వామి చెప్తారు, నేనే నటరాజుడిని, ప్రతి డాన్స్ స్టెప్ ఎలాగ కష్టపడి
1: డెఫినేషన్ చెప్తారు, ఐ అలోన్ నో ది డిఫికల్టీ ఆఫ్ టీచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ టు ద డాన్సర్స్. చాలా కష్టం,
0: నువ్వు చెప్పేవైనా
1: ఒక్కొక్కరిని ఒక స్టెప్ చేయించడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. అది జీవితంలో ప్రతి అడుగు సరిగ్గా వేయించడానికి స్వామి ఎంత కృషి చేసుకుంటారో, కృషి చేస్తున్నారో అది మనకి అర్థమవుతుంది. నువ్వు ఇందాక ఈ ఎక్స్పీరియన్స్ చెప్తున్నావు కదా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మ సత్యం జగన్ నిత్య. సో దీని ద్వారా ఫస్ట్ 10 పీపుల్ అయిపోయిన తర్వాత దెన్ స్వామి అలౌడ్ దట్ లెసన్ టు సింక్ ఇన్, దెన్ నెక్స్ట్ 11 మెంబర్స్ కి అది సెటిల్ అయిపోయింది. సో ఇదే ఎక్స్పీరియన్స్ రవికుమార్ సార్ మనతో షేర్ చేసుకున్నప్పుడు, స్వామి యజ్ఞం దసరా యజ్ఞం అవుతుంది, స్వామి సడన్ గా వాళ్ళని ప్రొసెషన్ కి పిలిచారు. అంటే స్వామి థింగ్స్ ఎంత సింప్లిఫై చేస్తారో అది తెలుస్తుంది అనమాట. చేశారు, మీరు ఇక్కడి నుంచి ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం దాకా ప్రొసెషన్ లో పోవాలి అని. వీళ్ళకి పాపం ఓన్లీ 2-3 మంత్రాలు వచ్చు, గట్టిగా చదివితే ఒక 5 నిమిషాలు వస్తుంది అనమాట, కానీ ప్రొసెషన్ ఏమో ఒక అరగంట పడుతుంది. సో ఎట్లా ఎట్లా అవుతుందంటే స్వామి పాపం ప్రార్థించారు వీళ్ళంతా అని స్వామి అన్నారు, అంతే కదా ఇప్పుడు మీకు రెండు మంత్రాలు వచ్చు, చెప్పిన మంత్రాలే మళ్లీ మళ్ళీ చెప్తూ ఉండండి, అక్కడ జనం మారుతూ ఉంటారు కదా మీరు వెళ్తూ ఉండగా అన్నారు. అంటే ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాము కొంచెం లోపల డెప్త్ లోకి, ఎందుకంటే స్వామి మాట్లాడిన ప్రతి మాట వెరీ వెరీ ఇంపార్టెంట్.
2: వేదం
1: మరణాత్ త్రాయతే ఇది మంత్ర, అంటే ఏంటి కంటిన్యూస్ గా మనం ఉచ్చరిస్తూ ఉంటే అది మనలోకి సింక్ అయిపోతుంది అనమాట. సో మీకు వచ్చింది రెండే మంత్రాలైనా అవి మీ మొత్తం దేహంలో అది జీర్ణించకపోతుంది అది. సో బై ఒక పాసింగ్ కమెంట్ అయినా సరే అది దట్ ఈస్ ద ట్రూత్. సో అట్లాగా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా దానికి అంతే ఉండదు అనమాట.
2: నిన్న మీరు చెప్తున్నారు కదా ఇట్లా భార్గవ బ్రదర్, మీరు ఈ మనం మీరు నటరాజ డాన్స్ స్టెప్ అని ఆ జెన్ మాస్టర్ షోర్ చెప్తున్నారు కదా, ఆయన ఈస్ టు రైట్ ఎ లెటర్ గెట్ ఎ లెటర్ అని, అది ఒకసారి శ్రోతల కోసం ఒకసారి షేర్ చేసుకుంటారు.
0: అది చాలా అంటే చాలా ఇన్డెప్త్ ఎంతో డీప్ మీనింగ్ కలిగిన స్టోరీ. అంటే నేను మొన్న కొన్ని సంవత్సరాలు చదివాను ఏంటంటే, ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక డిసైపుల్ వస్తాడు, అంటే డిసైపుల్ అవుదామని, అంటే ఆయన దగ్గరికి వచ్చి స్వామి నాకు మీరు ఆత్మజ్ఞానం అంటే ఏంటి నాకు నేర్పండి అని. అయితే ఆయన ఆయనకి బోధిస్తాడు ఒక ఏదో ఒక పర్టికులర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, ఈ సాధన చెయ్యండి అని. చేసిన తర్వాత అంటే ఇక్కడ ఉండొద్దు నువ్వు, నీ స్వగృహానికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ చేసి నాకు మంత్లీ నీ రిపోర్ట్ అప్డేట్స్ నాకు ఇస్తుండ, ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని. అంటే ఆయన ఓకే అని ఇంటికి వెళ్తాడు. అయితే ఫస్ట్ మంత్ లోని నేను మంత్రం చెప్పాను, జపం చేశాను, నాకు ఎంతో ఆనందం కలిగింది అంటాడు. అంటే జెన్ మాస్టర్ చూసి అంటే ఒక ఈయన దగ్గర ఇంకో శిష్యుడు తీసుకొస్తాడు ఆ ఉత్తరం, దాన్ని చింపేసి పాలిస్తాడు శిష్యుడికి, కొంచెం చూడడానికి కొంచెం అదేవిధంగా ఉంటుంది, ఏంటిది ఆయన రాసింది నాకు ఆనందం సాధన చేస్తున్నాడు. అయితే రెండో నెల మళ్ళీ ఇంకో ఉత్తరం వస్తుంది, ఆ శిష్యుడు తీసుకొస్తాడు చదువుతాడు. చదివితే ఏంటి ఈ నెల ఏంటంటే నాకు ఒక ఆనందమైన చాలా ఆనందం కలిగింది, అంటే నేనే అందరిలోనే ఉన్నాను అందరూ నాలో ఉన్నారు అనే ఒక భావన కలిగింది అంటాడు. అంటే శిష్యుడు చూసి అంటే చదివి వినిపిస్తాడు శిష్యులందరూ, ఒప్పు ఎంత బాగుందో ఎంత ఎంత పొగుడతాడు ఎంత ఆనందం పడతారు అంటే మళ్ళీ చింపేసి పారిస్తారు ఆ లెటర్ ని. వీళ్ళకి అందరూ అదు అనిపిస్తుంది ఏంటిది మా స్వామి ఇలా చెప్తున్నారు ఏంటని. థర్డ్ మూడో మంత్ మళ్ళీ ఇంకో లెటర్ వస్తుంది ఆ శిష్యుడి దగ్గర నుంచి. మూడో నెల ఏంటంటే నేనే కాకుండా ఇది ఈ ప్రకృతి సృష్టి అంతా లైటే, అన్నిట్లోని ఆ జ్యోతి స్వరూపుల్లో నేనే ఉన్నాను అనే ఒక భావం తెలిసి ఒక అనుభవం వచ్చింది అంటాడు. మళ్ళీ చూసి ఆ విసుక్కుని చింపేసి మళ్ళీ పారిస్తాడు ఆ లెటర్ ని ఈ గురువు. వీళ్ళందరికీ అర్థం అవుతుంది ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఆయన ఏంటి చింపేసి పారిస్తాడు, ఏ కొంచెం పిచ్చి ఎక్కిందా ఏంటి అని ఒక డౌట్ కూడా వస్తుంది. ఎప్పుడు సద్గురు అంటే జాగ్రత్తగా ఉండాలి ఆయన
1: అర్థం
0: కాదు కదా, అంటే హీజ్ లైక్ ఫైర్ చెప్తారు కదా, ఫైర్ స్నేక్ అండ్ బ్యాంక్ ఆఫ్ అ రివర్, ఈ మూడు సార్లు జాగ్రత్తగా ఉండాలి. అండ్ చేసే సద్గురు కూడా అలాగే ఉంటారు, వెరీ కేర్ఫుల్, ఎప్పుడైనా మాయలు పడవచ్చు. నాలుగో నెల ఇలాగే వస్తుంది. నాలుగో నెల తర్వాత అప్పుడు ఏంటంటే అప్పుడు ఆ లెటర్ ఏంటంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. స్వామి అద్వైతం అంటే తెలుసుకున్నాను ఏంటో, నేను అందరిలో ఉన్నాను అందరూ నాలో ఉన్నారు అండ్ ప్రపంచం అంతా ఒక్కటే అని తెలిసిపోయింది నాకు అంటాడు. అంటే శిష్యులు ఉంటారు మై గాడ్ ఇది ఇప్పుడు ఆయన ఆత్మజ్ఞాని అయిపోయాడు ఇప్పుడైనా ఆనంద పడతాడు. మళ్ళీ ఈయన తీసి ఆ లెటర్ చింపేసి పారిస్తాడు. ఇక్కడ ఉన్న డిసైపుల్స్ అందరికీ అర్థం అవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నారు స్వామి ఏంటిది అంటే మాట్లాడి నేను మాట్లాడు. నాలుగు నెలలు అయిన తర్వాత ఐదో నెల ఆరో నెల ఏడో నెల దగ్గర దగ్గర పది నెలల వరకు ఏ ఉత్తరం రాదు. అంటే అని వాళ్ళకి ఆతృతగా ఉంటుంది ఇక్కడ ఉన్న శిష్యులకి, ఏంటి ఉత్తరం అవ్వడం లేదు ఈయనేం మాట్లాడడం లేదు ఏంటి అని. అయితే ఒక పది నెలలు అయిన తర్వాత ఏంటిది ఒక శిష్యుడు చెప్తాడు అక్కడ ఆయన ఉన్నారు కదా నేను ఆయనకి పంపించాను కదా సాధన చేయమని, ఏంటి దగ్గర దగ్గర పది నెలలు అయింది కదా లెటర్ ఏమి రాలేదు వెళ్ళి అడుగు తీసుకురా లెటర్ ఏమిటో అడుగు అని. అయితే ఆయన శిష్యుడిని పంపిస్తాడు ఆయన ఊరికి, అక్కడి నుంచి ఈయన చాలా ఈగర్ గా ఆతృతగా వెయిట్ చేస్తాడు లెటర్ ఏమిటి వస్తుంది రెస్పాన్స్ ఏంటి వస్తుందని. అయితే ఆయన లెటర్ పంపిస్తాడు ఒకే ఓన్లీ టూ వర్డ్స్ హూ కేర్స్ అని ఒక జవాబు పంపిస్తాడు ఆయన. వీళ్ళందరూ చూసి ఏంటిది అహంకారంలో ఉంది ఇది ఇలా మాట్లాడుతారు ఏంటి అనుకుంటారు వీళ్ళందరూ. ఆ జవాబు చూసి గురువు స్టార్ట్స్ డాన్సింగ్, అంటే అంత ఆనందం అంటే ఆనందం తాండవలా చేస్తాడు ఆయన. మా గురు నా శిష్యుడు ఇప్పుడు వాడెవడో తెలుసుకున్నాడు అనే ఆనందంలో డాన్స్ చేయడం మొదలెడతాడు. ఇక్కడ వాళ్ళెవరికి ఉక్కిరి పిక్కిరి అవుతారు అర్థం అవుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ, ఆయన హూ కేర్స్ అంటే ఆయన అలా మాట్లాడుతున్నాడు ఈయన చూసి ఆనందపడుతున్నాడు ఇదేమిటిది అని. అంటే అప్పుడు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎప్పటి వరకు నేను అనే భావం ఉందో అప్పుడు నేను చూసాను, నాలోని జ్యోతి స్వరూపం ఉంది, అందరూ నేను ఒకటే, నేను అందరిలో ఉన్నాను అనే భావాన్ని ఇప్పుడు నేనున్నంత వరకు ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నాడో నేను లేను అని అప్పుడు ఎవరు చెప్తారు, ఎవరికి చెప్తారు, ఎవరు లేరు చెప్పడానికి. అందుకు ఆయన తెలుసుకున్న తర్వాత వచ్చేది ఎప్పుడు సైలెన్సే అని చెప్తారు. అంటే మనకి స్వామి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్తారు. మన రేడియో స్థాయిలో మనం ఎంటర్ అయినప్పుడు కూడా ఒక ఫోటో ఉంది, బ్యూటిఫుల్ ఫోటో, రెండు ఇద్దరు స్వాములు ఉన్నారు,
2: ఇద్దరు
0: స్వాములు మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్తారా గణేష్?
1: అది 1986 లో స్వామి MBA బ్యాచ్ కి సృష్టించినటువంటి ఫోటోగ్రాఫ్. ఐ లిసన్, ఐ ఆమ్ ద వన్ హూ లిసన్స్ అండ్ ఐ ఆమ్ ద వన్ హూ టాక్స్. సో రెండు రెండు ఒకటే.
0: లేదు, స్వామి చెప్తారంటే ఒక భక్తుడికి ఒక డివోటి, డివోటికి దేవుడికి ఉండే సంభాషణ ఎలాగంటే ఫస్ట్ డివోటి స్వామి ఆయన గోడు
2: తెచ్చి మాట్లాడతాడు,
0: స్వామి ఇలా చేయండి, స్వామి కష్టాలు ఇవి అంటే దేవుడు వింటాడు. దాని తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దేవుడు చెప్తాడు, ఓకే ఇప్పుడు నువ్వు చెప్పింది నేను విన్నాను, నేను చెప్పింది నువ్వు విను అంటాడు. అంటే అప్పుడు స్వామి మాట్లాడు, గాడ్ స్పీక్స్ అండ్ డివోటి
1: డివోటి లిసన్స్.
0: దాని తర్వాత ఏంటంటే ఒక
1: ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటే
0: అర్జునుడు కృష్ణుడు లాగా ఒక
1: సంభాషణ.
0: అది ఏంటంటారు, అది ఏ భక్తి అంటారు దాన్ని,
2: స్నేహభక్తి
0: ఏంటంటే ఫ్రెండ్ లాగా, నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడతావు, నువ్వు విను, నేను విను. కానీ ఫైనల్ స్టేజ్ దక్షిణామూర్తి స్టేజ్ అంటారు స్వామి, ఇద్దరు మాట్లాడరు, ఇద్దరు వింటారు. అంటే అది వినడానికి మాత్రం చాలా అదో విధంగా ఉంది. ఇద్దరు మాట్లాడి ఇద్దరు వింటారు ఏంటి అంటే, యాక్చువల్లీ ఏంటంటే నేను తెలుసుకున్నాను, నేను లేనని, నువ్వు తెలుసుకున్నావు, నువ్వు లేవు, సో బోత్ ఆఫ్ అస్ విల్ ఎంజాయ్ అనే ఒక భావన అట్లా వస్తుంది.
1: ఈవెన్ మన భృగువల్లి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అతను యాక్చువల్
0: భృగువల్లి ఏంటో ముందు
1: ఆనందో బ్రహ్మే
0: అన్నం, అది
1: అన్నం బ్రహ్మే దివ్యజనాథని ఈ తండ్రి పంచకోశాలు అన్ని దాటిన తర్వాత యాక్చువల్ బ్లిస్ భగవంతుడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి మాటి మాటికి వాళ్ళ తండ్రి పంపిస్తూ ఉంటాడు అనమాట. సో చివరిగా ఆనందో బ్రహ్మే దివ్య జనాత్ అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రాడు, ఇంకా
0: దాంట్లో
1: రాడు. సో అక్కడ అసలైన ఎసెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
2: ఒకసారి రంజాన్ కార్యక్రమం అప్పుడు ఒక స్వామి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాం అందరు, చాలా చక్కని ఆపర్చునిటీ ఇచ్చారు స్వామి. ఒక పిల్లోడు గురురాజ్ అని ఇప్పుడు ఉన్నాడు, ఆ పిల్లోడు అడిగారు స్వామిని, స్వామి వాట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని. అప్పుడు ప్రతి క్వశ్చన్ కి స్వామి ఆన్సర్ చేశారు. ఆ ఒక్క క్వశ్చన్ మొత్తం స్వామి అట్నే చూసి సైలెన్స్ ఉన్నారు, సైలెంట్ ఉన్నారు. నాకు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంటది, దట్ వాజ్ హిస్ ఆన్సర్, సైలెన్స్.
1: సో ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ యు లిసన్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్.
2: కరణ్ జయ గారు ఆయన ఇంటర్వ్యూలో స్వామిని, స్వామి నువ్వు దేవుని వాని అడిగారు. అంటే స్వామి
1: ఐఆమ్ గాడ్, యువర్ ఆల్సో గాడ్.
0: ఇంకోటి మీరు స్వామి చేసేదే ప్రతి దాంట్లో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేస్తాను, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేస్తున్నాను. ఎప్పుడైనా మీరు గమనించి చూస్తే స్వామి స్టార్ట్ చేసిన యూనివర్సిటీ అంటే స్వామి యూనివర్సిటీ బిల్డింగ్ అంటారు. ఆ యూనివర్సిటీ బిల్డింగ్ దక్షిణం వైపు తిరిగి ఉంది. ఇట్ ఇస్ ఫేసెస్ ద, జనరలీ మనం ఏంటంటాం, ఏదైనా మంచి మన దేవుడు ఈస్ట్ వైపు, తూర్పు వైపు, లేకపోతే నార్త్ వైపు, అంటే ఉత్తరం వైపు ఉండాలి. ఈ మా యూనివర్సిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో అది దక్షిణం వైపు ఫేసెస్ ఉంది. ఇంకా మన యూనివర్సిటీ క్యాంపస్లన్నీ, అంటే స్కూల్ అనండి, ప్రైమరీ స్కూల్, మన కాలేజ్ హాస్టల్స్ అన్ని దీనికి దక్షిణం వైపుకున్నాయి. అంటే స్వామి మైట్ బి పాసిబుల్ దట్ దక్షిణామూర్తి లాగా హీస్ ట్రైంగ్ టు కన్వే టు గమనిస్తే యూనివర్సిటీ బిల్డింగ్ ఫేసెస్ ద సౌత్.
2: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్,
1: చాలా బాగుంది. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మనకి అసలు సమయమే సరిపోదు. సో సాయి ప్రేమయే వేరే సారం. చివరిగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ని మహావాక్యాలు ఇవన్నీ వేదాల నుంచి మనకు వచ్చినాయి. ఇందాక రాజు మీరు చెప్పినట్టు స్వామి నేను భగవంతుణ్ణి, మీరు కూడా భగవంతుడు అన్న సత్యాన్ని ప్రతినిత్యం మనకు అట్లాగే ఇంగ్రేన్ చేస్తూ వచ్చారు. సో వేదాలు కూడా అవే చెప్తున్నాయి మనకి. ఆ సత్యాన్ని బోధించడానికే సాయి ఈ ప్రేమ అవతారం దాల్చి మనకి ఈ సాయి ప్రేమయే వేద సారంగా మన జీవితాల్లో వెలుగుని నింపి ఇప్పటికీ నడిపిస్తున్నారని మన భావన. మరి స్వామివారి 92వ జన్మదినోత్సవం నాడు ఇట్లాగా కూర్చొని స్వామి గురించి ఇట్లా మననం చేసుకుని తలుచుకునే అవకాశం స్వామి మనకిచ్చారు, దానికి కృతజ్ఞతాపూర్వకంగా మనందరం మరొకసారి వినమ్రంగా స్వామివారి చరణాలకు ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. సాయిరాం.
3: ప్రతి క్షణము పవిత్రమైనదే, అందులోనూ ఈరోజు పరిపూర్ణమైన అవతారం ఆకారం దాల్చివచ్చి, అంటే ఇంతవరకు మనం తెలుసుకున్నట్లు దివ్యత్వం ప్రేమతత్వమై మనలను అనుగ్రహించిన సత్యసాయి వేద పురుషుని పుట్టు పండుగ. ఇటువంటి పరమ పవిత్రమైన రోజున స్వామి మనకందించిన వేద సారాన్ని గురించి మనం కొద్దో గొప్పో తెలుసుకోవటం, దాని గురించి స్మరించుకోవటం అనేది నిజంగా స్వామి మనకనుగ్రహించిన మహద్భాగ్యమనే గుర్తించాలి. సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై చాలా చక్కని శైలిలో వారి చర్చా కార్యక్రమం ద్వారా మనందరికీ స్వామి ప్రేమను అందించిన స్వామి విద్యార్థులు శ్రీ భార్గవ్, శ్రీ రంగనాథరాజు, శ్రీ గణేష్ గార్లకు శ్రోతలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి ఒకసారి ఇలా చెప్పారు, తల్లి పాడే లాలిపాట ఒడిలో ఉన్న బిడ్డకు ఏమాత్రం అర్థం కాదు, అందులోని సంగీతం సాహిత్యం గురించి కూడా ఏమీ తెలియదు, కాని ఆ లాలిపాటను కేవలం వింటూనే ఆ బిడ్డ తన ఏడ్పును ఆపి నిశ్చలంగా నిద్రలోకి జారుకుంటుంది. అలానే వేదం పఠించటం తెలియకపోయినా అందులోని అర్థాన్ని పట్టుకోలేకపోయినా కేవలం దానిని విన్నంత మాత్రాననే దాని యొక్క ప్రభావాన్ని అనుభవించవచ్చు అని. ఒక భక్తురాలికి స్వామి ఇలా చెప్తూ, కనుక నువ్వు తప్పకుండా మందిరంలో కూర్చొని వేదం విను అన్నారు. అంతటి మహత్తరమైన వేదాన్ని ఈరోజు వేద పోషణలో భాగంగా స్వామి ప్రపంచమంతా ఎటువంటి భేద భావాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా అందరికీ అందిస్తున్నారు, మనందరితో వేద పఠనం చేయిస్తున్నారు. కనుక అటువంటి సువర్ణావకాశాన్ని మనం గ్రహించి స్వామి ప్రేమకు పాత్రులం కావాలని సకల వేదాల సారం ప్రేమమూర్తి వేద పురుషుడు అయిన మన సత్యసాయి భగవానుణ్ణి ప్రార్థిస్తూ శ్రోతలందరికీ మరొక్కసారి స్వామి పుట్టు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను ముగిస్తున్నాము. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర హరిః ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:50. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూనై ఉండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు నవంబర్ 23, 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 92వ పుట్టినరోజు సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించినటువంటి సాయి ప్రేమయ్యే వేదసారము ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారం మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. కోటి సమితి సమర్పిస్తున్న సంగీత నివేదన అనే విశిష్ట కార్యక్రమానికి స్వాగతం. కుమారి మాళవిక ఆనంద్ వర్ధమాన గాయని. సత్యసాయి భగవాను అర్చించే విధానంలో భాగంగా కుమారి ఇటు అన్నమాచార్య కీర్తనలను, త్యాగరాజు కీర్తనలను, భజ గోవిందం మరియు నారాయణ తీర్థ తరంగమును గానం చేసి సామగాన ప్రియులైన స్వామికి కైంకర్యం చేసిన కార్యక్రమమే ఈ నివేదన. కుమారి మాళవిక ఆనంద్ గారి గానాన్ని విందామా? ఓం శ్రీ సాయిరాం.

0: హర శివ శంకర శశాంక శేఖర హర బం హర బం బం బోలో
1: హర శివ శంకర శశాంక శేఖర
0: హర శివ శంకర శశాంక శేఖర హర భం హర భం భం భం బోలో భవ భయంకర గిరిజా శంకర దిమి దిమి దిమిటక నర్తన కేళో హర శివ శంకర శశాంక శేఖర హర భం

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

ಸಾಗರ ತರನಾ.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో 1998 జూలై 9వ తేదీ పవిత్ర గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

ప్రేమ స్వరూపులారా. మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధనలు సలుపుతున్నాడు. న తపాంసి న తీర్థానాం, తపస్సు చేయటం ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు. న శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కానీ పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.

0: మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు, తోటి మానవుల యొక్క సేవను చేయాలి. సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము. ధనమును కోల్పోయినా తిరిగి సంపాదించుకునవచ్చు, మిత్రులను కోల్పోయినా తిరిగి మిత్రులను సంపాదించుకునవచ్చు, పత్నిని కోల్పోయినా తిరిగి రెండవ వివాహం ఆడి పత్నిని కూడాను సంపాదించుకునవచ్చు. కానీ దేహమును కోల్పోయినా తిరిగి ఆ దేహాన్ని మనం సంపాదించుకునలేము. కనుక దేహము చాలా పవిత్రమైనటువంటిది. ఈ పవిత్రమైన దేహమును మనం దేని నిమిత్తమై కాపాడుకోవాలి? శరీరమాధ్యం కలుధర్మ సాధకం. ధర్మాచరణ నిమిత్తమై, సేవాచరణ నిమిత్తమై ఈ దేహమును మనం కాపాడుకోవాలి. మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, సచ్చీలమైనటువంటిది. ఇట్టి మానవత్వాన్ని మనము ధరించి కూడాను, దీని మానవత్వం యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకోలేకపోయినా మానవత్వం వచ్చి ప్రయోజనం ఏమిటి? అయితే ఈ మానవుడు మననశీలి, ఇతనికి ఆలోచనే సహజము, అన్వేషణ ఇది అత్యద్భుతము. మానవుని యొక్క అన్వేషణ ద్వారానే అంతర్భావమైనటువంటి యొక్క తరంగముల నుండి అనేక శాస్త్రములు, ఉపనిషత్తులు, చిత్ర శిల్పి నృత్యాది కళలంతా కూడాను ఏర్పడుతున్నాయి. కానీ మానవుడు తన బుద్ధి యొక్క ప్రవర్తనను గుర్తించుకునలేక, సత్యమును సరైన మార్గంలో అన్వేషణ సలపలేక, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క మార్గంలో సత్యాన్వేషణ సలుపుతున్నారు. ఒకరు ఒక వృక్షమును చూస్తారు, అతను కనిపించేటువంటి శాఖలను మాత్రమే చూస్తున్నాడు, కానీ కనిపించినటువంటి వేర్లను చూడటం లేదు. కానీ మరొకరు వేర్లను మాత్రమే చూతురు, కానీ శాఖలను మాత్రం చూడలేరు. ఇది సత్యాన్వేషణకు సహజమైనటువంటి ఒక తత్వం కాదు. సత్యాన్వేషణ అనగా శాఖలను, వేర్లను, ఆ యొక్క చెట్టు యొక్క సంపూర్ణమైనటువంటి స్థితిని గుర్తించినటువంటిమే సత్యాన్వేషణ. శాఖలను చూచువాడు సైంటిస్ట్, కానీ వేర్లను చూచువాడు వేదాంతి. వేదాంతి కానీ లేక సైంటిస్ట్ కానీ ఎవరైనా సరియే శాఖలను, వేర్లను, దాని కొమ్మలను, రెమ్మలను అన్నింటినీ కూడాను గుర్తించటమే సరి అయినటువంటి సత్యాన్వేషణ. దీనికి ఒక చిన్న ఆదర్శము. దేవతలు, రాక్షసులు ఇరువురు చేరి సముద్రమును మదనం చేశారు, కానీ అందులో ఆలాహలము ఆవిర్భవించింది. అంతటితో వారు నిరాశకు చోటివ్వక, నిస్పృహకు ఏమాత్రం కూడా గురికాక తిరిగి మదనం చేస్తూ వచ్చారు. అప్పుడు లక్ష్మి, అనేక విధమైనటువంటి యొక్క శోభలు, ఐరావతము ఇత్యాది పవిత్రమైనటువంటి సంపదలంతా కూడా వారికి లభ్యమైనాయి. దేని వలన లభ్యమైంది? కలిగినటువంటి అభ్యంతరములకు ఏమాత్రం కూడాను తాము జంకక, కూకక, తమ సాధనను సక్రమంగా సరిపటం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చారు. ఈనాటి మానవుడు మానవుని హృదయాన్ని సత్యాన్వేషణ చల్పాలి. మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము, మానవుని యొక్క హృదయమే పాల సముద్రము. ఈ సముద్రంలో జ్ఞానమనేటువంటి కవమును వేచి మననము సల్పగా కొంత నిరాశ, నిస్పృహ మనకు ఆవిర్భవిస్తుంది. దీనిని లెక్క చేయక తిరిగి మననము సాధిస్తూ వచ్చినప్పుడు ధర్మము, న్యాయము, సత్యము, పవిత్రమైనటువంటి గుణములు మనకు ప్రాప్తిస్తుంటాయి. సహనము, సానుభూతి, కరుణాదయ కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంటాయి. కనుక మానవుడు దయచేతను, ధర్మము చేతను, ప్రేమ చేతను, న్యాయము చేతను, సహనము చేతను, సానుభూతి చేతను జీవించడానికి తగినటువంటి కృషి చేయాలి. అన్వేషణలో జరిగేటువంటి యొక్క సత్యప్రాప్తికి ఏమాత్రం కూడాను మనము చోటు ఇవ్వటం లేదు. బాహ్యమైన, లౌకికమైన, ప్రాకృతమైన, పవిత్రము కానటువంటి యొక్క అస్థిరమైనటువంటి యొక్క వస్తువులకై మనము సత్యాన్వేషణ సలుపుతున్నాము. నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రాప్తికి ప్రతి మానవుడు కూడాను తన యొక్క జీవిత కళను అర్పితము గావించాలి. సమస్త కళలు కూడాను, లలిత కళలు అన్ని కూడాను సత్యాన్వేషణలో ఆవిర్భవించినటువంటివి. కనుక ఈ సత్యాన్వేషణలో దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోయినప్పటికీ దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క కొన్ని చిహ్నములు మనకు ఆవిర్భవిస్తాయి. ఏ విధంగా? ఆ వృక్షం కొమ్మపైన ఉన్నటువంటి ఒక నక్షత్రమే ధ్రువ నక్షత్రము అని మనం చెప్తాం. కానీ చెట్టు కొమ్మకు ధ్రువ నక్షత్రానికి ఏమాత్రము సంబంధం లేదు. కానీ ఆ చెట్టు కొమ్మ నక్షత్రం యొక్క ఉనికిని మనకు బోధిస్తూ ఉంటాడు. అదే విధముగానే మనం చేసేటువంటి సర్వకర్మలు, మనం పలికేటువంటి ప్రతి పలుకు, నడిచేటువంటి ప్రతి నడక, చూచేటువంటి ప్రతి చూపు, ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని భాగములే. ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఉనికికి ప్రత్యక్ష ప్రమాణములే. సముద్రాన్ని చూస్తాం, మనకెంతో ఆనందం కూడాను అలంతో ప్రారంభమవుతుంది. ఎతైన పర్వతాలను చూస్తాము, మనకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. దట్టమైన అరణ్యాన్ని మనం చూస్తాము, ఆ అరణ్యం యొక్క పచ్చదనాన్ని చూచి మన హృదయం ఉప్పొంగుతుంది. ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని ఉనికి యొక్క పర్వతములే. ఇది భగవంతుని చూపకపోయినప్పటికీ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును ఈ విధమైనటువంటి దృశ్యముల చేత మనకు గుర్తింపు చేస్తుండాలి. ఒక విత్తనం నుంచి గొప్ప వృక్షం ప్రారంభమవుతుంది, ఒక గుడ్డు నుంచి పిట్ట పుడుతుంది, ఒక ప్రాణం నుంచి మరొక ప్రాణం వస్తుంది, ఒక పుష్పం నుంచి మంచి సుగంధం వస్తుంది, పాల నుంచి వెన్న ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని యొక్క సారములే. ఈ ప్రపంచమంతా కూడాను మూడు విధములైనటువంటి కర్మల చేత నడుస్తూ ఉండాలి. ఇది మన నిత్య జీవితంలో మనం ప్రత్యక్షంగా చూసేటువంటి దృశ్యములే. ఒకటి సృష్టి యొక్క నిర్మాణము, రెండవది సృష్టి యొక్క పోషణ, మూడవది సృష్టి యొక్క నిర్మూలము. ఈ సృష్టి స్థితి లయములు కూడాను మనకు ప్రత్యక్ష ప్రమాణములే. నిత్య జీవితంలో నిత్యము మనము చూసేటువంటి దృశ్యములే. ఇవన్నీ కూడాను కేవలము సత్యస్వరూపుని యొక్క ప్రమాణ ఉనికి. ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయకుండా దైవం ఎక్కడా, దైవం ఎక్కడా అని దైవాన్ని కొన్ని విధమైనటువంటి విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దైవాన్ని విమర్శించటం చాలా సులభమే, కానీ దైవాన్ని అన్వేషించటము చాలా కష్టము. ఎట్లా? భగవంతుడు సత్యములో సత్యంగా ఉంటున్నాడు, అసత్యములో సత్యంగా ఉంటున్నాడు, చెడ్డలో చెడ్డగా ఉంటున్నాడు, మంచిలో మంచిగా ఉంటున్నాడు, పుణ్యములో పుణ్యముగా ఉన్నాడు, పాపములో పాపముగా ఉన్నాడు. దీనిని పురస్కరించుకుని గీతా ప్రమాణము రసో వై సహ అన్నాడు. అనగా నేను రసస్వరూపుడై ఉన్నాను అనగా పానకములోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు. పంచదార లేని పానకం ఉండదు కదా. అదే విధముగానే భగవంతుడు ప్రతి విషయమునందు కూడాను భగవంతుడు అంతర్భూతమై ఉంటున్నాడు. పాలలో కేవలం వెన్న వలె ఉంటున్నాడు, పుష్పములో వాసన వలె ఉంటున్నాడు, సర్వత్రా మనిషిలో మనిషి భావములు కలిగి ఉంటున్నాడు. ఇది ఏ రసో వై సహా. కనుక పానకములోని పంచదార వంటి వాడు భగవంతుడు. ప్రపంచమంతా రసస్వరూపమే. ఇందులో ప్రతి బిందువునందు కూడాను భగవంతుడు పంచదారగా ఉంటున్నాడు. చూచితే తెలిసేటువంటిది కాదు, అనుభవించినప్పుడే దాని యొక్క రుచి మనకు అర్థమవుతుంది. ఈ సృష్టి స్థితిలయములు మూడు కూడాను తన యొక్క కర్మల ద్వారానే జరుగుతూ ఉంటున్నాయి. ఈ మూడు శక్తులకు అధికారి అయినటువంటి వాడు భగవంతుడు అని వేదములు బోధిస్తూ వచ్చాయి. కేవలం వేదములే కాదు, ఉపనిషత్తులు, ఖురాను, బైబుల్, గ్రంథసాహు ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఉనికిని ఈ విధమైనటువంటి యొక్క గుర్తుల చేత చూపింపగలుగుతున్నారు. ఈ మూడు లేనటువంటిది ఎక్కడ కూడా గోచరం కాదు. ఎవరైనా కూడా దీనికి అంగీకరించక తప్పదు. ఏ వేదాంతి కాని, ఏ సైంటిస్ట్ కాని, ఏ ఇంజనీరు కాని, ఎవరైనా ఏ కాలం వారైనా కాని, ఏ దేశం వారైనా కాని సృష్టి స్థితి లయములను అంగీకరించక తప్పదు. ఆంగ్ల భాష యందు గాడ్ అన్నారు. జీఓడి గాడ్. జి అనగా ఏమని మనం భావిస్తున్నాం, సృష్టికి అర్థంగా తీరుస్తుంది అది జీ. ఈ సృష్టి యొక్క అర్థాన్ని మనము జీఓడిలో మనం గుర్తించవచ్చును. జీ అనగా జనరేషన్, ఓ అనగా ఆర్గనైజేషన్, డి అనగా డిస్ట్రిక్షన్. ఈ డి మూడింటి యొక్క అర్థమే సృష్టి స్థితి లయములుగా గోచరిస్తూ వచ్చినాయి. ఇట్టి సత్యాన్ని ప్రతి ఒక్క పదమునందు కూడా మనము విచారణ చేసి సత్యాన్వేషణ తలిపినప్పుడు గుర్తించడానికి వీలవుతుంది. జనరేషన్ తన యొక్క సంకల్పమే, ఆర్గనైజేషన్ అతని యొక్క సంకల్పమే. ఆర్గనైజేషన్ కాదు ఆర్గనైజేషన్, డిస్ట్రిక్షన్ ఇది కూడాను తన యొక్క నిర్ణయమే. ఈ సృష్టి స్థితిలయములు మూడును లేకుండా జగత్తు ఉండుటకు వీలు కాదు. మూడు కర్మల చేతనే ఈ జగత్తు జరుగుతూ ఉంటున్నది. ఇలాంటి తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి? మానవుని యొక్క సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి. హృదయాన్ని మధురంగా మనం ఉంచుకున్నప్పుడు మన పలుకులు, మన చేష్టలు, మన కర్మలు సర్వం కూడాను మధురంగానే ఉంటాయి. మన హృదయాన్ని సాత్వికమైనటువంటి ఒక కర్మలుగా భావించుకొని సార్థకమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించినప్పుడు మన యొక్క కర్మలన్నీ కూడా సార్థకమైన కర్మలుగా రూపొందుతాయి. మన మంచి చెడ్డలు రెండు కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఫలితములే. చెడ్డలు ఎక్కడి నుంచినో రావటం లేదు, మంచి ఎక్కడి నుంచినో రావటం లేదు. కష్ట సుఖములు రెండును కలిసి ఉండు, దీని విడదీయ యమ్మని వశము కాదు. సుఖము ప్రత్యేకముగ ఎందు చూడబోము, కష్టము ఫలించలేని సుఖం బటందురు. అంతా ఒక్కటే. ఏకం సత్తి ప్రాభూదావదంతి, ఉన్నది ఒక్కటే. అట్టి ఏకసత్యాన్ని మనం గుర్తించడానికి మన యొక్క మానవత్వము చాలా సులభమైన మార్గం బోధిస్తూ ఉండాలి. జంతువులాం నరజన్మ దుర్లభం, ఏమిటి ఈ దుర్భం? మదాత్మ సర్వభూతాత్మ, ఇదే దీనికి సరైనటువంటి ఆదర్శము. నా ఆత్మనే సర్వులేనటువంటి కూడాను ఆ ఆత్మగానే ఉంటుండాలి. ఇంతే కాదు, మానవుని యొక్క శరీరము ఐదు కోశములతో ఉంటుండాలి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ ఐదు కోశములు ఎందుకు ఉండినటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది ఒక్క మానవునికి తప్ప మరొక ప్రాణికి తెలియటానికి వీల్లేదు. కనుక ఇట్టి విజ్ఞానంతో ప్రజ్ఞానంతో కూడినటువంటి యొక్క మానవత్వాన్ని మనం అల్పత్వమని ఏ విధంగా భావించవచ్చు? మానవత్వాన్ని చాలా అల్పంగా భావించుకొని దాన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా చాలా వ్యర్థం భావించుకుంటున్నాం. సకల సద్గుణ సంపన్నుడైనటువంటి మానవుడు, సకల సద్గుణంతో కూడినటువంటి మానవుడు, సకల సదాచారంతో కూడినటువంటి మానవుడు, సత్శీలంతో కూడినటువంటి మానవుడు, ఇతను ఏ విధంగా అల్పుడిగా భావించడానికి వీలవుతుంది? ఏ మానవుని యొక్క బలహీనత, తన తత్వాన్ని తాను గుర్తించుకోలేక కేవలం తన యొక్క బలహీనత, దేహ బలహీనతను మాత్రమే గుర్తించుకుని కోశమును మాత్రమే ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడు. కనుక అన్నమయ కోశము కాదు మనకు ప్రధానమైనటువంటిది. అన్నమయ కోశమును ఆధారం చేసుకున్నంత కాలం కూడాను మనకు అశాంతియే కాని శాంతి మనకు లభ్యం కాదు. 64 విద్యలు అరుదారుగా ఏర్చినట్టి ఆ నారదుడే శాంతి అనేటువంటిది లభించకుండా అనేక అవస్థలకు గురి అవుతూ వచ్చాడు. కట్టకడపటికి సనత్ కుమారుల దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తున్నాడు, స్వామి నా అజ్ఞానం దూరం చేసి నాకు శాంతిని ప్రసాదించేటువంటి విద్యను బోధించమన్నాడు. నారద, నీకు తెలియని విద్యలు లేవు. సమస్త శాస్త్రములు, సర్వోపనిషత్తులు, సర్వ వేదములు, సర్వ గమ్యములైనటువంటి యొక్క మార్గములు నీకు తెలుసును. ఈ విద్యల వల్ల మీకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు. ఇవంత ప్రాకృతమైనటువంటి విద్యలు, ఇవన్నీ భౌతికమైనటువంటి విద్యలు. ఇది కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైన విద్యలు. అనిత్యమైన విద్యలు పోయేంత వరకు కూడాను నీకు శాంతిని నీకు లభించదు అన్నాడు. దీనినే సైంటిస్ట్ కూడా చెప్తూ వచ్చారు. ఏమిటి, ఏనాడు ఎక్కడ ఎప్పుడు ఈ సైన్స్ అంత్యమవుతుందో అక్కడ ఈ ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది. సైన్స్ ఎండ్, ఇది ముఖ్యమైనటువంటిది. సైన్స్ అంటే ఏమిటి? ఈ ప్రాకృతమైనటువంటి చర్యలన్నీ కూడా సైన్స్ కు సంబంధించినటువంటివి. అనగా ఈ భౌతికమైనటువంటి దేహములకు అవసరమైనటువంటివి, భౌతికమైన దేహమును కాపాడుకునవలసిందే. కానీ ఇదే సత్యము నిత్యమని భావించి దానికే సర్వమును అర్పితం కావించకూడదు. సమస్త కర్మల చేతను సాధించగలిగేటువంటిది ఈ దేహమే. చేతనే దైవాన్ని కూడా సాధించవచ్చును. ఈ దేహము నేను కాదు, దేహము దైవాన్ని సాధించేటువంటి ఒక పనిముట్టుగా భావించాలి. ఇది నా దేహము, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము, ఇది నా ఇంద్రియము, ఇది నా అంతఃకరణ. నీవెవరు? ఈ క్వశ్చన్ ఎవరు వేసుకోవటం లేదు. ఈ ఖర్చీపు నాదంటే ఖర్చీపు వేరు, నేను వేరు. అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు, నీవు వేరు. ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి వెనుకంజ వేస్తూ చూసేటువంటి దృశ్యములు మాత్రమే సత్యంగా భావించుకుని విశ్వసిస్తున్నాము. ఈ దేహము సత్యాన్ని నిరూపించేటువంటి యొక్క పనిముట్టు. అయితే ఈ దేహమునందు దివ్యత్వమైనటువంటి ఒక పరమాత్మ తత్వము ఇమిడి ఉంటున్నది. ఇవన్నీ పదార్థములే, ఇవన్నీ నెగిటివ్స్. కనుక ఇవంతా కూడా పాజిటివ్ గా నీవు భావించుకొని నీవు అనుభవించాలి. నెగిటివ్ ను మనసులోకే రానివ్వకుండా చూసుకోవాలి. ఈ నెగిటివ్స్ అంతా కూడా నెగిటివ్స్ ని అందిస్తుంది. ఈనాటి ప్రపంచం యొక్క అశాంతికి మూల కారణము నెగిటివ్స్ పైన ఆధారపడటమే. ఇదంతా మ్యాటర్, నీవు మాస్టర్. కనుక నీ మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్. నీవు మాస్టర్ గా తయారు కావాలి, అది నిజమైనటువంటి విద్య. అంతేకాని బుకిష్ నాలెడ్జీ విద్య కాదు. ప్రాకృతమైన అనిత్యమైనటువంటి జీవితానికి ఒక ఆదర్శాన్ని నిరూపిస్తుంది. కనుక మనం సాధించవలసినవి ఎన్నో ఉంటున్నాయి. అన్నింటికి కూడా ప్రేమ త్యాగమే చాలా ప్రధానమైనటువంటిది. ఒకనొక కాలం లోపల విక్టోరియా రాణి రాజ్యం నేలుతూ వచ్చింది. ఆమె దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఉండేటువంటి వాడు విలియం అని పేరు. అతను గొప్ప తెలివితేటలు గలవాడు, గొప్ప విద్యావంతుడు, కానీ గొప్ప రాజకీయవేత్త. అలాంటి వాడు ప్రేమ చేతను, త్యాగం చేతను దైవత్వాన్ని నిరూపించి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడు. ఎవరితో మాట్లాడినప్పటికీ ప్రీతితో మాట్లాడటం, ఎవరికి ఏ పని చెప్పినప్పటికీ ప్రీతితో చెప్పటం. అశాంతి అనేటువంటిది అతనిలో ఏమాత్రము కనిపించలేదు. లార్డ్ బ్రేస్ అనేటువంటి వాడు అతని చరిత్రను రాస్తూ కూడాను దీన్ని మెన్షన్ చేస్తూ వచ్చాడు. ఆ యొక్క రాజకీయవేత్త విలియమ్స్ చాలా గొప్ప దైవస్వరూపుడు అన్నాడు. ఏ విధంగా ఉంటాది? దైవానికి పవిత్రమైనటువంటి గుణములే ప్రమాణములు. ఎక్కడ స్వార్థరహితమైన ప్రేమ, ఎక్కడ స్వార్థరహితమైనటువంటి త్యాగము, ఎక్కడ స్వార్థరహితమైనటువంటి ఆనందము, అక్కడనే భగవంతుడు ఉంటాడు అన్నాడు. కనుకనే మానవుడు భగవత్స్వరూపుడే. మానవుని నుండి పవిత్రమైనటువంటి గుణములు ఉంటున్నాయి, కానీ ఆ గుణములు సరైనటువంటి రీతిలో తాను ప్రవృత్తిపూర్వకంగా ప్రాక్టికల్ లో పెట్టడం లేదు. ప్రతి మానవుని ఎందుకు దైవత్వం ఉంటుండాలి? అట్టి డివినిటీ అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకుండా కేవలం దేహమునకు ప్రాణమునకు మనసుకు సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో పడి విలువైనటువంటి ఒక జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు. మానవుడు అంటే ఎలాంటి వాడు? డైమండ్ కు విలువిస్తున్నాడు, బంగారుకు విలువిస్తున్నాడు, భూమికి విలువనిస్తున్నాడు, కానీ భూమిని విలగా మనం భావిస్తున్నాము. డైమండ్ గొప్ప వస్తువుగా మనం విశ్వసిస్తున్నాము, విలువైనటువంటి దానిగా మనం విశ్వసిస్తాం. చాలా పొరపాటు. ఈ డైమండ్ కి ఇచ్చేది విలువ ఎవరు? ఈ బంగారుకు విలువ ఇచ్చేది ఎవరు? విలువిచ్చేది ఎవరు? మనిషి లేకపోతే దీనికి విలువే లేదు. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. మానవుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి పదార్థములు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు. సౌజన్యము, సౌశీల్యము మానవుడి యొక్క ప్రధానమైనటువంటి గుణములు. ప్రేమనే ఇతని ప్రాణము. ప్రేమనే లేకపోతే మానవుడే లేడు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమతత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. విశాలమైనటువంటి ప్రేమనుగా మనం అభివృద్ధి పరచాలి. విశాల ప్రపంచమునందు ప్రేమ విశాలముగా ఉండాలి. ఈ విశాలమైన ప్రపంచమునందు మన దయ విశాలంగా ఉంటుండాలి. ఇంత విశాలమైన ప్రపంచమునందు నీవింత చిన్న సంకుచితమైనటువంటి ప్రేమను పెట్టుకుంటే ఇది సరైన మానవత్వం కాదు. అంతా విశాలమైపోవాలి, అప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది. ఈ దేహానికి, ఈ మనసుకు ఎన్నో కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి. ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘమునే కానీ శాశ్వతమైనవి కాదు. కనుక వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మన యొక్క గుణములు చాలా ప్రధానమైనటువంటివి. ఆ వాల్యూస్ మనం పోషించుకోవాలి. ప్రపంచమునకు కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఆశయాలు ఉంటున్నాయి. ప్రతి దేశమునకు కూడాను కొన్ని విధమైన సామూహికమైనటువంటి ధర్మములు ఉంటున్నాయి. ధర్మములను, ఈ యొక్క పద్ధతులను మనం ఏనాడు మనం వదులుతున్నామో ఆనాడే మనం అధోగతి పోతున్నాము. భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటిది. ఇది 1000 సంవత్సరములు అయినప్పటికీ ఇది కదలక మెదలక శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఒక విశాలమైన వృక్షం ఉంటుంది. అది వృక్షం యొక్క వేర్లు అడుగు భాగంలో పాతాళలోకంలో ఉన్న నీరు వరకు దిగినప్పుడే ఆ వృక్షం భద్రంగా ఉంటుంటాది. ఈ పాతాళ లోకం వరకు దీని వేర్లు పోకుండినా ఇది కేవలం ఏ చిన్న గాలికో పడిపోతుంటాది. ఆ దేశంలో ఎందు ఉన్నటువంటి కల్చర్ అనగా సంస్కృతులు అన్ని కూడా ఏనాడో వెళ్లిపోయినాయి. ఒక్క భారతదేశం యొక్క సంస్కృతి మాత్రమే నేటికి నాటికి ఏనాటికైనా శాశ్వతంగా నిలిచి ఉంటుండాలి. కారణం ఏమిటి? దివ్యత్వం అనేటువంటి యొక్క పాతాళ కూడా దిగిపోయినాయి దీని వేర్లు. ఆ దివ్యత్వం అనేటువంటి జలమే ఈ యొక్క వృక్షమునకు, ఈ యొక్క సంస్కృతికి పోషిస్తూ ఉంటుంది. కనుక భారతీయ సంస్కృతి అనగా కేవలము ఏదో ఒక కొన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి దానికి కాదు. భారతీయ ఆదర్శం అనేటువంటి శాశ్వతమైనటువంటి ఆదర్శము. ఏది మారినప్పటికీ ఇది మారేటువంటిది కాదు, ఇది చేంజ్ లెస్. ఇలాంటి దాన్ని మనము సరిగా గుర్తించుకోలేకపోతున్నాము. ఈనాటి విజ్ఞానం మితిమీరిపోయింది. కావలసినంత సుఖాన్ని అందిస్తుండాలి, కానీ సుఖముండి ప్రయోజనం ఏమిటి తెలియకపోతుండాలి. శాంతి లేనటువంటి సుఖము అది ఒక సుఖమా? శాంతి కావాలి మానవునికి. ఎన్నో విధమైనటువంటి అభివృద్ధిని పొందుతుండాలి. దీన్ని ఒకనొక సమయం లోపల చర్చలు చెప్పాడు. మానవుడు అన్నింటినీ సాధిస్తున్నాడు, అన్నింటినీ అనుభవిస్తున్నాడు, కానీ తనను తాను సాధించుకోలేకపోయినాడు. మ్యాన్ హాజ్ కాంకర్డ్ ఆల్ బట్ హీ హాజ్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్. తనం తాను సాధించుకునేటువంటి వాడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏంటి? దీనిని ఆనాటి బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. తండ్రికి బుద్ధి నేర్పుతూ వచ్చాడు, నాన్న పంచభూతములను హస్తగతం గావించుకుని ఆడుకుంటున్నావు, కానీ నిన్ను నీవు జయించుకోలేకపోతున్నావు. ప్రపంచాన్నంతా సాధిస్తున్నావు, కానీ నిన్ను నీవు సాధించుకునేటువంటి వాడు ప్రపంచమును సాధించి ప్రయోజనం ఏమిటి? లోకములన్నీ గడియలోన జయించిన వాడవు నాన్న. ఇంద్రియాలోకము ఏమాత్రము జయించలేకపోతుంది. అన్నింటినీ సాధిస్తున్నాం, కానీ తన ఇంద్రియాన్ని తాను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు, తన మనసును తాను స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు. అది లేనప్పుడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏమి? మొట్టమొదట మనసును స్వాధీనం చేసుకోవాలి. ఈ మనస్వాధీనం ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు. కనుక ఈ గురు పౌర్ణమి అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? గురువు అనగా కేవలము ఏదో ఒక విద్యను నేర్పినటువంటి వాడిని గురువుగా భావిస్తున్నాము. కానీ అందరూ గురువులు కాదు, అందరూ అధ్యాపకులు. కానీ గురువు ఒక్కడే, అతనే దైవము. అనేక మంది గురువులు గురువులు గురువులు అని పొచ్చి త్రిపౌర్ణమి దినము గురు పూజలు గురుదక్షిణలు ఈ విధమైనటువంటి వ్యాపారానికి ప్రారంభిస్తున్నారు. గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత. ఈ రూపవర్జితుడైనటువంటి వాడు గుణాతీతుడైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. గు అనేటువంటి అజ్ఞానము, రు అనగా దాని నిర్మూలము, అజ్ఞానం నిర్మూలం చేసేటువంటి వాడే గురువు. ఇంకా ఆశలను పెంచి ఇస్తున్నారే కానీ అజ్ఞానం పోవటం లేదు గురువులకు కూడాను. ఇదంతా కూడా కేవలము మానవుని పెడమార్గం పట్టించేటువంటి గురువులుగా తయారవుతున్నారు. ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క విద్యలు ఎందు గురువులు అనేకంగా ఉంటున్నారు. నైతిక భౌతిక ధార్మిక అన్ని మార్గములు ఎందు గురువులు ఉంటున్నారు. వీరందరూ గురువుకు వచ్చి వ్యాపార రంగంలో ప్రారంభమైంది. ఈనాడు కలియుగం నందు ఆధ్యాత్మికం కూడా ఒక వ్యాపారంగా రూపొందింది. ఏనాడు ఈ యొక్క వ్యాపారంలో పడిపోయిందో ఈ ఆధ్యాత్మికం? ఇది ఆధ్యాత్మికమే కాదు. ఆధ్యాత్మికంలో ఏమాత్రం కూడా వ్యాపారం ఉండకూడదు. లౌకిక ప్రేమకు ఆధ్యాత్మిక ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. ప్రాపంచిక ప్రేమ కేవలం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక ప్రేమ దైవ ప్రేమ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఇచ్చుకునేది ఇచ్చుకునేది ఇచ్చుకునేది ఇది ఏ నిజమైనటువంటి యొక్క దైవత్వము? ఇది ఏ నిజమైనటువంటి యొక్క పవిత్రము? ఇది ఏ నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి దానికి విరుద్ధమైన మార్గము? ఈ ప్రాకృతమైన మార్గంలో మనం ప్రవేశించి అన్ని విధాలా కూడా మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: వేస్ట్ అవర్ లైఫ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్.
0: ఇది కేవలం ప్రవృత్తి మార్గమే.
1: దిస్ ఇస్ ఎక్స్టర్నల్ పాత్.
0: మనం నివృత్తి మార్గంలో ప్రవేశించాలి.
1: వి షుడ్ ప్రొసీడ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్.
0: లౌకికమైనటువంటి కార్యములు అన్ని కూడా మనం చేసుకోవచ్చు, తప్పులేదు.
1: వి కెన్ డూ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ
1: వాట్ ఎవర్ వి మైట్ డూ,
0: సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం అనేటువంటి యొక్క పదంతో మనం ప్రారంభించాలి.
1: వి షుడ్ ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ టు ప్లీజ్ గాడ్.
0: ఉద్యోగం చేసుకో.
1: You do your job.
0: చదువుకో.
1: స్టడీ.
0: గొప్ప పదవిని పోదు.
1: ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: ఏది చేసినప్పటికీ ఇదంతా దైవ ప్రసాదంగా భావించుకోవాలి.
1: రిసీవ్ దెమ్ ఆల్ యాస్ ది గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: నిజమైన మానవత్వాన్ని అనుభవించినటువంటి వాడు అవుతాడు.
1: దెన్ యూ కెన్ రియలీ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ట్రూ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ మానవ హ్యూమన్ బీయింగ్?
0: సత్ప్రవర్తన,
1: గుడ్ కాండక్ట్,
0: సదాలోచన,
1: గుడ్ థింకింగ్,
0: సత్శీలము,
1: గుడ్ క్యారెక్టర్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, combination of these three is human life.
0: Kanuka satyanni manam vadalakoodadu.
1: We should never give up truth.
0: Premanu nirantaram gurunu pravahimpa cheyali.
1: We should see that love flows.
0: Kaani idiye nijamainatvanti jeevanade manayandu. Monna oka naadu Bengaluru lopala edo sambhashana prarambhamainappudu aani cheppadu, nenu nirantaram kodanu ee Bengaluru nunchi pravahinchetvanti yokka jeevanadilo nenu snanam chestunnanu annadu. Bengaluru daggara ee shastramain jeevan ekkada undi? జీవనది ఎక్కడా కనిపించడం లేదే ఆయన చెప్పాడు. ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా డ్రైనేజ్ ఒక జీవనదిగా భావించుకున్నాడు. ఎప్పుడూ ప్రవహిస్తుంటారు ఆ నది, ఎండిపోయేటువంటిది కానే కాదు. కాబట్టి బెంగళూరులో ఉన్నటువంటి జీవనది ఏమిటంటే ఒక డ్రైనేజ్ వాటరే జీవనదిగా భావించాడు. జీవనది లోపల కాలంలో గడపటం చేతనే అన్ని విధమైనటువంటి రోగంతో కుళ్లిపోతున్నారు. ఈనాటి మానవుల ఆరోగ్యాన్ని కోల్పోవడానికి మూల కారణం ఏమిటి? అశుద్ధమైన జలము, అశుద్ధమైన పదార్థములు, అశుద్ధమైన గాలి, అంతా అశుద్ధమే. ఫుడ్ వాటరే కాదు, మనసే పొల్యూషన్ అయిపోయింది. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క అశాంతి చేతనే, మానసిక సంబంధమైన అనారోగ్యం చేతనే మానవుడు క్షీణించిపోతున్నాడు. ఈనాటి మానవులకు రోగములంతా కూడాను ఏదో కొన్ని విధమైనటువంటి అంటువ్యాధులుగా వస్తుందనుకుంటున్నారు. చాలా పొరపాటు. మానవునికి రోగమే లేదు, కానీ సైకలాజికల్ గా తాను రోగం ఉన్నట్టుగా భ్రమించుకొని ఒక రోగంగా రూపొందుతున్నాడు. 90% అంతా మానవిక రోగములు సైకలాజికల్ గా వస్తున్నాయి. మానసిక సంబంధమైనటువంటి రోగములే అధికంగా మారుతున్నాయి. నిరంతరం కూడా చింతించి చింతించి అనే రోగానికి గురి అవుతున్నాడు. గాల్డిన్ అనేటువంటి వాడు ఒక హార్ట్ డాక్టర్. అతను నిరంతరం కూడాను ఇతరుల యొక్క హార్ట్ అంతా చూసేది, తన హార్ట్ ఎట్టిందో ఏమో, తన హార్ట్ ఎట్టిందో ఏమో తను కూడా యోచన చేసుకునేటువంటి. అంతకడప్పటికీ అతను హార్ట్ జబ్బుతోనే మరణించాడు. మనసు ప్రభావం చాలా అమితంగా ఉంటుండాలి. కనుకనే మన ఏమో మనుష్యానాం కారణం బంధమో చేయు అన్నారు. మనసే రెండింటికి మూల కారణం అన్నారు. ఈ మనసును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడితే అంతా పవిత్రంగానే రూపొందుతాడు మానవుడు. చేసే పనులు, చూచే దృష్టి, వినే శ్రవణము అంతా మంచిదిగానే అవుతుంది. ఇది ఒక లాక్, దీన్ని లాక్ లో పెట్టి టర్న్ లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది, టర్న్ రైట్ లాక్ అవుతుంది. ఈ లాక్ కావడానికి ఓపెన్ కావడానికి సేమ్ లాక్ సేమ్ కీ, కానీ టర్నింగ్ డిఫరెన్స్. అదే విధంగానే హృదయమే లాక్, మైండ్ ఏ కీ, దెన్ టర్న్ గాడ్ సైడ్, అదే డిటాచ్మెంట్. టర్న్ వరల్డ్ సైడ్, అదే అటాచ్మెంట్. ఈ బంధన మోక్షములకు ఈ రెండింటికి మనసే కారణం. ఈనాడు మన మనసునంతా కూడా ప్రాకృతమైన యొక్క భావం చేత, కొన్ని లౌకికమైన భావముల చేత ప్రపంచంలోకి ప్రవేశపెట్టకూడదు. సర్వం కలివిదం బ్రహ్మ, అంతా బ్రహ్మగానే భావించుకో. ఏది చూసినా బ్రహ్మగానే ఉండాలి. ఇదే రామకృష్ణ దగ్గరికి వెళ్లి అనేక మంది ప్రశ్నలు వేశారు. వివేకానంద కూడా వెళ్లాడు. స్వామీజీ, మీరు దేవుణ్ణి చూచారా అన్నాడు. అవును చూచాను అన్నాడు. చూచారు అన్నాడు. నిన్ను నేను ఎట్లా చూస్తున్నానో, నన్ను నీవు ఎట్లా చూస్తున్నావో నేను అట్లా చూచాను దేవుణ్ణి అన్నాడు. మరి నాకెందుకు చూపకూడదు అన్నాడు. నీవు చూడవచ్చును అన్నాడు. అయితే నాకు కనిపించడం లేదే అన్నాడు. కన్న పిచ్చాన పసతి మూఢో మూఢో మూఢో అన్నాడు. పిచ్చివాడా, నీవు దేవుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదనుకుంటున్నావు. నీకంటే మూఢుడు మరొకరు లేడు అన్నాడు. ఈ దృష్టి అంతా ప్రాపంచిక దృష్టితో నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు. నేను ప్రపంచానంతా దైవ దృష్టితో చూస్తున్నాను. అందుకనే మన ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఒక్కటి, ఈ లోకంలోని మానవులు బిడ్డల కోసం ఏడుస్తున్నారు, భార్యల కోసం ఏడుస్తున్నారు, ధనం కోసం ఏడుస్తున్నారు, ధాన్యం కోసం ఏడుస్తున్నారు, కానీ దైవం కోసం ఏడ్చేటువంటి వాడు ఒక్కడైనా కనిపించలేదే. దైవం కోసం ఏడ్చినప్పుడు దైవం కనపడతాడు. ఏడ్చేదంతా కూడా లోకం కోసం కనిపించాలి, దైవం కనిపించాలి, ఎట్లా కనపడతాడు? ఇది ఇంపాసిబుల్. దేనికోసం ఏడుస్తావో అది నీకు కనిపిస్తుంది. కనుక నేను దైవం కోసం ఏడ్చు అని బోధ చేశాడు వివేకానందకు. నాయన, నీవు దేనికోసమో ఏడుస్తున్నావు. కంటి దారాలను దైవం కోసమే వర్త బదలాలి, కానీ లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యల కోసం నీవు ఏడ్చకూడదు. కనుక నీవు దైవం కోసం ఏడ్చు. ఒక దైవం నీకు కనిపిస్తాడన్నాడు. ప్రతి ఒక్కటి మన మనసులో ఉంటున్నది, కానీ బయట నుంచి రావటం లేదు. కాన మనము దైవాన్ని చూడాలనుకున్నప్పుడు, దైవం కావాలనుకున్నప్పుడు దైవం కోసం మనం అంకితం కావాలి. కనుక మనం ధనధాన్య భోగ యశస్సుల కోసం మనం పాటుపడుతున్నాము, కేవలం బంధుమిత్రుల కోసం మనం పాటుపడుతున్నాము, కానీ ఇంకా పేరు ప్రతిష్టల కోసం పాటుపడుతున్నాము కాదు. ఆ యొక్క పడేటువంటి బాధలన్నీ కూడా ఒక్క క్షణంగా నీవు దైవం కోసం పడు. యాచింతాభువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే, యాచింతాభువి నందనందన పదద్వందారవిందే క్షణే. ఒక్క క్షణము నీవు ఆ భగవంతుని పైన నిలుపు. గంటల గంటలంతా కూడా నీవు ప్రాపంచిక సంబంధమైన విషయాలపై నిలుపుతున్నావు. బలమైన దైవం పై నిలపడానికి నీవు ప్రయత్నం చేయడం లేదు. యమరాజు భీమ సద ద్వార ప్రయాణే ప్రభో అన్నాడు. భయంకరమైన ద్వారము కూడాను తెరవబడుతుంది. ఎప్పుడు దైవ చింతన చేసినప్పుడు ఆ యొక్క భయంకరమైన ద్వారము కూడాను తెరుచుకుంటాయి. అది హృదయ కవాటము. దాన్ని తెచ్చుకోవాలంటే ప్రేమనే దీనికి సరైన యుక్తికి. ఆ ప్రేమ అనేటువంటి యొక్క దీనిని మనం చాలా భద్రంగా పెట్టుకోవాలి. ప్రేమనే లేకపోతే దేనిని కూడా మనం సాధించలేము. ప్రపంచంలో సర్వం కూడా ప్రేమ ద్వారానే సాధిస్తాం. ఆ ప్రేమను దైవం వైపున మరచాలి. త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సక త్వమేవ త్వమేవ బంధు సర్వం సర్వం మమ దేవ దేవ. తల్లిని ప్రేమించు, మాతృదేవో భవ, పితృదేవో భవ తండ్రిని ప్రేమించు, గురుదేవో భవ గురువును ప్రేమించు, ఈ ముగ్గురిని కూడా గౌరవించు, తగినటువంటి సేవ సల్పు. కానీ వీరందరూ దైవ సమానులే, కానీ దైవము కాదు అని మరి చెప్పారు. బయట దృష్టిని నీవు చూస్తున్నావు బాబు. త్వమేవ మాతా చా పితా త్వమేవ నీవే అనుకుంటున్నాము. వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు? తల్లి దైవమే, మాతృదేవో భవ. నిన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెప్పించింది తల్లియే. తల్లి దైవ సమానమే. తల్లి వాళ్ళని దైవంగా ప్రేమించు. అంతే కాని తల్లి నివసించేది ఎక్కడ? ఒక ఇంటిలో నివసిస్తుండాలి. కాబట్టి ఆ ఇంటికి ఆమె దైవమే. పితృదేవో భవ, తండ్రి ఎక్కడ జీవిస్తున్నాడు? అతను ఒక ఇంటిలో నివాసం చేస్తాడు. అతను కూడా ఒక ఇంటి దేవుడే. గురుదేవో భవ, గురువు ఎక్కడ జీవిస్తున్నాడు? ఒక ఆశ్రమంలో జీవిస్తున్నాడు. కాబట్టి అతన్ని కూడా గౌరవించి ప్రేమించు. కానీ దైవము ఎక్కడ జీవిస్తున్నాడు? ఇంటిలో కాదు, ఆశ్రమంలో కాదు, హృదయములో ఉంటున్నాడు. హృదయవాసి దైవము. నీ హృదయంలోనే ఉండినటువంటి దైవాన్ని నీవు ప్రేమించు. ఇప్పుడు నువ్వు అనిత్యము అశాశ్వతమైనటువంటి గృహాల్లో ఉండేటువంటి వారు. పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో లేక ప్రాయమందో లేక ముసలియందో లేక ముదిమియందో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయము. బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలేదు. ఈ దేహము మరినపు కొంప, రోగమున రెగ్గడి సేవక గంప, చేత సంచలనము పొందుదుంప, భవసాగరమనే ఈదగలేని అమ్ముల మదిలంపు మన మెంపు దళంప, నిశ్చలమని నమ్మబోక మనసా, పాదములు అందించవి. ఇది ఏ వేదాంత బోధించినటువంటి బోధనలు? పుస్తకములను పఠించి తిని పూస్తిగా చూచి సర్వశాస్త్రములు నిశ్చలమైన విద్యలను నేర్చి తినంతటి గర్వమేలా? నీ హస్తయుగము మోర్చి పరమాత్మని భక్తితో కొలవలేని ఈ ప్రస్తుత జీవితం ఎందుకు? విద్యలంతా ఎందుకు? ప్రయోజనం లేదు. పుట్టినప్పటి నుంచి కూడా మనం అన్ని నేర్చుకుంటున్నాం. దేనికోసం నేర్చుకుంటున్నాం? ఈనాడు లోకంలో ఏ సాధనలు చేసినప్పటికీ, ఏ సాధకుడైనా కూడా భగవంతుని నిమిత్తమై ఎవరూ చేయటం లేదు. తపం చేయి, ధ్యానం చేయి, యోగం చేయి, యజ్ఞం చేయి, యాగం చేయి, అన్ని కూడా తమ నిమిత్తమే తాను చేసుకుంటున్నారు, కానీ భగవంతుని నిమిత్తం కాదు. ఎవరి స్వార్థం కోసం వాడు చేస్తున్నారు? ఎవరు కూడా దైవం కోసం చేయటం లేదు. ఎవడు దైవం కోసం చేస్తున్నాడో వాడు దైవమే మారిపోతాడు. అతనే బ్రహ్మవిత్ బ్రహ్మై ఇవ భవతి. నేను గంట సేపు ధ్యానం చేస్తున్నానంటారు. కోసం చేస్తున్నావు ఈ ధ్యానం? కోసం నువ్వు చేసుకుంటున్నావు. జపం చేస్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నావు? నీకోసం నువ్వు చేస్తున్నావు. అంత పూజలు చేస్తున్నావు, ఇవన్నీ నీకోసం నువ్వు చేస్తున్నావు. తన కోసం తాను చేసుకోవటము, దైవం మాత్రం చేస్తున్నాను అనుకోవటం చాలా పొరపాటు. అయితే నా కోసం నేను చేసుకుంటున్నట్టు అప్పుడు నీవే దైవంగా భావించుకో. ఐఎమ్ నాట్ మ్యాన్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్. ఆ విధంగా నీవు స్మరించుకో. ధ్యానము నిన్ను నీవు దైవంగా విశ్వసించు. ఈనాటి గురువు ఉపదేశము, ఎందుకంటే తనం తాను దైవంగా భావించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి దైవం. నీవు మనిషిగా నీవు భావించవద్దు. నీవు మనిషిగా భావించుకోవటం హాఫ్ ట్రూతే. ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ హాఫ్ ట్రూతే. ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ నాట్ అనిమల్, అది హాఫ్ ట్రూత్. మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్. అప్పుడు ఫుల్ మ్యాన్ గా తయారవుతాడు ఈ మనిషి. దైవ స్వరూపంగా దైవం మానుష రూపేణ. కనుక మానవుడు మానవుడిగా భావించుకోకుండా నేను దైవం అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి. మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పరుగుండినంత వరకును 24 అవర్స్ లోపల 21,600 times సోహం సోహం సోహం అని మనం ఉచ్చరిస్తున్నాం. ఈ సోహం అంటే ఏమిటి? దీని అర్థం ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, దట్ గాడ్ నేను. హమ్ అనేది దేవుడు. కాబట్టి ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్ అనుకున్నప్పుడు నీవే దైవము. మానవుడిగా నీవు విశ్వసించాలి. దేహం మానవ దేహం, కానీ దైవం నివాసము. బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ దేహం ఒక మందిరంగా మనం విశ్వసించాలి. క్షేత్ర క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్ది అన్నాడు. ఇది క్షేత్రము, తాను క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు ఉండటం చేతనే దీనికి క్షేత్రము అని పేరు వచ్చింది. క్షేత్రజ్ఞుడే లేకపోతే ఇది క్షేత్రమే కాదు. కనుక క్షేత్రజ్ఞుడు ప్రతివాణి ఎందుకు కూడా ఉంటున్నాడు. అట్టి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. ఇప్పుడే మనకు దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు దూరమైపోతాయి. ఈనాడు పెద్ద తీరినటువంటి వ్యాధి ప్రతి ఒక్కరిని ఎందుకు ఉంటుండాలి. ఏ జబ్బులకైనా నివారణ చేసే మందులు ఉన్నది, కానీ ఈ జబ్బు నివారణ చేసే మందే లేదు. ఏమిటా జబ్బు? అదే అహంకారం. చిన్నవాడికి చిన్న అహంకారం, పెద్దవాడికి పెద్ద అహంకారం. పాత్రను బట్టి అహంకారం ప్రవేశిస్తుంది, కంటైనర్ బట్టి నీళ్లు నింపుతుంటుంది. ఈ క్వాంటిటీ డిఫరెన్సే కానీ క్వాలిటీ ఒక్కటే. కారణమే మనం నిర్మూలనం చేయాలి. ఈ మమకారం నా దేహం అనుకోవటము ఇదే ఒక మమకారము. ప్రేమ స్వరూపులారా, అహంకార మమకారములే సమస్త దుర్గుణములకు మూల కారణము. సమస్త దుర్గుణములు కూడా ఈ రెండింటి ద్వారానే మనకు లభిస్తుంది. ఈ రెండింటిని ఏనాడు మనం దూరం చేస్తామో అప్పుడే నీవు దైవ స్వరూపుడు అవుతావు. కానీ విలియం అనేటువంటి వాడు ప్రేమ చేత అందరినీ పలుకరించేటువంటి వాడు, కనుకనే అతను దైవ స్వరూపునిగా విశ్వసిస్తూ వచ్చాడు. బ్రెయిన్ లార్డ్ బ్రెయిన్ లార్డ్ బ్రెయిన్ ఇతన్ని దైవంగా విశ్వసిస్తూ వచ్చాడు. అనగా ఏమిటి? మనం ప్రేమతో మాట్లాడాలి, సత్యంతో జీవించాలి, శాంతంతో బ్రతకాలి, అప్పుడే మనం దైవ స్వరూపులుగా మనతాం. యూ కెన్ నాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఈ విధమైనటువంటి మనిషితో మానవత్వాన్ని మనం పెంచుకోవాలంటే దైవత్వంగానే రూపొందుతుంది. కనుక మానవుడు ఆకార మానవుడే కాని నిజంగా మాధవుడే. రసో వై సహా పానకంలోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు. మానవుడు పానకము, అతని హృదయమే. అది లేకపోతే ఇతని మానవుడనేటువంటి పానకమే కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవస్వరూపుడే. దైవం ఇక్కడున్నాడు అక్కడున్నాడు అనేటువంటిగా భేదములు పెట్టుకోకండి. ఎవరు చూసినా దైవ సమానంగా నీవు భావించుకో. సర్వం సర్వం సర్వవిధం బ్రహ్మ, ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం సర్వం. ఎక్కడ చూసినా దైవమే ఉండేది. అది ఏ విధంగా రూపొందుతుంది? మనలో ప్రేమను పెంచుకోవాలి. మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది. మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది. నువ్వు నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో, అంతా ప్రేమగానే కనిపిస్తుంది. అయితే అద్దాలు ఒకటి, కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది. మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది అద్దాలు. అనిల్ కుమార్ ఉన్నాడు, కంటికి అద్దాలు వేసు, అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది అది. కనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి. ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి, దైవభావము. ఆ దైవభావము తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి. దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది. కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు. ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి. ప్రేమ స్వరూపులారా, అనేక విధమైనటువంటి సాధనలు కలుపుతున్నారు మీరు. భగవంతుడు మీ సాధనలు ఎప్పుడు కోరడు. భగవంతుడు మీ యొక్క భక్తిని ఏమాత్రము కోరడు, ప్రేమను మాత్రమే కోరుతుంటాడు. కొన్ని గంటలకు ముందుగా మా సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ ప్రసాద్, కేఆర్ ప్రసాద్ వచ్చాడు. ఆయన వచ్చి ఏదో మాట సందర్భం లోపల, స్వామి భక్తునికి దాసునికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, నాయన దాసుడు అనగా దేహాన్ని ఆధారం చేసుకుని భగవంతుని యొక్క ప్రీతి కోసం పాటుపడేటువంటి వాడు దాసుడు. భక్తులనగా కేవలం ఎక్కడుండినప్పటికీ దైవాన్ని చింతించేటువంటి వాడు భక్తుడు. సర్వదా సర్వకాలేశు సర్వత్రా హరిచింతనం భక్తుడు. నిరంతరం కొన్ని దైవం సేవగానే భావించుకుని ఆశ్రయించినటువంటి వాడు దాసుడు. ఆచార్యునికి 5 మంది శిష్యులు ఉండేటువంటి వారు. ఒకడు చాలా పరిశుద్ధమైన హృదయం కలవాడు. మిగిలిన వారందరూ కూడా శాస్త్రమును, ఉపనిషత్తును, వేదమును, బ్రహ్మసూత్రమును ఈ యొక్క దీన్ని బోధించుకోవడం కోసం వచ్చారు. ఈ తర్క వ్యాకరణాన్నంతా కూడా చదువుతూ వచ్చారు. ఒకనాడు శంకరాచార్యుల వారు నదీ గట్టున పైన కూర్చొని వీళ్ళకేదో తర్కం బోధిస్తున్నాడు. ఒక శిష్యుడు మాత్రము గురువు యొక్క దాసుడనగా దేహమే ఆధారం చేసుకుని భగవంతుని యొక్క ప్రీతి కోసం పాటుపడేటువంటి వాడు దాసుడు. భక్తుడనగా కేవలం ఎక్కడ ఉండినప్పటికీ దైవాన్ని చింతించేటువంటి వాడు భక్తుడు. సర్వదా సర్వకాలం

తెల్లవారు స్నానం చేసిన తర్వాత ఆ గురువు వస్త్రాలు తీసుకుపోవటము, గంగలో పిండుకోవటం, తిరిగి సాయంకాలానికి తీసుకుని రావటం. సేవ కింద నిమగ్నమైనాడు ఈ శిష్యుడు. గురువు యొక్క నామాన్ని చింతిస్తూ ఆ వస్త్రములు పవిత్రం చేస్తూ వచ్చాడు. నీరు ఉప్పొంగిపోతుండాలి గంగ, తన యొక్క తొడ వరకు వచ్చింది, మెడ వరకు వచ్చింది, ఈ నది పొంగిపోతుండాలి. చూశాడు నేను ఏం కొట్టుకుని పోతానేమో, నేను చచ్చిపోతానేమో అని బాధ లేదు అతనికి. నేను పూర్తి చేయలేకపోతానే, సాయంకాలం లోపల నా యొక్క గురువు వస్త్రాలు తిరిగి గురువుకు అందించలేకపోతానేమో, గురువుకు ఈ వస్త్రాలు అందించాలి, నా ప్రాణం పోయినా మంచిదే పర్వాలేదు అన్నాడు. గురుజీ గురుజీ గురుజీ అనుకుని ఆ వస్త్రాలు తలపైన పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాడు. ఆ పవిత్రమైన భావమే ఒక్కొక్క అడుగు పెట్టినప్పుడంతా కూడా ఒక రాతి పద్మంగా తయారయ్యింది. అతని పేరే పద్మపాదుడు. అతన్ని పిలిపించేసి ఒక్కతూరి ఆశీర్వదించాడు. నాయన, గురుసేవనే గొప్పది, గురువే దైవంగా భావించుకున్నావు, దైవం వేరే కాదు, బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈనాటి కాలంలో గురువే బ్రహ్మ గురువే విష్ణు అంటే చాలా మోసమవుతుంది. గురువు దైవమే, విష్ణువు అంతా ఏమి సృష్టిస్తుంది, దైవం మూడు కూడా దైవమే. దైవాన్ని నీవు గురువుగా తీసుకో, ఇంకొక వ్యక్తులు నీవు గురువుగా తీసుకోవద్దు అని బోధించి ఈ పద్మపాదునికి ఆశీర్వదించాడు. ఇంతకుపూర్వం ఈ నాలుగు శిష్యులు కూడాను ఈ పద్మపాదుని హేళం చేసేటువంటి వారు. అప్పుడు ఒక్కతూరి తాము నేర్చినటువంటి విద్యలన్నీ కూడా ఒక్కతూరి కంఠస్థంగా చెప్పాడు. చాలా గొప్పగా చదివిన వారికంటే కొన్ని గొప్పగా తాను బోధిస్తూ వచ్చాడు. నాయన, నీవెవరిని బోధిస్తున్నావు, ఎవరికి బోధిస్తున్నావు, ఏ విధంగా చింతిస్తున్నావు అన్నాడు శంకరుల వారు. ఈశ గిరీశ నరేశ పరేశ దేశ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణయువం అన్నాడు. ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశ భూషణ భో, సర్వము నా యొక్క ఇవి, నీ శంకరులు కాకు వారికి నేను సర్వము అర్పితమై చెప్పినాను. శంకరుడు అనగా ఎవరు? శంకర లేని వాడే శంకరుడు. శంకరుడికి ఏమాత్రము డౌట్ లేదు. అలాంటి వాడిని నేను ఆశ్రయించాను. దైవం పైన ఎవరికి ఏ విధమైనటువంటి డౌట్స్ పెట్టుకోకూడదు. ఈ డౌట్ ఉంటే నీవు సాధించలేవు. పూర్ణ విశ్వాసం చేత, పూర్ణ ప్రేమ చేత ఏమైనా నీవు ప్రయత్నించి అన్ని సఫలమైపోతాయి, అన్ని విజయాన్ని సాధించగలవు. కనుక సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవన్నీ కూడా సర్వశాస్త్రములు కూడాను దైవానుగ్రహం చేత లభించేటువంటివి. ఈ లలిత కళ అన్ని కూడా నువ్వు గాడ్స్ గిఫ్టే, నీవు తెచ్చుకున్నది ఒక్కటి కూడా లేదు, అంతా దైవానుగ్రహం చేత లభించినటువంటివి. కనుకనే దైవానుగ్రహం ఆశ్రయించినటువంటి వానికి ఎట్టి లోభము రాదు, ఎట్టి బాధలు ఉండవు, ఎట్టి దోషములు చేయలేడు. ఎందుకంటే దైవాన్ని ఆశ్రయించాడు. దైవమే సర్వస్వంగా భావించుకున్నటువంటి వానికి సర్వము తానుగా మారిపోతాడు. కనుక మనసును దైవం పైన మరల్చండి. భజన వినాశు శాంతి హరి భజన వినాశు.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరం జూలై 9వ తేదీన పవిత్రమైన గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు.

దైవత్వం అనేది సర్వత్రా ఉన్నది. ఈ జగత్తే దైవస్వరూపము. దీనినే ఋషులు చక్కగా పరిశోధనలు జరిపి ఈ దైవత్వమే విత్తనము అన్నారు. సమస్త సృష్టికి కూడాను ఈ దైవత్వమే విత్తనముగా భావించుకుంటూ వచ్చారు. ఇక్కడ చక్కగా మనం గుర్తించాలి, ప్రతి విత్తనమునకు పైన పొట్టు ఉంటుంది. ఈ విత్తనము పొట్టు రెండూ చేరినప్పుడే ఇది మొక్కగా బయలుదేరుతుంది. ఒక ప్యాడీ బ్యాగ్ ఉందనుకోండి, దీనిని ప్యాడీ అని ఎప్పుడంటాము? విత్ హస్క్ ప్యాడీ, వితౌట్ హస్క్ రైస్. ఒక్కొక్క సమయంలో పై పొట్టు రాలిపోతుంది. కొన్ని గింజలు పై పొట్టుతో కరచుకుని ఉంటాయి, అవే విత్తనముగా తిరిగి మరొకెత్తుతాయి. ఈ లోపల ఉండే విత్తనమే ఆత్మస్వరూపుడైన భగవంతుడు. పై పొట్టుయే ప్రకృతి. ప్రకృతి పరమాత్మ ఏకంగా ఉన్నదే ఈ జగత్తు. ఈ జగత్తునందు సృష్టి జరుగుతున్నది. కనుక ఈ జగత్తు పై పొట్టు, దీనికి దైవత్వమే లోపల విత్తనము. రెండింటికీ ఏకత్వం అనేది ఒకటి ఉన్నదిక్కడ. పొట్టునాశ్రయించి విత్తనం, విత్తనం ఆధారంగా చేసుకుని పొట్టు ఉంటున్నాయి. కనుక దైవాన్ని మనం ఆశ్రయించి ఉన్నప్పుడే దైవం మనల్ని ఆవరించి ఉంటాడు. దాసత్వం దైవత్వం రెండింటి యొక్క ఏకత్వమే దివ్యత్వమని నిర్ణయించుకోవాలి. దీనినే శివశక్త్యాత్మక స్వరూపమన్నారు. జగత్తు దైవరహితం కాదు, దైవ సహితముగా ఉంది.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామి కేశాలను గురించి కొన్ని విషయాలు విన్నాం. స్వామి చెబుతారు, నా జుత్తు ఎందుకు ఒక ఫారెస్ట్ లాగా ఉంటుందని మీరంతా పరిశోధించి తెలుసుకోబోయేది ఏమీ లేదు. ఈ కేశభారము మీరు నాపై వేసేటటువంటి భారములన్నీ మోసి మీకు ఫర్ రెస్ట్, విశ్రాంతి ఇవ్వటానికే అన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. స్వామి తప్ప ఏ దయానిధి ఈ విధంగా మన పాపభారాలను శిరసావహించగలరు? పరమశివుడు పార్వతి చక్కగా దువ్వి ముడివేసిన కేశబంధముని కపర్దమ్ము అంటారు. దువ్వకుండానే ఏర్పడే జటకు ఈ కపర్దమునకు మధ్యతరమన్నది ఏదైనా ఉన్నట్టయితే మన స్వామి ఒక కపర్దియే అవుతారు. కుటుంబ బంధనమునకు చిహ్నంగా కుటుంబీకులు తమ కేశాలను ముడివేయాలని ఒక నిబంధన. కాని కుటుంబమునే త్యజించినవాడు పూర్తిగా కేశఖండనమైనా చెయ్యాలి, లేక జటాజూటమునైనా పెంచుకోవాలి. జటాజూటము కూడా ఒక ముడే కాబట్టి అది కూడా ఒక బంధననే సూచిస్తుంది. అందువల్లనే సన్యాసాశ్రమంలో కూడా ఉన్నత స్థితి నొందినవారు సకల బంధనములను త్యజించిన వారు కనుక వారు కేశాలను బంధించక స్వేచ్ఛగా వదిలేటు వలన వారిని కేశీ అన్నారు. దైవత్వంతో కూడిన ఈ కేశీ అనబడే వారిని గురించి ఋగ్వేదము ఏం చెప్తోందంటే, ఈ వర్ణన మన సాయికృష్ణునికి ఎంతో పొందికైనది. ఇది వేదం చెప్పే సాయి సూక్తం అని కూడా చెప్పవచ్చు. పొగ అనే శిఖను కలిగినవాడు అగ్ని, జ్యోతిర్వలయమే కేశములుగా ధరించినవాడు సూర్యుడు, కేశములను రేపి చెలరేగించే అతి తేలికైనది వాయువు. వీటన్నింటినీ కేశీ అంటున్నది వేదం. మానవుడై జన్మించి కేశిగా రూపొందినవాడు అగ్నిని భరించగలడు, భూమి ఆకాశాలను రెండింటినీ అధిగమించగలడు, నీరములను అదుపును ఉంచగలడు, గాలిలో సంచరించగలడు, వాయువునే తన అంబరముగా చేసుకోగలడు. ఆ వాయువునకు వేగమును కలిగించే సూక్ష్మాస్మమే ఈ కేశీ. జ్యోతిర్మయుడైన కేశీ యావత్ ప్రపంచాన్ని మానవులు ఏకశక్తిగా దర్శించటానికి సహాయపడతాడు. కేశీ ధూళిమయమైనట్టు గోచరించే పసుపురంగు వస్త్రాలను ధరించును. స్వామి కూడా ఈ పసుపు వర్ణపు దుస్తుల్నే సామాన్యంగా ఎప్పుడూ ధరిస్తూ ఉంటారు. వాస్తవానికి వారికి ఎర్రని అంగీకన్నా ఆ పసుపు వర్ణమే ఎక్కువ సుందరంగా వర్ణనిస్తుందేమో అని కొంతమంది అభిప్రాయం. కేశీ లోకమంతటినీ బాహ్య దృష్టితో తిలకిస్తూ తాను అంతరంగముననే సంచరిస్తూ ఉంటాడు. ప్రజలకు దేవతలకు కూడా శుభమే చేయగలిగినవాడు కేశీ. స్వేచ్ఛ లేక పూర్తిగా భగవంతుని వల్లనే ప్రేరేపింపబడినవాడు కూడా కేశీ. కేశీ సర్వవ్యాపి, గంధర్వులతోనూ అప్సరసల మధ్యను సంచరిస్తూ ఇతను సురగణాదులతోనూ వ్యవహరించగలిగినవాడు. కేశీ పశుపక్ష్యాదులకు కూడా సన్నిహితుడు, జ్ఞానులలో మహాజ్ఞాని, మిత్రులలో అపరమిత్రుడు, మరణమరల రసాస్వాదనము చేయాలనిపించే మధురగుణం గలవాడు, ఇతరులను ఆనందింపచేయటమే తన జీవిత లక్ష్యంగా కలవాడు. ఈ రీతిని ఎన్నో విధాల వేదం పొగుడుతున్నది మన స్వామి మహిమలనే అని మనకు స్ఫురించక మానదు. ఇచ్చట ఆ కేశీ దివ్యవాక్కులనే ఒకంత విని ఆనందిద్దాం. మానవులైన మీరు మానవాకారముతో ఉన్న నన్ను నా భౌతిక శరీరమునే చూడగలుగుతున్నారు, కాని నేను కేవలం అన్నమయ కోసమైన శరీరమును ఎంతమాత్రమూ కాదు. వాయువునకు మూలాధారమైన ఆ ప్రాణశక్తికే సాక్షిని నేను. మానవుని మనస్సుకు బుద్ధికి కూడా అతీతమైన ప్రజ్ఞానమే నేను అంటారు స్వామి. కేశీ సత్యకామి అని వేదము ఒక మునిపుంగవునికి బిరుదిచ్చింది, కాని మనం మాత్రం కేశీ సత్యసాయి అనే అంటున్నాం. ఎందుకంటే వేదము ప్రశంసిస్తున్నది మన స్వామినే అన్న భావము. అది బలపరుచుకోవటంలో మన అనుభవాలే మనకు ప్రత్యక్ష ప్రమాణాలు. పూర్వం మహాపాపములు చేసిన వారు భగవచ్చింతన కలిగి తమ పాపకర్మల నుంచి అంత సులభంగా తప్పించుకోవడానికి వీల్లేదని, ఎవ్వరైనా సరే తమ తమ కర్మఫలాలను కొంతైనా అనుభవింపక తప్పదని, ఆ భగవంతుడే వారిని కొంతవరకు అజ్ఞానాంధకారమునకు గురి చేయవలసి వస్తుందని గీతలో ప్రవచించబడింది. బహుశా తత్కారణంగానే
కొంతమందికి తమ కేశాలంకరణపై ఒక రకపు జుగుపుస కలిగించి అజ్ఞానానికి గురిచేసి స్వామి తన నుండి దూరంగా ఉంచుతున్నారేమో. స్వామి కేశముల మహిమ తెలియకపోవడం అజ్ఞానం కాక మరేమిటి? ఒకప్పుడు స్వామి తనను చూసి ఇతరులకు ఒక రౌడీ అన్న భావం కలుగచేయటానికే తాను ఈ బుట్టతలను పెంచుకున్నాను అని కూడా చెప్పారు. సుగుణవంతులు విజ్ఞావంతులు అయిన ఆస్తిక జనమే స్వామి బుట్టతలాకారముపై జుగుత్స పెంచుకుని దూరంగా పోవడం జరిగింది. ఎన్నో కొన్ని అపోహలకు గురియే ఆ కేశాభారము యొక్క మహిమ తెలుసుకోలేక ఈ తెగవారు స్వామిని వీడిపోతున్నారు. మిగతా దేవతామూర్తులను, దివ్యపురుషులను, దైవానుగ్రహము గల మహాత్ములను వీడి అందరూ సాయి సన్నిధికే చేరితే ఇక ఈ ప్రపంచంలో అలజడీ గందరగోళం చెలరేగక మానదు. ఇప్పటికే స్థూలంగా తమ యందు స్వామి ఏ ప్రత్యేకత చూపించటం లేదని వాపోయే భక్తజనం మరింత రెట్టిప్పయ్యే ప్రమాదముంది. బ్రహ్మజ్ఞానము ప్రకృతిపై సర్వాధికారం గల మహాశక్తి కల కేసి మన స్వామి. కేశీలు వీరంతా తమ కేశములను ఈ విధంగా విరబోసుకుని ఉండవలసిన అవసరమేమిటని మనబోటివారు తర్కించి కారణాలను ఘంటాపథంగా చెప్పగలగడమన్నది అవివేకమనిపించుకుంటుంది. మన విజ్ఞాన పరిధికి, అనుభవములకు అతీతమై ఊహకందని విషయాలన్ని అవతార రహస్యములు అని సరిపెట్టుకుని తృప్తిపడటమే వివేకుల లక్షణం. ఇంతకన్నా మరి మార్గం లేదు. బాబాకు 15-16 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన సన్నిధిని చేరిన తమిళ భక్తులలో వర్తక వ్యాపారి అయిన శ్రీ పార్థసారథి ఒకరు. ఈనాడు ఈయన కల్పతరువు నుంచి కోరిన ఫలమును తీసుకుని ఆరగించిన భాగ్యవంతులలో ఒకరు. స్వామి సన్నిధిని వీరు చేరినది కేవలం వినోదములను అనుభవించుటకు మాత్రం కాదు, చాలా కాలంగా వీరిని బాధిస్తున్నది ఉబ్బసపు వ్యాధి నివారణకే స్వామి దగ్గరకు వెళ్లారు. స్వామి మందిచ్చారు, కాని మందు బాగా పండిన ఎర్రని ఒక ఆపిల్ పండు. తమ హస్తచారణం ద్వారా సృష్టించి రప్పించిన ఆపిల్ పండే పార్థసారథికి దివ్య ఔషధంగా ఇచ్చారు. ఇంక చెప్పాలా? ఠక్కున ఆరోగ్యవంతులైపోయారు పార్థసారథి గారు.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎండే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకుందాం. 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశం ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు.

ఆత్మారాముడైన స్వామి ఆస్తమాను త్రుటిలో నయం చేసేశారు. పార్థసారథి తల్లిగారికి రెండు కళ్లల్లోనూ పువ్వులు ఉన్నాయి. దీనినే క్యాటరాక్ట్ అంటారు. ఈ కంటి రుగ్మత వల్ల దరిదాపు ఆవిడికి పూర్తి అంధత్వమే వచ్చిందని చెప్పచ్చు. పార్థసారథి వలె ఆమెకు వెంటనే కుదర్చక 10 రోజులు చికిత్స చేశారు స్వామి. బహుశా అది ఆవిడ కర్మఫలమేమో. బాబా చేసిన చికిత్స ఏమిటి? ప్రతిదినము ఆవిడ నేత్రాల మీద మల్లీయలను ఉంచి కట్టుకట్టేవారు. 11వ రోజు ఆ క్యాటరాక్ట్ అంతులేకుండా పోయింది. క్యాటరాక్ట్ అంటే అనుగ్రహ దృష్టి అని ఒక అర్థం చెప్పుకోవచ్చేమో. స్వామి కారుణ్యానుగ్రహ దృష్టి ఈ క్యాటరాక్ట్ కర్మఫలమును పూర్తిగా రూపు లేకుండా చేసేసింది. ఆ మహాకారుణ్య రసాన్ని తేలికగా చల్లని సుధారసంలా ఆస్వాదించక కారడవుల్లోని జలపాతాల వలె తనమీద వర్షించాలని ఆశించి చివరకు ఆ ప్రవాహపు వరదల్లోనే మునిగిపోయిన కృష్ణమూర్తిగారి వృత్తాంతం ఎంతటి వారికైనా కలిచివేయక మానదు. 16 సంవత్సరాల బాబా ఒకమారు భక్తులలో ఒకరి ప్రార్థనను మన్నించి మైసూర్ సెక్రటేరియట్లో గుమాస్తాగా పనిచేస్తున్న కృష్ణమూర్తి బాబాను చూడటం తటస్థించింది. ఆయన పూర్వజన్మ పుణ్య విశేష ఫలమున బాబాను వారు సాక్షాత్తు దైవస్వరూపంగానే దర్శించగలిగారు. స్వామి, ఈ మానవాకారమును మరుగుపరిచి నాకు మీ దేవతాస్వరూపమునే అనుగ్రహించండి అంటూ బాబాను వేడుకున్నాడు. అందుకు స్వామి షిరిడీబాబా పటమొకటి సృష్టించి కృష్ణమూర్తిగారికిచ్చి దీనినే ధ్యానం చేసుకో అని బయటకు వెళ్లిపోయారు. బాబా మరికొందరు భక్తుల ఇళ్లకు వెళ్లి మిట్ట మధ్యాహ్నం తిరిగి వచ్చారు. స్వామి లోపలికి ప్రవేశించారో లేదో కృష్ణమూర్తి అది చూసి అపరిమిత పారవస్యంతో మూర్ఛపోయాడు. కొంతసేపటికి తేరుకున్నాడు. అయితే ఏం, ఆయన శరీరం పరవశంతో ఊగుతూనే ఉంది. భావావేశం మితిమీరింది. తన కళ్ళు రెండు గట్టిగా మూసుకుని స్వామి దగ్గరకు నడిచి వచ్చాడు కృష్ణమూర్తి. కళ్ళు మూసుకున్నప్పటికీ కూడా ఆశ్చర్యమేమిటంటే స్వామి ఉనికిని వాసన పట్టేశారు కృష్ణమూర్తి. దారిలో వేటిని మోదకుండా తిన్నగా స్వామిని చేరారు. స్వామి, మీ పాద దర్శన స్పర్శన భాగ్యము నాకు అనుగ్రహించండి అని ప్రాధేయపడ్డాడు. దానికి స్వామి, వద్దు నాయనా, వద్దు, ఇంతలో వద్దు అని తన రెండు పాదాలను అంగీలోనికి దూర్చి కాళ్లు మడత వేసుకుని కూర్చున్నారు. కాని కృష్ణమూర్తి తన పట్టు విడవలేదు. అతని దగ్గర నుంచి తప్పుకోవటానికి స్వామి నానాతిప్పులు పడ్డారు. బాబా అక్కడికి ఇక్కడికి స్థలాలు మారడం మొదలుపెట్టారు. కాని కృష్ణమూర్తి ఇంకా తన కళ్ళు మూసుకునే ఉన్నప్పటికీ స్వామి ఉనికిని ఇట్టే పసిగట్టేస్తున్నాడు, వెంటపడుతున్నాడు. ఎంతో మందిని ఆడించి పరుగులెత్తించి వినోదించిన బాబాను ఈనాడు ఒక భక్తుడు ఆడించి పరుగులెత్తించాడు. చివరకు స్వామి తన వాహనమును తెమ్మని అందులో ఎక్కి మరొక భక్తుని ఇంటికి వెళ్లిపోయారు. కాని కృష్ణమూర్తి ఆయన్ని వదిలిపెట్టలేదు. తాను కూడా ఒక జట్కా ఎక్కి స్వామిని వెంబడించేశాడు. బాబా చేరుకున్న చోటుకు తానూ చేరాడు. కళ్ళు మూసుకునే సంచరిస్తున్న ఆ కృష్ణమూర్తి స్వామి జాడ ఎలా కనిపెట్టాడు? కర్మవాసనలను తీర్చే స్వామి ఈ బాబా వాసనను ఏ విధంగా పసిగట్టగలిగే శక్తిని ఇచ్చారు ఆ కృష్ణమూర్తికి అని ప్రశ్నిస్తే జవాబు ఎవరు చెప్పగలరు? నిజం ఆ బాబాకే తెలియాలి. లోపల తలుపులు మూసుకుని కూర్చున్నారు స్వామి. కృష్ణమూర్తి పెద్దగా అరుస్తూ ఆ గది కిటికీ తలుపులు బాదటం మొదలుపెట్టేశాడు. నాయనా, నీ పట్టుదల విడిచిపెట్టు. నా పాదదర్శన స్పర్శనములకు నీ శరీరం తట్టుకోలేదు. వెళ్లిపో బంగారు అని స్వామి ఎంతో మనసు కరిగేటట్టు చెప్పారు. తలుపు తీయలేదు. కృష్ణమూర్తి మరింత ఉన్మత్తుడయ్యాడు. స్వామి ఎందువల్ల ఈ ఉన్మత్తతను నివారించలేదు అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తక మానదు. మానసిక స్వాతంత్ర్యము, స్వేచ్ఛ ఒక్క నిజమైన భక్తి తత్పరతలు కలుగుటకు మాత్రమే కాక భక్తి మితిమీరి వెరితరలు చేసినప్పుడల్లా అరికట్టుకోవటం కూడా అవసరమే అని ఇక్కడ భావించాల్సొస్తుంది. భగవంతునియందు భక్తి కలిగి పూర్తి శరణాగతిని పొందటం భక్తుని వ్యక్తిగత స్వాతంత్ర్యము, మనోభీష్టము అవసరమే కాని ఆ భగవంతుని శక్తి ప్రభావం వల్ల మాత్రమే ఇతన్ని అర్థం చేసుకోవాలేమో. ఆ కృష్ణమూర్తి నిజమైన భక్తి కలవాడై పూర్తి శరణాగతి పొందినట్టయితే స్వామి ఆజ్ఞను శిరసావహించి ఉండేవాడు. ఆ పరిస్థితుల్లో స్వామి ఆ కృష్ణమూర్తి మనస్సును కొంత స్వాధీనానికి తెచ్చి ఆ ఉన్మత్తతను ఉపశమనం కలిగించి ఉండేవారేమో. అలా కాకుండా కృష్ణమూర్తి
తనంతట తానుగా పరివర్తన చెందక ఇష్టపూర్వకంగా స్వామి అభీష్టమును పాటించనప్పుడు ఆ భక్తుని మనస్సును తానే ఆక్రమించి ప్రభావమును చూపించినట్లయితే అది హిప్నోటిజం అనిపించుకుంటుంది. కృష్ణమూర్తి ఉదంతం కొంత దీర్ఘంగా పరిశీలించినప్పుడు ఇదే అభిప్రాయం కలుగుతుంది. కృష్ణమూర్తి కుటుంబీకులు వచ్చి అతన్ని బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్లారు. ఇల్లు చేరిన కృష్ణమూర్తి బాబా ధ్యానంలో నిమగ్నుడై అన్నపానాదులు మాని చిక్కి శల్యమైపోయాడు. తుదకు వైద్యశాలలో చేర్పించబడ్డాడు. అక్కడ ఇదే ధోరణి. మందులను నిరసించాడు, నిద్రాహారాలు త్యజించాడు. ఇక్కడ మన బాబా తమ పాదకములములలో నీరములను నింపుకున్నారు. వారి హృదయము ఆర్ద్రతతో ద్రవించింది. తమ పాదతీర్థాన్ని సేకరించి దీనిని తీసుకువెళ్లి కృష్ణమూర్తికి ఇవ్వండి, అతని ఇష్టమే నెరవేరని అన్నారు స్వామి. అవును మరి, ఆ వెర్రి భక్తికి పరాధీనుడైనవాడు ఈ పరంధాముడు. చంద్రుని కోసం కాచుకున్న చక్కోరంలా ఆ తీర్థాన్ని ఆతృతతో అందుకున్నాడు కృష్ణమూర్తి. దూదిపింజంలా ఉన్న శరీరం దృఢత్వం పొందిందేమో అనిపించింది. ఆ వెర్రి భావావేశం అణిగిపోయింది. కృష్ణమూర్తి శాంతమూర్తిగా మారాడు. వైద్యశాల నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లో వారిని భజన చేయమన్నాడు. భజన ముగింపున మంగళహారతులిచ్చారు. ఆ కర్పూర జ్యోతి కళ్ళు కద్దుకునేందుకు హారతి పళ్ళెం కృష్ణమూర్తి వద్దకు తీసుకొచ్చారు. కృష్ణమూర్తి కదల్లేదు. కర్పూరంలాగానే అతని జీవన జ్యోతి బాబా జ్యోతిలో హరించిపోయింది. కృష్ణమూర్తి మరణించాడా? కాదు, మృత్యుంజయుడయ్యాడు. కాలం చెదరలేదు, అతను కాలాతీతుడయ్యాడు. ఆయనను గట్టెక్కించిన స్వామి మన హృదయాలలో అతని ఉదంతం వల్ల ఒక దుర్భర వేదన కలిగించినప్పటికీ తాను మాత్రం పసిపిల్లవానిలాగా తమ వినోదాలను మానలేదు. కృష్ణమూర్తి అక్కడ మరణించగా ఇక్కడ బాబా తన భక్తులతో, ఆ గడియారం చూడండి అన్నారు నవ్వుతూ. గడియారపు ముళ్ళు ముందుకు వెళ్లడానికి బదులు వెనక్కు నడుస్తోంది. కాలతత్వమే నా అదుపు ఆజ్ఞలలో ఉంది సుమా అని చాటిచూపారు స్వామి.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం వింటారు. 13 భాగాల శీర్షికగా రేడియో సాయి మీకందిస్తున్న ఈ కార్యక్రమంలోని 6వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఈ అంశం జరిగిన తర్వాత ఈ ఆ స్వామి దగ్గరికి వచ్చాను. అయిపోయిన తర్వాత ఈ అంతా అయిపోయాక స్వామి దగ్గరికి వచ్చాను. బృందావనంలో వస్తే ముందు రోజు స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ని అడ్రస్ చేయించమన్నారు అనిల్ కుమార్ తో.
1: ఈ 93లో
0: 93లో ఇంకా ముందు వెనకాతలు ఉన్నాయి, కానీ అవి తర్వాత చూద్దామని 93లో అక్కడికి వచ్చిన వెంటనే పిలిచి చెప్పారు, నీ ఫ్రెండ్ వచ్చాడు చూడు స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అని. నేను బస్సులో దిగి వచ్చాను, ధూళి దర్శనం అంటారే అలా స్వామిని దర్శనం చేసుకెళ్లాను. వెనకాతల నుంచి వస్తారనుకుంటే ముందు నుంచి వచ్చారు, వేళ దర్శనం అయిపోయింది అది అనిల్ కుమార్తో చెప్పారట. అనిల్ కుమార్ నాతో చెప్పాడు తయారయ్యా బ్రదర్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అడ్జస్ట్ చేయాలి, 15 నిమిషాలు టైం అన్నాడు. అంటే స్వామి సంకల్పం అదేముంది ఆయన మాట్లాడిస్తే కదా, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అడ్జస్ట్ చేయడానికి నాకు కొంచెం మొదట్లో అనిపించింది. వాళ్ళు నిత్యము స్వామికి ఆవిష్కృతులై ఉంటారు, స్వామి సన్నిధిలో ఎక్స్పోజర్ ది గ్రేటెస్ట్ ఆస్పెక్ట్. అంచేత ఎవడైనా మాట్లాడితే నువ్వు మాకు చెప్పేదేముంది మేము వినేదేముంది అంతకన్నా అనేటువంటి భావన ఉంటుందేమో అన్న సందేహం మాలో ఉంది. నేను అది చెప్తూనే ఓపెన్ గా అవన్నీ చెప్తూనే చెప్పి, బట్ ఎనీవే ఐ హావ్ కమ్ టు షేర్ విత్ యూ, షేరింగ్ ఈజ్ నో ప్రాబ్లం, యూ హ్యావ్ టు సప్లై ది కేరింగ్ ఫర్ మీ అని చెప్పేదో అలా చెప్పి, అంతకుముందు ఉండేటువంటి ఆ వక్తృత్వ పటిమ దీని వల్ల స్వామి ప్రార్థిస్తూ మాట్లాడారు. ఆ రోజు ఈవినింగ్ అనిల్ కుమార్ ని నీ ఫ్రెండ్ ఏడారు అడిగారు, బయట ఉన్నాడు స్వామి అంటే పిలిపించున్నారు. నేను లోపలికి అనిల్ కుమార్ త్రయీ బృందావంలోకి వెళ్ళాడు, నేను బయటకు వచ్చి ఈ లోపల కాఫీ తాగొద్దాం గంట గంటన్నర పడుతుంది అన్నాడు. కాఫీకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాను. ఒక ఇద్దరు సేవాదారులను స్టాఫ్ మెంబరు పరిగెట్టుకుంటూ వచ్చి ఆర్ యూ జీఎన్ మూర్తి ఫ్రమ్ గుంటూరు అన్నారు. యాక్సిడెంటల్లీ ఐ ఆమ్ అన్న, ఇన్సిడెంటల్లీ స్వామి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ప్లీజ్ రన్ అన్నారు. ఇక్కడ కాఫీ లేదు ఏం లేదు వదిలేసి చెప్పులు కూడా అక్కడే పడేసి పరిగెట్టుకుంటూ వెళ్ళాం. పరిగెట్టుకుంటూ వెళ్లిన తర్వాత స్వామి పలకరించి, ఏడి నీ ఫ్రెండ్, నువ్వే ముందు వచ్చావే నీ ఫ్రెండ్ కన్నా అన్నారు. అనిల్ కుమార్తో చెప్పారని అంటే కూర్చున్న తర్వాత ప్రొఫెసర్ షరాఫ్ మాట్లాడమన్నారు. ఆయన మాట్లాడడం అయిపోయిన తర్వాత ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉన్నారు స్వామి, అటుపక్క చూస్తూ ఏ మూర్తి మాట్లాడతావా అన్నారు. స్వామి అనుగ్రహిస్తే అన్నారు, మాట్లాడన్నారు. నాకు ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను సేవ్ చేశారు స్వామి అది అనిల్ కుమార్తో చెప్పారు. ఇప్పుడు ప్రత్యక్షంగా నాకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో నేను చాలా ఫాస్ట్ గా, రియల్లీ ఒరిజినల్లీ ఐఎమ్ ఏ ఫాస్ట్ స్పీకర్, నేను స్లో చేస్తే థాట్ ఆగిపోతుందని, ప్రవాహం ఆగిపోతుంది. ఇదొక ప్రవాహం, ఇదొక పద్ధతి, స్పీచ్ స్టైల్ అన్నారు కదా హ్యూమన్ కూడా అని చెప్పి మొదలు పెట్టాను. ఓం శ్రీ సాయిరామ్, వాట్ హీ డస్ నాట్ నో ఇస్ నాట్ నాలెడ్జ్, వాట్ హీ డస్ నాట్ ఇంప్రూవ్ ఇస్ నాట్ ధర్మ, వాట్ హీ డస్ నాట్ బెస్ట్ ఇస్ నాట్, స్లో స్లో స్లో స్లో చాలా ఫాస్ట్ వెళ్తుంటే తగ్గించిన తర్వాత, ఐ స్టాండ్ బిఫోర్ యూ టు ప్రే మై రెవరెన్షియల్ ప్రణామ్స్ ఫర్ హ్యావింగ్ సేవ్డ్ మీ ఫ్రమ్ ది జాజ్ ఆఫ్ డెత్ ప్రారంభించాను. అయ్యా అనే మాట 3-4 సార్లు వాడాను. ఎప్పుడైతే 4 సార్లు 5 సార్లు వాడానో స్వామి ఒకసారి ఇలా తిరిగి రట్టించి ఇలా చూశారు, అమ్మో చాలా ప్రమాదమైంది, ఎందుకంటే ఈ అయి ఇగోవో లేకపోతే నేనేవో నాకు అర్థం కాదు, నాకు తెలియదు, ఆయనే చెప్పగలరు కానీ నాకు తెలియదు. ఈ అయి మాత్రం నాకు తెలిసింది ఇగోకి సంబంధించింది అని నేను అనుకున్నా. అనుకుని వెంటనే అప్పుడు వెంటనే, స్వామి ఇఫ్ ఐ సక్సీడ్ ఇట్ ఈజ్ వర్స్, ఇఫ్ ఐ ఫెయిల్ ఇట్ ఈజ్ మైన్, ఐ విల్ నెవర్ ఫెయిల్ బికాస్ దెర్ ఈజ్ నో సెపరేట్ ఐ, ఐ ఈజ్ ఓన్లీ ఎన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎస్ఏఐ అని. దీనికి ముందు ఇది జరిగిందని చెప్తున్నా, అది అంటే స్వామి అవకాశం ఇచ్చారు, మాట్లాడాను, ఇంకా చాలా చాలా అంశాలు మాట్లాడాను. తెలుగులో కరుణశ్రీ గారు పద్యం ఇచ్చి, నువ్వు ఎప్పుడైనా నీకు అవకాశం వస్తే ఈ పద్యం చెప్పన్నారు, ఆయన పోయాడు తర్వాత ఈ పద్యం నేను చెప్పాను. ఆ రోజు చెప్పాను, అంతా అయిపోయాక పూర్తిగా తెలుగు అయితే బాగుండేది అన్నారు అని. ఇప్పుడైనా బాగుంది స్వామి అన్నారు నరసింహమూర్తి గారు. బాగులేదన్నా, ఇంకా బాగుండేది అన్నాను. కొన్ని అందులో అద్భుతమైనటువంటి పంక్తులు ఏంటంటే, హృదయాన్ని కరిగించేటట్టుగా రాశాడు కరుణశ్రీ గారు. స్వామి సనాతన సారథి, ప్రేమసుధారస నిరథి, స్వామి ఉదయం రత్నాకరం, స్వామి హృదయం కరుణాకరం, మా స్వామి సర్వాంతర్యామి, ఇది పద్యం కాదు, ఎదలో మారుమురుగే మంగళవాద్యం, ఇది పాట కాదు, పరవశించిన గుండెలో పరిమళించిన పూలతోట, ఈ పూదోటకు తోటమాలి మా స్వామి, మా స్వామి కోటి కోటి పూదోటల ఆ స్వామి. ఇది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశాను, మిగిలిన అన్ని వదిలేసి పరవశించిన గుండెలో పరిమళించిన పూలతోట. పరవశించడం అంటే భగవంతుడు వశమైనటువంటి గుండెలో పరిమళించినటువంటి పూలతోటకి, ఈ పూదోటకు తోటమాలి మా స్వామి, తోటమాలి, వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎ తోటమాలి, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి కదా చెప్పి, ఏం చేస్తాడు, హీ జనరేట్స్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ ది బెస్ట్ పాసిబిలిటీ ఆఫ్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది గార్డెన్
1: గార్డెన్.
0: సో హీ ఈస్ ది జనరేటర్, సృష్టికర్త, హీఈ్ ది సృష్టి, అండ్ హీఈ్ ద ఆర్గనైజర్. హీ ఆర్గనైజర్స్ ఇన్ సచ్ ఎ ఫ్యాషన్ దట్ ఇట్ గివ్స్ ఎ బ్యూటిఫికేషన్ టు ది ఐ, సౌందర్యాన్ని కంటికి అందిస్తాడు, ఆర్గనైజ్ చేస్తాడు దానంతటిని, ఒక సిస్టమ్ లో పెడతాడు, అరణ్యాన్ని ఉద్యానవనంలా మలుస్తాడు తోటమాలి చేసేది. సో ఇట్ ఈజ్ ఆర్గనైజేషన్ స్థితి. అండ్ డీ స్టాండ్స్ ఫర్ డిస్ట్రక్షన్. అక్కడ ఉండేటువంటి ఇన్వీడియస్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి, ఆ పురుగులు కుట్ర అవన్నీ వాటన్నిటిని తీసేసి మొత్తం అంతా కూడా ఫ్రమ్ రూట్స్ టు ఫ్రూట్స్ అందంగా కనిపెట్టేటట్టుగా తయారు చేస్తాడు. అతన్నే హీఈస్ కాల్డ్ యాజ్ జీవోడి, జనరేటర్, ఆర్గనైజర్ అండ్ డిస్ట్రక్షన్. హీఈస్ గాడ్, హీఈస్ జీవోడి గాడ్. అంటే ఎవరు ఈ పనిచేసేది, తోటమాలి, మా పూదోటకు తోటమాలి స్వామి అని. అలా అని మీరు అనుకుంటున్నారేమో, నా ఒక్క పూదోటకే స్వామి తోటమాలి అనుకుంటున్నారేమో, మా స్వామి కోటి కోటి పూదోటల స్వామి. ఇలా పండించుకున్నటువంటి పూదోటలు అన్నిటికీ కూడా మా స్వామి అంటే విశ్వవ్యాప్తమై ఉన్నాడు అనేటువంటి భావన తెలియజేశాడు. స్వామికి బాగా నచ్చింది అది, అందుకు పూర్తిగా తెలుగైతే బాగుండు అనుకున్నారు. ఇంకొక అంశం కూడా అందులో చెప్పడం జరిగింది, అమెరికాలో జరిగిన ఒక సంఘటన. ఇప్పుడు ఆ ఆశ్రమంలో ఆనాడైతే డాక్టర్ ప్రసాదరాయ కులపతిగా ప్రసిద్ధుడు, సాహితీ వాచస్పతి, ఆసుకవి కేసర బిరుదు, అవధాన శేఖర బిరుదులున్నటువంటి మహాపండితుడు. వాళ్ళు అమెరికా టీం వెళ్లింది భువనజయం కోసం. వెళ్లిన దగ్గర ఒక దగ్గర ట్రైన్ ఆగిపోయింది శాన్ ఫ్రాన్సిస్కోలో, 48 గంటల వరకు ట్రైన్ బయలుదేరదు అన్నారు. ఆ ట్రైన్ లో వీళ్ళు కూర్చుని కాలక్షేపం కావాలిగా, అందులో ఒక పండితుడు ఆయన తిరిగే, ఆయన రాసుకున్నటువంటి వ్యాసాలు పబ్లిష్ అయినటువంటి వ్యాసం పూర్వం ఏదో తెచ్చుకున్నాడో తిరిగేస్తున్నాడు. అనుకోకుండా దానిలో ఏం జరిగిందంటే, ఇటుపక్క అతని వ్యాసం, ఆ రెండో పక్క ఏమో స్వామి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రభ వాళ్ళు ఒక వ్యాసం వేశారు. ఆయన భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమసుధారస నీరథి అని పెట్టిన టైటిల్ ఉన్నట్టు పెట్టారు. అది తీసి వాడు చదువుతూ, ఎవరో ఈఎన్ మూర్తి ఆర్టికల్ రాశాడు, నిజంగా అతనే కానీ భగవంతుడు అయ్యేలాగుంటే ఏది ట్రైన్ 2 గంటల్లో నడిపించమని ఆయన చెప్పిన మాట నమ్ముదామన్నట్ట. కులపతి గారు అన్నట్ట, భగవంతుణ్ణి, పుణ్యపురుషుల్ని, మహనీయుల్ని మనం వాళ్ళకి టెస్టులు పెట్టకూడదు, వాళ్ళు మనకు పెట్టాలి కానీ మనం వాళ్ళకి పెట్టకూడదు, మనం ఏ పాటి అని చెప్పి ఆయన అన్నట్ట. సరే అయింది, ఈయన అన్నాడు కదా ఎలాగాని. ఆ ట్రైన్ గంట అయింది, గంటన్నర అయింది, 2 గంటలైంది, దగ్గర దగ్గర 50 నిమిషాలు 55 నిమిషాలు 59 సరిగ్గా 2 గంటలు పూర్తయ్యే ముందు నౌ ది ట్రైన్ స్టార్ట్స్ అని అనౌన్స్ చేశాడు. అది నాకు కులపతి గారు చెప్పారు. అందువల్ల ఆ దాని మీద పద్యం చెప్పండి అని ఇక్కడ అడిగా. ఈ అంశం గురించి స్వామి గారు మాట్లాడాను. ఆ ట్రైన్ ఎలా వెళ్తుందంటే వాళ్ళు చెప్పారు, మిగతా చరణాలు జ్ఞాపకం లేదు నాకు. బయలుదేరి వెళ్తున్నప్పుడు పుట్టపడితే పుట్టపడితే పుట్టపడితే పుట్టపడితే పుట్టపడితే అని శబ్దం చేస్తూ వెళ్ళింది అన్నాడు. ఇది అనుభూతి. ఇవి స్వామి దగ్గర చెప్పి ఇంకా కొన్ని అనుభవాలు చెప్పాను. ఈ గుమలక్ష్మీపురంలో ట్రైబల్ పీపుల్ ని, అది దాని మీద మనం ఇదంతా వెనక్కి వచ్చాం. ఆ ట్రైబల్ పీపుల్ ని స్వామి, we the devotees, the white collar devotees of the urban areas, but in the sandy, dusty, muddy areas of the high hills of Gumalakshmipuram, of Parvatipuram, they do not have enough food, they do not have enough clothing. Shariram meeda charmanni duppattuga kappukoni chalikalamlo jeevithanni gaduputhunna varu swami ani cheppaaru. Adi swami parvasinchipoyaru. And he felt extremely happy. నిజంగా అని అప్పుడు స్టూడెంట్స్ పక్క చూస్తూ, చూడండిరా వాళ్ళు అక్కడ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో, మీరు నా దగ్గరగా ఉన్నారు కదా, వాళ్ళు చూడండి ఎంత దీనిలో ఉన్నారో పాపం, అయినా స్వామి అంటే వాళ్ళకి ఒళ్ళు తెలియలేదు దీంట్లోనే. ఇది సన్నివేశం నాకు జరిగిన దాంట్లో, అంటే ప్రసంగాల వల్ల వచ్చినటువంటిది ఏమిటి అని మీరు అన్నారు కాబట్టి అక్కడ జరిగినప్పుడు అని. ఇప్పుడు మనం ఈ అంశాల్లో ముఖ్యంగా 1990 స్వామి దగ్గర మొదటిసారి ప్రసంగానికి ముందు స్వామి కల్పించిన అనుభూతులకు వెళ్దాం. ఒక 3 ముఖ్యమైన సన్నివేశాలు. ఒక సంఘటన, 1990 జ్యోతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ జ్యోతి ఉత్సవాల్లో అన్ని ప్రాంతాలకు వెళ్ళొస్తున్నాను, హైదరాబాద్ వెళ్లారు, మిగిలిన ఎక్కడ జరిగినా వెళ్తున్నా. వెళ్తున్న సమయంలో రాజమండ్రిలో రామారావు గారు ఉండేవారు. స్వామితో కలిసి బదరీ యాత్ర వెళ్లారు. చాలా ఓల్డెస్ట్ డివోటీ అతను. రాజమండ్రి రమ్మని పిలిచారు. రాజమండ్రి వెళ్లారు.
1: దండమూడి రామారావు.
0: దండమూడి రామారావు. ఆయన స్టేషన్కి వచ్చి, అంటే భక్తులు చెప్తున్న ఇవాళ సౌకర్యాలు మారినటువంటి దానికి పూర్వంకనే పాప ఆయన స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టాడు. పెట్టినప్పుడు ఆ గదిలో పడుకోబెట్టాక భోజనం అది అయిపోయిన తర్వాత వచ్చి ఒక అరగంట నాతో మాట్లాడాడు. స్వామి ఈ గదిలోనే విశ్రాంతి తీసుకున్నారని అన్నాడు. సో ఐ వాజ్ హైలీ ఎలైటెడ్, థ్రిల్డ్. మిగతావన్నీ స్వామి గదిలో ఉన్నారు, ఇక్కడే రెస్ట్ తీసుకున్నారు అంటే హౌ వైబ్రెంట్
1: వైబ్రెంట్.
0: అయిపోయిన తర్వాత పూజాగదికి తీసుకెళ్లాడు. కోట్లింగాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉంటాయి. దాంట్లో ఒక లింగం మిస్ అయింది. ఆ లింగం నేను నీకు ఇస్తున్నాను, సృష్టించి ఇంక ఇచ్చారు. అది ఆయన పూజా మందిరంలో పెట్టి చూపించాడు. రెండోది, మూడో ఎక్స్పీరియన్స్, స్వామికి తలంటి పోశాడు అతను. అంటే నన్ను తీసుకెళ్లి మాట్లాడమని నన్ను తీసుకెళ్లిన వ్యక్తి ఎలాంటి భక్తుడు, అతను రాజకీయాల్లోకి వెళ్ళడానికి సంసిద్ధత ఉండి మంత్రి కూడా అయ్యేవాడే, కానీ స్వామి వద్దన్నారని స్వామి మాట మీద మానేశాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఖాదీయే వేసుకునేవాడు అతను. ఇంకా ఒక మీటింగ్ గురించి చెప్పాడు. స్వామి మీటింగ్ ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. ఏర్పాటు చేద్దామంటే ఆ ఏముంది లేని చెప్పి ఒక గ్రౌండ్ అది చూసాం, మేము ఏర్పాటు చేశాం. స్వామి చూపించమన్నారు. ఇక్కడ సరిపోతుందంటావా అన్నారు. కిక్కిరిసి వచ్చారు, ఊహించలేకపోయాం. ఎక్కడుంటారో, చెట్ల మీద, గొట్ల మీద, ఇళ్ల మీద కూడా ఎక్కువ జనం ఉన్నారంత అని ఆ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. తర్వాత భద్రాచలం పడవలో వెళ్ళినటువంటి ఎక్స్పీరియన్స్ చెప్పాడు. తర్వాత ఈ వేదిక్ స్కాలర్స్తో, వేద పండితులతో ఉండేటువంటిది, మొట్టమొదట ప్రశాంతి విద్వన్ మహాసభ థాట్ రాజమండ్రిలో వచ్చింది. తర్వాత ఈ వేదపురుష జ్ఞాన సప్తాహం ఉన్నది, అది కూడా థాట్ అక్కడే వచ్చింది. పండితులందరినీ ఏర్పాటు చేసి ఆ ఎక్స్పీరియన్సెస్, బులుసు అప్పన్న గారింటికి వెళ్ళడం, కామావధాని గారింటికి స్వామి వెళ్తున్నప్పుడేమో అక్కడ ఆగి, కారులో ఆగి, నువ్వు మీ ఇంటికి వెళ్ళుండు, నేను రుద్రరాజు రామలింగరాజు అండవమెంట్ మినిస్టర్ అక్కడికి వెళ్ళొస్తానని చెప్పారు. చెప్తే ఈయన కదలకుండా అక్కడే ఉన్నాడు. నా మనసు నీకు ఇచ్చేసి నీ స్వాధీనం అయిపోయాక ఇంకో దగ్గర నేను వెళ్తానని ఎవరితో మాట్లాడలేదు అసలు. ఎవరు పిలిచినా, కొడుకు వాళ్ళ దగ్గర వచ్చినా మాట్లాడలేట ఆయన. కారులో మాట్లాడకపోతే ఏంటిలా మాట్లాడకుండా ఉన్నారని. అంతే ఏమి, ఎందుకంటే నేను స్వామి అంకితం. స్వామి ఏం చెప్పారు, అలా కూర్చుని ఉన్నాడు అంతే. అప్పుడు స్వామి వచ్చి, ఏమై మీ నాన్న తీసుకెళ్లేదు, ఇక్కడే ఉన్నారా అంటే, ఏమని మాట్లాడలేదు మాతో ఇప్పటి వరకు ఏమని చెప్పి ఆయన స్వామి వచ్చి, పద నేను కూడా భోజనం చేయలేదు అక్కడ, నీతో కలిసి చేద్దాం పదని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారని ఆ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఇవి రాజమండ్రిలో ఆయన నాకు చెప్పిన ఎక్స్పీరియన్స్. కొత్తగా వచ్చింది వాళ్ళు.
1: అవును,
0: ఇంకా స్వామి దగ్గర మాట్లాడడం అనేటువంటి కోరిక తీరలేదు ఆ టైంలో. ఆయన చెప్పాడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ప్లెంటీ అన్నమాట. ఇంకొక డివోటీ, ఆయన అసిస్టెంట్ గా ఉంటుంటాడు, రాంబాబు అని, స్వామి దగ్గరే ఉండేవారు వాళ్ళు. ఈ యజ్ఞాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అన్నిట్లో వేద పండితులు వాళ్ళు చూసుకుంటూ ఉండేవారు. రోజు స్వామి ఇంటర్వ్యూ, ఉదయం ఇంటర్వ్యూ, మధ్యాహ్నం ఇంటర్వ్యూ, సాయంత్రం ఇంటర్వ్యూ, ఇలా 15 రోజులు ఉంటే 50 ఇంటర్వ్యూలు ఇచ్చారు అని చెప్పి అప్పుడు అందరూ వెళ్ళిపోయాడు. వెళ్తే స్వామి ఉత్తరం రాశారు, రాంబాబు నువ్వు బయలుదేరి రా అని. ఇప్పుడు సమాధానం రాయలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్వామి అడిగట, రాంబాబు ఉత్తరం రాశాను, అందిందా అని. అందింది స్వామి అని. మరి ఎందుకు రాలేదు నువ్వు అన్నట్ట. రిజర్వేషన్ దొరకలేదు స్వామి అన్నట్ట. ఇక మీద స్వామి కూడా రిజర్వ్ వేషమే వేస్తాడులే అన్నట్ట. ఇలాంటి అనుభవాలు ఇవన్నీ మొట్టమొదటిసారి డైరెక్ట్ ఫ్రమ్ ఎ డివోటీ అండ్ హూమ్ స్వామి మేడ్ ఎ మెంబర్ ఆఫ్ హిస్ కంపెనీ. పెళ్లి దగ్గర ఇదండి రాజమండ్రి అయింది. ఉపన్యాసం సంగతి సరే అనుకోండి ఎలాగను. అది అయిపోయిన తర్వాత నా అనుభవాల కోసం అని. తర్వాత అక్కడే ఇంకొక ఆయన ఇంటికి తీసుకెళ్లారు, నిడమర్త సత్యం అని. వారింటికి తీసుకెళ్తే ఆయన ఇక్కడే స్వామి పడుకున్నారండి అదే చూపించాడు. ఒక విగ్రహం వెండిది, గాయత్రి విగ్రహం. ఇంక 2-3 విగ్రహాలు ఇచ్చారు వాళ్ళకి, అవన్నీ చూపించాడు. అంటే బిగినింగ్ స్వామి ఇంట్లోకి వస్తూ
1: స్లోగా హొరైజన్ ఓపెన్ అవుతుంది,
0: ఓపెన్ అవుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అద్భుతమైన దీని వెనకాత సన్నివేశం, దీని వెనకాత సన్నివేశం. ఆ రాంబాబు అన్నతం వచ్చి, స్వామి నా కుటుంబాన్ని తీసుకొస్తానన్నట్ట. మొదటిసారి వెళ్ళినప్పుడు స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళాట, అప్పుడు అనౌన్స్ చేయకుండా ఎవరికి చెప్పకుండా వెళ్లారు. ఆవు పాలు తీసి పితికి అప్పటికప్పుడు ఇచ్చాట. స్వామి తాగారంటే, స్వామి తీసుకోండి అంటే, అన్ని నా అకౌంట్ అంతా కూడా కృష్ణ అవతారంలో అయిపోయింది, ఈ అవతారంలో నో వేకెన్సీ అన్నట్ట. ఇది కొంచెం తీసుకున్నారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ సభ జరిగింది, సేవాదళ కాన్ఫరెన్స్ జరిగితే అప్పుడు వచ్చినప్పుడు ఫ్యామిలీతో వస్తా స్వామి మా ఇంటికి రండి అంటే నీ ఫ్యామిలీ నేను తీసుకురా నేను వచ్చారనుకో నీ ఇల్లు ఉండదు అన్నారు డివోటీస్ నీ ఇల్లు ఉండదు అంతమంది వస్తారు అని ఈ అనుభవాలన్నీ కూడా చాలా
1: తెలుసుకున్నారు
0: అసలు హృదయాన్ని కరిగించి వేస్తున్నాయి స్వామి స్పీచ్ చెప్పాడు అతను రామారావు గారు చెప్తే ఏం అద్భుతం అసలు ఏర్పాటు చేసి అందులో చదివిన పద్యం కానీ అది అయిపోయిన తర్వాత దనయ్య వెంటు కాకినాడ కాకినాడలో ఒక అద్భుతం జరిగింది ఏంటంటే సమావేశం ఏర్పాటు చేశారు కన్వీనర్ అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేశాక నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతూ ఉండగా కరెంటు పోయిందిట నాకు తెలియదు నేను మైక్ దగ్గర ఉన్న తర్వాత కరెంటు మైక్ ఇవేం పని లేదు ఆ టైం ప్రకారం మాట్లాడడం వచ్చాడు సరే చివరిలో ఓటా థ్యాంక్స్ చెప్తున్నట్టు చెప్పాడు ఇందాక కరెంటు ఆగిపోయింది ఫూలిష్ గా మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కూడా చేయలేదు పోదులే అనేటువంటి ఉద్దేశంతో బ్యాటరీ కూడా పెట్టలేదు బట్ స్పీచ్కి అంతరాయం కలగకుండా ఎక్కడా కూడా మైక్ ఫెయిల్ అవ్వలేదు అన్నాడు బ్యాటరీ లేకుండా అంటే నాకు నేను ప్రత్యక్షంగా నాకు మిరకల్స్ గురించి వాళ్ళు చెప్పడం నేను చూడలేదు సో దిస్ హ్యాపెన్ అంటే స్వామి ఈవెన్ వన్స్ హీ టేక్స్ కేర్ ఆఫ్ అస్ మొత్తం అంతా ఆయన చూసుకుంటాడు మన ప్రయత్నం మాత్రం మనం
1: చేయాలి
0: హ్యూమన్ ఎఫర్ట్ 30% కాదు 10% ఉన్నా 90% 100% చేస్తాడు అది నాకు ఆ జ్ఞానోదయంలో వెళ్తున్నాం కాకినాడ అయిపోయింది విశాఖపట్నం వచ్చామండి విశాఖపట్నంలో పాపారావు గారు స్టేషన్కి వచ్చి చల్లో తెల్లవారుజామున నీళ్ళు వచ్చి అంటే స్వామి డివోటీస్ ఎలా ఉంటారో చూస్తాను మిగిలిన వాటిలో నేను చాలా వాటికి గెస్ట్ల కింద వెళ్ళాను వెళ్ళినప్పుడు కారులో తీసుకెళ్లేవారు కారులో తీసుకెళ్లి అంతా అక్కడ మీటింగ్ అంతా వాళ్ళకి అంతా సక్సెస్ఫుల్ అవ్వాలని వాళ్ళ ఉద్దేశం అయిపోతుంది అమ్మ హెడ్డేక్ వదిలిపోయింది అని అంటే మీదా నాదా అని అడిగాను నేను అయిపోయింది పని అని వెళ్ళేటప్పుడు పట్టించుకోరండి అసలు కారులో వెళ్తావా ఏం చేస్తావా భోజనం నన్ను అడిగాడు రాత్రి 10:30 అయింది ఓ ఊళ్ళో వెళ్ళేది తీసుకెళ్లారు మాట్లాడడం అయిపోయాక భోజనం ఎక్కడ చేస్తారా ఇంటి దగ్గర చేస్తారా అన్నాడు ఇంటి దగ్గర చేస్తానన్నాడు ఏమంటాం సత్యసాయి సంస్థలో నేను వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకుందికి తెల్లవారుజామున ఆయన వచ్చాడు వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు ఇంట్లో అక్కడ పెట్టి అసలు సర్వలాంఛనాలతో ఎంత ప్రేమో స్వామి కురిపించినటువంటి ప్రేమ స్వామి యొక్క ఆ డివోటీస్ కానీ సంస్థలో ఉన్న వాళ్ళు కానీ కురిపించడం అనేటువంటి మొట్టమొదటిసారి చూశారు జీవితంలో
1: అంటే ఆ భక్తుల్ని చూస్తే స్వామిని చూసినట్టే మీకు అంటే ఫీలింగ్ కలిగింది
0: అంటే భక్తుల్లోనే స్వామిని చూశాను ఇంకా మిగతా ఎందుకంటే వాళ్ళు కురిపిస్తున్నటువంటి ప్రేమ స్వామి చూపులో చూశానే అదే అక్కడని సరే అక్కడ తీసుకెళ్లారు సమావేశం ఏర్పాటు చేశారు అప్పుడే ఈ స్టేట్ లెవెల్ విమెన్ కోఆర్డినేటర్స్ వసుమతి గారు సరస్వతి గారు కూడా వచ్చారు వీళ్ళు కలిసి వెళ్ళడం అని సంస్థలో ఎంవీపీ కాలనీలో మాట్లాడడం అయింది నెక్స్ట్ డే నన్ను పోలారావు అన్న అతను చలం ఇంటికి తీసుకెళ్లారు చలం అప్పుడు మామూలు దానిలో పారామెడికల్ దీంట్లో చూస్తూ ఉండేవాడు బృందావన అనే హోటల్ లాడ్జింగ్ ఉండేది నేనెక్కడో దిగాను నేను పర్సనల్ గా దిగాను ఉండుంటే ఇతను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు పోలారావు అనే రైల్వే ఏరియాలో ఉంటాడు చలం గారి ఇంటికి వెళ్లి వాళ్ళ మదర్కి పరిచయం చేశాడు చలం ఫాదరు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రైల్వే ఆయన పోయినప్పుడు నీకేం పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్పి స్వామి ఆమెకి వాళ్ళ మదర్కి వాళ్ళ గ్రాండ్ మదర్కి స్వామి సృష్టించేదో ఇచ్చారు అష్యూరెన్స్ ఇచ్చారు వాళ్ళిద్దరిని పరిచయం చేశారు ఆమె అన్నదండి చూసిన దాంట్లో మొట్టమొదటిసారి మూర్తి గారు వచ్చారు స్వామి ఇంట్లో ఉన్నారు మాట్లాడుతున్నారు మాట్లాడారని చెప్పి విన్న విషయం చెప్తే ఆమె చెప్పింది కొడుక్కి నాకు అందరూ కొత్త వాళ్ళు కూడా అందరూ కొత్త ఇప్పుడు చెప్తున్నాను నేను విను చలాన్ని ఏదో పేరు ముద్దు పేరుతో నువ్వు మూర్తి గారు ఎప్పుడు వచ్చినా మరో దగ్గర దిగేరనేటువంటి మాట నేను వినకూడదు అతన్ని మన బృందావనంలోనే ఉంచాలి ఉంచి నువ్వు మొత్తం అతన్ని గురించి చూడు ఇంకొకరికి ఎవరికి అలాంటి అవకాశం గాని ఆలోచన గాని కలగలవు అని చెప్పింది వాళ్ళ మదర్కి వాళ్ళ గ్రాండ్ మదర్కి స్వామి సృష్టించేదో ఇచ్చారు అష్యూరెన్స్ ఇచ్చారు వాళ్ళిద్దరిని పరిచయం చేశాను ఆమె అన్నదండి చూసిన దాంట్లో

0: ఇంకొకరికి అలాంటి అవకాశం గాని ఆలోచన గాని కలగడం అని చెప్పి ఆశ్చర్యపోయాను నేను. వాడు ఫ్యామిలీ ఆఫ్ బ్యూరోక్రాట్స్, బ్రదర్ ఇన్ లా అప్పటికేమో పర్సనల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్స్, బ్రదర్ ఏమో పోలీస్ దీంట్లో ఐపీఎస్, అలా ఉన్నటువంటి దాంట్లో నుంచి అయినా కూడా అంటే స్వామి దీనిలో ఉండడం వల్ల మామూలుగా ఈ మాత్రం ఉంటేనే చాలు అసలు బయట వాళ్ళు ఉంటారు కదా, అది చూశానేమో. ఆ రోజు నుంచి స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా మా ఇంట్లోనే ఉండాలి అంకుల్ మీరన్నాడు. నేను మీరు ఈ స్టేట్ ప్రెసిడెంట్ తో ఉంటాయి మీ వ్యవహారాలు ఇవన్నీ వద్దు, నేను ప్లీజ్ లీవ్ మీ అని చెప్పి వదిలేశాను అంటే అలా పరిచయం చేశారు భక్తుల్ని. పాపారావు గారు అయితే వైఫ్ కి యాక్సిడెంట్ అయి ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే నేను సోంపేటలో నేను ఆయన మాట్లాడవలసి ఉంది. ఆయన నాతో చెప్పి ఏమండి మరి ఇలా తెలిసింది నాకు వార్త, ఆగిపోనా అని ఫోన్ చేశాను. నేను ఆల్రెడీ ఇచ్చేశాను అక్కడికి, ఆవిడని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు, నేను ఉన్నా లేకపోయినా చేయాల్సిందే, ఉండి నేనేం చేస్తాను అక్కడ, స్వామి కార్యక్రమం ఉంది కదా అని చెప్పి అక్కడ ప్రొసీడ్ అయిపోయాను. మీరు ఏకంగా అక్కడికి వచ్చేయండి అన్నాడు. నేను అక్కడికి వెళ్లిన తర్వాత సమావేశం ఒక ఎత్తు అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి వచ్చి వైఫ్ని చూశాడు అతను. అంటే స్వామి ఫస్ట్,
1: స్వామి కార్యక్రమం అంతే.
0: ఆమె చెప్పింది నా గురించి పట్టించుకోకుండా ఇంకొక అంశంలో ఆరోగ్యం కాకపోతే తాళం వేసుకున్నాను మీరు వెళ్ళిపోండి స్వామి కార్యక్రమం ఆపొద్దంది. అంటే స్వామి ఫోల్డ్ లో ఉద్యమంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో తెలిసి వచ్చింది నాకు. స్వామి బికాజ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ అనేటువంటి దానికి స్పష్టత అది.
1: అచంచలమైన భక్తి,
0: అచంచలమైన భక్తి ఆలోచనే ఇద్దాల్లో. హౌ హీ సేవ్స్, సేవ చేస్తే సేవ అవుతాను, అది చెయ్యకపోయినా సేవ చేశారు స్వామి. అది సేవ్ చేయడమే ఆయన లక్షణం అని అది విశాఖపట్నంలో చూశాను. ఆ ఎంవీపీ కాలనీలో మాట్లాడాను, ఆ రతి దగ్గర, ఆ స్కూల్లో, స్కూల్ దగ్గర పిల్లల స్థాయికి దిగి మాట్లాడాలి కదా, ఎలా మాట్లాడడం కష్టమేమో అన్నారు. నేను స్వామిని ప్రార్థించి, స్వామి మేక్ మీ టు స్పీక్, మేక్ మీ టు అడ్రస్ అన్నాను. అప్పుడే అందుకే మీకు స్వామి స్పీచ్ గురించి అద్భుతమైన సెంటెన్స్ చెప్పారు. ఐ ఆల్వేస్ రిమెంబర్, స్పీచ్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ ఇట్ ఇండికేట్స్ వన్స్ క్యారెక్టర్, రివీల్స్ వన్స్ పర్సనాలిటీ, ఎడ్యుకేట్స్ అదర్స్ అండ్ కమ్యూనికేట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. పంచప్రాణాలు ఈ ఐదు ఉంటేనే ఉపన్యాసం. ఏదో ఒకటి కంఠతాబెట్టో ఆ సనాతన సాధన ఆఖరి పేజీ చదివి ముందు పేజీకి తెచ్చి ముందు ఆఖరు మధ్యలో రెండు లైన్లు చదివితే అది ఉపన్యాసం అనిపించుకోదని చెప్పారు. అది ఉపన్యాస సన్యాసమే కాని విన్యాసం కాదు. అది నేను స్వామి దగ్గర తీసుకుని చూశాను. స్టూడెంట్స్ ఆయన అడ్రస్ చేయించారు. ఈ ఎక్స్పీరియన్సెస్ అయి వీ వెంట్ విజయనగరం, విజయనగరం దగ్గర నుంచి సాలూరు వెళ్ళాం. ఈ లేడీస్ అంతా ఉన్నారు. శ్రీకాకుళంలో ఒక ఇన్సిడెంట్ చెప్తా. శ్రీకాకుళంలో మేము వెళ్ళినప్పుడు ఈ లేడీస్ వీళ్ళందరూ ఉన్నారు, నేనేమో చీఫ్ గెస్ట్ అన్నారు, కొత్తగా వచ్చిందాన్ని. చీఫ్ గెస్ట్ అంటే వెంటనే మాట్లాడిస్తారు అయిపోతుంది అనుకున్నాను. అనుకుంటే మార్నింగ్ సాయి వ్రతాలు అని ప్రారంభించారట. అప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళ మెయిన్ గేట్కి తాళం వేశారు. ఎక్కడికి పోకుండా ఆ కళ్యాణ మంటపం లోపటే ఉండాలి, ఇల్లు ఎంత తిరిగినా అక్కడే ఉండాలి. సరే, జరుగుతున్నాయి ఉపన్యాసాలు, 2:30 నుంచి ప్రారంభించి ఉపన్యాసాలు జరుగుతున్నాయి. 8 రాత్రి మాట్లాడమని అడగరే. నేను ఐ వాజ్ ఎగ్జాస్టెడ్. బెర్నార్డ్ షా చెప్పినట్టు, దో ది సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఎగ్జాస్టెడ్, ది ఆడియన్స్ ఆర్ ఎగ్జాస్టెడ్. సరిగ్గా నా వల్ల కాదనుకుని లెవెల్లో కూర్చుని ఉన్నాను, నిశ్చారపడి ఉన్నాను. అప్పుడు స్పీకర్ ఒక ఆమె పూర్తి చేసుకుని వస్తూ, మీకేమండి మూర్తి గారు, దారిలో నేను ఇలా వెళ్తున్నాను వస్తూ, మైక్ దగ్గరికి నేను వెళ్తున్నాను వస్తూ, మీకేమండి నలగన సేవ అన్నారు. అంటే నలగన సేవ ఏమిటి, 8:30 అయిన తర్వాత మైక్ నాకు ఇచ్చి నువ్వు మాట్లాడంటే మానసికంగా ఎంత క్షోభ తమా అవతల ఆడియన్స్ వినాలి కదా. సరే వెళ్ళాను, వెళ్ళి నేను చెప్పిన తర్వాత బిగినింగ్ లో స్వామిని ప్రార్థన చేసి అయిన తర్వాత, నలగన సేవ అనేది ఉండదండి, అంతా నలిగిన సేవే. మీది మనిషి నలిగిన సేవ అయితే నాది మనస్సు నలిగిన సేవ. 2:30 వచ్చిన వాడిని 8:30 మాట్లాడమన్నారు. నిర్బంధ శ్రోతల్లో తలుపులకి తాళాలు వేశారు. స్వామి సంస్థలో తాళాలు వేసి బలవంతం చేసి వినిపించడం, నిర్బంధ శ్రోతల దగ్గర మాట్లాడడం అనేటువంటి ప్రాక్టీస్ లేదు నాకు, తలుపులు తీయించండి అన్నారు. వివేకానందుడి దగ్గర నుంచి హృదయ కవాటాలు తెరుచుకోవాలని చెప్పాడు ఆయన. అంచేత తలుపులు తెరిపించండి, తలుపులు మురిపించండి, తలుపులు తెరిపించండి అని ప్రారంభించకండి కుంభవృష్టి. అంటే స్వామి తుఫాను తెప్పించు, తుఫాను తప్పించు అన్నారే, వర్షం తెప్పించు, వర్షం తప్పించని కుంభవృష్టి కురిపించారు. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు, బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అంచేత మీరు ఆ వర్షంలో తడిచి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య అవతార లీలా విశేష వైభవంలో తగలడానికి ప్రయత్నం చేస్తారా, ఆలోచించుకోండి. ఒక్కడి కదిలితే ఒట్టు, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామీస్ గ్రేస్. అంటే

0: ఆ కాలంలో తెప్పించాలని స్పీచ్ అయిపోయింది, వర్షం అయిపోయిందండి. సో దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ దేర్. ఇవి ఇవన్నీ అయిపోయినాయి మొత్తం, ఇప్పుడు చేశాను. రమణరావు గారితో కూడా కలిపి నరసింహరావు గారు స్టేట్ ప్రెసిడెంట్, రాజమండ్రిలో ఫైనల్ గా పెట్టారు వాళ్ళు. నవజ్యోతి సమావేశాన్ని పెట్టి అక్కడ మాట్లాడించారు. ఈ జ్యోతి కార్యక్రమాలు అన్ని చోట్ల మాట్లాడడం అయిపోయింది, మొత్తం పూర్తి చేసాం. పూర్తి చేసేసి ఇక స్వామి దగ్గరికి రావాలి. నేను సెలవు పెట్ట 13 రోజులు సెలవు పెట్టి వచ్చాను. తర్వాత ఫ్యామిలీ కొంచెం 4-5 రోజులు అయ్యాక వచ్చారు. నాకు స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఫ్లాట్ కొనుక్కుని చిత్రావతి రోడ్లో ఫ్లాట్ కొనుక్కునేంత వరకు నాకు ఎప్పుడూ షెడ్ లో కానీ అక్కడ ఉండకుండా అన్ని రూమ్లో ఇచ్చారు, ఏర్పాటు రూమ్లో. కొన్నిసార్లు చెప్పారు, కొన్నిసార్లు ఇచ్చారు. సో నేను వచ్చాను 13 రోజులు అక్కడ ఉన్నాం. నేను 13 రోజులు రోజు నేను సత్యసాయి సౌభాగ్యలక్ష్మి లాట్టి అన్న టోకెన్స్ ని, ఆ సౌభాగ్యలక్ష్మి లాటరీలో నాకు ఫస్ట్ లైన్ కొన్నాళ్ళు వచ్చింది, మిగతా వచ్చాయి కూర్చుని. ఏ లైన్ వచ్చినా స్వామి పెట్టరు, 13 డేస్ అయింది ఏ రోజు వచ్చినా రారు. రమణరావు గారు నేను రాసిన వ్యాసాలు ఆ సందర్భంలో, జ్యోతి ఆ సందర్భంలో రాసిన వ్యాసాలు, మాట్లాడిన చేసిన ప్రసంగాలు అంతా మొత్తం రాసి స్వామి ఈయనకి సంభాషణ సౌభాగ్యం కల్పించండి అని రాశారట. నేను వాటి కోసం ఆలోచన చేయలేదండి, కానీ స్వామి దగ్గర మాట్లాడాలనే కోరిక మాత్రం ఉంది. అనిల్ కుమార్ నన్ను తీసుకొచ్చిన తీసుకొచ్చినాడే స్వామి ఫోటో చూపించి, ఆ ఎదురుగుండా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను బ్రదర్, నువ్వు స్వామి దగ్గర తప్పకుండా ప్రసంగించాలి అని నా కోరిక. ఆ రోజు రేపు ఇల్లుడో రాకపోదు అన్నాడు. అలాగ మేము అది దృష్టిలో ఉంది నాకు, హార్ట్లో. అది 13 రోజులు అయిపోయింది. సిల్వర్ జూబ్లీ ఉత్సవం ఆర్గనైజేషన్ జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు కూడా నేను చాలా డిస్గస్టెడ్ గా ఉన్నా.
1: అప్పుడు అసలు
0: చూడలేదు చూడ, పైగా నా నుంచి పాప వరుసలో ఉన్న వాళ్ళందరికీ కూడా దే ఆర్ ఆల్సో సబ్జెక్ట్ టు మై ఫేట్ అని చెప్పి ఆలోచన చేస్తున్నాను. ఆ రోజు మాత్రం అయిపోయింది. ఉదయం కూడా జరిగింది, అందరూ వెళ్లారు, ఊరేగింపులు అదంతా అయిపోయింది. వెళ్ళా నేను మామూలు కూర్చుంటుపోయాను. కూర్చుంటుపోయి చాలా డిస్గస్టెడ్ గా ఉండి రూమ్కి వెళ్లి ఒక లెటర్ రాశా. ఏం స్వామి చూపే కరువు అయిందా, ఏం నేరం చేశాను నేను, 13 రోజుల నుంచి వచ్చాను. సో మాట్లాడడానికి దేవుడు అడుగు, నా పక్క చూపు కూడా లేదే, ఇటు పక్క అసలు చూడటం లేదు, ఫస్ట్ లైన్ రావడమే కష్టం అనుకుని 4 గంటలకి 3:30కి వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అయినా ఏ లైన్ వస్తాయని, నీ లైన్లో లేనప్పుడు అని లెటర్ రాశాను. రాసిన తర్వాత అది పెట్టుకుని మళ్ళీ వెంటనే ఒక ఆలోచన వచ్చి, అసలు స్వామి నా దగ్గర రాలేదు అన్నది కంప్లైంట్ అయితే ఈ లెటర్ ఎవరికి ఇస్తావు నువ్వు? ఆ లెటర్ చించేశాను. చించేసి వస్తే ఆ కైలాస్ ప్రసాద్ అని అప్పుడు సెన్సార్ బోర్డు మెంబర్, పోస్టల్ దీనికి డైరెక్టర్ కూడా చేశాడు హైదరాబాద్, ఆయన కలిసి స్వామి మీద అతను కూడా రాస్తుంటాడు. దీంతో మూర్తి గారు స్వామిని గురించి మాట్లాడుకుందాం అన్నాడు. ఇక ఒళ్ళు తెలియకుండా ఇద్దరం అలా మాట్లాడుకుంటున్నాం. మూడో ఎంతో అయింది, ఓ సేవాదారు వచ్చి రమణరావు గారు మిమ్మల్ని పిలుచుకురమన్నారు అన్నాడు. ఏంటంటే అదేం తెలియదు, మిమ్మల్ని వెంటనే ఉన్నవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పట్టుకుని చేసిన మీ చోట తిరుగుతున్నాం, ఇక్కడ దొరికారు మీరు, 11 అన్న తీసుకెళ్లారు. స్వామి వాళ్ళు మాట్లాడమన్నారు మిమ్మల్ని అన్నాడు. ఇప్పుడు అది క్లైమాక్స్ మార్నింగ్ చూశాను, ఉత్తరం రాసించేసి ఏడుపు అంత ఏడవడం ఒరిజినల్ గానే. ఇప్పుడేమో దానికి యాంటీ క్లైమాక్స్, ఇప్పుడు కళ్ళ నీళ్లు వచ్చినాయి, కొంచెం తేడా తప్ప మాట్లాడమన్నారని ఏం చేయడమని అని ఆయన స్టైల్లో వైట్ ప్యాంటు షర్ట్ ఉందా అన్నాడు ఆయన. ఎక్కడుంటాం సార్, 13 రోజులు అయింది, తెచ్చినప్పుడు తెచ్చాను, అన్ని అయిపోయింది, రేపు వెళ్ళిపోతాం కదా అన్న ఉద్దేశంతో అన్ని వాడేశాను అన్నాను. పోనీలే, ఎవరినైనా సేవాదళ ఆయన్ని ఒక ప్యాంట్ ఒకడిని షర్ట్ ఒకడిని అడుగుదాం అన్నారు. అనగానే స్వామి గురుగారు, నాకు లైఫ్ లో మళ్లీ ఛాన్స్ వస్తుందో లేదో చెప్పలేను, ఇట్లాంటిది స్వామి దగ్గర మాట్లాడమని ఏకైక ఛాన్స్ ఇప్పుడు రాక ఛాన్స్ వస్తే దీంట్లో ఇంకోరి డ్రెస్, నా అడ్రస్ ఏంటండి, డ్రెస్ నాదే వేసుకుంటాను అని. ఆయన వేసుకున్న వైట్ క్రీమ్ కలర్ లోకి వచ్చింది. నేను చూసిన నా దగ్గర ఒక క్రీమ్ కలర్ ది సఫారీ కొత్తది ఉందండి, వాడలేదు, వాడగా వైట్ క్రీమ్ అవుతుంది కదా, అంచేత ఈ క్రీమ్ వేసుకుంటానన్నాను. ఒకటి కొట్టి ఇల్లు వేసుకురా అన్నాడు. గవో రూమ్కి పరిగెట్టి స్నానం చేసి ఈ హడావిడిలో కాగితం మీద ఏవో కొంచెం రాసుకుని వచ్చాము. అప్పుడే స్వామి బయటకు వచ్చారు. ఇప్పుడు నన్ను తీసుకెళ్లి ఇక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు అన్నారు వాళ్ళు. వాడ పద్ధతి వాళ్ళది అది. కొంచెం ముందుకు తీసుకెళ్లారు. ముందుకు తీసుకెళ్తే వరండాలోకి తీసుకెళ్లారు. వరండాలోకి తీసుకెళ్లారు, కొంచెం అక్కడికక్కడి వరండాలోకి తీసుకుని స్వామి వచ్చేసి ఏడు వీడియోని అనిల్ కుమార్ రెడ్డి గారు, రమణరావు రెడ్డి గారు చూపించారు. దగ్గరికి స్వామి దగ్గరకు వచ్చారు. వస్తే నమస్కారం చూపించారు, పాదాలు నమస్కారం, తల మీద చేయి పెట్టారు. మీరు నమ్మండి, ఐ ఫర్గాట్ మై సెల్ఫ్, కళ్ళ నీళ్లు ధారల కింద పారుతుంది. అసలు ఏం జరుగుతుందో తెలియదు. గిర్రం తిరుగుతున్నాను, స్థిరంగా కూర్చోవాలా, గిర్రం తిరుగుతామే, స్థిరంగా కూర్చో అన్నారు. ఏం చేస్తున్నావు తెలియని పరిస్థితి అయిపోయింది. అనిల్ కుమార్ ని పిలిచారు, నీ ఫ్రెండ్ నువ్వు పరిచయం చేయి, నీ ఫ్రెండ్ ను మాట్లాడు మనం, తర్వాత నువ్వు మాట్లాడున్నారు. లేదా నేను మాట్లాడతాను ఆయన, అయితే నువ్వు మాట్లాడు, నీ ఫ్రెండ్ ను పరిచయం చేయన్నా. అనిల్ కుమార్ నా పక్క చూశాడు, చాలా సంతోషం. ఎందుకంటే గ్రేటెస్ట్ ఫుల్ఫిల్మెంట్ తీసుకొచ్చిన వాడు అతను.
1: అప్పుడు
0: ప్రామిస్ చేస్తారు, హీ వాజ్ ది మ్యాన్ హూ ప్రాంప్టెడ్ మీ అండ్ బ్రాట్ మీ. ఇవాళ అనిల్ కుమార్ నాకు అందించినటువంటి శక్తి, అందరికీ శక్తి ఉంటుంది సార్, స్వామి అంటేనే ఆ శక్తి ఆసక్తి కింద మారుతుంది, లేకపోతే మారదు. అలాంటిది ప్రోత్సహించి ఉత్సహించి అందరం ముందు నువ్వు మాట్లాడబే సార్ అని బ్రహ్మాండమైనటువంటి ఒక రైటప్ ఇచ్చి అందరికి చేశాడు. దాని నుంచి ఏంటంటే మాట్లాడమన్నారు. అనిల్ కుమార్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు వినపడదు నాకు. తన్మయంలో కళ్ళ నీళ్లు కచ్చి పిండి అని లిటరల్ గా ఇలా పిండడమే, ఆ ధారలు ఆకుండా అయిన తర్వాత అయిపోయింది. బ్రదర్ స్వామి మాట్లాడమన్నారు, కళ్ళు చూచుకుని నీళ్లు అన్నాడు. అంటే మొదటిసారి కదా అది తీసుకుని పక్కన పెట్టేసి కళ్ళు తుడిచేసుకుని చిన్న కాగితం మీద రాసుకున్నాను, వెళ్ళాను. వెళ్లి స్వామి పక్క చూశాను, అబ్బో ఏ అసలు నిజం ఆ పరవశం. మళ్ళీ నేను ఐ కెనాట్ డిస్క్రైబ్ దాట్. విశాఖపట్నంలో మాట్లాడుతున్నప్పుడు స్వామి ఫోటో ముందు నిలబడి మాట్లాడాను. ఆ మాట్లాడినప్పుడు వచ్చినటువంటి వైబ్రేషన్స్, దే ఆర్ ది రిపిటేషన్ ఆఫ్ ది సేమ్ వైబ్రేషన్స్ అని ఐ స్పోక్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ స్వామి. మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతుంది జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్తాను. అది ఉన్నప్పుడు విడగొట్టేవారుందరు, చెడగొట్టేవారుందరు, ముచ్చెరగులను ఒక్కటిగా ముడివేయి వారు అరుదు. పెడదారిని పట్టించే పెద్దలు ఉన్నారు గాని మంచిదారిలో నడిపే మాన్యులెవరు కానరారని మధనపడుతున్నప్పుడు, తూటాకున్న విలువ పాటకుందా, మాటకున్న మూటకున్న విలువ మాటకుందా, బాకులకున్న విలువ రేకులకుందా, కాకాలకున్న విలువ కోకిలకుందా అని కలవరపడుతున్నప్పుడు, అమృతం పంచిపెడుతున్నాను, బోధనామృతం, శోధనామృతం, సాధనామృతం పంచిపెడుతున్నాను, అందరూ రండి. సమాజమే సముద్రంగా, సాయి సంకల్పమే కవ్వంగా, సత్యసాయి ఆశయాల వాసుకుని చుట్టి అంతుతేలేదాకా గెలకొట్టి తీసిన సత్యసాయి నవ్యామృతం, దివ్యామృతం, భవ్యామృతం. సత్యసాయి భక్తులకి ఇది సముచితం, పంచేది మోహిని కాదు, పక్షపాతం వాసనకు లేదు. కులాల మీద ఆసక్తి లేదు, గోత్రాల ప్రసక్తి రాదు. ఇచ్చేది స్వామి పుచ్చుకుని తలుపుతే చాలు, పుట్టడు అనుగ్రహ ముత్యాల వర్షాలు రాలు. ఇది థీము. అయ్యాక అడ్రస్ చిత్రావతి సైకతాల మీద, పరిసర పర్వత శిఖరాల మీద తరుణారుణ కాంతులు విరిచేవేళ నవంబర్ 23 ఆంధ్రదేశంలో అనంతపురానికి 20 మైళ్ల దూరంలో పుట్టపర్తి గ్రామంలో మానవుల్ని తాపత్రయాల నుంచి విడగొట్టి సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు ఆచరించినట్టు చేసి శాశ్వతానందమును కలిగించుటకై అవతరించిన పరబ్రహ్మ స్వరూపుడు, ఆర్తత్రాణ పరాయణుడు, దీనజన బంధువు, కరుణా సింధు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. ఈ కన్క్లూజన్ మధ్యలో జ్యోతి దీని గురించి చెప్పాను. అన్నీ ఉండాలి అంటే ప్రమిద గురించి, ఒత్తి గురించి, చమురు గురించి అన్నీ చెబుతూ, అయినా వెలిగించేవాడు ఒకడు ఉండాలి కదా, ఆ వెలిగించేవాడే భగవంతుడు, అతడే పరమాత్ముడు, మన మధ్య సంచరిస్తూ మనకి అదృష్టాన్ని ఆనందాన్ని కలిగించినటువంటి పరబ్రహ్మ స్వరూపుడు. అది చివర అయిపోయింది అది మొత్తం. అయిన తర్వాత కంక్లూడ్ చేస్తూ, కరగనిది ఒక్కటే సాయి కళా సంపద, తరగనిది ఒక్కటే సాయి దయాసంపద, విరిగిపోనిది సాయి విమల హృదయం, చెరిగిపోనిది సాయి చెలిమి ఒక్కటే. ఈ చెలిమి బలిమిని కలిమిగా మార్చుకుని మనం స్వామి చెప్పిన విధానంలో కాని ముందడుగు వేస్తే మన బ్రతుకులు ముందడుగు అవుతాయి. అందుకు ప్రయత్నం చేద్దాము. అదే ఈనాటి అవతార ప్రకటన దివ్యోత్సవ, నవ్యోత్సవ, భవ్యోత్సవ, ఆనందోత్సవ, అపురూపోత్సవ సందేశం. స్వామి మాట్లాడుతున్నప్పుడు కళ్ళని నీళ్లతోనే మాట్లాడాము, అయిపోయింది. వచ్చిన దగ్గర చెప్పి బాగుందని వీపుకుంటారు, ఇది వాట్ హ్యాపెండ్ అని. ఇది నా జీవితంలో పెద్ద మలుపు. ఎందుకంటే స్వామి దగ్గర కోరిక నెరవేరింది. అసలు బయట వాళ్ళందరూ పట్టుకుని పైకి ఎత్తేశారు, పైకి తీసుకువచ్చిన తర్వాత అనిల్ కుమార్ ఆనందానికి హద్దులు లేవు, రమ అందరూ. నేను కూడా పరవశించిపోయాను, అంటే అవకాశం వస్తుందా రాదా అన్నది. అలా వచ్చిన తర్వాత స్వామి తర్వాత అనిల్ కుమార్ కబురు పెట్టి ఇతని అడ్రస్ టీవీ సంగతి ఏంటని అడిగారన్నాడు. ఆయనకి అన్ని తెలిసింది, ఆయన అడగడం ఏంటి, ఊరకనే చెప్పారులే అన్నాడు అతను. సరిపోయింది.
2: ఇంతవరకు మీరు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని 6వ భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గర్వభంగం. ఒకసారి ఆంజనేయుడు ద్వారకానగరం దగ్గరనున్న తోటలోనికి ప్రవేశించాడు. ఆ తోటనంతా ధ్వంసం చేశాడు. ఆ కోతి చేస్తున్న ఈ భీభత్సాన్ని శ్రీకృష్ణునితో చెప్పారు. ఏదో ఒక కోతి తోటలోకి ప్రవేశించింది, దానిని తరిమి కొట్టడానికి ఎవ్వరికీ చేత కాలేదు అని. శ్రీకృష్ణుడు గరుత్మంతుని పిలిచి ఆ కోతిని బెదిరించి ఊరిలో నుంచి తరిమి వేయవలసిందని ఆజ్ఞాపించాడు. సైన్యాన్ని వెంటబెట్టుకుని గరుత్మంతుడు ఆ తోటలోని కోతితో పోరు సల్పాడు. లాభం లేకపోయింది. గరుత్మంతుడు ఓడిపోయాడు. ఒక విధంగా ఇది అతనికొక గర్వభంగము. అయ్యా, నీవు కోతి రూపంలో ఉన్న మహావీరుడు వలె ఉన్నావు, నీవు ఎవరు అని ప్రశ్నించాడు. నేను ఆంజనేయుడును అని పలికాడు ఆ వానరవీరుడు. కృష్ణుడు ఈ వార్త విని తన సభకు రావలసిందిగా సందేశం పంపాడు. ఆంజనేయుడు, నేను రాముని తప్ప ఇంకెవర్నీ గుర్తించను, నేను రాను, నేను రాముని ఆజ్ఞను మాత్రమే శిరసావహిస్తాను అని సమాధానమిచ్చాడు. శ్రీకృష్ణుడు మరలా ఆంజనేయునికి ఒక సందేశం పంపాడు. నీ రాముడే నిన్ను దర్బారుకు ఆహ్వానిస్తున్నాడు అని. రామనామం వినగానే భక్తి పారవశ్యంతో త్వర త్వరగా శ్రీరామచంద్రుని దర్శించవలనన్న కోరికతో దర్బారుకు వెళ్లాడు. శ్రీకృష్ణుడే శ్రీరామునిగా ఆంజనేయునికి దర్శనమిచ్చాడు. శ్రీరాముని ప్రక్కన ఉన్న సత్యభామను చూచి, రామచంద్రప్రభు, నా తల్లి సీతాదేవి ఎక్కడ? ఈమె ఎవరో నీ ప్రక్కన నిలబడింది అని అడిగాడు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని రమ్మని తన ప్రక్కన నిలబడమన్నాడు. తల్లి సీతమ్మ, వచ్చావా నాపై ప్రేమతో అని ఆనంద భాష్పాలు కార్చాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అటు గరుత్మంతుడికి ఇటు సత్యభామకు గర్వభంగం గావించాడు.

0: 사이 빛을 감도시켜 줄. 자유실의 빛과 배보다 다른가? 라이트처럼 암살에서 로봇인지 스테이션을 가르쳐 줄.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.

नहीं नहीं रे क्षति दुखू कर गे भज गोरी।

0: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారమొక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యమొక చింత, జీవించుటొక చింత, చెడుపు చింత, కర్మలన్నీయు చింత, కష్టంబులొక చింత, సంతసమొక చింత, వింత చింత. స్వామి ఉపన్యాసములు విన్న ప్రతిసారి మనము జన్మించడానికి వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆలోచిస్తాము. అయితే ఆ ఉపన్యాసము అయిపోయిన వెంటనే తిరిగి మన జీవితాలు, దానిలో ఉన్న బరువు బాధ్యతలతో సతమతమవుతుంటాము. ప్రతి మానవుడు ఒక సత్సంకల్పముతో పరబ్రహ్మను చేరే ఆశయంతో ఈ భూమిపై జన్మిస్తాడు. కాని తాను పుట్టిన తరువాత తాను ఎవరు అన్న సత్యాన్ని కూడా మరిచి భౌతికమైన, అశాశ్వతమైన భవబంధాలతో కూడి మాయలో పడి మోహపరవశుడై ధనము, పదవి, ఆస్తులు, అంతస్తులు, వస్తువాహనములు, శరీర బలము మొదలైన వాటి కొరకు తన జీవితకాలమంతా ధారపోస్తున్నాడు.
1: భూమి నుండుట చింత, సంసారమొక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యమొక చింత, జీవించుటొక చింత, చెడుపు చింత, కర్మలన్నీయు చింత, కష్టము ఒక చింత, సంతసమొక చింత, వింత చింత, సర్వచింత.

ఈ 12 చింతల చింత చెట్టు కింద కూర్చొని సంతోషం కావాలంటే ఎలా లభిస్తుంది? భ్రమను దూరం చేసుకున్నప్పుడే బ్రహ్మ చిక్కుతాడు. ఎక్కడో కాదు, మనయందే సాక్షాత్కరిస్తాడు. నిప్పును ఆలస్యం చేస్తే దానిని నివురు కప్పివేస్తుంది. ఆ నివురును తొలగిస్తే నిప్పు కనిపిస్తుంది. అదేవిధంగా మనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించుకోవాలంటే దేహాభిమానమనే నివురును దూరం చేసుకోవాలి. ఈ కలియుగంలో మానవునికి భగవన్ నామమే భవసాగరాన్ని దాటించునావా. దానినే జగద్గురువైన శంకర భగవత్పాదుల వారు భజగోవిందం అన్నారు.

0: ఇక రెండవ పదమునందు సంప్రాప్తే సన్నిహితే కాలే అన్నాడు. మానవునికి అన్ని భయముల కంటే కూడా మృత్యు భయము చాలా భయంకరమైనటువంటిది. ఆ మృత్యువు కూడాను లక్ష తేళ్లు మన యొక్క దేహం పైన ప్రాకినట్టు కాదు, లక్ష తేళ్లు కుట్టినంత బాధగా ఉంటుంటాది మృత్యు సమయమునందు. కనుక ఇట్టి భయంకరమైనటువంటి బాధను నీవు అనుభవించుకునేటువంటి సమయమునందు నీకు భగవంతుడు తప్ప అన్ని నీకు ఏమాత్రం కూడాను సహాయకారులు కారు అనేటువంటి సత్యమును కూడాను నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు. దీనిని పురస్కరించుకునే ప్రహ్లాదుడు కూడాను దీన శుభము లేదు, దీయ జీవము లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి, పుట్టలేన మనము పుట్టియు చచ్చియు, చావులేని పుట్టు పుట్టవలయు అని తాను బోధించాడు. ఇట్టి సత్యమైనటువంటి త్రోవ వెతుకువాడే దొడ్డ బుద్ధి అన్నాడు. కనుక అక్కడ ప్రహ్లాదుడు ఉచ్చరించినటువంటి పదమును మనం చక్కగా విచారణ చేసినప్పుడు దొడ్డ బుద్ధి అని చెప్పాడు, కాని గొడ్డు బుద్ధి అని చెప్పలేదు. అనగా అమృత స్థానమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆశించినటువంటి వాడు దొడ్డ బుద్ధి అని, దానిని విస్మరించినటువంటి వాడిదే గొడ్డు బుద్ధి అని కూడాను ప్రహ్లాదుడు నిర్ణయపరిచాడు. దీనిని ఏ రీతిగా పొందటం అనేటువంటి సందేహం కలిగినటువంటి వారికి కూడాను సరి అయిన జవాబును అందించాడు. దేహమే విల్లు, మన మనస్సే దాని యొక్క త్రాడు, మన యొక్క ప్రాణమే దీని యొక్క అంబు. అనగా ఈ దేహమనేటువంటి యొక్క విల్లు మనస్సు అనేటువంటి దారముతో స్వాధీనపడిపోయింది. ఈ మైండ్ అనేటువంటి దారము లోపల ప్రాణం అనేటువంటి అమ్మును పెట్టి మనము లాగినప్పుడు ఆ విల్లు కూడాను వంగుతుంటాది. మైండ్ను మనము మనసును ఎంత లాగి మనం విడుస్తామో అంత ప్రాణం అంత సూటిగా వెళుతుంటాది. కనుక దేహమును కట్టినటువంటి ఈ యొక్క మనస్సు అనేటువంటి దారమును గట్టిగా పట్టి లాగాలి, కానీ దానిని విచ్చలివిడిగా విడిచిపెట్టకూడదు. దీనిని పురస్కరించుకుని మనస్సును అరికట్టడమే మాధవుని యొక్క లక్ష్యమునకు ప్రధానమైన మార్గము అన్నారు. కాన ఈ నీటి బుడగ వంటి దేహముతో, ఈ చంచలమైనటువంటి మనస్సుతో మనము ప్రాణమును విచ్చలివిడిగా సంచరింపచేయటం చేతనే మన యొక్క జీవితమంతా కూడాను గొడ్డు జీవితంగా తయారైపోతున్నది. ఈ యొక్క ప్రథమ శ్లోకము అన్నమయ మనోమయ ప్రాణమయముల యొక్క తత్వాన్ని కూడాను ప్రకటిస్తూ వచ్చింది. ఈ అన్నము లేకపోతే దేహము జీవించడానికి వీలు కాదు, దేహము లేకపోతే మనస్సును మనం వెతకడానికి వీలు లేదు, మనస్సే లేకపోయినప్పుడు ప్రాణమును గుర్తించడానికి సాధ్యం కాదు. కనుక విజ్ఞానమయ ఆనందమయముల రెండు కూడాను ఈ అన్నమయ మనోమయ ప్రాణములపైన ఆధారపడి ఉండటం చేతని ఆ విజ్ఞానమయ ఆనందమయముల రెండు కోసమని మనం ప్రాకులాడుతున్నాం. అన్నమయ మనోమయ ప్రాణమయములు అనిత్యములైనను, ఇది విలువలైనటువంటివి అయినప్పటికీ, ఈ విజ్ఞానమయ ఆనందమయములు అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి యొక్క పరతత్వములు అయినప్పటికీ, ఈ విలువలైనటువంటి యొక్క మనోమయ ప్రాణమయములపైనే ఆధారపడి ఉంటున్నాయి. విజ్ఞానమయ ఆనందమయములను అనుభవించుకునే నిమిత్తమై ఈ అన్నమయ మనోమయ ప్రాణమయములను మనం కాపాడుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణము, మన ఇంటి యందు విలువైనటువంటి యొక్క నగలు వజ్రములు ఉండినప్పుడు దానిని విలువలైనటువంటి యొక్క ఇనుప పెట్టెలో పెట్టి మనం భద్రం చేస్తున్నాం. ఈ యొక్క గోడ్రేజ్ అనేటువంటిది విలువలైనటువంటిది, కానీ విలువలేనటువంటి యొక్క పెట్టెయందు విలువైనటువంటి యొక్క వస్తువులు మనము దాచుతున్నాం. ఈ విలువలేని పెట్టెలో విలువైనటువంటి పదార్థములు దాచుకోవటం వెర్రితనంగా కూడాను ఈనాడు మనం భావిస్తున్నాం. మన దేహమే ఒక వ్యర్థమైనటువంటి విలువలేనటువంటి యొక్క పెట్టె, కానీ ఇట్టి విలువలేనటువంటి యొక్క పెట్టెయందు విలువైనటువంటి యొక్క విజ్ఞానమయ ఆనందమయమైనటువంటి యొక్క వజ్రములు దాచినాడు భగవంతుడు. కానీ మన అవసరాన్ని పురస్కరించుకుని ఇంత విలువైనటువంటివంతా ఇంత విలువలేనటువంటి యొక్క ఈ దేహంలో భగవంతుడు పెట్టడం అంత సరైన ప్లాన్ కాదని మనము కొంత హాస్యాస్పదంగా భావించుకుంటాం. భగవంతుడు బుద్ధిస్వరూపుడు కనుకనే తనకు అనేక రకములైనటువంటి యొక్క విచారణ శక్తి తన యొక్క సంకల్పంలో లయమైపోవటం చేతనే తాను అన్ని కూడాను ఒక ఫలితవంతమైనటువంటివే తాను సృష్టిస్తాడు, కాని అఫలితమైనటువంటివి తాను సృష్టించడానికి ఏమాత్రం కూడాను సంకల్పించడు. విలువైనటువంటి బంగారు నగలంతా కూడాను విలువైన బంగారు పెట్టెలోనే దాచడానికి మనం ప్రయత్నం చేస్తే లోపల ఉన్న నగలు ఎవరు చూడరు, పెట్టె మాత్రమే చాలని కూడాను దొంగిలించుకోకపోవటానికి ఎంతైనా పూనుకుంటారు. కనుకనే విలువైనటువంటి వస్తువులు విలువలైనటువంటి యొక్క పదార్థములందు దాచుకోవటము ఇది సహజమైనటువంటిది, ఇది సరైనటువంటి యొక్క రీతి ఉన్నటువంటిది. కాన మన విలువైనటువంటి యొక్క విజ్ఞానమయ ఆనందమయములను మనం అనుభవించుకునేటువంటి నిమిత్తము, దానిని అందుకునేటువంటి నిమిత్తము, ఈ విలువ లేనటువంటి యొక్క అన్నమయ మనోమయ ప్రాణమయములను సక్రమమైనటువంటి మార్గంలో కాపాడుకోవటం కూడాను దీనికి ఒక ప్రధానమైన కర్తవ్యం.
1: సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే. మనము పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి ఎంతో మంది జన్మించడము చూశాము, అలాగే ఎంతో మంది మరణించడము చూశాము. అయితే స్వామి మనకు చెప్పారు కదా, మనం జీవితంలో ఎంత సాధన చేశాము, ఎంత తపించాము, భగవంతుని వైపుకి ఎన్ని అడుగులు వేశామన్నది చివరి క్షణాలలో మనము చేసే దానిని చూస్తే తెలుస్తుంది అని. మరి చివరి క్షణంలో ఆ సద్బుద్ధి లభించి సద్గతిని పొందాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక క్రికెట్ మ్యాచ్ ని చూస్తున్నాము. అందులో మనకు ఇష్టమైన ఆటగాళ్లందరూ ఉన్నారు. వారు తలుచుకుంటే జయించలేని జట్టే లేదు. వారు కలిసి పనిచేస్తే చేయరాని కార్యమూ లేదు. అయితే ఆ 4 గంటల పాటు ఆ క్రికెట్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఇరు జట్టుల మధ్య తమ తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తారు. 4 గంటలు వారి ప్రయాస, 4 నెలల వారి సాధన వారికి గెలుపును ప్రసాదిస్తాయి. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, మరి ఎదురుగా ఆడుతున్న జట్టు ఆటగాళ్లు కూడా సాధన చేశారు కదా, 4 గంటల పాటు కష్టపడినా మరి వారు ఎలా ఓడిపోయారు? మన భాషలో దీనినే అదృష్టం వారిని వరించింది అంటాము. ఈ ఆటలోని ఆంతర్యం ఏమిటంటే, నీ ప్రయాస నీవు చేయి, నీ ఆట నీవు ఆడు, మిగిలినది భగవంతునిపై వదిలేయి. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా అదే కదా, కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కథాచన, మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తవ కర్మణి. అలాగే జీవితంలో చివరి క్షణంలో కనుక భగవంతుని స్మరణ చేయాలి, సద్బుద్ధిని పొందాలి, సద్గతిని పొందాలి అంటే సాధన అత్యవసరం. అయితే ఈ సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి? 60 సంవత్సరములు వచ్చి నడవలేని స్థితిలో నిస్సహాయంగా ఉండి ఏమీ చేయలేక అయ్యో మొర్రో అని భగవంతుని ప్రార్థించడమా, లేక అన్నీ ఉన్న యవ్వనంలోనా, ఏది సరియైన సమయమా?

ఆటల పాటల బాల్యం బాయెను, ప్రాయములో ప్రేమాయణమాయెను, ముదిమిని చింతలు ముదిరిపోయెను, పరబ్రహ్మ కాబట్టకపోయెను. బాల్యం ఆటపాటలతో, యవ్వనం స్త్రీ వ్యామోహంలో, వృద్ధాప్యం చింతలతో ఈ విధంగా జీవితకాలమంతా హరియందు ఆసక్తి లేక విషయాసక్తితోనే గడిపేస్తాడు. హరియందు ఆసక్తి పెరుగకనే అంత్యదశ సమీపిస్తుంది. చివరి వరకు పరమాత్మ చింతనే కలగదు. ఈ శ్లోకం రాసి కొన్ని వందల సంవత్సరాలైనా దానిలోని సత్యం మాత్రం నిత్య నూతనంగా ఉంది. ఈ మధ్యన పిల్లలు పుట్టకముందే వారిని నర్సరీ ఏ స్కూలులో చేర్చాలి అని యోచన, ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాక ఏ ఉద్యోగం చేయాలి అని యోచన, నర్సరీ నుండి కనుక మంచి స్కూలులో వేస్తే మంచి తెలివితేటలు కలిగి పెరిగే కొద్దీ ఆ తెలివితేటలు పెరిగి ఏ డాక్టరో ఇంజనీరో లేక కలెక్టరో అవుతాడని ఆశ. మరి పుట్టడానికి చావడానికి మధ్య ఉన్న 100 సంవత్సరాలకే ఇంత ఆలోచన, సాధన, క్రమశిక్షణ అవసరమనుకుంటే ఇక ముక్తికి మోక్షానికి ఎంత సాధన అవసరం? నర్సరీ నుండి మన పిల్లవాడు మంచి చదువు చదవాలి అని ఎంత ఆరాట పడుతున్నామో అదే ఆరాటము పరమాత్మను తెలుపాలి అనే దానిలో కూడా ఉండాలి అంటారు స్వామి. చిన్నప్పటి నుండి భగవద్ చింతన కనుక అలవాటైతే అది మనం వదులుదామన్నా వదలదు. కాబట్టి ఎప్పుడో ముసలితనంలో భగవంతుని తలుచుకుందాం అనుకోవడం, 10వ తరగతిలో చేరాక ABCD నేర్చుకుందాంలే అనుకోవటం అంతటి మూర్ఖత్వం.

అందుకే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అన్నారు. ఇది కేవలం ఒక వాహనం మనం రోడ్డుపై నడుపుతున్నప్పుడే కాదు, ఇది మన దేహం అనే వాహనానికి కూడా వర్తిస్తుంది. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుని చిన్నతనంలోనే భగవత్ చింతన అలవర్చుకుంటామో భగవద్ అనుగ్రహం కూడా మనకు అదే విధంగా లభిస్తుంది, ముక్తికి దారిని చూపిస్తుంది. పుస్తకంలోని సారమంతా గ్రహించి కంఠస్థం చేసి పరీక్ష రాస్తే మంచి మార్కులు తప్పక లభిస్తాయన్నది ఎంత సత్యమో, ఇది కూడా అంతే సత్యం. సాధనమున పనులు సమకూరు ధరలోన, కాబట్టి

ఇప్పుడు స్వామి చెప్పిన ఒక చక్కటి చిన్న కథను విందాం. ఒక ధనవంతుడు మరణానంతరం విష్ణుదూతలతో విష్ణులోకమునకు పయనిస్తున్నాడు. ఉన్నట్లుండి అతడు విష్ణుదూతలతో, అయ్యలారా, నన్ను ఒక్కసారి మా ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని అర్థించాడట. వారు దయతో సమ్మతించారు. ఆ ధనికుడు తన ఇంటి ప్రాంతానికి వెళ్లి నలుదిక్కులు చూశాడు. తన స్వగృహ ప్రాంగణమును చూశాడు. పెదవి విరిచి నిట్టూరుస్తూ, దేవతలారా, ఇక పోదాం రండి అన్నాడు. వారు, ఏమిటయ్యా, వచ్చేటప్పుడు అంత ఆనందంగా ఉన్నావు, ఇప్పుడు అంత నిరాశ నిస్పృహలతో ఉన్నావు అని అడిగారు. ఆ ధనికుడు, దూతలారా, నేను జీవించినంత కాలం నా భార్యా బిడ్డలకు, నా అన్నదమ్ములకు, నా బంధువర్గానికి ఎంతో ప్రేమతో సేవలు చేశాను, సహాయం అందించాను, వారికి కావలసినంత ధనమును ఇచ్చాను, వారి కోరికలన్నీ తీర్చాను. వారిలో ఏ ఒక్కరైనా నా వెంట వస్తున్నారేమోనని చూడాలనిపించి మిమ్మల్ని వెనక్కు తీసుకుని రమ్మన్నాను. కనీసం నన్ను గురించి నాలుగు మంచి మాటలు పలుకుతారేమోనని ఆశించాను. కాని వారెవరూ నా సంగతి అనుకోవటం లేదు. ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి పనులలో వారు నిమగ్నులై ఉన్నారు. ఇన్ని దినములు నేను వీరికి చేసిన సేవ అంతా వృధాగా అయింది కదా. ఆ కాలమును ధనమును భగవంతుని సేవకు ఉపయోగించినట్లయితే ఆ పుణ్యమును నన్ను అంటిపెట్టుకుని ఉండేది కదా అని విచారిస్తున్నాను అన్నాడు. దీనిలో అంతరార్థం ఏమిటంటే, పూచిక పుల్లైనా పోయేటప్పుడు వెంటరాదు. జీవించినంతకాలం మమకారములను పెంచుకొనకుండా సంసారంలో ఉంటూనే తటస్థభావం వహించాలి.

యువతే భార్య, ఇంకెవడో బిడ్డడు. ఎంత విచిత్రమో ఈ సంసారము. ఎవరి వాడ వెవ్వడ వెటువచ్చితివి, తత్వమిక్కడే తమ్ముడ తెలియరా. ఎవరు భార్య, ఎవరు బిడ్డలు? ఈ సంసారం ఎంత విచిత్రము. నీవు ఎవరి వాడవు, ఎక్కడి నుండి వచ్చావు? ఈ విధంగా విచారణ సలిపి అసలు రహస్యం తెలుసుకోవాలి. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చి, వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళతాడు. జనన మరణముల మధ్యనున్న కాలంలోనే ఈ బంధాలు, బాంధవ్యాలు. దేహరీత్యా ఏర్పడినవి ఎన్నటికీ శాశ్వతాలు కావు. మనము పుట్టక ముందర మన తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అలాగే వెళ్లేటప్పుడు వాళ్ళెవరినీ వెంట తీసుకుని వెళ్లము. అయితే ఈ జగత్తు అనే మాయలో పడి ఈ అశాశ్వతమైనటువంటినన్నింటినీ శాశ్వతమనుకుంటున్నాము. ఎంత పెద్ద కష్టమో, బాధో వచ్చినప్పుడు భగవంతుని నామస్మరణ చేస్తాము. సుఖంగా, సంతోషంగా ఉన్నప్పుడు నా పిల్లలు, నా భార్య అని వారి సంతోషంకై పాటుపడుతూ ఆ సంతోషాన్ని, సుఖాన్ని ప్రసాదించిన భగవంతునే మరిచిపోతూ ఉంటాము. ఒకసారి ఒక విద్యార్థి స్వామితో, స్వామి ఐ లవ్ యూ, స్వామి యు ఆర్ మై ఎవ్రీథింగ్ అన్నాడు. అప్పుడు స్వామి అన్నారు, శ్రోతలందరూ కూడా శ్రద్ధగా వినాల్సిన విషయం ఇది. భగవంతుడు ఒక భక్తునితో పంచుకున్న ఆవేదన ఇది. తాను ఎంతో ప్రేమించి సృష్టించిన ఈ సృష్టి తాను చెప్పిన ఒక్క సూత్రం కూడా పాటించలేదన్న బాధ. స్వామి అన్నారు, నా స్థానము తిని పారవేసిన ఎంగిలి విస్తారాకు మాదిరి ఉందిరా. మొదట తల్లితండ్రి అంటారు, ఆ తర్వాత స్నేహితులతో తిరుగుతారు. మెల్లిగా భార్య, పిల్లలు, మనుమలు ఇలా అందరికీ ప్రేమ పంచిన తరువాత మిగిలింది నాకు ఇస్తారు. అది ఈనాటి భక్తులకు భగవంతునిపై గల ప్రేమ. ఒక్కనాడైనా నోరారా భగవంతుని స్మరణ అయినా చేయరు. కష్టమొచ్చినప్పుడు భగవంతుని తలుచుకుంటారు అని. అయితే భగవంతుడు ఆశించే భక్తి ఎటువంటిది? మనము పురాణాలను కనుక తిరగవేస్తే ఎన్నో ఉదాహరణలు, భక్తుల గాథలు, భగవంతుని నామస్మరణ యొక్క మహత్తు మనకు తెలుస్తాయి. ప్రహ్లాదుని చరిత్ర కనుక విన్నట్లయితే, చిన్ననాటి నుండి నారాయణుని నామస్మరణం గావిస్తూ తన సర్వస్వాన్ని నారాయణునికి అర్పించాడు. మరి నారాయణుడు కూడా తనను సర్వస్వం అని భావించిన ఆ చిన్నారిని విడిచిపెట్టక కంటికి రెప్పవలే కాపాడుతూ వచ్చాడు. భజగోవిందంలోని సారము నామస్మరణ, భగవంతుని పట్ల పరిపూర్ణమైన ప్రేమ. ఈ భవసాగరాన్ని దాటించగలిగేది ఆ నారాయణుని నామస్మరణ మాత్రమే.

మనం అనవచ్చు ఆనాటి పరిస్థితులు వేరు, ఆనాటి వాతావరణం వేరు అని. కాని ప్రహ్లాదుని చుట్టూరా ఉన్నది రాక్షసులే. స్వయాన తన తండ్రికి హరి అన్న అంతెందుకు? హరినామమంటేనే ఇష్టం లేదు. కన్న కొడుకని కూడా చూడకుండా ఆ పసిబాలుడిని అనేక విధములైన కష్టములకు గురిచేశాడు. కాని అన్ని కష్టాలకి ఓర్చి సహించి కేవలం నారాయణుణ్ణే నమ్మి భగవంతుని హృదయస్థానం సంపాదించిన భక్తుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి తల్లి తండ్రి స్నేహితుడు అంతా నారాయణుడే. మన తల్లిదండ్రిని ఎంచుకునే సౌకర్యం కానీ అవకాశం కానీ మనకు లేదు. అయితే మన చుట్టూ ఉండే స్నేహితులను ఎంచుకోవడం మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది. అందుకని స్వామి చెప్తూ ఉంటారు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. అదే శంకరుల వారు భజగోవిందంలో ఈ విధంగా అన్నారు,

0: సత్సంగం వలన విషయాసక్తి దూరం అవుతుంది. విషయాసక్తి నుండి స్వేచ్ఛ పొందిన వ్యక్తి నిర్మోహిగా మారుతాడు. నిర్మోహి అయిన మానవుడు కష్టసుఖాలనే ద్వంద్వాల వలన కలత చెందక నిశ్చలంగా ఉంటాడు. ఆ నిశ్చల స్థితియే జీవన్ముక్తి. ఈ రోజుల్లో నిజమైన స్నేహితులు ఎవరా అంటే, మనలో శక్తి జేబులో డబ్బు ఉన్నంత వరకు మనలను అంటిపెట్టుకు తిరుగుతారు. అది లేని క్షణంలో మన వైపైనా చూడరు. కృష్ణ కుచేలులది నిజమైన స్నేహం, హనుమద్రాములది నిజమైన మైత్రి, భగవంతుడొక్కడే నిజమైన స్నేహితుడు. అది కనుక మనం గుర్తించి వర్తిస్తే మనకు ఎటువంటి సమయంలోనైనా ఏ లోటు కలగదు. మరి ఆ స్నేహం ఎట్లా పెంపొందించుకోవాలి? భగవంతునితో మైత్రి కావాలంటే ఏం చేయాలి? ధన కనక వస్తువాహనాలు సమర్పించుకోవాలా, లేక ఖరీదైన పూలతో పూజించాలా? స్వామి చెప్తారు, భగవంతునితో మైత్రి ఏర్పరచుకోవాలంటే సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఈ విశ్వాసమే మైత్రికి మొట్టమొదటి సోపానము. మనము భగవంతుడే నా నిజమైన స్నేహితుడు అని ప్రగాఢంగా విశ్వసించి ఆ విధంగా మెలిగినప్పుడు తాను ఏది చేసినా నా మంచికే, నా ఉన్నతికే చేస్తాడు అనే భావన కలుగుతుంది. ఎప్పుడైతే ఆ భావన కలుగుతుందో సమచిత్తం ఏర్పడుతుంది. ఎప్పుడైతే సమచిత్తం ఏర్పడుతుందో ఆనందం ప్రాప్తిస్తుంది. కాబట్టి మనమందరం కూడా భగవంతునితో మైత్రి కావాలనుకున్నప్పుడు సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అంటారు స్వామి. కుచేలుడు సర్వస్వం కోలిపోయి అష్టదరిద్రంలో ఉన్న తన మిత్రుడైన కృష్ణునితో ఎటువంటి దుర్భావాన్ని పెంచుకోలేదు. తాను రాజైనాడే, నేను ఈ విధంగా ఉన్నానే అనే భావన తనలో రాలేదు. కట్టకడపటికి కృష్ణుడు అష్టైశ్వర్యాలు కేవలం ఒక గుప్పెడు అటుకులు తిని ప్రసాదించాడు. భగవంతుడు నావాడు అనే విశ్వాసాన్ని పెంచుకుంటే తాను తన భక్తుల కోసం చేయని పనిలేదు, అందించని ఫలమూ లేదు. అంతరాత్మ కన్న అధ్యాపకుడు లేడు, అరయ కాలమొక్కటే పరమగురువు. గ్రంథరాజం వేది ప్రత్యక్ష లోకమే, ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే.
1: మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను సమాజం యొక్క చేరికతో, సంఘము యొక్క దోషములతో, సంఘము యొక్క మంచితనములతో రూపాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. భూమి పైన పడినటువంటి యొక్క డస్ట్ తనకు పైన ఎగరటుక ఏమాత్రము రెక్కలు లేకపోయినప్పటికీ గాలి దేహము చేసుకోవటం చేత ఆ డస్ట్ పైకి వరకు ఎగిరిపోతుంటున్నారు. అదే మట్టి నీటితో స్నేహం చేసుకోవటం చేత అట్టడుగు వరకు కూడాను దిగిపోతుంటుండాలి. కఠినమైన అంధకార రూపమైనటువంటి యొక్క ఇనుము అగ్నితో స్నేహం చేసుకోవటం చేత మెత్తగా ప్రకాశవంతంగా రూపొందుతుంటుండాలి. అదే మట్టితో చేరినప్పుడు రస్ట్ పట్టి తన యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ చేసుకుంటుండాలి. ఇవన్నీ కూడాను సంగముల వల్లనే జరుగుతుండాలి కాని, సమాజం యొక్క స్నేహం చేతనే జరుగుతుండాలి కాని, కేవలము తనకు తాను మారటం కాని, తనకు తాను పరివర్తన పొందుకోవటానికి కాని ఏమాత్రము మానవులకు సాధ్యం కాదు. పుట్టిన బిడ్డడు కూడాను తల్లి యొక్క ప్రోత్సాహం చేత, తల్లి యొక్క ప్రేమ వాత్సల్యముల చేత మాటలాడటం కాని, నడచటం కాని, చదవటం కాని, వ్రాయటం కాని, అనేక రకములైనటువంటి విద్యలను కూడాను తాను ఇతరుల యొక్క ప్రోత్సాహం చేతనే తాను అభివృద్ధి నొందుతున్నాడు. అట్టి సహాయమే ఆ యొక్క బిడ్డకు లేకుండా మృగముల వలె తాను కూడాను మాట్లాడినటువంటి యొక్క స్థితిలో పడి ఉండేటువంటి వాడు. అడవులు యందు పుట్టి, అడవులు యందు పెరిగి, అడవులు యందు సంచరించేటువంటి మృగములకు ఎట్టి అభ్యాసములు ఉన్నవో అవియే ఆ మృగములకు కూడాను ఉంటుంటాయి. కానీ అట్టి మృగములను ఏ సర్కస్ వాడైనా, ఏ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క శిక్షణ అందించేటువంటి వాడైనా తన చెంతకు తెచ్చుకుని దానికి ప్రత్యేకమైనటువంటి యొక్క తరబీదుల వల్ల దానికి ఉత్తమమైనటువంటి స్థితిని కూడాను కల్పిస్తున్నాడు. పక్షులకు కూడాను మనము చెంత చేర్చి కొన్ని రకములైనటువంటి పలుకులు నేర్పించడం చేత, ఆ అభ్యాసం చేత, ఆ సంఘము చేత, ఆ స్నేహము చేత అవి కూడాను కొన్ని రకములైనటువంటి పలుకులు కూడాను స్పష్టంగా పలకటానికి కూడాను పూనుకుంటాయి. కనుక మనము ఏ పవిత్రమైనటువంటి యొక్క దివ్య జీవితంగా మనం జీవించాలని ప్రార్థిస్తున్నాము, ఆశిస్తున్నాము, ఆ ఆశకు తగినట్టుగా మనము మంచివారి స్నేహం చేయటము, మంచివారి మాటలు వినటము, మంచివారి యొక్క జీవితమును ఆచరించుకోవటము, మంచివారి యొక్క అడుగుజాడలలో మనము నడచటము తగినటువంటి రీతిగా మనం పూనుకోవాలి. మనం సత్సంగం యొక్క ప్రభావాన్ని చక్కని రీతిలో మనం విచారణ కలిపినప్పుడు ఎంతనో మనము దివ్యత్వాన్ని కూడా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. మంచివారి యొక్క బుద్ధులు, మంచివారి యొక్క నడతలు, మంచివారి యొక్క పలుకులు అతి మధురమైనటువంటివి గాను, గౌరవమైనటువంటివి గాను, కీర్తివంతమైనటువంటివి గాను, శాంతపరమైనటువంటివి గాను, సౌఖ్యాన్ని అందించేటువంటివి గాను, అతి ఉన్నితమైనటువంటివి గాను ఉంటుంటాయి. అది ప్రకాశవంతమైనటువంటి అగ్ని వలె ఉంటుంటాది. అట్టి ప్రకాశవంతమైనటువంటి అగ్నికి ప్రక్క లోపల అంధకారమైనటువంటి యొక్క బొగ్గును తెచ్చి మనం చేర్చినప్పుడు ఆ యొక్క అగ్నికి ఎంతవరకు సంఘంగా చేరి ఉంటుంటాదో ఆ భాగమంతా కూడాను ఈ బొగ్గు లోపల కూడాను ప్రకాశవంతమైపోతుంది. ఈ ప్రకాశవంతమైనటువంటి అగ్నికి మన అజ్ఞానమైనటువంటి యొక్క బొగ్గును చేర్చడమే కాదు, ఎంతవరకు చేర్చితేమో అంత మాత్రమే ఇందుకు కూడాను ప్రకాశం ఏర్పడుతుంది. కానీ దానిని ఆచరణ అనేటువంటి సాధన కింద మనం దానినే ఒక ఫ్యాన్గా భావించుకుని ఆ ఆచరణనే ఒక ఫ్యాన్గా మనం విసిరినప్పుడు బొగ్గు పూర్తి అగ్నిగా మారిపోతుంది.
0: భజగోవిందంలోని సారం గ్రహించాలంటే కేవలం ఆ శ్లోకములను వినటంతో సరిపోదు, దానిలోని భావాన్ని గ్రహించాలి. స్వామి చెప్పినట్టు ఈ భావాన్ని గ్రహించినంత మాత్రాన కూడా సరిపోదు, దానిని ఆచరణలో పెట్టాలి. స్వామి తన జీవిత కాలంలో ప్రతి క్షణము కూడా ఇతరులకై ధారపోశారు. వారు ఏది తలంచారో అదే చెప్పారు, ఏది చెప్పారో అదే చేశారు. ప్రతి విషయంలోనూ త్రికర శుద్ధిని పాటించారు. స్వామి చెప్తుండేవారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే కేవలం నా నామాన్ని, నా రూపాన్ని ప్రేమిస్తున్నారు. మీరు నా సందేశాన్ని ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని నిజంగా ప్రేమించిన వారవుతారు. భజగోవిందంలో శంకరుల వారు బోధించిన ప్రతి మాట ఒక నిత్య సత్యము. మన జీవితాలను సార్థకం చేయడానికి దీనిలో ఏ ఒక్కటినైనా పాటిస్తే చాలు, మిగతావన్నీ వాటంతటా అవే వస్తాయి. శంకరులు మానవాళికి అందించిన భజగోవిందాన్ని, దానిలోని సారాన్ని కొంత గ్రహించినంత మాత్రమే మనసుకు ఎంతో తృప్తి కలుగుతుంది. మరి సాక్షాత్తు ఆ ఈశ్వరుండే దివి నుండి భువికి దిగివచ్చి ప్రకృతిలోని పరమాత్మతత్వాన్ని జగత్తులో మనకు అతి క్లిష్టమైనవిగా కనిపించే మర్మాలను విడమర్చి చెప్పటమే కాక వాటిని ఎలా ఆచరించాలో చూపించిన మహిమాన్విత మహితమూర్తి మన స్వామి. అవతారమనగా అర్థమేమి? భగవంతుడు దివి నుండి భువికి దిగివచ్చి జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. వారు శంఖచక్రములు ధరించి మన మధ్య నడయాడితే వారిని మ్యూజియంలో పెట్టేవారమని స్వామి ఒకమారు హాస్యోక్తంగా అన్నారు. అందుకనే స్వామి మనకొక స్నేహితుని వలె తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానై సత్సంగత్వే నిస్సంగత్వం అన్నదానిని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని సర్వులలోని ఈశ్వరత్వాన్ని చెప్పకనే చెప్పారు. మానవ సేవయే మాధవ సేవయని కులమత భేదాలను కూలదీసి సర్వమానవ సమైక్యతను చాటి చెప్పారు. సేవ, ప్రేమ అనే రెండు ఆయుధాలను ధరించి మానవుని ముక్తి పదం వైపుకు నడిపించారు. మనం చేయాల్సిందల్లా వారు చెప్పిన మాటలను, సందేశాన్ని గ్రహించటం, వారు చూపిన దారిలో పయనించడం. ఇక ఆనందమే తప్ప మనకు తప్పక ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే వారు చెప్పిన విధంగా నడుచుకొని నామస్మరణ చేస్తూ మానవ సేవ చేస్తుంటామో అంతేకాలమున కేవలం సాధనే, ఈ సాధనే మనల్ని బంధ విముక్తుల్ని గావిస్తుంది. భజగోవిందంలోని సారాన్ని కూడా స్వామి తమ ఉపన్యాసాలలో ఎంతో చక్కగా విశదీకరించారు. మనకు సకుడిగా వ్యవహరిస్తూ మనలోని మాలిన్యాన్ని తొలగించి సచ్చిత్ ఆనంద స్వరూపమే మన స్వస్వరూపమని గ్రహించే విధంగా ఆశీర్వదించమని కోరుకుందాం. ఈ కార్యక్రమం భజగోవిందంలోని సారాన్ని తెలపటానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమే కాని దాని విశ్లేషణ, అంతరార్థము ఎంతమాత్రమూ కాదు. భజగోవిందంలోని సారము ఒక్కరోజులో వింటే, చదివితే అబ్బేది కాదు. ఆచరణ, సాధన అనే రెండింటితోనే సాధ్యమవుతుంది. ఆ ఆచరణలో మనం సఫలమవ్వాలని ఆ ఓంకార రూపుడిని అయిన మన స్వామిని ప్రార్థిద్దాం. మొట్టమొదటిసారి చేసిన ఈ చిరు ప్రయత్నంలో ఏవైనా తప్పులుంటే క్షమించి సదా మీ ప్రేమానుగ్రహాలకు పాత్రుడనయ్యే విధంగా ఆశీర్వదించమని స్వామిని ప్రార్థిస్తూ శ్రోతల దగ్గర సెలవు తీసుకుంటున్నది రేడియో సాయి బృందం నుండి సాయిప్రసాద్. రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. హనుమంతుడు రామకార్యమే తన స్వకార్యంగా చేసుకుని రామనామ జపంతో సముద్ర తరణం చేసి సీతాన్వేషణ గావించి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్ర దూతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఘట్టాన్ని వివరించే సుందరాకాండపై డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు సుందరంగా ఇచ్చిన ప్రసంగాన్ని విందాం.

ప్రత్యక్ష భగవంతుడైన శ్రీ శ్రీ శ్రీ స్వామివారి పాద అంబుజాలకి యథార్థంగా జీవించి ఉండి నమస్కరించేటటువంటి భాగ్యాన్ని ఈరోజు పొందుతున్నందుకు హృదయమంతా ఆనందంతో నిండిపోయి మాటలు యువతలకి రానటువంటి స్థితిలో ఉంది. హృదయమంతా ఆర్ద్రమైపోయి జనవరి 26న ఎవరో స్వామివారు ఉన్నటువంటి డైరీని నాకు ఇచ్చి 6 నెలల్లో మీకు ఆహ్వానం వస్తుంది అని అంటే, ఈవేళ 26/6 ఆహ్వానం ఇక్కడికి రావడం ఇంతకు మించినటువంటి అదృష్టాన్ని నేను వేరు విధంగా చెప్పలేకపోతున్నాను. అటువంటి స్వామిని కళ్లతో జీవించి ఉండగా కనడానికి పొందినటువంటి అదృష్టాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకి, ఈ శరీరాన్ని ఈ ఉపాధినిచ్చిన నా తల్లిదండ్రులకి సాష్టాంగపడుతూ, నాకు వచ్చింది ఇంత మాత్రమే, కొన్ని లక్షల మంది పండితులు సుందరకాండం మీద అమోఘంగా మాట్లాడగలిగిన వాళ్లు ఉన్నారని, కాని నాకు వచ్చింది చాలా తక్కువ, అది ఇంత మాత్రమే అనే అభిప్రాయాన్ని తమ ముందు ఉంచడానికి, నాకు రానితనాన్ని తమ ముందు తెలియచేసుకోవడానికి వచ్చాననేటటువంటి విషయాన్ని సవినయంగా మనవి చేస్తూ, సమయం అత్యల్పంగా ఉందనే భయంతో, సుందరకాండం అతి విశాలంగా ఉందనేటటువంటి భీతితో నేరుగా ఉపన్యాసంలోనికి జారిపోతున్నందుకు ప్రభువులు మన్నించాలి. తతో రావణనితాయ సీతాయ శత్రుకర్షణః

శత్రుఘ్నః. శ్రీమద్ రామాయణంలో ఈరోజు మనం సుందర కాండని చూస్తున్నాం. శ్రీమద్ రామాయణానికి 7 కాండలైతే 7 కాండల్లో 5వదైనటువంటి ఈ కాండకి మాత్రమే ఆయన సుందర కాండ సుందరమనే పేరుని ఈ కాండకే పెట్టారు. ఓ తండ్రికి 7 పిల్లలుంటే మా 5వవాడు సుందరుడు బాగా అందగాడు అని చెప్తే మిగిలిన వాళ్ళందరూ ఏమైనట్లు. మరి వాల్మీకి మహర్షి దీనికి మాత్రమే సుందరమని ఎందుకు పేరు పెట్టాడు అనే చోటి నుంచి ప్రారంభించాలి. సోయోహి సుందర కాండ. లోకంలో ఎవరైనా తప్పిపోతే తప్పిపోయినటువంటి వాళ్ళని వెతుక్కు రావడానికి తప్పిపోయిన వ్యక్తిని గుర్తించగలిగిన వాణ్ణి పంపిస్తాం మనం. నసీతాతేన దృష్టావా. ఏ సీతమ్మని ఏనాడు ఆంజనేయుడు చూడలేదో, అసలు ఆయన గుర్తించలేడో, అలాంటి ఆంజనేయుణ్ణి రామచంద్రుడు పిలిచి

తప్ప నీకు ఉంగరం ఇస్తున్నానయ్యా, సీతమ్మని గుర్తించి ఆ వార్తని నాకు చెప్పు అన్నాడు. ఈనాడు సీతమ్మ ముక్కు మొగాన్ని ఎరగనటువంటి ఆంజనేయుడు ఆయనైతే, ఆయనకి ఉంగరం ఈయన ఎందుకు ఇచ్చాడు అనేది సోయోహి సుందర కాండ దాంట్లో ఉన్న సౌందర్యమేమిటో రహస్యమేమిటో గుర్తించవలెనోని వాల్మీకి మనకి చెప్తూ సుందరకాండ అని పేరు పెట్టాడు. రెండు, పోనీ రామచంద్రుడు ఉంగరాన్ని ఇచ్చాడనుకుందాం, ఆంజనేయుడు ఏమనాలి? అయ్యా, నేనెప్పుడూ సీతమ్మని చూడలేదు, ఎలా గుర్తించగలను? వెళ్లేది లంక, ఎందరో స్త్రీలుంటారు, సీతమ్మని నేను ఎలా గుర్తించగలను? కాబట్టి సీతమ్మ విశేషాలని చెప్పండి అని అడగాలి. ఆయన ఏమన్నాడు, సర్వథాకృత కార్యోహం ఏష్యామి సహ సీతయా, నేను ఖచ్చితంగా సీతమ్మ ఎక్కడుందో వార్తని తెలుసుకుని సీతమ్మని అవసరమైతే ఇక్కడికి తెస్తాను తప్ప సీతమ్మ కనిపించలేదనే వార్తని చెప్పనే చెప్పను అని ఆయన ఉంగరాన్ని స్వీకరించాడు. సోయం హి సుందర కాండ. మూడు, బాలకాండలో సీతారాములిద్దరూ కనిపిస్తారు, కథానాయకుడు ఉంటాడు, కథానాయిక ఉంటుంది. రెండవదైన అయోధ్యకాండలో కథానాయకుడు కథానాయిక ఇద్దరూ ఉంటారు. మూడవదైన ఆరణ్యకాండలో కూడా కథానాయకుడు కథానాయిక ఇద్దరూ ఉంటారు. నాలుగవదైన కిష్కింధాకాండలో కథానాయకుడుంటాడు, నాయిక అయిన సీతమ్మ రావణుని చేత ఎత్తుకు పోబడి కనిపిస్తుంది. మీదిదైన యుద్ధకాండలో కథానాయకుడు నాయిక ఉన్నారు. ఉత్తరకాండలో కథానాయకుడు నాయిక ఉన్నారు. కథానాయకుడు లేని కాండ ఒకే ఒక్కటి, సోయం హి సుందర కాండ. కథానాయకుడు లేనిటువంటి కాండ ఎందుకని అలా ఉన్నది? కారణం ఒక్కటే, భగవంతుని కంటే భగవన్ నామం విశిష్టమైందనే యథార్థాన్ని తెలియజేస్తుంది సుందర కాండ. స్వామి ఎప్పుడూ అదే మాటని తెలియచేస్తూ ఉంటారు, ఎప్పుడూ పరమేశ్వరునికి మించి నామస్మరణ విశిష్టతని గమనింప చెయ్యండి, గమనించుకోండి. ఈ అద్భుతమైనటువంటి మందిరం ఎన్ని కోట్ల పుణ్యాలు చేసుకుందో ప్రతి ఒక్క స్తంభము ఏ మహర్షియో అయ్యుంటాడు, కాబట్టే నిత్యము నామస్మరణతో మారుమ్రోగిపోతూ ఉన్నది. యశ్చ రామన్న పశ్యేత్తు ఎంచ రామోన పశ్యతి నిందిత సజనో లోకే స్వాత్మాప్యేనం విగ్రహతే. అయోధ్యలో ఉండేటటువంటి జనమందరూ ఇలాగే కూర్చుని, రాముణ్ణి ఈరోజు చూశాం, మా జన్మ ధన్యం, రాముణ్ణి ఈరోజు చూడడం మాకు కాలేదు, మా జన్మ ఎందుకు వ్యర్థమని నిరుత్సాహపడుతూ జీవించేవారని అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి చెప్పేవాడు. ఆ అయోధ్య జనం మొత్తాన్ని ఇక్కడ నేను చూస్తున్నందుకు సంతోషంగా. సోయం హి సుందర కాండ. లోకంలో ఏదైనా ఒక వస్తువుని దొంగతనం చేస్తే తెచ్చినటువంటి వస్తువుని అతి భద్రంగా దాస్తాం, ఎవ్వరికీ కనిపించకుండా దాస్తాం. రావణాసురుడు సీతమ్మని దొంగతనం చేసి తెచ్చి యక్ష కిన్నర కింపురుష గంధర్వ విహంగ నాగ ఏ జాతి వారు చూడడానికైనా వీలుగా ఆకాశంలో వారు విమానాల మీద వెళ్లేప్పుడు దర్శించడానికి వీలుగా సీతమ్మని అశోకవనంలో శివశపావృక్షం క్రింద పెట్టి ఎంత జాగ్రత్తగా దాచాను సీతమ్మని అంటాడు. ఏమిటి ఆ అనడంలో ఉండే రహస్యం? సోయం హి సుందర కాండ. ఆలోచించి చూడాలి. మరింకో రహస్యం, లోకంలో పై అధికారి ఎవడైనా మన్ని తిడతాడు అని తెలిస్తే తప్పనిసరిగా తిట్టని తిట్టించుకోవలసిన పరిస్థితే వస్తే మనం ఒక్కళ్లమే వెళ్లి నాలుగు తిట్లు తిట్టించుకుని యువతలకు వచ్చేస్తాం. రావణాసురుడు తాను సీతమ్మ ద్వారా ప్రతినిత్యమూ తిట్టని తిట్టించుకోవడానికి ఒక్కడు వెళ్లేవాడు కాడు. తనకున్న చిట్ట చివరి భార్య అయినటువంటి ధాన్యమాలినితో సహా అక్కడికి వెళ్లి అమ్మవారి చేత అనేకమైన తిట్లనీ తిట్టించుకుని యువతలకొచ్చేవాడు. రహస్యమేమిటో తెలుసుకోవలసిందిగా తెలియజేస్తూ సోయం హి సుందర కాండ. ఆశ్చర్యకరమైన ఇలాంటి విశేషాలు 24 దాగున్నాయి సుందర అని పేరు పెట్టడంలో.
ఏ 24 అనేది గాయత్రి మంత్ర బీజాక్షరాల యొక్క సంఖ్యో అమోఘమైన రహస్యాలన్నీ నిక్షిప్తం చేయబడినదే కాక గాయత్రి మంత్ర అక్షరాలని వేయికి ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేకంగా నిక్షిప్తం చేయబడినటువంటి అమోఘమైనటువంటిది శ్రీమద్ రామాయణం అయితే 24 గాయత్రి బీజాక్షరాల శక్తి కలిగింది. సోయౌహి సుందర కాండ అంతటి కాండ. అటువంటి కాండని ఒక్కసారి ప్రారంభాన్ని అలా చూస్తే విశాలమైన సముద్రం. సముద్రం అనగానే విశాలంగా సముద్రం మన కళ్ళలో కనిపించాలి. ఆకాశం వరకు ఎత్తుగా ఎగురుతున్నటువంటి పెద్దదైన నీటి తుంపురులు. ఆ సందర్భంలో ఒడ్డున వానరులందరూ కూర్చుని ఉన్నారు. ఎవ్వరి ముఖంలోనూ ఆనందం లేని సందర్భంలో జంభవాన్ కార్యవృత్తాంతమ పృచ్ఛద నిలాత్మజం. అందరం ఇలా ఉంటే సీత అన్వేషణానికి వెళ్లేదెవరు అని చెప్పి మహానుభావుడైన ఎలుగుబంట్ల రాజు జాంబవంతుడు అనగానే వాళ్ల బల అబలాలని తెలియచేయడం ప్రారంభించారు. మా బలం ఇంత అని. 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి మీ బలాబలాలని చెప్పండి అని అనగానే మొట్టమొదట అందరిలోకి పిల్లవాడైన కోతి గజుడు లేచాడు. దశయోజన విస్తీర్ణం, నేను 10 యోజనాలు ఎగురుతాను అన్నాడు. ఇలా 100 యోజనాల సముద్రాన్ని దాటాలి అంటే 10 యోజనాల అడవి తగుదునమ్మా అని ముందుకొచ్చావా? ఏం మాట. రెండవ వాడు లేచాడు గవాక్షుడు. సీత అన్వేషణానికి వెళ్లేదెవరు అని చెప్పి మహానుభావుడైన ఎలుగుబంట్ల రాజు జాంబవంతుడు అనగానే వాళ్ల బల అబలాలని తెలియచేయడం ప్రారంభించారు.

నేను 30 యోజనాలు ఎగురుతాను. మైందుడు, ద్వివిధుడు, సుషేణుడు, పర్జన్యుడు ఇలా వరుసగా 40, 50, 60, 70, 80 దాకా రాగానే జాంబవంతుడు 2 చేతులు మోడిచి, అయ్యా, వయసులో ఉన్నటువంటి సందర్భంలో వామనుడు పొట్టిరూపం వాడు త్రివిక్రమావతారాన్ని ఎత్తినప్పుడు ముమ్మారు ప్రదక్షిణం చెయ్యాలి అనుకుని 21 మార్లు అమోఘమైన పురుష సూక్తం ప్రతిపాదించినటువంటి నారాయణ స్వరూపాన్ని 21 మార్లు ప్రదక్షిణం చేయగలిగాను. లక్ష్మీదేవికి వివాహం కానటువంటి సందర్భంలో సముద్రుడు దుఃఖిస్తూ ఉంటే నేను ఓదార్చాను. దేవలోకంలోని కల్పవృక్షాన్ని ఎక్కడ భూమిలో నిక్షేపించాలన్న చర్చలో పాల్గొన్నవాణ్ణి. వయసు దాటిన తర్వాత 90 యోజనాలకి మించి నేను ఎగరలేను అన్నాడు. దక్షిణ దిక్ సైన్య అధ్యక్షుడైన అంగదుడున్నాడు. అతడన్నాడు, నేను 100 యోజనాలు ఎగురుతాను గాని తిరిగి మాత్రం రాలేను అని. పెద్దలైనటువంటి వాళ్లు, అనుభవజ్ఞులు, తెలివితేటలున్నవాళ్లు, ఇలా జాంబవంతుడు అనిపించడంలో ఒకే ఒక్క రహస్యాన్ని గమనించాలి మనం. ఇలాగే జాంబవంతుడు వారి యొక్క ఎగరగలిగిన శక్తిని అడిగి ఉండని పక్షంలో సీతమ్మని చూచి ఆంజనేయుడు తిరిగి వచ్చాక ఈ కోతులన్నీ అని ఉండేవి ఏమని, మేము ఎగరగలిగిన వాళ్లమే, మాకు అసలు అవకాశం ఇస్తేనా, ఆంజనేయుడు తనంత తానే ఎగిరేశాడు కాబట్టి మేము అసలు మా బలాబలాలు చెప్పలేదు అని ఉండేవి ఆ రోజున. మనం వానరాలంటే ఎక్కడో శ్రీతాయిగంలో, శ్రీమద్ రామాయణంలో ఉన్నాయని అనుకుంటే చాలా పొరపాటు. వ్యక్తుల మీద చెప్తే ఎక్కడ కోపం వస్తుందో అని వానరాల మీద వాల్మీకి మహర్షి చెప్పాడు తప్ప ఆ లక్షణాలు లేనటువంటి పురుషులు ఎవ్వరూ ఉండరు. అంచేత నిశ్చయంగా వాళ్ల వాళ్ల యొక్క శక్తిని వాళ్ల చేతనే అనిపించాడు జాంబవంతుడు, సామాన్యుడు కాడు. అప్పుడు ఆంజనేయుడి దగ్గరికి వచ్చి ప్రార్థించి, త్వయేవ హనుమానస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఆంజనేయ స్వామి, నీలో బుద్ధి బలముంది, శరీర బలముంది, ఏ కాలంలో ఎలా ప్రవర్తించాలో ఆ తెలివితేటలున్నాయి, ఏ కాలంలో ఎలా మాట్లాడాలో ఆ నైపుణ్యం ఉంది. నువ్వు తప్ప ఇంక ఎవరూ సమర్థులు కారయ్యా, నువ్వు ఒక్కడివి మాత్రమే ఈ కార్యాన్ని చెయ్యాలి, సముద్రాన్ని దాటాలి. ఆంజనేయుడు ఆనందపడ్డాడు. వెంటనే ఆకాశానికి చూశాడు ఆంజనేయుడు. సుందరకాండ ప్రారంభంలో ఆంజనేయుణ్ణి చూశాడు ఆయన. నేల నుంచి ఆకాశం వరకు ఉండే ఎత్తుని మిగిలిన వానరాలు చూశాయి, ఆంజనేయుడు చూశాడు. కాని ఇద్దరిలో భేదం ఉంది. ఆంజనేయుడికి నేల నుంచి ఆకాశం వరకు ఉన్నటువంటి ఆ ఎత్తు 7 విభాగాలుగా కనిపించింది, మిగిలిన వానరాలకి ఏమాత్రమూ కనిపించలా. ఆద్య పంథాకులింగానాం యచాన్యే ధాన్యజీవినః ద్వితీయో బలిభోజానాం ధాన్యోపకణజీవినాం భాసాస్తృతీయే గచ్చతి క్రౌంచాశ్చకురరైస్య శేనాశ్చతుర్థే గచ్చతి గృధ్రాగచ్చతి పంచమే షష్ఠస్తు పంథా హంసానాం వైనతేయః పరాగతిః. నేల నుంచి ఆకాశం వరకు ఉన్న ఎత్తుల్లో మొదటి ఎత్తులో పిచ్చుకలు ఎగురుతాయి. ఆ పిచ్చుకలతో సమానమవుతాను నేను ఈ ఎత్తులో ఎగిరితే, ఎగరను ఆంజనేయుడు అనుకున్నాడు. ద్వితీయో బలిభోజానాం, దేవ ఆలయ ప్రదేశాల్లో పెట్టేటటువంటి బలి ఆహారాన్ని స్వీకరించేటటువంటి శ్రాద్ధపక్షి కాకి 2వ ఎత్తులో ఎగురుతుంది. అది నాకు సరిపోయింది కాదు. బంగారపు రెక్కలుండి నెమలి రంగు ముక్కు కలిగినటువంటి బాసపక్షి ఉందే, కురరపక్షి ఉందే, అవి 3వ ఎత్తులో ఎగురుతాయి, అది సరికాదు. 4వ ఎత్తులో ఎగురుతాయి సేనాలు, డేగలు, అది నాకు సరికాదు. గృత్రాగచ్చతి పంచమే, 5వ ఎత్తులో గద్దలు ఎగురుతాయి, ఆ ఎత్తులో నేను ఎగిరితే గద్దలతో సమానం ఆంజనేయుడు అంటారు ఎంత నేరం. 6వ ఎత్తులో రాజహంసలు ఎగురుతాయి, 7వ ఎత్తులో వినతాపుత్రుడైనటువంటి గరుత్మంతుడు ఎగురుతాడు. నేను గాని 7వ ఎత్తులో ఎగిరినట్లయితే ఆ 7వ ఎత్తులో ఎగరగలిగిన వాళ్లు ఇద్దరే ఇద్దరు, ఒకడు గరుత్మంతుడు, 2వవాడు ఆంజనేయుడు అంటారు. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను. అంచేత చారణ ఆచరితే

పది ఏడవ ఎత్తు కంటే పై ఎత్తుదైనటువంటి చారణ మార్గంలో ఎగురుతానన్నాడు ఆంజనేయుడు. అది ఆయన శక్తి. ఇది సామాన్యమైన అంశం కాదు. ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి చక్రాలు ఏడు: మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనేటటువంటి చక్రాలకి పైనటువంటి ఉన్మనస్థితిలో ఎగురుతానని ఆంజనేయస్వామి అన్నాడు అంటే ప్రతి వ్యక్తి యొక్క బ్రహ్మరంధ్ర స్థానంలో ఆంజనేయుడుంటాడనే పరమయథార్థాన్ని వాల్మీకి పరోక్షంగా మనకి బోధిస్తున్నాడు అని అర్థం. అటువంటి ఆంజనేయుడు ఆ ఎత్తులో ఎగరబోతే కోతులన్నీ ఆంజనేయుడిని చూసి నువ్వేమైనా రెండు మాటలు చెప్తే వాటిని అనుకుంటూ ఉంటాం. ఆంజనేయుడు అన్నాడు, యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. బలిష్ఠుడైనటువంటి వాడు, ధనుస్సుని ధరించినటువంటి వాడు, ధనుస్సులో బాణాన్ని తొడిగి వింటినారిని బాగా లాగి గట్టిగా గాని బాణాన్ని విడిచినట్లయితే ఆ బాణం ఎందరో యోధుల్ని వధిస్తే వధించి తిరిగి అమ్ముల పొదులోనికి చేరితే ఆ మొత్తం యోధులందరినీ వధించినటువంటి శక్తి బాణానిది కాదు, బాణాన్ని విడిచినటువంటి వ్యక్తిది. అలాగే నేనిక్కడి నుంచి బయలుదేరి లంకకి వెళ్లినా, లంకలో రాక్షసుల్ని సంహరించిన పిమ్మట సీతమ్మని చూసినా, సీతమ్మని తిరిగి వచ్చి మళ్లీ ఇక్కడ చూచాననే వార్తని రామచంద్రునికి చెప్పినా నాది కాదు ఈ శక్తి మొత్తం, విడిచినటువంటి రామచంద్రునిదే అని చెప్పి స్వయంగా చెప్పాడు ఆంజనేయుడు. రామ బాణము అంటే రాముడు విడిచిన బాణము అని అర్థం. రాముడు విడిచిన బాణము అంటే రాముడు అనేకమైన బాణాలను యుద్ధకాండలో విడిచాడు, అవన్నీ వ్యర్థమయ్యాయి. కానీ రాముని యొక్క బాణంగా తనని తాను చెప్పుకున్న సుందరకాండలోనే ఆంజనేయుడు మాత్రం వ్యర్థం కాడు. కాబట్టి రామబాణము అంటే సుందరకాండ ప్రకారం ఆంజనేయుడనే యథార్థాన్ని లోకానికి మొదటగా తెలియచేసిన వాడు వాల్మీకి మాత్రమే. నేను కూడా ఇక్కడ అక్షరాన్ని మాట్లాడగలుగుతున్నాను అంటే వారు విడిచినటువంటి బాణంలాంటి వాణ్ణి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను తప్ప నాలో నుండి వచ్చే శక్తి మాత్రం కాదు. ఆంజనేయుడు నలుగురికి నమస్కరించాడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. వానరాలన్నీ చూస్తుండగా తూర్పుకి నమస్కరించాడు, దక్షిణానికి నమస్కరించాడు, పశ్చిమానికి నమస్కరించాడు, ఉత్తరానికి నమస్కరించాడు, ససూర్యాయ సూర్యుడికి నమస్కరించాడు, మహేంద్రాయ ఇంద్రుడికి నమస్కరించాడు, పవనాయ వాయుదేవుడికి, స్వయంభువే బ్రహ్మకి. ఇదేమిటయా, ఒక్కరికి నమస్కరించచ్చు కదా, ఇద్దరికి దండాలేమిటి, దస్కారేమిటి, ఆశ్చర్యం. సుందరకాండ అమోఘమైనటువంటి గ్రంథం. ససూర్యాయ, లోకంలో ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అంటే అది కూడా నిస్వార్థంగా చెయ్యాలి అంటే ముందుగా మనకి సహాయం చేసేవాళ్ళెవరా అని ఆలోచించవద్దు అంటుంది సుందరకాండం. మరెవరిని ఆలోచించాలి, మన పనిని చెడగొట్టేవారెవరున్నారా అని ముందు వాళ్ళకి నమస్కరించాలి అంది సుందరకాండ. ఆంజనేయుడు లంకానగరానికి ఎగిరేటటువంటి సందర్భంలో తన పనిని చెడగొట్టేవాళ్ళెవరు అంటే నలుగురు ఆయనకి కనిపించారు. ససూర్యాయ, ముందుగా మొట్టమొదటిగా నాశనం చేసేవాడు సూర్యుడని. ఎందుకని, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుణ్ణి ఒక క్షణం కళ్ళు తేరిపార చూసి చూస్తే ఆయన అవమానంగా భావిస్తాడు. అట్లాంటి సూర్యలోకానికి అప్పుడే పుట్టినటువంటి ఆంజనేయుడు ఎగిరాడు, దాన్ని ఇంకా అవమానము అనుకున్నాడు. ఎగిరినవాడు ఎగిరినట్టు ఊరుకోకుండా ఆంజనేయుడు సూర్యుణ్ణి మింగబోయాడు, అది ఇంకా అవమానం అనుకున్నాడు. ఈ జరిగిన సంఘటనంతా ఆకాశంలో కాబట్టి భూమి మీద సర్వ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూశారు. ఓహో, సూర్యుడేదో చాలా గొప్పవాడు అనుకుంటే ఓ కోతి అయినటువంటి వాడు మింగబోతే గబుక్కున పారిపోయాడన్నమాట అని. లోకంలో తెలివైన వాడు ఎప్పుడూ ఏం చేస్తాడంటే తాను అవమానాన్ని పొందినటువంటి వాడు అవతలివాడికి అవసరమైన పని ఎప్పుడొస్తుందో అప్పుడు దెబ్బతీయాలని చూస్తాడు. అంచేత
దాని చేత సూర్యుడు అప్పటికి మౌనంగా ఊరికిని మాట్లాడలేదు. అటువంటి సూర్యుడికి దండం పెడుతున్నాడు ఆంజనేయుడు. సూర్యభగవానుడా, అవేల్టి కోపాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే ఆలోచనతో ఈవేళ నిస్వార్థంగా సీతాన్వేషణానికి ఎగిరేటటువంటి నా పనికి భంగాన్ని చేస్తావేమోనయ్యా. నువ్వు ఆ పని మాత్రం చేయకని నమస్కరిస్తున్నాడు. నమస్కరించడమే కాదు, తెలివితేటలుగా మాట్లాడుతున్నాడు. ఏమని, నేను ఎగిరేది ఎవరి పని మీదో తెలుసునా? ఏ సూర్యవంశానికి చెందినటువంటి రామచంద్రుడున్నాడో ఆయన భార్యని తీసుకుని ఆయన భార్య వార్తని ఆయనకి తెలియచేద్దామని. కాబట్టి నీ వంశం వాడి పని మీదే వెడుతున్నా, అడ్డుపడకు. నేను ఇంకా ఎవరి ఆజ్ఞ మీద వెడుతున్నానో తెలుసునా? సూర్య పుత్రుడైన వాడు సుగ్రీవుడు, ఆయన దగ్గర మంత్రిగా ఉన్నాను. కాబట్టి నీ పుత్రుడు ఆజ్ఞ ఇస్తే బయలుదేరుతున్నా. నీకు నాకు చుట్టరిక ఉంది సుమా. పైగా నువ్వు చెప్పినటువంటి ఏ యజుర్వేదం ఉందో ఆ యజుర్వేదాన్నే చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి వాడిని, నీకు శిష్యుణ్ణి, శిష్యుడు అంటే పుత్రుడు కాబట్టి సాక్షాత్తు నీకు పుత్రుడితో సమానం నేను. అటువంటి పుత్రుడు ఆ రాజైనటువంటి వాని యొక్క ఆజ్ఞని స్వీకరించి వెళ్లేవాణ్ణి, ఆ సూర్యుని యొక్క వంశానికి సంబంధించిన రాముని భార్య యొక్క వృత్తాంతాన్ని తెలియచేయటానికి వెడుతున్నాను. కాబట్టి నాకే కష్టమూ కలిగించగాని సూర్యునికి నమస్కరించాడు. ఓ యథార్థాన్ని గమనించాలి. శత్రువుని కూడా ప్రేమించు అనేటటువంటి మొట్టమొదటి సూక్తి శ్రీమద్ రామాయణంలో పుట్టింది. వాడితో కూడా నేర్పరితనంగా మాట్లాడి పనిని సాధించుకోవాలి అనే యథార్థాన్ని, హర్ట్ నెవర్ అనే మాట ఎక్కడిది అంటే ఖచ్చితంగా సుందరకాండలోనిది. నిజంగా సూర్యుడు బాధపడ్డవాడే, కాని అతన్ని కూడా బాధపెట్టకు, నమస్కరించు. అందరినీ ప్రేమించు, ఎవరినీ ద్వేషించకు. మహేంద్రాయ రెండవ నమస్కారం ఇంద్రుడికి చేశాడు. ఇంద్రుడి యొక్క పుత్రి వాలి, ఆ వాలిని సంహరించడంలో ఆంజనేయుడు ప్రధాన పాత్ర వహించాడు. రాముడి వెంట ఉండి, మా అబ్బాయిని చంపిస్తాడా? ఈ వానరుడైన ఆంజనేయుడు ఎప్పుడు పని మీద పెడతాడో అప్పుడు వీడి పని పడతానని ఇంద్రుడు అక్కడి నుంచి ఎదురు చూస్తూ ప్రతీకారం కోసం ఆలోచిస్తూ ఉంటే ఆయనకి నమస్కరించాడు. ఏమిట్రా వీడు నమస్కరిస్తున్నాడు అనుకుంటే వెంటనే అన్నాడు, ఏం లేదు, అస్మాకమింద్ర ఉభయంజుజోషదియత్ సౌమ్య శాంతసోరుబోధతి. ఎక్కడ యజ్ఞం జరిగినా యజ్ఞంలో మొట్టమొదటి హవిస్సు వెళ్లేది మహానుభావుడైన దేవతా అధ్యక్షుడైన ఇంద్రుడికి. మేము వెళ్లామా అంటే, అమోఘమైన యజ్ఞాలు నీకు సాగుతాయి ఇంద్ర, రావణాసురుడు యజ్ఞాలని నాశనం చేసేవాడు, రాముడు యజ్ఞాలని ప్రోత్సహించేవాడు, రాముని యొక్క పని సాగితే నీకు అనేకమైన హవిస్సులు లభిస్తాయి, అంచేత నీకు మేలు చేకూర్చడానికి నేను వెడుతున్నాను తప్ప నీకు కష్టాన్ని కలిగించడానికి కాదు, నా పనికి అడ్డుపడకు అని నమస్కరించాడు. పవనాయ మూడవది తండ్రి, వాయుదేవుడికి నమస్కరించాడు. తండ్రికి తల్లికి నమస్కరించాలి. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని స్వీకరించేటటువంటి వేళ, ప్రారంభించబోయే వేళ, పనికి మొట్టమొదటగా కాలు కదపబోయే వేళ అనేటటువంటి యథార్థాన్ని మనకి మొట్టమొదటగా సుందరకాండ తెలియచేస్తుంది. అదే ఇక్కడ కూడా తల్లిదండ్రులకి నమస్కరించవాలని నిరంతరం చెప్పేటటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి విద్యాభ్యాసం ఇక్కడ విద్యాభ్యాసం జరుగుతూ ఉండడానికి కారణం. స్వామి చెప్తూ ఉంటారు, ఎప్పుడు పైనటువంటి వాటర్ ట్యాంకులో మురికి నీరుంటే అదే కిందికి వస్తుంది, అదే మనం తాగాల్సి వస్తుంది. అక్కడున్నటువంటి నీరు కాని సక్రమమైనది, సరియైనది, పరిశుభ్రమైనది అయితే అదే వస్తుందని. అంచేత తల్లిదండ్రులకి నమస్కరించేటటువంటి అలవాటు పిల్లలకి నేర్పితే ఆ పిల్లల పిల్లలు కూడా అదే పద్ధతిలో తల్లిదండ్రులకి నమస్కరించే లక్షణం కలిగిన వాళ్ళు అవుతారు. ఆ యథార్థాన్ని గుర్తుంచుకోవాలి. పవనాయ వాయుదేవుడికి నమస్కరించాడు. నాన్న, నూరు యోజనాల సముద్రాన్ని దాటుతున్నాను. ఈ దాటేటటువంటి సందర్భంలో ఏ అభ్యంతరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నాకు ఈ శరీరాన్ని ఇచ్చిన వాడి నువ్వు, కాబట్టి నువ్వు నాకు రక్షగా నిలబడు అని స్వయంగా ప్రార్థించాడు. స్వయంభువే నాలుగవ నమస్కారం బ్రహ్మకు చేశాడు. ఓ బ్రహ్మదేవుడా, నీ పేరిటి ఉన్నటువంటిది ఏ అస్త్రమైతే బ్రహ్మాస్త్రం ఉందో దానికి కట్టుబడవలసినటువంటి శాపానికి నేను గురయ్యాను. కాబట్టి ఆ బ్రహ్మాస్త్రం ఎలా ఉంటుందో, ఏ విధంగా బాధిస్తుందో, ఎంతసేపు ఆ బాధకి నేను గురి కావలసి ఉంటుందో నాకు తెలియదు.
బ్రహ్మాస్త్రం నన్ను బంధించిన వేళ వెంటనే విడిపోయేటటువంటి ఏర్పాటును చేసి నన్ను అనుగ్రహించవలసిందని మనఃపూర్వకంగా వేడుకుంటూ బ్రహ్మకి నమస్కరించాడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకారగమనే మతిం. నిశ్చయంగా ఆంజనేయుడు ఎగరడానికి సంసిద్ధుడయ్యాడు. ఓ యథార్థాన్ని గమనించాలి, ఆంజనేయుడికి సీతమ్మ చుట్టం కాదు, ఆంజనేయుడికి రామచంద్రుడు బంధువు కాదు, ఆంజనేయుడికి ఏమీ కాదు. కేవలం ఆంజనేయుడు ఎవరు అని అడిగితే దాసోహం కోసలేంద్రస్య, కేవలం సేవాభావంతో ఎగిరేటటువంటి దాసుణ్ణిని స్వయంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి మనం చూస్తే ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు సేవాభావం కలిగినటువంటి ఆంజనేయులు ఉన్నారు కాబట్టి పుటపర్తిలో ఆంజనేయులు ఎంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆంజనేయుడే. అంతటి అమోఘమైనటువంటి దాసభావం స్వయంగా ఆంజనేయుడు చేస్తూ నిస్వార్థంగా ఎగిరాలని తనకి తాను ఆలోచించాడు. ఒకే ఒక్క మారు మహేంద్ర పర్వతాన్ని ఇలా కదిపి ఆకాశానికి ఎగిరాడు. ఆయన ఎగిరినటువంటి సందర్భంలో ముముచు పుష్పరాశయ, చుట్టూరా ఉన్నటువంటి చెట్లన్నీ ఆంజనేయుడి మీద పుష్పాలు అలా వర్షించాయి ఆ ఎగిరినటువంటి వేగానికి. లోకంలో ఏ వ్యక్తి అయినా తన యొక్క శరీరాన్ని తాను ఒకసారి చూసుకుని నాకు నేను అందంగా ఉన్నాను అని అనుకుంటాడు, అనుకోకపోతే ఆత్మహత్య చేసుకుని తీరతాడు తప్పదు. అలాగే ఆంజనేయుడు కూడా తన శరీరాన్ని తాను చూసుకున్నాడు, నేను అందంగా ఎలా ఉంటాను, ఏ రూపంలో ఉంటాను అని. ఆకాశానికి ఎగిరేటటువంటి సందర్భంలో ఏ చెట్లన్నీ కూడా అనేకమైన రంగులతో కూడిన పుష్పాలని తన యొక్క రోమాలలోకి అలా గుచ్చుకునేలా వర్షింపచేశాయో, అనేకమైనటువంటి రంగుల పుష్పాలన్నీ రోమాల్లో దిగబడ్డాయో, ఆ రూపాన్ని చూసుకున్న ఆంజనేయుడు ఎంత అందంగా ఉన్నాను అని అనుకున్నాడు. కాబట్టి ఆంజనేయుడికి యథార్థమైన ఇష్టకరమైన పూజ ఏది అంటే ఒకే ఒక్క రంగు పూలతో చేసిన పూజ కాదట, అనేకమైన రంగులతో ఆంజనేయుడికి పూజ చేస్తే ఆయన పరమానంద పడతాడనే యథార్థాన్ని సోయం హి సుందర కాండ యథార్థంగా తెలియజేస్తోంది. తాను ఎగరడం ప్రారంభించగానే వెంటనే కోతులన్నీ ఆనందంతో సుఖంగా కార్యాన్ని చక్కగా శీఘ్రంగా సాధించుకుని రా అని ఆశీర్వచన రూపంగా ఇవన్నీ పలికాయి. ఆంజనేయుడు ఎగురుతుండగానే దేవతలు చాలా ఆనందంతో వెంటనే అక్కడి నుంచి సముద్రునికి కబురు చేశారు. ఒకే ఒక్క కారణం, సముద్రుడా, ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి వెడుతున్నాడు, ఏదైనా దురదృష్టవశాత్తు మధ్యలో కాని ఆగినట్లయితే రావణాసురుడికి ఈ విషయం తెలియకుండా ఉండదు కాబట్టి తెలిసినట్లయితే ఆంజనేయుడంతటి వాడు లంకానగరానికి ఎగరడానికి వస్తూ మధ్యలో ఆగిపోయాడనే యథార్థాన్ని గమనించి ఇంకా ఎవరూ కూడా లంకానగరానికి రాలేరనేటువంటి అహంభావంతో మరింత పెచ్చు పెరిగిపోతాడు. కాబట్టి నువ్వు నీలో ఉన్నటువంటి మైనాకుడనే పేరు కలిగిన పర్వతాన్ని ప్రార్థించి ఆంజనేయుణ్ణి అలా ఒక క్షణం నీ మీద విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేయించవయ్యా అని దేవతలు పురమాయించారు. ఓ యథార్థాన్ని గమనించాలి, ఆంజనేయుడు దాసభావంతో సేవాభావంతో ఎగురుతూ ఉంటే ఆంజనేయుడు ప్రార్థించకుండా దేవతలు అతనికి సహాయపడుతున్నారు. కాబట్టి సేవతో ఎవరైనా సహాయభావంతో నిస్వార్థంగా సేవని చేస్తూ ఉంటే దేవతలు వెంటనే వాణ్ణి రక్షిస్తారనే యథార్థాన్ని సుందరకాండ చెప్తోంది. వెంటనే అక్కడి నుంచి దేవతలు సముద్రుడి దగ్గరికి కబురు చేయగానే సముద్రుడు మైనాకుడి దగ్గరికి వచ్చి, మైనాక, రంగారు బంగారు శృంగారు రెక్కలతో ఉన్నటువంటి వాడివి, మధ్యలో నీ విశాలమైనటువంటి రూపంతో సముద్రానికి మధ్యలో నిలువు, నిలిచి నీ మీద క్షణకాలం పాటు వచ్చేటటువంటి ఆంజనేయుని విశ్రాంతి తీసుకునేలా చెయ్యి. శ్రీమద్ రామాయణ కథ జరిగినంతకాలం నా పేరుండడం ఎంత అదృష్టమయ్యా మైనాకుడని విశాలమైనటువంటి ఆ కొండరూపాన్ని ధరించి ముఖం మాత్రం పెట్టుకుని మనుష్య భాషణంతో ధైర్యంగా అన్నాడు. అతిథి కిలపు

సామాన్యుడైనటువంటి అతిథికి సేవ చేస్తేనే అమోఘమైన పుణ్యం లభిస్తుందని అంటారయ్యా. నీలాటి నవవ్యాకరణ పండితుడు, చతుర్వేద పారగుడు, అమోఘమైన కంఠధ్వానం కలిగినటువంటి వాడు, రామకార్య సేవా ధురంధరుడైనటువంటి ఆంజనేయుడు లాంటి వాడికి నేను సహాయపడగలిగితే నా జీవితం ధన్యం. కాబట్టి ఒక క్షణకాలం నా భుజం మీద విశ్రాంతి తీసుకోవలసిందని ప్రార్థించాడు. మనవి చేశాను. కథానాయకుడు లేని కాండ సుందరకాండ అని. కథానాయకుడు నిజంగా ప్రత్యక్షంగా ఉండడు గాని పరోక్షంగా ఉంటాడు. వెంటనే ఆంజనేయుడు ఆలోచించాడు. మైనాకుడు నన్నొక క్షణకాలం విశ్రాంతి తీసుకో అని అంటున్నాడు. నేనిక్కడ ఆగవలసిన పరిస్థితి కనిపిస్తోంది. అతిథిని కాదు అని వెళ్లడం తప్పు, అతిథిని అవును అని ఆగితే అది మరో తప్పవుతుంది. ప్రతిజ్ఞన వానరాలందరికీ ఇచ్చాను, లంకకు వెళ్లేంత వరకు ఆగను అని. ఈ మధ్యలో ఏం చేయాలని ఆలోచించి రామభావన భావన, రాముని యొక్క ఆలోచనే తన ఆలోచనగా కలిగినటువంటి ఆంజనేయుడు, ఇలాంటి సందర్భమే మా రామచంద్రుడికి వస్తే ఆయన ఏం చేశాడో అది నేను చెయ్యాలి అని అనుకున్నాడు. అది ఆంజనేయుని యొక్క లక్షణం. ఎక్కడ ఏ విధంగా రామచంద్రుడికి జరిగింది? అయోధ్యాకాండలో రామచంద్రుడికి పట్టాభిషేకం అంతా కూడా ధ్వంసమయ్యాక ఆ తల్లి అయినటువంటి కౌసల్యకి చివరి నమస్కారాన్ని చేసి బయలుదేరాలి అని అనుకున్నటువంటి సందర్భంలో దశరథ మందిరానికి వెళ్ళాడు ఆయన. ఆయన అన్నాడు, అయోధ్యాయాస్త్వమేవాద్య భవరాజ నిగృహ్యమాం ఉషిత్వాచైక దివసం. కైకమ్మ అన్న మాటలు మర్చిపో రామచంద్రమూర్తి, నేను ఇప్పటివరకు మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మర్చిపో, నువ్వే రాజువి, నిన్నే చేస్తున్నాను, ఒక్కరోజైనా కనీసం అయోధ్యలో ఉండి వెళ్లవయ్యా, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందామని బయలుదేరబోయినటువంటి రామచంద్రుణ్ణి ఒక్కరోజు ఉండవలసిందిగా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు అశ్వమేధ పుత్రకామేష్టి యాగాలని చేసినటువంటి వాడు ప్రార్థించాడు. ఆ సందర్భం గుర్తొచ్చింది ఆంజనేయుడికి. ఇక్కడ మైనాకుడనేటటువంటి వాడు నా మీద క్షణకాలం విశ్రాంతి తీసుకో అని అన్నప్పుడు ఆ సందర్భం గుర్తొచ్చి రాముడు అక్కడ ఏం చెప్తే అదే ఇక్కడ చెప్పాలని అనుకుని వెంటనే త్వరతే కార్యకాలో మే హ్యహశ్చౌయతి వర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్త నస్థాతవ్యమిహాంతరే. లంకా నగరానికి సూర్య అస్తమయం అయ్యేటటువంటి సందర్భానికి వెళ్లి తీరవలసిన వాణ్ణి, అలా నేను ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి తండ్రి, కాబట్టి ఏ విధంగానూ ఇక్కడ ఆగేటటువంటి అవకాశం లేదనేటటువంటి యథార్థాన్ని ఆంజనేయుడు అనడానికి కారణం అక్కడ రామచంద్రమూర్తి దశరథునితో ఇదే మాట అన్నాడు. తమసానది తీరానికి నేను వెళ్లేసరికి సాయంకాలంలోగా వెళ్లి తీరాలి, ఇక్కడ ఆగేటటువంటి అవకాశమేం లేదు, ఖచ్చితంగా తండ్రి నన్ను మన్నించవలసిందని ప్రతి సమాధానాన్ని కూడా చూడకుండా వెళ్ళాడు. అదే మాటని ఆంజనేయుడు ఇక్కడ అన్నాడు. కాబట్టి ఆంజనేయుడు అంటే ఎవరు? ఆంజనేయుడు శరీరానికి ఆంజనేయ రూపం కలిగినవాడు, హృదయం మొత్తం రామచంద్రుడు అని అర్థం. అందుకే ఆంజనేయుడు హృదయాన్ని చీల్చుకున్నట్టు, చీల్చుకున్న హృదయంలో సీతారాములు ఇద్దరు యొక్క బొమ్మ కనిపిస్తున్నట్టు చిత్రం కనిపిస్తుంది. నిజంగా ఆంజనేయుడు గుండె చీల్చుకోలేదు, అందులోంచి రక్తమాంసాలు పడనూ లేదు, చిత్రం యొక్క అర్థం అది కాదు. ఆ రామచంద్రుడే ఆంజనేయుని యొక్క హృదయంలో ఉంటాడు. కాబట్టి ఆంజనేయుడు హృదయంతో ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచన సీతారాముల ఆలోచన మాత్రమేనే యథార్థాన్ని గమనించాలనేది సాంకేతికమైనటువంటి యథార్థమైన రహస్యం అక్కడ. ఆ ఆంజనేయుడు అలాగే చెప్పి మైనాకుణ్ణి ఒక్కసారి స్పృశించి పెడతాను అని అని తన తోకతో ఒకసారి స్పృశించితే బిభిధుశ్చ సహస్రశః. ఆంజనేయుని యొక్క తోక మైనాకుడనే పేరు కలిగిన పర్వతపు చర్యకి తాకగానే వేగంగా ఎగురుతున్నటువంటి ఆంజనేయుని తోక తగిలిన కారణంగా 1000 ముక్కలై ఆ చర్య మొత్తం పడింది సముద్రంలో. వెంటనే దేవలోకానికి కబురు చేశారు. ఆంజనేయుడు 100 యోజనాలేమిటయా, 100,000 యోజనాలెగరగలిగినటువంటి శక్తిమంతుడుగా ఉన్నాడు, సామాన్యుడు కాడు, నిశ్చయంగా ఇతడు కార్యాన్ని సాధించగలడు అని.
దేవతలు మనకి ఎక్కడైనా పరీక్ష పెడితే అబ్బో నాకెన్ని కష్టాలు కలిగించాడు అని అనుకోవద్దంటుంది సుందరకాండ. ఎందుకని, మనకొక కష్టాన్ని కలిగించడము అంటే ఒక కొత్త పాఠాన్ని నేర్పి మనని రక్షించడము అని అర్థం. ఎలాగో చూడాలి. ఇదే వేగంతో ఆంజనేయుడు ఎగురుతూ ఉంటే దేవతలు సురసాం నాగమాతరం, నాగులకు తల్లి అయినటువంటి సురస దగ్గరికి వెళ్లి ప్రార్థించారు. సురస, ఆంజనేయుడు శక్తిలో బలవంతుడుగా నిరూపింపబడ్డాడు, కాని లంకానగరంలో వాళ్లకి శరీర శక్తితో పాటు వాళ్లకి విపరీతమైన బుద్ధి బలం కూడా ఉంది. కాబట్టి ఆంజనేయునికి బుద్ధిలో పరీక్షను నువ్వు పెట్టి నెగ్గింది లేంది మాకు చెప్పాలి అని. రామకథ సాగినంత కాలం నా పేరు కూడా అందులో ఉంటుందంటే ఎంత అదృష్టమయ్యా. అయాచితంగా కలిగినటువంటి అదృష్టానికి నేను విపరీతమైన ఆనందాన్ని పొందుతున్నానని సురస పరమ సంతోషంతో వెంటనే నోరు విశాలంగా తెరిచింది. అదృష్టం అనేటటువంటిది జీవితంలో ఒక్కమారే ప్రాప్తిస్తున్నది సామాన్యం కాదు. రామకథా సప్తాహం జరుగుతూ ఉంటే నాబోటి అల్పజ్ఞుడికి అవకాశం రావడం అంటే సురసకి రామాయణంలో కలిగినటువంటి ఆ ప్రవేశం లాంటిదే తప్ప మరేమిటి. అంత నిశ్చయంగా సురస సంతోషంతో నోటిని విశాలంగా తెరిచింది. 30 యోజనాల నోరు తెరవగానే ఆంజనేయుడు 40 యోజనాల వైశాల్యం కలిగిన శరీరం అయ్యాడు. అది 50 యోజనాలు నోరు తెరిస్తే ఈయన 60 యోజనాలు, అది 70 తెరిస్తే ఈయన 80 యోజనాల శరీరం, అది 90 యోజనాలు నూరు తెరవగానే బపూవాంగుష్ఠమాత్రక, వెంటనే బొటనవేలంతటి సూక్ష్మరూపాన్ని ధరించి అకస్మాత్తుగా లోపలికి వెళ్లి యువతలకొచ్చేశాడు. ప్రవిష్టోస్మితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. ఆంజనేయుడికి 2 రహస్యాలు ఇక్కడ అర్థమయ్యాయి. 1, తనకి అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిష్ఠం తాష్టసిద్ధయః. 8 సిద్ధులు తనకున్నాయనేటటువంటి విషయం తనకి తెలియదు, అంటే గుర్తులేదు మహర్షుల శాపం కారణంగా. ఎప్పుడైతే సురస నోరు తెరిచిందో తనకి అకస్మాత్తుగా విశాలమైనటువంటి రూపాన్ని సూక్ష్మరూపంగా చేసుకోగలిగిన శక్తి ఉందనే యథార్థం అప్పుడు గుర్తొచ్చి లోపలికి వెళ్లి యువతలకొచ్చాడు. అది 1 విశేషం. 2, పైకి సురసలా కనిపిస్తోంది కాని లోపలికి వెళ్లి యువతలకొచ్చాక తెలిసింది అది సురస కాదు, దక్షిణ యొక్క పుత్రిక అయిన దాక్షాయణి అని అర్థమైంది. ఎందుకని ఈ విశేషాన్ని చెప్పాలి. రేపటి రోజున లంకలో ఉండేటటువంటి రాక్షసులందరూ మాయావులే కాబట్టి, మోసగాళ్లే కాబట్టి, లంకానగరంలోనికి ఆంజనేయుడు దిగగానే బ్రహ్మాండమైన రాక్షసులు రాముని యొక్క వేషాన్ని వేసుకు అక్కడికి వచ్చి, ఆంజనేయస్వామి నా భార్యని నాకు రావణాసురుడు ఇచ్చేశాడు, మనం సుఖంగా మన అయోధ్యకి వెళ్లిపోదాన్రా అని అంటే అది చూసి నిజమని ఆంజనేయుడు నమ్ముతాడేమో. నమ్మద్దు. పై వేషం ఒకలా ఉంటుంది, లోపల మరొకడుంటాడయా అనే కొత్త పాఠాన్ని దేవతలు ఆంజనేయుడికి నేర్పడం కోసం సురసని దాక్షాయణి అయినటువంటి ఆమెకి సురస వేషాన్ని వేసి లోపల ప్రవేశపెడితే ఆంజనేయుడు లోపలికి వెళ్లి యువతలకొచ్చి ఆ కొత్త రహస్యాన్ని గమనించి, ఓహో పైనున్నటువంటి మనిషి బట్టి లోపల వీళ్లే అని నమ్మకూడదన్నమాటనే 2వ పాఠాన్ని నేర్చుకోగలిగాడు. ఇది పైకి కష్టం అని అనిపించినా కొత్త పాఠాన్ని దేవతలు నేర్పారనే యథార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది 2వ అంశం. అక్కడి నుంచి ముందుకు కదలగానే సింహికానామరాక్షసి, ఆకాశంలో వెడుతూ ఉన్నటువంటి ఆంజనేయుని యొక్క వేగాన్ని నీడగా ఉండి సముద్రపు అట్టడుగు పాగాన ఉండి పైనుంచి కిందికి లాగిందది. లాగగానే చూశాడు, నా వేగాన్ని నిరోధించగలిగిన శక్తిమతి అయినటువంటి రాక్షసి ఇక్కడుందా అని ఒక్కసారి చూస్తే సింహికానామ రాక్షసి నీళ్ల కింద ఉందది. దాన్ని చూశాడు. చూడగానే పెద్ద పెట్టినది అంది, ఆకాశంలోంచి ఎవరు వెళ్లినప్పటికీ నా నోటిలోనికి పోకుండా వెళ్లే అవకాశమే లేదు కాబట్టి ఖచ్చితంగా నాకు ఆహారం కాని పెద్దగా అరిచింది. అప్పుడు అనుకున్నాడు ఆంజనేయుడు, మైనాకుడు సురస అనేటటువంటి ఇద్దరు వచ్చినప్పుడు నాకు కష్టం కలిగింది, భగవంతుడు ఎంత కష్టాన్ని పెట్టాడా అని అనుకున్నాను.
ఇప్పుడు దీన్ని చంపడానికి అనేటటువంటి ఆలోచనని నాకు కలిగించడానికి, దీన్ని చంపేందుకు తగిన బుద్ధిశక్తిని నాకు ఏర్పాటు చేయడానికి ఆ రెండు కష్టాలు పెట్టారన్నమాట అని గమనించుకుని, సింహిక నోటిలోనికి వెళ్లి యువతలకి రావడం అనే పాఠనింతకు ముందే నేర్చుకున్నానని అంటూ ఆశ్చర్యంగా లోపల భావిస్తూ విశాలమైన నోరది తెరవగానే లోపలికి వెళ్లి మర్మాణి చ ఆంత్రగాత్రాణి, దాని ఆయువు పట్టుని తన యొక్క దమష్ట్రలు కోరలతోనూ నఖాలతోనూ చీల్చి సముద్రం మీద ప్రవేశాడు. ఇందాక సురసని చంపకపోవడానికి కారణం దేవతలు పెట్టిందని, ఇప్పుడు సింహికిని చంపడానికి కారణం రాక్షసుడైన రావణుడు పెట్టిందని యథార్థంగా గమనించగలిగాడు వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయుడు. సామాన్యుడు కాడు. లంకానగరం యొక్క ఎదురు నిలబడ్డాడు ఆయన. లంకానగరంలోనికి ప్రవేశించాలని ఊహించాడు. ప్రవేశించడానికి ఎలా మార్గము అని ఆలోచిస్తూ ఉన్నటువంటి కాలంలో ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్ర ఉదయమయ్యాక లోపలికి వెడదామని నిశ్చయించుకున్నాడు ఆయన. కారణం ఒకటే, అమ్మవారి యొక్క పేర్లలో చంద్రాం హిరణ్మయీన్ లక్ష్మీన్ జాత వేదోమ ఆవహ, అమ్మవారి పేర్లలో ఒకటి చంద్ర అని. అంచేతనే చంద్ర రూపమైనటువంటి ఆ చంద్రోదయం అక్కడ సాగిన తర్వాత అమ్మకి నమస్కరించి లోపలికి వెళ్లాలి అని. మహానుభావులైనటువంటి ప్రభువుల్ని దర్శించాలి అంటే మానసికంగా ప్రభువుల్ని హృదయంలో ఊహించుకుని నమస్కరిస్తే తప్ప లోపలికి అనుమతి లభించదనే యథార్థాన్ని సుందరకాండం మనకక్కడ తెలియచేసింది. అమ్మవారికి నమస్కరించుకుని అడుగు మొదటికి వేశాడు. వేయగానే అక్కడ చిన్నదైనటువంటి రాక్షసి కనిపించింది. కస్త్వం కేనచ కార్యేణ సంప్రాప్తో శివనాలయ, ఒరే నిడిపాటి తోక కలిగిన కోతి నీకు లంకలో పనేమిట్రా, ఆశ్చర్యంగా ఉంది, ఏం పని మీద వచ్చావని అడిగింది అది. ఈయనన్నాడు, నేనేదో పని మీద వచ్చాను గాని అసలు నీ పేరేమిటి అని అడిగాడు. పూర్వపు ఇతిహాస పురాణాలని చూడండి, తన్నుకోవడానికి ముందు కూడా నీ గోత్రమేమిటి, కులమేమిటి, వంశమేమిటి, నీ చరిత్రేమిటి అని అడుగుతారు. వీరు అడుగుతారు, వారు చెప్తారు, దెబ్బలాడుకోబోయే ముందు ఈ పరిచయాలు ఎందుకని అనుకోరు వాళ్ళు, స్పష్టంగా తెలుసుకుంటారు. దాంట్లో ఉన్న రహస్యం మరోమారు చెప్పుకోవాలి. వెంటనే ఆంజనేయుడు అడగ్గానే అది చెప్పింది, నేను లంకానామరాక్షసి, రావణునికి సంబంధించిన సర్వరహస్యాలు తెలిసిన దాన్ని, రావణుని లంకానగరాన్ని రక్షించేటటువంటి దాన్ని, లంకనే పేరు కలిగిన రాక్షసిని. ఇప్పుడు నీ కథ చెప్పండి. నేనా చెప్తాను విను. ద్రక్ష్యామి నగరీ లంకాం సాట్ట ప్రాకార తోరణాం.

ముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే. మేం కోతులన్నీ ఒక్కొక్కసారి సమావేశం చేసుకుంటూ ఉంటాం లంక. లంక అనే పేరు కలిగిన రాక్షసు, దాని పేరు లంకిని కాదు, పేరు మార్చొద్దు దయచేసి. మేమందరం కోతులను సమావేశం చేసుకుంటాం. చేసుకున్న ప్రతి సమావేశంలోనూ మొదటి తీర్మానం ఏమిటో తెలిసిన, ఈ కళ్ళు అనేవి ఉన్నందుకు ఎప్పుడైనా సరే లంకకి వెళ్ళాలి, లంకని చూడాలి, లంకలో రావణాసురుని శయన మందిరాన్ని చూడాలి, ఆ ఆనందాన్ని అనుభవించాలి అని. మిగిలిన కోతులేవి ధైర్యం చేసి రాలేకపోతే నేను ఇక్కడికి వచ్చాను. ఎంతో అద్భుతంగా మీ లంకానగరం ఉంది. లంకానగరంలో ప్రాసాదాలు అమోఘమైన మేడలున్నాయి. లంకానగరంలో చెప్పలేనటువంటి వనాలు ఉపవనాలు ఆహా అద్భుతంగా ఉన్నాయి. వీటన్నిటినీ ఊరికే చూసి పోదామని వచ్చా. అంతకుమించి ఇంకేం పని లేదు. నేనిక్కడ బతికుండగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నటువంటి నువ్వు లంకలోకి వెళ్లి చూస్తావా లంకని? అంతకి సరిపోక రావణుని శయన మందిరం దాకా కూడా పెడతావా అని వెంటనే నాతిక్రోధ, విపరీతమైనటువంటి క్రోధాన్ని తెచ్చుకోకుండా అరచేతిని గట్టిగా బిగించి ఒకే ఒక గుద్దుని ఆంజనేయ స్వామి ఎదురుము మీద కొట్టింది. ఆయన నమస్కరించాడు. ఇలాగే ఉంటాయి పురాణాలు. గట్టిగా అది గుద్దితే ఈయన నమస్కరించడం ఏమిటి? మొట్టమొదట ఎవడైతే చరుస్తాడో గుద్దుతాడో వాడు ఖచ్చితంగా న్యాయస్థానంలో ఓడిపోతాడు. ఇప్పటికి కూడా న్యాయస్థానంలో ఏదైనా దెబ్బలాట వచ్చినటువంటి సందర్భంలో ముందు ఎవరు కొట్టాడో వాడే ముద్దాయి అవుతాడు. ఆ యథార్థపు నీతి ఇప్పుడు పాటింపబడుతోంది. అంచేత నన్ను నువ్వు గట్టిగా గుద్దావు కాబట్టి నేను ఎన్ని చరిచినా పడవలసినటువంటి పరిస్థితిలో నువ్వున్నావని అందుకు ఆంజనేయుడు నమస్కరించాడు. అది అక్కడి రహస్యం. వెంటనే అది అంది, ఇంత గట్టిగా నేను గుద్దినప్పటికీ కూడా నువ్వు బతుకున్నావంటే ఆశ్చర్యంగా నాకుందే అని. ఆంజనేయుడు నమస్కరించిన వాడు ఊరుకోకుండా విపరీతమైన క్రోధాన్ని తెచ్చుకుని చంపబోతూ ఒక క్షణం ఆలోచించాడు. రామ భావన భావన, ఎంత ఇబ్బంది నాకు వచ్చింది. నేను అది గుద్దినట్టుగా గట్టిగా నేను ఒక గుద్దుగాని గుద్దితే అది చస్తుంది. రామ భావన భావన, మా రాముడే ఇలాగ ఎవరైనా స్త్రీతో యుద్ధాన్ని చేయవలసి వచ్చేటటువంటి సందర్భంలో ఏం చేశాడో అదే నేను చెయ్యాలని ఆలోచన ప్రారంభించాడు ఆయన. శరీరం ఆంజనేయుడిది, హృదయం మాత్రం రామచంద్రుడిది. అందుకనే సుందరకాండలో కథానాయకుడు ఎవరు అంటే ఆ రామచంద్రుడు హృదయంలో ఉన్నటువంటి ఆంజనేయుడు అనేది యథార్థమైనటువంటి సుందరకాండలోని ప్రధాన రహస్యం. తాటకా నామ భద్రాతే, తాటకనేటటువంటి రాక్షస వృత్తాంతం దాని ఆయన గుర్తొచ్చింది. దాని పేరు తాటక్కి కాదు తాటక్క. అది కనిపించినప్పుడు రామచంద్రమూర్తిని విశ్వామిత్ర మహర్షి అన్నాడు, అలంతే ఘృణయా రామ పాపైషా దుష్టచారిణి వధ్యతాం తావదేవైషా పరాసంధ్యా ప్రవర్తతే. నేను గురువుని ఆజ్ఞాపిస్తున్నాను చంపేయన్నాడు. అది మనకి అపకారాన్ని ఏం చేయనప్పుడు చంపడం అంత మంచిది కాదేమో లక్ష్మణస్వామి. రామచంద్రుడు లక్ష్మణునితో అన్నాడు చంపలా, వెంటనే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మళ్లీ కాసేపైన తర్వాత ఇంకో మాట అన్నాడు, ఏమిటయ్యా పరోపతాపినో లోకే యో వై చోత్పథచారిణ తేహంతవ్యా నృపై సర్వై. రెండవ మారు ఆజ్ఞ చేస్తున్నాను, ఇప్పుడైనా చంపేయి. మూడవ మారు కూడా విశ్వామిత్రుడు ఆజ్ఞ ఇచ్చిన రాముడు చంపలా. కారణం, భారతీయ హిందూ ధర్మ విధానం ప్రకారం స్త్రీలకి కష్టం కలిగించడం నేరము ఘోరమనే యథార్థం ముద్దాయిల విషయంలో కూడా పాటింపబడ్డటువంటి ఒకే ఒక్క దేశం భారతదేశం. ఒక స్త్రీ యొక్క జుట్టు పట్టి లాగినటువంటి నేరానికి 18 యక్షవీళ్ల సైన్యంతో యుద్ధం సాగింది భారతంలో. ఒక స్త్రీని ఒక దుర్మార్గుడు ఎత్తుకెళ్లినటువంటి నేరానికి అమోఘమైనటువంటి శ్రీమద్ రామాయణం సాగి లంకానగరం మొత్తం నాశనమైపోయింది. స్త్రీలకి యథార్థమైన రక్షణ కలిగించినటువంటి దేశము, ఇతిహాస విధానము కలిగినది మన ధర్మ చరిత్ర. అంచేత ఆంజనేయుడంతటి వాడు తనని గట్టిగా గుద్దినటువంటి లంకనే రాక్షసి విషయంలో కూడా ఆలోచించి అవకాశాన్ని ఇచ్చాడు. అది ఇంకా మీదికి దూకుతూ ఉంటే అప్పుడు నాతిక్రోధ,
ఎక్కువ కోపాన్ని తెచ్చుకోకుండా ఓ చరుపు చరిచాడు దాన్ని, నేల మీద పడేంత వరకు మాత్రమే చావకూడదని. అది నేల మీద పడి నమస్కరించింది. అది నేను నీకు దండం పెడితే నువ్వు నాకు దండం పెట్టావేమిటి? అప్పటిదండి సీతా నిమిత్తం రాజ్ఞస్తు రవణస్య దురాత్మన రక్షసాం చైవ సర్వేషాం వినాశ సముపాగత దిదృక్షయాత్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథాసుఖం. ఏం లేదు ఆంజనేయ స్వామి, లంకానగర అధినేత అయినటువంటి రావణాసురుడు ఎప్పుడు చస్తాడా అని నేను బ్రహ్మని గురించి తపస్సు చేశాను. ఆయన నాకు ప్రత్యక్షమై ఏనాడు ఒక కోతి వచ్చి గట్టిగా నిన్ను చరుస్తాడో ఆనాడు వీడు లంకా నాశన ప్రారంభమై రావణుడు చస్తాడు అని బ్రహ్మ వరమిచ్చాడు. అప్పటి నుంచి వచ్చిన ప్రతివాణ్ణి గుద్దుతూనే ఉన్నాను, గాని ఎవడూ తిరిగి ఇలా చరిచినవాడు లేడు. ఈవేళ నువ్వు చరిచావు కాబట్టి రావణాసురుడు చస్తాడు. కార్యాలయం లోపల చల్లని గదిలో కూర్చునేటటువంటి కార్యాలయ అధికారి యొక్క జాతకం వీధిలో ఉండే గుమాస్తావుడు ఉంటాడే సేవకుడు, వాడి దగ్గర తెలుస్తుంది. అంచేత వాడిని అడిగితే లోపల చచ్చాడన్నాడు అనుకోండి కార్యాలయ అధికారి, చాలు ఈ మహానుభావుడికి ఎంత గౌరవం ఉందనే యథార్థం మనకి తెలుస్తుంది. లంకానగర అధినేత అయినటువంటి లంకానగర రక్ష చేసేటటువంటి లంకనే రాక్షసి మా రావణాసురుడు ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నానని తపస్సు కూడా చేసిందంటే ఆంజనేయుడు అనుకున్నాడు ఎంత అదృష్టవంతుణ్ణి, నా పని సాగినట్టే అని. ఆంజనేయుణ్ణి హృదయంలో ధ్యానిస్తే చాలు ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తికి తగిన ధైర్యాన్ని ఇవ్వగలిగిన స్ఫూర్తిని ఆంజనేయుడు ఇచ్చి తీరతాడు, అనుమానమే లేదు. అటువంటి ఆంజనేయుడు లంకానగర రాక్షసిని అక్కడ నేల మీద పడవేసిన తర్వాత అక్కడి నుంచి ముందు ముందుకి కదిలాడు లంకానగరం లోపలికి వెళ్లాలి అని. ప్రధాన ద్వారం గుండా విడదామని అడుగు వేయబోయి ఆగాడు. వామన్నిదధ్యాత్పురతో నృపాల వివాహకాలేచ గృహప్రవేశే. వివాహకాలంలోగాని గృహప్రవేశ సందర్భంలోగాని శుభకార్య సందర్భంలోగాని ఎవరైనా ప్రధాన ద్వారం గుండా వెళ్లాలి. నేను రావణాసునితో విరోధాన్ని తెచ్చుకోవాలి కాబట్టి నేను ప్రధాన ద్వారం గుండా వెళ్లనని దొడ్డి వైపు ఉన్నటువంటి తలుపు గిళ్ళాడు ఆంజనేయుడు. ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడో చూడండి. వెనక వైపు తలుపు దగ్గరికి వెళ్లాడు. ప్రధాన ద్వారం అక్కడ కూడా దొడ్డి వైపు ఉంది, అది అప్రధాన ద్వారం, దానిలో నుంచి వెళదామని ఊహించి కాదు. లంకానగరానికి ఉన్నటువంటి మొత్తం ఉన్న గోడలన్నిటికీ బంగారపు రేకుని తాపడం చేసి ఎటు చూసినా మూరెడు దూరంలో ఉండేలా నవరత్నాలని పొదిగినటువంటి రావణాసురుడు మహాద్భుతమైన ఐశ్వర్యవంతుడు. ఈ ఐశ్వర్యమంతా నా కాలి కింద దిగదుడుపని చెప్పాలనే అభిప్రాయంతో ఆంజనేయ స్వామి సనిర్జిత్య పురీం శ్రేష్టాం లంకాంతాం కామరూపిణీ విశాలంగా అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ఒకే ఒక్క గంతు వేసి మొత్తం ఈ కోటగోడ దూకి లోపలికి దూకాడు. కోటగోడని ఎగిరి దూకాడు లోపలికి. కారణం ఒకటే, లోకంలో ఎవరైనా సరే ధనాన్ని పెట్టి దాటు అంటే దాటగలిగిన ధైర్యం ఉన్నవాడెవ్వడూ లేడు. పరద్రవ్యాన్ని అంత ధైర్యంగా ఇది లెక్కలేనిదని దాటగలిగిన ఒకే ఒక్క మహానుభావుడు ఆంజనేయుడు మాత్రమే. అంచేత ఇతరుని యొక్క ద్రవ్యాన్ని ఏమాత్రమూ తనదిగా భావించినటువంటి సర్వోత్తమ లక్షణం కలిగినటువంటి ఆంజనేయుడు, సేవాభావం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి ఉండవలసిన లక్షణం కూడా ఇతరుని యొక్క ద్రవ్యం మనది కాదు అనే అభిప్రాయంతోనే ఉండాలి. ఆ మీదట ఆంజనేయ స్వామి లోపలికి దూకి నన్ను ఎవరైనా గమనించారా? శుశ్రావ జపతం తత్ర మంత్రాన్ లక్షో గృహేషు వై స్వాధ్యాయ నిరతాంశ్చైవ యతుతానాం జదర్శశః దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గుజినంబరవససః దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తత. విపరీతమైన యజ్ఞాలు, యాగాలు, అందరూ రావణునికే క్షేమం కలగాలని చెప్పే మంత్రాలు, మరోటి సాగడం లేదు మొత్తం అంతా కూడా. ఓ యథార్థాన్ని పరిశీలించాలి. వాల్మీకి మహర్షి అయోధ్య నగరాన్ని వర్ణిస్తాడు, లంకా నగరాన్ని వర్ణిస్తాడు. అయోధ్య నగరాన్ని వర్ణించేటటువంటి ప్రతి సందర్భంలో కూడా అయోధ్యలో జనమంతా రామదర్శనానికి ఎలా వెడుతున్నారు, తలల మీద అక్షతలు ఏ విధంగా ఉన్నాయి, దేవాలయాల్లో ఘంటానాదాలు ఎలా వినిపిస్తున్నాయి, ప్రతి ఒక్కళ్ల నోటి నుంచి అమోఘంగా నామోచ్చారణం ఎలా సాగుతోంది, ఇవే వర్ణిస్తాడు.
లంకానగర వర్ణన సాగినంతసేపు కూడా లంకలో ఉన్న మేడ ఎత్తు ఎంతుంది, దానికి ఏ విధమైన నునుపురాళ్లు వాడారు, మందిరం యొక్క వైశాల్యం ఎంతుంది, దాని మెట్లకి వాడబడ్డటువంటి బంగారపు యొక్క విలువ ఎంత అవి వాడతారు. ఇంటి యొక్క విలువని ఎక్కడైతే వర్ణించి చెప్తున్నాడో అక్కడ మనుష్యులకి విలువ లేనట్లు అర్థం. మా ఇల్లు చూడండి చాలా బాగుంది కాదనాల్సింది, ఇంట్లో ఉన్న మనుషుల విలువ ఉండాలి తప్ప ఇంటికి విలువ కాదు గొప్పది. ఆ యథార్థాన్ని మర్చిపోకూడదు. వాల్మీకి అదే చెప్తాడు. యథార్థంగా ఆంజనేయ స్వామి చూశాడు లంకానగరంలో మొత్తం అన్ని కూడా ఇళ్లకి విలువే తప్ప ఉళ్ళకి, ఒంటికి, ఏ వ్యక్తి యొక్క ఒంటికి విలువ కనిపించల. అటువంటి సందర్భంలో ముందు ముందుకు వెళ్లి చూశాడు. ఆయన చూసినటువంటి సందర్భంలో విపరీతమైన స్త్రీల రోదన ధ్వని వినిపించింది. కారాగారాలన్నిటిలోనూ, చెప్పలేనటువంటి కారాగారాల్లో స్త్రీల రోదన ధ్వని వినిపించింది. బాధపడిపోయాడు. గబగబా అక్కడికి వెళ్లాడు. చూశాడు అక్కడ స్త్రీలందరినీ.

భార్యా భవత్తస్య న కామనీయ నకాపికాంతస్య న కమనీయ. రావణాసురుడు మహాధర్మజ్ఞుడైనా పరస్త్రీని అపహరించడం అనే ఒకే ఒక్క నేరం కారణంగా సర్వరాజ్యాన్ని నష్టపోయాడు. అక్కడ తేబడ్డటువంటి స్త్రీలందరూ ఎవరో కాదు, వాళ్ళందరూ కూడా కులీనులు, బ్రహ్మాండమైన కులంలో పుట్టిన వాళ్ళు, చెప్పలేనిటువంటి సౌందర్యాన్ని మూర్తీభవించుకున్నటువంటి వాళ్ళు, ఉత్తమ జాతి కాంతలు. వాళ్ళందరినీ తేవడానికి ఒకే ఒక్క కారణం, రావణాసురుడు మనం అనుకునేటటువంటి దుర్మార్గుడు కాడనే యథార్థాన్ని సుందరకాండం మాత్రమే తెలియజేస్తూ సోయం హి సుందరకాండ యథార్థమైన రహస్యాన్ని మనవి చేస్తున్నాను. రావణాసురుడు తన లంకలో వెళ్లేటటువంటి సందర్భంలో శ్రీమన్నారాయణ్ణి భార్య అయినటువంటి లక్ష్మీదేవి వేదవతీ రూపంగా అక్కడ కూర్చుని విశాలమైన కేశపాశాన్ని ఇటువేసుకుని అటు తిరిగి తపస్సు చేస్తూ కూర్చుంది. కాత్వం హి బాలే కళ్యాణి పితకౌచేయవాసిని, ఎవరింత అందంగా ఉన్నావని అడిగాడు రావణుడు. ఆవిడ మాట్లాడలా, మళ్లీ అడిగాడు. అప్పుడు ఆవిడ అంది, ఏం లేదయ్యా, మా నాన్న పేరు మహానుభావుడు ధ్వజుడు, ఆయన కుశధ్వజో మే పితా బ్రహ్మర్షిరతుల ప్రభ తస్యాహం వాంగ్మయీ కన్యా నామ్నా వేదవతీ శ్రిత. మా నాన్న నిరంతరం ఇక్కడ వేదఘోష ఏ విధంగా సాగిందో అలాగే అద్భుతమైన వేదాన్ని అలా అలా అలా చదువుతూ ఉంటే ఆ వేదమే ఒక రూపంగా అయి వేదరూపవతి వేదవతిగా మారాను. నేను పుట్టినటువంటి మరుక్షణంలో మా నాన్న పితుస్తు మమ జమాత విష్ణుఖిల సురేశ్వర, నేను పుట్టినటువంటి మరుక్షణంలోనే నన్ను శ్రీ మహావిష్ణువుకి భార్యగా ఆయన వాక్ దానం చేశాడు కాబట్టి నా గురించి నువ్వు భార్యగా ఆలోచించకు, నిశ్చయంగా వేదవతి చెప్పింది. వాడన్నాడు, లంకానగర అధినేత అయిన నేను నువ్వున్న త్రోవకి రావడం ఒక అదృష్టం, వచ్చి నిన్ను పలకరించడం అనేది రెండవ అదృష్టం, నీ రూపానికి మెచ్చి వివాహం చేసుకోవాలని నేను భావించడం ఉత్తమ అదృష్టానికే అదృష్టమైతే నువ్వు కాదనంటే నేను ఎలా ఊరుకుంటాను. అప్పుడు ఆవిడంది, దంభుర్నామస రాజర్షి, నీకంటే ముందు దంభుడనే పేరు కలిగిన రాజర్షి ఇలాగే అన్నాడు. నేను కాదు అని అన్నాను. మా నాన్న కూడా కాదు అని అన్నాడు. తేన రాత్రౌ శయానో మే పితా పాపేన హింసిత, వాడు కావాలని చెప్పి మా నాన్నని చంపాడు. మా అమ్మ మా నాన్నని చంపినటువంటి ఆ దుఃఖానికి తట్టుకోలేక మా అమ్మ అదే చితిలో పడి తాను ఇష్టపూర్వకంగా మరణించిందని చేత నా జోలికి రాకు అందావిడ. యథార్థాన్ని గమనించండి, తాను తల్లిదండ్రులు లేనిదాన్ని అనేటటువంటి యథార్థాన్ని వేదవతి చెప్తే వీడన్నాడు, నువ్వు తల్లి తండ్రి ఉన్నవా దానివేమో అని అనుకుంటున్నా, నా ఇద్దరూ కూడా లేకపోతే ఇక వివాహానికి నాకు అడ్డేమిటి అన్నాడు రావణుడు. అది రాక్షస లక్షణం అని వెంటనే ఆమె యొక్క జుట్టు పట్టుకులాగాడు వేదవతి యొక్క జుట్టు. కరాగ్రేణ పరామృషత్ అశిర్భూత్వ కరస్తస్య కేశాంశ్చిన్నాం సదాకరో, ఎడమ చేత్తో ఆవిడ జుట్టు పట్టుకు లాగాడు రావణుడు. వెంటనే ఆవిడ ఇటు తిరిగింది, తన చేతిని కత్తిగా చేసి వాడు పట్టుకున్నంత వరకు తన శిరోజాలని తెంపి ఓ మాటంది, శాపే త్వయి సముత్సృష్టే తపసశ్చ వ్యయో భవేత్, నేను నిరంతరం నామ జపాన్ని చేసినటువంటి ఏ పుణ్యమైతే ఉందో ఏ పూజాఫలమైతే ఉందో ఆ తపశ్శక్తి మొత్తం నిన్ను శపించినట్టయితే నష్టపోతాను కాబట్టి నిన్ను శపించను, కాని ఒక్కటి మాత్రం చేస్తాను, తస్మాత్ త్వయో నిజా సాధ్వీ భవేయం ధర్మిణస్సుత. మహానుభావుడు నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి మహానుభావుని ఇంట నిన్ను చంపించడానికి పుడతాను అని ఆవిడ యోగ అగ్ని రగుల్చుకుని భస్మీభూతురాలైంది. అప్పుడు ఆలోచించాడు రావణుడు, ఈవిడ చంపించడానికి పుడతాను అని అంది కాబట్టి చంపేవాడెవడో తెలుసుకుందామని అనుకున్నాడు. అది రాక్షస లక్షణం. అంతే తప్ప అయ్యో నాకు చావొచ్చిందే అని ఊహించలా, చంపేవాడెవరని ఎదురు చూశాడు. ఆ రఘువంశంలో పుట్టినటువంటి వాళ్లలో అనరణ్యుడు అనేవాడు పూర్వంలో ఒకడున్నాడు. ఆ అనరణ్యుడు కనిపించాడు అప్పుడు రాజ్యాన్ని చేస్తూ. అర్ధరాత్రి యుద్ధానికి వెళ్లాడు, అర్ధరాత్రి ద్వంద్వ యుద్ధాన్ని చేయమని కోరాడు.
ఇది రాజనీతి విధానం కాదని అనరణ్యుడంటే అనరణ్యుడిని వెనక్కి దోషి కట్టి అతడి హృదయం మీద పెట్టాడు. కళ్ళు మండిపోతూ విపరీతమైన రౌద్రంతో చూసిన అనరణ్యుడు వెంటనే పైకున్నటువంటి నిలబడి ఉన్నటువంటి రావణుని చూస్తూ, రామో దాశరథిర్నామాయస్తే ప్రాణాన్ హరిష్యతి. మా వంశంలో దశరథుడనేవాడు ఒకడు పుడతాడు, వాడికి రాముడు అనేవాడు పుట్టి నిన్ను చంపుతాడు అన్నాడు. అమ్మాయ్యా, ఇప్పుడు నాకు తెలిసింది, చంపించేదానివి నువ్వైతే చంపేవాడు దశరథుని పుత్రుడైన రాముడన్నమాట అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటే, దశరథుడు పుట్టడం వరకు సాగింది 60 ఏళ్లైనా ఆయనకి పిల్లలేరు. అశ్వమేధ పుత్రకామ ఇష్టులు రెండూ చేసిన సందర్భంలో అశ్వమేధంలో అశ్వాన్ని విడిస్తే రావణుడు పట్టుకోకుండా ఉండడానికి కారణం ఒకటే, రాముని చేతిలో చచ్చిపోయి మోక్షాన్ని పొందాలనేటటువంటి ఉత్తమ లక్షణం కలిగిన వాడు రావణుడు కాబట్టి. లోకంలో ఎక్కడైనా ఏ చిన్న పూజ చేసినా ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫలభుషార్థ సిద్ధ్యర్థం అస్మాకం సహకుటుంబానాం అని ఎవరి ఇంటికి సంబంధించిన ఎవరికి సంబంధించిన వాళ్ల యొక్క యోగక్షేమాలనే చెప్పుకుంటారు. కాని రావణుడు ఎలాంటివాడు అంటే, నాతో పాటు నా లంకలో ఉన్న జనం అందరికీ నాకు కలిగినటువంటి మోక్షం కలగాలని ఊహించిన పరమోత్తమ భక్తుడు రావణుడు. రావణుడు అంతటి గొప్పవాడు కాబట్టి రాముని కంటే పెద్దపీట వేసి రావణ పూజ చెయ్యమని దీని అభిప్రాయం కాదు. జయుడు విజయుడనేటటువంటి రాక్షసుల్లో జయుడు రావణుడు, విజయుడు కుంభకర్ణుడు. వాళ్ళిద్దరూ కూడా 3 జన్మలలో స్వయంగా మోక్షాన్ని పొందాలని ఆలోచనతో ఈ లోకానికి వచ్చినటువంటి వాళ్ళనే యథార్థాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ కారాగారంలో ఇందరి స్త్రీలని ఎందుకు రావణుడు తెచ్చాడంటే కారణం ఒకటే, ఏ స్త్రీ యొక్క జుట్టుని బట్టి నేను లాగానో ఆ లాగినప్పుడు నిన్ను చంపించడానికే పుడతానని ఆవిడ అందో, ఆ కారణంగా జుట్టు పట్టుకుని లాగిన సందర్భంలో యవతే నా భర్త అయిన వాడు నిన్ను చంపుతాడని అంటుందో, ఆమె ఈ వేదవతి యొక్క మరురూపము అని ఆలోచించాడు. అతని ఆలోచన అది. అంచేత మొత్తం దేశంలో ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో వెళ్లి అందంగా ఉన్నది, సత్కులంలో ఉన్నది, మంచి రూపవతి అయినటువంటి ఆమె యొక్క జుట్టు పట్టి లాక్కుండా ఉండలేదు వాడెప్పుడు, ఇందరినీ లాగాడు. ప్రతి స్త్రీ కూడా భయపడిపోయింది తప్ప ఎవ్వరూ కూడా నా భర్త వచ్చి నిన్ను చంపుతాడు అన్నవాళ్లు లేరు. ఆరణ్యకాండలో మీరు వినుంటారు, సీత అపహరణ ఘట్టం సాగినటువంటి సందర్భంలో, వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషుకరేణ చ ఊర్వస్తు దక్షిణేనైవ సీతాం జగ్రాహ పాణినా. సీతమ్మ జుట్టుని ఎడం చేత్తో పట్టి లాగాడు. ఆ కుడి ఎడమ ఉన్నటువంటి మోకాళ్ల కింద తన కుడి చేతిని పెట్టాడు, తెచ్చి రథం మీద వేశాడు. ఆ సందర్భంలో ఆవిడంది, నా భర్త రామచంద్రుడు నిన్ను చంపుతాడు రా అని. అమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నా, ఇంతకాలం నుంచి ఎవడో వాడు తెలియలా, జుట్టు పట్టుకుని లాగిన తర్వాత నిజం నాకు తెలిసిందని చెప్పి అర్థమయ్యింది కాబట్టే సోయం హి సుందర కాండ. మిగిలినటువంటి స్త్రీలందరినీ కారాగారంలో పడేశాడు. ఈవిడ ఖచ్చితంగా అతనిని మోక్షాన్ని ఇయ్యడానికి సంసిద్ధురాలైనటువంటి ఆ రామచంద్రుని యొక్క ఇల్లాలనే యథార్థాన్ని గమనించాడు కాబట్టే అశోకవనగా ప్రియ. అమ్మవారికి అశోకవనం ఇష్టమని గమనించి అశోకవనంలో పెట్టాడు ఆవిడ. శివశపా వృక్షం కింద పెట్టాడు. మరో అద్భుతమైన విశేషాన్ని చేశాడు. ఎక్కడ పురుష రాక్షసుల్ని చుట్టూరా ఉంచితే రేపటి రోజున ఏదైనా అపనింద అమ్మవారికి కలగజేస్తే మానవలోకం దానివల్ల తనకీ కష్టం కలుగుతుందో అని ఆలోచించి ఆ అపనింద కలగకుండా ఉండేందుకోసం స్త్రీ సైన్యాన్ని మాత్రమే రాక్షసులందరినీ రాక్షస స్త్రీలను ఉంచాడు ఆయన. ఒక్క పురుష రాక్షసుడున్నాడు. అంతేకాదు మొత్తం అంతా కూడా అంగవైకల్యం కలిగినటువంటి స్త్రీ రాక్షసుల్ని మాత్రమే ఉంచాడు. ఎలాంటి వాళ్ళు బొజ్జ వేలాడేదాన్ని, చెవి ఏమాత్రము లేని దాన్ని, ముక్కు పనిచేయని దానిని, మస్తక ఉచ్ఛ్వాస నాశికం తల మీద ముక్కున్న దాన్ని అంగవైకల్యం కలిగిన రాక్షస స్త్రీలను ఇచ్చాడు ఆయన. వాళ్ళందరినీ ఉంచడానికి కారణం ఇదే, వాళ్ళందరికీ కూడా మోక్షం రప్పించాలనే యథార్థం. అలాంటి ఆ రావణాసురుడు స్వయంగా ఇక్కడ ఏర్పాటుని చేశాక లంకలో ఉంచిన తర్వాత సీతమ్మని అలాంటి ఆంజనేయ స్వామి చూడాలని అక్కడికి వెళ్లాడు.
రావణ శయన మందిరంలోకి వెళ్ళాడు. రావణుణ్ణి చూశాడు, విశాలంగా పరున్నాడు ఆయన. ఆ రావణుని మందిరంలో రావణ్ణి చూస్తే భుజం నిండా ఘాట్లు కనిపించాయి, చక్రాల ఘాట్లు, విష్ణు సుదర్శన యొక్క ఘాట్లు. అవి అతడి జీవితానికి మచ్చ, విష్ణు విరోధం కలిగి ఉన్నవాడు అని అర్థమైంది. యముని యొక్క ఆ దున్నపోతు ఏదైతే ఉందో ఆ లులయానికి సంబంధించిన ఆ రెండు కొమ్ముల ఘాట్లు గాయాలుగా కనిపించాయి. నిశ్చయంగా వీడు యమునితో కూడా విరోధించిన వాడే అని అర్థం చేసుకున్నాడు. ఇంతమంది దేవతలతో విరోధం ఉన్నవానితో ఖచ్చితంగా యుద్ధాన్ని సాధించగలము, ధైర్యంగా మనం యుద్ధం చేయగలమని నిశ్చయించుకున్నాడు ఆంజనేయ స్వామి. వెంటనే అక్కడి నుంచి పక్కకున్నటువంటి అన్ని ప్రదేశాలని చూస్తే ఒక ఆమె నిద్రిస్తూ కనిపించింది. స్వచ్ఛమైనటువంటి మయూర సింహాసనంలో ఆవిడ్ని చూశాడు. సీతని నిశ్చయించుకున్నాడు. ఆస్ఫోటయా.

పీనం. ఆవిడే సీతే అని అనుకున్నటువంటి ఆంజనేయ స్వామి గబగబా స్తంభాన్ని ఎక్కాడు, స్తంభాన్ని దిగాడు, తోకని ఒకసారి నేల మీద బాదాడు, కిచకిచలాడాడు, ఒళ్ళు గీక్కున్నాడు, కళ్ళుని మిటకరించి చూశాడు, ముందుకు వెళ్లాడు, వెనక్కి వెళ్లాడు, అన్ని రకాల అవలక్షణాలు తనలో వచ్చాక అనుకున్నాడు, ఎంత తప్పు చేశాను. వాయుదేవతాక స్థితిలో ఉన్నటువంటి నాకు కోతి లక్షణాలు అన్నీ వచ్చాయంటే ఈవిడ ఖచ్చితంగా సీతమ్మ అయ్యుండద్దు అని నిశ్చయించుకున్నాడు. ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ, హృదయం యథార్థాన్ని తెలియచేస్తుందనడానికి సాక్ష్యం సుందరకాండ. ఆ వెంటనే ఆలోచించాడు ఎవరి అయ్యుంటుందని. నభోక్తుం నాప్యలంకర్తుం నపానముపసేవితుం, పతివ్రత అయినటువంటి ఆమె ఎవరైనా సరే ఇంత సుఖంగా నిద్రిస్తుందా, ఇంత నిద్రిస్తోందంటే ఈమె సీత అయ్యుండదు అని భావించాడు. ఆమె ఎవరో కాదు, మంద ఉదరి, రావణాసురుని యొక్క భార్య మందోదరి. అక్కడి నుంచి అప్పటికి అర్థమైంది తనకి, నేను పొరపాటు చేశాను. ఏమిటి, ఏ రామచంద్రుడు యొక్క ఇల్లాలైనటువంటి సీతమ్మని చూడాలని అనుకుంటున్నానో ఆ సీతమ్మకి ఇష్టడైన రామచంద్రుని యొక్క జానాన్ని నేను చేయనే లేదని ఆలోచించి, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతశ్యై జనకాత్మజాయ, నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య, శ్లోకాన్ని చదువుకున్నాడు, ప్రార్థన చేశాడు. పరమేశ్వరుని అనుగ్రహం కావాలి అంటే పరమేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చెయ్యాలి. ఆయన అదృష్టం మనకి లభించాలంటే వెంటనే ఆంజనేయుడు చేసినటువంటి ఆ నమస్కారానికి ఆనందపడింది ఆ తల్లి. సంతోషంగా ఆవిడ నిశ్చయంగా కనిపించాలని మనసులో అనుకుంది. అందుకనే ఆ దగ్గరగా ఉన్నటువంటి జలాశయం పక్కనే ఉన్నటువంటి ఆమె ఆంజనేయుడికి కనిపించింది. నేరుగా ఇక్కడి నుంచి చూస్తే చిత్రం చూడండి, ఇందాక మందోదరిని చూసినటువంటి మరుక్షణంలో ఆంజనేయుడికి కోతి చేష్టలన్నీ వస్తే, సీతమ్మని చూసిన మరుక్షణంలో సమూహూర్తమే.

కాలో హృతిక్రమ. రామచంద్రుడు ఇలావైనటువంటి సీతమ్మకే ఇంత దుఃఖం వాటిల్లి ఎక్కడో ఉంటే సామాన్యుడైనటువంటి మాలాటి వాళ్ల యొక్క గతేమిటి అని చెప్పి విపరీతంగా బోరు అని ఏడిచాడు సీతమ్మ దుఃఖిస్తూ ఉన్న యథార్థాన్ని గమనించి. లోకంలో ఏ పిల్లవాడినైనా సరే ఎందుకురా ఏడుస్తున్నావంటే మా అమ్మ ఏడుస్తోంది కాబట్టి నేను ఏడుస్తున్నాను అని అంటాడు. నిజమైనటువంటి దుఃఖం ఆంజనేయుడికి కలిగిన మరుక్షణంలో అనుకున్నాడు ఆమె సీత మాత్రమే అయ్యింటుందని. మొదట్లో మనవి చేశాను సీతమ్మని ఆంజనేయుడు చూడలేదు ఎలా గుర్తుపట్టగలడు అని. ఆ సీతమ్మని చూడగానే ఏ క్షణంలో తనకి దుఃఖం కలుగుతుందో ఆ దుఃఖాన్ని బట్టి ఆమె సీతమ్మని గమనించగలడు అని యథార్థం. స్వామి యొక్క పాదారవిందాలని పుచ్చుకుని బోరును ఏడిచేవాళ్ళని ఎంతమందినో మనం చూస్తాం. ఎందుకని ఆంతరమైనటువంటి సంబంధం ఉందే హృదయ సంబంధం, అది మనకు ఆ విధమైన ఆనంద దుఃఖాన్ని కలిగిస్తుంది. యథార్థమైన దర్శనం కాకపోయినా చిత్రాన్ని పెట్టుకుని విపరీతంగా దుఃఖించిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం కూడా ఆ మానసికమైన భావన, అదే భావన ఇక్కడ సోన్వేష్టవ్యో నిధిధ్యాసితవ్య. పరమేశ్వరుడు నేరుగా కనిపించకూడదు, పరమేశ్వరుడి కోసం ఎదురు చూడాలి. ఇంకా రాలేదేమిటనుకోవాలి, కనిపిస్తే బాగుండని అనుకోవాలి, అదిగో కనిపించారనుకోవాలి, అయ్యో కాదనుకోవాలి, అమ్మయ్యా ఇప్పుడు చూశాను అనుకోవాలి. అదే ఆంజనేయుడు చేసిన పని, అదే మనం రోజు చేస్తున్న పని కూడా. సోయం హి సుందర కాండ, ఎంత ఆశ్చర్యం! ఆంజనేయుడు వెంటనే సీతా దర్శనాన్ని చేశాడు. చేసినటువంటి వాడు మెల్లగా సీతాదేవి ఉన్నటువంటి శివశపా వృక్షం పైకెక్కాడు. పైకెక్కి సీతమ్మతో ఎలా పరిచయం చేసుకోవాలా అని అనుకుంటూ ఉన్నటువంటి వేళ రావణాసురుడు రానే వచ్చాడు. విశాలమైనటువంటి కంఠం, విశాలమైన ముఖం, ముఖానికి సరిపోయే బలిష్టమైనటువంటి ఇటు అటు ఉన్నటువంటి రెండు వైపులా కంకణాలు, అమోఘమైన బంగారం అంతా ధరించున్నాడు. అక్కడికి మించి ఇంక బంగారు ఆభరణాలు ప్రపంచంలో లేవు, అలాంటి ఆభరణాలు సర్వము ఆయన ధరించున్నాడు. విశాలమైన వక్షస్థలంతో ముందు ముందుకి వచ్చి సీతమ్మ దగ్గర నిలబడి ఒకే ఒక ప్రశ్న వేశాడు. ఒకే మాట అడుగుతున్నాను, నేరుగా సూటిగా సమాధానం చెప్పు. హరణం సంప్రమధ్యవా. సీతమ్మ, మాది రాక్షస ధర్మం, పర స్త్రీని అపహరించడం అనేది రాక్షస ధర్మం ప్రకారం నేరం కాదు. అంచేత నిన్ను నేను అపహరించాను. దొంగవాడి యొక్క లక్షణం దొంగతనం చేయడం. యజమాని అయినటువంటి వాడు దొంగతో వస్తాడు కాబట్టి దొంగతనం చేస్తాడనే భయంతో జాగ్రత్తగా ఉండాలి తప్ప, అయ్యో దొంగొచ్చి వస్తువు ఎత్తుకుపోయాడే అని ఏడిస్తే అది యజమాని తప్పు తప్ప దొంగ తప్పు ఏమాత్రమూ కాదు. నా ధర్మం ప్రకారం స్త్రీని ఎత్తుకుపోవడం ధర్మం. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ ప్రమధ్యవా. సీతమ్మ, మాది రాక్షస ధర్మం, పర స్త్రీని అపహరించడం అనేది రాక్షస ధర్మం ప్రకారం.

స్త్రీని ఎత్తుకుపోవడం ధర్మం. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనౌ వా పరస్త్రీణాం హరణౌ సంప్రమధ్యవా. అందుకని నిన్ను అపహరించాను, మీ ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో నాకు అర్థం కావటం లేదని రావణాసురుడు సీతమ్మతో అడిగాడు. ఎంత గట్టి ప్రశ్నో చూడండి. ఆవిడ ఒకే ఒక్క మాట, రావణాసురుడా, నీ లంకలో నీకెవళ్ళు బుద్ధి చెప్పేవాళ్లు లేరా? నీకేనాడు బుద్ధి అనేది ఒకటి ఉందని తెలియదా? నేనే నిజంగా భార్యని అయ్యుంటే నీకు మందలించి చెప్పి ఉండాల్సిన అవసరం వచ్చిండేదేమో. కాని ఒక గుర్తుంచుకో, లోకంలో ఎవరైనా తప్పు ఆలోచన చేస్తున్నప్పుడు తీర్చగలిగినటువంటి గురువు ఆ యథార్థాన్ని తప్పు అని కాని చెప్పినట్టయితే సరైనటువంటి పద్ధతిలో వస్తుంది. నీకు ఆలోచన లేదు, చెప్పేవాడు లేడు, కాబట్టే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇదేగాని ధర్మమైనట్టయితే నీ భార్యని ఎవరైతే తీసుకుపోతే అప్పుడు కూడా నువ్వు వేదే ధర్మాన్ని అంగీకరించగలవా? నిశ్చయంగా ఆంజనేయునితోనూ అడిగించింది తాను అని చరణేనాపసౌయేన నస్పృశేయన్ నిశాచరం. ఎడవకాలి గోటితో కూడా నిన్ను స్పృశించనురా.

దీనుడైనా రాజ్యం లేకపోయినా దరిద్రుడైనా అందం లేనివాడైనా అతడే నా భర్త తప్ప మరొక్కడు కానే కాడని నిర్ద్వంద్వంగా చెప్పింది సీతమ్మ. రావణాసురుడు అంత అందంతోనూ అన్ని ఆభరణాలతోనూ ఎలా ఉన్నాడు అంటే వాల్మీకి మహర్షి మాట అన్నాడు, శ్మశాన చైత్య ప్రతిమ, శ్మశానంలో కట్టబడ్డటువంటి విశాలమైన బ్రహ్మాండమైనటువంటి మందిరంలా ఉన్నాడు అని. మందిరం చాలా విలువైనదైనా శ్మశానంలో కట్టబడితే దానికి విలువ లేనట్లుగా రావణాసురుడు అలా ఉన్నాడు అని. అందానికి చాలా తక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు వాల్మీకి మహర్షి మాత్రమే. కైకమ్మ ఏడు వారాల ఆభరణాలని మంధర వేసుకుని రాముడు సీత లక్ష్మణ సమేతుడై అరణ్యాలకి వెళ్లిపోయాక మంధర అద్దంలో నిలబడి చూసుకుంటోంది, అందంగా ఉన్నానా అని. అది ఎలా ఉంది అంటే వాల్మీకి అన్నాడు, సూత్రబద్ధే వానరి, తాడు కట్టిన కోతిలా ఉంది అన్నాడు. ఆభరణాలు శరీరానికి అందాన్ని ఇయ్యవు, గుణం అనేది అందాన్ని ఇస్తుంది. మూడు కాలాల్లోనూ బాధింపబడనిది సత్యం, మూడు కాలాల్లోనూ సుఖాన్నిచ్చేది శివం. ఈ రెంటినీ జాగ్రత్తగా పరిశీలించుకోవడమే సుందరం. సత్య శివ సుందర స్వరూపం అమ్మవారు. ఈ యథార్థాన్ని చెప్తుంది సోయం హి సుందర కాండ. ఆ సీతమ్మ దగ్గరికి గబగబా తాను దిగాడు. సీతమ్మతో మాట్లాడాలని ఆలోచించాడు. వెంటనే ఆలోచన వచ్చింది, యదివాచం ప్రదాశ్యామి ద్విజాతిరివ సంస్కృతం రావణం మన్యమానామాం సీతాభీతా భవిష్యతి. సంస్కృతంలో మాట్లాడితే కోతేమిటి, సంస్కృతం మాట్లాడడం ఏమిటి అనుకుని నన్ను నమ్మనే నమ్మదు సీతమ్మ. పోనీ నేను ఈ రూపంతో ఎదురుగా నిలబడితే వానరుడేమిటి, ఇక్కడికొచ్చాడు రాక్షసమాయేమో అనుకుంటుంది. ప్రాణత్యాగశ్చ వైదేహ్యా భవేదనభిభాషణే. అసలు పోనీ సీతమ్మతో మాట్లాడకుండా సీతమ్మని చూశానని రామచంద్రుడితో గాని చెప్పినట్టయితే అదేమిటయ్యా, మనిషి కనిపిస్తే ఒక మాటైనా తెలుసుకోకుండా వచ్చావా అంటే అది ఇంకా తప్పవుతుంది. మాట్లాడదామా అంటే ఇలాంటి ఆలోచన, మాట్లాడకుండా ఉందామా అంటే అలాంటి ఇబ్బంది, ఎలా మాట్లాడాలో నాకు తెలియడం లేదు అని అనుకున్నాడు ఆంజనేయ స్వామి. మనకి ఇబ్బంది వచ్చినటువంటి సందర్భంలో ఇలాంటి సందర్భం కలిగి అటు ఇటు ఊహ అపోహలు రెండూ వచ్చినప్పుడు పరమేశ్వరుని తలుచుకుంటాం. అదేవిధంగా ఆంజనేయ స్వామి రామ భావన భావన ఏం చేస్తే బాగుంటుందని అనుకోగానే ఆలోచన ఒకటి తట్టింది ఏమని. కష్టంలో ఉన్నప్పుడు ప్రతి స్త్రీ కూడా పుట్టింటిని తలుస్తుంది కాబట్టి, తన భర్త ఆమెకు ఇష్టుడు అవుతాడు అవుతూ ఉంటాడు కాబట్టి, సీతమ్మకి ఇష్టమైనటువంటి పుట్టినింటి భాషలో సీతమ్మకి ఇష్టమైనటువంటి రామచంద్రుని కథ చెప్తే బాగుంటుంది అనుకుని సీతమ్మకి పుట్టినింటిదైనటువంటి కోసల భాషలో సీతమ్మకి ఇష్టమైన రామచరిత్రాన్ని చెప్పాలని ఆలోచించి, రాజా దశరథో నామ రథకుంజ రవాజిమాన్ పుణ్యశీలో

ருதுராசீன் மகாயசா அஸ்ரௌஷன் ராகவசேயம் சேயமாசாதிதா மயா. అనగనగా దశరథుడినే రాజున్నాడు, ఆయనకి ముగ్గురు భార్యలున్నారు, ఇలా ఇలా కథంతా చెప్పి చెప్పి చెప్పి చెప్పి, ఏ సీతమ్మ ఇలాంటి గుణగణాలు కలిగి ఉంటుందని నేను అనుకున్నానో అలాంటి సీతమ్మ ఈ చెట్టు కింద కనిపిస్తోంది, ఆవిడ ఈవిడేనా అని అక్కడికి ఆగాడు ఆయన కథని. ఇప్పుడు సీతమ్మ సమాధానం చెప్పవలసిన అవసరానికి వచ్చింది. ఆంజనేయుణ్ణి గాని స్మరించినట్లయితే బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. ఖచ్చితంగా బుద్ధి పెరిగి తీరుతుంది. ఆవిడ ఆశ్చర్యపడింది, ఎవర్రా నా భర్త కథని చెప్తున్నది అని. ఓ యథార్థాన్ని పరిశీలించాలి. లోకంలో సామాన్యుడెవరైనా రామకథని చెప్తే విశేషమైన అనుగ్రహం కలుగుతుందంటారు. సీతమ్మకి రామకథని ఆంజనేయస్వామి చెప్పాడు సుందరకాండలో. ఇంతకంటే చెప్పుకోదగిన అంశం ఉందా? జరిగిన కథ ఏమిటో చెప్పాడు, జరుగుతున్న కథ ఏమిటో చెప్పాడు. అమ్మా రామచంద్రుడు తొందరలో రాబోతున్నాడని రాబోయే కథని చెప్పాడు. రామాయణాన్ని శ్రీమద్ రామాయణాన్ని సీతమ్మకి చెప్పినటువంటి మొదటి వక్త ఆంజనేయస్వామి. సోయం హి సుందరకాండ. ఆవిడ ఆశ్చర్యపడింది, ఎంత మంచి మాట చెప్పావురా, నిజంగా నువ్వు రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చినవాడివేనా. స్త్రీల ప్రకృతిని చాలా స్వభావయుద్ధంగా చెప్పాడు ఆయన. ముందు నమ్మేసింది ఆంజనేయుడిని, ఆంజనేయుడివే అని. రే నిజంగా చెప్పు, నువ్వు రావణుడి దగ్గర నుంచి వచ్చిన రావణమాయివేనా అని. కాదమ్మా, నేను నిజంగా రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చినవాడినే. ఓ యథార్థాన్ని మర్చిపోకూడదు. దదౌ తస్మై పరం ప్రీత స్వనామాంకోపశోభితం అంగులీయమభిజ్ఞానం రాజపుత్ర్యా పరంతప. రామచంద్రుడు ఉంగరాన్ని ఆంజనేయుడికి ఇస్తూ మాట అన్నాడు. చిహ్రేన జనక ఆత్మజ, ఈ ఉంగరాన్ని చూపించు, రాముడి దాసుడివని నిన్ను నమ్ముతుంది, ఖచ్చితంగా మాట్లాడు అని. అది అవమానం అనిపించింది ఆంజనేయుడికి. నేను సీతమ్మని రాముదాసుని నమ్మింపజేసుకోవడం కోసం నీ ఉంగరాన్ని వాడాలా? అది ఆంజనేయుడి లక్షణం కాదు. సీతమ్మ నమ్మాక ఉంగరాన్ని చూపించాలి, అది ఆంజనేయుడి శక్తి. అందుకని ఉంగరాన్ని చూపించలా, ఉంగరాన్ని అలాగే ఉంచుకున్నాడు. ఉంచుకుని తనకి తాను, అమ్మా నన్ను ఎందుకమ్మా అలా నమ్మడం లేదు, నమ్మనురా, నువ్వు నిజంగా రామచంద్రుడి నుంచి వచ్చిన దూతవే అయితే, దాసుడివే అయితే నేను ఒకటి చెప్తాను, ఖచ్చితంగా సమాధానం చెప్తావా చెప్తాను. రాముడు ఎలా ఉంటాడు చెప్పు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. రాముడు కళ్ళున్నాయే, అవి కమలపత్రాల్లా విశాలంగా ఉంటాయి తల్లి. చంద్రుడైతే 15 రోజులు వికసి ఉదయిస్తాడు, 15 రోజులు ఉదయించడు, అప్పుడు పద్మాలు ముకుళించుకుపోతాయి. రాముడు నాడే కమలపత్రాలు అంటే 30 రోజుల పాటు సూర్యుడు వస్తాడు కాబట్టి నిరంతరం విప్పారిన కళ్ళు కలిగినవాడమ్మా, అలాంటివాడు నీ భర్త. సర్వసత్వ మనోహర, ఇది మహాద్భుత రహస్యం. లోకంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తికి ఆనందం కలుగుతుంది, పశువుకి పక్షికి వానరానికి వాటికి ఆనందం కలగదు. కాని రాముడు నాడే తల్లి, మనుషులందరికీ గొప్పవాడు ఎవరు అంటే రామచంద్రుడు మాత్రమే. అందుకనే అయోధ్య జనమంతా రామచంద్రుని రాకకి ఎదురు చూస్తూ ఉంటారు. మొత్తం ఉన్నటువంటి ఎలుగుబంట్లన్నిటికీ జాంబవంతుడు గొప్పవాడైతే జాంబవంతుణ్ణి ఆశీర్వదించేటటువంటి వాడు నీ రామచంద్రుడు. వానరాలన్నిటికీ కూడా ప్రభు అయినటువంటి వాడు సుగ్రీవుడైతే సుగ్రీవుణ్ణి కూడా ఆశీర్వదించేటటువంటి వాడు, అతడి మనసుని హరించినటువంటి వాడు నీ రామచంద్రుడు. పక్షులందరికీ కూడా సంపాతి గొప్పవాడైతే సంపాతికి కూడా మనోస్సుని హరించినటువంటి లక్షణం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. నిషాదులందరికీ గొప్పవాడు గుహుడైతే గుహుని యొక్క హృదయాన్ని కూడా హరించేసినటువంటి వాడు నీ భర్త అయినటువంటి రామచంద్రుడు. లోకంలో పశువులు పక్షులు ప్రాణులు వీరు వారు అనే భేదం లేకుండా అందరినీ ఆకర్షించగలిగిన మనసుని హరించగలిగిన శక్తి ఉన్నవాడమ్మా నీ భర్త. సర్వసత్వ మనోహర. తెలుగువారైనటువంటి స్వామివారు విదేశాల నుంచి పయాదేశాల నుంచి ఆదేశాల నుంచి సర్వభాష జనం నుంచి ఇంతమంది మనస్సుని ఎలా హరిస్తున్నారు.
సర్వసత్వ మనోహర, సామాన్యమైన అంశం కాదు. హృదయంలోకి అనుగ్రహ కిరణం పడితేనే వస్తాడు. శ్రీమద్ రామాయణంలో మారీచుడు మాట అన్నాడు, అసాధ్యమైన మాట. రాముని యొక్క బాణం అతడి గుండెకి తగలనంత వరకు రాముడి మీద ద్వేషమే. ఎప్పుడైతే రామచంద్రుని యొక్క బాణం మారీచుని యొక్క హృదయంలో గుచ్చుకుందో అక్కడి నుంచి రామ భక్తుడైపోయాడు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కిరణం ఒకసారి మన హృదయంలో పడాలి, పడితే ఇక విడిచిపోయే ప్రశ్న లేదు. మనందరం మారీచులమే. రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే, పుట్టుకతో రూపం మంచిది, హృదయం కూడా దక్షిణ, ఆలోచన కలిగినటువంటి అనుగ్రహ బుద్ధి. ఇదమ్మా ప్రసూత, పుట్టుకతో వచ్చిందే తప్ప మధ్యలో వచ్చింది కాదు తల్లి అని అద్భుతంగా చెప్పాడు. ఆవిడ ఆనందపడింది. నాయనా నాకు సంతోషంగా ఉందిరా, నిన్ను నేను నమ్మాను అంది. వెంటనే ఆ చేతిలో ఉంగరాన్ని పెట్టాడు, ఉంగరాన్ని చూపించాడు. ఆ ఉంగరాన్ని చూపించి, అమ్మా ప్రత్యయార్థం తవానీతం తినదత్తం మహాత్మన సమాశ్వశి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. రామచంద్రుని ఉంగరం చేతిలో పెట్టాను చూడమ్మా. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుకర విభూషణం. అరచేతిలో ఉంగరాన్ని పెట్టగానే సీతమ్మ పైనుంచి తీసుకుంది. గుర్తుంచుకోవాలి, అమ్మ చెయ్యి ఎప్పుడూ కిందుండదు, పైనే ఉంటుంది. అరచేతిలో ఆంజనేయుడు ఉంగరాన్ని పెట్టుకుంటే పైనుంచే అమ్మ తీసుకుంది తప్ప ఆంజనేయుడు పైనుంచి ఇస్తుంటే కింది నుంచి మాత్రం తీసుకోలేదు. అది అమ్మ లక్షణం. సంక్షిప్తీకరించి ఖచ్చితంగా 5 నిమిషాల్లో ముగిస్తాను. వెంటనే ఆంజనేయుడి దగ్గర ఆ ఉంగరాన్ని స్వీకరించినటువంటి అమ్మ ఆలోచించింది. ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని ఇక్కడికి దాటడానికి కారణం రామచంద్రుని తపశ్శక్తి నిండినటువంటి అంగుళీయకం. వాడి దగ్గర నుంచి ఈ అంగుళీయకాన్ని తీసుకుంటే మళ్లీ పిల్లవాడు అక్కడికి ఎలా వెడతాడు? తల్లి యొక్క ఆలోచన, దారిబత్యాలు అంటామే, ఇక్కడికి వచ్చాక ఖర్చు అయిపోతే మళ్లీ వెళ్లేందుకే ఉంటాయి. నాయనా నా చూడామణ్ణి తీసిస్తాను, తీసి పెడతావా? అమ్మా తప్పక, రాముడికి చూపించాలి కదా. ఆ చూడామణినిచ్చింది. దాంట్లో తన తపశ్శక్తి దాగుంది. అంటే ఏ రామచంద్రుని తపశ్శక్తి 100 యోజనాల సముద్రాన్ని ఆంజనేయుడంతటి వాణ్ణి దాటించడానికి ఉపయోగపడిందో అంతటి శక్తి మతి సీత కాబట్టే తన చూడామణితో ఆంజనేయుడిని అవతలికి దాటించగలుగుతున్నావిడ. రామచంద్రుడికి సీతమ్మకి ఈ శక్తిలో తేడా లేదు, అంతటి శక్తి మతి. ఒక్క మాట చెప్తానయ్యా, ఎక్కడో ఒక కాకి గిరగిరా తిరుగుతూ నా వక్షస్థలం మీద అలా ఒక గీరు గిరితే ఆ సన్ననైనటువంటి ఆ వక్షస్థలం మీద గీరిన ఘాటు కారణంగా రామచంద్రుని నుదుటి మీద బొట్టు పడింది, రక్తపు బొట్టు. క్రోధ తామ్రాక్షుడయ్యాడు ఆయన. బ్రహ్మాస్త్రాన్ని కాకి మీద విడిచాడు. కాకి ముల్లోకాలు తిరిగి మళ్లీ రామచంద్రుని పాదపద్మాలనే శరణ వేడింది. ఒకే ఒక్క మాట అడుగుతాను ఆంజనేయస్వామి, కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని విడిచినటువంటి ప్రభువుకి తన భార్య అయినటువంటి సీతమ్మని ఎవడో రావణుడు ఎత్తుకుపోతే ఇంతకాలం ఆ సీతమ్మ గురించి ఆలోచించాలనే అభిప్రాయం లేదా అని బోరున ఏడ్చింది ఆవిడ. అక్కడి నుంచి కథ కదిలింది కదిలింది కదిలింది. లంకలో ఉన్న రాక్షస జనాన్ని అందరినీ సంహరించడం సాగింది. ఆంజనేయస్వామి చివరికి రామచంద్రుడికి యథార్థమైన వృత్తాంతాన్ని చెప్పాలని అనుకున్నాడు. అనేకమైన విషయాలు చాలా చాలా ఉన్నాయి, పరమేశ్వరుడు మన్నించునుగాక. రాముని దగ్గరికి వెళ్లి సీతా వృత్తాంతాన్ని చెప్పడానికి ఆంజనేయుడు పూర్తిగా నమస్కరిస్తూ అక్కడ నిలబడి సీతమ్మని చూశాననే వార్తని చెప్పగానే రామచంద్రుడు ఆ వార్తను వింటూ బోరున ఏడిచాడు. లక్ష్మణుడు అన్నాడు, సీతమ్మ కనిపించిందనే వార్త విని సంతోషించగా దుఃఖిస్తున్నావేమిటని? ఏం లేదు, లోకంలో అయోధ్య నగరంలో ఎవరైనా ఒక ఆవు ఈనిందని చెప్తే శరీరం మీద ఎంతటి విలువైన కంకణం ఉన్నదో తీసి బహూకరించేవాడు. ఎవరింట్లో అయినా శుభకార్యం జరుగుతోందనే వార్త అయోధ్యలో చెప్పగానే మెడలో ఉన్న విలువైన హారాన్ని ఇచ్చేసేవాడు. ఎవరైనా ఒక శుభవార్త చెప్పారనగానే ఏదో ఒక బహుమతి ఇవ్వకుండా ఈనాటి వరకు ఎవరిని పంపించింది లేదు. ఇంతటి అద్భుతమైన నా భార్య కనిపించిందనే యథార్థాన్ని నాకే నువ్వు తెలియజేస్తే ఆంజనేయ స్వామి ఇచ్చేందుకు నా దగ్గర ఏమున్నదా అని చూస్తే శరీరం నిండుగా దర్భలు మాత్రమే ఉన్నాయే.
ఏమీ ఇయ్యలేనటువంటి సందర్భంలో ఇయ్యగలిగిన కానుక ఒక్కటే అని ఆంజనేయుణ్ణి దగ్గరకి తీసుకుని బిగియార కౌగిలించుకున్నాడు రామచంద్రుడు. అంతకు మించిన కానుకేమని ఆ రామచంద్రుని యొక్క కన్నీళ్లు ఆంజనేయుని భుజం మీద, ఆంజనేయుని ఆనంద బాష్పాలు ఈయన భుజం మీద పడుతుంటే ఆ ఉభయల ఆనంద బాష్పాలు మనందరినీ ఆనందింపచేయాలని, స్వామి యొక్క అనుగ్రహ కిరణ ప్రసారం సర్వకాలాలు ఉండాలని పరమేశ్వరుని యొక్క ఆకాంక్షల్ని మరోమారు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు. స్వస్తి ప్రజాభ్యః.

ఇంతవరకు మీరు శ్రీమద్ రామాయణంలోని సుందరాకాండ ఘట్టంపై డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారిచ్చిన చక్కని ప్రసంగాన్ని విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 23, 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పుట్టిన పండుగ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం సాయి ప్రేమయ్యే వేదసారము ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్. ఈ సుదినము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92వ పుట్టు పండుగ. పరమ పవిత్రమైన ఈ సందర్భంలో శ్రోతలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుతూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందిస్తున్న సాయి ప్రేమయే వేదసారము అన్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు మీకు స్వాగతం. స్వామి చిరకాల భక్తులు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అన్నట్లు, పుట్టుటయే ఎరుంగని ప్రభుండవు, పుట్టుటిదేమి స్వామి, నీ పుట్టుట మాపై కరుణ పుట్టుట కాదే, మహానుభావ, నీ పుట్టినరోజు వేదములు పుట్టినరోజు, ప్రశాంతి ధాత్రి కాల్వెట్టినరోజు, ప్రేమ సుఖపెట్టినరోజు సమస్త విశ్వమున్. ఎంత చక్కని మాటలవి! నిజమే, ఈ సకల చరాచర సృష్టిని కేవలం సంకల్పమాత్రమున పుట్టించిన ఆ పరమాత్మునికి పుట్టినరోజేమిటి? అది ఈ మానవాళిని ప్రేమతత్వం స్పృశించినరోజు. సకల జనులకు దారిచూపే దీపం వేదవాణి పుట్టినరోజు. పేర్లు ఎన్ని పెట్టినా, సందేశాలు ఏ రూపంలో ఉన్నా, ఈ భూమిపైకి అవతారం వచ్చినప్పుడు ఆ అవతార స్వరూపం, అవతారం చెప్పేది, ఆ అవతారం చేసేది అన్నీ కూడా వేదమే. చదువు రానివాడు దేవుడు అన్నా, భక్తుడు స్వామి అన్నా, జ్ఞాని పరమాత్మ అన్నా, విజ్ఞానవంతుడు శక్తి స్వరూపమన్నా, వీరందరూ చెప్పేది ఆ ఏకైక భగవత్తత్వం గురించే. అదే మనందరం దర్శించి స్పర్శించి సంభాషించి అనుభవిస్తున్న విశ్వ విరాట్ స్వరూపం మన సత్యసాయి భగవానుడు. ప్రాచీనమైన వేదములను తూలనాడకండి, అవి నా గురించిన సత్యాన్ని స్థిరపరుచుకొనటానికి మీకు అధికారికమైన ఆధారాలు. ఈ జగత్తును ఎవరు సృష్టి స్థితి లయలను గావించునో ఆ ఈశ్వరుని తెలుపునది వేదము. పరమాత్ముని ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదము. త్రికాలాలలో సత్యమును బోధించేది వేదము అంటూ భగవాన్ బాబావారు ఋషులకు మునులకు మహానుభావులకు మాత్రమే పరిమితమైన అనంతమైన వేదాలను స్వామి ఈనాడు సామాన్య మానవుని స్థాయికి బోధించారు. వాక్కుతో కూడుకున్నదంతా ఋగ్వేదము, మనస్సుతో కూడుకున్నదంతా యజుర్వేదము, ప్రాణముతో కూడి ఉన్నదంతా సామవేదము అంటూ వేదాలను ఆధ్యాత్మికతను మన అస్తిత్వాన్ని కలగలిపి సులువుగా వివరించారు మన బాబావారు. చివరికి స్వామిని వేదపురుషుడని కీర్తించినప్పుడు, మీరందరు కూడా ఆ వేదస్వరూపులే, అది తెలుపడానికే నేను వచ్చాను అన్న సత్యాన్ని వెల్లడి చేశారు. ఈనాటి మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భగవంతుడే వేదస్వరూపమని, ఆయన ప్రతి పలుకు అమృతవాణి అయిన వేదమని, స్వామి ప్రేమే వేదసారమని ఇలా అనేక విషయాలను మనం తెలుసుకోనున్నాం. ఇందులో ముందుగా శ్రోతలందరికీ సుపరిచితులు స్వామి చిరకాల భక్తులైన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు సత్యసాయి దైవాన్ని వేదస్వరూపంగా వర్ణించే ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
1: సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, సర్వదేవత అతీత స్వరూపమే కాదు, స్వామి నిజానికి వేదస్వరూపం. వేదము వాంగ్మయం కదా, వేదానికి స్వరూపం ఉంటుందా అని రాముడు వేదస్వరూపం అని వాల్మీకి చెప్పాడు. అంతేకాదు, సాకేతరాముడైనటువంటి శ్రీరామచంద్రుడు రుక్సామాకృతి యజుర్మూర్తి అన్నారు విశ్వనాథ వారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో. ఋగ్వేదము సామవేదము ఒక ఆకృతిగా వచ్చి, యజుర్వేదము ఒక స్వభావంగా వచ్చినటువంటి వేదమూర్తి శ్రీరామచంద్రుడు, త్రేతాయుగం నాటి మాట అది. సాకేతరామకాలం నుంచి సత్యసాయి రామకాలం వరకు కాల ప్రవాహం నడుస్తూనే ఉంది. ఈ నడకలో యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కదా జగద్గురువు యోగీశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక ప్రమాణం. ఆ ప్రమాణానికి అనుగుణంగా అనేకమైనటువంటి అవతారాలు ఈ లోకంలోకి వచ్చి ప్రధానంగా యోగభూమి, తపోభూమి, ధన్యభూమి, ధ్యానభూమి, పుణ్యభూమి, యజ్ఞభూమి అయినటువంటి ఈ వేదభూమి భారతదేశంలో అవతారమూర్తులని ఆహ్వానం చేస్తూనే ఉన్నది. కనుక అటువంటి మహాద్భుత అవతార ప్రవాహంలో ఆ పరంపరలో వచ్చినటువంటి పరిపూర్ణ మహావతారం భగవాన్ శ్రీ సత్యసాయి, అంటే మనందరికీ స్వామి. 1963 మొట్టమొదటిసారి స్వామి యజ్ఞం చేయించినప్పుడు, అంటే శ్రీకారం చుట్టినప్పుడు, ఇదేమిటిక్కడ, ఇది ఎలా జరుగుతుందని శంకాసంకులితమైనటువంటి మనస్సుతో వచ్చిన వారు కూడా ఆ వైభవాన్ని చూసి పరమానందాన్ని పొంది ఒక్క స్వామి మాత్రమే ఇది చేయగలరు, ఆయన యజ్ఞ పురుషుడే, ఆయన వేద పురుషుడే అనేటువంటి ఒక భావనతో అనేకమైనటువంటి సాహిత్య ప్రక్రియలతో స్వామిని అర్చన చేసుకున్నారు. కలిమాహాత్మ్యము వర్ధిపొంగినటు దికాండంబు మున్పన్, అంటే కలిమహత్యమంతా కూడా ఈ 5400 సంవత్సరాల నాటికే కూడా అన్ని దిక్కులను ముంచేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు శృతంబుల శృత్యుక్తుల ఊతగాగుని జగంబున్ వేగమయ్యెత్తి ఉజ్వల వేదోదిత ధర్మమార్గమును నిల్పంగా ప్రతిజ్ఞంకొనంగల ధీరుండు ఒక సత్యసాయి ప్రభువే కన్పట్టు ఇప్పట్టునన్ అంటూ ప్రమాణం చేశారు. అంటే వేదోఖిలో ధర్మమూలమని కదా, అసలు నిజానికి వేదము ధర్మమూలము, సర్వధర్మాలకి మూలమైనది వేదమైనట్లయితే ఈ రుక్సామాకృతిగా యజ్ఞమూర్తిగా గనక రాముడు వచ్చినట్లయితే మళ్లీ శ్రీరామచంద్ర అవతారం తర్వాత ఆ సామ వేద మూర్తిగా వచ్చినటువంటి రెండవ అవతారము ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన భగవద్గీతలో విస్పష్టంగా చెప్పాడు, వేదములలో సామవేదాన్ని నేను, పక్షులలో గరుడ పక్షిని నేను, ఇక మూడవది మాసములలో మార్గశిర మాసాన్ని నేను. మార్గశిరమన్నా మార్గశీర్షమన్నా ఒకటే కాబట్టి మార్గశీర్షము అంటే కాలము నేనే, సమస్త జీవరాశిని నేనే, అంతెందుకు వేదమే నేను అన్నాడు. ఆ సామవేదము రూపమై వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలా వైభవంతో ప్రారంభమైనటువంటి శ్రీకృష్ణ అవతారం జగద్గురు స్థాయిలో తనను తాను ఆవిష్కరించుకుని భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించి అది పూర్ణమైనటువంటి అవతారమూర్తిగా మనకి అనుభవంలోకి వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఈ పరంపరలోనే రామకృష్ణ అవతారాల తర్వాత ఆ స్థాయిలో వచ్చినటువంటి పరిపూర్ణ అవతారం సత్యసాయి భగవానుడు. అందుకనే వేద విద్వన్ మహాసభను ప్రారంభించినప్పుడు వేద ఉద్ధరణ మొట్టమొదటిది, దాని ద్వారా ధర్మరక్షణ, తద్వారా విద్వత్ పరిపోషణ. చూడండి ఆ క్రమం ఎంత అద్భుతంగా చెప్పారు. ముందు వేదం రక్షించబడాలి, ఉద్ధరింపబడాలి, అది ఎక్కడో మూల ఉండిపోకూడదు, పుస్తకాలలో 4-5 మనుషుల మస్తిష్కాలలో ఉండిపోకూడదు. వేదము ఈ ప్రపంచాన్ని నడిపించాలి, అది చేతోభూతమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి చైతన్య శక్తిగా స్వామి దానిని వర్ణిస్తూ, అయితే వేదహితమైనటువంటి మాట ఏది, సత్యం వద ధర్మం చర అన్నటువంటి ఆ రెండింటిని ఆధారం చేసుకుని సత్యసాయి భగవానుడు ఒక సేవా ఆర్గనైజేషన్ కి రూపకల్పన చేశారు. అంటే ఈ సంస్థ ద్వారా జరిగే ఏ పనైనా కూడా అది వేదహితమై ఉండాలి, ఆ వేదం ఉద్ధరింపబడాలి. వేదం ఉద్ధరింపబడటం అంటే వేదం అన్ని వేళలా అనబడాలి, వినబడాలి, వేదంలో దాగి ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములన్నీ కూడా జగత్తుకి అందాలి, వీటన్నింటినీ కూడా సాకల్యంగా చేసుకుని తాను సంచరించినటువంటి అవనీ సంచారంలో 86 సుమారు 72 వరకు కూడా పూర్ణంగా వేదోద్ధరణ కోసమే స్వామి తమ మహదాశీర్వచనాన్ని ప్రపంచానికి అందించారు. ఇక యజ్ఞం ఎందుకు చేయించారు, వేదపురుషుడు ఆయనే, వేదపురుషుడు ఆయనే వేదమాత, అసలు యజ్ఞమే స్వామి. యజ్ఞము అంటే సత్కర్మ అని అర్థం, అది ఒక అర్థం. రెండవ అర్థం యజ్ఞము అంటే త్యాగము అని ఒక అర్థం. మనందరం కూడా ఆనంద పిపాసులం మాత్రమే కాదు, ఆనంద స్వభావులం. మానవుడికి ఏం కావాలి కడగా అని అడిగితే ఆనందం కావాలి. ఆనందం ఎందుకు కావాలి అంటే, మానవుడు ఆనంద స్వరూపుడు గనక తన స్వరూపాన్ని తన మూలాన్ని తనంతట తాను వెతుక్కుని వెళ్లాలి గనక, ఆ వెతుక్కునేటువంటి ప్రయత్నంలో అనేకమైనటువంటి కర్మ భక్తి జ్ఞాన యోగాల అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి గనక పరిపూర్ణమైనటువంటి ఒక అవతారమూర్తి ఏం చెయ్యాలో దానిని మాత్రమే స్వామి చేస్తూ ఈ యజ్ఞమంటే త్యాగమని, ఎందుకని నా కర్మణాన ప్రజయాన ధనీన త్యాగేన ఇక అమృతత్వమాన శుభని కదా, అంటే సత్కర్మల వలన గాని నా కర్మణ నా ప్రజయ ఈ లోకం చేత గాని లేక అనేకమైనటువంటి వ్యక్తులతో మనకున్న పరిచయాలు కాని మనం చేసేటువంటి అనేకమైనటువంటి ధార్మిక కార్మికమైనటువంటి కార్యకలాపాల వలన కాని మానవుడు అమృతపుత్రుడు కాడు. త్యాగేనైక అమృతత్వమాన శుభు, త్యాగం చెయ్యాలి. త్యాగం వలన మరణించిన తర్వాత కూడా జీవుడు జీవిస్తాడు, ఇది వేద ప్రమాణం. ఈ వేద ప్రమాణమైనటువంటి మాటకి అనుగుణంగానే స్వామి యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ ఆనందం కావాలి అంటే జీవుడు కలియుగంలో అన్నగత ప్రాణి గనక అన్నం కావాలి. అన్నం కావాలి, అన్నం పుట్టాలి అంటే వర్షం కురవాలి. వర్షం కురవాలి అంటే వరుణదేవుణ్ణి ఉపాసన చేయాలి. ఆ ఉపాసనా మార్గం ఏమిటి అని గనక ఆలోచించినట్లయితే యజ్ఞమే ఉపాసనా మార్గం. యజ్ఞానికి తత్సమానమైనటువంటి ఒక అర్థం ఏమిటంటే మహత్తర త్యాగం. ఏ యజ్ఞం చేయండి, కడగా పూర్ణాహుతి చేస్తాం. పూర్ణాహుతి అంటే ఏమిటి, ఇంత యజ్ఞము నా చేత చేయించినటువంటి యజ్ఞ పురుషుడైనటువంటి ఓ స్వామి, మళ్లీ దీని వలన కలిగేటువంటి ఫలాన్ని మళ్లీ నీకే సమర్పిస్తున్నాను. ఎందుకంటే వస్తువులు నువ్వు, హవిస్సులు నీవు. మనం ఎప్పుడు చదువుతాం, బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన. ఇది బ్రహ్మము కానిదంటూ లేదు. యజ్ఞము బ్రహ్మము, హవిస్సులు బ్రహ్మము, దాని వలన వచ్చేటువంటి కలిగేటువంటి అనేకానేక ఫలితాలన్నీ కూడా బ్రహ్మమేనని, బ్రహ్మము పదార్థముగా కనిపించినప్పటికీ నిజానికి పదార్థము బ్రహ్మమే. కనుక ఈ పదార్థము పారమార్థికమైనటువంటి యజ్ఞం ద్వారా మళ్లీ పరమేశ్వరుడికి సమర్పించి యథార్థం వైపు జీవుడు నడవాలి గనక ఈ యజ్ఞము వేదానికి ఒక కర్మస్వరూపం అది. అందుకనే యజుర్మూర్తి అన్నారు. మూర్తి అంటే బొమ్మ అని అర్థం. స్వభావము సమగానం అది పాట. దాని యందు దాగినటువంటి అంతఃశక్తి రుక్శక్తి అంటే మాట. యజ్ఞము ఆట అంటే పాట మాట ఆట, అదే సామ రుక్ యజుహు యజ్ఞం. అందుకని వేదాలన్నీ కూడా వేదత్రయీ లేదా వేద విద్యని త్రయీ విద్యగా మనం భావన చేశాం గనక స్వామి ఈ పరిపూర్ణమైనటువంటి అవతారమూర్తి గనకనే ఈ లోకంలో ఇదిగో ఈ వేదం ద్వారా సర్వ జగత్తుకి కూడా శాంతి కలగాలి అని మనందరి చేత యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనేట్లుగా చేసి, యజ్ఞంలో పాల్గొన్నా, యజ్ఞవాటికలో కూర్చున్నా, ఆ వేదమంత్రాలు విన్నా, అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాలు కంటితో చూసినా, మనసుతో అనుభవించినా, హృదయంలో ఆనందించినా, అది పరమోన్నతమైనటువంటి బ్రహ్మానంద పదలబ్ధిని కలిగిస్తుంది గనక, అది పరమానందదాయని గనక యజ్ఞ పురుషుడైనటువంటి స్వామి వేద స్వరూపంగా మనం భావన చేయాలి. కేవలం పాంచభౌతికమైనటువంటి దేహంతో కరచరణాది అవయవాలతో ఒక రోజున పుట్టి ఒక రోజున దేహం విడిచిన స్వామి కాదు. అది మన కంటికి కనిపించినటువంటి వస్తువు. కానీ సద్వస్తువు ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైనటువంటి మహా అవతారం గనకనే. ఆనాడు 80 సంవత్సరాల నాటి మాట ఇది. ఏ రకమైనటువంటి అవకాశం లేనటువంటి పుట్టపర్తి ప్రాంతంలో స్వామి ఈ 1963 విద్వన్మహాసభని యజ్ఞాన్ని ప్రారంభం చేసి సమస్త మానవాళికి కూడా యజ్ఞము దాని ఫలితము, వేదము దాని పరిరక్షణ, వేదము దాని ఉద్ధారణ, తద్వారా వేదం చదువుకున్న వారందరూ ఎవరైతే ఉన్నారో, విద్వద్వరులు ఎవరైతే ఉన్నారో, ఎవరు బ్రహ్మమును ఎరగటానికి ప్రయత్నిస్తూ వెళ్లవేస్తున్నారో, పఠిస్తున్నారో, స్వాధ్యాయం చేస్తున్నారో, సన్మార్గంలో నడుస్తూ నడిపిస్తున్నారో, ఈ వేదోద్ధరణమైనటువంటి ధర్మ భావనా భూమికని ప్రపంచానికి మనకు అందించారు స్వామి. అందుకనే వేదము అంటే జ్ఞానము అని కూడా ఒక అర్థం. వేదము అంటే జ్ఞానం. జ్ఞానము అంటే ఏది జ్ఞానము? శాస్త్రజ్ఞానం జ్ఞానం కాదు, అది కేవలం విజ్ఞాన భూమిక మాత్రమే. జ్ఞానము అంటే తనను తాను ఎరుగు ఎరుక. ఇది ఆత్మవిచార మార్గంలో కడగా కట్టకడగా అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలయ్యే యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము ఆంతరంగికమైనటువంటి ఆత్మని ఎరిగేటువంటి దిశగా జీవుడు నిరంతరము కూడా ప్రతి కర్మని కూడా ఒక యజ్ఞంగా భావించాలి. కర్మలన్నీ యజ్ఞాలే. ఆ కర్మలన్నీ కూడా లోకహితం కోసం చేయాలి, జగద్రక్షణ కోసం చేయాలి, జగత్శాంతి కోసం చేయాలి. అందుకనే ఒక ప్రమాణాన్ని ఇచ్చారు స్వామి, సమస్త లోకాః సుఖినో భవంతు. ఎట్లా అవుతుంది? ఇది మంగళాశాసనమా, ఆశీర్వచనమా, ఆశంసనమా, ఆకాంక్ష? విచారణ గనక చేసినట్లయితే అన్నీ కలపగా వచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి ఒక మానసిక స్పందనే సమస్త లోకా సుఖినో భవంతు. ఆ సమస్త లోకాలు అంటే 14 లోకాలు మానవ దేహంలోనే బ్రహ్మరంధ్రంతో మొదలై కరచరణాది అవయవాలు, నేత్రాంచలాలు, పెదవులు, చెవులు అంటే సర్వ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అధిష్టాతైనటువంటి మనస్సు, వీటన్నింటినీ నడిపించేటువంటి ఆత్మ దేహమునందే ఉన్నది కాబట్టి ఈ సమస్త లోకాలు ఉన్నటువంటి ఈ మానవుడు 14 లోకాలలో 14వదైనటువంటి కింపురుష లోకం అని ఉంది. అది స్పర్శాలోకం. దానిలో వాత్సల్యం ఉంది, అనుభూతి ఉంది, ఆదరణ ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, రాగం ఉంది, అభిమానం ఉంది, అన్ని కలబోసుకున్నటువంటి ఆ 14వ లోకం కనపడనిది. అది స్పర్శాలోకం. ఈ స్పర్శ మంత్రం ద్వారా, తంత్రం ద్వారా, యంత్రం ద్వారా, దేహం ద్వారా, భావన ద్వారా, ఒక సంకల్పం ద్వారా, లోపల కలిగేటువంటి ఒక మంగళ శాసనం ద్వారా ఇవన్నీ కూడా ఈ జగత్తుకి అందాలి గనక. ఈ అందాలి అంటే ఈ మాటలన్నీ ఎక్కడివి? ఋగ్వేదమే. అందుకనే స్వామి మాటలు. ఒకనాడు ఒకరు ఎవరో నన్ను అడిగారు. ఏమడిగారంటే, స్వామి మనకి రోజు దర్శనం ఇవ్వటానికి వస్తారు కదా, కేవలం ఆ రూపాన్ని దర్శనం చేసుకుని ఆనందపట్టమేనా? ఏదో మాట్లాడారు, నన్ను పలకరించారు, లేకపోతే నాకు పాదనమస్కారం ఇచ్చారని ఆనందపడి అక్కడ ఆగిపోవటమేనా? కానీ మీరు స్వామిని చూసినప్పుడు మీకు కలిగేటువంటి అనుభూతి ఏమిటి అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నవ్వులు పూచినట్లు, పసిపాపలు నవ్వినట్లు, తల్లులు చూచినట్లు, తలపులు చదివినట్లు, హంసలు నడిచినట్లు, పరమహంసలు నడిపినట్లు, దండపాణిని మార్కొన కోదండపాణియే శరణన్న సత్యసాయి వాక్కు సతతము రుక్కు. రుక్కు అంటే ఋగ్వేదం. అంటే స్వామి నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఋగ్వేదమే మాట. తర్వాత సామగాన లోలుడు, సామగాన ప్రియుడు, సామగానమే తానైనటువంటి స్వామి, ఆ స్వామి ఆవరణంలోకి రాని సంగీత కళాకారుడు లేడు. స్వామిని మహదానందపరచగలిగినటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తి వేదానికున్నది, వేదాంగమైనటువంటి గాన కళకి ఉన్నది గనక మహాగాయకులందరూ కూడా స్వామి దగ్గరకు వచ్చి తమ కళా వైదుష్యాన్ని ప్రదర్శించి వేదస్వరూపమైనటువంటి స్వామికి కైంకర్యం చేసుకున్నారు. వారంతా లోకరీతిలో మహోన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కినవారే. కానీ స్వామి సంస్పర్శ కావాలి, స్వామి దర్శనం కావాలి, స్వామితో సంభాషణ జరగాలి. స్వామి యొక్క దివ్య మంగళ ఆకృతి ఏదైతే కరుణాపూర్ణ సుధాబ్ది అయినటువంటి సాయిరామచంద్రుడి యొక్క దర్శనం కోసమై వారంతా వచ్చి గానకళా వైదుష్యంతో ఆ సామగానంతో, సామవేదంతో, మళ్లీ సామవేదమూర్తిని, సామగానమూర్తిని వాళ్లు అభిషేకించుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. అందుకనే కళా కళా కలన, కలన అంటే వస్తువు. దేశకాల కరణ వైచిత్ర్య చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. దేశము, కాలము, కలన అంటే వస్తువు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏర్పడినవి. ఇవంతా పరమేశ్వరుడి యొక్క భావనలో నుంచి, సృష్టిలో నుంచి, ఒక పరమార్థమైన ఆనంద రేఖలో నుంచి వెలుగు చూచినవి గనక ఇదంతా కూడా వేద ప్రసారంగా మనం భావించాలి. వేదానికున్నటువంటి 360 డిగ్రీలు లేదా సహస్ర ముఖాలుగా మనకి అనుభవ రససిద్ధం కావాలి గనక అటువంటి దానిని తన ఒక్క 5 అడుగుల 3 అంగుళాల పాంచభౌతిక దేహంలో ఒక సత్య శివసుందరాత్మకమైనటువంటి భావనాస్థితిలో ఒక మంగళాకృతిగా, దివ్యాకృతిగా, ప్రేమాకృతిగా సత్యసాయి భగవానుడు ఆ సామగానాన్ని, సామవేదాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు, వేదోఖిలో ధర్మమూలం అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం. అంటే ఆయన ధర్మాన్ని రక్షించాడు, ధర్మాన్ని ఆచరించాడు, అధర్మాన్ని శిక్షించాడు. ఇక్కడ కలియుగానికి వచ్చేప్పటికీ సత్యసాయి భగవానుడు శ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస సమస్తము కూడా, అందుకనే ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణు అంత్యే దేవసదాశివ శ్వాసత్రయ స్వరూపాయ సత్యసాయీశ నమోస్తుతే అంటాం. అది శ్వాసత్రయీ, శ్వాస అంటే వేదం. ఆ వేదంలో నుంచే నాదం వస్తుంది, ఆ నాదంలో నుంచే సంగీతం ఆవిర్భవిస్తుంది. నాదము వేరు, సంగీతం వేరు. అందుకనే శంకర భగవత్పాదులు అంటారు, సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. 125,000 లయయోగాలున్నాయి, అందులో నాదానుసంధాన యోగమే అత్యుత్తమమైనది. అది జీవుణ్ణి దేవుణ్ణి కలిపేది. అక్కడ దేవుడు అంటే ఆత్మానర్థం. ఇక్కడ వేదము అంటే కడగా జ్ఞానము అని ఎట్లా అనుకున్నామో, వేదము అంటే యజ్ఞం ఎట్లా అనుకున్నామో, వేదము అంటే శ్వాస అని ఎట్లా అనుకున్నామో, వేదము అంటే నిజానికి ఆత్మే. ఈ ఆత్మస్వరూపమైనటువంటి ఈ భావనాస్థితిని మనం చక్కగా అర్థం చేసుకోవాలి గనక ఈ సామ వేదము కళ కళ కలన వీటన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి. ఇక రుక్ మాట, సత్యం వద, సత్యమే చెప్పాలి. సత్యము అంటే కాలాద్యవిచ్ఛిన్నమైనటువంటిది. ఆత్మ నిత్యము కాలాద్యవిచ్ఛిన్నము అపరిణామ ప్రాప్తమది అప్రమేయం అది అచ్చ తెలివి. ఆ అచ్చ తెలివి ఏదైతే ఉన్నదో అది సత్యము. ఆ సత్యము అనేటువంటిది శివ భావనలో శివాత్మకమైనటువంటి ఒక దీనిలో 32 నామాలు ఉన్నాయి శివుడి అంశాలు. అందులో సత్ ఒకటి, మాహేశ్వరము ఒకటి, రుద్రుడు ఒకటి, శివ ఒకటి. వీటన్నింటినీ ఒక్కసారి మనం సత్యసాయి భగవాను గనక మనసులో ఒక్క భావన చేసి ఊహించి ధ్యానించి సంకల్పించి సంభావించినట్లయితే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అందుకనే స్వామి, నాకంటే ముందు వచ్చిన ఏ సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకించటానికి కాని, కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించటానికి గాని నేను రాలేదు. ఏది సనాతనమై ఉన్నదో, ఆర్షమై ఉన్నదో, భారతీయమై ఉన్నదో, పరిపూర్ణమై ఉన్నదో, ధర్మబద్ధమై ఉన్నదో, ధర్మ కర్మ ఆచరణయుక్తమై ఉన్నదో, అటువంటి దానిని ఈ ప్రపంచానికి నేను బోధ చేయటానికి వచ్చాను. అహం సత్యబోధక అన్నారు. అంటే ఆ సత్యము అంటే ఏది ఆత్మవిచారమే, ఏది కాలానికి లొంగదో, కొంగదో, పొంగదో, లొంగదో, అటువంటి ఆత్మవిచార మార్గం. కాబట్టి యజుహు అనబడే రుక్ అనేటువంటి మాటని సత్యం వద. మరి ధర్మం చర, చర అంటే నడవటం, చరించటం, ధర్మ మార్గంలో చరించాలి. ఇది వేదవాక్యది. ఈ ధర్మ మార్గంలో ఎలా చరించాలో 86 సంవత్సరాలు మనకి స్వామి తన అవతార ప్రకటన రోజు నుంచి సర్వ ప్రపంచానికి కూడా బహుముఖీనంగా శతముఖీనంగా ఆవిష్కరించి, ఇది ధర్మం అంటే వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం. అందుకనే సంఘనీతి, పాపభీతి, దైవ ప్రీతి ఈ మాటలన్నీ మనకు పరిచయం అయినాయి గనక ఇవన్నీ కూడా ఋగ్వేదం నుంచి స్వామి మన కోసం అచ్చ తెలుగులో చెప్పినటువంటి వేదోక్తములు. కాబట్టి ఈ ఋక్ స్వరూపము ఏదైతే ఉన్నదో ఋగ్వేద స్వరూపము కూడా స్వామి గనక గానము ద్వారా, కళా స్వరూపాల ద్వారా, సామగానము సామ ప్రియత్వము ద్వారా, నిత్య నాదానుసంధానం ద్వారా, ఒక స్థాయిలో సంకీర్తన ద్వారా, ఒకచోట భజన ద్వారా, అందుకనే స్వామి మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అని భజన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి స్వామి తన యందు ఉన్నటువంటి తానైనటువంటి ఒక సామవేదాన్ని అట్లా ఆవిష్కరించారు. కనుక ఈవేళ మనం ఒక భజన చేస్తున్నాము అంటే సామవేదం చదివినట్లే, ఒక మంచి మాట అనగలుగుతున్నాము అంటేది ఋగ్వేదాన్ని మనం ఆచరిస్తున్నట్లే. కనుక కర్మ ధర్మంచర, ఈ కర్మల ద్వారా మనం అనేకమైనటువంటి మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు మనకు వస్తాయి. అయితే ఆ ఫలితాలు మన దగ్గరే ఉంచుకోవాలా, అక్కరలేదా అంటే ప్రపంచానికి ఇచ్చేసేయాలి. ఎందుకంటే ప్రౌఢ ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురు స్వశిష్య బోధయా తత్సత్యం ఆశ్రితావన్. తాను పొందినటువంటి ఒక అనుభూతిని, ఆధ్యాత్మిక అనుభూతిని తనయందే దాచుకొనక ఈ ప్రపంచానికి ఇవ్వవలసి ఉంటుంది అనేటువంటి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాటకి అనుగుణంగా స్వామి త్యాగం త్యాగం త్యాగం త్యాగం ఇదే మాట చెప్పారు. ఆ త్యాగం చేస్తూ వెళ్ళండి, మీ వెనక సర్వశక్తులు నడిచి వస్తాయి. ఇది ఒక రుక్కు, సత్యసాయి వాక్కు సతతమ్ము రుక్కు అది. ఒకసారి అన్నారు, శివరాత్రి నాడు నా నోట వెలువడేటువంటి శివలింగాన్ని చూసి అబ్బురపడకండి. అది మాత్రమే కాదు, నా నోటి నుంచి వెలువడేటువంటి ప్రతి మాట ఒక్కొక్క శివలింగమై భాసిస్తుంది అన్నారు. కాబట్టి స్వామి మాటలన్నీ కూడా ఋగ్వేదం, స్వామి ఆలోచనలన్నీ కూడా సామవేదం. ఇక మూడవదైనటువంటి ఈ కర్మ, ధర్మ మార్గంలో నడవటం, నడిపించటం, అనటం, అనిపించటం, చెప్పిందే చేయగలగటం, చేయగలిగిందే చెప్పగలగటం, వీటన్నింటినీ కూడా సమన్వయం చేసి జీవుడి యందున్నటువంటి అహంకార ప్రవృత్తిని నిర్మూలన చేసి ఆ అహాన్ని మమకారాన్ని తగ్గించి లేదా తొలగించి మానవుణ్ణి సముదీర్ణమైనటువంటి మహోత్కృష్ట స్థాయికి తీసుకువెళ్లారు కనుకనే సత్యసాయి భగవానుడు ఎవరు అని మనను గనక ప్రశ్నించినట్లయితే, వేదము ఒక పురుష రూపాన్ని తీసుకున్నట్లయితే అది స్వామి. వేదమే గనక స్త్రీమూర్తిగా శక్తి స్వరూపిణి గనక అయినట్లయితే వేదమాత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఇంతేకాదు, ఈ వేదము త్రయీ విద్య కాబట్టి సామ, రుక్, యజుహు ఈ మూడు వేదాల యొక్క ఒక చలనమే, సంచలనమే, సంచారమే, విచారణే, తారణే, కారణమే, సమస్తము కూడా స్వామి అవుతున్నారు గనక భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అనేటువంటి మన స్వామి ఈ ప్రపంచాన్ని వేదమూర్తిగా మనకు ఆవిష్కరించి మహత్తరమైనటువంటి దర్శనాన్ని ఇచ్చారు. అంతేకాదు, స్వామి రాగ భావన వలన కలిగేటువంటి రోగాన్ని, జన్మల వలన కలిగేటువంటి భవరోగాన్ని రెండింటినీ కూడా నిర్మూలించినటువంటి భవరోగ వైద్యనాథుడు సత్యసాయి భగవానుడు. ఈ భవరోగ వైద్యనాథత్వం ఎక్కడి నుంచి ఉన్నది అంటే మళ్లీ యజుర్వేదంలో ఉన్నది. ఈ వేద పురుషుడైనటువంటి స్వామి ఈ లోకంలోకొచ్చి వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయటంలోనే ఆ వైద్యనాథుడు వచ్చాడనమాట. అట్లాగే వేదమే తాను గనక విద్యారంగాన్ని ఒకవైపు, వైద్యరంగాన్ని మరొక వైపు, రెండింటినీ కూడా సమన్వయం చేస్తూ మానవుడు తన జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి ఆనందతారక స్థితిలో సంచారం చేయించటానికి ఏం చేయాలో దానిని చేసి మనకు బోధించి, ప్రతిపాదించి, నడిపించి, తద్వారా కలిగేటువంటి ఆనందానుభూతిని మనకు మిగిల్చి పరిపూర్ణమైనటువంటి మహత్తర త్యాగం చేశారు. అట్లాగే న కర్మణాన ప్రజయా ఇందాక అనుకున్నాం, చాగేనైక అమృతత్వమానశుహు. కలియుగంలో ఇన్ని ఆలోచనలకి, ఇన్ని మంచి మాటలకి, ఇన్ని భావనలకి, ఈ వేదహితమైనటువంటి విహిత కర్మలకి నెమ్మదిగా స్థానం తరిగిపోయి తగ్గిపోతూ ఉన్నది గనక అట్లా కాకుండా ఎప్పటికప్పుడు జీవుడు ఈ వేదోద్ధరణ చేయాలి. అంటే వేదోద్ధరణ అనేటువంటి పదం ఏంటంటే, వేదాలను మనం ఉద్ధరించలేము, వేదాలు మనల్ని ఉద్ధరిస్తాయి. ఎప్పుడు ఉద్ధరిస్తాయి? చెట్టు నీడన ఉంటే ఆ నీడ మనని కాపాడుతుంది. అట్లాగే వేదము అనేటువంటి అద్భుత కల్పవృక్షమో అశ్వత్థ వృక్షమో అక్కడికి వెళ్లి గనక కాసేపు సేద తీరినట్లయితే దైహిక, మానసిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి స్థాయిలలో ఏర్పడేటువంటి అనేకానేకమైనటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయి మనకు అచ్చమైన, స్వచ్ఛమైనటువంటి, యథాపూర్వమైనటువంటి ఒక పూర్ణ జీవితం మనకి అనుభవంలోకి వస్తుంది గనక సత్యసాయి భగవానుడు మనకి ఒక సంస్థ ద్వారా, మనందరికీ కూడా ప్రపంచ వ్యాప్తం చేసి ఆ సంస్థ ద్వారా మనకు బోధించినటువంటి మాట ఒక్కటే, సర్వలోకాలను ప్రేమించండి, సర్వజీవులను ప్రేమించండి. అక్కడ నావారు, తనవారు, పెరవారు, ఎడవారు లేరే లేరు. ఉన్నదంతా ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మ, ఏకమేవా అద్వితీయం. అందుకనే చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, జీవులన్నీయు బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, పుట్టించున్నది బ్రహ్మ, పోషించున్నది బ్రహ్మ, గిట్టించున్నది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, సర్వమును తెలియ ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అని ఆ బ్రహ్మత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, అతీంద్రియమైనటువంటి ఒక మహా చిచ్చక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేసి, ఇదిగో దీని ద్వారా వేదోద్ధరణ చేయండి, వేదం ద్వారా ఉద్ధరింపబడండి, దాని అర్థమది. అట్లాగే ధర్మోద్ధరణ, ధర్మాన్ని మనం ఆచరించాలి. ఏ ధర్మం, ఇందాక చెప్పుకున్న అనేకమైన స్థాయిలలో ధర్మాన్ని గనక మనం చేస్తూ వెళ్లినట్లయితే సమాజం నెమ్మదిగా రూపాంతరీకరణం చెంది ఒక ఆరోగ్యకరమైన, ఆయుష్మంతమైన, ఆధ్యాత్మికమయమైన, భక్తిబంధురమైనటువంటి, జ్ఞానవంతమైనటువంటి ఒక సమాజ నిర్మాణం జరుగుతుంది గనక మనం ధర్మ మార్గంలో నడవాలి. అందుకనే సత్యసాయి భగవానుడు అవతరించనేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగునేడు. స్వామి దైవం గనకనే ఇవాళ తెలుగులో స్వామి ఎన్ని ఉపన్యాసాలు పరమోద్భుతమైనటువంటివన్నీ ఇచ్చారు. ఏ రకమైనటువంటి సంశయం లేకుండా సత్యం వదా, సత్యం మీ మాట సత్యమై ఉండాలి, అది స్వచ్ఛమై ఉండాలి, అది అచ్చమై ఉండాలి, అది వేదహితమై ఉండాలి, దానికి పేదరికం ఉండకూడదు, దానికి బలం ఉండాలి, ఆ వాక్శక్తి ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, వాగ్విభూతి ఉండాలి, వాగ్విలాసం ఉండాలి. ఈ మాటలన్నీ కూడా ఋగ్వేద స్వరూపమైన స్వామి నోటి నుంచి వెలువడినటువంటి మాటలు గనక వాటిని మనం పునః పునః ఇవాళ స్వామి 92వ జన్మదిన సంభ్రమ వేళలో ఇవాళ వేదమూర్తిగా, వేద స్వరూపంగా, వేదపూర్ణుడుగా, వేద పురుషుడుగా, వేదమాతగా, వేదమే తానుగా సంభావించేటువంటి దివ్య భావన గరిమలో మనందరం కూడా సర్వ వేదములయుందన్నటువంటి అనేకమైనటువంటి విజ్ఞాన కోణాలని కూడా, అంటే సైన్స్ పరమైనటువంటి భావనని, అది పదార్థానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దానిని కూడా, దాని యందు కూడా బ్రహ్మమును చూడగలిగినటువంటి స్థాయిని మనం సంపాదించుకోవాలి. తద్వారా ఈ సమస్త జగత్తుకి కూడా ఇవాళ నుంచి మళ్లీ ప్రతి క్షణము కూడా స్వామి మన అందరి యందు ఉండి, వారు ఎలాగూ ఉన్నారు, ఉండి మహోన్నతమైనటువంటి ఒక స్ఫూర్తితో, ఒక భావన గరిమతో మనల్ని మన స్వస్థానం వైపు నడిపించాలని స్వామిని మనస వచస శిరస ప్రార్థన చేస్తూ, స్వామి దివ్యానుగ్రహ స్ఫూర్తి మన అందరి యందు కలుగుగాక. అందుకనే మనం మాత్రమే కాక ఈ వేదోద్ధరణలో, ధర్మోద్ధరణలో, విద్వత్ పోషణలో, అంటే వేదము చదువుకున్నవాడు, వేదార్థం చెప్పగలిగినవాడు, వేదభాష్యం చెప్పేటువంటి వాడు, నిత్యానుష్ఠానం చేసేవాడు, ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అనంటూ జీవితాన్ని గడిపేవాడు, వేదమే తానుగా, తానే వేదంగా నిలకడ చెందే ప్రయత్నం చేసేటువంటి ఆ విద్వత్ పోషణలు కూడా మన సంపాదనలో, మన ఐశ్వర్యంలో ఒక్క పర్సెంట్ వేదోద్ధరణ కోసం, విద్వత్ పోషణ కోసం, అంటే సంవత్సరానికి కనీసం మన శక్తిని బట్టి ఒక్క వ్యక్తినైనా మనం గనక గౌరవించగలిగినట్లయితే అది వేద స్వరూపమైనటువంటి స్వామికి మనం ఘటించేటువంటి ఒక దివ్యాంజలిగా, ప్రేమాంజలిగా, వేదాంజలిగా నేను భావన చేస్తూ ఈ మహాసన్మంగళ వేళ సమస్త సృష్టి, సర్వలోకాలు, సమస్త లోకాలు స్వామి యొక్క అనుగ్రహానికి ప్రాప్తమై యోగ్యమై దాని యందు ఒక నవ్య భవ్యమైనటువంటి దివ్య భావనాస్థితిలో నిలకడ చెంది సమస్త మానవాళి కూడా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నటువంటి దివ్య భావనలో మన జీవితాలన్నీ చక్కగా వెలిగిపోవుగాక. సత్యసాయి పదపద్మాధీన చేతస్కులమైనటువంటి మనకు అన్ని వేళలా మన తలపునందు, మన మాటయందు, మన చూపుయందు, సర్వాణువులయందు స్వామి యొక్క దివ్య భావన మనకు అన్ని వేళలా ఒక ప్రేరణ కలిగించుగాక. అటువంటి యోగాన్ని, శక్తిని స్వామి దివ్యానుగ్రహ వృష్టిగా అందరిపై కురిపించుగాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
0: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ, ఎంతో చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించిన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. స్వామి ఒకసారి అన్నారు, ఈ విశ్వమునందు నాకెంత ప్రేమయో, వేదమునందును నాకంతయే ప్రేమ, రెండును నా స్వరూపములే కదా, నా కార్యము కేవలం భక్తరక్షణయేగాక విద్వత్ పోషణమును, వేదరక్షణమును కూడయని నమ్ముడు అని. నిజమే కదా, ఒక్కసారి ఆలోచించినట్లయితే మనం దశావతారాలుగా చెప్పుకునే మత్స్య కూర్మ వరాహావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతారం ప్రత్యేకంగా వేదరక్షణకై వచ్చినదే. మరి అంతటి విలువైన వేదాల గొప్పతనం, వాటిని ఉల్లంఘిస్తే వచ్చే పరిణామాలు, ప్రతి అవతారం వేదపోషణ, వేదరక్షణ, విద్వత్ పోషణ ఎలా కావిస్తాయి అన్న విషయాలను స్వామి అనంతపురం కళాశాలలో తెలుగు సంస్కృత భాషా విభాగాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ శ్రీమతి ప్రఫుల్ల గారు అనేక సంవత్సరాలు స్వామి విద్యా సంస్థలలో సేవలందించి ప్రస్తుతం శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయురాలుగా సేవలందిస్తున్న డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు వారి చర్చా కార్యక్రమం ద్వారా మనకు అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు వారి మాటలను విందామా మరి.
2: ఓం శ్రీ సాయిరాం. అనాథనాథుడు, ఆర్తత్రాణ పరాయణుడు, దీనజన బాంధవుడు, అఖండ పరిపూర్ణ సచ్చిదానంద స్వరూపుడు, యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు జనులపై ప్రీతి వాత్సల్య పరతతో దివి నుండి భువికి దిగివచ్చి నేటికి 92 సంవత్సరాలయ్యింది. ఈరోజు మనం భగవాన్ బాబావారి 92వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తమ అవతార కాలంలో చేపట్టిన కార్యక్రమాలలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి వేద పోషణ, వేదరక్షణ, వేదోద్ధరణ, విద్వత్ పోషణ, ధర్మస్థాపన, భక్తరక్షణ. వీటిలో ముఖ్యంగా మొదటి రెండు వేద పోషణ, వేదోద్ధరణ, విద్వత్ పోషణ అనే అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
3: అలాగే మేడం,
2: వేదం యొక్క వైశిష్ట్యం గురించి కొంచెం గుర్తు చేస్తారా?
3: నలుగురికి తెలిసిన విషయాలే అయినా మనం ఒకసారి స్మరించుకుంటే బాగుంటుంది. వేదవాంగ్మయం ప్రపంచ వాంగ్మయ చరిత్రలోనే మొట్టమొదటిది. ఈ విషయం జగమెరిగిన సత్యం. వేదాలు మానవాళికి శ్రేయస్సును చేకూర్చే పవిత్ర గ్రంథాలు. ఇవి ఏ మతానికో, ఏ కులానికో, జాతికో చెందినవి కావు. ఇవి సార్వజనీనాలు, సార్వకాలికాలు కూడా. సృష్టి ఉన్నంతకాలం వేదాలు ఉంటాయి. వీనికి ఆద్యంతాలు లేవు. ఇంతకంటే విశేషమేముంటుంది? భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు వారి అనేక దివ్యో ఉపన్యాసాల్లో మానవ జీవితానికి వేదాలు ఎంతవసరమో చెప్పారు. లోక కళ్యాణ నిమిత్తమై వేదాలు ఆవిర్భవించాయన్నారు. ప్రతి మానవుడు జన్మించినది మొదలు చివరి వరకు, అంటే నామకరణం, జాతకర్మ ఇవన్నీ చేస్తుంటారు, షోడశ కర్మలు, ఇవన్నీ కూడాను వేద ప్రమాణాన్ని అనుసరిస్తున్నాయి. అంతేకాదు, ఇంకో మాట కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం
2: చెప్పండి.
3: సమాజానికి శాంతి భద్రతలను అందించేది వేదం. అంటే ప్రపంచ శాంతి
2: వేదం మీద
3: ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో స్వామి అతిరుద్ర మహాయాగం
2: జరిపించారు.
3: అప్పుడు అందరినీ రుద్రం నేర్చుకోమన్నారు. ఆ సందర్భంలో అన్నారు, రుద్రం భద్రం చేకూరుస్తుంది, అంటే భద్రం మంగళాన్ని చేకూరుస్తుంది, లోక కళ్యాణాన్ని చేకూరుస్తుంది అని చెప్పారు. జీవితమంతా వేదమయం అన్నారు స్వామి. ఇక భారతీయ సంస్కృతిలో వేదం కూడా చాలా ప్రధానమైంది కదా. వేదం భారతీయ సంస్కృతికి పునాది వంటిది అనే సత్యాన్ని మీరు గుర్తించండి. ఈ వేదంపైన ఆధారపడినటువంటిదే ధర్మమని విశ్వసించండి. ఈ జగత్తంతా ధర్మంపై ఆధారపడినది. ధర్మం కూలిపోతే జగత్తు కూలిపోతుంది అన్నారు స్వామి. అంతేకాకుండా వేదమే లేకపోతే ధర్మం ఎక్కడ నిలుస్తుంది? కనుక ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి వేదాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చెయ్యాలని స్వామి మన బాధ్యతని, ప్రతి ఒక్కరికి బాధ్యతను గుర్తు చేశారన్నమాట.
2: అందుకే వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభించారు కదా స్వామి.
3: అవునవును,
2: 1962లో.
3: అవును. అయితే యజ్ఞం అనే మాట తలుచుకుంటేనే, యజ్ఞం అనే మాట వింటేనే జనాలకి ఎందుకో ఒక అపోహ మాడం,
2: భయం,
3: ఏదో భయం, ఏదో అపోహ. యజ్ఞం అంటే ఏదో పశువధ, ఇట్లా అంటే అపోహలు, అవిశ్వాసాలు చాలా ఉన్నాయి. కానీ
2: స్వామి చెప్పిన విషయాలు చెప్తే అందరికీ కొంచెం అర్థమవుతుంది.
3: నిజమే. స్వామి వేదాల గొప్పతనాన్ని చెప్పే సందర్భంలోనే దేవతలను స్తుతించి ఆరాధించి దేవతానుగ్రహం చేత ధనధాన్య సమృద్ధి, లోక కళ్యాణములను చేకూర్చు మార్గం యజ్ఞ మార్గం అని చెప్పారు. అంతేకాదు, యజ్ఞం అంటేనే యజ్ఞం యొక్క అంతరార్థం త్యాగం అన్నారు. మనకు మన సంస్కృత భాషలో కూడాను పర్యాయ పదాలు ఉన్నాయి. యజ్ఞానికి పర్యాయ పదాలు, అధ్వరం అన్నది కూడా ఒక పర్యాయ పదం యజ్ఞానికి. ధ్వరం అంటే హింస, ధ్వర హింసాయామని ధాతువు. హింస లేనిది అధ్వరం, నైతత్పురుష సమాసం. కాబట్టి పశువధ లాంటి హింసాత్మక చర్యలు యజ్ఞంలో లేవు, చెయ్యరాదు, మహాపాపం.
2: అది అర్థం చేసుకోకుండా లోకమంతా
3: అపోహల పాలైంది. మహానారాయణ ఉపనిషత్తులో చాలా చక్కగా అందంగా చెప్పారు, హృదయం యూపః కామ ఆజ్యం మన్యుః పశుః తపో అగ్నిః అని యజ్ఞం యొక్క తత్వాన్ని చెప్పారు. కానీ ఇంత తర్వాత వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. మన స్వామి బంగారు స్వామి ప్రజల స్థాయికి వచ్చి ప్రజల అపోహలను తీర్చడం కోసం సాక్షాత్ అయిన యజ్ఞపురుషుడు, వేదస్వరూపుడు. అందుకే అత్యంత సులభమైన మాటల్లో ఎంత అందంగా చెప్పారు.
2: చెప్పండి.
3: మనస్సనే బలిపీఠం పైన దున్నపోతు అనే మదమును, మూర్ఖత్వమనే గొర్రెను, దొంగబుద్ధి అనే పిల్లిని, చంచలత్వమనే కోతిని, కృతజ్ఞుడనే దుర్గుణాలను, దుష్ట స్వభావాలను బలి చేయడమే అంతర్యజ్ఞం అన్నారు. ఎంత అందంగా చెప్పారు మేడం.
2: అయితే వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం గురించి ఒకసారి గుర్తు
3: చర్చించుకుందాం, అట్లా ఒకసారి స్మరించుకుందాం.
2: స్వామి 1962 అక్టోబర్ 1వ తేదీ శుభకృతనామ సంవత్సరం ఆశ్వేజ శుద్ధ తదియ నాడు సోమవారం ప్రశాంతి నిలయంలో వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించాలని సంకల్పించారు. అందులో భాగంగా అతిరుద్రయాగం, జపహోమములు, శ్రీచక్ర సహస్ర పార్థివలింగార్చనములు, శ్రీమద్ రామాయణ, శ్రీదేవీ భాగవత, శ్రీమద్ భాగవత ప్రస్థానత్రయ భాష్య పారాయణాలు, సూర్య నమస్కారాలు, నవగ్రహ జపాలు, వేదార్థ ప్రవచనాలు, పురాణ ఉపన్యాస సంగీత కవితా సదస్సులు, భగవన్నామ సంకీర్తనలు మొదలైన కార్యక్రమాలు జరిపించాలని సంకల్పించారు.
3: పెద్ద కార్యక్రమమే.
2: లోక కళ్యాణం, విశ్వశాంతిని కలిగించడానికే స్వామి ఈ శరన్నవరాత్ర పర్వదినాలలో క్రతువుని సంకల్పించారు. బ్రహ్మశ్రీ చెరుకుమల్లి కామావధాని గారు యాగ సర్వాధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తారు. 60 మంది పండితులు వేదపారాయణ చేస్తారు. సుప్రసిద్ధులైన వేద పండితులు ప్రతిరోజు 3 గంటల పార్థివలింగార్చనములు, శ్రీమద్ రామాయణ, శ్రీదేవీ భాగవత, శ్రీమద్ భాగవత ప్రస్థానత్రయ భాష్య పారాయణాలు, సూర్య నమస్కారం.

0: గారు యాగ సర్వాధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తారు. 60 మంది పండితులు వేద పారాయణ చేస్తారు.
1: అమ్మా,
0: సుప్రసిద్ధులైన వేద పండితులు ప్రతిరోజు 3 గంటల నుండి 7 గంటల వరకు వేద ప్రవచనాలు చేస్తారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోదలిచిన ఆనాడు పాల్గొన్నటువంటి వారు కొప్పులూరి గణపతి శాస్త్రి గారు, మండలీక వెంకట శాస్త్రి గారు, బులుసు అప్పన్న శాస్త్రి గారు, కడియాల సీతారామ శాస్త్రి గారు, కుప్పా లక్ష్మావధాని గారు, రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సన్నిధానం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, కల్లూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ధూళిపాళ రామచంద్ర శాస్త్రి గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు,
1: అందరూ మహాపండితులు.
0: తర్వాత 5వ తేదీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర కచేరి జరిగింది. తర్వాత 7వ తేదీ ప్రహ్లాద కూచిపూడి నాటకం. 8వ తేదీ పూర్ణాహుతి. ఆ రోజు శ్రీకృష్ణ రాయబారం బుర్రకథ. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు నిర్వాహక వర్గ కార్యదర్శిగా ఉన్నది కుప్ప శివరామ బైరాగ శాస్త్రి గారు. ఇక యాగ విశేషాలు ఏంటి చెప్పుకోవాలంటే, యజ్ఞం వారం రోజుల పాటు జరుగుతుంది. ఎందుకంటే భగవంతుని దివ్య సృష్టికి 7వ సంఖ్య ప్రతీకగా చెప్పబడుతుంది. ఉదాహరణకి సప్తలోకాలు, సప్త సముద్రాలు, సప్త పర్వతాలు, సప్త మహర్షులు, సప్త స్వరాలు, సప్త వర్ణాలు, సప్త ప్రాణధాతువులు. ఈ విధంగా యజ్ఞం 7 అజ్ఞానపు తెరలను తొలగించి 7 జ్ఞానభూమికలను అధిరోహించి సాధకుడు మోక్షాన్ని పొందే సామర్థ్యాన్ని సంపాదించవచ్చు అనే అర్థాన్ని తెలియజేస్తుంది 7 సంఖ్య.
1: ఎంత అంతరార్థం ఉంది కదా.
0: యజ్ఞంలో గణేష, సూర్య, దేవి, విష్ణు, శివ, శక్తి పూజలతో పాటుగా వేద పారాయణ ద్వారా వేద పురుషుని హవన రూపంలో మొత్తంగా 7 దేవతాశక్తుల ఆరాధన జరుగుతుంది. ఈ యజ్ఞంలో శివారాధన కేంద్ర బిందువుగా ఉంటుంది. సహస్రలింగార్చన ద్వారా శతరీద్రంలో రుద్రియంలోని శివనామాలలో దాంతో హోమ ప్రక్రియల ద్వారా జరుగుతుంది. చివరి రోజు జరిగే పూర్ణాహుతి సందర్భంగా ఋత్విక్కులకు హోమ ద్రవ్యాలు, తర్వాత స్వామి హస్తచాలనంతో సృష్టించే నవరత్నాలు, అక్షతలు అగ్నిగుండంలో వేస్తారు. మనలో ఉండే అంతులేని ఆశలను, అహంకారం, అమకారాలను శివునికి అర్పించి ఆత్మ నివేదన చేయడమే దీని అంతరార్థము అని స్వామి చెప్తారు.
1: చాలా చక్కగా చెప్పారు.
0: ఈ జ్ఞాన యజ్ఞంతో పాటుగా భజనలు, హరికథలు, సంగీత కచేరీలు, నాటకాలు, నాట్య ప్రదర్శనలు, బుర్రకథలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఎందరో కళాకారులు, నటులు, గాయకులు, పురాణ ప్రవచనం చేసేవారు, నర్తకులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. కవి సమ్మేళనాలు జరుగుతాయి, అష్టావధానాలు జరుగుతాయి, భువన విజయ కార్యక్రమం కూడా జరిగింది.
1: కళారాధన అన్నమాట.
0: స్వామివారు నిర్వహించే యజ్ఞంలో దానాలు, ధర్మాలు, దక్షిణలు కూడా విరివిగా ఇస్తారు.
1: భగవంతుడి చేతికి అడ్డెక్కడుంటుంది మరి.
0: ఋత్విక్కులకు, పారాయణవేత్తలకు, వేదవేత్తలకు, జపాలు చేసే పురోహితులకు, సంగీత సాహిత్య కళాకారులకు వారందరికీ స్వామి స్వయంగా దీక్షా వస్త్రాలు, శాలువులు ప్రసాదిస్తారు. అంతేకాకుండా ఇంకా హస్తచాలనంతో సృష్టించిన కంకణాలు, అంగుళీయకాలు ఇలాంటివన్నీ బహుకరిస్తారు. ఈ యజ్ఞానికి యజమాని అవతార పురుషులైనటువంటి శ్రీ సత్యసాయి భగవానుడే. వేద పురుషుడు, యజ్ఞ పురుషుడు, జ్ఞాన పురుషుడు ఈ ముగ్గురు మూర్తీభవించినటువంటిది స్వామి అవతారం.
1: సత్యమైన మాట కదా.
0: అదే సంవత్సరం ఈ వేద ధర్మానికి ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు కాబట్టి స్వామి జన్మదినోత్సవం నాడు, అంటే 37వ జన్మదినోత్సవం నాడు ఉదయం 9 గంటలకి బ్రహ్మశ్రీ ఆమ్నాయార్థ వాచస్పతి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిచే శ్రీ సత్యసాయి వేదశాస్త్ర పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది.
1: అవునవును.
0: ఆ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసేటప్పుడు స్వామి చెప్పిన మాటలు
1: నాకు కూడా గుర్తొస్తుంది. స్వామి ఆ రోజు ప్రారంభ ఉపన్యాసంలో ఇలా అన్నారు, నేడు వేద విద్వాంసులు కష్ట పరిస్థితుల్లో పడి ఉండడానికి కారణం వారికి వేదంలో ఉండవలసిన విశ్వాసం తగ్గడమే. వేదమును ఖచ్చితంగా, స్వామి మరీ నొక్కి చెప్పారు, ఖచ్చితంగా నిర్మల మనస్సుతో నమ్మిన వారికి ఎవ్వరికీ ఏనాటికి దుస్థితి రాదు అన్నారు స్వామి.
0: ఇంకా ఇంకొక మాట కూడా చెప్పారు.
1: అవును, వేద పండితులు తాము అధ్యయనం చేసినటువంటి వేదాన్ని తమ పిల్లలకు కూడా బోధించకపోవడం వల్ల సమాజంలో కూడా, అంటే పండితుల జీవితాల్లోనే కాకుండా సమాజంలో కూడా అవిశ్వాసం పెరిగిపోయింది.
0: ఇంకా ఈ వేదశాస్త్ర పాఠశాల యూనివర్సిటీ అయిపోతుంది అని

0: చెప్పారు ఆ రోజే.
1: అవునవును, ఏదో
0: ఆనాడే ఆనాడే శ్రీ సత్యసాయి యూనివర్సిటీకి బీజావాపన జరిగింది అని అనుకోవచ్చు మనం. తర్వాత 1964లో ఏదో భాగవత భక్త సమాజం అని అంటున్నారు కదా మీరు ఇంతకు ముందు.
2: అవును, ఆ దానికి దీనికి ఎట్లా సంబంధం ఏంటి? భక్త సమాజం అని మొన్న కూడా మీరు అన్నారు, కానీ ఇప్పుడు మన ప్రశాంతి నిలయానికి భక్త సమాజానికి
0: అదే ఆ సంబంధమే ఇప్పుడు చెప్పుకుందాం.
2: చెప్పండి.
0: కృష్ణానదీ తీరంలో కొన్ని అనంతవరము, శ్వేతపురము, వ్యాఘ్రపురము, శ్రీకాకుళం, పాపనాశనం, కూచిపూడి అనే గ్రామాలు, కొన్ని అగ్రహారాలు ఉన్నాయి. వీటి సమీపంలోనే కొల్లూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వేద వేదాంగ పారంగతులైనటువంటి శాస్త్రవేత్తలు నివసించేవారు. ఇంకా అక్కడ ఒక వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఆలయంలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతూ ఉండేవి.
2: ప్రతి సంవత్సరం
0: ఆ గ్రామస్తులు నిర్వహించేవారు. దూర ప్రాంతాల నుంచి ఎందరో కళాకారులని, సంగీత సాహిత్యవేత్తలను, వేదశాస్త్ర పారంగతులను ఆహ్వానించి వారిని గౌరవిస్తూ ఉండేవారు. అది 7 రోజులు ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి.
2: వాళ్ళు కూడా 7 రోజులు చేసేవారు
0: సప్తాహం. అక్కడ చేరిన పెద్దలందరికీ ఒక రోజు ఒక ఆలోచన వచ్చిందట.
2: ఏమని?
0: ఇలా సంవత్సరానికి ఒకసారి కాకుండా మనం నెలకొకసారి కలిసి ఇలా భక్తి ధర్మ ప్రచారాలు చేస్తూ ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు కొందరు. అయితే మరికొంతమంది ఒకరోజైతే రావడం పోవడమే సరిపోతుంది, నెలకొకసారి కాకుండా 3 నెలలకొకసారి 3 రోజుల పాటు కార్యక్రమాలు జరిపితే బాగుంటుంది అని సలహా ఇచ్చారు.
2: బాగుంది.
0: ఒక్క గడ్డి పరక ఏమీ చేయలేదు, అదే కొన్ని గడ్డి పరకలు కలిపి ఒక తాడుగా పెంటే ఏనుగును కూడా కట్టేయొచ్చు అని ఒక ఉంది కదా సామెత.
2: అవును, సంఘీయ శక్తి కలయుగే అని కూడా అన్నారు.
0: కాబట్టి వారందరూ కలిసి ఒక సమాజంగా ఏర్పడి ధర్మ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉందామని నిర్ణయించుకున్నారు. అలా ఆవిర్భవించింది శ్రీ సనాతన భాగవత భక్త సమాజం.
2: ఓహో,
0: అది మొట్టమొదటిసారిగా అనంతవరం గ్రామంలో వారి సమావేశం జరిగింది. ఎప్పుడంటే 22 నవంబర్ 22వ తేదీ అనంతవరం గ్రామంలో మొదటి సమావేశం జరిగింది 1923లో.
2: ఓ, 22 23 బానే కలిసి వచ్చాయి.
0: అంటే వాళ్ల నియమాలు కొన్ని ఉన్నాయి, ఆ సభ్యులందరూ ఇలా ఉండాలి మేము మనము అని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నారు. మొదటిది అర్ధాపేక్ష లేకుండా ఉండటం, పరమార్థ చింతన కలిగి ఉండటం, వృత్తికి తగిన వేషం, వేషానికి తగిన సంభాషణ, సంభాషణకు తగిన ప్రవర్తన ఉండాలి.
2: మహాధార్మికులు.
0: దీనికి తోడు విద్య, పాండిత్యము, వినయము, నీతి, భక్తి, ధర్మము, జ్ఞాన వైరాగ్య సంపదలు కలిగి ఉండాలి. ఇంకా అన్నింటినీ మించి నిస్వార్థ సేవా తత్పరత ఉండాలి.
2: అదే కదా స్వామి ఆశించేది అందరూ.
0: ఈ లక్షణాలు కలిగి ఉన్న వారిని సభ్యులుగా చేర్చుకుని భారతీయ సంస్కృతిని, భక్తి జ్ఞాన ధర్మాలను ప్రబోధించాలని, మానవ సేవయే మాధవ సేవనే పవిత్ర ఆశయంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ సనాతన భాగవత భక్త సమాజం వారు 1964లో స్వామి జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాలు పుట్టపత్తులో నిర్వహించారు 3 రోజులు.
2: అలా ఏర్పడింది అన్నమాట.
0: అయితే ఏమైందంటే ఈ విధంగా నిరంతరాయంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ఉపన్యాసాలు, హరికథలు, బుర్రకథలు ఇవన్నీ జరుగుతున్న సమయంలో స్వామివారికి మంచి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఈ విధంగా వీరి ద్వారా ధర్మ ప్రచారం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట. అందుకని
2: ఏం చేశారు,
0: ఆ రోజు ప్రకటన చేశారనమాట. ఏమనంటే ఈ సనాతన భాగవత భక్త సమాజం ప్రశాంత నిలయ అనుబంధ సంస్థగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సనాతన సరిధిలో ప్రకటన చేయించారు.
2: అబ్బా అద్భుతం.
0: ఆ తర్వాత ఏమైందంటే ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేది. అకస్మాత్తుగా ఆ అధ్యక్షులు శిష్లా చంద్రమౌళి శాస్త్రి గారు 1987లో పరమపదించారు. అప్పుడేమైందంటే స్వామి వారిని అడిగారనమాట, వచ్చి అధ్యక్షులుగా ఎవరు నియమించాలంటే కుప్పా బైరాగి శాస్త్రి గారిని పెట్టారు. అది 88లో జూలై 31వ తేదీ. ఆ తర్వాత సంవత్సరానికే ఆయన కూడా కాలం చేశారు.
2: అయ్యో,
0: అప్పుడు అధ్యక్షులుగా ఎవరు నియమించాలి స్వామి అని చెప్పి వీళ్ళు వెళ్లి స్వామిని ప్రార్థిస్తే, అది చరిత్రాత్మకమైన రోజనమాట ఆ సమాజం యొక్క చరిత్రలో. 17/9/89లో అంటే సెప్టెంబర్లో అనమాట, 89, స్వామి నేనే అధ్యక్షుడిగా ఉంటాను అని వాళ్ళని ఆశీర్వదించారట.
2: మహాదృష్టం, మహాదృష్టం.
0: తర్వాత ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా
2: సీతారామ
0: సమాజం సీతారామ కళ్యాణం చేస్తూ ఉండేవారట. రాగి విగ్రహాలు, ముందు ఇత్తడి విగ్రహాలు ఉండేవి, ఆ తర్వాత రాగి అవి ఎక్కడికో వెళ్ళిపోయాయి, మళ్ళీ తర్వాత రాగి విగ్రహాలు. ఈ ప్రశాంత నిలయంలో ఈ కళ్యాణం జరిగినప్పుడు ఈ మూడు రోజులు కార్యక్రమాలు జరిగినాయి కదా, అప్పుడు స్వామి ఆ కళ్యాణం జరిగే సందర్భంలో బంగారు మంగళసూత్రాన్ని సృష్టించి సీతాదేవి మెడలో వేశారట.
2: అబ్బా,
0: అప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ కళ్యాణాలు జరుపుతూ ఉంటారు కదా.
2: అవును,
0: అంటే వాళ్ళ
2: విగ్రహాలు తీసుకెళ్లేవారు,
0: ఈ మంగళసూత్రంతోనే అక్కడ కళ్యాణం జరిపించేవారు అనమాట. అంటే వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉండేవో చూడండి. ఏంటంటే నగర సంకీర్తన మొదట, తర్వాత అఖండ కలశ స్థాపన, గోపూజ, వేద పారాయణ, భాష్య ప్రవచనం, తరంగ కాలక్షేపాలు, భక్తి భజన కాలక్షేపాలు, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, సుందరకాండ పారాయణ, సీతారామ కళ్యాణంతో పాటుగా అది కానీ లేకపోతే శివపార్వతుల కళ్యాణం గాని హనుమత్ కళ్యాణం గాని జరిపేవారట.
2: అంటే లోక కళ్యాణం కోసం కళ్యాణం జరిపించేవాళ్ళు
0: ప్రతి చోట. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉపన్యాసాలు, హరికథలు, గాత్ర కచేరీలు, ఈ చివరిగా రాత్రి హారతి జరిగేది. ఇలా కొన్ని వందల మంది పండితులు, వేదవేదాంగవేత్తలు, కళాకారులు ఈ సమాజంలో సభ్యులుగా చేరి ఇతోదిక సేవలు చేశారు. అయితే ఒక చిన్న సంఘటన చెప్పుకుందాం ఇక్కడ.
2: చెప్పండి.
0: పోతుకూచి వెంకటాచల శాస్త్రి అనే హరికథకుడు అనమాట ఆయన, భాగవతారు గారు. ఎన్నాళ్ల నుంచో స్వామి దర్శనం కోసం ఆరాట పడుతూ ఉండేవారట. నేను ఎప్పుడైనా స్వామి సన్నిధిలో వెళ్లి ఈ హరికథా గానం చేయగలనా లేదా అని చెప్పి
2: జీవుని వేదన,
0: ఆ వేదన స్వామి నన్ను ఆ వేదన ఆలకించాలి, నాకు అవకాశం కల్పించాలి అనుకున్నప్పుడు అనుకోకుండా స్వామి నుంచి ఆహ్వానం వచ్చింది సమాజం వారికి. అప్పుడు వీరంతా కలిసి అమరావతి ఎక్స్ప్రెస్ లో వచ్చారు, ధర్మవరంలో దిగారు. పుట్టపర్తి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి, మీరు అక్కడ గుంటూరు నుంచి వచ్చారు కదా, మీ అందరి కోసం స్వామి బస్ పంపించారు అని చెప్పి బస్సులో ఎక్కించుకుని తీసుకొచ్చి ప్రశాంత నిలయం పట్టణ వాటిక గేట్ లో దించారట.
2: స్వామి లీలలు ఇలాగే ఉంటాయి.
0: అప్పుడు ద్వారం దగ్గరే కామావధాని గారు స్వాగత వచనాలు పలికి, వాళ్ళకి ఆహ్వానం పలికి, హారతి ఇచ్చి, వేదపారాయణ చేస్తూ ప్రశాంత నిలయానికి ప్రదక్షిణ చేయించి ప్రధాన ద్వారం వద్దకు రాగానే, అంటే స్వామి దర్శనానికి బయటకు వస్తారు కదా, ఆ ద్వారం దగ్గరికి రాగానే స్వామివారి దర్శనమిచ్చి చాలా శ్రమపడి ప్రయాణం చేసి వచ్చారు. వంటలు పూర్తయ్యాయి, చిత్రావతికి వెళ్లి స్నానాలు పూర్తి చేసుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి, రేపు మాట్లాడుకుందామని ఆశీర్వదించారట.
2: ఆయన కోరిక ఎలా తీర్చారు స్వామి.
0: తర్వాత వాళ్ళ కార్యక్రమం 2వ రోజు ప్రారంభించుకున్నారు. ఈ పోతుకూచి వారు హరికథా గానం చేస్తూ ఉన్నారట. అంతకు ముందు చేసిన సమయంలో, ముందు చేసిన కథకు స్వామి రాలేదు. ఈయన మొదలు పెట్టినప్పుడు స్వామి భయం వేస్తుందట ఒకవైపు నుంచి,
2: చెప్పాలి
0: శ్రీరామ జననం నుంచి అహల్యా శాపమోచన వరకు చెప్పాలి ఆయన కథ, అంతవరకు అనుకున్నారు. ఆ చేస్తూ ఉండగా స్వామి నగుమోము కనలేని త్యాగరాజ కీర్తన పాడుతూ ఉండగా వచ్చారట.
2: నగుమోములతో,
0: నగుమోముతోనే వచ్చి ఆ కీర్తన అయ్యేంత వరకు ఉండి ఆయన దగ్గరికి వెళ్లి సృష్టించి విభూతి ఆయన నోట్లో స్వయంగా వేశారట. వేసి తర్వాత ముఖం అదే నుదుట పెట్టి వీపు తట్టి
2: ధైర్యాలు ఇచ్చారు.
0: చాలా బాగుంది బంగారు, ఈ సంప్రదాయం వినేవారు లేరు, ఈనాడు చెప్పేవారు లేరు, నేనున్నానుగా సీతారామ కళ్యాణం వరకు చెప్పు అని సింహాసనంలో ఆసీనులయ్యారట. ఇక అసలు అహల్యాశాప విమోచనం వరకే ఆయన చెప్పవలసింది, ఈ స్వామి ఇంకొంచెం పొడిగించారు. ఈ కథా కాలక్షేపం పూర్తి కాగానే స్వామి హస్తచాలనం చేశారు, హస్తం తిప్పారు, తళుక్కున ఒక మెరుపు మెరిసిందట, దగదగా మెరిసే పట్టు వస్త్రం వచ్చిందట స్వామి హస్తంలో.
2: వస్త్రాలు కూడా అలా సృష్టించారు స్వామి,
0: మనం ఎక్కడ విన్నట్లేదు దీని ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ ఒక పుస్తకంలో చదివాను, చివరికి అది చూస్తే పట్టు చీర అయిందట.
2: అయ్యో అదేంటి చీర?
0: పట్టు చీర వచ్చింది స్వామి హస్తంలో నుంచి, అది అంటే విభూతులు ఉంగరాలు ఇలాంటివి,
2: పట్టు పంచ కాదు, పట్టు చీర,
0: పట్టు చీరే అనమాట అది. ఇక మరునాడు స్వామి జన్మదినోత్సవం. ఇక మాతృమూర్తి ఈశ్వరమ్మ గారికి స్వామి శిరస్సుపై పుష్పంతో 3 సార్లు తైలాన్ని ఉంచి
2: అభ్యంగన కార్యక్రమం
0: ఆ భాగ్యం ఉండేది. ఆ తర్వాత బూర్గులు రామకృష్ణారావు గారు చేశారట, వెంకమ్మ గారు, పార్వతమ్మ గారు వాళ్ళందరికి అవకాశం వచ్చింది. అటువంటి అరుదైనటువంటి భాగ్యం 1964లో ఈ భక్త సమాజం సభ్యులందరికీ స్వామి ప్రసాదించారు.
2: ఎంత అదృష్టవంతులు!
0: అంతటి ప్రేమామృతాన్ని వర్షించి స్వామి ఈ వేద వేదాంగవేత్తల్ని కళాకారులందరినీ పోషించారు.
2: మరైతే ఇందులో భాగమే కదా విద్వత్ పోషణ కూడా. మరి మీరు చాలా కాలంగా పర్తి వస్తున్నారు, చాలా విషయాలు తెలుసు మీకు. ఈ వేద పండితులు స్వామి ఆశ్రయంలో ఉన్నవాళ్లు ఎవరినైనా గురించి కాస్త చెప్తారా?
0: చాలా మంది ఉన్నారు, ఎంతో మంది స్వామి ఆశ్రయంలో జీవితం గడిపినటువంటి వాళ్ళు, వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి వారు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అందరికీ తెలుసు కదా, మనందరము ప్రతిరోజు సాయిశ్వరాయ మహే సత్యదేవాయ ధీమహి అని చెప్పుకుంటాం కదా, సాయి గాయత్రి ఆయన మంత్ర ద్రష్ట అన్నమాట దానికి. సరే, ఆయన గురించి చెప్పుకుందాం. భగవాన్ బాబావారి అవతార కార్యక్రమంలో ఒక ముఖ్యాంశమైనటువంటి వేద పోషణ వేదోద్ధరణ కృషిలో పాలు పంచుకుని ప్రత్యక్షంగా భగవాన్ బాబా వారి ప్రశంసలు పొందినటువంటి వారు, స్వామి సేవలో తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి కారణ జన్ములు శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వీరు పూర్వం విజయనగర ఆస్థాన పండితులుగా ఉండేవారు. వేద వేదాంగ పారంగతులు, అంతేకాకుండా వేదార్థాన్ని విడమర్చి చెప్పగల విద్వాంసులు. భారతదేశంలో ఆ రోజుల్లో ఒక్కరు కూడా ఉండేవారు కాదు.
2: అదే వేదం చదవడమే, అర్థం తెలిసిన వాళ్ళు
0: పఠనం ఒకటే కానీ అర్థం వివరణ చేయడం సామర్థ్యం ఉండేది కాదు. కానీ వేదార్థాన్ని ఇతరులకు బోధించగలిగినటువంటి వారు చాలా అరుదుగా ఉండేవారట. వారిలో వేదము వేదార్థము తెలుసుకుని తెలుపగలిగినటువంటి వారు శ్రీ బ్రహ్మశ్రీ గంటికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయనకి సాహిత్యరత్న, అభినవ విద్యారణ్య బిరుదులుండేవి. పెద్ద గొప్ప సంస్కృత కవులు, రామాయణాది గ్రంథాన్ని వ్యాఖ్యానం చేశారు, రచయితలు, అన్ని శాస్త్రాల్లో పారంగత్వం గడించిన వారు.
2: ఆయన ఎలా వచ్చారు ఇక్కడికి స్వామి సన్నిధికి?
0: అదే యజ్ఞం జరిగింది కదా, ఇలాంటి వాళ్ళందరినీ తన సన్నిధికి రప్పించుకోవడానికి యజ్ఞం ప్రారంభించుకున్నారేమో స్వామి. 1962 ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా వారు ని ఆయన దర్శించుకునే భాగ్యం పొందారు. ఇంకా 63-73 మధ్యలో ఆయన శ్రీ సత్యసాయి అవతార వైభవం, సత్యసాయి వేదవాణి అనే గ్రంథాలని రచించారు. శ్రీ సత్యసాయి గాయత్రి మంత్ర ద్రష్టగా అందరికీ సుపరిచితులు ఆయన.
2: అవును,
0: ఒకనాడు ప్రశాంతి నిలయంలో శంకర జయంతి సందర్భంగా శాస్త్రి గారు ఉపన్యాసం చేస్తూ సత్యసాయి అనే పదానికి బ్రహ్మపరంగాను విష్ణుపరంగాను గాయత్రి పరంగాను సప్రమాణంగా అర్థం చెప్పారట. స్వామి ఆయన చెప్పిన భాషాన్ని కొంత సవరణ చేసి సాయి శబ్దానికి సాంబశివుడనే అర్థం కూడా చెప్పారు.
2: మరి అసలు ఆయనే కదా స్వరూపం అంతా.
0: సా శబ్దానికి శివుడని, ఆయు శబ్దానికి అంబ అని అర్థం చెప్తే వ్యాకరణ శాస్త్ర ప్రవీణులైన కొందరు పండితులకి అనుమానం వచ్చిందట దీనికి ప్రమాణం ఏమిటి అని. అప్పుడు శాస్త్రి గారు నిఘంటువుల్లోనూ లలితా సహస్రనామ భాషల్లోనూ చెప్పబడినటువంటి అర్థాలన్నీ
2: చూపించి
0: స్వామి చెప్పిన విషయానికి సరిపోలుతుందని చెప్పి చూపించారట ఆయన. అప్పుడు స్వామి మించిన విజ్ఞాన నిధి విజ్ఞాన ఖని ఎవరుంటారని వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఇక ఆ సాయి గాయత్రి మంత్రం ఎలా ఆయన నోట్లోని ఆవిర్భవించిందో ఆయన మాటలోనే ఒకసారి.
2: అదే ఎప్పుడు ఎట్లా?
0: అది త్రయీ బృందావనం. మధ్యలో మురళీమోహన శ్యామసుందరమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సుందర మందహాస వదనారవిందులై ఆసీనులై ఉన్నారు. ఆ రోజు క్రిస్మస్ పండుగ ముందు రోజు గోధూళి వేళ. సంధ్యారాగములు బృందావన ప్రాంగణాన్ని పసుపు కుంకుమలతో బంగారు పూలతో అలంకరిస్తున్నాయి. సనక సనందనాది మహాభక్తగణంతో విరాజిల్లుతున్న శ్రీ మహావిష్ణువు వలె సౌవర్ణ కాషాయాంబరధారి శ్రీ సత్యసాయి పరమాత్ముడు రత్నసింహాసనంపై ఆసీనులయ్యారు. భక్తవరేణ్యులు, అధ్యాపకులు, మేధావులు, పండిత ప్రకాండులు, పరమ సాధ్వీమ తల్లులు, మోక్షార్థులు, విద్యార్థులు సభను అలంకరించారు. శ్రీ స్వామి అత్యంత ఆప్యాయంగా వారి కరుణాకటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి బంగారు అని సంబోధించి నన్ను కొద్దిసేపు ప్రసంగించమని ఆదేశించారు. ఆ అమృతోక్తి నా ధీ వీధిలో విద్యుల్లేఖయే తళుక్కున మెరిసింది. ఫలితం సాయి గాయత్రి మంత్రదీప్తి దర్శనం. ఈ విధంగా సత్యసాయి గాయత్రి మంత్రం ఆవిష్కృతమైంది. ఆ మంత్రార్థం చాలా మందికి తెలుసు, మళ్ళీ ఇంకొకసారి
2: చెప్పండి.
0: శ్రీ సత్యసాయిని సాక్షాత్తు భగవంతుడని, పరమేశ్వరుడని గురువుల వలన, శృతి స్మృతి శాస్త్ర ప్రమాణముల వలన, ముఖ్యంగా స్వానుభవం వల్ల నేను తెలుసుకున్నాను. నిత్య సత్య పరబ్రహ్మ స్వరూపుడు, పరంజ్యోతి మరియు పరమేశ్వరుడైన శ్రీ సత్యసాయి దేవుడు నా యొక్క బుద్ధిని సదాలోచనలయందు సత్కర్మాచరణలయందు ప్రేరేపించినట్లు చేయమని నేను ప్రార్థించుచున్నాను. శ్రీ సత్యసాయిమూర్తిని సత్యస్వరూపునిగా, సర్వదేవతా స్వరూపునిగా, సర్వ జగద్వ్యాపకునిగా నా హృదయారవింద మధ్యమునందు మనఃపూర్వకంగా ధ్యానించుచున్నాను అని దానికి అర్థం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దివ్యావతార స్వరూపులని విశ్వసించి, సాక్షాత్తు వేద పురుషులని శాస్త్ర ప్రమాణంగా నిరూపించి, అనుభవపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మి తమ జీవితంలో చివరి భాగాన్ని ప్రశాంతి నిలయంలోనే స్వామి సన్నిధిలోనే గడిపారు. శత సంవత్సరాలు జీవించారు. అక్షయనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు శనివారం ఉషోదయ కాలంలో ఆయన స్వామి పాదపద్మాల్లో లీనమయ్యారు. ఆయన చేసిన అమూల్యమైనటువంటి సేవకు గుర్తింపుగా స్వామి శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును నెలకొల్పారు. ఆ రోజు
2: చిరంజీవులైనారు ఆ ప్రకారంగా.
0: ఆయన గురించి చెప్పాలంటే స్వామి చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఏమంటే, గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి శతవర్షములు జీవించిన వేద పండు, వేదాంత వేదార్థములను గుర్తించిన మహాపండితుడు. ఆయన ఆంధ్రదేశంలో సాటిలేని మేటి. అతను కేవలం వేద ప్రమాణములతోనే కాక భక్తి ప్రపత్తులందు కూడా తన జీవితాన్ని పూర్ణం గావించిన వ్యక్తి. అతని విశ్వాసం ఎట్టిది అంటే, సర్వవేద సారమును గుర్తించిన మహాపండితుడై సత్యసాయి సర్వదేవతా స్వరూపుడనే సత్యాన్ని గుర్తించి తన అంత్య జీవితాన్ని స్వామి సన్నిధి అందే గడుపుతూ వచ్చాడు. స్వామి చెప్పిన మాటలివి. ప్రశాంతి నిలయంలో శతవర్షములు నింపుకున్నాడు. ఇతడు అమరుడు అనే చెప్పవచ్చు.
2: నిజమే.
0: అతని జ్ఞాపకార్థమై వేదశాస్త్ర అభివృద్ది నిమిత్తమై శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును ప్రారంభిస్తున్నాము. అతని ఆదర్శాలను, సద్గుణాలను ప్రధానంగాను ఆధారంగాను భారతీయులు అనుసరించి ప్రాచీనమైన వేద సంస్కృతిని పునరుద్ధరింపజేసి తిరిగి మన భారతదేశం ప్రాచీనమైన వైభవంతో రూపొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను అన్నారు. కాబట్టి సాక్షాత్తు భగవంతుని చేత ప్రశంసలు అందుకున్నటువంటి మహనీయులు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
2: అవును, కామావధాని గారి పేరు కూడా తరచూ వినిపిస్తుంటుంది కదా.
0: అవును, కామావధాని ఆయన పేరు ఎందుకు తెలియదు, అందరికీ తెలిసి ఉంటుంది. పుట్టపర్తి ఎప్పటి నుంచో వచ్చే వాళ్ళందరికీ తెలుసు.
2: అదే,
0: కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకసారి ఆయన గురించి కూడా
2: స్మరించుకుంటే మనం ధన్య జీవులం అవుతాం.
0: అవునవును.
2: చెరుకుమెల్లి కామావధాని గారు కామేశ్వర ఘనాపాఠి అనే పేరుతో కూడా ప్రసిద్ధులు. జీవితమంతా వేదాధ్యయనం, వేద పఠనం, వేద ప్రచారాలకే అంకితం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వేద పండితులకు నిలయంగా ప్రసిద్ధి. ప్రత్యేకించి ఆ కోనసీమగా వ్యవహరించేవాళ్లు కదా. అక్కడ రాజోల్ తాలూకాలో కడలి అనే ప్రాంతం వారి జన్మస్థలం. 1962లో మీరు చెప్పారు కదా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం, స్వామి ఆయన్ని కూడా ఆహ్వానించారు. ఆ రోజు ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టిన కామావధాని గారు తిరిగి వెళ్లలేదంట.
0: అవును, అది కూడా విన్నాను.
2: చాలా చిత్రమైనటువంటి విషయం కదా. ఎందుకంటే వీరి ఆశ్రమవాస దీక్ష గురించి నిజంగా అద్భుతమైనటువంటి విషయం. అయితే ఒక్క విషయం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పుకుందాం. ఏంటంటే, స్వామి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కామావధాని గారు కూడా ఆయన కూడా వెంట వెళ్లారట. ఆ సందర్భంలో అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు శ్రీ రుద్రరాజు రామలింగరాజు గారు స్వామిని ఆహ్వానించారు తమ ఊరు, తమ గ్రామం సఖినేటిపల్లిలో గీతా మందిరాన్ని ప్రారంభించమని. ఆ దారిలో అలా వెళ్తున్నప్పుడు, సఖినేటిపల్లి వెళ్తున్నప్పుడు కడలి గ్రామం కూడాను, అయితే స్వామి అక్కడ కడలి గ్రామంలో ఆపేసి కారు ఆపి కామావధాని గారిని మీరు ఒకసారి వెళ్లి ఇంట్లో ఇంటికెళ్లి రమ్మన్నారు. స్వామి ఏమో తనపాటికి తాను వెళ్లిపోయారు. అయితే కామావధాని గారు అక్కడి నుంచి కదల్లేదు, ధ్యానముద్రలో ఉండిపోయినారు, ధ్యానం చేస్తూ ఉండిపోయినారు. అయితే దారిలో వెళ్లే ఒకతను కామావధాని గారిని గుర్తించి ఇంట్లో విషయం చెప్పారట. కామావధాని గారు వచ్చారు,
0: వాళ్ళకేం తెలుస్తుంది మరి ఎక్కడో వెలుపల కారులో ఉంటే.
2: అంతే, కుటుంబ సభ్యులు కొందరు గ్రామ పెద్దలను అందరినీ వెంట వేసుకుని వచ్చారు. ఇంటికి రమ్మన్నారు, ఈయన వెళ్లలేదు. ఈ లోపల స్వామి అరగంటలోనే వచ్చేసారు. స్వామి వచ్చి ఏంటి వెళ్లలేదని ఆయన కొడుకును కూడా అన్నారట, ఏం నాన్నగారిని ఇంటికి తీసుకెళ్లవా అని. రావటం లేదు స్వామి, ఇంటికి రావడం లేదు అంటే, సరే మీరు వెళ్ళండి, మా అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేయండి, నేను తీసుకుని వస్తానని. స్వామి అడిగారట కామావధాని గారిని, ఎందుకు ఇంటికి వెళ్లవంటే, నేను భవబంధాలన్నీ వదులుకుని మీ పాద సన్నిధిలో చేరిన వాడికి మళ్లీ నాకు ఇంటితో ఏం సంబంధం అన్నారు.
0: అప్పటికి 10 సంవత్సరాలు అయిందట ఆయన పుట్టపర్తి వచ్చి.
2: అవునవును. అప్పుడు మళ్లీ స్వామి ఎంత చక్కగా, నా ఇంటికి భోజనానికి తీసుకెళ్తాను రమ్మని ఇంటికి పిలుచుకుని పోయారు.
0: మీ ఇల్లంటే రానన్నారు
2: కదా, అందుకు నా ఇంటికి రమ్మన్నారు.
0: అవును.
2: అయితే అక్కడ కూడా భోజనం చేయడం వరకే, ఆ తర్వాత వెంటనే స్వామి వెంటనే అనుసరించి ప్రశాంతి నిలయం
0: రోజు ఉండమని వాళ్ళు ప్రార్థించిన వేళ్ల పడినా ఉండలేదట.
2: ఉండలేదట.
0: ఇది నేను విన్నాను ఎక్కడో చదివాను కూడా.
2: నిజంగా ఇంతటి చివరి క్షణం వరకు అలాగే ఉండిపోయారు. కామావధాని గారి గురించి స్వామి చెప్పుకున్న మాటలు రెండు మాట్లాడుకుందాం. కామావధాని గొప్ప భక్తుడు, స్వామి సన్నిధి వచ్చిన తర్వాత
0: అలాగే చెప్పండి, మళ్ళీ మార్చద్దు,
2: అలాగే చెప్తాను. తిరిగి స్వగ్రామానికి వెళ్లలేదు. కొడుకులు మనుమలు రమ్మని ఎంతగానో వేడుకున్నారు. కాని ఆయన ఎక్కడికి వెళ్లకుండా స్వామి సన్నిధిలోనే కాలం గడిపారు. నేను కడలూరు వెళ్లినప్పుడు నాతో పాటే వచ్చాడు. వాళ్ల ఇంటిలోనే భోజనం చేశాడు. ఒక్క పూటైనా ఉండమని వారంతా బ్రతిమలాడారు. కాని ఆయన నా వెంటే తిరుగు ప్రయాణమయ్యారు. అంతటి భక్తుడు కామావధాని అన్నారు. సంపూర్ణ శరణాగతికి ఆయన నిలువెత్తు
0: నిదర్శనం
2: గదా.
0: ఇంకా ఇంకేమైనా ఉంటే ఆయన గురించి. అయితే మనమందరం కోట్లాది మంది స్వామి భక్తులు ప్రతిరోజు ఉదయం ఈశ్వరాంబా సుత శ్రీమన్
2: సుప్రభాతం
0: పూర్వ సంధ్యా ప్రవర్తతే అని దైనందిన కార్యక్రమం ప్రారంభించుకుంటారు సత్యసాయి సుప్రభాతంతో.
2: అవును,
0: ఆ సుప్రభాతాన్ని రచించినటువంటి శ్రీ దూపాటి తిరుమలాచార్యులు గారిని ఇంకొకసారి
2: ఆయన గురించి కొంచెం
0: చెప్పుకుందాం. కనీసం మనలో కూడా ఆ భక్తి తత్పరత కాస్త అభివృద్ధి అవుతుందేమో.
2: చెప్పండి చెప్పండి.
0: స్వామి దివ్యత్వాన్ని గుర్తించి స్వామి పదకమలాలను ఆశ్రయించి 40 సంవత్సరాలకు పైగా ఆధ్యాత్మిక సాధన కొనసాగించి భగవాన్ బాబావారి దివ్య ప్రేమాదరాలకు నోచుకున్నటువంటి మహనీయుడు దూపాటి తిరుమలాచార్యు గారు. ఆయన వెంకటగిరి సంస్థాన అధీశ్వరుల ప్రాపకంలో ఉన్న రోజుల్లో 1950 సంవత్సరంలో వెంకటగిరి రాజావారు స్వామిని మా సంస్థానాన్ని పావనం చేయండి అని ప్రార్థించారు. అప్పుడు మొదటిసారిగా ఈ తిరుమలాచార్య గారు స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శివరాత్రికి నవరాత్రికి పర్వదినాల్లో పుట్టపర్తికి వచ్చి స్వామివారి దర్శనం స్పర్శనం సంభాషణం ఇలాంటి భాగ్యాలన్నీ పొందుతూ ఉండేవారు. స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరిత్ర సత్యం శివం సుందరం ఆయనే
2: తెలుగులో రాసిన ఆయన.
0: తర్వాత అంతేకాకుండా శ్రీ సత్యసాయిబాబా రామాయణం, శ్రీ సత్యసాయి శతకం, శ్రీ సత్యసాయి గీత
2: ఇన్ని
0: మూడు గ్రంథాలు రచించారు. బెంగళూరులో త్రయీ బృందావనంలో భగవాన్ సన్నిధిలో శ్రీ సత్యసాయి సుప్రభాతాన్ని 10 శ్లోకాలుగా రచించారట. కాని మనం పాడుకునే దానిలో సగమే. ఇప్పుడు స్వామి ఆ సుప్రభాత శ్లోకాలను ఎంతగానో మెచ్చుకున్నారట. ప్రశాంతి నిలయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ సాయి భక్తులందరూ ప్రతిరోజు ప్రభాత సమయంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తూ ఉంటాం. స్వామి శ్రీ తిరుమలాచార్యులు గారికి స్వప్నంలో మహావిష్ణువుగా సాక్షాత్కరించి మంత్రోపదేశం చేశారట.
2: ఎంత అదృష్టం,
0: ఎంత భాగ్యం అది. స్వామి బదరియాత్రకు వెళ్లినప్పుడు వారితో కలిసి వెళ్లినటువంటి అదృష్టవంతుల్లో ఈయన కూడా ఒకరు. అనేక సందర్భాల్లో స్వామి శ్రీ తిరుమలాచార్యుల గారిని వారి కుటుంబ సభ్యులను రక్షించి కాపాడి అండగా నిలిచారు.
2: విద్వత్ పోషణ
0: స్వామివారు తిరుమలాచార్యుల వారి భక్తి ప్రపత్తుల గురించి ప్రశంసిస్తూ మనకి స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు ఉపన్యాసం చెప్తారు కదా స్వామి, ఆ దివ్య ఉపన్యాసంలో 2000 సంవత్సరంలో ఇలా సెలవిచ్చారు. ఏమనంటే, పూర్వం సుప్రభాతం రాసిన దూపాటి తిరుమలాచార్య ఉండేవాడు. అతను వెంకటగిరి ఆస్థానంలో ఉండే గొప్ప సంస్కృత పండితుడు. 90 ఏళ్లు వచ్చినా నాతో ప్రయాణమై బదిలి వచ్చాడు. తిరుమలాచారి, దేహం చాలా శుష్కించిపోయింది, ప్రయాణం చేయగలవా అన్నాను. స్వామి, మీరు నా వెంట ఉంటుంటే ఎంతకాలమైనా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను, మీకు కాకపోతే ఇంకా లోకానికే నేను వ్యర్థం అన్నాడట. స్వామి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందులో కోదు లోకమాత అని.
2: బాగుంది,
0: నీకు కాకపోతే నేను లోకంలో ఉండడమే వ్యర్థం అనుకున్నాడు. ఇంత భక్తి ప్రపత్తులతో జీవించిన వాడు ఆ తిరుమలాచారి. కాలమంతా స్వామితోనే గడిపాడు. బృందావనం పోతే బృందావనంలో కూడా నాతోనే ఉండేవాడు. ఎంత భక్తి అంటే ఆ భక్తికి ప్రమాణం చెప్పడానికి వీలు కాదు. కట్టకడపటికి మరణం కూడా సునాయాసంగా లభించింది. స్వామి, ఇక నా పని అయిపోయింది అన్నాడంట ఒకరోజు. నీకెట్లా తెలుసు అని అడిగారట స్వామి. లోపలున్న మీరే నాకు బోధిస్తున్నారు అని పోయి స్నానం చేసి వచ్చాడు. జలం తీసుకువచ్చి స్వామి పాదాలపై పోశాడు. 4 బొట్లు తీర్థం తీసుకున్నాడు. స్వామి, ఇక నేను పరిపూర్ణుడినయ్యాను అన్నాడట. దేహం పూర్ణమైపోయింది, మనస్సు పూర్ణమైపోయింది, ఆత్మ పూర్ణమైపోయింది, ఇంకా మీలో చేరిపోతున్నాను అన్నాడు. అప్పుడే ప్రాణాలు వదిలాడు.
2: మరణం సుకృతి,
0: మరణం ఎప్పుడు వస్తుందో తాను తెలుసుకోగలిగాడు. ఎప్పుడు చూచినా సాయిమాత సాయిమాత అంటే స్మరించుకునేవాడు. ఇలాంటి పరమభక్తులు జగత్తులో ఉండటం వల్లనే జగత్తంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అని స్వామి చెప్పారట ఆ రోజు ఉపన్యాసంలో. ఇంకా వీళ్ళు కాకుండా వెంకటగిరి సంస్థానం నుంచి వచ్చిన వారు రామశర్మ గారు ఉన్నారు. ఆయన పద్యాలు కూడా సనాతన సారథిలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఈ రోజు అనిల్ కుమార్ గారు కూడా చెప్పారు
2: పొద్దుట
0: విషయ వాసనలు నిన్ను వేటాడి తరినేని.
2: అవును
0: అది ఆ పద్యం అన్నమాట. ఇంకా ఈ విద్వత్ పోషణ అంటే కేవలం శాస్త్ర రంగం ఒకటేనా?
2: అవును, చతుష్షష్టి కళారాధ్య. ఆయన చతుష్షష్టి కళల చేతను ఆరాధింపబడుతుంటాడు. వాళ్ళందరూ విద్వాంసులే కదా. మరి
0: ఎవరు ఇంకా?
2: సంగీత సాహిత్య నృత్య విభాగాల్లో అందరూ చాలా మంది స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు ఉన్నారు కదా.
0: గంటసాల వెంకటేశ్వరరావు గారు,
2: అవును,
0: శ్రీమతి పి సుశీల, శ్రీమతి పి లీల, ఆ తర్వాత చిత్ర,
2: శోభారాజ్ గారు,
0: ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ సోదరి శైలజ, వీరంతా వచ్చారు స్వామి దగ్గర. వాళ్ళ విద్యను ప్రదర్శించుకున్నారు, స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
2: అదే కళ్ళల్లో కూడా విద్వత్తున్న వాళ్ళందరూ కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళే.
0: ఇంకా నటులు ఉన్నారు కదా, చిత్తూరు నాగయ్య.
2: అవునవును, నాట్య నాటక రంగాల్లో ఉన్నవాళ్ళు.
0: మొన్నటి దాకా అంజలిదేవ్ గారు వీళ్ళంతా ఆవిడే కదా. ఈ సత్యసాయి, పర్తిసాయి,
2: అవును, టెలిఫిల్మ్ అని తీశారు,
0: షిరిడి సాయి, పర్తిసాయి దివ్య కదా. వీళ్ళందరూ వచ్చి భీమసేన్ జోషిని మర్చిపోయాం, రవిశంకర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంతమంది ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ స్వామి ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళందరినీ పోషించి వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించారు. ముగింపు ఏమిటి? ఏమని
2: మరి విద్వత్ పోషణ అంటే స్వామి సాక్షాత్తుగా అట్లా చూపించారు, వేదరక్షణ చూపించారు, విద్వత్ పోషణ చూపించారు. మరి స్వామి మార్గంలో మనం కూడా వెళ్ళాలి కదా, అప్పుడే కదా స్వామి ప్రాజెక్ట్.
0: ఇంకొక విషయం ఏంటంటే, సమ్మర్ కోర్సు లో మొట్టమొదటిసారిగా ఈ వేదం గురించి చెప్పుకునేటప్పుడు 1983 సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో విద్యార్థులను ఒకవైపు, విద్యార్థులు ఒకవైపు, వేదం నేర్పించి వాళ్ళకి ఆ చివరి రోజు వాలంటీర్ ఫంక్షన్ రోజు వాళ్ళతో చెప్పించారు స్వామి. ఫస్ట్ టైం అన్నమాట అది ఆడపిల్లలు వేదం చెప్పడం. ఆ తర్వాత కళాశాల విద్యార్థులతో ప్రతి సభా ప్రారంభంలో చెప్తూ ఉండేవారు. మళ్ళీ ప్రైమరీ స్కూల్ వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల చేత ఎప్పుడు దసరాల్లో మంత్రపుష్పం ఇవన్నీ అట్లా అట్లా.
2: ఇప్పుడు రోజువారీ కార్యక్రమం అయిపోయింది.
0: ఇప్పుడు అది ఎప్పుడు ప్రారంభమైందంటే 1963 బృందావనంలో జరిగిన సమ్మర్ కోర్సు. తర్వాత 2003 సెప్టెంబర్ 19 నుంచి దర్శన సమయంలో ఇక్కడ ప్రశాంతంలో వేద పఠనం జరుగుతుంది. మే 18 2005 బృందావనంలో ప్రారంభమైంది. ఇలాగా స్వామి
2: అంటే మొట్టమొదట విద్యార్థులు తమ సంస్థ విద్యార్థుల చేత అందరి చేత.
0: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సమితుల్లో అన్ని చోట్ల అందరూ వేదాన్ని అభ్యసిస్తున్నారు.
2: మొన్న జరిగిన వేద సభని
0: వేదాన్ని పఠిస్తున్నారు. అది విదేశాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వేద పఠనం చేస్తున్నారు కదా. కాబట్టి ఇంకా నిన్న చెప్పుకున్నారు వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఇంకొకళ్ళకి నేర్పించాలి అని. అట్లా ప్రపంచం అంతా వేదం నేర్చుకుంటే ఇంకా ప్రపంచ శాంతి
2: తప్పకుండా
0: సమకూరుతుంది,
2: నెరవేరుతుంది.
0: సరే, ఇంతలో ముగిద్దాం. సాయిరాం,
2: ధన్యవాదాలు మేడం.
1: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ. యజ్ఞంలోని అంతరార్థాన్ని, విద్వత్ పోషణ గురించి ఇంకా ఎన్నో విలువైన అంశాలను చక్కగా సరళమైన శైలిలో వారి చర్చా కార్యక్రమం ద్వారా మనకందించిన శ్రీ విజయలక్ష్మి గారికి, శ్రీమతి ప్రఫుల్ల గారికి ధన్యవాదాలు. వేద పోషణలో ఇప్పటివరకు మనం విన్నట్లు ఆ రోజు స్వామి చిన్నగా మొదలుపెట్టింది. ఈ మధ్య మనం ప్రశాంతి నిలయంలో చూశాం ఎంతో మంది వేల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతి నిలయంలో అంతటా వేద పఠనం చేశారు. అంతేకాకుండా ఇందాక మనం భక్తుల అనుభవాలను విన్నప్పుడు వేద పోషణ అంటే వేదాలను మనం పోషించటమని కాదు అని గుర్తించాలి. వాటిని తెలుసుకొని ఆచరించి తద్వారా మనం దానిగా మారటమే మన కర్తవ్యం. ఇందాక మనం విన్న భక్తుల అనుభవాలు కూడా వారు దాన్ని అలా ఆచరించి స్వామి ప్రేమకు పాత్రులయ్యారు. అయితే అది ఎంతో క్లిష్టమైన కార్యం. దానిని సులభతరం చేయటానికే మరి మన సాయి భగవానుడు అవతరించారు కదా. గ్రంథంబులన్నీయు గాలించి చూచిన సత్యసాయి పలుకు సత్యవాక్కు, వేదములన్నీయు వెదకి చూచిన గాని సత్యసాయి పలుకు సత్యవాక్కు, శాస్త్రములన్నీయు చదివి చూచిన గాని సత్యసాయి పలుకు సత్యవాక్కు, గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన సత్యసాయి పలుకు సత్యవాక్కు, ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ సత్యసాయి పలుకు సత్యవాక్కు, స్తోత్ర పాఠములను శోధించి చూడగా సత్యసాయి పలుకు సత్యవాక్కు. అది మన స్వామి పలికే ప్రతి ఒక్క మాటకున్న శక్తి మహిమ అలా ఉంటుంది. ఉపనిషత్తుల బోధనలనన్నింటినీ, పురాణ ఇతిహాసాల అంతరార్థాలని, అనేక శాస్త్రీయాల వాంగ్మయాన్ని స్వామి విద్యార్థులతో భక్తులతో మాట్లాడుతున్న సమయంలో చిన్న చిన్న మాటలలోనే బోధిస్తారు. అది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యమయ్యే పని. సత్యసాయి భగవానుడు అవతార కార్యక్రమంలో వేద పోషణ చేస్తున్న సమయంలో వారి విద్యార్థులు పొందిన అనుభవాలను ఇప్పుడు మనం తెలుసుకోనున్నాం. ఈ అనుభవాలను మనతో పంచుకోబోయేవారు స్వామి విద్యార్థి శ్రీ అనిల్ కుమార్ గారు. వీరు బృందావన్లోని స్వామి కళాశాలలో 11th క్లాస్లో చేరి తరువాత బీఎస్సీ, ప్రశాంతి నిలయంలో రసాయన శాస్త్రంలో ఎంఎస్సీ పిహెచ్డి పూర్తి చేసి 2006 సంవత్సరం వరకు స్వామి కళాశాలలో అధ్యాపకులుగా సేవలందించారు. వీరు విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే స్వామి చెంత వేద పఠనం చేసి స్వామి అనుగ్రహాన్ని పొందిన అదృష్టవంతులు.

ఓం శ్రీ సాయిరామ్. ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ నా హృదయపూర్వక సాయిరామ్. మన స్వామి 92వ జన్మదిన శుభాకాంక్షలందరికీ. వేదాంత వేద్యుడు, వేద పురుషుడు, ఉపనిషదైక స్వరూపం అయిన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తన జీవితమే తన సందేశం అని మనకి చెప్తూ, వేదమే తన జీవితంగా జీవించిన పరమాత్మ స్వరూపం, ప్రేమతో మన స్థాయికి దిగి వచ్చి మనందరికీ సులువుగా ఈజీగా అర్థమయ్యే విధంలో వేదాంత విజ్ఞానాన్ని, వేదాంత అగోప్యమైన రహస్యాలని మనకి డే టు డే లైఫ్లో ఎలా ఆచరించాలో చాలా బాగా చూపెట్టారు. స్వామితో జీవిస్తూ, స్వామి కళాశాలలో విద్యార్థిగా ఉంటూ ఈ లెసన్స్ ఎన్నో అందరు విద్యార్థులు నేర్చుకుంటూ ఉంటారు. స్వామి ప్రతి స్టేట్మెంటు వేదమే, ప్రతి పదము ప్రతి సెంటెన్స్ స్వామిది వేదం. స్వామి డిస్కోర్స్ అది ఉపనిషత్. స్వామి సింపుల్ టర్మ్స్లో అవి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అని స్వామి అనే స్టేట్మెంట్కి తైత్రీయ ఉపనిషద్లో ఆనందవల్లిలో యదా హ్యేవై షయే తస్మిన్ నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి. భయం అనేది ఎప్పుడొస్తుందంటేట, మనిషికి తన ఎందున్న దేవుడి నుంచి ఉదరం అంతరం కురితే, అంటే సెపరేషన్ రాగానే భయం వస్తుంట. సో తన దైవత్వం నుంచి తనకి ఎప్పుడు సెపరేషన్ వస్తుందో అప్పుడే భయం కలుగుతుంది. దేర్ఫోర్ హ్యాపీనెస్ అనేది ఆ దేవుడితో యూనియన్తో ఉండడమే హ్యాపీనెస్. సో స్వామి ఎంత సులువుగా అంత కష్టమైన స్టేట్మెంట్ని హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అని ట్రాన్స్లేట్ చేశారు. అలాగే స్వామి చాలాసార్లు ఇదివరకు మందిరంలో పిల్లలంతా కూర్చుని దర్శనానికి కూర్చునే సమయంలో స్వామి పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత మా మధ్యలో వచ్చేవారు. వచ్చి, నువ్వు అతనితో మాట్లాడుతున్నావు కదా, నువ్వు లేచి మంచినీళ్ళ కోసం మధ్యలో వెళ్ళావు కదా అని మాతో మామూలు డే టు డే విషయాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ సడన్గా అనేవారు, వేరామైరా వేరామాయి అనేవారు. అంటే నేను సర్వత్రా ఉన్నాను, సర్వత్రా ఉన్న దైవాన్ని నేను, దేవుడు సర్వత్రా సర్వకాలాలయందు ఉన్నాడు, సహస్రశీరుషా పురుష అనే వేదాంత గోప్యమైన స్టేట్మెంట్ స్వామి అంత ఆసువుగా మాకు నేర్పించేవారు. ఇంకోసారి స్వామి ఓమ్ని ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎలా తెలుస్తుంది అని చెప్తూ పంచభూతాలను ఆధారంగా చేసుకుని భలే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వామి అన్నారు, ఆకాశం సర్వత్రా ఉంది, ఆకాశానికి ఉన్న ఒక్క అట్రిబ్యూట్ శబ్దం, దానికి ఇంకో అట్రిబ్యూట్ యాడ్ చేస్తే స్పర్శ అని, అది వాయువు అవుతుంది. ఆకాశం ఎంత స్ప్రెడ్ అయి ఉందో అంత వాయువు స్ప్రెడ్ అయి లేదు. వాయువుకి ఇంకో అట్రిబ్యూట్ యాడ్ చేస్తే స్పర్శ, తర్వాత రూపం, శబ్ద స్పర్శ రూపం, అది అగ్ని అవుతుంది. అగ్ని అంత వ్యాపకం కాదు, వాయువు అంత వ్యాపకం కాదు. అగ్నికి ఇంకో అట్రిబ్యూట్ శబ్ద స్పర్శ రూప రసం అనేది యాడ్ చేస్తే నీరు అవుతుంది, ఆపస్ అవుతుంది, అది అగ్ని అంత వ్యాపకం కాదు. దానికి ఇంకో అట్రిబ్యూట్ శబ్ద స్పర్శ రూప రస గంధం యాడ్ చేస్తే అది పృథ్వీ అవుతుంది, చాలా జడమైన పదార్థం అవుతుంది. సో ఒక్కొక్క అట్రిబ్యూట్ యాడ్ చేస్తున్న కొద్దీ అది వ్యాపకం, సర్వవ్యాపకం నుంచి జడం అవుతూ ఇంకా ఇంకా లిమిటెడ్ అవుతూ వస్తుంది. సో ఒక్క అట్రిబ్యూట్ తీస్తూ పోతే అది ఇంకా ఇంకా సర్వవ్యాపకం అవుతూ ఉంటుంది. అలాంటిది
ఆకాశం పైన ఉన్న పరమాత్మ తత్వం ఏ అట్రిబ్యూట్ లేని తత్వం సర్వత్రా వ్యాపించింది అనడానికి డౌట్ ఏముంది? ఈ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా మనకి రాదు. ఎంత సులువుగా ఎంత సింపుల్ గా స్వామి సర్వత్రా దైవం సర్వత్రా ఉన్నారు, సర్వులు దైవమే, అంతా దైవం అని చెప్పడానికి ఈ పంచభూతాలు దాని వాటికి ఉన్న అట్రిబ్యూట్స్ తీసుకుని ఎంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కంపారిజన్, స్వామి చాలాసార్లు పిల్లలతో చెప్తూ ఉండేవారు కంపారిజన్ అనేది ఉండకూడదని. కంపారిజన్ చాలా, అసలు గుడ్ కంపారిజన్ అనే పదమే లేదు, హెల్దీ కాంపిటీషన్ అనే పదమే లేదు, కాంపిటీషనే ఉండకూడదు, కంపారిజనే ఉండకూడదు అని చెప్తూ ఉండేవారు. ఇది నిజంగా చూస్తే ఈశావాస్యోపనిషద్ యొక్క సారాంశం. అంత సింపుల్ గా స్వామి చెప్పే స్టేట్మెంట్, ఈశావాస్యోపనిషద్ మొత్తం చదివితే దాని సారాంశం అదే. ఈశావాస్యోపనిషద్లో ఏమంటారు, ఈశావాస్యమిదగుం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగ్రదః కస్య స్విద్ధనం. అంటే ఏంటంటే దేవుడు సర్వత్రా ఉన్నాడు, యత్ కించిత్ జగత్యాం జగత్ అంటే ప్రతి చిన్న అణువులో కూడా దైవమే నిండి ఉన్నాడు, అందుకోసమని తేన త్యక్తేన భుంజీత దైవం ఏది మనకి ప్రసాదం కింద ఇస్తాడో అది మనం అనుభవించాలి తృప్తిగా. మా గృధ కస్య స్విద్ధనం, వేరే వాళ్ల ధనము వేరే వాళ్ల దగ్గర ఉన్న సంపదని చూసి ఆశించవద్దు. ఇది ఈశావాస్యోపనిషత్ యొక్క సారాంశం. దీన్ని పిల్లలకి చెప్పేందుకు స్వామి ఏం చెప్పేవారు, కంపారిజన్ వద్దు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ మై గుడ్. ఎంత సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లో చెప్పేసేవారు, కంపారిజన్ వద్దు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ మై గుడ్. ఇలా అనుకుంటూ ఉండాలి, అదే ప్రతి భక్తుడు నేర్చుకోవాల్సింది అని. అలా స్వామి చెప్పే ప్రతి స్టేట్మెంట్, మీరు స్వామి డిస్కోర్స్ లో మనం వినే ప్రతి స్టేట్మెంట్ కి ఒక వేదాంతపరమైన ఉపనిషద్దులో అయినా వేదాల్లో అయినా మనం దాని మూలం గుర్తించవచ్చు. ఇలాగే స్వామి సోహం, ఫారినర్స్ కూడా ఏం చేయాలి స్వామి, ఏం మంత్రం జపించాలి స్వామి అంటే స్వామి చెప్పేవారు, రోజుకి 21,600 సార్లు నీ శ్వాసే నీకు నీ నిజతత్వం చెప్తోంది సోహం అంటూ, అది తలుచుకో, అదే నీవైపోతావు. ఇది నిజంగా ఆలోచిస్తే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు చెప్పిన, మైత్రేయికి చెప్పిన సందేశం ఇది. అదేవిధంగా ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఓంకారం జరుగుతోంది, బయట భజన్ స్టార్ట్ అయింది, ఓంకారం జరుగుతోంది. స్వామి మా అందరి వైపు ఒకసారి చూసి, పరబ్రహ్మతత్వం అంటే ఏంటిరా అని అడిగారు. మాకేమర్థం అవుతుంది, మేము స్వామే చెప్పాలి అని స్వామిని ప్రార్థిస్తే స్వామి అన్నారు, రెండు ఓంకారాల మధ్యలో ఉండే నిశబ్దమే పరబ్రహ్మతత్వం అన్నారు. నిజంగా మీరు నాసాదీయ సూక్తం, మనం నాసాదీయ సూక్తం, హిరణ్య గర్భ సూక్తం ఇవన్నీ చదువుతూ ఉంటే, అంటే క్రియేషన్ ఎలా వచ్చింది అనేది చదివితే ఆ స్టిల్నెస్, ఓంకారంకి ఓంకారంకి మధ్యలో ఉన్న స్టిల్నెస్ నిజంగా పరబ్రహ్మతత్వం. దాని నుంచి వైబ్రేషను ఓంకారం అనేది వెలువడింది, అదే ఆకాశతత్వం. సో ఎంత సులువుగా అంత సింపుల్గా చెప్పారు, అట్ ది సేమ్ టైం అది ప్రాక్టీస్కి కూడా వీలయ్యేట్టు చెప్పారు. మనం ఓంకారం చెప్తూ ఉంటే ఓంకారం మీదనే ధ్యాస ఇవ్వకుండా ఓంకారం, రెండు ఓంకారాల మధ్యలో వచ్చే స్పేస్లో మనం నిజంగా మన మనసుని నిలపగలిగి ఆలోచనారహితంగా నిలపగలిగితే, ఐఎమ్ సర్టెన్, నేను ఇంకా అది చేయలేదు ప్రయత్నిస్తున్నాను, కానీ ఐఎమ్ సర్టెన్ వీ విల్ బీ ఏబుల్ టు కాంటాక్ట్ దట్ గాడ్. సో స్వామి ఎంత సులు ఎంత సింపుల్గా చెప్తూ ఉండేవారు అన్ని. నిజంగా అలాంటి దైవత్వాన్ని మనం పొందడం మన జన్మ జన్మల సుకృతం. అలాగే వేదాల్లో ఉండే స్వామి దగ్గర కూర్చుని వేదం చదువుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేసేవాడినంటే, వేదాల్లో వచ్చే పదాలకి పూర్ణంగా డిస్క్రిప్షన్ ఫామ్ స్వామి స్వయంగా కనపడేవారు.
ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోపనిషద్దులో ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞానఘన ఆదిత్య అనే స్టేట్మెంట్ వస్తుంది. నిజంగా తలుచుకోండి, స్వామి అక్కడ స్టేజ్ మీద కూర్చుండగా స్వామిని చూస్తూ మీరు స్టేట్మెంట్ అన్నారంటే ఎంత కరెక్ట్ అది. ఆయన ఆనందమయుడు, ఆయన విజ్ఞానమయుడు, ఆయన విజ్ఞాన ఘనం కూడా. సో అలాగే దుర్గా సూక్తంలో తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలే సుజుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతర సితరసే నమః అని అన్నప్పుడు నిజంగా అగ్నివర్ణం రోబ్ వేసుకుని తపసా జ్వలంతాం అలా రేడియంట్ ఫేస్ తోటి స్వామి మన్ని తరించే దుర్గాదేవే సాక్షాత్ అక్కడుందా అనిపించేది. నిజంగా వేదంలో ఇచ్చిన డిస్క్రిప్షన్ అంతా స్వామిని తలుచుకుంటూ చాంట్ చేస్తే ఆ ఆనందమే చాలా చాలా డిఫరెంట్. సో ఈ విధంగా మనకి వేదార్థం నేర్పించడమే కాకుండా వేదంలో ఉన్న పరబ్రహ్మకి ఇచ్చిన డిస్క్రిప్షన్ కూడా తానే అయ్యి ఆ ఫామ్లో మనకి దర్శనమిస్తూ ఉన్న పరమ ప్రేమస్వరూపులు మన స్వామి. ఇలా ఎన్ని ఏ మెసేజ్ స్వామి తీసుకున్నా, ఏ డిస్కోర్స్ తీసుకున్నా, అన్నిటిలోనూ స్వామి వేదమే స్వామి మనకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉండేవారు. ఎన్నైనా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉండొచ్చు. ఇట్లా నేను నేనే అనే స్టేట్మెంట్ స్వామి చేస్తూ ఉండేవారు కదా. వేదస్వరూపమే మన స్వామి. వేద పోషణ ఒక సంకల్పం కింద తీసుకుని అవతరించిన దివ్యావతారం మన స్వామిది. స్వామి ప్రేమ ఎంత అనంతమో ఆయన మనకి వేదం నేర్పించిన విధానం చూస్తే అర్థమవుతుంది. మేము వేదం నేర్చుకుంటున్న మొట్టమొదట్లో అంత బాగా చదవకపోయినా, మా ఉచ్చారణ అంత స్పష్టంగా లేకపోయినా, ఇంటోనేషన్స్ అంత కరెక్ట్ కాకపోయినా స్వామి చాలా ఎంజాయ్ చేస్తూ తల ఊపుతో చాలా చాలా ప్రోత్సాహం ఇచ్చేవారు. స్వామికి వేదం, వేద ఉచ్చారణ, వేదం అంటే ఎంత ఇష్టమో నేను కామావధాని గారిని చూసిన దగ్గర నుంచి అర్థమైంది. బ్రహ్మశ్రీ కామావధాని గారు స్వామి దగ్గర మొట్టమొదటి దసరా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం నుంచి స్వామి దగ్గరే తన చివరి శ్వాస వరకు స్వామి సేవ చేస్తూ జీవించేవారు. ఆయన్ని మేము స్వయంగా చూసాము. నిరంతరం వేదాన్ని వల్లిస్తూనే ఉండేవారు. నాకు చిన్నతనంలో చూసి ఆశ్చర్యపడేవాణ్ణి. ఇంత ఉందా వేదం, ఇంత వల్లించచ్చా అని ఒకసారి నేను ఆయన్ని అడిగాను కూడా. ఆయన అనేవారు ఇంకా ఎన్ని గంటలు వల్లించినా అది అవ్వదని. ఆయనకి ఎంత ఇష్టం అంటే వేదం, అలా వల్లిస్తూ ఉండేవారు. ఆయనకి స్వామి ఇచ్చిన దివ్యావకాశం మరెవ్వరికీ, నాకు తెలిసినంత మటుకు మరెవ్వరికీ ఇవ్వలేదండి. స్వామి ప్రశాంతి మందిరంలో పైన భజన్ హాల్ పైన స్వామి రూమ్ ఉండేది. కామావధాని గారి ప్రశాంతి వెనకాల సింగిల్ రూమ్స్ కొన్ని ఉండేవి. ఒక రూమ్లో ఆయన ఉండేవారు. ఆయనకిచ్చిన దివ్య అవకాశం ఏంటంటే రోజు తెల్లారుజామునే ప్రతిరోజు ఆయన 5:30-6 స్వామి దగ్గర మందిరంలో పైకి వెళ్ళి స్వామి తన బెడ్రూమ్ నుంచి రాగానే మొట్టమొదటి పాద నమస్కారం, పాద సేవ దివ్యావకాశం కామావధాని గారికి ఇచ్చేవారు. ఆయనది చేసి మళ్లీ ఆయన రూమ్కి వెళ్ళిపోయి వేదం వల్లించుకుంటూ కూర్చునేవారు. ఆయనది చేసిన తర్వాతనే స్వామి తన మిగతా కార్యక్రమాలు చేసేవారు. అంటే స్వామికి వేదం ఉచ్చరించే వాళ్ళు, వేదాన్ని వాళ్ల జీవితం కింద జీవించే వాళ్ళంటే ఎంత ఇష్టమో ఇది చూస్తే నాకు అప్పుడు అర్థమైంది. స్వామికి అంత క్లోజ్ అవ్వగలం మనం. నియర్ అండ్ డియర్ అంటే స్వామికి నియర్ అండ్ డియర్ అవ్వాలంటే వేదం ఒక మహత్తరమైన
సులువైన మార్గం. వేదం చదువుతున్నప్పుడు స్వామి చాలా తన ఓన్ స్వీట్ వేలో చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా మెసేజెస్ ఇస్తూ ఉండేవారు. రెండో మూడో అలాంటివి ఇప్పుడు గుర్తొచ్చినవి మీ అందరితోటి స్వామి అనుగ్రహంతో షేర్ చేసుకుంటాను. ఆయన దయనే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్వామిని థ్యాంక్ చేస్తున్నాను. స్వామి దగ్గర కూర్చుని ఒకసారి మేము గణపతి అథర్వణ శేషం చాంట్ చేస్తున్నాం. స్వామి ఆ టైంలో గాల్ఫ్ కార్ట్లో వచ్చేవారు. గాల్ఫ్ కార్ అంటే అంత రెండు పక్కల ఓపెన్ ఉంటుంది, మీ అందరికీ తెలుసుంటుందేమో. స్వామి వస్తునే సమయంలో, దగ్గరికి వస్తున్న సమయంలో మేము అప్పుడే

ఈ పంక్తులు చాంట్ చేస్తున్నాం. సామేమో మా ఎదురుగుండా కారు దిగేశారు అక్కడే. స్టేజ్ మీద ఇంకా కారు వెళ్ళలేదు, స్వామి పోటుకోలు వెళ్లకుండా ఇక్కడే దిగేశారు. దిగేసి మేము త్వం బ్రహ్మాస్, నేను స్వామిని చూస్తూ త్వం బ్రహ్మాస్ త్వం విష్ణుస్త్వం అంటే నిజంగా అన్ని దేవతలు సర్వం తానైన వాడు నా ఎదురుగుండా ఉన్నాడు కదా అని ఆ ఆనందంలో అలా చాంట్ చేస్తుంటే స్వామి నా వైపు చూసి చేతులు నాకు చూపెడుతూ త్వం, స్వామి కూడా నాతో సహా చాంట్ చేశారు, త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం అంటే నువ్వు కూడా దేవుడు వేరా అని చెప్పారు. ఎంత ఎంత సింపుల్ వేగా నాకు తర్వాత ఆలోచిస్తుంటే అనిపించింది, అవును స్వామి ఎంత డివైన్ మెసేజ్, ఎంత సింపుల్గా ఆయన కూడా మాతోటే చాంట్ చేయడం కాకుండా చెయ్యి మా వైపు చూపెడుతూ మీరు కూడా అదే అన్నట్టు చెప్పారు. ఇది స్వామితత్వం. ప్రతి అవకాశాన్ని ఎంతో మధురంగా ఆ దివ్య సందేశం మధురంగా స్వీట్ వేలో నేర్పిస్తూ ఉండేవారు. అలాగే ఒకసారి ఒక స్టూడెంట్, స్వామి ఏది స్వామి మెసేజ్ కింద తీసుకోవాలి, ఇన్ని వింటున్నాను కదా అని అనుకుంటూ కూర్చున్నట్ట, తనకు కూడా ఇలాంటి వేదంతో స్వామి సందేశం ఇచ్చారు. స్వామి తన దగ్గరకు వచ్చి అదే టైంలో, స్వామి అన్ని స్వామి సంకల్పమే కదా, ఆ స్వామి తన దగ్గరకు వచ్చే టైంలో వేదం మేము చాంట్ చేస్తుంది, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. స్వామి ఈ పిల్లాడు ఆ ప్రార్థనతోటి స్వామి నేను ఎలా జీవించాలి, నాకు మీరు గైడెన్స్ ఇయ్యండి స్వామి అంటే, స్వామి తన దగ్గరికి వచ్చి స్వామి ఇదే చాంట్ చేస్తూ తన వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయారు. అంటే ఏంటి, సర్వత్ర నేనే ఉన్నాను, నన్ను సర్వం అందరిలోనూ అన్నిటిలోనూ చూడమని స్వామి ఎంత బ్యూటిఫుల్గా వేదం ద్వారా ఈ మెసేజ్ ఆ పిల్లాడికి ఇచ్చారు. అలాగే మేము చాలాసార్లు వేదం చాంట్ చేస్తున్నప్పుడు ఎంత ఎంకరేజ్ చేసేవారంటే, మేము చాంట్ చేస్తున్నప్పుడు పరబ్రహ్మ స్వరూపం ఆయన, ఆయనకి తెలియని వేదం లేదు, కానీ మేము చాంట్ చేస్తున్నప్పుడు మాతో సహా స్టేజ్ మీద కూడా కూర్చుని మీరంతా కూడా చూసుంటారు, స్వామి కూడా వల్లె వేసేవారు. స్వామి కూడా శ్రీ సూక్తం వల్లె వేయడం, పురుష సూక్తం వల్లె వేయడం, అన్నీ అందులో స్వామి స్వయంగా

అనహం అని మనం చదువుతుంటే, మనం స్వామిని డిస్క్రైబ్ చేస్తూ స్వామిని తలుచుకుంటూ చదువుతుంటే, స్వామి మనతో సహా అది అంటుంటే ఎట్లా ఉంటుందండి? ఒళ్ళు పులకరిస్తుంది. అదే కాకుండా స్వామి ఎంత సింపుల్ కదా అనిపిస్తుంది. ఇలాగే నాకు ఒకసారి

ఈ భజన స్వామి బృందావనంలో దర్శనంకు వెళ్తూ వెళ్తూ నడుస్తూ స్వామి డివోటీస్ దగ్గర దర్శనానికి వెళ్లబోయే ముందు మేము స్టూడెంట్స్ అంతా లోపల నుంచునేవారు బృందావనంలో. స్వామి నా దగ్గరికి వచ్చే టైంకి స్వామి ఈ సాంగ్ స్వామి పాడుతున్నారు, నా వైపు చూసి నవ్వారు. నేను అర్థం కాలే, నాకు ఫస్ట్ అది స్వామి సాయిరామణ్ణం ఫస్ట్ టైం విన్నాను నేను. అంటే ఏదోలాగా అనిపించింది, కానీ దాని తర్వాత అర్థమైంది అలా జీవించాలి మన జీవితం అని. సర్వకాల సర్వ స్వామి దర్శనానికి వెళ్తూ షిరిడి సాయి ద్వారకమాయి పాడడం విన్నాను. అట్లాగే ఇంకో భజన నేను విన్నది ఏంటంటే, ఇలాగ ఇది రెండు సార్లు అయింది. ఇది చాలా ఏళ్ల క్రితం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు స్వామి పాడారు, అదేమో

ఈ పాట స్వామి హమ్ చేస్తూ దర్శనంకి వెళ్లే ముందు హమ్ చేస్తూ మేము అక్కడి నుంచునే వాళ్ళం కదా, స్వామి హమ్ చేయడం నాకు వినపడింది. సో అలా అలాగే స్వామి వేదం మనతో సహా మనలాగా తన కూడా సాధకుడులాగా మనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసమని మేము చాంట్ చేస్తూ ఉంటే, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ చాంట్ చేస్తూ ఉంటే స్వామి కూడా చాంట్ చేసేవారు. ఎందుకంటే అంత తన జీవితమే తన సందేశం అని చెప్పడంలో స్వామి వేదం అలా నిరంతరం చెప్పాలి. వేదం అంటే అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే స్వామికి రుద్రం అంటే మేము వేదం పిల్లలుగా మాకు ఈ రుద్రం చాలా క్లోజ్ టు హార్ట్ గా ఉండేది. ఎందుకంటే రుద్రం చాంట్ చేసినప్పుడల్లా నమకం, ఎస్పెషలీ నమకం చాంట్ చేసినప్పుడల్లా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. అలా అంటున్న లేక నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశ్శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమశ్శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శివతరాయ చ. అంటుంటే స్వామి ఆ స్టేజ్ మీద నుంచుని ఊగేవారు. భజనకి స్వామి ఊగినట్టు రుద్రం చెప్తున్నప్పుడు స్వామి ఊగేవారు. అంటే ఆనంద తాండవంలో శివుడున్నాడా అన్నట్టు స్వామి అక్కడ ఊగేవారు. ఎప్పుడు మేము రుద్రం నమకం చాంట్ చేసినా స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఉండనివ్వండి, భజన హాల్లో ఉండనివ్వండి, ఎక్కడున్నా వచ్చి మా ఎదురుగుండా నిలబడేవారు. రుద్రం ఒక్క రుద్ర జపం నమకం ఉచ్చారణ యొక్క అంత మహత్తరమైన శక్తి ఉంది. ఎప్పుడు శంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ అంటుంటే స్వామి

రుద్రం యొక్క రుద్ర జపం నమకం ఉచ్చారణ యొక్క అంత మహత్తరమైన శక్తి ఉంది. ఎప్పుడు అది చాంట్ చేసినా స్వామి వచ్చేస్తూ ఉండేవారు. సో స్వామికి వేదం వేద ఉచ్చారణ అంటే ఇంత ఇష్టం. స్వామి చాలా ఆఫెన్ చెప్తూ ఉండేవారు, ప్రేమనే అన్నిటికీ మూలం అని. అన్ని పనులు ప్రతి జీవి ప్రతి మనిషి ప్రేమ వల్లనే చేస్తాడు. స్వామి చాలాసార్లు మనతో చెప్తూ ఉండేవారు, ప్రతి సందేశం డివైన్ డిస్కోర్స్ స్వామి ప్రేమతో ఎండ్ చేసేవారు. ప్రేమనే అన్నిటికీ మూలం, ప్రేమ వల్లే సర్వకార్యాలు, మనకు తెలిసినా తెలియకపోయినా ప్రేమ వల్లనే సర్వకార్యాలు సర్వులు చేస్తారని. దీనికి బృహదారణ్యకోపనిషద్లో యాజ్ఞవల్కుడు మైత్రేయితోటి ఇదే చెప్తాడు, సర్వకర్మలు ప్రతి ఒక్కరూ సెల్ఫ్ లవ్ వల్లనే ప్రతి కర్మ చేస్తాడు అని. అంటే తల్లి బిడ్డని ప్రేమించిన, భర్త భార్యని ప్రేమించిన, ప్రతి ప్రేమకి మూలం సెల్ఫ్ లవ్. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టే అవన్నీ చేస్తావని. ఆ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇక్కడ అంటే ఆత్మ, ఆత్మ మీద ఉన్న పరమ ప్రేమ వల్ల ప్రతి కార్యం ఆ ఆత్మ కోసం చేస్తూ ఉంటాం. నిజంగా ఆలోచిస్తే హేట్రెడ్కి కూడా ప్రేమనే మూలం. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి పరులు నీకేదో హాని కలిగిస్తారని చెప్పి వాళ్ళ పరుల మీద ద్వేషం పెంచుకుంటున్నావు. సో దానికి మూలం ఏంటి నిజంగా ఆలోచిస్తే ప్రేమనే మూలం. సో ఆ యాజ్ఞవల్కుడు ఏం చెప్తాడంటే, ఆ సెల్ఫ్ని మీరు దేహం అని అనుకోకుండా ఆత్మ అని అనుకుంటే నిజమైన ప్రేమ అయిపోతుంది అది. ఇదే స్వామి మనకి సర్వం స్వామి ప్రేమ అని ఎప్పుడు స్వామి చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ప్రేమ అనే పదానికి స్వామి ఒకటే ఒక మీనింగ్ ఇచ్చేవారు, జీవాత్మకి పరమాత్మ పైన ఉన్న ప్రేమనే నిజమైన ప్రేమ. మిగతా అన్నిటికీ ప్రేమ అనే పదం వాడనే వాడకూడదు. అవన్నీ ఆప్యాయతలు, లస్ట్, వేరియస్ అదర్ వర్డ్స్ వాడచ్చు, కానీ ప్రేమ అంటే జీవాత్మకి పరమాత్మతో ఉన్న సంబంధం, ఆకర్షణ, అదే ఆ ఫీలింగే ప్రేమ. సో అది మనం అర్థం చేసుకుంటే మనం ప్రతి కర్మ నిజంగా ఆ ప్రేమ మూలం వల్లనే ప్రతి కర్మ చేస్తాం. మనలో వచ్చే శక్తి, ఏ కర్మ చేయాలన్నా వచ్చే శక్తి ఆ ప్రేమ వల్లనే వస్తుంది. అది అర్థం చేసుకుని ఆ ఐడెంటిటీ బాడీ నుంచి షిఫ్ట్ చేసి ఆత్మకి షిఫ్ట్ చేయగలిగితే ఫీలింగ్ సేమ్ ఫీలింగ్, కాకపోతే ఐడెంటిటీ మనం డిస్టార్ట్ చేసాం. ఇదే స్వామి మనకి చాలా సింపుల్ విధాల్లో దైవ ప్రేమను పెంచుకోండి, దైవ ప్రేమతోటే అన్ని సాధ్యం అవుతాయి అని చెప్పి ప్రతి డిస్కోర్స్ స్వామి దాంతో ఎండ్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను మంత్రపుష్పం చదువుతుంటే, ఇప్పుడు అంతటి సమయం లేదు, కానీ మంత్రపుష్పం యొక్క అంతరార్థం ఏంటంటే జలము ఆపస్సు వేదంలో ప్రేమకి పర్యాయ పదం. సో మంత్రపుష్పంలో సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి అన్నిటికీ ప్రేమనే ఆధారం, నీరే ఆధారం అండంలో ప్రేమనే ఆధారం అని అర్థం చేసుకోవాలి. వారు ఆ ప్రేమ వల్ల అంటే మంత్ర ప్రతి పూజ మంత్రపుష్పంతో ఎండ్ చేసేవాళ్ళం. అలాగే మీరు జాగ్రత్తగా చూస్తే స్వామి ప్రతి డిస్కోర్సు ప్రేమతో ఎండ్ చేసేవారు. అంటే ఏంటి, నిజంగా ఆలోచిస్తుంటే నాకు అప్పుడు పులకరిస్తుంది. స్వామి ప్రతి పని పూజ కింద చేసేవారు. మనతో చెప్పడమే కాదు, స్వామి డిస్కోర్స్ ఇస్తే అది ఏదో పూజ కింద చేసినట్టు అనిపించింది. అందుకనే చివరిలో మీకు అందరికీ గుర్తుందో లేదో స్వామి అందరికీ నమస్కరించారు. అలాంటి దేవదేవుడు చేతులెత్తి అందరికీ నమస్కరించారు చివరిలో. అలాగే ప్రతి డిస్కోర్స్ కూడా స్వామి ఒక పూజలాగా చేసేవారు. ఎందుకంటే డిస్కోర్స్ని ప్రేమతో ఎండ్ చేసేవారు. మనం పూజ కూడా మంత్రపుష్పంతో ఎండ్ చేస్తాం. అంటే ఏంటి, స్వామి డిస్కోర్స్ని కూడా తన పూజ కింద చూసుకునేవారు. అంత సెల్ఫ్లెస్గా తన్ని తను సర్వత్రా చూసుకుంటూ ఆదర్శంతో జీవించి చూపెట్టిన ప్రేమమయుడు మన స్వామి. మనమంతా ఈ సులువైన దివ్యమైన మార్గం చేపట్టి ఆయన్ని ప్రీతిపరిచి ఆయన అనుగ్రహానికి పాత్రలో అవ్వాలని ప్రార్థన

0: ఆనందిస్తూ ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు రేడియో సాయికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సాయిరాం.
1: ఎంతో అమూల్యమైన అనుభవాలను, తద్వారా స్వామి బోధనలను, స్వామి చింత తాను గ్రహించిన వేద సూక్ష్మాలను ఎంతో చక్కగా మనందరికీ అందించిన శ్రీ అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అంశాలను చక్కగా ప్రతిబింబించే ఒక మధురమైన పాటను మనం విందాం.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92వ పుట్టు పండుగ సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. సకల వేదాంత గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాన చెప్పుదునొక్కసారి, అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటేయని మదియందు నమ్మియుండు. ముక్తి కోరి నరుడు ముక్కోటి దేవతల వేడుచుండు కాని వెతలపోవు. తనదు యందున్న అహమును వీడిన ముక్తియేల తానే ముక్తియగును. ఇలా స్వామి ఎంతో ప్రేమతో అతి సులువుగా ముక్తి మార్గాన్ని కూడా 3 ముక్కలలో చెప్తారు. అసలు అనిపిస్తుంటుంది స్వామిది ఎంత ప్రేమ, దానికి అవధులే లేవు. తల్లిదండ్రులు ఎలా అయితే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి వంట సామాగ్రి అంతా తెచ్చి వంట చేసి వడ్డించి అన్నం కలిపి ఎలా పిల్లల నోటిలో పెడతారో అదేవిధంగా ఆయన పిల్లలమైన మనందరం ఏమి చేయకపోయినా కేవలం మనపై ఉన్న ఆయన ప్రేమచేతనే మన చెంతకు వచ్చి అనుగ్రహించి రక్షించి సరైన మార్గంలో పెట్టి తీర్చిదిద్దుతున్నారు. ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై స్వామి విద్యార్థులు శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ రంగనాథరాజు, శ్రీ భార్గవ్, శ్రీ గణేష్ గార్లు సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై చర్చా కార్యక్రమాన్ని అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమంలోకి వెళ్దాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ వేద పురుషుడైన సాయి భగవానుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భక్తులందరి తరపున వినమ్రపూర్వకమైన సాక్షాత్ దండవత్ ప్రణామములు సమర్పించుకుంటూ సాయి ప్రేమయే వేదసారము అనే అంశాన్ని కొంచెం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. భార్గవ్ రాజు,
2: తప్పకుండా గణేష్.
1: అంటే ఒక సెంటెన్స్ లో మన సాయి ప్రసాద్ మనకి ఇది అందించాడు, కానీ అవధులు లేని ఈ టాపిక్ కి మనం 45 నిమిషాల్లో జస్టిస్ చేయాలంటే అది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. స్వామి మనకి పరీక్ష పెడుతున్నారనుకొని ఆ పరీక్షను యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఒక ప్రయత్నపూర్వకంగా దీంట్లోకి వెళ్దాం.
3: ఈ స్వామి చెప్పారు అనంత వై వేద, అంటే వేదం ఒకటే అనంతము, కానీ మనకి సాయి కూడా ఉన్నది, ప్రేమ కూడా ఉంది, వేదం కూడా ఉంది, సారం కూడా ఉంది.
2: ఒకసారి భాగేశ్వర్ గారిని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇప్పుడు మనం అనుకున్నాం సాయి ప్రేమయే వేద సారం అని. అయితే దీంట్లో ప్రేమ మూడు ఇంపార్టెంట్ పదాలు, ప్రేమ వేదాసారం అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎస్ సాయి, కానీ వాటి కొంచెం డీప్ గా అండర్స్టాండ్ చేసుకుంటే అప్పుడు మేబీ కొంచెం జస్టిస్ చేయగలుగుతామేమో అనేటువంటి ఉద్దేశం. ఒకసారి సార్ ని స్వామి ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. పిల్లల్ని స్వామి చాలా ప్రేమిస్తారు అని చెప్పారు స్వామి. వెంటనే భాగేశ్వర్ ఆయనకున్నటువంటి చనువుతో స్వామివారిని, స్వామి మీరు అందరిని ప్రేమిస్తారు అని చెప్తారు కదా, మీరే ప్రేమ స్వరూపం అని చెప్తారు కదా స్వామి, మరి ప్రేమ అంటే ఏంటి అని అడిగారు. స్వామి ప్రేమ అంటే ఎమోషనా, ప్రేమ అంటే లేకపోతే ఒక రకమైనటువంటి ఫీలింగ్, అదేంటి స్వామి ప్రేమ అంటే? స్వామి నవ్వి స్వామి చాలా చక్కని డెఫినేషన్ బాకీసరికి అందించారు. స్వామి చెప్పారు ప్రేమకి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఏదైతే 3 ఆస్పెక్ట్స్ కలిగి ఉంటుందో అదే ప్రేమ. ఆ 3 ఆస్పెక్ట్స్ ఏంటంటే, మొదటిది చేంజ్ లెస్, ఎప్పటికీ అది చేంజ్ కాదు,
1: మారినటువంటిది.
2: రెండవది ఫియర్లెస్, ఎటువంటి భయం ఎరగనటువంటిది. మూడవది సెల్ఫ్లెస్, ఎలాంటి స్వార్థం లేనటువంటి విషయం. ఈ 3 ఎన్నటికీ మారినటువంటిది, ఎలాంటి భయం ఎరగనటువంటిది, ఎలాంటి స్వార్థం లేనటువంటిది, ఈ 3 దేంట్లోనైతే ఉంటుందో అదే ప్రేమ.
3: అద్భుతంగా చెప్పారు స్వామి,
1: చాలా బాగుంది. అదే ప్రేమ తాలూకా డెఫినేషన్ స్వామి క్లుప్తంగా మనకి ఇలా అందించారు మనకి. మరి భార్గవ్, ఎన్నాళ్ల నుంచో మనం వేదం చదువుతున్నాం కదా, మరి వేదానికి డెఫినేషన్స్ ఏమి ఇవ్వగలం ఈ రిలేషన్ లోని మనం?
3: ఫస్ట్ వేదం అంటే అది స్వామి చెప్పారంటే విద్ అనే ఒక రూట్ వర్డ్ నుంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడము, అంటే వేదంలోని ఉన్న నాలెడ్జ్ అంత అనంతం అంటే. కానీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ వేదం, మీరు దాన్ని ఉచ్చారణ చేసినా కూడా లేకపోతే చదివినా కూడా విన్నా కూడా, దాంట్లో ఒక థీమ్, అండర్లైన్ థీమ్ ఇప్పుడు ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో నువ్వు తెలుసుకో, నీ రియల్ సెల్ఫ్ ఏంటి, నీ రియల్ నేచర్ ఏంటి అది తెలుసుకో అని ఒక ఫీలింగ్ ఎప్పుడు దాంట్లో వస్తుంది. ఇంకా ఇప్పుడు రంగనాథ్ అవి చెప్పినట్లాగా మూడు ఆస్పెక్ట్స్, ఫియర్లెస్, చేంజ్లెస్, మూడోది సెల్ఫ్లెస్. సో ఫియర్లెస్ ఆస్పెక్ట్స్ కి వస్తే మనకి మన మొన్న ఒక వర్క్ షాప్ లో కూడా మన ఒక అధ్యాపకులు బాగా చెప్పారు ఏంటంటే వేదాన్ని రాజ సంహిత అంటారంట. అంటే అది నాకు విన్నాను చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాజ సంహిత ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఏ రాయల్ డిక్టమ్. అంటే ఇప్పుడు ఒక రాజు ఒక విషయం మనకి ఒక శాసనం ఇస్తాడు,
2: శాసనం
3: చెప్తే అందరూ చేస్తారు, చెయ్యాలి అంతే,
2: ఆర్డర్.
3: దాంట్లో మరి డౌట్స్ ఉండకూడదు. ఇప్పుడు వేదం చెప్పినప్పుడు మనం శిక్షావళి తీసుకోండి, సత్యం వద ధర్మం చరా అంటే సత్యం అని పలకండి, ధర్మం అని పాటించండి. దానికి చేస్తే బాగుంటుంది, చేయకపోతే ఏంటి అవుతుంది, ప్లీజ్ చేయండి, అలాగే ఏమి ఉండదు. అంటే ఒక శాసనంలా చెప్తారు. రెండోది మాతృ దేవోభవ, పితృ దేవోభవ అంటే దానికి ఇలా చేస్తే మా నువ్వు అమ్మని గౌరవిస్తే బాగుంటుంది, లేకపోతే మంచిది కాదు అనే ఆప్షన్స్ ఉండవు. అంటే ఒక శాసనంలా చెప్తుంది వేదం. ఇంకోటి కావాలంటే అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే ఏంటి కావాలంటే మనం దాని మీద చర్చించి దాంట్లో ఉన్న సారమైన కావాలంటే తక్కిన దగ్గర తీసుకోవచ్చు. కానీ వేదం యాజ్ సచ్ ఈజ్ లైక్ లైక్ డిక్టమ్. అది ఎందుకంటే స్వామి ఇప్పుడు చెప్తారు ఎందుకంటే ఇవి మన ఋషులకి మునులకి అందరికీ పైనుంచి వాళ్ళ వాళ్ళ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి అందించబడింది. అంటే వాళ్ళ కంపోజ్ చేసిన వాళ్ళు కావు. అందుకు అది హైయెస్ట్ ఎటర్నల్ ట్రూత్ నుంచి వచ్చినవి. అందుకే ఆ వచ్చిన వాటి భావం ఒక రాజులాగా అంటే చక్రవర్తి లాగా అలాంటి భావంతో ఉంటాయి అవి. అది ఫియర్లెస్. రెండో ఆస్పెక్ట్ చేంజెస్ అన్నారు, అంటే మార్పు చెందంది.
2: మార్పు చెందంది
3: అంటే మనకి తెలుసు కదా మన వేదాలు అందరూ శృతి అంటారు. శృతి అంటే ఒక గురువు శిష్యుడికి బోధించి అంటే పుస్తకాలు ఉండి బోధించిన తర్వాత అది శిష్యుడు మళ్ళీ ఇంకో అలాగే జనరేషన్ జనరేషన్ నుంచి పాస్ అయ్యి వచ్చింది. ఇంకా దీంట్లో ఒక అందమైన ఆస్పెక్ట్ ఏంటంటే మనకి వేదంలోని చాలా విధమైన ప్రకారంగా మనం చెప్పొచ్చు వేదం. సంహిత పాఠాలు అంటారు, సంహిత పాఠం అంటారు, జటాపాఠం అంటారు, క్రమపాఠం అంటారు, ఘనాపాఠం అంటారు. అంటే అప్పుడు నాకు ఎందుకు ఇలాగా ఇన్ని విధాలు ఎందుకు ఉన్నాయని, ఎందుకంటే అప్పుడు మనకి ఇప్పుడు ఆడియోస్ లాగా అంటే పుస్తకాల లాగా ఉండేవి కావు. సో ఏంటంటే ప్రతి వర్డ్, ప్రతి స్వరము, మహాప్రాణము, అల్పప్రాణము, ప్రతి దాని ఉచ్చారణ ప్యూరిటీ అలాగే మెయింటైన్ చేయడానికి దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా చెప్పేవారు. ఇప్పుడు మనకి గణేష్ ఇప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనేది ఆ ఓము నమో నమో కింద ఓం నమో భగవతే తే పైకి సరిత వస్తుంది. అవన్నీ అలాగే ఉంచాలంటే ఏం చేయాలి, దాన్ని వాళ్ళు బ్రేక్ చేసేవారు. ఘనపాఠం, ఇప్పుడు ఘనపాఠంలో ఏంటి మన ఆ ఓం నమో భగవతే రుద్రాయని ఓం నమో నమో ఓం సారీ నమో భగవతే భగవతే నమో నమో భగవతే రుద్రాయ అని ఆ సేమ్ సేమ్ సేమ్ సెంటెన్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా మనం బ్రేక్ చేస్తే ఏంటంటే ఆ సంహిత పాఠం అంటే కలిపి చెప్పిన మిస్టేక్ వస్తే యు రిఫర్ టు దిస్, దీంట్లో ప్రాబ్లం
2: రిఫరెన్స్ పాయింట్ లాగా.
3: అందుకు లాస్ట్ 2000 to 3000 ఇయర్స్ నుంచి దే ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్.
2: అంటే ఈ విషయం చెప్తుంటే నాకు ఒక
3: మాక్స్ ముల్లర్
2: గుర్తుకొస్తుంది. ఆయన మాక్స్ ముల్లర్ గారు ఫ్లెచర్ గారు అని, ఫ్లెచర్ ఇస్ ఏ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన ఎడిసన్ దగ్గర నుంచి బారో చేసుకుని ఫోనోగ్రఫీ ఫస్ట్ టైం ఇంగ్లాండ్ లో దాని ఎగ్జిబిషన్ చెప్తున్నారు. అయితే దాంట్లో మొట్టమొదటి హ్యూమన్ వాయిస్ రికార్డ్ చేయాలి, మొత్తం యూరోప్ లో ఫస్ట్ టైం రికార్డ్ చేయాలని చెప్పి ఎవరు గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అంటే అప్పుడు అదే టైంలో మాక్స్ ముల్లర్ గారు అండ్ మాక్స్ ముల్లర్ ఇస్ ఇన్ అ టూర్ ఇంగ్లాండ్ లో తిరుగుతుంది. ఈజ్ ఆల్మోస్ట్ 78 అప్పుడు ముసలి అయిపోతున్నారు. ఆయన్ని చాలా ఒప్పించి వాళ్ళ భార్యతో ఒప్పిస్తారు. ఇది వారి భార్య రాసినటువంటి మెమోరియల్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్ ఆయన బుక్ లోంచి ఇది సేకరించిందండి.
3: గూగుల్ చేస్తే కూడా
2: మనకు ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్స్ కూడా దొరుకుతుంది. బుక్ పేరు మెమోరీస్ ఆఫ్ మాక్స్ ముల్లర్, మెమోరియర్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్. ఆవిడ తీసుకుని వెళ్తారు మాక్స్ ముల్లర్ ని ఆ ఫోనోగ్రాఫ్, దాని ఫోనోగ్రాఫ్ అనేవాళ్ళ ఫోనోగ్రాఫ్ అక్కడ పెట్టుంటే వాళ్ళు చాలా ఎక్సైటెడ్ చెప్తుంటారు, అయ్యా మొట్టమొదటిసారి మానవ చరిత్రలో ఒకరు మాట్లాడుతుంటే ఆ మాటను రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని అదే విధంగా రిప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి మనం ఇప్పుడు చూస్తున్నామని మాక్స్ ముల్లర్ అంతా తెలిసిన నవ్వి, అంటే ఒక విధంగా ఆయన మెచ్చుకోరు కానీ నవ్వుతారు. ఆయన ఎందుకు నవ్వుతారు అర్థం కాదు. సరే మీరు మొదట్లో మీరు మాట్లాడండి అంటే ఆ ఫోనోగ్రాఫ్ ఆన్ చేసినప్పుడు ఆయన మా అందరూ తెలిసింది అది అగ్నిమీల పురోహితం అని మొట్టమొదటి మంత్రం చదువుతారు. వారందరికి అర్థం కాదు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఆయన అప్పుడు ఋగ్వేదం యొక్క గొప్పతనం, వేదాల గొప్పతనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చెప్తారు, మీరు ఫోనోగ్రఫీ అని ఫస్ట్ టైం సౌండ్ ఏ విధంగా వింటామో అదే విధంగా రిప్రొడ్యూస్ అవుతుందని మనం అనుకుంటున్నాము. కానీ భారతదేశంలో ఆర్యవర్తలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం సౌండ్ ఆవిర్భవించిందో అదే విధంగా అదే సౌండ్ ని శిష్యుల చెవుల్లో పోస్తున్నారు. ఆ శిష్యులు వేరొక జనరేషన్ లో పోస్తున్నారు. అది ఆ జనరేషన్ జనరేషన్ అదే విధంగా ఫోనోగ్రఫీ టెక్నాలజీని ఆ విధంగా వాళ్ళు వాడుతూ వస్తున్నారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఉచ్చరించినటువంటి మంత్రం యథాతథంగా నేను ఈ రోజు ఉచ్చరించానంటే దాని కారణం ఈ ఫోనోగ్రఫీ టెక్నాలజీ, హ్యూమన్ ఫోనోగ్రఫీ అని చెప్తూ వస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అది ఆ విషయం గుర్తుకొస్తుంది.
3: మూడో ఆస్పెక్ట్ మనం అంటే మూడోది సెల్ఫ్లెస్ అనే ఆస్పెక్ట్. సెల్ఫ్లెస్ అంటే మనకి ఈ వేదం అంటే యూనివర్సల్ అంటారు. అంటే ఇది ఒక జాతి మత భేదాలు ఏమి ఉండవు. అంటే స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు, గాయత్రి మంత్రం మీరు తీసుకోండి, గాయత్రి మంత్రంలోని ఎక్కడ కూడా ఇది ఈ డైటీ కోసం అని ఉండదు. అదేంటంటే ఎవరైనా చెప్పొచ్చు, అదేంటి నా ఇంటలెక్ట్ నా మేధాశక్తి ఇంప్రూవ్ కాదు, అంటే దాన్ని అవేకన్ చేయడం, అంటే దాన్ని నిద్ర లేపడం కాకుండా జాగ్రత్త చేయడం, మేక్ ఇట్ రియలైజ్ నేను కూడా దేవుడినే అనే ఒక భావం దానికోసం వచ్చే ఆ మీనింగ్ దానికి వస్తుంది. అందుకే స్వామి ఏం చెప్తారంటే ఇది ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు రుద్రం తీసుకోండి, రుద్రంలో మీరు ఏమన్న ఒక చాలా విషయాలు రుద్రంలో ఉన్నవన్నీ నేచర్ సంబంధించినవి, ఫైర్ వాటర్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. దాంట్లో మీరేంటి రథేభ్యో రథేభ్యస్ అంటే ఒక కార్పెంటర్, ఒక వన్ హూ చారిటీర్ ఒక రథం తోలేవాడు, ఒక ఈవెన్ నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఏంటంటే ఓ థీఫ్ అనుకోండి, ఒక చీట్ ఎవరైనా థీఫ్ మనం డిఫరెంట్ గా తీసుకోవచ్చు, అంటే చిత్త చోర అని కృష్ణుడు కూడా అనొచ్చు. అందుకు ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో ఉన్న ప్రతి మనిషి ప్రతి థింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ గాడ్. దాంట్లో మనం రుద్రం అని అంటాం కానీ ఎవ్రీథింగ్ ఇన్ దాట్ రిలేట్స్ టు ద నేచర్. సో ఇట్ ఈస్ వెరీ యూనివర్సల్ ఇన్ ఇట్స్ అపీల్. అది నేను చెప్పొచ్చేది.
2: అది చాలా ఇది రుద్రం అంటే ఒక చిన్న స్వామి డెఫినేషన్ గుర్తుకొస్తుంది. మన రుద్రం అంటే మేబీ ఆ మన వేద పురుషులు ఆ మహాయోగులు ఈ రుద్రానికి ఆ విధంగా అన్నారేమో. స్వామి చెప్తారు ఒకసారి ఒక డిస్కోర్స్ లో, ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలకు లోనవుతుందో అప్పుడు అది ఇంద్రుడు, అదే మనస్సు ఇంద్రియాలకు అతీతంగా ఉంటుందో అదే రుద్రుడు.
3: అంటే
2: మనస్సుకు అతీతం ఇంద్రియాలకు అతీతమైనటువంటి మనస్సు ఇచ్చేటువంటి సాధనం రుద్రుడు, రుద్రం కావచ్చని ఆ మహాయోగుల యొక్క ఆలోచన కావచ్చు.
1: చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ మూడు ఆస్పెక్ట్స్ ఏది, ఒకటి చేంజ్లెస్ మార్పు లేనటువంటిది, రెండవది సెల్ఫ్లెస్ అంటే తన గురించి స్వార్థరహితమైనది, మూడవది ఫియర్లెస్ నిర్భయమైనటువంటిది, భయం ఉండదు. మరి ఇప్పుడు వేదం గురించి చెప్పుకున్నాము, ప్రేమ గురించి చెప్పుకున్నాము, మరి సాయి ప్రేమయే వేద సారం అంటున్నాం కదా, దీనికి నాకు ఒక మంచి లింక్ దొరికింది అనిపిస్తుంది. అందరికీ తెలిసిందే గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామి వారి దగ్గరకు వచ్చిన మహావేద పండితులు.
2: ఆయన వారి అబ్బాయి కూడా మన
1: జీవి సుబ్బారావు వాళ్ళు మనవడు, వాళ్ళ మనవడు స్వామి స్టూడెంట్ అనమాట. సో ఆయన వాళ్ళ అబ్బాయి జీవి సుబ్బారావు గారు పెద్ద సైంటిస్ట్ ఆయన, అండ్ యుఎన్ లో కూడా ఆయన వర్క్ చేశారు అనమాట. ఒకసారి ఏదో పాసింగ్ కమెంట్ గాని ఎవరో చెప్తుంటే ఆయన విన్నారు, స్వామి చెప్పేదంతా వేదంలో ఉంటుంది అని ఆయన విన్నారనమాట. వింటే ఒక డౌట్ క్లారిఫై చేసుకోవడానికి వచ్చినట్టు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి, నాన్నగారు ఇలా స్వామి చెప్పిందంతా వేదాల్లో ఉంటుందంటున్నారు, అది నిజమేనా అని అడిగారట. అడిగితే వాళ్ళ నాన్నగారు నవ్వి అప్పుడే స్వామి యొక్క దివ్యత్వం సర్వజ్ఞత్వం అన్ని ఆయనకి అనుభవంలోకి వచ్చాయన్నమాట. వస్తే అప్పుడు ఆయన అన్నారు, అది కాదు నాయనా, స్వామి చెప్పేదంతా వేదంలో ఉండటం కాదు, స్వామి చెప్పేదంతా వేదమే అని ఆయనకి చెప్పారంట. ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే సైంటిస్ట్ కాబట్టి ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటేనే గాని వాళ్ళకి ఆ అర్థం క్లారిటీ ఉండదు, ప్రూఫ్ కావాలి వాళ్ళకి. సో ఆయన ఒక స్వామి యొక్క ఉపన్యాసం తీసుకుని ఆ పుస్తకాన్ని తిరగవేస్తూ, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసి అది అడుగు, స్వామి చెప్పిన మాట దానికి రిలెవెంట్ వేదంలో మంత్రం నేను నీకు చెప్తానని చెప్పి ఆయన పుస్తకం ఓపెన్ చేసి ఒక వర్స్ చెప్తున్నారు, ఆయన రిలేటెడ్ వేదం ఒక పంక్తి చెప్తున్నారు, మంత్రం చెప్తున్నారు ఆయన. సో అట్లాగా స్వామి చెప్పే మాటలు అన్ని వేదాలే.
2: ఇప్పుడు గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే ఆ తరం, ఆ వేద పండితుల తరం. మీరు ఇంత కామోదాని గారు అనిల్ కుమార్ సార్ గారు చెప్పారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఆ తరం చెప్తుంటే, ఇప్పుడు మన కొద్ది రోజుల క్రితము కొన్ని డ్రామాల కోసం రీసెర్చ్ చేస్తుంటే కొన్ని చక్కని విషయాలు బయటకు వచ్చాయి. ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి వారి ఆ వేద పండితులందరూ మొట్టమొదటిసారి మన వెంకటగిరిలో యజ్ఞం జరుపుతున్నారు. యజ్ఞం జరుపుతున్నప్పుడు స్వామి ఆ యజ్ఞానికి స్వామిని అప్పటికి వారిని స్వామికి స్వామి శరీరానికి దాదాపు ఒక 29-30 సంవత్సరాలు కావచ్చు. ఆ టైంలో స్వామిని పిలిచారు. ఆయన ఎందుకు పిలిచారంటే ఆ రాజుగారు కూడా ఆయన ధృవీకరించుకోవాలి, ఈయన దేవుడా కాదని తెలుసుకోవాలనేటువంటి
1: విషయం
2: కన్ఫర్మేషన్ కోసం ఆయన పిలిచి అప్పుడు ఆ యజ్ఞంలో ఆ యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం జరుగుతున్నప్పుడు స్వామి దాన్ని చూస్తూ దానికి ఒక ఆర్గనైజర్ గా స్వామి చూస్తున్నారు దాని దూరం నుంచి. మొత్తం యజ్ఞం అయిపోయిన తర్వాత స్వామి వచ్చి వీళ్ళందరితో అన్నారంటే చాలా యజ్ఞం చాలా బాగా జరిగింది, చాలా సంతోషం అని చెప్తే వీళ్ళు ఈయనకి బాగా జరుగుతుంది జరగకపోతుంది ఈయన ఎంత చెప్పేది అనేటువంటి ఉద్దేశంతో ఆ సంతోషం అన్నట్టు వాళ్ళు కూడా తలుపుతున్నారు. దాంట్లో యజ్ఞం చివరిగా వాళ్ళు ఒక పాట పాడుతున్నారు. ఆ పాటలో తన్మయత్వంలో పాడుతుంటే ఆయన మొత్తం దాన్ని మునిపోయారు, ఆ పాటలో మునిగిపోయారు. స్వామి దానికి యజ్ఞ ఫలితంగా వీళ్ళందరూ ఋతుకులందరికీ చూస్తూ నేను యజ్ఞం మీ అందరికి యజ్ఞ ఫలితం ఇస్తున్నాను అన్నట్టు ఆ 48 మంది మధ్య నిలబడి స్వామి ఒకసారి నన్ను చూడండి అన్నట్టు ఒకసారి శబ్దం చేశారు. వారు ఒకసారి చూస్తే ఆ 48 మందికి స్వామి శ్రీకృష్ణుని దర్శనమిచ్చారు. అది వారికి ఒక యజ్ఞ ఫలితం. అప్పుడు వాళ్ళందరూ 48 మంది దాసోహం స్వామికి. అదే ఋతుకులు పుట్టపర్తి కూడా.
3: అంటే మన గంటిగడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారే కదా మనకి సాయి గాయత్రి అనేది ఇచ్చింది ఆయన.
1: సో ఈ ఋత్విక్కులు కొంతమంది స్వామి మొట్టమొదటిసారి వేద పురుష సత్తా జ్ఞానయజ్ఞం ప్రశాంతి రంగంలో కండక్ట్ చేసినప్పుడు
3: వాళ్ళందరూ 62లో
1: వచ్చినప్పుడు వీళ్ళందరూ స్వామి ఎప్పుడు అంటారు కదా అన్ని రెడీ చేసి ఐటమ్స్ లిస్ట్ అంతా తీసుకురమ్మని స్వామి చెప్పారంట. మనం సత్యం శివన్ సుందరంలో కూడా ఈ ఇన్సిడెంట్ రికార్డ్ అయి ఉన్నది. ఆ మరుచంబు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్, రెండు వేపులా మూతి ఉంటుంది అనమాట దానికి, ఆ చెంబు చాలా మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ది యజ్ఞం అనమాట. అది వాళ్ళు లిస్ట్ లో పెట్టుకోవడం మర్చిపోతారు, అంత పెద్ద ఋత్విక్లు అంత అనుభవజ్ఞులు కూడాని. స్వామి ముందరే అడుగుతారు అన్ని సమకూర్చుకున్నారా లేదా, ఏమన్నా కావాలంటే అడగండి అని. అంటే ఎంత ప్రేమ ఉంటే స్వామి అట్లా చెప్తారు. ఇంకొకడు మనమే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఏదన్నా మిస్ అయితే మనం అరుస్తాం వాళ్ళ మీద, ఎందుకు రాలేదు, టైంకి తేలేదు, ఇది తేలేదని. యజ్ఞంకి కేవలం 10 నిమిషాలు సమయం ఉంది. అప్పుడు ఈ పెద్ద ఆయనకి బైరాగి శాస్త్రి గారికి గుర్తొచ్చింది, అరే నేను ఈ చెంబు తీసుకురావడం మర్చిపోయాను అంటే స్వామికి చాలా భయం భయంగా ప్రార్థించే విన్నవించుకున్నారనమాట. మనం ఇందాక తెలుసుకున్నట్టు ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ భయం ఉండదు. స్వామి దగ్గర స్వామి పరిపూర్ణమైన ప్రేమ స్వరూపుడు కాబట్టి అక్కడికి వచ్చి నాకు తెలుసు అని నేను ఇప్పుడే తీసుకొని వస్తానని పైకి వెళ్లి తన రూమ్ లోని ఒక మరుచంబు తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి ఇది షిరిడి అవతారంలో నేను వాడింది, ఇది చించోళి రాణి దగ్గర ఉంటే అక్కడి నుంచి నేను ఇప్పుడు తీసుకొచ్చాను మీకోసం అని చెప్పన్నారు. అంటే అక్కడ భయం అనేది లేదు, తప్పు చేశారు వాళ్ళు కానీ స్వామి దాన్ని యాక్సెప్ట్ చేశారు ప్రేమతోటి.
2: అదే విధంగా ఆయన అవతారాల కంటే ఈ జన్మ ఆ జన్మ జన్మలకు కూడా అతీతమైనటువంటి.
1: అండ్ ఇంకొక స్వామి
3: ఫియర్లెస్ అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. అంటే ఈ ఒకసారి స్వామి వివేకానందుడు ఆయన పరివరాజకంగా దీంట్లో నడుస్తూ వెళ్తుండేవారు. హీ అంటే ఆయన సంచరణ చేసేవాడు మన భారతదేశం అంతా. సో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక సందర్భంలో ఏంటంటే ఆయన నడుస్తుంటే అటు నుంచి కోతులు వచ్చాయి, చాలా కోతులు వచ్చాయి. కోతులు వస్తే ఆయన భయం వేసింది కోతులు చూసి. అంటే ఆయన కాషాయం ధరించుకుని అప్పుడు అంటే సన్యాసం తీసుకు వీరదహం అయిన తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత రామకృష్ణ పరమహంస మహాసమాధి అయిన తర్వాత అయితే నడుస్తుంటే అటు నుంచి కోతులు వచ్చి ఎదుర్కొన్నాయి. అయితే ఈయన వెళ్ళండి వెళ్ళండి అనుకో అన్నట్టు ఒకసారి సాంగి చేస్తున్నారు అని చేతిలో కర్ర ఉండేది. కానీ అటు వెళ్తుండేవి కావు అటు నుంచి ఈయన అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుండేవి. అయితే ఈ సందర్భం ఒక ముస్లాం కూర్చుండేది అక్కడ బట్ట ఉతుకోవడం చేస్తుండేది పక్కన. ఆమె చూసింది, చూసి ఈయన దగ్గరికి వచ్చి అన్నది, నువ్వు సన్యాసివి, సన్యాసి కాషాయం ధరిస్తారు, కాషాయం అంటే అగ్ని ఫైర్ అది, నీలో నీ ఫస్ట్ క్వాలిటీ ఫియర్లెస్నెస్ ఉండాలి. ఎలాగైతే నువ్వు ఆ కోతుల్ని చూసి భయపడుతున్నావో ఆ కోతులే నీలో మంకీ మైండ్ గా కూడా ఉంటాయి. అది నువ్వు వాటిని ఎదుర్కోకపోతే నువ్వు సన్యాసి ఎలా అవుతావు? నీ మైండ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోతుల్ని ఎదుర్కో, దాని అయిన తర్వాత నీ మైండ్ లో ఉన్న తలంపులు నీలో నెగటివ్ థాట్స్ కూడా నువ్వు ఎదుర్కోవాలి. అందుకు ఫస్ట్ ఫియర్లెస్ అవ్వాలి నువ్వు, అప్పుడే యువర్ ట్రూ సన్యాసి అంటే. అప్పుడు చెప్తాడు ఆయన, రాస్తాడు ఆయన మెమోయర్స్ లోని, అదొక చాలా పెద్ద లెసన్ ఫ్రమ్ నార్మల్ ఓల్డ్ ఉమెన్ అంటే రోడ్డు మీద ఆ పక్కన కూర్చుని ఆవిడ చూసి, నువ్వు సన్యాసివి కాషాయం వేసుకున్నావు, కాషాయం అంటే భయం లేని వాళ్ళకే కాషాయం వస్తుంది, ఆ సాక్రిఫైస్ అనే ఇది వస్తుంది, అందుకు యూ షుడ్ బి ఫియర్లెస్ అని అది ఫస్ట్ లెసన్ ఆయన ఇప్పుడు నేర్చుకున్నాడు అని చెప్తారు.
2: మీ కోతులు ఆలోచనలు అంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తాను. బృందావన్ ఒకసారి బృందావన్లో త్రై బృందావన్లో బాయ్స్ అందరూ లాన్ లో కూర్చున్నారు బయట, లాన్ లో త్రై సెషన్ లాన్ లో అవుతుంది వెరీ అన్యూజువల్ గా. ఆయన వార్డెన్ గారు పక్కన స్వామి మాట్లాడుతూ డిస్కోర్స్ చేస్తుంటే ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నారు, బాయ్స్ అందరు చాలా తీక్షణంగా వింటున్నారు. అయితే త్రై బృందంలో కాబట్టి మైక్ సెట్ లేకుండా చిన్న చిన్న మైక్ సెట్స్ తోనే అరేంజ్ చేశారు పిల్లలకు మాత్రమే వినబడాలి. స్వామి చాలా ఇంటెంట్ గా డిస్కోర్ చెప్తున్నారు. అయితే మనకు తెలిసిందే బృందావనంలో చాలా కోతులు ఉంటాయి. ఒక్కసారి ఒక పెద్ద కోతుల గుంపు మీదకి వచ్చేసింది. ఆ చెట్ల మధ్యలో ఆ కోతులు ఒక చెట్టు మీద ఇంకో చెట్టు ఎగురుతూ ఉంటే ఆ చెట్లు మొత్తం ఊగుతున్నాయి, చాలా శబ్దం అవుతుంది. స్వామి చెప్పేటువంటి డిస్కోర్స్ వినబడట్లేదు. పిల్లలందరూ ఆ కోతులు దిక్కు చూస్తున్నారు. వార్డెన్ గారి దగ్గర చూసి స్వామి నవ్వుతూ, కోతులు మన బాయ్స్ లాగే కోతులు వచ్చాయి, మన బాయ్స్ కూడా మంకీస్ అని స్వామి నవ్వారన్నారు. కానీ డిస్టర్బెన్స్ అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతే వాటిని పంపించేటువంటి ధైర్యం వరకు లేదు, వాటిని స్వామి కొట్టలేరు. స్వామి ఆ కోతుల్ని ఆ కోతులని వైపు స్వామి ఒక్కసారి ఇట్లా చూసారట. ఒక్కసారి ఎగురుతున్న కోతులన్నీ ఒక్క సెకండ్ ఆగిపోయి
3: స్తంభించిపోయి
2: మెల్లిగా డిసిప్లిన్ గా చెట్లు 42 కోతులు వరుసగా అట్లా నడుచుకుంటూ వెళ్లిపోయి దూరం నుంచి వెళ్ళిపోయి దూరం కూర్చున్నాడు. అస్ ఇఫ్ దే ఆర్ ఆల్సో లిసనింగ్ టు స్వామీస్ డిస్కోర్స్. ఆ ఒక్క చూపు సుదర్శనం అంటే అన్నట్టు ఆ ఆలోచనలు స్వామి ఒక్క చూపుతో ఉన్నటువంటి ఎన్నో జన్మజన్మ నుంచి వచ్చేటువంటి ఆ కోతులు మన ఆలోచన విధంగా వెంటాడేటువంటి కోతులు అట్లా అట్లా మారిపోతాయి.
3: మీరు చెప్తే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, త్రై బృందావన్ స్వామి రెసిడెన్స్ అప్పుడు స్వామి ఏం చేశారు మీకు కూడా తెలిసి ఉంటుంది. త్రై బృందావన్ చుట్టూ అంతా శివదల్ అంటే యూత్ ని పెట్టి వాళ్ళు మంకీ బాయ్స్ అనేవారు. మంకీ బాయ్స్ అంటే ఏంటంటే స్వామి రెసిడెన్స్ దగ్గరికి మంకీస్ రాకుండా చూడడం. అది అప్పుడు ఆలోచించినప్పుడు కరెక్ట్ మంకీ బాయ్స్, కానీ స్వామికి ప్రాబ్లం ఏంటి, స్వామి రూమ్ లో లోపల ఉంటారు, అంతా క్లోజ్ ఉంటుంది, బాయ్స్ అక్కడ నుంచో పెట్టి మంకీస్ రాకుండా చూడడం ఏంటి అంటే దాంట్లో కూడా ఒక అంతరార్థం ఉంది, మంకీస్ ని లోపల రాకుండా చూసుకోవచ్చు అది అవ్వచ్చు. అది మీరు చెప్తే నాకు అర్థం
2: అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకొకసారి కార్డ్ స్వామి దగ్గర కార్డ్ తీసుకెళ్ళాం, గ్రీటింగ్ కార్డ్ మన యజుర్ మందిరం ఓపెన్ అప్పుడు తీసుకెళ్తే స్వామి చూపించే, స్వామి ఇది మీరు యజుర్ మందిరం ఓపెన్ చేస్తున్నారు కదా, ఓపెన్ అవుతుంది కదా, మాకు పిల్లలందరికి ఆపర్చునిటీ ఇవ్వండి స్వామి అంటే స్వామి అన్నారు. నాతో అన్నారు స్వామి బృందావనంలో ఉండే ఇంటి పేరు ఏంటి అని అన్నారు. స్వామి త్రై అని అన్నా. అంటే త్రై అంటే ఏంటి అని అన్నారు. నాకు తెలియదు, మూడు వేదాలని మాత్రం తెలుసు, మనకి నాలుగో వేదం తర్వాత యాడ్ అయిందని తెలియదు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అది నాలుగు ఉండాలి కదా, చతుర్థ అండి ఒకటి త్రై అని ఎట్లుంది అని నేను భయంగా స్వామిని చూసి స్వామన్నారు మూడు వేదాలు అని చెప్పి స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ తర్వాత నేను బృందానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి త్రై బృందం చూసినప్పుడు నాకు ఆ కోతులు చుట్టూ తిరిగేవి, కానీ చుట్టూ కోతులు తిరుగుతాయి కానీ ఎప్పుడు మాత్రం త్రై బృంద త్రై డోర్ లోపు మాత్రం ఎంటర్ కావాలి. ఆ లోపల ఉండేది భగవంతుడు, ఆ లోపల ఉండేది స్వామి. చాలా సింబాలిక్ గా స్వామి కట్టారంటే ఈ ఆలోచన మొత్తం మనసు అనేటువంటి ఆలోచన త్రై ఆ వేద స్వరూపుడు చుట్టూ తిరుగుతుంటే కానీ ఆ లోపల ఉండేటువంటి ఆ మూర్తి దగ్గర మాత్రం వెళ్ళాలి.
3: ఇంకోటి ఏంటంటే మంకీ బాయ్స్ అనేవాళ్ళు ఎంత స్పెషల్ అంటే అది స్వామి రెసిడెన్స్ మధ్యలో ఉన్న చుట్టుపక్కల అంతా డ్యూటీ ఇస్తారు. మంకీ బాయ్స్ స్పెషల్ ఎందుకంటే స్వామి దగ్గర ఉంటామని, కానీ దీంట్లో చాలా అంతరార్థం అంటే మంకీస్ ని రాకుండా చూసుకునే బాయ్స్ వాళ్ళు. అంటే స్వామి ప్రకారం ఏంటంటే నీ మైండ్ లో ఉన్న మంకీస్ రాకుండా చూసుకో, అప్పుడు నేను దగ్గరగా ఉంటాను నీకు.
1: సో ఇలా మనం మంకీ మైండ్ గురించి మాట్లాడుకుంటూ స్వామి ప్రేమే వేదసారం అని నిర్ధారణ అయిపోయింది అనే డెసిషన్ కి వచ్చేస్తే మనం స్వామి ప్రేమ గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ మన లిసనర్స్ తాలూకా సాటిస్ఫాక్షన్ కోసం సాయి ప్రేమయే వేదసారాన్ని దాన్ని ఎట్లాగా మనం జస్టిఫై చేస్తామనేది మన ప్రయత్నంగా మనం చేస్తున్నాం ఇది. సో చక్కగా స్వామి తన భజనలో పాడతారు, లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఇస్ మై బ్రెత్, బ్లిస్ ఇస్ మై ఫుడ్ అంటారు కదా. సో ఇక్కడ ఈ పాటలోనే స్వామి, ఇది ఇంగ్లీష్ సాంగ్ అయినా ఎంత మీనింగ్ ఉన్నది అసలు దీంట్లోని, లవ్ ఇస్ మై ఫామ్. సో ఆ వేద స్వరూపుడు భూపైకి దిగి వచ్చాడు. సో ఆయన వన్ టాప్ టు టో అంతా ప్రేమే, ట్రూత్ ఇస్ మై బ్రెత్ అంటున్నారు. ఇక్కడ వేదాలకి ఒక డెఫినేషన్ మనం భార్గవ మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు యస్య నిశ్వసితం వేదః అన్నారు, అంటే భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు. సో వేదాలు ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నాయి, సంస్కృతంలో రాస్తున్నాయి. సో వేదాలకి బేస్ సంస్కృతం అయితే, సంస్కృతమే భగవంతుడి శ్వాసగా స్వామి ఒకసారి చెప్పారు, అది నా శ్వాస అని.
2: ప్రవీణా సార్ మాట్లాడేవారు,
1: ప్రవీణా సార్ ఒకసారి కారిడార్ లో కూర్చున్నారు స్వామి మందిరం లాబీలోని, అక్కడ గణేష్ వెనకాతల స్టూడెంట్స్ అంతా కూర్చుంటే ఈయన చాలా బాగా సంస్కృతంలో రాస్తారనమాట. ఒకసారి సంస్కృతం శ్లోకం ఒకటి రాసి చిన్న చిట్టీలోని మడతబెట్టి కూర్చున్నారు స్వామికి చూపిద్దామని. స్వామి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని స్టూడెంట్స్ మధ్యలో నడిచొస్తున్నారు. ఈయన ఇట్లా చేయి పైకెత్తి ఆ కాగితం అందించాలని ప్రయత్నించారు. స్వామి ఆయన దగ్గర నుంచి ఆ కాగితం తీసుకుని ఏంటిది అని అడిగారు. స్వామి ఒక శ్లోకం రాశాను స్వామి, ఏ భాష అని అడిగారు. స్వామి సంస్కృతం స్వామి అంటే. స్వామి ఒక్కసారి అట్లా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్లినట్టు ఎంతో ఆనందించి కళ్ళు తెరిచి సంస్కృతము నా శ్వాసము అన్నారు. అంటే వేదాలకి ఆధారం సంస్కృతం అయితే సంస్కృతమే భగవంతుడికి ఆధారం అయింది. ఆ సో యస్య నిశ్వసితం వేద అన్నదానికి ప్రతిరూపం మన స్వామి.
2: ప్రవీణ సార్ ఎక్స్పీరియన్స్ చెప్తుండే ఇంకొక మన స్టూడెంట్ సుధీంద్రన్, ఆయన స్వామి తరచు మాట్లాడేవారు. ఒకసారి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం అవుతున్నప్పుడు ఒక రోజు మునుపు ఇంకొక మరుసటి రోజు పూర్ణ పరిపూర్తి అయిపోతుంది యజ్ఞం పిలిచారు. ఆయన పిలిచి స్వామి చెప్తున్నారు అడిగారు, ఎన్నో చెప్తున్నారు యజ్ఞం గురించి, చెప్తే క్వశ్చన్ అడిగారు, ఈ యొక్క యజ్ఞంలో ఎందుకు కుంకుమార్చన చేస్తారు అని. ఆయనకు అర్థం కాలేదు. స్వామి తెలియదు స్వామి అన్నట్టు స్వామిని చూస్తే స్వామి చెప్పారు, అగ్ని భగవంతునికి అందరు సమర్పణ చేసిన తర్వాత అగ్నిదేవుడు వాటన్నిటిని తీసుకువెళ్లి పలానా నవగ్రహాలకు ఏ పర్టికులర్ ఏ స్వరూపం దగ్గరకు వెళ్లాలో ఆ స్వరూపం దగ్గరకు ఆయన వెళ్లి ఆయనకు ఈ యజ్ఞ ఫలితాన్ని అందిస్తూ ఆ కుంకుమను ఆ వారి నుదుటి మీద పెట్టి ఒక లాంఛన ప్రాయంగా దాన్ని అందిస్తారు అని. అందుకే అగ్నిదేవునికి అసిస్ట్ చేయడానికి కుంకుమ వేస్తారు అని నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ స్వామి ఒక రెండు నిమిషాలు స్వామి అన్నారు, మరి వారు తీసుకున్నటువంటి ఫలితాన్ని వారి నుదుట్లో ఉన్నటువంటి కుంకుమతో వారు ఏం చేస్తారు అని స్వామి అడిగారు. ఈయనకు తెలియదు స్వామి అని ఆయన అప్పుడు చెప్పేశారు. అంటే స్వామి నవ్వన్నారు, వారందరూ రాత్రి యజ్ఞ పురుషుని దగ్గరికి పర్మిషన్తో యజ్ఞ పురుషుని దగ్గరికి వెళ్లి వారి కుంకుమను ఆ యజ్ఞ ఫలితాన్ని మొత్తం యజ్ఞ పురుషునికి అందజేసి ఆ కుంకుమతో ఆయన పాదాలు మొత్తం లేపనం చేస్తారు, మొత్తం ఆయన పాదాలు మొత్తం లేపనం చేసి వారి యజ్ఞ ఫలితం ఆయన దగ్గర పెట్టి వారు వాళ్ళు సమర్పిస్తారని స్వామి చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది ఓహో అని. అయిపోయింది ఇంతటితో. ఆరో యజ్ఞం పూర్తయింది. మరుసటి రోజు స్వామి మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. కొంచెం ఇంటర్వ్యూ రూమ్ లో కొంచెం వేడిగా ఉంటే ఫ్యాన్ కొంచెం స్పీడ్ పెంచారు. ఆ పెరిగిన గాలికి స్వామి కూర్చున్నారు, ముందే స్వామి ముందే సుధీరన్ కూర్చున్నారు. స్వామి చూస్తున్నారు అంత దగ్గరగా. ఆ పెరిగిన గాలికి స్వామి రోబ్ ఒకసారి అట్లా పక్క జరిగిపోయింది పాదాల మీద నుంచి. అప్పుడు సుధీరన్ చూస్తే ఆయన స్వామి పాదాలు మొత్తం కుంకుమతో ఎర్రగా ఉండిపోయింది, లేపనం చేస్తుంది. స్వామిని చుక్కి చూస్తూ సుధీరన్ చూశారు ఒకసారి. చూస్తే స్వామి చూసి నవ్వారు. అప్పుడంటే స్వామి ఆయన చూసి నవ్వి, నేను చెప్పాను కదా నీకు ఆ దేవతలందరూ వాళ్ళందరూ వచ్చి యజ్ఞ పురుషునికి స్వామి తన తను చెప్పి యజ్ఞ పురుషునికి సమర్పణ చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే ఆ మొత్తం యజ్ఞ పురుషుడే స్వామి అన్నటువంటి విషయాన్ని నిర్ధారించారు స్వామి చాలా ప్రేమతో. అది కూడా
3: ఇప్పుడు మీరు అర్పించడం గుర్తొచ్చింది ఏంటంటే, మనకి వాళ్ళు యజ్ఞ పురుషులు, మనం యజ్ఞం చేసినప్పుడు అది అర్పిస్తాం, కానీ యాజ్ అంటే మనం ఏంటి అర్పించాలి స్వామికి, అది చాలా ముఖ్యమైనది. అంటే స్వామి ఇప్పుడు ఏంటి, మీరు చేసిన కర్మ ఫలం అంతా నాకు అర్పించండి అంటారు. దీనికి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది ఏంటి, సేమ్ బృందావనంలోనే ఒకసారి ఏంటంటే రాత్రి అరౌండ్ 10 o'clock సీ ఫ్లోర్ మీరు వెళ్తే, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో టాప్ ఫ్లోర్ లో లాస్ట్ కి వెళ్తే అక్కడి నుంచి స్వామి రూమ్ కనిపిస్తుంది, రూమ్ కనిపిస్తుంది. అయితే ఒకసారి ఏంటంటే ఒక ఫ్యూ స్టూడెంట్స్ అక్కడ ఆ లాస్ట్ కి ఇలా వెళ్ళి చూస్తే స్వామి రూమ్ లో లైట్ వెలిగి ఉండేది రాత్రి 10 o'clock కి. తల్లి స్వామి రిటైర్ ముందే అయిపోతారు అంత లేట్ గా అవునదని వాళ్ళు అప్పుడు వార్డెన్ సార్ చెప్పారు. వార్డెన్ సార్ నెక్స్ట్ డే వెళ్లి స్వామితో ఉంటే ఇలాగా ప్రసంగ మాట్లాడుతూ, స్వామి ఇదేంటి ఇలాగా బాయ్స్ చూశారు ఇలాగా రాత్రి 10 o'clock కూడా మీ రూమ్ లో లైట్ ఆన్ ఉండేది ఏంటి అని. స్వామి నేను వెయిట్ చేస్తాను కదా అందుకు ఆన్ చేసి ఉంచాను అన్నారు. ఆయనకు అర్థం లేదు ఏంటి వెయిట్ చేస్తున్నారు. నైట్ ప్రేయర్ అప్పుడు మీరందరూ ఏం చేస్తారు, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయన

0: శ్రీ సాయి దేవ శంభు అని నాకంతా మీరు ఆఫర్ చేయాలి. నేను ఆ రోజు పిల్లలేంటి ఆఫర్ చేయడం లేదు అని వెయిట్ చేస్తున్నాను. నేను వాళ్ళు ఆఫర్ చేయాలి కదా నాకు, మీరు ఏమైనా చేయండి నాకు ఆఫర్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆ రోజు ఆఫర్ చేయలేదు అంటే ఆయనకి ఎంత ఆనందం వేసిందంటే ఆయన వచ్చి అందరికీ చెప్పాడు, చూడు స్వామి ఇలా అంటున్నారు, మీరు ఏవైనా చేసింది రాత్రి ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రాత్రి ప్రేయర్ లో మీరు ఆఫర్ చేస్తే స్వామి యాక్సెప్ట్ చేస్తారు యజ్ఞ పురుషుడులాగా మన కర్మలన్నీ. సో దీని ఈ విషయంలో ఇంకోటి మన కిషోర్ సార్ అని మనకు ఒక లెక్చరర్ ఉన్నారు కదా, ఆయన ఒక చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి ఆయన వాళ్ళ భార్యని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు 1990s ఎర్లియర్. అయితే అప్పుడు మన ఇప్పుడు మనకు అలవాటే స్వామి లోపలికి వెళ్తూనే ఏంటి అంటే స్వామి మేము చేసిన తప్పుల్ని క్షమించండి అని మేడం చెప్పింది. అంటే కిషోర్ సార్కి అది నచ్చలేదు. అంటే స్వామి వారి చూసి ఏంటి నువ్వేంటి కొంచెం నువ్వు ఆ విషయం నువ్వు యాక్సెప్ట్ చేయవా అన్నారు. లేదు స్వామి, నేను ఏమైనా చేసిను వాట్ ఎవర్ ఐ డిడ్ నేను మీకు ఆఫర్ చేస్తున్నాను, ఇఫ్ యు వాంట్ యు పనిష్ మీ అన్నిటికీ నన్ను మీరు క్షమించండి, నేను ప్రార్థించాను, నేను నా కర్మలు కర్మఫలాలని మీకు ఆఫర్ చేసిన తర్వాత మీరు ఏమి కరెక్ట్ అనుకుంటారో ఆ ప్రకారం మీరు చేయండి, పనిష్ చేయాలంటే పనిష్ చేయండి, దాన్ని సరిదిద్దాలని సరిదిద్దండి, క్షమించాలని క్షమించండి, దట్ ఈస్ యువర్ డిసిజన్. ఎందుకంటే నేను మీకు సరెండర్ చేసిన తర్వాత నేను నాకు క్షమించండి అని రిక్వెస్ట్ చేయకూడదు స్వామి అని ఆయన అన్నాడు. స్వామి ఎంత ఆనందపడిపోయారంటే దిస్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ రీచింగ్ టు గాడ్, అంటే ఇది కరెక్ట్ రిలేషన్ గాడ్ కి డివోటీకి. నువ్వు నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తున్నావు, నువ్వేం కావాలి నేను చెయ్యి, క్షమించు అని అడగడం లేదు నువ్వు. అంటే నువ్వేంటి, యు ఆర్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ మీ అండ్ నేనేం చేస్తే యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ అంటే ఒక దేవుడికి భక్తుడికి ఎలా ఉండాలి అని అప్పుడు ఆ రోజు అంటే మాతో షేర్ చేస్తుండే. ఐ జస్ట్ రిమెంబర్ దిస్.
1: భగవంతుడు కూడా ఆయన ఒకసారి స్వీకరించిన తర్వాత మనకి ఎప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా మనకు కీడు గాని హామ్ గాని చేయరు, మనకు ఎట్టి ఇంపాసిబుల్. ఒక ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుకొస్తుంది, ఇప్పుడు స్వామి స్వీకరించిన తర్వాత స్వామికి ఫ్రీడమ్ ఇచ్చిన స్వామి మీరే చేయండి స్వామి మీ ఇష్టం మీరు ఏదేం చేయండి అని చెప్పిన తర్వాత మన స్టూడెంట్ మనం అల్యూమిన డ్రామాలో కూడా చెప్పాము, ఆయన ఆ స్టూడెంట్ ఏం చేశారంటే ఆయన రాసినట్టు ఆయన చేసిన హాస్టల్లో చేసిన తప్పులన్నీ మొత్తం ఉత్తరం మీద రాశారు. ఉత్తరం మీద రాసి స్వామికి లెటర్ రాసి ఇచ్చారు. ఆయన లెటర్ రాసి ఇస్తూ ఆయన కండిషన్స్ ఏం లేవు, పాపం ఒకటే కండిషన్, స్వామి చేసిన తప్పులన్నీ మీకు ఇస్తున్నాను మీ ఇష్టం మీరేమని చేయండి దీంతోనని అని చెప్పి, కానీ ఆయనకు లోపల మాత్రం ఉండేది, అయ్యో స్వామి నేను ఇచ్చాను కానీ ఇది అందరికి ఎవరికైనా చెప్పండి కానీ మా ఫాదర్ మాత్రం చెప్పకండి స్వామి అని, ఎందుకంటే మా ఫాదర్ బాధపడతారని. ఆయన స్వామి చాలా నవ్వుతూ లెటర్ తీసుకున్నారు, లెటర్ తీసుకుని ఇంటి రూమ్ లోకి వెళ్ళిపోయారు. దర్శనం అయిపోయి అందరితో దర్శనం అయిపోయింది, అందరూ తిరిగి వచ్చారు. ఆ రోజు సండే మార్నింగ్ దర్శనం 11:00 వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఆయన ఫాదర్ కొంచెం స్వామి పిలిచి మాట్లాడేవారు తరచు, కొంచెం ఇంపార్టెంట్ పర్సన్. కార్లో వచ్చి చాలా కోపంగాని వార్డు దగ్గరకు వచ్చి పిలవండి ఆయన అని చెప్పారు అన్నట్టు. అంటే ఆయన బయట ఆయన ఫాదర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఫాదర్ చేతిలో స్వామికి ఇచ్చిన లెటర్ ఉంది. స్వామి నేనే మీకు ఇచ్చాను కదా స్వామి, అంత నమ్మి మీ చేతిలో పెడితే మీ నన్ను ఏం లేదు ఇట్లా ఇట్లా చేశారని స్వామి ఆయన బాధతో, అయ్యో స్వామి ఈయన లెటర్ చదువుంటారు స్వామి మొత్తం చెప్పుంటారు అని చెప్పి బాధపడుతున్నారు చెప్పి ఫాదర్ అడుగుతారు. ఫాదర్ వార్డెన్ బయటకు వెళ్ళమని చెప్పి తలపేసి వార్డు చెప్తారు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యూ రోట్ అని అంటారు. అంటే ఆయన ఇంకా రియలీ సారీ అని చెప్పి రియలీ సారీ అని చెప్తే చిచ్చి స్వామి ఎంతో కోపంగా ఉన్నారు తెలుసారని అనుకుంటే, అయ్యో స్వామి ఇంకా నా యొక్క సీక్రెట్ బయట పెట్టారే నా బాధపడుతున్నారు అని లెటర్ తీసి చెప్తారు. ఈ చిన్న చిన్న విషయాలు నువ్వు రాయడం ఏంటి, సాంబార్లో ఉప్పు లేదు, ఇడ్లీలో కొంచెం ఉడకలేదు. అప్పుడు ఆయనకు అర్థం కావాలి ఏంటి నాన్న అంటే ఆయన చూపిస్తారు ఉత్తరం. ఆయన రాసిన తప్పులన్నీ ఈ విధంగా మారిపోయి, అదే హ్యాండ్ రైటింగ్ కానీ ఈ విధంగా మారిపోయి స్వామి చెప్తారు, ఇది వెంకటాచలంకి ఇవ్వాల్సింది, కిచెన్ వాడడానికి ఇవ్వాల్సింది, నాకెందుకు ఇచ్చేవాడు. ఇండైరెక్ట్ గా ఆ పిల్లవానికి తెలియజేయడానికి అంటే తన యొక్క తప్పుల్ని నువ్వు భగవంతుని ఒక్కసారి అర్పణ చేసిన తర్వాత కర్మని, ఏ కర్మని అర్పణ చేసిన తర్వాత దాన్ని మన కేవలం మన మంచి కోసం ఉపయోగిస్తారు గాని ఎట్టి విధంగా హీ విల్ నాట్ పనిష్ అస్. అండ్ రాధాకృష్ణ ఒకసారి చెప్పినట్టు లవ్ లవ్ నోస్ నో పనిష్మెంట్,
0: అంటే ఇదే సాయి ప్రేమ, అంటే
1: సాయి ప్రేమ, దట్ ఈస్ ప్రేమ.
0: అంటే ఇవన్నీ అంటే మన డిస్కషన్ మళ్ళీ వస్తే వేదసారం అంటే ఏంటి, నువ్వెవరు నువ్వు తెలుసుకోవాలి. అంటే మీరు నీకున్న తలంపులు నీకున్న తప్పులు ఏంటి, నీ మైండ్ లో ఉన్నవన్నీ ఆయనకు అర్పిస్తే దెన్ ఆ ప్రేమే అంటే ఆయన మనకి హెల్ప్ చేస్తారు మన సోర్స్ ఏంటో మనం తెలుసుకోవడానికి. కరెక్ట్, అద్భుతం. ఇది
2: ఇందాక మనం పాటలు విన్నప్పుడు ఒక ఒక లైన్ నాకు బాగా స్ట్రైక్ అయింది రాజు వర్గం. అది అదంటే గీతామృతమును బోధన చేసి వేదసారం అందించినావు అని ఇందాక పాటలో వచ్చిందనమాట. అంటే ఒక్కసారి మనం స్వామి డిస్కోర్స్ గాని స్వామి రాసిన వాహినులు గాని మనం ఎప్పుడన్నా చూస్తే వేదం తాలూకు ఎసెన్స్ అంతా, నాలుగు మహావాక్యాలు అంటారు కదా వేదం తాలూకు ఎసెన్స్ అంతా అని, అవన్నీ స్వామి ప్రతిరోజు మనతో మాటల్లో గాని, స్వామి ఇచ్చే ఉపన్యాసాల్లో గాని, స్వామి ఇచ్చే ఇంటర్వ్యూస్ లో గాని ప్రతిదీ స్వామి ప్రయత్నించి చెప్పడానికి వచ్చింది అదే. సో ఆ వేదసారం ఏదైతే ఉందో అది చెప్పడానికే స్వామి అవతరించారు, అది కూడా ప్రేమతోటి.
1: ప్రేమతోని ఇది ఈ విషయం చెప్తుంటే ప్రేమతోని వేద వేద వాక్కులు మహావాక్యాలు అని చెప్తుంటే నేను శ్రీశంకర్ సాయి సార్ కి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది. వాళ్ళు కొడైకెనాల్ లో స్వామి వారితో ఫోటో దిగుతున్నారు అందరితో. స్వామి నిలబడి ఉన్నారు 21 మంది స్టూడెంట్స్, స్వామి నిలబడి ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు ఫోటో దిగుతున్నారు. సో ఫోటో దిగడానికి స్వామి కాన్స్టాంట్ ఉంటారు, పిల్లవాడు వచ్చి పక్కన నిలబడతాడు, ఫోటో క్లిక్ అయిన తర్వాత మళ్ళీ పిల్లవాడు వెళ్ళిపోతాడు, ఇంకో పిల్లవాడు వస్తాడు. వీళ్ళందరూ చూస్తున్నారు అందరు పిల్లలు చాలా అంటే కాన్సన్ట్రేటెడ్ గా, మా ఆపర్చునిటీ ఎప్పుడు, మా ఆపర్చునిటీ ఎప్పుడు అని. పది మంది పిల్లలు అయిపోయారు, 11 వస్తుంటే 11 వచ్చి స్వామి పక్కన నిలబడతారు. స్వామి వీళ్ళందరికి స్వామి చెప్తారు, మీరు అందరు వినే ఉంటారు కదా అని చెప్పి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ పర. బ్రహ్మ అంటే బ్రహ్మ ఎప్పుడు ఇట్నే, బ్రహ్మ సత్యం నిలబడి ఉంటారు, జగన్ మిథ్య
2: కాన్స్టెంట్
1: వస్తూ వెళ్తూ ఉంటుంది, వస్తూ వెళ్తుంది. కానీ అయినా కూడా జీవో దేవో
2: జీవో బ్రహ్మైవ నాపరః,
1: జీవో బ్రహ్మైవ నాపరః, జీవానికి బ్రహ్మకు డిఫరెన్స్ లేదు అని చెప్పి వాళ్ళు ఫోటో క్లిక్ చేసిన స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫోటో క్లిక్ చేయడానికి మాత్రము బ్రహ్మ కావాలి, జీవుడు కావాలి, అప్పుడే ప్రపంచం నడుస్తుంది. తర్వాత 11 మీకు తక్కిన 11 మంది వస్తుంటే అందరు 21 మంది ఇదే లెసన్ ఇంగ్రెయిన్ అవుతుంది లోపల, నడిచిన ప్రతి ఒక్కరు. ఆయన చెప్తారు సరిగ్గా 10 మంది ఆపి ఎందుకు చెప్పాలి స్వామి, ఎందుకంటే ఆ లెసన్ లోపల ఇంకిపోలే, ఎంత గొప్ప విషయాన్ని అంత సింపుల్గా చెప్పేయడంతో ఆయన చెప్తారు ఇంత ప్రేమ కేవలం భగవంతునికే సాధ్యమవుద్ది. ఆ ప్రేమతో అంత జ్ఞానాన్ని ప్రేమను కలిపి ఆ పిల్లలకి
0: వచ్చినట్టు అది చాలా సులువుగా చెప్తారు. కానీ స్వామే చెప్తారు నేనే నటరాజుడిని, ప్రతి డాన్స్ స్టెప్ ఎలాగ కష్టపడి
2: డెఫినేషన్ చెప్తారు, ఐ అలోన్ నో ది డిఫికల్టీ ఆఫ్ టీచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ టు ద డాన్సర్స్. చాలా కష్టం
0: నువ్వు చెప్పేవైనా,
2: ఒక్కొక్కరిని ఒక స్టెప్ చేయించడానికే తలప్రాణం తోక్కొస్తుంది. అది జీవితంలో ప్రతి అడుగు సరిగ్గా వేయించడానికి స్వామి ఎంత కృషి చేసుకుంటారో, కృషి చేస్తున్నారో అది మనకి అర్థమవుతుంది. నువ్వు ఇందాక ఈ ఎక్స్పీరియన్స్ చెప్తున్నావు కదా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మ సత్యం జగన్ నిత్య. సో దీని ద్వారా ఫస్ట్ 10 పీపుల్ అయిపోయిన తర్వాత దెన్ స్వామి అలౌడ్ దట్ లెసన్ టు సింక్ ఇన్, దెన్ నెక్స్ట్ 11 మెంబర్స్ కి అది సెటిల్ అయిపోయింది. సో ఇదే ఎక్స్పీరియన్స్ రవికుమార్ సార్ మనతో షేర్ చేసుకున్నప్పుడు, స్వామి యజ్ఞం దసరా యజ్ఞం అవుతుంది, స్వామి సడన్ గా వాళ్ళని ప్రొసెషన్ కి పిలిచారు. అంటే స్వామి థింగ్స్ ఎంత సింప్లిఫై చేస్తారో అది తెలుస్తుంది అనమాట. చేశారు, మీరు ఇక్కడి నుంచి ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం దాకా ప్రొసెషన్ లో పోవాలి అని. వీళ్ళకి పాపం ఓన్లీ 2-3 మంత్రాలు వచ్చు, గట్టిగా చదివితే ఒక 5 నిమిషాలు వస్తుంది అనమాట, కానీ ప్రొసెషన్ ఏమో ఒక అరగంట పడుతుంది. సో ఎట్లా అవుతుందంటే స్వామి పాపం ప్రార్థించారు వీళ్ళంతా అని. స్వామి అన్నారు అంతే కదా, ఇప్పుడు మీకు 2 మంత్రాలు వచ్చు, చెప్పిన మంత్రాలే మళ్లీ మళ్లీ చెప్తూ ఉండండి, అక్కడ జనం మారుతూ ఉంటారు కదా మీరు వెళ్తూ ఉండగా అన్నారు. అంటే ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాము కొంచెం లోపల డెప్త్ లోకి, ఎందుకంటే స్వామి మాట్లాడిన ప్రతి మాట వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: వేదం
2: మరణాత్ త్రాయతే ఇది మంత్ర, అంటే ఏంటి కంటిన్యూస్ గా మనం ఉచ్చరిస్తూ ఉంటే అది మనలోకి సింక్ అయిపోతుంది అనమాట. సో మీకు వచ్చింది 2 మంత్రాలైనా అవి మీ మొత్తం దేహంలో అది జీర్ణించుకుపోతుంది అది. సో బై ఒక పాసింగ్ కమెంట్ అయినా సరే అది దట్ ఈస్ ద ట్రూత్. సో అట్లాగా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా దానికి అంతే ఉండదు అనమాట.
1: నిన్న మీరు చెప్తున్నారు కదా ఇట్లా భార్గవ బ్రదర్, మీరు ఈ మనం మీరు నటరాజ డాన్స్ స్టెప్ అని ఆ జెన్ మాస్టర్ షోర్ చెప్తున్నారు కదా, టు రైట్ ఎ లెటర్ గెట్ ఎ లెటర్ అని, అది ఒకసారి శ్రోతల కోసం ఒకసారి షేర్ చేసుకుంటారు?
0: అది మన చాలా అంటే చాలా ఇన్డెప్త్ ఎంతో డీప్ మీనింగ్ కలిగిన స్టోరీ. అంటే నేను కొన్ని కొన్ని సంవత్సరాలు చదివాను. ఏంటంటే ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక డిసైపుల్ వస్తాడు. అంటే డిసైపుల్ అవుదామని, అంటే ఆయన దగ్గరికి వచ్చి, స్వామి నాకు మీరు ఆత్మజ్ఞానం అంటే ఏంటి నాకు నేర్పండి అని. అయితే ఆయన ఆయనకి బోధిస్తాడు ఒక ఏదో ఒక పర్టికులర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, ఈ సాధన చెయ్యండి అని. చేసిన తర్వాత అంటే ఇక్కడ ఉండొద్దు, నువ్వు నీ నీ స్వగృహానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ చేసి నాకు మంత్లీ మంత్లీ నీ రిపోర్ట్ అప్డేట్స్ నాకు ఇస్తుండే, ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని. అంటే ఆయన ఓకే అని ఇంటికి వెళ్తాడు. అయితే ఫస్ట్ మంత్ లోని నేను మంత్రం చెప్పాను, జపం చేశాను, నాకు ఎంతో ఆనందం కలిగింది అంటాడు. అంటే జెన్ మాస్టర్ చూసి, అంటే ఒక ఈయన దగ్గర ఇంకో శిష్యుడు తీసుకొస్తాడు ఆ ఉత్తరం, దాన్ని చింపేసి పారిస్తాడు. శిష్యుడికి కొంచెం చూడడానికి కొంచెం అదే విధంగా ఉంటుంది, ఏంటిది ఆయన రాసింది, నాకు ఆనందం సాధన చేస్తాడు. అయితే రెండో నెల మళ్ళీ ఇంకో ఉత్తరం వస్తుంది, ఆ శిష్యుడు తీసుకొస్తాడు చదువుతాడు. చదివితే ఏంటి, ఈ నెల ఏంటంటే నాకు ఒక ఆనందం, చాలా ఆనందం కలిగింది. అంటే నేనే అందరిలోనే ఉన్నాను, అందరూ నాలో ఉన్నారా అనే ఒక భావన కలిగింది అంటాడు. అంటే శిష్యుడు చూసి, అంటే చదివి వినిపిస్తాడు శిష్యులందరూ, ఎంత బాగుందో, ఎంత పొగుడతాడు, ఎంత ఆనందం పడతారు అంటే మళ్ళీ చింపేసి పారిస్తారు ఆ లెటర్ ని. వీళ్ళకి అందరూ అదుగు అనిపిస్తుంది, ఏంటిది మా స్వామి ఇలా చెప్తున్నారు ఏంటని. థర్డ్ మూడో మంత్ మళ్ళీ ఇంకో లెటర్ వస్తుంది ఆ శిష్యుడి దగ్గర నుంచి. మూడో నెల ఏంటంటే నేనే కాకుండా ఇది ఈ ప్రకృతి సృష్టి అంతా లైటే, అన్నిట్లోని ఆ జ్యోతి స్వరూపుల్లా ఆ నేనే ఉన్నాను అనే నాకు భావం తెలిసి ఒక అనుభవం వచ్చింది అంటాడు. మళ్ళీ చూసి ఆ విసుక్కుని చింపేసి మళ్ళీ పారిస్తాడు ఆ లెటర్ ని ఈ గురువు. వీళ్ళందరికి అర్థం అవుతుంది, ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఆయన ఏంటి చింపేసి పారిస్తాడు, ఏ కొంచెం పిచ్చి ఎక్కిందా ఏంటి అని ఒక డౌట్ కూడా వస్తుంది. ఎప్పుడు సద్గురు అంటే జాగ్రత్తగా ఉండాలి, ఆయన
2: అర్థం
0: కాదు కదా. అంటే హీజ్ లైక్ ఫైర్ చెప్తారు కదా, ఫైర్, స్నేక్ అండ్ బ్యాంక్ ఆఫ్ అ రివర్, ఈ మూడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ చేసే సద్గురు కూడా అలాగే ఉంటారు, వెరీ కేర్ఫుల్, ఎప్పుడైనా మాయలు పడవచ్చు. నాలుగో నెల ఇలాగే వస్తుంది. నాలుగో నెల తర్వాత అప్పుడు ఏంటంటే, అప్పుడు ఆ లెటర్ ఏంటంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. స్వామి అద్వైతం అంటే తెలుసుకున్నాను ఏంటో, నేను అందరిలో ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు, అండ్ ప్రపంచం అంతా ఒక్కటే అని తెలిసిపోయింది నాకు అంటాడు. అంటే శిష్యులు ఉంటారు, మై గాడ్, ఇది ఇప్పుడు ఆయన ఆత్మజ్ఞాని అయిపోయాడు, ఇప్పుడైనా ఆనందపడతాడు. మళ్ళీ ఈయన తీసి ఆ లెటర్ చింపేసి పారిస్తాడు. ఇక్కడ ఉన్న డిసైపుల్స్ అందరికీ అర్థం అది, ఎందుకు ఇలా చేస్తున్నారు స్వామి ఏంటిది అంటే మాట్లాడి, నేను మాట్లాడు. నాలుగు నెలలు అయిన తర్వాత, ఐదో నెల, ఆరో నెల, ఏడో నెల, దగ్గర దగ్గర పది నెలల వరకు ఏ ఉత్తరం రాదు. అంటే అని వాళ్ళకి ఆతృతగా ఉంటుంది, ఇక్కడ ఉన్న శిష్యులకి ఏంటి ఉత్తరం రావడం లేదు, ఈయన మాట్లాడడం లేదు ఏంటి అని. అయితే ఒక పది నెలలు అయిన తర్వాత ఏంటిది, ఒక శిష్యుడు చెప్తాడు, అక్కడ ఆయన ఉన్నారు కదా, నేను ఆయనకి పంపించాను కదా సాధన చేయమని, ఏంటి దగ్గర దగ్గర పది నెలలు అయింది కదా లెటర్ ఏమి రాలేదు, వెళ్ళి అడుగు తీసుకురా లెటర్ ఏమిటో అడుగు అని. అయితే ఆయన శిష్యుడిని పంపిస్తాడు ఆయన ఊరికి. అక్కడి నుంచి ఈయన చాలా ఈగర్ గా ఆతృతగా వెయిట్ చేస్తాడు లెటర్ ఏమిటి వస్తుంది, రెస్పాన్స్ ఏంటి వస్తుందని. అయితే ఆయన లెటర్ పంపిస్తాడు, ఒకే ఓన్లీ టూ వర్డ్స్, హూ కేర్స్ అని ఒక జవాబు పంపిస్తాడు ఆయన. వీళ్ళందరూ చూసి ఏంటిది అహంకారంలా ఉంది, ఇది ఇలా మాట్లాడతారు ఏంటి అనుకుంటారు వీళ్ళందరూ. ఆ జవాబు చూసి గురువు స్టార్ట్స్ డాన్సింగ్, అంటే ఎంత ఆనందం అంటే ఆనందం తాండవలా చేస్తాడు ఆయన. మా గురు నా శిష్యుడు ఇప్పుడు వాడెవడో తెలుసుకున్నాడు అని ఆనందంలో డాన్స్ చేయడం మొదలెడతాడు. ఇక్కడ వాళ్ళెవరికి ఉక్కిరి పిక్కిరి అయిపోతారు, అర్థం అది ఏమి జరుగుతుంది ఇక్కడ, ఆయన హూ కేర్స్ అంటే ఆయన అలా మాట్లాడుతున్నాడు, ఈయన చూసి ఆనందపడుతున్నాడు, ఇదేమిటిది అని. అంటే అప్పుడు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎప్పటి వరకు నేను అనే భావం ఉందో అప్పుడు నేను చూసాను, నాలోని జ్యోతి స్వరూపం ఉంది, అందరూ నేను ఒకటే, నేను అందరిలో ఉన్నాను అనే భావాన్ని ఇప్పుడు నేనున్నంత వరకు ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నాడో నేను లేనని అప్పుడు ఎవరు చెప్తారు, ఎవరికి చెప్తారు, ఎవరు లేరు చెప్పడానికి. అందుకు ఆయన తెలుసుకున్న తర్వాత వచ్చేది ఎప్పుడు సైలెన్సే అని చెప్తారు. అంటే మనకి స్వామి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్తారు, మన రేడియో స్థాయిలో మనం ఎంటర్ అయినప్పుడు కూడా ఒక ఫోటో ఉంది, బ్యూటిఫుల్ ఫోటో, రెండు ఇద్దరు స్వాములు ఉన్నారు,
2: ఇద్దరు
0: స్వాములు మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్తారా గణేష్?
2: అది 1986 లో స్వామి MBA బ్యాచ్ కి సృష్టించినటువంటి ఫోటోగ్రాఫ్. ఐ లిసన్, ఐఎమ్ ద వన్ హూ లిసన్స్ అండ్ ఐఎమ్ ద వన్ హూ టాక్స్. సో రెండు రెండు ఒకటే.
0: లేదు, స్వామి ఏం చెప్తారంటే ఒక భక్తుడికి ఒక డివోటీకి దేవుడికి ఉండే సంభాషణ ఎలాగంటే ఫస్ట్ డివోటీ స్వామి ఆయన గోడ తెచ్చి
2: మాట్లాడతాడు,
0: స్వామి ఇలా చేయండి, స్వామి కష్టాలు ఇవి అంటే దేవుడు వింటాడు. దాని తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దేవుడు చెప్తాడు, ఓకే ఇప్పుడు నువ్వు చెప్పింది నేను విన్నాను, నేను చెప్పింది నువ్వు విను అంటాడు. అంటే ఇప్పుడు స్వామి మాట, గాడ్ స్పీక్స్ అండ్ డివోటీ
2: లిసన్స్.
0: దాని తర్వాత ఏంటంటే ఒక
2: ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు,
0: అర్జునుడు కృష్ణుడు లాగా ఒక
2: సంభాషణ.
0: అది ఏంటంటారు, అది ఏ భక్తి అంటారు దాన్ని, స్నేహభక్తి. స్నేహభక్తి ఏంటంటే ఫ్రెండ్ లాగా, నేను మాట్లాడతా నువ్వు మాట్లాడతావు, నువ్వు విను నేను విను. కానీ ఫైనల్ స్టేజ్ దక్షిణామూర్తి స్టేజ్ అంటారు స్వామి,
2: ఇద్దరు మాట్లాడరు
0: ఇద్దరు వింటారు. అంటే అది వినడానికి మాత్రం చాలా అదే విధంగా ఉంది. ఇద్దరు మాట్లాడి ఇద్దరు వింటారు ఏంటి అంటే, యాక్చువల్లీ ఏంటంటే నేను తెలుసుకున్నాను నేను లేనని, నువ్వు తెలుసుకున్నావు నువ్వు లేవు, సో బోత్ ఆఫ్ అస్ విల్ ఎంజాయ్ అనే ఒక భావన దాంట్లో వస్తుంది.
2: ఈవెన్ మన భృగువల్లి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అతను యాక్చువల్
0: భృగువల్లి అంటే ముందు
2: ఆనందో బ్రహ్మే
0: అన్నం, అది
2: అన్నం బ్రహ్మే దివ్య జనాథని ఈ తండ్రి పంచకోశాలు అన్ని దాటిన తర్వాత యాక్చువల్ బ్లిస్ భగవంతుడు ఎక్కడున్నాడు
0: అంటారు దాన్ని స్నేహభక్తి. స్నేహభక్తి ఏంటంటే ఫ్రెండ్ లాగా, నేను మాట్లాడతా నువ్వు మాట్లాడతా, నువ్వు విను నేను విను. కానీ ఫైనల్ స్టేజ్ దక్షిణామూర్తి స్టేజ్ అంటారు స్వామి,
2: ఇద్దరు మాట్లాడరు.

0: ఉంటాడనమాట. సో చివరిగా ఆనందో బ్రహ్మేత వ్యజానాత్ అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రాడు ఇంకా
1: దాంట్లో రాడు.
0: సో అక్కడ అసలైన ఎసెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
2: ఒకసారి రంజాన్ కార్యక్రమం అప్పుడు ఒక స్వామి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాం అందరూ, చాలా చక్కని ఆపర్చునిటీ ఇచ్చారు స్వామి. ఒక పిల్లోడు గురురాజ్ అని ఇప్పుడు ఉన్నాడు, ఆ పిల్లోడు అడిగారు స్వామిని, స్వామి వాట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేట్ అవేర్నెస్ అని. అప్పుడు ప్రతి క్వశ్చన్ కి స్వామి ఆన్సర్ చేశారు. ఆ ఒక్క క్వశ్చన్ మొత్తం స్వామి అట్నే చూసి సైలెన్స్ ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు. నాకు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంటది, దట్ వాజ్ హిస్ ఆన్సర్, సైలెన్స్.
0: సో ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ యు లిసన్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్.
2: కరణ్ జయ గారు ఆయన ఇంటర్వ్యూలో స్వామిని, స్వామి నువ్వు దేవుని వాని అడిగారు, అంటే స్వామి
0: ఐ ఆమ్ గాడ్, యు ఆర్ ఆల్సో గాడ్.
1: ఇంకోటి మీరు స్వామి చేసేది ప్రతి దాంట్లో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేస్తాను, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేస్తున్నాను. ఎప్పుడైనా మీరు గమనించి చూస్తే స్వామి స్టార్ట్ చేసిన యూనివర్సిటీ అంటే స్వామి యూనివర్సిటీ బిల్డింగ్ అంటారు. ఆ యూనివర్సిటీ బిల్డింగ్ దక్షిణం వైపు తిరిగి ఉంది. ఇట్ ఇస్ ఫేసెస్ ద, జనరలీ మనం ఏంటంటాం ఏదైనా మంచి మన దేవుడు ఈస్ట్ వైపు, తూర్పు వైపు, లేకపోతే నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు ఉండాలి. ఈ మా యూనివర్సిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో అది దక్షిణం వైపు ఫేసెస్ ఉంది. ఇంకా మన యూనివర్సిటీ క్యాంపస్లన్నీ అంటే స్కూల్ అనండి, ప్రైమరీ స్కూల్, మన కాలేజ్ హాస్టల్స్ అన్ని దీనికి దక్షిణం వైపుకున్నాయి. అంటే స్వామి మైట్ బి పాసిబుల్ దట్ దక్షిణామూర్తి లాగా హీస్ ట్రైంగ్ టు కన్వే టు
0: ఎవ్రీవన్.
1: గమనిస్తే యూనివర్సిటీ బిల్డింగ్ ఫేసెస్ ద సౌత్.
2: బ్యూటిఫుల్, బ్యూటిఫుల్,
0: చాలా బాగుంది. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మనకి అసలు సమయమే సరిపోదు. సో సాయి ప్రేమయే వేరసారం. చివరిగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ని మహావాక్యాలు ఇవన్నీ వేదాల నుంచి మనకు వచ్చినాయి. ఇందాక రాజు మీరు చెప్పినట్టు స్వామి నేను భగవంతుణ్ణి, మీరు కూడా భగవంతుడు అన్న సత్యాన్ని ప్రతినిత్యం మనకు అట్లాగే ఇంగ్రేన్ చేస్తూ వచ్చారు. సో వేదాలు కూడా అవే చెప్తున్నాయి మనకి. ఆ సత్యాన్ని బోధించడానికే సాయి ఈ ప్రేమ అవతారం దాల్చి మనకి ఈ సాయి ప్రేమయే వేరసారంగా మన జీవితాల్లో వెలుగుని నింపి ఇప్పటికీ నడిపిస్తున్నారని మన భావన. మరి స్వామివారి 92వ జన్మదినోత్సవం నాడు ఇట్లాగా కూర్చొని స్వామి గురించి ఇట్లా మననం చేసుకుని తలుచుకునే అవకాశం స్వామి మనకిచ్చారు. దానికి కృతజ్ఞతాపూర్వకంగా మనందరం మరొకసారి వినమ్రంగా స్వామివారి చరణాలకు ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. సాయిరాం.
3: ప్రతి క్షణము పవిత్రమైనదే, అందులోనూ ఈరోజు పరిపూర్ణమైన అవతారం ఆకారం దాల్చివచ్చి, అంటే ఇంతవరకు మనం తెలుసుకున్నట్లు దివ్యత్వం ప్రేమతత్వమై మనలను అనుగ్రహించిన సత్యసాయి వేదపురుషుని పుట్టుపండుగ. ఇటువంటి పరమ పవిత్రమైన రోజున స్వామి మనకందించిన వేదసారాన్ని గురించి మనం కొద్దో గొప్పో తెలుసుకోవటం, దాని గురించి స్మరించుకోవటం అనేది నిజంగా స్వామి మనకనుగ్రహించిన మహద్భాగ్యమనే గుర్తించాలి. సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై చాలా చక్కని శైలిలో వారి చర్చా కార్యక్రమం ద్వారా మనందరికీ స్వామి ప్రేమను అందించిన స్వామి విద్యార్థులు శ్రీ భార్గవ్, శ్రీ రంగనాథరాజు, శ్రీ గణేష్ గార్లకు శ్రోతలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి ఒకసారి ఇలా చెప్పారు, తల్లి పాడే లాలిపాట ఒడిలో ఉన్న బిడ్డకు ఏమాత్రం అర్థం కాదు, అందులోని సంగీతం సాహిత్యం గురించి కూడా ఏమీ తెలియదు, కాని ఆ లాలిపాటను కేవలం వింటూనే ఆ బిడ్డ తన ఏడ్పును ఆపి నిశ్చలంగా నిద్రలోకి జారుకుంటుంది. అలానే వేదం పఠించటం తెలియకపోయినా, అందులోని అర్థాన్ని పట్టుకోలేకపోయినా, కేవలం దానిని విన్నంత మాత్రాననే దాని యొక్క ప్రభావాన్ని అనుభవించవచ్చు అని. ఒక భక్తురాలికి స్వామి ఇలా చెప్తూ, కనుక నువ్వు తప్పకుండా మందిరంలో కూర్చొని వేదం విను అన్నారు. అంతటి మహత్తరమైన వేదాన్ని ఈరోజు వేద పోషణలో భాగంగా స్వామి ప్రపంచమంతా ఎటువంటి భేదభావాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా అందరికీ అందిస్తున్నారు, మనందరితో వేద పఠనం చేయిస్తున్నారు. కనుక అటువంటి సువర్ణావకాశాన్ని మనం గ్రహించి స్వామి ప్రేమకు పాత్రులం కావాలని సకల వేదాల సారం, ప్రేమమూర్తి, వేద పురుషుడు అయిన మన సత్యసాయి భగవానుణ్ణి ప్రార్థిస్తూ శ్రోతలందరికీ మరొక్కసారి స్వామి పుట్టుపండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను ముగిస్తున్నాము.

अन्यदा शरणं नास्ति, त्वमेव शरणं मम, तस्मात् कारुण्यभावेन रक्षरक्ष साईश्वर। हरिः ओम् तत्सत्। శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:50. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు నవంబర్ 23, 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 92వ పుట్టినరోజు సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించినటువంటి సాయి ప్రేమయ్యే వేదసారము ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారం మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. కోటి సమితి సమర్పిస్తున్న సంగీత నివేదన అనే విశిష్ట కార్యక్రమానికి స్వాగతం. కుమారి మాళవిక ఆనంద్ వర్ధమాన గాయని. సత్యసాయి భగవానుని అర్చించే విధానంలో భాగంగా కుమారి ఇటు అన్నమాచార్య కీర్తనలను, త్యాగరాజు కీర్తనలను, భజ గోవిందం మరియు నారాయణ తీర్థ తరంగమును గానం చేసి సామగాన ప్రియులైన స్వామికి కైంకర్యం చేసిన కార్యక్రమమే ఈ నివేదన. కుమారి మాళవిక ఆనంద్ గారి గానాన్ని విందామా? ఓం శ్రీ సాయిరాం.

श्याम है परति सत्य साई, बोलो राम बोलो श्याम बोलो सत्य।

ആനന്ദ രൂപിണി പാലയമാ സദാനന്ദ രൂപിണി പാലയമാ.